మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మానవుడు జీవిత పరమావధి ఏమిటని కూడా గుర్తించలేకపోతున్నాడు. దానిని గురించి అసలు విచారించడం కూడా లేదు. మానవుని జీవితం ఆత్మజ్ఞానం పొందే నిమిత్తం లభించినది. మానవత్వం ఎంతో విలువైనది, అర్థవంతమైనదని విచారించాలి. తన తత్వము తాను తెలుసుకోవడానికే ఈ జీవితం లభించిందని గ్రహించాలని భగవాన్ బాబావారు తెలిపారు. 1993 అక్టోబర్ 24 తేదీన దసరా ఉత్సవాల్లో ప్రశాంతిలయంలో అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో సత్యంతో జీవితాన్ని గడుపుతూ హృదయాన్ని పవిత్రం చేసుకోవాలని ఉద్బోధించారు. ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, విని ఆనందించండి.

ప్రపంచంలోని ప్రతి మానవుడు తమ జీవితం పరిధం పరమావధికి మార్గమేమని కూడాను గుర్తించుకోలేకపోతున్నాను అనేటువంటి విచారం కూడాను లేకపోతున్నది. జీవితం అంటే ఏమిటి, జీవిత పరమావధి యొక్క లక్ష్యం ఏమిటి అని దివ్యభావాన్ని మానవుడు విచారించడమే ప్రధాన కర్తవ్యం. జీవిత పరమాశయము కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు బట్ట, ఇంటి నిండుకు పిల్లలు, కలకలలాడే కలెక్టర్, తలతలలాడే వస్తువాహనాదులే జీవిత పరమావధిని భావించి మురిసిపోతున్నారు. ఇది కొంతవరకు అవసరమే, కానీ ఇవన్నీ కూడాను జీవనోపాధికి సంబంధించినవే కాని జీవిత పరమావధికి సంబంధించినవి కాదు. జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను గుర్తించాలి. మానవత్వం అనేటువంటిది సామాన్యమైనటువంటి జీవితం కాదనియు, ఇది చాలా విలువైనదనియు, జీవించదగినదనియు, అర్థవంతమైనటువంటిదని కూడాను విచారించాలి. గృహస్థులైనటువంటి ప్రతి మానవులకును గృహస్థ ధర్మంతో పాటు గృహస్థారణ్యములో సంచరించేటువంటి ప్రతి మానవులకును బృహదారణ్యము యొక్క సంబంధం కూడాను కొంత గుర్తించాలి. గృహదారణ్యవాసులకు బృహదారణ్య నివాసం అత్యవసరం. ఏమిటి ఈ బృహదారణ్యము? బృహత్తరమైనటువంటి యొక్క ఆశ్రమము. ఏమిటి ఈ బృహత్తరమైనటువంటి ఆశ్రమము? వాక్కు, మనసు, ఆత్మ, ప్రాణము, ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపము. వాక్ తేజస్సు, మనసు అన్నమయం, ప్రాణము రసమయము. తేజోమయమైనటువంటి యొక్క వాక్కు అన్నమయమైన మనస్సు నందు చేరి ప్రాణమయమైనటువంటి రసంగా రూపొందుతూ వచ్చింది. ఇది ఏ రసో వై సహా, ఇది ఏ బ్రహ్మస్వరూపం అన్నారు. ఈ రసతత్వము కేవలం ఒక ప్రాణము నందు మాత్రమే ఉంటున్నది. ప్రాణమే ఈ జగత్తుకు మూలాధారము. అయితే ఈ ప్రాణమునకు అతీతమైనటువంటి ఒక ఆత్మ కూడా ఉన్నది. కనుక వాక్కు, మనసు, ప్రాణము మూడింటి యొక్క బృహత్తరం స్వరూపమే ఈ బృహదారణ్యము. అరణ్యవాసులు దీనిని నిరంతరము చింతించి ఆత్మతత్వాన్ని గుర్తించి ఆనందాన్ని అనుభవించటం చేత దీనికి అరణ్యము అని కూడాను ఒక పేరు వచ్చింది. అరణ్య నుండి ఆవిర్భవించినటువంటి అగ్ని కూడాను అరణ్యము అని పేరు వచ్చింది. కనుక మానవుని యొక్క జీవితమునకు అగ్నే ప్రారంభము, అగ్నే జీవితము, అగ్నియే అంత్యము. తల్లి గర్భాగ్ని నుండి పుట్టి దేహాగ్నితో జీవించి కాష్టాగ్నితో అంత్యమవుతుండాలి ఈ దేహము. కనుక జీవితమునకు జన్మ మరణములకుడు అగ్నియే మూల కారణము. ఈ అగ్నియే దివ్యస్వరూపము, అగ్నియే తేజోమయము, సమస్త ప్రపంచమును కూడాను కాపాడున్నది అగ్నియే. అయితే ఈ అగ్నికి కొంత పరిమితం కావాలి. నశ్రేయో నియమం వినా, దేనికి కూడాను కొంత నియమం ఉండాలి. ఈ అగ్నిస్వరూపమైనటువంటి ఒక బ్రహ్మతత్వాన్ని గుర్తించే నిమిత్తము ప్రాచీన కాలం నందు యజ్ఞయాగాదులు ప్రారంభిస్తూ వచ్చారు. మనోభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తము కాదు, వాంఛలను చెల్లించుకునే నిమిత్తము కాదు, బాధలను పోగొట్టుకునే నిమిత్తము కాదు, కష్టములను విసర్జించే నిమిత్తము కాదు, కేవలము ఆత్మానందమును పొందే నిమిత్తమే యజ్ఞయాగాదులు ప్రారంభించారు. ఒకనొక సమయంలో జనక మహారాజు గొప్ప యజ్ఞమును ప్రారంభించాడు. ఈ యజ్ఞములకు మహామహాపండితోత్తములందరూ కూడాను ప్రవేశించారు. ఇందులో స్త్రీలు కూడాను ప్రవేశించారు మహాపండితులుగా. మైత్రేయి, శాండిల్ని, గార్గి ఇలాంటి వారంతా కూడాను గొప్ప పండితులు. ఇలాంటి పండిత సభ లోపల అశ్వరుడు అనేటువంటి ఒక మహర్షి యాజ్ఞవల్కుని ప్రశ్నిస్తూ వచ్చాడు. దేవతలు ఎంతమంది ఇక్కడ అనగా, అతి సూక్ష్మమైన హృదయం కలిగినటువంటి వాడు కనుక యాజ్ఞవల్కుడు ఇక్కడ అనేటువంటి పదాన్ని ఆధారం తీసుకున్నాడు. 3,306 మంది ఉన్నారు అన్నాడు. ఏమిటి
దేవతలు 3306 మంది ఉంటున్నారా అని సభ అంతకుడు ఆశ్చర్యపడిపోయింది. యాజ్ఞవల్కుని ఉద్దేశం ఏమిటి? ఆ యొక్క సమావేశంలో ఉండినటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే, దైవం మానుష రూపేణ. కనుక మనిషిని మనిషిగా భావించలేదు ఆనాడు యజ్ఞయాగాది క్రతువుల యొక్క సమావేశం. ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడిగా భావించారు. తిరిగి అశ్వరుడు మరొక ప్రశ్న వేయించాడు, యాజ్ఞవల్క ఈ 3306 మంది దేవతల లోపల కొంతవరకు తగ్గించడానికి వీలవుతుందా అన్నాడు. తప్పక తగ్గించవచ్చును అని చెప్పాడు యాజ్ఞవల్కుడు. అయితే ఎంతమంది దేవతలు? ఇక్కడ అనేటువంటి పదం లేదు అక్కడ. ఎంతమంది దేవతలు? 36 మంది దేవతలున్నారు అన్నాడు. వారిని గురించి వివరించవచ్చునా? తప్పక వివరిస్తానన్నాడు. 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యుడు, ఇంద్రుడు ప్రజాపతి, ఈ అందరూ చేర్చి 33 మంది దేవతలవుతారన్నాడు. వసువులు 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది, ఇంద్రుడు ప్రజాపతి, వీరందరూ చేర్చి 33 మంది అన్నాడు. సరే అని సభ అంతా కూడాను కొంత తల ఊచింది. ఇందులో గార్గి లేచి, మహాపండితోత్తమా, ఈ 33 మంది దేవతల నుంచి ఇంకేమైనా కొంచెం తగ్గించడానికి వీలవుతుందా అన్నాడు. తప్పక సాధ్యమవుతుంది అన్నాడు. చెప్పమన్నారు. 6 మంది అన్నాడు. ఎవరు ఈ 6 మంది? అగ్ని, పృథ్వీ, వాయువు, ఆదిత్య, అమరత్వము, ఇంకా అధ్వరము. ఈ 6 మంది నిజమైన దేవతలు అన్నారు. తిరిగి అశ్వరుడు లేచి, ఈ 6 మంది నుంచి కూడా ఇంకా కొంతవరకు తగ్గించవచ్చునా అని ప్రశ్నించాడు. తప్పక తగ్గించవచ్చునన్నాడు యాజ్ఞవల్కుడు. అయితే ఎంతమంది? 3 మాత్రమే అన్నాడు. ఎవరు ఈ 3? భూత భవిష్యత్ వర్తమాన కాలములే 3 దేవతలు అన్నాడు. దీనిని అంగీకరించారందరు. ఈ 3 నుంచి కూడా ఇంకా ఏమైనా తగ్గించవచ్చునా? అవును, తగ్గించవచ్చును. ఎవరు ప్రధానమైనటువంటి దేవతలు అన్నాడు? 2 అన్నాడు. ఇది ఏ? అన్నము, ప్రాణము. అయితే ఈ 2 నుంచి కూడా ఇంకేమైనా తగ్గించవచ్చునా? తగ్గించవచ్చు అన్నాడు. ఏ విధంగా తగ్గించ? 1.5 దేవుడు అన్నాడు. ఏమిటి 1.5 దేవుడు అంటే అర్థము? గాలి సర్వ పదార్థములు ఎందు కూడాను ఇమిడి ఉంటున్నది. కనుకనే ఈ సర్వ పదార్థములు ఎందు కూడాను సర్వత్రా నిండి ఉండేటువంటి ఈ గాలికి అద్వర్థం అని పేరు ఉండాలి. అద్వర్థం అనగా 1.5 అని దీనికి అర్థం. అయితే ఈ 1.5 నుంచి కూడా ఇంకా ఏమైనా తగ్గించవచ్చునా? తప్పక తగ్గించవచ్చు అన్నాడు. ఏమిటి అది? ప్రాణము ఒక్కటే. కనుక దేవతలను అన్నింటి ఎందుకును మనం విచారణ చేసి వైజ్ఞానికంగా, నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని పరిశోధనలు చేసినప్పటికీ కట్టకడప్పటికీ ప్రాణము అనేటువంటిది ఒకటి అంత్య దేవుడిగా నిలిచాడు. ఈ ప్రాణతత్వం ఎక్కడ ఉంటున్నది? ప్రాణమునకు ఒక స్థానము, ఒక కాలము, ఒక దేశము కాదు, సర్వత్రా ఉంటుండాలి. ఇటు సర్వత్రా ఉండినటువంటి ప్రాణ ప్రతిష్టనే ప్రధానమైన యజ్ఞము అన్నాడు. యజ్ఞం అనగా ఏమిటి? కేవలం ఒక హోమంలో సమితలంతా కూడా అర్పితం గావించటం ఇది మాత్రమే కాదు యజ్ఞము. యమనియమాదులతో జ్ఞానమును ఆచరించటమే యజ్ఞము అన్నారు. ఈ జ్ఞానమంతా కూడాను కేవలం భౌతికమైన జ్ఞానమేను అన్నారు. యమనియమాదులతో ఆచరించేటువంటిది దేహముతోనే. దేహము అనిత్యమైనటువంటిది, నీతి పొడుగ వంటిది. కనుక ఇది సత్యమెట్టవుతుంది? ఇంకా జ్ఞానము అంటున్నారు. ఈ జ్ఞానము కూడాను నిజమైన జ్ఞానం కాదు, అజ్ఞానంతో కూడిన జ్ఞానము అన్నారు. నా జ్ఞానము నా కాదు, జ్ఞానము కానిది జ్ఞానము అన్నారు. నా అనగా నా అనగా కాదు, ఇది జ్ఞానము కాదు అని దాని అర్థం. ఇంక ఏది జ్ఞానము? ఆత్మజ్ఞానమే జ్ఞానము. కేవలము ఇంద్రియముల చేత, తెలివితేటల చేత, మేధావి చేత అనుభవించేటువంటి జ్ఞానములన్నీ కూడాను మిథ్యా జ్ఞానములే. జీవదేవుడు అనేటువంటిది ఎండ నీడల వంటిదిగా ఉంటుండాలి. ఎండ ఉంటేనే నీడ, నీడ ఉంది కనగా ఎండ ఉంది, నీడలో కూడాను ఎండ ఉన్నది. కనుక ఈ 2 యొక్క తత్వమే ఈ జగత్తు. ఇది ద్వైతము అన్నారు. ఈ జగత్తునకు ద్వైత స్వరూపమే.
ఈ దైత్య స్వరూపమైనటువంటి జగత్తునందు ఏ జ్ఞానమును మనం సంపాదించినప్పటికీ ఇవి అజ్ఞానం కిందనే రూపొందుతాయి. ఈ జ్ఞానం అనేక వాదోపవాదములకు పనికి వస్తుంటాయి, తర్కమునకు ఉపయోగిస్తుంటుంటారు. ఈ వాదే వాదే వద్యతే వైరము, వాదన వల్ల వైరం కూడా పెరుగుతూ ఉంటుంది. వాదన కానిది, భేదము లేనిది, రెండవది కానిది, తేజస్సు విరుగనిది, సర్వత్రా వ్యాపించినది, అది ఏ నిజమైన ఆత్మజ్ఞానం. అట్టి ఆత్మజ్ఞాన నిమిత్తమై ప్రాచీన కాలమునందు మహర్షులు యజ్ఞయాగాదులను సలుపుతూ వచ్చారు. మానవుని యొక్క ఉనికిని గుర్తించే నిమిత్తమే యజ్ఞములు ఆచరిస్తూ వచ్చారు. జీవిత పరమావధి అంటే ఏమిటి అనేటువంటి యొక్క దీనిని తెలుసుకోవటానికి యజ్ఞములు ప్రారంభించారు. ఏదో ఒక లలిత సహస్రనామం చేసుకుంటూ, ఏదో ఒక విష్ణు సహస్రనామం చేసుకుంటూ, ఏదో ఒక పారాయణం చేసుకుంటూ ఇది యజ్ఞంలో మనం కాలమును సార్థకం చేసుకున్నట్టుగా భావిస్తాం. చేయతగినవే కాని మనము దీనివల్ల అందుకునేటువంటిది ఏమాత్రమూ లేదు. అప్పటికి తాత్కాలిక ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. శాశ్వత మార్పు జరగడానికి ఇవి ఏమాత్రమూ కారణములు కాదు. తనలో తాను ఆత్మతత్వాన్ని చక్కగా విచారణ సలిపి, విమర్శించి, పరిశోధన సలిపి, పరిశీలించి దానిని పరతత్వంగా అనుభవించాలి. ఇది నిజమైన ఆత్మజ్ఞానం. కనుక ఈ ఆత్మజ్ఞానానికి మనం ఏ గ్రంథమును చదవనక్కర్లేదు. కానీ అనుభవం ద్వారా కొంతవరకు సత్యాన్ని గుర్తించి దాన్ని సాధనలో ఇమిడ్చి మనము దివ్యమైనటువంటి మన స్వప్రయత్నం చేతనే దీనిని సాధించాలి. మానవత్వంలో ఒక విధమైనటువంటి దివ్యానుభూతి ఉంటుందని, మనం ఏ పదార్థాన్ని మనం ఆశించినా ప్రేమించినా ఆ పదార్థం యొక్క నిమిత్తం కాదు మనం ఆ పదార్థాన్ని ఆశించటం. నీ యొక్క అభీష్ట నిమిత్తం ఆ పదార్థాన్ని ఆశిస్తున్నావు. ఏ వ్యక్తిని మనము ప్రేమించినప్పటికీ ఆ వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమై మనం ఆ వ్యక్తిని ప్రేమించటం లేదు. ఈ ప్రేమ నిమిత్తమై ఆ వ్యక్తిని నీవు ప్రేమిస్తున్నావు. అదే విధంగానే ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను తన నిమిత్తమే తాను ప్రేమిస్తూ, దుఃఖిస్తూ, విచారిస్తూ, ఆనందిస్తూ ఉంటున్నాడు. కనుక తన విచారమునకు తానే కారణం, తన ఆనందమునకు తానే కారణము, తన యొక్క సంతృప్తికి తానే కారణము. కారణము తనే కనుక తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి. ఇది గ్రంథములలో లేదు. నిజముగా మానవ జీవితం అనేటువంటిది ఏదో నీటి బుడగ వంటి దేహమును ధరించి, పిచ్చికోతి వంటి మనసును ధరించి, కాలమును వ్యర్థము గావిస్తూ, అంత్యము రాగానే కాయాన్ని విసర్జించటము, ఇదే జీవితం యొక్క పరమావధి అని భావిస్తున్నారు. కరణ కారణ కర్మలతో కూడినటువంటి యొక్క ఈ యొక్క జీవిత తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి. ఈ జగత్తులో ఏది కూడా శాశ్వతం లేదు. ఎప్పుడో ఎక్కడో ఏమవుతుందో, కానీ ఉండినంత వరకు మాత్రము మనం సంతృప్తిగా జీవించాలి. ఆ సంతృప్తి ఎక్కడి నుంచి మనకు వస్తుంది? ఒక్క దైవ చింతన చేత తప్ప అన్నచింతన మనకు ప్రాప్తించదు. కనుక యాజ్ఞవల్కుడు అనేటువంటి మహాతపస్వి అయినటువంటి పండితుడు కూడాను యావత్ ప్రపంచమంతకుడును భగవత్ స్వరూపమే అన్నాడు. భగవంతుడు లేనటువంటి స్థానమే లేదు. తాను కాని స్థానము, తనది కాని పేరు లోకంలో లేదు. ఇలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి. ఆ ఏకత్వం భిన్నంగా ఉంటుండాలి. ఈ భిన్నంతో ఉండినటువంటి దానిని, అనేకత్వమైనటువంటి దానిని ఏకత్వంగా విభజించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇదే మన పొరపాటు. కనుక బృహదారణ్యమునందు ఇది కేవలము ఒక ఓంకార నాదముతో కూడినటువంటి ఒక దివ్యశక్తిగా ప్రబోధిస్తూ వచ్చింది. ఎక్కడ చూచినా కానీ ప్రణవనాదమే. ఒక తట్ట క్రిందమే అది కూడా ఓం అని ప్రణవనాదం చేస్తుంది. ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గర పోయి దాన్ని కొట్టు, అది కూడా ఓం అని ప్రణవనం చేస్తుంది. ఎవరి చింత నీవు పోనక్కర్లేదు. నీవు ఒంటరిగా కూర్చుని నీవు రెండు చెవులు గట్టిగా మూసుకో, అక్కడ కూడా ఓం అని ప్రణవం వినిపిస్తుంటాయి. సర్వత్రా నిండినటువంటిది ఈ ప్రణవనాదమే. ఈ ప్రణవనాదాన్ని మనం చక్కగా దైవత్వంగా విశ్వసించినప్పుడే ఏ విచారమునకు అవకాశం లేదు. మనకు ప్రాకృతమైన లోకములో అనేక విధములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడుతుంటాయి. ఎంతవరకు ఇవి దేహాభిమానం ఉండినంత వరకే మనకి ఈ కష్టములు, దుఃఖములు. వచ్చే సమస్త దుఃఖములు కూడా దేహములకు సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కాదు. ఈ దేహం అనేటువంటిది కేవలము పంచభూతములతో కూడినటువంటి యొక్కది.
పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పింది కాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో దూరనో అడవినో ఉదక మద్యమునో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. నిశ్చయము దేహమున్నంతలో తాను తెలియవలయు. ఈ దేహం ఉండినంత లోపలే మనము ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడో మనం విచారిస్తామనుకుంటుంటే ఎప్పటి వరకు ఈ దేహం ఉంటుందా? ఇది నీటి బుడగ వంటిది. నీటి అందె పుట్టి, నీటి అందె పెరిగి, నీటి అందె అణంగు నీటి బుడగ. నరుడు బుద్భుదంబు నారాయణుడు నీరు. ఆ నీటి నుంచినే వచ్చింది ఈ యొక్క బుడగ. ఆ నీరే నారాయణుడు, బుడగనే దేహము. కనుక ఇది తిరిగి నారాయణుడులోనే లీనమైపోతుంది. కనుక ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటివే యజ్ఞయాగాది క్రతువులు. కానీ తక్కువ వారు, ప్రాకృతమైనటువంటి జీవితం గడిపేటువంటి వారు దేహాన్ని గురించి నిందలకు, నిష్ఠూరములకు లొంగి అనేక విధమైనటువంటి విచారములకు గురి అవుతుంటారు. కేవలం ఎప్పుడు కూడా ఒకరిని బాధించటమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంటుంటుంది. మంచిని కూడాను చెడ్డగా మారుస్తుంటారు. ఇలాంటి యొక్క జీవితం కలిగినటువంటి వారికి ఇంకొక మార్గమే లేదు అధోగతి తప్ప. కనుక మాటల తత్వాన్ని, మానవ తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని మెలగాలి. మంచిని చూడక చెడ్డనే చూచేటువంటి వారు చాలా మంది ఉంటుంటారు. ఇంకా కొంతమంది చెడ్డనే చూస్తూ మంచిగా భావించేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఈ రెండు తత్వములు కూడాను అసత్యములే. ఎప్పుడూ మంచి చూచేటువంటి వాడే నిజమైనటువంటి యొక్క దివ్య దృష్టి. కనుక మానవత్వంలో మనము చెడ్డని ఏమాత్రమూ చింతించరాదు. ఒకవేళ మనము ఇతరులను నిందించినప్పటికీ మనము దమముతో శాంతంగా ఉండాలి. దానికి ఉండినంత శక్తి మరొక దానికి లేదు. అలాంటి శాంతిని మనము అభివృద్ధి పరచుకోవాలి. శాంతిని ఎంత మనం పెంచుకుంటామో అంత మనకు ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. కనుక మనకు శాంతిని కోల్పోతున్నాం అనుకోడు. ఎవరైనా ఏమైనా అంటే మనం ఒక్క నిమిషం లోపల మనము మండిపోతున్నాము. తప్పుగానక సర్వమప్పుగా భావించి ప్రకటించుచుందురు పరుషజనులు.

తలహించుచుందురు కలుష జనులు ఒప్పులే దిగద్రొక్కి తప్పున నిశ్చించి దూషించుచుందురు దుష్టజనులు మొదటి మూడింటి వారికొక విధము కలదు. నాలుగవ లక్షణం మందున నరుని నరయ ఇతని కంటెను ఘనరాక్షసుండే మేలు. మంచిని కూడా నువ్వు చెడ్డగా మార్చేటువంటి రాక్షసులు ఈనాడు అధికమైపోతున్నారు. చెడ్డను చెడ్డగా మంచిని మంచిగా మార్చేటువంటి వారు ఉండవచ్చు, కానీ మంచిని కూడా నువ్వు చెడ్డగా మార్చేటువంటి వారు ఉండొచ్చు. ఈ విధమైనటువంటి నాలుగు రకములైనటువంటి మానవులు ఈ జగత్తులో మితిమీరిపోతున్నారు. ఇది అంతా కూడా కేవలము వినాశకాలే విపరీత బుద్ధి. వారి వినాశమునకు తగినటువంటి యొక్క పునాదులు ఇవన్నీ సోపానములు. ఒకనొక సమయం లోపల బలరామకృష్ణుడు ఇద్దరు కూడాను సంభాషిస్తూ వచ్చారు. బలరాముడు ప్రశ్నించాడు, హే తమ్ముడా కృష్ణ, ఏమిటి ఈ యొక్క పరిస్థితి? ప్రపంచంలో జరగరానేటువంటివన్నీ జరుగుతున్నాయే. కేవలం ఎక్కడో కాదు, కౌరవుల్లో పాండవుల్లో జరగటమే కాదు, మన యాదవ కులంలో కూడా ఇలాంటి విప్లవం బయలుదేరుతుందని ఒకరినొకరు కలహించుకుంటున్నారు, లేని దోషములను పుట్టిస్తున్నారు, అనవసరమైనటువంటి కలహాలకు కాలుదిస్తున్నారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు, ఇది కలి ప్రభావం అన్నా అన్నాడు. రాబోయేది కలి, దాని చిహ్నములన్నీ ఇప్పుడే నిరూపిస్తూ ఉంటుండాలి. ఈ వినాశ బుద్ధులంతా కూడా విపరీత కాలం కోసమే నేను అన్నాడు. కనుక ఈనాటి విపరీత బుద్ధులన్నీ కూడా వినాశకాలమునకే. కనుక కాలం మన చేతిలోనే ఉంటుండాలి, మనలో ఇలాంటి వినాశనాశమైనటువంటి బుద్ధులు మనలో రాకూడదు. ఎప్పుడు కూడా నిరంతరమైనటువంటి శాంతి భావములే మనలో అభివృద్ధి పరచుకోవాలి. ఎవరినైనా మనం బాధించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడు అది నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేయాలి. మనం ఒక విషయాన్ని ప్రచారం చేయాలనుకుంటే ఇది నిజమా కాదా అనేటువంటి కాలాన్ని తీసుకోవాలి. ఎవరో బజారులో పోయేటువంటి బెగ్గర్లంతా కూడా చెప్పినదంతా కూడా మనం దాన్ని ప్రచారం చేయకూడదు. ఆ బెగ్గర చేసినటువంటి ప్రచారం బెగ్గరేగా అవుతా కానీ బిగ్గర కాడు. బిగ్గరైనటువంటి వాడు సత్యాన్ని విచారించాలి, కాలాన్ని తీసుకోవాలి, సత్యానిత్య విషయం పరిశీలన చేయాలి, తెలియనంత వరకు కాలాన్ని తీసుకోవాలి. అంతేకాని ఏదో ఒకటి తెలిసిన తక్షణమే ఇది ఇత్తిది అత్తిది అని నిర్ణయం చేసుకోవటము, ఇది కేవలం తెలివి తక్కువ పని. ఇలాంటివన్నీ జరగటం దేనికోసం? మంచిని పెంచటం కోసమే జరుగుతుంటాయి. ఈ పవిత్రతను అభివృద్ధిగాంచే నిమిత్తమే పెరుగుతుంటాయి. ఒక దగ్గర పెద్ద గుంత తవ్వుతున్నామంటే ఆ గుంత తవ్వినటువంటి మట్టి పక్కనే తిరిగి గుట్టగా పెరుగుతూ ఉంటాయి. కనుక నీ తగ్గుమిట్టలనేటువంటిది ఇది కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే. కనుక దైవత్వంలో మాత్రము ఇలాంటివి ఏమైనా కొన్ని జరిగినప్పుడు ఇది ఉన్నత స్థాయిని అందుకునేటువంటి యొక్క పవిత్రతకే మూల కారణం. పాండవులు కౌరవులు 9 దినములు యుద్ధం చేశారు. ఈ 9 దినములు పాండవులు ఓడిపోతూ వచ్చారు. కాని ధర్మజంలో అర్జునులో ఉన్నటువంటి యొక్క ఉత్సాహము క్షీణించిపోయింది. కృష్ణుడు చెప్పాడు, ఎందుకో ఈ బావా ఇంత అవసర పడతావు? అధర్మానికి మొట్టమొదట కొన్ని ఉత్సాహములు ఒక విజయాలు చేకూరుతుంటాయి. క్రమక్రమేణ అవి అణిగి సత్యము శాంతి పవిత్రత పైకి వస్తుంది. కనుక నీవేమీ విచారించనక్కర్లేదు. లెమ్ము ధనుంజయ, విధి బలీయము, న్యాయము గెలుచు, నశించు స్వార్థము, సదా యుగధర్మ వివేకదోయి. చూడు, నూరుగురు బిడ్డల తండ్రికైనా అంత్యమున పిండమిడి దిక్కు గలగలకట ప్రారంభం అదేమిటో? కారణమేమిటి? ఈ కుయుక్తులు పన్నేటువంటి ఒక గుంపులంతా ఉంటుంటాయి. కొన్ని సంకుచితమైన హృదయాలు కలిగినటువంటి వారంతా ఉంటారు. కొంతమంది వారికి ఇంతకంటే దమిడి పని ఉండుండదు. మానవత్వంలో హీనమైనటువంటి గుంపులు చేరుతుంటాయి. కనుకనే ఈ విధమైనటువంటి పచ్చని రాజవంశమును పాడరింపజనించినారు. దానిపై కచ్చెలు రాపి ఆ శకునిగాడు రగులుకొని మంట మింట ఇవ్వచ్చుని వింట ఇంకా శరవర్షము తప్పదు విశ్వశాంతికి. పచ్చని రాజవంశము కౌరవులు ఎంతో గుణవంతులుగాను ఎంతో న్యాయ సంబంధమైనటువంటి మార్గములో ధర్మపరులుగాను అభివృద్ధి పొందుతుంటే ఈ యొక్క కౌరవులు ఓర్చుకోలేకపోయారు పాండవుల యొక్క మంచిని చూచి. పాండవులు ధర్మమూర్తులు, వారిలో కించిత్ అనేటువంటి అసత్యం కానీ ఉండదు. లేక ద్రౌపదిని పరాభవం చేస్తుంటే
మంచి బలవంతుడైనటువంటి యొక్క భీముడు, భుజబలము బుద్ధిబలము గజబలము కలిగినటువంటి వాడు. అర్జునుడు ఎలాంటి వాడు? అర్జున పాల్గొన పార్థివ కిరీటి శేతవాహన భీభిచ్చర్య జయకృష్ణ సవ్యసాచి ధనుంజయ ఇన్ని బిరుదులు పొందినటువంటి వాడు, ఇంత శక్తి కలిగినటువంటి వాడు ఉండి కూడాను వారు ఏమి దాంట్లో చర్య తీసుకోలేదు. ఒక్క భీముడే చెలరేగి ఉంటే తన హస్తంలోనే కౌరవులంతరూ భస్మమైపోయి ఉండేటువంటి వారు. కానీ శాంతము, జరగవలసింది జరగాలి. కనుక ఇది ఎంత ఇప్పుడు మన భవిష్యత్తుకు ఉన్నత గుణములను చేకూర్చేటువంటిదే. కనుక పచ్చని రాజవంశమును పాడరింపజనించినారు. అట్లనే సాయి సమస్తమంతా యావత్ ప్రపంచమంతా కూడా వ్యాపించి కడకడలాడుతూ దివ్య తేజస్సుగా ప్రకాశిస్తుంటుంటే దీనిపైన అసూయాపరుడనేటువంటివి అనేక రకములైనటువంటి యొక్క ఈ కౌరవుల మాదిరి కొంతవరకు ప్రారంభమవుతూ వచ్చింది. దానిపై శకునిగాడు ఇంకా దీనికి తగినటువంటి వారంతా ఉంటుంటారు. సాధ్యమైనంత వరకు కూడాను అంతకు తగిన బంతలే. వాళ్ళెవరు విద్యావంతులని కాని లేక తెలివితేటలు కలవారని కాని మేధావంతులని కాని ఎప్పటికీ చెప్పడానికి వీలు కాదు. అలాంటి విద్యావంతులు తెలివితేటలు కలవారు మేధావంతులైతే ఇలాంటి చిల్లర విషయంలో పాల్గొనే పాల్గొనరు. దీనిని బట్టి వాళ్ళు ఎంత చిల్లర వారు అని మనకు అర్థమవుతుంటుంటారు. ఉంటే కాదు, దానిపై కచ్చెరు లేపి ఆ శకునిగాడు పగులుకొని మంట వింట ఇవ్వచ్చుని వింట యావత్ ప్రపంచమంతా కూడా ఇది ఒక ప్రాకిపోయింది. ప్రాకిపోయి ఏమైపోయింది? కట్టగడపటికి అంత శరవర్షంతో తగ్గిపోయింది. తన యొక్క అష్టములే తనకు విరుద్ధంగా మారిపోయినాయి. ఆ విరుద్ధమైన అష్టములే వారిని తిరిగి హింసించాయి. అప్పుడే పాండవులకు విజయాన్ని చేకూరింది. కనుక అదే విధంగానే అతి స్వల్ప కాలము లోపలే సాయి యొక్క ప్రభావము యావత్ ప్రపంచమంతా కూడా వ్యాపించిపోతుంది. గడచిన దానికంటే మరింత 1000 రెట్లు అధికంగా మారిపోతుంది. మన మంచే, మనలో ఎట్టి దోషము లేదు. చేసేదంతా కూడా పవిత్రమైనటువంటి కార్యములు, చెప్పేదంతా సత్యమైనటువంటి పలుకులు, ఆచరించేటువంటి కూడాను అన్ని అనన్యమైనటువంటి ఆత్మతత్వముకు సంబంధించినవి. ఇలాంటి దానికి మనం వెరువనక్కర్లేదు. పంటను కోసి తూర్పు ఎత్తినప్పుడు గట్టి యొక్క గింజలంతా కింద పడతాయి, తోళ్లంతా కొట్టుకుని పోతాయి. ఈ మార్పు జరగటం నిజభక్తులంతా కూడా కఠినంగా నిలుస్తారు. అటు ఇటు ఉండేటువంటి ఈ తోలు బొమ్మలంతా కూడా కొట్టుకుని పోతాయి. ఇది కేవలం ఒక తూర్పు పట్టినట్టుగా ఉంటుంటారు. కనుక మనలో ఉండినటువంటి సత్యాన్ని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు. ఎలాంటి దానికైనా మనము మీట్ చేయాలి. లైఫ్ ఈజ్ ఛాలెంజింగ్, మీట్ ఇట్. కనుక దీనిని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నించాలి. ఎట్లా ఎదుర్కోవటము? మాటకు మాట, ఏటుకు ఏటు కాదు. మనము సత్య మాటనే సత్య మాట. ఎవరిని మనం నిందించనక్కర్లేదు, ఎవరిని మనం బాధించనక్కర్లేదు. మన సత్యాన్ని మనం వదలకుండా ఉండాలి. ఆ విశ్వాసమే నిజమైన భక్తుల యొక్క శ్వాసంగా భావించాలి. కనుక మీరు ఈ యొక్క భక్తి ప్రపత్తుల యొక్క తత్వం నందు మీరు విశ్వాసమును మాత్రం దృఢంగా ఉంచుకోవాలి. అసూయాపరులు ఎన్ని రకములైనటువంటి కథల్లో పుట్టిస్తారు. ఈ అసూయకు తగినటువంటి ఒక ద్వేషం వారు మరింత దారి రెచ్చగొడతారు. వీరంతా శకుని యొక్క సంతతి వాళ్లే. ఈ శకుని సంతతి ఎవరి దగ్గర చేరుతుంది? దుర్యోధన దుశ్శాసనాల దగ్గరనే చేరుతుంది. ధర్మజుడు పాండవుల దగ్గర చేరదు. కాబట్టి ఇలాంటి దుర్యోధన దుశ్శాసనాదులతో కూడినటువంటి శకుని తత్వము ఏనాటికైనా నాశనమే. మనిషికి ఏనాటికి లోటు రాదు, ఏనాటికి పెరగదు. కనుక మనం ఈ సత్యం లోపల మన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. ప్రేమ స్వరూపులారా, సమయం చిక్కిన తప్పదు, తిరిగి చిక్కదు. ఈ అవకాశాన్ని పురస్కరించుకుని సాయి సమస్తలలో దినదినాభివృద్ధిని చేయించండి. వీధి వీధి కూడాను సాయి నామం లేవగాలి. హృదయమును కూడాను పవిత్రం చేయాలి. ప్రతి మనిషి కూడాను సుఖ సంతోషంతో జీవించాలి. నీ విరోధులను కూడాను నీవు ప్రేమించు. నీ యొక్క దేశులను కూడా నీవు అంతరంగికమైనటువంటి స్నేహితులుగా విశ్వసించు. తప్పు లేదు, ఎవరిని మనం నిందించనక్కర్లేదు. మన సత్యాన్ని మనం నమ్మి మన సత్యాన్ని మనం అనుసరించినప్పుడు మనకు సత్యం విజయం. సత్యం ఒక్కటే, ఏకం సత్యం. ఇలాంటి సత్యంతో మన జీవితాన్ని జరపాలి. అందరూ కలిశారు కనుక 70వ సంవత్సరంకు జరగవలసినటువంటి యొక్క ప్రోగ్రాంలన్నీ కూడాను నిర్ణయాలు చేసుకున్నాం. ఇది ఏవి జరిగినా ఇవి మాత్రం మానవు. సాయి సంకల్పం జరిగే తీరాలి.
ఆకాశం ఊడి ముక్కలుగా పడినప్పటికీ ఈ సంకల్పాలు మారవు. అయితే దేనికి అడ్వర్టైజ్ చేస్తారు? ఖర్చుగాని వస్తువుని అడ్వర్టైజ్ చేసేది. ఖర్చు అయ్యే వస్తువుకు స్టాకే లేదు, ఇంకా దీనికి అడ్వర్టైజ్ ఎందుకు చెయ్యాలి? ఎప్పటికప్పటికి దీనికి ఖర్చు అయిపోతుంటుండాలి. కనుక ఈ 2 సంవత్సరం లోపలనే అనేక విధమైనటువంటి ఘనకార్యాలు జరుగుతూ వస్తాయి. బీద సాధారణమైనటువంటి సోదరుల యొక్క తత్వాన్ని కూడా నువ్వు చక్కగా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఈ నవంబర్ 18వ తేదీయే 70 పెండింట్ తెలుస్తున్నాము. ఏ విధంగా పెండింట్ చేయటము? మ్యారేజెస్ అంటారు కొంతమంది, ఏదో చిల్ల చిల్లరగా చేసేసేసి ఏదో ఇంత బొట్టు కట్టించి వాళ్ళని పంపిస్తారు. కాదు కాదు కాదు కాదు, అట్ల కాదు. ఇది వారి జన్మములో కూడా ఈ రీతిగా మా వివాహములు జరుగుతుందా అని వారు ఆశ్చర్యపడేటువంటి రీతిగా చేస్తారు. బంగారు చైను తాళిబొట్టులో చైన్ ఇస్తున్నాము, ఇంకా మగవారికి ఉంగరాలు ఇస్తున్నాము, వాళ్ళకి భోజన సామాగ్రికి తగినటువంటి వంట పదార్థాలంతా ఇస్తున్నాము, పాత్రలంతా ఇస్తున్నాము, గొప్ప కంచి చీరలంతా కట్టిస్తున్నాము. ఇంతే కాకుండా వారికి గృహాలు కూడా కట్టిస్తున్నాము. ఇంకా ఏ విధమైనటువంటి చేతకాలేటువంటి వారు స్త్రీలు కొంతమంది ఉంటుంటారు, ఏదో ఇంటిలో ఉండి ఏ పనిని చేయడానికి సాధ్యం కానటువంటి వారికి సూయింగ్ మిషన్లు ఇస్తున్నాము. ఈ సూయింగ్ మిషన్ కేవలం మన ఇండియాలో చిక్కేది 500-600ది కాదు, ట్రినిడాడ్ నుంచి వచ్చిన 2 ప్రక్కలు కూడా అదే ఊరికి అతికిస్తే చాలు, అడ్జస్ట్ చేస్తే చాలు, అదే కుట్టేసేస్తుంది. ఇలాంటి ఆధునికమైన మిషన్ అంతా ఇస్తున్నాం. ఇంకా మరికొంతమంది ఈ పని లేక ఈ శకునులు దుర్యోధనులు ఇట్లాంటి వారంతా వాళ్ళ జతంలో చేరుకొని ఇష్టం వచ్చినట్టుగా వాగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కారణమేమిటి? వారికి ఏ పనులు ఉండవు. అలాంటి వారికి కూడా పిలిచి వారికి ఒక రిక్షా ఇచ్చి పని చేసుకోనైనా అని ఇచ్చేసేస్తున్నారు. ఒక్కొక్కరు 45,000 రూపాయలు వాళ్ళ జీవితాన్ని ఆధారం చేసుకోమని ఇస్తున్నాము. ఇంకా మన చుట్టూ పరిసర ప్రాంతములంతా కూడాను ఏదో 4 ఎకరాలు 5 ఎకరాలు ఉండేటువంటి వారికంతా కూడాను మేమే ట్రాక్టర్స్ అంతా తెచ్చి మేమే దున్నించి వారితో ఏమాత్రం కూడా వసూలు చేయకుండా వర్షం పడతానే పల్లె పల్లెకు వెళ్లి వారి భూములంతా సాగు చేపించి వారికి పంటలు పండించే ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తా ఉంది, ఏ వ్యక్తులు చేస్తున్నారు? అందరూ చెప్పేవారే కాని చేసేవారు లేరు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఏమి జరుగుతూ ఉంది అనేటువంటి కన్నులు చూచేటువంటి విజ్ఞానికే తెలుస్తుంది, కాని ఎక్కడెక్కడో కూర్చుని అజ్ఞానంగా మాట్లాడేటువంటి వారికి ఏమీ తెలియదు. 30 సంవత్సరం లోపలనే ఈ ప్రశాంతి నిలయం లోపల పుట్టపర్తి కుగ్రామము ఈనాడు పుట్టపర్తి గొప్ప పట్టణంగా మారిపోయింది. ఎవరు మార్చగలరు? మా ఇండ్లు మేము కట్టుకున్నాము అని వారు చెప్పొచ్చు. ఆ ఇండ్లు కట్టుకోవడానికి ధనం ఎక్కడి నుంచి వచ్చింది? మా ప్రశాంతి నిలయం భూమి కొనే సమయంలో 1 ఎకరా 200 రూపాయలు, దీంట్ లోపల 1 సెంటు 80 వేలు. ఈ వెల ఎక్కడి నుంచి పెరిగింది? సాయిబాబు నుంచి పెరిగిందా, మీ నుంచి పెరిగిందా? అమ్ముకున్నాం, మేము ఇల్లు కట్టుకున్నామని దీర్ఘంగా మాట్లాడతారు, కానీ ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇంత వెల ఎవరి నుంచి వచ్చింది? ఈ విచారం ఎవరైనా చేస్తున్నారా? ఇక్కడ సాయిబాబా ఉండినప్పుడే ఇవన్నీ గొప్ప భవనాలుగా చేస్తున్నాయి. 1-2 నెలలు నేను బెంగళూరులో ఉండేటప్పటికి అన్ని షాపులు మూతలు పడ్డాయి. ఇంత మాత్రం కృతజ్ఞత ఉండనక్కర్లేదా మానవునికి? ఇంత మాత్రం విచారణ చేయనక్కర్లేదా మానవునికి? గ్రామస్తులు కాని ఇంకెవరైనా కాని ఏ వ్యక్తులైనా కాని ఒక్క వ్యక్తి వల్ల ఇంత ఎట్లా జరుగుతుండాలి? గొప్ప పట్టణాల్లో కూడా గొప్ప హాస్పిటల్ కట్టడానికి వీలు కాదు. కుగ్రామం లోపల ప్రపంచంలో లేనటువంటి హాస్పిటల్ ఇక్కడ నిర్మించాము. పుట్టపర్తి కుగ్రామం లోపల ఏరుడ్రోన్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ఏ ప్రభుత్వం కూడా చేయడానికి వీలు కాదు. అలాంటిది 10 సంవత్సరం లోపల ఒక్క వ్యక్తి ఇంత అభివృద్ధి గావించాడు. దీనికంటే గొప్పతనం మరొకటి లేదు. ఇది కేవలం వర్ణించుకోవటం కాదు, సత్యాన్ని చెప్పి ప్రజల లోపల ఈ సత్యాన్ని హెచ్చరించే కోసం చెప్తున్నాను. నాకు ప్రచారం అక్కర్లేదు. నేను ఎప్పుడు ఎవరితో ఇది చేస్తున్నా అది చేస్తున్నానని చెప్పను, కానీ పరిస్థితులను పురస్కరించుకుని ప్రజలకంతా ఈ సత్యాన్ని కొంతవరకు హెచ్చరింప చేయాలి. కనుక ఎవరు కూడా నోరెత్తడానికి వీలు లేదు, వేరు చూపడానికి వీలు లేదు. అసూయపరులు వేరే కాదు, ఎన్నైనా చూపచ్చు. అలాంటి వారికి మనం ఏమాత్రము జవాబు లేదు. వారిది వారినే శిక్షిస్తుంది, కనుక మనం శిక్షించనక్కర్లేదు. ఆత్మస్వరూపులారా,
రాబోయేటువంటి కాలములకు మీరందరూ కూడా ఆతృతతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనేటువంటి యొక్క వ్యక్తులుగా మీరు తయారు కావాలి. ప్రపంచమంతా కూడా ఒక విధమైనటువంటి యొక్క దిగ్విజయాన్ని సాధిస్తుంది. ఈ యొక్క సందేశమును మీరు హృదయంలో ఉంచుకుని దినదినానికి మీరు కాచుకుని చూచురండి. ఆయనకి ఏది ఒక్కటి ఇష్టం లేదు, ఏది మీ నుంచి నేను కోరటం లేదు, కానీ నేను కోరేది ఒక్కటే, నిర్మలమైనటువంటి ప్రేమతో విశాలమైన భావంతో సమాజ సేవను చేయండి. అనవసరమైనటువంటి విషయాల లోపల నేను ఎప్పుడూ ప్రవేశించను. అందరూ మనవారి, అందరి ఎందు దైవత్వం ఉన్నది, కానీ వారి వారి దురదృష్ట వశాత్తు, ఏ జన్మాంతర కర్మ వశాత్తు వారికి కొన్ని కొన్ని పిచ్చి బుద్ధులు పుడుతుంటాయి. తాత్కాలికంగా వచ్చేటువంటివే కానీ శాశ్వతమైనవి కాదు. కనుక దుర్యోధన దుశ్శాసనాదులు కూడాను ఆ తాత్కాలికంగా వచ్చి తదుపరి కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. కనుక మనం ఎవరిని కూడా ద్వేషించనక్కర్లేదు, అందరినీ ప్రేమించి అందరి మంచిని కోరి లోక సమస్తా సుఖినో భవంతు అనేటువంటి దీర్ఘమైనటువంటి విశాల భావంతో మీరు జీవించడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు మీకు కాలం చిక్కితే సాయి సమస్తంలో ప్రవేశించండి. ఇంతకంటే పవిత్రమైనటువంటి సమస్త మరొకటి లేనే లేదు లోకంలో. లోకంలో ఎన్నో ఆర్గనైజేషన్స్ అంతా ఉంటున్నాయి, వాటి విషయం నేను చెప్పను, కానీ మన ఆర్గనైజేషన్ లోపల ఉండినంత పవిత్రత ఇంక ఏ ఆర్గనైజేషన్ లో కూడా లేదు. వాళ్ళు ఎన్నో మాట్లాడవచ్చును, కానీ మన సంస్థలు ఎప్పుడు ఉపకారమే ఉపకారమే ఉపకారమే, సహాయమే సహాయమే సహాయమే, ఇది మన సంస్థల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. కనుక ఎవరైనా ఏ జాతి వారైనా, నాకు జాతి మత భేద కుల భేదములు ఏమాత్రము లేవు, ఏ 18వ తేదీకి అందరూ ఆనందంగా వివాహానికి సిద్ధమై రండి. తప్పక నేను ఆనందంగా హృదయోల్లాసంగా మీ యొక్క జీవితంలో మరవరాని ఆనందాన్ని అందించి మీకు గృహస్థ ధర్మాన్ని అందిస్తాను. రేపటి నుంచినే ఈ ఆఫీసు దగ్గరకు వచ్చి మీరు ఆ యొక్క వివాహమును సంబంధించినటువంటి బిడ్డ బాయి ఈ రెండింటి యొక్క పేర్లు తల్లిదండ్రుల పేర్లు వాళ్ళకి అందించి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చును. అయితే ఒక్కటి, ప్రభుత్వం యొక్క నిబంధనలకు ఏమాత్రం కూడా మనం ఉల్లంఘించుకోకూడదు. ఇన్ని విధమైన ఆదాయాలు వస్తున్నాయి అని చెప్పని పూర్వం ఒక వివాహం చేసుకుని కూడా తిరిగి ఇంకొక వివాహం రాకూడదు. అలాంటివి మాత్రం వస్తే మేము అంగీకరించము. ఇంతే కాకుండా బాల్య వివాహం అని కూడా ఒక చట్టం ఉంటుండాలి. ఏదో ఈ సమయం చిక్కింది, తర్వాత మాకు చిక్కుతుందో లేదో అని 12 సంవత్సరంలో బిడ్డను తెచ్చి వివాహం చేయకూడదు. 18 సంవత్సరములు కావాలి. ఇలాంటి దాంట్లో ఎవరు కూడా ఏ ప్రభుత్వము ఇంకా ఎంతో చిల్లర మంది ఉంటారు, తప్పు చూసేటువంటి వారే ఉంటారు, వాళ్ళు కూడా ఇలాంటి దాన్ని ఒక ఆస్కారంగా తీసుకుంటారు. కనుక సాయి సంస్థల వారందరూ కూడాను ఇందులో పాల్గొని వారి మంచి చెడ్డలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కొంతవరకు విచారించి అలాంటి దంపతులను తీసుకుని వచ్చి మీరు కూడా ఈ అవకాశంలో చక్కని ఆనందాన్ని అనుభవించండి.

ఇంతవరకు మీరు 1993 అక్టోబర్ నెల 24వ తేదీన దసరా ఉత్సవాల్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. సాయి ప్రభావం గురించి తెలిపారు. మానవుడు ఎల్లప్పుడూ మంచినే చింతిస్తూ నిర్మలమైన ప్రేమతో విశాలమైన భావంతో సమాజసేవ చేస్తూ అందర్నీ ప్రేమించాలని తెలిపారు. సాయిరాం.

ఈశ్వరుని ప్రకృతి తత్వము ప్రకటింపచేయడం కొరకే మానవత్వం ఆవిర్భవించింది. మానవత్వములో ఉన్న ఇంత పవిత్రతను గుర్తించుకోలేకపోతున్నాము. నిజముగా మానవుడే దేవుడు, నరుడే నారాయణుడు. వ్యక్తిగా భావించినంతవరకు నరుడు, దివ్యత్వమును భావించినప్పుడు నారాయణుడు. ఈ రెండింటి భేదము మన భావములోనే ఇమిడి ఉంటున్నది. ఇదంతా మన భావముల ప్రమాణమే. ఈ లోకములో మంచి చెడ్డలు ఎదుటివానియందు లేవు, అన్నీ మనయందే ఉంటున్నవి. తన భావములే తనకు ఆ విధములైన మంచి చెడ్డలుగా రూపొందుతుంటాయి. ప్రతి మానవుడు దైవముగా భావించి తానే దివ్యమైన శక్తిగా భావించినప్పుడు జగత్తంతా సుభిక్షంగా ఉంటుంది. ఈ ప్రకృతి స్వభావము అనుభవించే నిమిత్తమే ఈ దేహమునందుకున్నాము. దేహము ఒక పనిముట్టు, మనస్సు ఒక పనిముట్టు. నీవే ఆత్మస్వరూపుడవు. నీవు పనిముట్టును చేతియందుంచుకొని మన కర్మలు కర్తవ్యములు నిర్వర్తించుకుపోవాలి. కర్తవ్యం యోగముచ్యతే. కర్తవ్యమును ఆచరించేదానిలో మనం చాలా బీదలైపోతున్నాము, బలహీనులైపోతున్నాము. ఈ బలహీనతను మనం దూరం చేయాలి. ఎట్టిదానికీ మనం వెరవకూడదు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు మోక్షము అనే అంశంపై శ్రీమతి విజయకుమారి గారి ప్రసంగాన్ని వింటారు.
1: విశ్వపావని, విశ్వ విలాసిని, విశ్వమోహిని అయినటువంటి సాయి జగజ్జననికి దుర్గాలక్ష్మీ సరస్వతి అవతార రూపిణైనటువంటి సాయి మాతృమూర్తికి నేడు ఈ నవరాత్రి మహోత్సవ సందర్భంగా శతకోటి ప్రణామములు సమర్పిస్తున్నాను. అంతేకాకుండా సాయి తల్లి అనుంగు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనం. విశ్వ మానవ కళ్యాణమునకై, విశ్వ మానవ అభ్యుదయమునకై, విశ్వ మానవ పరివర్తనకై మన ప్రభు పరతీశ్వరుడు శివశక్త్యాత్మక స్వరూపుడై ఇలలో అవతరించి యజ్ఞ యాగాది క్రతువులను నిర్విఘ్నంగా సమర్పించి యావత్ విశాల విశ్వమునకు సుఖమును శాంతిని అందించటం ఎంతైనా ముదావహం. ఈనాడు నవరాత్రి మహోత్సవం యొక్క కడసి దినము విజయదశమి. విజయదశమి అని అనటంలో ఆ పేరులోనే ఉంది దాని యొక్క ప్రాముఖ్యత. విజయ అనగా విజయం, అన్ని దిగ్విజయములకు, దిగ్విజయ యాత్రలకు విజయ పతాకమును ఎగురవేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి దినం విజయదశమి. శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేశాక సీతాదేవితో కూడి జయజధ్వానములతో అయోధ్యాపురి చేరినాడు ఈ దినమే. పంచ పాండవులు కూడాను సమరంలో గెలిచి విజయలక్ష్మిని వరించి జయజయధ్వానములతో హస్తినాపురం చేరినటువంటిది కూడా ఈ విజయదశమి రోజునే. కనుక ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి విజయదశమి రోజున మనమందరం ఇక్కడ సమావేశమై ప్రభు బాలసాయిగా ఉన్నటువంటి సమయంలో వారి చిన్ననాటి ముచ్చటలను మనమందరం ముచ్చటించుకోవటం ఎంతైనా ముదావహం. మొట్టమొదటిసారిగా 1945లో మేము పుట్టపర్తికి వచ్చాం. ఆ సమయంలో ప్రభు పాత మందిరంలో ఉండేవారు. మేము మొట్టమొదటిసారిగా ప్రభువును చూడగానే ఆ యొక్క రమణీయమైనటువంటి సుందర ముఖారవిందం, ఆ చిలిపి మందహాసం, ప్రేమను వర్షించే కళ్ళు, ఆ నల్లటి శిరోజాలు, తెల్లటి నిలువుటంగి చూసి మంత్రముగ్ధులమైపోయాం. ఆ అందమును చూశాక వీరు నిజంగా భగవంతుడే అన్న భావం మా హృదయంలో ప్రతిష్ఠితమైపోయింది. ఈ పాత మందిరం ఎలా ఉండేది అంటే, ప్రవేశించగానే ఒక హాల్ ఉండేది. మొట్టమొదటి హాల్లో ఇరువైపులా రెండు రూములు ఉండేది. దాంతో ఒక్క రూములో స్వామి నివసించేవారు. మళ్ళీ ప్రవేశించగానే మరో హాల్లో ఒకవైపున చిన్న దైవ మందిరం ఉండేది. అక్కడ రాముడు, కృష్ణుడు మొదలైన విగ్రహాలు, స్వామి విగ్రహాలు కూడా ఉండేవి. మళ్ళీ దాటగానే మరో హాల్ ఉండేది. అక్కడ రెండు రూములు ఉండేది. అందులో ఒక చిన్న రూములో స్వామి వారి యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఉపయోగించేవారు. ఆ తర్వాత విశాలమైనటువంటి స్థలం, మధ్యలో తులసి కోట, వెనుక వైపున ఒక చిన్న బాత్రూము, ఒక చిన్న రూము ఉండేది. ఇది మందిరం యొక్క ఒక వర్ణన అన్నమాట. మేము మొట్టమొదట పాత మందిరానికి వచ్చినప్పుడు కరెంటు దీపాలు లేవు. ఎక్కడ చూసిన చిన్న చిమ్నీ దీపాలు ఉండినా ఎంతో వెలుగుగా ప్రకాశవంతంగా ఉండేవి. లోనికి వెళ్ళగానే అక్కడ వంటగది లేదన్నమాట. వంటగదికి ఏం చేసేవారు, మూడు రాళ్లు పెట్టుకుని అందులో చెత్త చెదారు వేసి ఆ యొక్క వంటకు ఉపయోగించుకునేవాళ్ళం. ఆ తరువాత లోనికి వెళ్ళగానే అక్కడ బాత్రూమ్ అన్న మాటే లేదన్నమాట. బాత్రూమ్కి వెళ్ళాలంటే చిత్రావతికి పరిగెత్తిపోవాల్సిందే. ఈ విధంగా ఒక్క ఇంత ఇసుమంత సౌకర్యం లేకపోయినా, కనీస సదుపాయాలు లేకపోయినా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. ఈ నిజం చెప్పాలంటే మనం ప్యాలెస్ లో ఉన్నా, ఎయిర్ కండిషన్ రూముల్లో ఉన్నా కూడా ఈ ఆనందం రాదు రాదు రాదు. మేము వచ్చినప్పుడల్లా 3 నెలలు 6 నెలలు ఇలా ఉండేవాళ్ళు. ఎటువంటి సౌకర్యం లేకపోయినా ఎందుకు ఉంటున్నామంటే దీనికి కారణభూతుడు మన స్వామియే. మన స్వామి బాలసాయిగా ఉండేవారు. ఆయనకప్పుడు 19 ఏళ్ళు, కానీ 13 ఏళ్ల బాలుడుగాను ఉండేవారు అన్నమాట. ఆ బాలసాయి యొక్క ఆటలు పాటలు వింటలు వినోదాలకు అంతే లేదన్నమాట. స్వామి ఎప్పుడు చూసినా స్వామితో పాటు, మేము చిన్నవాళ్ళమే కాబట్టి స్వామితో పరుగులు తీస్తూ గోడలు దూకి వెళ్ళటం, దాగుడు మూతలు ఆడటం, చిన్నగా కాకి గూళ్ళు కట్టుకోవటం ఇలాంటివన్నీ చేస్తుండేవాళ్ళం. ఒక్కోసారి అనుకునేవాళ్ళం, ఈయన నిజంగా భగవంతుడా? భగవంతుడైతే ఇలా మనతో ఆటలు పాటలు ఆడేవారా అని అనుకునేవాళ్ళం. కానీ ఆయన ముఖం చూడగానే, ఆ దివ్యామృత కళలు చూడగానే, అబ్బో ఈయన భగవంతుడే అని ఎంతో మురిసిపోయేవాళ్ళం. ఆ రోజుల్లో మేము గంటల తరబడి పాటలు పాడేవాళ్ళం. ఆ పాటలు పాడటానికి ఒక టైం కానీ, ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ కానీ అలాంటివి ఏది ఉండేది కాదన్నమాట. ఆ పూజా మందిరంలో కూర్చోగానే స్వామి మధ్యలో కూర్చునేవారు, మేము ఆడవాళ్ళం ఇటు మగవాళ్ళం కూర్చునేవాళ్ళం. స్వామికి క్రమశిక్షణ అంటే చాలా చాలా ముఖ్యం అన్నమాట. మనం పాడడానికి కూర్చున్న తర్వాత స్వామి చేతిలో చితికలు తీసుకొని కమ్మని కంఠంతో, కోమల కంఠంతో పాడుతూ ఉంటే నిజంగా మేమందరం మైమరిచిపోయేవారు. ఇలా మేము భజన చేస్తూ ఉండగా స్వామి ఏం చేసేవారు, స్వామి భజన అయిన తర్వాత స్వామి చుట్టూ మేము చీమలలా, ఆయన బెల్లానికి చుట్టుకున్న చీమల్లా ఆయన చుట్టుకునేవాడు. స్వామితో కబుర్లాడుతూ ఉంటే స్వామి ఒక్కొక్కసారి రాముడి కథలు, ఒక్కొక్కసారి పిట్ట కథలు ఎన్నో చెప్పి మమ్మల్ని కడుపుబ్బ నవ్వించేవారు. ఈ యొక్క పాటల్లో మేము కూర్చున్నప్పుడు మేము అన్ని రకాల పాటలు పాడేవాళ్ళం. రాముడు, కృష్ణుడు, తులసి పాటలు, లక్ష్మి పాటలు, ఇలా అన్ని పాటలు పాడేవాళ్ళం. స్వామి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి ఎన్నో చక్కని పాటలు పాడేవారు. ఈ పాటల్లో మాకిద్దరికి పోటీలు ఉండేవి. మీరు ఉందా, మేము ఉందా, మీరు కొత్త పాట పాడతారా, మేము కొత్త పాట అని మేము పోటీలు వేసుకుంటూ పాడేవాళ్ళం. ఛాలెంజ్ అన్నమాట. స్వామి పాడేవారు జగముల నెడినాడు.

ಏಳಿ ಮೂರಜನಳು ತಲಪಕುಂದುರೆ ಬಾಬಾ ತಲಪಕುಂದುರೆ అని పాడేవారు. వెంటనే మేమేం చేసేవాళ్ళం, స్వామి మీరు పాడుతుంటే మేము కూడా పాడతాం అని అంటూ

నగుమోములో మర్మమేము ఆ సాయి నీ జపమే హాయిగా. ఈ విధంగా పాటలు పాడుతూ స్వామితో ఆటలు ఆడుతూ స్వామి యొక్క వింతలు అద్భుతమైనటువంటి వినోదములను చూస్తూ ఉంటే నిజంగా మైమరిచిపోయేవారు. మా యొక్క దినచర్య మీరు వింటే నిజంగా ఆశ్చర్యపోతారన్నమాట. వృద్ధున 4:30 గంటలకంతా పిల్లలందరినీ తీసుకుని చిత్రావతికి వెళ్ళి స్నానం చేసి బట్టలు ఉతుక్కొని వచ్చేవాళ్ళం. వచ్చేటప్పటికీ స్వామి అక్కడ మంచం మీద కూర్చొని, ఏది నాకు ఇంకా కాఫీ ఇవ్వలేదే అని అనేవాడు. మేము పరుగెత్తుకుంటూ వంట రూమ్కి వెళ్ళి కాఫీ చేసుకుని వచ్చాక స్వామి కాఫీ చప్పరిస్తూ ఉంటే మేమందరం వారి చుట్టూ కూర్చొనేవాడు. ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే 8:00 అయిపోయేది. స్వామి అనేవారు, అరే రే పిల్లలకందరికి ఆకలిగా ఉంది కదా, వెళ్ళి వెళ్ళి టిఫిన్ రెడీ చేయండి అని అనేవాడు. ఆ టిఫిన్ చేసుకుని మళ్ళీ వచ్చి స్వామి దగ్గరతో కూర్చునేటప్పటికి మళ్ళీ లేచేటప్పటికి 11:00 అయిపోయేది. 11 గంటలకు మళ్ళీ పాటలు పాడటం కూర్చుంటే దానికి ఇన్ని అన్ని అన్నమాట లేదు, ఏ 1 గంట అయిపోయేది అన్నమాట. మళ్ళీ స్వామితో భోజనానికి కూర్చుంటే లేచేటప్పటికి 3:00 అయిపోయేది అన్నమాట. ఆ తర్వాత సరిగ్గా 4 గంటలకు స్వామి, నేను చిత్రావతి వెళ్తున్నాను, అందరూ సిద్ధమేనా అని గట్టిగా కేకేసేవారు. మేమందరం వానర మూకల వారి వెనుక పరుగులు తీసుకుంటూ గట్టిగా అరుచుకుంటూ నెట్టుకుంటూ తోసుకుంటూ స్వామితో పాటు వెళ్లేవాళ్ళం. నిజం చెప్పాలంటే ఆ టైంలో మేము స్వామి భగవంతుడు అన్నమాట మర్చిపోయి మనతో ఒక్కరిగా వారితో పరుగులు తీసేవారు. మేము తర్వాత చిత్రావతి నదికి వెళ్ళాక ఆ ఇసుక తిన్నెల పైన కూర్చునేవాళ్ళం. కూర్చున్న తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ పాటలు పాడేవాళ్ళం. మేము చెప్పేవాళ్ళం, స్వామి వృద్ధు నుంచి పాటలు పాడి పాడి మీతో పరుగులు తీసి బాగా అలిచిపోయాం, ఇప్పుడు మాకు తినడానికి ఏమన్నా ఇస్తే పాటలు పాడతాం లేక పాడము అని గొడవ పెట్టేవాడు. పాపం స్వామి ఏం చేసేవారు, ఆ ఇసుకలో ఇలా పిరమిడ్ లాగా చేసేవారు, ఇసుకని చేసి ఆ చేయిని లోపలికి పోనిచ్చేవారు. స్వామి ఆ ఇసుకలో నుంచి ఇంకా తీయక ముందే వారు ఏమి తీస్తున్నారో చెప్పేయచ్చు. ఘుమఘుమ వాసనలతో అంత ఉండే వాసనగా ఉండేది అన్నమాట. అబ్బో ఈరోజు స్వామి రవ్వలడ్డు తీస్తున్నారు అని అనుకుంటుంటే నిజంగానే స్వామి రవ్వలడ్డు తీసి ఒక తట్టగా పెట్టేవారు. ఆ రవ్వలడ్డు ఎలా ఉందో తెలుసా, వేడిగా ఉండేది, అందులో నుంచి నెయ్యి కారుతూ ఉండేది. ఆ ఇసుకలో నుంచి తీసిన ఒక్క ఇసుక రేణువు కూడా ఆ లడ్డుకు అంటుకునేది కాదనమాట, అంత చక్కగా బాగుండేది. స్వామి రవ్వ లడ్డును చిన్న చిన్న ముక్కలు చేసి అందరికి ఇచ్చేవారు. ఆ చిన్న ముక్క తింటున్నట్టే కడుపు నిండిపోయేది అన్నమాట. అలా స్వామి తీశాక మేము చెప్పేవాళ్ళం, స్వామి రవ్వ లడ్డు చాలా తీయగా ఉంది, మాకు కారంగా ఏమన్నా కావాలి అని మళ్ళీ గోల పెడితే స్వామి ఇసుకలో నుంచి ఒక వడ తీసేవారు. ఇలా రోజు ఒక తీపు కారము తీపు కారం రోజు తినేవాళ్ళం అన్నమాట. స్వామి ఆ ఇసుకలో నుంచి మళ్ళీ జపమాలలు పెండెంట్స్ విగ్రహాలు అన్ని రకరకాలుగా తీసి భక్తులకు అందరికీ ఇచ్చేవారు. ఇలా మాడుతూ ఉండగానే స్వామి అన్నారే, చీకటి పడిపోతుంది, రండి రండి పోదాం అని మందిరానికి వెళ్లేవాళ్ళం. మళ్ళీ మందిరానికి వెళ్ళా మళ్ళీ అక్కడ పాటలు పాడేవాళ్ళం. కొన్ని గంటలు పాటలు పాడాక మళ్ళీ స్వామితో భోజనానికి కూర్చునేవారు. ఆ రోజుల్లో ఇప్పట్లాగా కుర్జీలు కానీ టేబుల్స్ కానీ లేవన్నమాట. స్వామి చక్కగా పద్మాసనం వేసుకుని క్రింద కూర్చునేవారు. నిజంగా స్వామి అలా కూర్చొని ఉంటే, ముద్దుగా కూర్చొని ఉంటే ఆ బాలకృష్ణుడు గుర్తొచ్చేవాడు. ఓహో ఈయన కృష్ణుడే, అంతకన్నా ఇంకా మనం వేరే చెప్పడానికి లేదు, ఎంత అందంగా ఉన్నాడు కదా అని అనుకునేవాడు. అలా స్వామి కూర్చొని ఉంటే అప్పుడు మేము అనేవాళ్ళం, స్వామి వేరే ఏదైనా చెప్పండి అంటే స్వామి తెనాలి రామలింగుని కథలు కబీర్ కథలు అలాంటివన్నీ చెప్పి ఆనందింపజేసేవారు. ఇలా ఆ టైంలో మేము లేచేటప్పటికీ టైం ఎంతో తెలుసా, 12:00. మళ్ళీ స్వామి వెళ్ళి మంచం మీద కూర్చుంటే మళ్ళీ ఆయన చుట్టూ చేరేవాళ్ళం. మళ్ళీ 1 గంట అన్నమాట.

సోమ నరసుడు దోష పుస్త శబ్దం రాకూడదు అన్నారు. అమ్మ అడలిపోయారు, స్వామి దోష పుస్త శబ్దం రాకుండా ఉంటుందా? ఖండితంగా శబ్దం అయితే దోష పోసేది నా వంతు, శబ్దం రాకుండా చూసుకోలేదు మీ వంతు. నిజంగానే దోష పోస్తే శబ్దం రాలేదు. మూడు దోశలు తిన్నారు స్వామి, చాలా ఆనందం అయిపోయింది. అందరం వెళ్ళి పడుకున్నాం. మళ్ళీ మరుసటి రోజు లేచారు స్వామి. మళ్ళీ మామూలుగా టిఫిన్ కూర్చున్నారు అన్నమాట. అలా కూర్చొని ఉండగా, అందరం చుట్టూ కూర్చొని ఉండగా స్వామి ఏం చేశారు, మెల్లగా ఈ కడుపు మీద ఇలా ఇలా అంటున్నారు, మాకు తెలుసు ఈయనేదో నాటకం ఆడతారు, మమ్మల్ని ఇరుకన పెడతారు అని మాకు చక్కగా అర్థమైంది అన్నమాట. ఆ సమయంలో సాకమ్మ గారని స్వామిని యొక్క యోగక్షేమాలన్నీ చూసుకునేవారు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి ఏమైంది, ఎందుకు కడుపు సరలేదా అని అడిగారు. ఈ దొంగదేవుడు, చిలిపి దేవుడు, మాయామానుష వేషధారైనట్టు దేవుడు ఏం చేశారో తెలుసా, రాత్రి ఈ రాధమ్మ నన్ను లేపి మూడు దోశలు తినమని బలవంతంగా నాకు దోశ పెట్టింది అని అన్నారు. ఇంకా మా పని అయిపోయింది, ఈ ఆడసింహాలన్నీ ఒక్కసారి వచ్చి మా మీద పడ్డాయన్నమాట. ఈ ఆడవాళ్ళందరూ తెలుసుగా ఎలా మాట్లాడతారు, ఇంకా తలా ఒక మాట మాట్లాడుతున్నారు, ఈ కుప్పం వాళ్ళు వచ్చారంటే స్వామికి చిరు తిండ్లు పెడతారు, సమయం కాని సమయంలో ఇస్తుంటారు, ఆయన ఆరోగ్యం పాడు చేస్తుంటారు, అబ్బో ఎన్ని మాటలు, ఇంకా మాకు తల చిట్లిపోయింది అన్నమాట. ఇలా వీళ్ళందరూ పైన పడి మమ్మల్ని పెరికేస్తుంటే మన చిలిపి దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా మీకు, చక్కగా కూర్చొని ఇలా ఇలా మీకు కావాల్సిందే కావాల్సిందే అని అంటున్నారు, నవ్వుతున్నారు. సరే అయిపోయింది, అందరం వెళ్ళిపోయారు. అమ్మకు ఎంతో బాధ కలిగింది అన్నమాట. స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదంతా ఒక ఆట, ఇదంతా ఒక లీల అన్నారు. సరే స్వామి మీరేం చేసినా మాకు సమ్మతమే, సంతోషమే. ఇలా స్వామి ఆటలకు పాటలకు వింతలకు ఒక అంతే లేదన్నమాట. నిజం చెప్పాలంటే ఈ పాత మందిరం మా పాలిటి వైకుంఠం, స్వర్గసీమ, ఆనంద ధామం అనే చెప్పాలి. ఒకరోజు స్వామి ఏం చేశారు, రోజు మేము చిత్రవాటికి వెళ్తున్నాము కదా, ఒకరోజు స్వామి చెప్పారు, ఈరోజు రాత్రికి మీరెవరు వంటలు చేయకండి, నేను వంట చేసి మీకు అందరికీ వడ్డిస్తాను అన్నారు. ఓ ఇంకేముంది, ఒకటే గోళ, ఆటలు పాటలు, స్వామితో ఎగురుకుంటూ దూక్కుంటూ చిత్రవాటికి వెళ్ళాము. మేము అలా చిత్రవాటికి వెళ్ళాక మళ్ళీ అక్కడ కూర్చోవటం, పాటలు పాడటం, స్వామి మళ్ళీ ఇసుకలో నుంచి అన్ని తీయటం, గంట 8 అయిపోయిందన్నమాట. స్వామి స్వామి గంట 8 అయిపోయింది, మీరు ఎప్పుడు ఇంకా వంట చేస్తారు, ఎప్పుడు ఇంకా మాకు వడ్డిస్తారు, చాలా ఆకలిగా ఉంది స్వామి అని గోళ పెట్టాం మేము. అక్కడ పొయ్యి లేదు, ఏమీ లేదు, ఈయన వంట ఎట్లా చేస్తారబ్బా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాం. స్వామి ఒక అబ్బాయిని పిలిచి కొన్ని పాత్రలు తెమ్మని చెప్పారు. పెద్ద పాత్ర, చిన్న పాత్ర, చిన్న పాత్ర, చిన్న పాత్ర, అలా 7 పాత్రలు పెట్టించారు. ఆ పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఇంకెప్పుడు ఈయన వంట చేస్తారు, ఎలా చేస్తారు అని యోచన చేస్తున్నాం. స్వామి ఒక అబ్బాయితో దానికి మూతలు తెప్పించి అన్ని మూయించారు అన్నమాట. ప్రక్కనే ఒక చెట్టులోకి వెళ్ళి ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చారు. అన్నం, రసం, సాంబార్, కర్రీ, పాయసం అని తడుతుంటే లోపలి నుంచి అవన్నీ ఉడుకుతున్నాయి, కొత్త కొత్త కొత్త ఉడుకుతున్నాయి అన్నమాట. అలా ఉడుకుతూ ఉంటే, వాసనలు కమ్ముతూ ఉంటే, ఇంకా మా ఆకలి చెప్పాల్సిన అవసరమే లేదు, స్వామి త్వరగా వడ్డించండి వడ్డించండి అని గోళ పెట్టాం. స్వామి అన్నారు, అయ్యయ్యో ఆకలి తేవటం మర్చిపోయామే అన్నారు. మా స్వామి మీరు ఎప్పుడు ఆకలి తెచ్చేది, ఇంకెప్పుడు మాకు వడ్డించేది అని అనుకుంటుంటే, స్వామి ఒక అబ్బాయిని పిలిచి, చూడు అటువైపు వెళ్ళు, అక్కడ పెద్ద లేక్ ఉంది, అందులో తామరాకులు ఉంది, తీసుకొని రా అన్నారు. ఆ అబ్బాయి తీసుకొచ్చాడు. అతను ఆకలి తేవంగానే స్వామి ఆకలి వడ్డించారు, మమ్మల్ని అందరినీ కూర్చోమన్నారు, స్వామి వడ్డిస్తున్నారు, మేము తింటున్నాం, ఆయన వడ్డిస్తున్నారు, తింటున్నాం, పీకల దాకా తిన్నాం, చోటు లేదన్నమాట. స్వామి అంటున్నారు, ఇది దేవామృత భోజనము, ఇది మళ్ళీ మీకు చికెన్ తినండి తినండి అంటూ బలవంతంగా వడ్డిస్తూనే ఉన్నారు. అలా భోజనం చేశాక లేస్తే ఉడిపి కృష్ణ కడుపు బరువు అన్నట్టుగా నడవలేకపోయాం, అంత ఎత్తున్నాం అన్నమాట. నిజం చెప్పాలంటే తర్వాత 2 రోజుల దాకా మేము ఎవ్వరూ భోజనం చేయలేకపోయాం.

ఈ విధంగా స్వామి వారి యొక్క లీలలు చేస్తున్నారు. ఎంతో ఆనందంగా మేము అనుభవిస్తూనే ఉన్నాం. స్వామి యొక్క దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి కానీ, స్వామి యొక్క దివ్యత్వాన్ని మనం అనుభవించడానికి కానీ నిజంగా ఎంతో ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఒకరోజు ఏమైంది, ఇలా అందరం కూర్చొని ఉంటే ఒకరు అడిగారు, స్వామి నాకు మోక్షం కావాలి, నేను మీ పాదాల్లో చేరాలి అని అన్నాడు. స్వామి అన్నారు, బాగానే ఉంది, నువ్వు అడగటం బాగానే ఉంది, నా పాదాల్లో చేరాలంటే నా పాదాల లోపల ప్యాలెస్ ఉందా, లేకపోతే పెద్ద రిసార్ట్ ఉందా అందరూ వెళ్ళి హాయిగా కూర్చోవడానికి అని గొప్ప చెప్పారు. కాబట్టి మోక్షము అని అంటే నిజం యోచన చేస్తే అద్వితీయమైనటువంటి ఆనందం, అనిర్వచనీయమైనటువంటి ఆనందమే మోక్షం. స్వామి అన్నారు, మనం చూస్తున్నాం హుంసాయ మోహన రూపాయ అని స్వామిని అంటున్నాం. స్వామిని మనం కంటి నిండుగా కనువిందుగా చూస్తున్నాం, చూడంగానే మైమరిచిపోతున్నాం, పరవశిస్తున్నాం, అదే మోక్షం. మీరు ఇన్ని రోజులు నా దర్శనం స్పర్శనం సంభాషణలు వింటున్నారు, విని ఏం చూస్తున్నారు, ఆనందంలో మునిగిపోతున్నారు, ఆనంద మహాసాగరంలో తేలి ఆడుతున్నారు, మిమ్మల్ని మీరు మర్చిపోతారు, అదే మోక్షం. స్వామి యొక్క లీలలు వింటున్నారు, వింతలు వింటున్నారు, ఏం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు, మిమ్మల్ని మీరు మర్చిపోయి ఆనందంలో లీనమైపోతున్నారు, ఆ ఆనందమే మోక్షము. అంతేగాని మోక్షం అంటే ఇదేం బెండకాయల బీరకాయల అంగట్లో నుంచి కొనుక్కోవచ్చు మీకు ఇవ్వడానికి, లేదా ఆకాశం నుంచి ఊడి మీ ఒడిలో పడుతుందా, మోక్షము అంటే ఆనందము. మనమందరం మోక్ష సామ్రాజ్యంలో ఉంటున్నాం, మోక్ష పురిలో ఉంటున్నాం, మోక్ష ప్రదాయిని అయిన సాయి తల్లి ఒడిలో చల్లగా విశ్రమించి ఉంటున్నాం. స్వామి మామూలుగా వారి సంభాషణలోనే కాక మనకు పాటల్లోనూ భజనలలోనూ మోక్షం అంటే ఏమిటి అని చక్కగా తెలిపిస్తూనే ఉన్నారు.

కనుక మీరు సాయి భజన చేస్తున్నారు, దీనికంటే సుఖం లేదు, శాంతి లేదు, ఇది ఏ మోక్షము అని మనకు తెలిపిస్తున్నారు అన్నమాట. అంతేకాదు మనకు భజనలో కూడా

త్యాగ కళో అభిమాన్. మన అభిమానములన్నీ వదిలేసి ఎప్పుడైతే త్యాగం చేస్తామో అదే మోక్షము అని చెప్పి, ధ్యాన కళో సాయిరాం సాయిరాం అని ఒక్క మాట మనం హృదయపూర్వకంగా చెప్తే, హృదయపూర్వకం ధ్యానం చేస్తే ఆనందంతో మనం లీనమైపోతాం, అదే మోక్షము అన్నారు. తారకనామాస్మరణం తాపత్రయ సంహరణం. ఆ తారకనాముని తలుచుకుంటే నీ చింతలు చీకాకులు కష్టాలు సుఖాలు అన్నీ కూడా పటాపంచలైపోతుంది, అదే మోక్షం. దానికి స్వామి మరో చక్కని పద్యాన్ని కూడా మనకు అందించారు. నిజంగా ఆ పద్యం చదువుతూ ఉంటే హృదయం ముక్క ముక్కలైపోయిందన్నమాట. జపములు ఎన్నయో సలిపి జన్మములు లెక్కగొన ఘోరమైన తపములు చేసి ఉన్ నన్ను గాంచలేక తల్లడిల్లా, మీరిప్పుడు అనాయాచితముగా నన్ను గానంగా ఇక్కడ ఎప్పుడు ఉనర్చి ఉంటారో ఈ పుణ్య పదంబులన్ అని స్వామి చెప్తుంటే నిజంగా మనసు బద్దలైపోయింది అన్నమాట. ప్రభు అంటున్నారు, ఘోరమైన తపస్సులు ఆ కాలంలో యోగులు ధ్యానులు వందలు వేల సంవత్సరాలు చేశారు, అలా చేసి కూడా నా దర్శనం చేసుకోలేక తల్లడిడిపోయారు. అలాంటిది మీరు ఇంత సులభంగా ఇంత హాయిగా ఆనందంగా నాలుగు పొద్దుల తిని చల్లగా నీడలో కూర్చొని నా దర్శనాన్ని అనుభవిస్తున్నారు, నా ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే నిజంగా మీరు చేసుకున్నటువంటి పుణ్యం ఎంతో చెప్పడానికి సాధ్యం కాదంటుంటే నిజంగా మనం ఎంత ధన్యులం ధన్యులం ధన్యులం, ఎంత చెప్పినా చాలదన్నమాట. ధన్యులం మహాధన్యులమని చెప్పుకుంటూ ఉంటే

కనుక మనమందరం స్వామిని అడగాల్సింది ఏమిటో, స్వామి మాకందరికీ భక్తిని ప్రసాదించండి, జ్ఞానిని ప్రసాదించండి, మాకు మీ అనుగ్రహం కావాలి అని కోరుకోవాలి. కానీ ప్రాపంచిక చింతలకు సాధ్యమైనంత వరకు చోటు ఇవ్వకండి అని స్వామి సదా మనకు చెప్తూనే ఉన్నారు. ఏనాడైతే మేము ఆ పాత మందిరంలో అడుగు పెట్టాము, ఆనాడే ఆ మాకు మోక్షం అన్నది స్వామి మాకు ప్రసాదించారు. అంతేకాదు వారి యొక్క దివ్యత్వాన్ని కూడా మాకు అనుగ్రహించారు. మనమందరం ఇంకా ఎన్నో ఏళ్లుగా, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళుగా కూడా మనం స్వామి చెంతనే మసలుతూ స్వామి యొక్క లీలను మనం అందరం విడకిస్తూ స్వామిని మనం మన హృదయంలో ప్రతిష్ట చేసుకోవాలి. స్వామి చెప్పినటువంటి ఆజ్ఞలను మనం నెరవేర్చాలి. అంతేగాని స్వామి చెప్పారు కదా అని మూల కూర్చుకొని మనం స్వామి చెప్పినవని తరుచుకుంటే లాభం లేదు. ఆచరణ రూపంలో మనం ముందుకు సాగి ఆ యొక్క స్వామి యొక్క బృహత్ కార్యాలను మనం అందరం నెరవేర్చాలి. ఇంతగా స్వామి మనకు వారి యొక్క లీలలను, దివ్యత్వాన్ని, ప్రభావాన్ని, బృహత్ కార్యాలను చూపిస్తూ ఉంటే కూడా ఇంకా మనం అజ్ఞానంలో మునిగి ఆ మాయతో కప్పబడి ఆయన అర్థం చేసుకోలేకపోవటం నిజంగా ఎంతైనా శోచనీయం. ఈ యొక్క స్వామి లీలలు అని చెప్పినప్పుడు ఒక చిన్న వినోదాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు స్వామి ఏం చేశారు, స్వామితో పాటు మేము చిత్రవతికి వెళుతున్నాం. వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద తులసి తోట, అక్కడ వెళ్ళామన్నమాట. ఒక్కొక్క తులసి చెట్టు చిన్న పొదరిల్లులా ఉండి లోపలికి వెళ్తున్నట్టే ఆ తులసి వాసన గుమాళిస్తూ ఉందన్నమాట. స్వామి అందరిని చూసి, అబ్బో ఇంత తులసి ఉంది కదా, ఈ తులసి అంతా పోయండి అన్నారు. ఇంకేముంది స్వామి చెప్తే ఆ మాటకు ఎదురుందా, గబగబ ఈ కోతి మొక్క లోపల దొరికితే 10 నిమిషాలు పెద్ద గుట్టలా తయారైపోయిందన్నమాట తులసి ఆకు. స్వామి చెప్పారు, ఆ తులసిని గబగబ పూల మాలలు కట్టండి అన్నారు. కట్టారు. తులసి మాలలు కడుతూ ఉంటే ఒక కండిషన్ వేశారు, ఎవరైతే ఈ తులసి మాలను నా సైజుకు కరెక్ట్ గా కుడతారో వారికి ఎక్స్ట్రా పాద నమస్కారం. అది ఆ రోజుల్లో మాకు ఇచ్చే గిఫ్ట్ అన్నమాట. ఒక్క రోజుకు ఎన్ని మార్లు నమస్కారం చేసుకునే వాళ్ళము లెక్కే లేదన్నమాట. సరే తులసి మాలలు కట్టాము, కట్టిన తర్వాత స్వామి అన్నారు, నాకు వేయండి అన్నారు. ఒక్క మాల కూడా సరిపోలేదు. స్వామి కట్టినటువంటి గార్లెండ్ మాత్రం ఆయన కరెక్ట్ గా ఉందన్నమాట. సరే ఇంకెవరికి పాద నమస్కారాలు లేవు, ఓ పండి పండి పండి అన్నాడు. సరే ఇప్పుడు ఈ తులసిది ఏం చేయాలి అంటుంటే స్వామి మగవారిని పిలిచి దీన్ని గట్టిగా ఫుట్బాల్ లాగా కట్టండి అని అన్నారు. వాళ్ళు మగవాళ్ళు బాల్ లాగా కట్టారు. సరే స్వామి చేతిలో పట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఈయన ఈ బాల్ పట్టుకొని ఏం చేస్తారు అని మేము యోచన చేస్తున్నాం. స్వామి అన్నారు, ఇప్పుడు కోతి కొమ్మ ఆట ఆడుకుంటామన్నారు. అబ్బో బాబోయ్, స్వామితో పాటు కోతి కొమ్మ ఆట ఎట్లా ఆడుకుంటాం అని యోచన చేస్తున్నాం. స్వామి మధ్యలో నిలబడ్డారు. అటు ఆడవారు ఇటు మగవారు నిలబడ్డాం. స్వామి ఈ బాల్ను విసిరేస్తున్నారన్నమాట. అటువైపు విసిరేస్తుంటే ఇంకా అల్లరి, ఆటలు, కేకలు, దానికి ఒక లిమిట్ అయి గట్టిగా అరుచుకుంటూ ఎగురుకుంటూ ఆ బాల్ను పట్టుకుంటున్నాం. మగవాళ్ళు అంటున్నారు, స్వామి మీరు ఆడవాళ్ళకే వేస్తున్నారు, మాకు వేయలేదని గోళ పెడుతున్నారు. ఆడవాళ్ళు అంటున్నారు, స్వామి మీరు మగవాళ్ళకే వేస్తున్నారు, మీరు ఎప్పుడు చాలా పార్షియల్ స్వామి, మాకు వేయండి. స్వామి మధ్యలో నిలబడి, నాకున్నది 2 చేతులే, మీరు ఇంతమంది ఉన్నారు కదా అని అంటుంటే ఇంకా అలా ఎంతసేపు ఆడామో మాకే తెలియదన్నమాట. అలా ఆడాక స్వామి అన్నారు, చీకటి పడింది, పదండి పదండి మందిరానికి వెళ్దాం అని అన్నారు. మందిరానికి బయలుదేరుతుంటే ఒక్కరు కూడా సరిగ్గా నడవలేకపోతున్నారు. ఈ తాగుబోతులు నడుస్తారు కదా, అలా అని ఊపుకుంటూ నడుస్తున్నాం. ఒక్కొక్కరు మూలుగుతున్నారు, ఒక్కొక్కరు అంటున్నారు, ఒక్కొక్కరు అంటున్నారు, ఎవరూ సరిగ్గా నడవటం లేదు. సరే అలాగే నడుచుకుంటూ మందిరానికి వెళ్ళాం. మామూలుగా కూర్చున్నాం. అప్పుడు ఒక ఆమె అడిగారు, స్వామి మేము ఎందుకు నడవలేకపోతున్నాం అని అడిగారు అన్నమాట. స్వామి అన్నారు,
మీరు ఇంతసేపు నాతో రాస క్రీడ ఆడుకున్నారు అనేటప్పటికీ ఇంకా ఆ ఆనందానికి కానీ ఆ యొక్క సంతోషానికి కానీ ఒక అవధులు లేకపోయిందన్నమాట. రాసక్రీడ అనగా ఓహో ఆ రోజు కృష్ణుడు గోపికలతో ఆడుకున్నాడు అన్నమాట, అలా మనతో స్వామి ఆడారు అని అందరూ అనుకుంటున్నాం. అప్పుడు ఒక ఆమన్నారు, స్వామి మీరు నాతో ఎంత బాగా డాన్స్ చేశారు కదా, అబ్బో ఎప్పుడు నేర్చుకున్నారు మీరు ఎలా డాన్స్ చేయటం అని అడిగిందన్నమాట. అప్పుడు ప్రతి ఒక్కరూ అంటున్నారు, స్వామి మీరు నాతో నాట్యం చేశారు, మీరు నాతో నాట్యం చేశారంటే ఒక్క స్వామి ఇంతమందితో నాట్యం చేశారంటే నిజంగా ఆయన కృష్ణ భగవానుడే, ఆయన నవనీత చోరుడే, ఆయన చిత్తాపహరుడే, సాక్షాత్తు దైవంతో మనం ఆడుకున్నామంటే నిజంగా మనకన్నా అదృష్టవంతులు లేరని కళ్ళలో ధారధారలుగా ఆనంద వర్ష ధారలు కార్చుకుంటూ ఆనంద మహాసముద్రంలో మునిగిపోయాం మేము. ఈ విధంగా స్వామితో ఎన్నో విధములైనటువంటి ఆటలు ఆడుకుంటూ వింతలు చూసుకుంటూ మా యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాం. చిన్నతనంలోనే స్వామి మమ్మల్ని వారి యొక్క సన్నిధికి రప్పించుకున్నారు. ఆ చిన్నతనంలోనే మాకు స్వామి తల్లి తండ్రి గురు దైవమై సాక్షాత్తు భగవంతుడే మమ్మల్ని ఎన్నో విధంగా జీవితంలో ఎలా నడుచుకోవాలో మాకు బోధించి ఈనాటి వరకు ఆయన యొక్క ఆజ్ఞను మేము నెరవేరుస్తున్నామంటే నిజంగా స్వామి దయకు మనం వర్ణించడానికి మాటలే లేవన్నమాట. కనుక స్వామి ప్రేమ సామ్రాజ్య చక్రవర్తి, ఆయన యొక్క దయ ఆకాశము కన్నా విశాలమైనటువంటిది, ఆయన హృదయం ఆయన యొక్క అనురాగం సప్త సముద్రములను మనం పోల్చినా కూడా ఆ అనురాగానికి ఇసుమంత కూడా మనం వర్ణించడానికి వీలు లేదు. మన ప్రభు మాయా మనుష వేషధారి, మాయా నాటక సూత్రధారి, అంతేకాదు ఈ విశ్వమంతా సర్వంతర్యామిగా స్వామి వెలుగుతూ ఉన్నారు. ఏ యుగంలోనా ఏ చరిత్రలోనా ఏ గ్రంథంలోనా కని విని ఎరుగినటువంటి మహత్తరటువంటి లీలలను మనం అందరం చూచాం, అనుభవించాం, ఆనందించాం. వాటిని మనం మనసులో ప్రతిష్ట చేసుకుని స్వామి యొక్క ఆజ్ఞను పరిపాలిస్తూ మన యొక్క జీవితాలను సక్రమమైన పద్ధతిలో భక్తి మార్గంలో నడపటం మన కర్తవ్యం.

வரமுழு வரையகல்கே. அதுக்கா மனமந்திரம் சுவாமி செப்பினட்டுகா, சுவாமி மோட்ச பிரதாயினி, மோட்ச தாயினி, மோட்ச வரப்பிரதாயினி. కనుక మనమందరం మోక్షంలోనే ఉంటున్నాం కాబట్టి మోక్షాన్ని గురించి మనం ఏ విధంగానూ యోచించవలసిన అవసరం కానీ మోక్షం కోరటం కానీ మనం ఆనందంలో, ఆ ఆనందమే మహదానందమే, ఆ మహద ఆనంద మహాసముద్రమే మోక్షమే. కాబట్టి మనమందరం నిజంగా ఎంత ధన్యులమో ధన్యులమో అని ఎంత చెప్పినా చాలదన్నమాట.

కనుక మనమందరం ప్రేమమూర్తి ప్రత్యక్ష భగవాను యొక్క సన్నిధిలో పెన్నిధిలో ఆనంద మహాభాగ్యాన్ని మనం అనుభవిస్తున్న మనమందరం నిజంగా ఎంతో అదృష్టవంతులం. ఈ అదృష్టాన్ని మనం కాపాడుకొని మన జీవితాలను భక్తియుతంగా స్వామికి తగినట్టుగా, స్వామి ప్రియ బిడ్డలం మనమందరం, స్వామి యొక్క ముద్దు బిడ్డలం మనమందరం. మనమే కాకపోతే ఆయన ఆజ్ఞను నెరవేర్చేదెవరు, ఆయన సందేశాన్ని వెదజల్లేదెవరు? కనుక ఇంతకాలంగా మనం స్వామి దగ్గర ఉన్నందుకు స్వామి యొక్క ఆజ్ఞను శిరసా వహించి స్వామి యొక్క ప్రేమను మనం విస్తరింపజేసి సర్వులకు ఆనందాన్ని ప్రేమను పంచి ఆ భాగంలో మనం కూడా పాత్రధారులమై జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలని అందరికీ ఆనందిస్తాం.

శ్రవణ చేసినటువంటి దాన్ని మనందరం మననం చేసుకొని మన వర్తిపురి సామ్రాజ్య చక్రవర్తిలో మనమందరం వారి ముద్దు బిడ్డలుగా వారిలో కలిసిపోవాలి. అదే మన యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు, స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జి ఎన్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. ఈ ఇంటర్వ్యూ మీకు రేడియో సాయి 13 భాగాల సుదీర్ఘ శీర్షికగా అందించనుంది. వినండి శ్రీ మూర్తి గారితో పరిచయం మొదటి భాగం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య శ్రీచరణాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ మరొక అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి శ్రోతలందరినీ సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాడు స్వామితో 28 ఏళ్ల దివ్యానుబంధాన్ని ఏర్పరచుకున్న శ్రీ జిఎన్ మూర్తిగారు శ్రోతలందరితో తమ దివ్యమైన అనుభవాలను, స్వామివారికి ప్రసాదించిన దివ్యానుభూతులను మనందరితో పంచుకొని ఆ అమృతధారను మనందరి చెవులకు అందించగోరుతున్నారు. శ్రోతలందరి తరపున, రేడియో సాయి బృందం తరపున జిఎన్ మూర్తిగారికి సాదరమైన ఆహ్వానం. సాయిరాం మూర్తిగారు.
1: సాయిరామండి. స్మరించిన చాలు సత్యస్వరూపమై కోరిన కోర్క చేకూర్చు స్వామి, దర్శించిన చాలు ధర్మస్వరూపమై కష్టం మూలల్ల పోకార్చు స్వామి, చెంత చేరిన చాలు శాంతిస్వరూపమై బ్రతుకు బాటలు తేటపరుచు స్వామి, పిలిచినచో చాలు ప్రేమస్వరూపమై సిరి సంపదలు కటాక్షించు స్వామి, అఖిల మానసాంతర్యామి అయిన స్వామి, మేలుకొల్పడి స్వామి, మమ్మేలు స్వామి, లంచమెరుగని స్వామి, ప్రపంచ చక్రవర్తి మన స్వామి శ్రీ పుట్టపర్తి స్వామి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. రేడియో సాయి శ్రోతలకు నా సుమనస్సు నమస్సుల సాయిరాం.
0: మూర్తిగారు, ఈ ప్రేమ వలయంలో మీరు రాకమునుపు మీ నేపథ్యం గురించి కొంచెం మా శ్రోతలందరికీ వివరిస్తారా?
1: తప్పకుండానండి. నేను గన్నవరపు సూర్యనారాయణ సుబ్బలక్ష్మి దంపతులకు మధ్యతరగతి కుటుంబంలో విజయనగరంలో జన్మించాను. మా తండ్రి గారి తండ్రి, మా తాతగారు వేద పండితులు. ఉర్లాంపద్దు అని పోటీలో నిగ్గిన ఆ ప్రాంతపు వేద పండితుడైన ధారణాశక్తి, సమయస్ఫూర్తి, గ్రంథ పఠనం చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలు కలిగినటువంటి వారి దగ్గర నేను హైస్కూలు విద్యాభ్యాసం పర్వతీపురంలో చేశాను. అత్యధికమైనటువంటి ముద్దును లేదా వాత్సల్యాన్ని, అతి జాగ్రత్తను వారు ఎక్కువగా చూపించడం వల్ల సాహసకృత్యమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా లేదా ఆటల్లో వాటిలో పాల్గొనలేకపోయాను. కానీ గ్రంథ పఠనం ఆ రోజే నాకు వక్తృత్వంలో, తర్వాత అపూర్వమైనటువంటి తెలుగు సాహిత్యంలో పరిచయం ఏర్పడింది. అప్పుడే నేను టంగుటూరు ప్రకాశం పంతులు గారు, చిలకమతి లక్ష్మీనరసింహ గారి జీవిత గాథలు చదవడం జరిగింది. తర్వాత అప్పుడే నేను విన్నాను, చాలా స్కూల్ ఫైనల్ ఆర్ ఎస్ఎస్ఎల్సీ అనేవారు ఆ రోజుల్లో అనుకుంటూ ఉండేవారు, వ్యాధిగ్రస్తులైనటువంటి వారిని తీసుకుని పుట్టపర్తి అనే ఊరికి వెళ్లారు, అక్కడ బాబా అని ఒక ఆయన ఉన్నారట, ఆయన అందరికీ రోగాలు నయం చేస్తున్నారని ఆ ఊరు చెప్పుకుని మాతో కూడా వివరిస్తుండేవారు.
0: అది ఏ సంవత్సరం అండి దాదాపుగా?
1: అది బహుశా 1952 ఆ ప్రాంతం అనుకుంటానండి. నేను అప్పటికి ఏదో ఫోర్త్ ఫారం ఆర్ ఫిఫ్త్ ఫారం ఏదో చదువుతున్నాను, ఫోర్త్ ఫారం చదువుతున్నాను, గుర్తులేను సరిగ్గా అప్పుడు. అని మాకప్పుడు ఏమనిపించేది అంటే ప్రతిదీ డిబేటబుల్ పాయింట్లో మాట్లాడుకునేవాళ్ళం. ఆ రోగగ్రస్తులందరూ ఇక్కడి నుంచి వెళ్ళి నయం అయ్యేలాగుంటే హాస్పిటల్స్ ఎందుకు, అక్కడికే వెళ్ళిపోతారు కదా అందరూ అని అలా అనుకుంటున్న టైం అంతే విన్నాం. కొంతమంది వచ్చి మాకు నయమైందండి అని చెప్తే సంతోషించాం. కానీ ఆ స్కూల్ అసెంబ్లీ అవి జరుగుతుండేవి, వాటిలో కూడా ఇలా టాపిక్స్ ఇచ్చి డిస్కస్ చేయమనేవారు. నేను స్కూల్ మాక్ అసెంబ్లీలో వాటిలో చాలా తీవ్రమైనటువంటి ఆసక్తితో పాల్గొనేవాడిని. తర్వాత అనేకమైనటువంటి వ్యాసరచన పోటీల్లో, వక్తృత్వంలో ఎన్నో బహుమతులు, ఎంతో ఆదరణ లభించింది. దీంతో హైస్కూల్ విద్యాభ్యాసం అక్కడ ముగింపు జరిగింది. తర్వాత మా నాన్నగారు విజయనగరంలో ప్రభుత్వ ఉద్యోగి, అక్కడ పనిచేస్తూ ఉండగా నేను పార్వతీపురం నుంచి కళాశాల విద్య కోసం విజయనగరం వెళ్లడం జరిగింది. విజయనగరం కళలకి కాణాచిగా పేరు పొందింది అప్పట్లో. మహారాజా కళాశాలలో నేను ఇంటర్మీడియట్ బీఏ చేశాను. ఆ కళాశాలలో చదువుతున్న రోజులు నిజంగా నాకు బంగారం పంచిపెట్టిన బంగారు కళలు ఆ రోజులు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా విశ్వకవి రవీంద్రుని గ్రంథాలు చదవడం జరిగింది. ఆత్మవిశ్వాసం గల ఏ కొద్ది మంది వ్యక్తుల చరిత్ర మాత్రమే ప్రపంచ చరిత్ర అవుతుందని చాటి చెప్పిన వివేకానందుడు, స్వాతంత్ర సమరంలో బాగా పాల్గొన్నటువంటి బాలగంగాధర్ తిలక్ను ఒక పత్రికా విలేకరి అడిగినప్పుడు, స్వాతంత్రం వచ్చి మీరు భారతదేశానికి మంత్రివర్గం ఏర్పాటు అయితే అందులో చేరుతారా అని అడిగితే, నేను అందులో చేరను, నా పూర్వ వృత్తి ఉపాధ్యాయుడు, దేశ నేతల్ని తయారు చేసే ఉపాధ్యాయ వృత్తిలో చేరుతాను అన్నాడు అన్న బాలగంగాధర్ తిలక్. చిత్తరంజన్ దాస్ అతడు గుర్రబగ్గీలో ఓ రోజు వెళ్తూ సుప్రసిద్ధ న్యాయవాదిగా బాగా ధనార్జన చేసినవాడు, అలా దారిలో వెళ్తూ ఉంటే ఎదురుగుండా ఒక దగ్గర ఒక అనుకోని ఒక సంఘటన జరుగుతూ ఉండగా చాలా బాధపడతాడు. చిన్ననాడు అతనికి అఆలు నేర్పిన, ఆ అంటే అజ్ఞానం, ఆ అంటే ఆనందం, అజ్ఞానాన్ని పోగొట్టి ఆనందం నేర్పినటువంటి ఆ చిన్ననాటి గురువు అప్పుల పాలై అతని ఇల్లు వేలం వేస్తున్నారు సర్కారు వారు, సామానంతా బయట పడేశారు. అది చూసి ఒక్కసారి గుర్రబగ్గీలోంచి దిగి ఒక చెక్కు బుక్ తీసుకుని దాని మీద బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి మీరు తీసుకుని అతన్ని రుణమక్తుని చేసి సామానంతా లోపల పెట్టండి అని ఆచార్య దేవోభవ అని చాటి చెప్పినటువంటి ఆ చిత్తరంజన్ దాస్. అట్లాగే రండిరా కాల్చుకోండిరా అని నిండు గుండెలు ఇచ్చిన మహోద్దండమూర్తి టంగుటూరు ప్రకాశం, అహింస కోసం తన జీవితాన్ని ధరపోసే అహింసకే గురి అయిన మహాత్ముడు, స్నేహంతో ద్వేషాన్ని గెలవటం కన్నా జీవిత ప్రమార్థమేమున్నదని మజిలీ ఎరుగని యాత్ర సాగించినటువంటి జవహర్లాల్ నెహ్రూ, వీరందరూ ఆదర్శమూర్తులే కాకుండా వీరి జీవిత చరిత్రలు అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవిత చరిత్రలు చదివేటువంటి మహత్తర అవకాశం నాకు విజయనగరం మహారాజా కళాశాలలో లభించింది. అది తెలుగు సాహిత్యంలో ఉండేటువంటి అనేక విధాలైనటువంటి వివిధ కోణాల నుంచి రచించినటువంటి అనేక కథానికలు, నాటికలు, తర్వాత గద్యరచన అన్ని అది నా మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. అక్కడ మొట్టమొదటిసారిగా భగవాన్ బాబా పేరు వినడం తటస్థించింది. నౌడూరు వెంకట్రావు గారని విజయనగరంలో ఒక భక్తుడు ఉన్నారు, వారికి స్వామి ఆత్మలింగం సృష్టించారని చెప్పుకునేవారు. వారింట్లో నిత్యము అభిషేకం జరిగేది ఆత్మలింగానికి. ఈ స్త్రీలు పురుషులు చాలా మంది భక్తులు, సాయి భక్తులంతా అక్కడికి వెళ్లేవారట. నాకు నేనెప్పుడు వెళ్లలేదు, కానీ మా అమ్మగారు ఆమె చాలా అకుంఠితమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి స్వామి మీద అంటే ఆమె వెళ్తూ ఉండేది, భజన చేసేది, తర్వాత నగర సంకీర్తనం చేసేవారు. మేము అప్పుడు బీఏ చదువుతున్నాం, చదువుతున్న రోజుల్లో ఏమిటి తెల్లవారుజామున మమ్మల్ని పడుకోనివ్వరు, చదువుకోనివ్వరు, ఈ గోలయ్యండి మీ భక్తులు మమ్మల్ని మేల్కొలుపుతున్నారా, జోకొడుతున్నారా అని చెప్పి కొంచెం హేళనగా మాట్లాడేవాళ్ళం. అంటే లోపల మాత్రం అలా చేయకూడదు అనేటువంటిది ఇన్నర్ థాట్ ఉండేది,
2: భావన ఉండేది.
1: ఎందుకంటే విలువలతో కూడినటువంటి జీవితానికి అంకురార్పణ చేసుకుని ఆ పరిధిలో వీళ్ళందరి జీవిత చరిత్రలు మాకు ఉద్యుక్తులు చేస్తున్నాయి కదా, అందువల్ల చూడండి దేని మీద కామెంట్ చేయకూడదు అన్నది లోపల పెరుగుతోంది. కానీ ఇది కొంచెం బాహ్యమైనటువంటి జీవితంలో, లౌకిక జీవితంలో నలుగురు మధ్య తిరుగుతున్నప్పుడు ఇటువంటివి చేస్తుండేవాడు. ఆమె పాపం చిరునవ్వే సమాధానం, ఎన్నడూ ప్రతిఘటించకుండా చిరునవ్వు ఏదో రోజు ఇవి మారకపోతాడా అని బహుశా బాబాను లోపల ప్రార్థిస్తూ ఉందేమో. ఇట్లా జరుగుతున్న కొంతకాలానికి నాకు బీఏ చదువుతూ ఉండగానే థర్డ్ ఇయర్ అయిపోయింది, అప్పుడు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అనేవారు, రెండేళ్లు ఇంటర్మీడియట్ అయ్యాక. ఆ సంవత్సరంలో అన్నిట్లోనే మార్కులు బాగా వచ్చినాయి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ టాప్, అన్నిట్లో టాపు. కానీ ఎందుకో ఆ బెస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ కి ఇవ్వాల్సిన ప్రైజ్ నాకు ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్ వెళ్లి ప్రిన్సిపాల్ తో చెప్తే మిమ్మల్ని పనిష్ చేస్తాను, మళ్లీ వచ్చి నా దగ్గరికి ఇలా అడిగారంటే అన్నారు. అంటే సరే వచ్చేశారు వాళ్ళు. ఆ రోజు చాలా దిగులు పడ్డా. ఎందుకంటే అన్ని సాధించి యాక్చువల్ గా ఫిగర్స్ అగ్రిగేట్ లో గాని మిగతా వాటిలో గాని నేను అవుట్ స్టాండింగ్ అని తెలుస్తూ ఉన్నది, కానీ ఇవ్వలేదని బాధ కాకుండా అని అనౌన్స్ చేయలేదు, కానీ లేదని లిస్ట్ లో తెలిసిపోయింది. అప్పుడు మా మదరు ఈ బాధ చూసింట్లో నన్ను స్వామి డాలర్ ఫోటో ఉన్నటువంటి డాలర్ ఉంది, ఆ డాలర్ ఇచ్చి ఇది జేబులో పెట్టుకో, నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నేను నమ్మినటువంటి భగవంతుడు నీకు మేలు చేస్తాడు, హీ విల్ ప్రొటెక్ట్ యూ, గైడ్ యూ అండ్ గార్డ్ యూ అని చెప్పింది.
2: మన ప్రార్థనల కన్నా తల్లిదండ్రుల ప్రార్థనలు స్వామి ఎంతో త్వరగా వింటారు, దానికి ఒక చక్కని నిదర్శనం అండి.
1: అవును
2: చెప్పండి.
1: తప్పకుండానండి. అది వాస్తవానికి అది జేబులో వేసుకున్నాను, సాయంత్రం వరకు అంత బాధగా ఉన్నది. సరే మొన్నాడు అనౌన్స్ చేస్తారు, మొన్నాడు కాలేజీకి వెళ్లారు మామూలుగానే, ఇది ఎప్పుడూ మాత్రం విడిచిపెట్టకుండా జేబులోనే ఉంచుతున్నాను ఆమె నమ్మకం కోసమని. సరే మీరు నమ్మండి, బోర్డులో నోటీస్ బోర్డులో వేశారు అందరికి ప్రైజ్లు వచ్చిన వాళ్ళందరి పేర్లు, ఫస్ట్ నా పేరు.
2: అద్భుతం
1: అనుకున్నాను నేను. ఈమె కోరిక నెరవేరింది, ఈమె ప్రార్థన నెరవేరింది, ఎందుకంటే నా తరఫున ఆమె ప్రార్థన చేస్తుంది. తర్వాత తెలుసుకున్నాను నేను ఈ మధ్య వాళ్ళ దీంట్లో ఉంటూ ఉంటే, స్వామి ఎవరి తరఫున ప్రార్థన చేసినా సరే వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి తరఫున చేసిన ప్రార్థనలు నేను అందుకుంటాను బంగారు అన్నారు. అట్లా ఈమె ప్రార్థన అయి ఉంటుందేమో అందుకున్నారు. అక్కడ జరిగింది మొదటిది. తర్వాత ఫోర్త్ ఇయర్ లో ఆటోమేటిక్ గా బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గా వచ్చింది. తర్వాత ఎందులో మాట్లాడినా ఏ పని చేసినా ముందుకు వెళ్తే చాలు, ఇది జేబులో ఉన్నంతసేపు నాకు రక్షణ అన్నట్టుగానే జరుగుతున్నాయి. ఇంకా దాని మీద నాకు అయినా కూడా బాబా మీద
2: ఆ నమ్మకం గురి కుదరలేదు.
1: ఆ నెగటివ్ ఆస్పెక్ట్ తగ్గిపోతుంది, అది గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఏవో ఏమి జరుగుతున్నాయి కదా, ఏదో ఉండే ఉంటుంది, దేర్ మస్ట్ బి సంథింగ్ విచ్ ఈజ్ సూపర్ న్యాచురల్ అండ్ సూపర్ హ్యూమన్ అని అనుకుంటూ ఉండేవాడిని. తర్వాత అక్కడ విజయనగరంలో పూర్తి అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో విద్యా వ్యాసంగం ఎంఏలో చేరాను. ఎంఏలో చేరినప్పుడు అక్కడ కూడా బాగా విద్యా వ్యాసంగానికి బాగా అవకాశం ఉన్నటువంటి యూనివర్సిటీ అది. అది నేను చదువుకున్నది విద్యా వ్యాసంగలీల విజ్ఞానహేల సకల సద్గుణ సంపన్నశీల మా కళాశాల ఆర్ట్స్ కళాశాల విశాఖ కళాశాల అనుకునేవాడు. అయితే పచ్చనోటు జేబులో లేకపోతే పచ్చి మంచినీళ్లు కూడా పుట్టని విశాఖపట్నంలో అడుగు పెట్టాం. అయినా కూడా ఏనాడు దేనికి కష్టపడలేదు. ఒక సత్సంగం ఎప్పుడు ఎక్కడుంటే చుట్టూ సత్సంగం ఉండేది. ఈ వ్యాసరచన గ్రంథపఠనం వీటన్నిట్లో పాల్గొనడం చాలా ఎక్కువగానే ఉండేది. అయితే ఎక్కడా కూడా నాకు ఒక్క కష్టం జరగలేదు దాంట్లో. ఒకసారి ఫైనల్ ఇయర్ లో స్టడీ టూర్ తీసుకెళ్తారు మమ్మల్ని. ఎంఏ సోషల్ వర్క్ లో చేరాను, ఆ ఫైనల్ ఇయర్ లో స్టడీ టూర్ తీసుకెళ్తారు. తీసుకెళ్తూ ఉంటే పూనా దగ్గరకు వెళ్లాము మేము. పూనాలో రైలు ఆగింది, దిగాము. నాకు ఇంగ్లీషు తెలుగు భాషల్లో చాలా విపరీతంగా ప్రైజులు, అంటే చాలా లార్జ్ స్కేల్లో ప్రైజులు వచ్చాయి. కొన్ని అయితే నేను ఓపెన్ కూడా చేయలేదు ఇప్పటి వరకు, అత్యుత కాకపోయినా. అట్లా వస్తే అక్కడ అందరూ టిఫిన్కి దిగారు. నాకు ఎదురుగుండా అక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నాం కదా తెల్లవారిందే, అక్కడ పూనా దగ్గర దిగేసరికి వడ ఇడ్లీ కనపడ్డాయి. కనపడితే 10 రూపాయల నోటు తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టి దో వడ దో ఇడ్లీ లావో అన్నాను. నాకు వచ్చిన హిందీ అంతే, మిగిలిన హిందీ అంతా జిస్తేష్మా గంగా బాగతి హై ప్యార్ మే సాగర్ హై ఇలాట్. సరే వాడు తీసుకున్నాడు, జేబులో వేసుకున్నాడు, టిఫిన్లు ఇవ్వడు, అందరూ తింటున్నారు. అయిపోయిన తర్వాత బోర్లించేశాడు బేసిన్లో. టిఫిన్ అలాగూ లేదు, నేను ఇచ్చిన డబ్బులు తిరిగి నాకు ఇయ్యని అడగడానికి నా దగ్గర భాష లేదు. నేను మా సహ విద్యార్థిని పిలుచుకొచ్చి ఒరే డబ్బులు నాకు ఇప్పించాలన్నాను. వాడు విశారద ఏదో దానిలో ఫస్ట్ వచ్చాడు. వాడి భాష తెలుగు గ్రాంధికంలో ఉన్నట్టుగా బిచ్చగా నీకు ఇక్కడ బిచ్చము వేయవారు మచ్చుకైనా లేరు పొమ్ము అని చెప్పిన భాషలో దాటిని. వాడు వచ్చి మరింత జటిలం చేశాడు. వాడు మాట్లాడింది ఏదో వాడికి అర్థం కాక వీడేది తిడుతున్నాడు అనుకుంటూ వీడి మీద కొట్టడానికి వచ్చాడు. సరే అప్పుడు నాకు చూసింది వాడు ఆ క్యాష్ బాక్స్ లో వేసుకున్న 10 రూపాయలు నాకు ఇవ్వకపోగా నా మొహం అంతా యాష్లా మారిపోయింది. ఆ రోజు అనుకున్నాను నేను, నువ్వు భాషల్లో ప్రైజులు సంపాదించినంత మాత్రాన కాదు, లౌకికమైనటువంటి విధానంలో బ్రతుకు తెరువుకు సంబంధించినటువంటి భాష జీవన భాష, జీవ భాష లేకుండా నువ్వు ఏ భాషలో ఉత్తీర్ణుడైనా ప్రవీణుడైనా లాభం లేదని ఆ రోజు దించిన కాలరు మళ్లీ జీవితంలో ఎత్తలేదు. ఆ సంఘటన నేర్పినటువంటి అనుభవం నేర్పినటువంటిది. అట్లాగే ఇంకొకటి యూనివర్సిటీలో ఉండగానే లక్నోలో ఒక విద్యార్థిని గురించి ఉదంతం పేపర్లో వచ్చింది. ఆ విద్యార్థి అన్నిట్లోని ఫస్ట్ ర్యాంకులు సంపాదించాడు, ఒక 7-8 గోల్డ్ మెడల్స్ సంపాదించాడు, ఎన్నో రకాలైనటువంటి ప్రథమ స్థానాలని పురస్కారాలని గౌరవాలని అతను స్వాధీనం చేసుకున్నాడు. కానీ ఉద్యోగం ఎక్కడ దొరకలేదు. ఉద్యోగం దొరకపోగానే నిరాశపడ్డాడు, నిస్పృహ చెందాడు. ఒక తెల్లవారుజామున బయలుదేరి ఆ లక్నో వీధుల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. సులభమైనటువంటి పద్దతి కోసం చూస్తున్నాడు. మెడికల్ షాప్ తీస్తే ఆ మెడిసిన్ ఏదో కొనుక్కుని అది మింగి చచ్చిపోదామని. షాపులు తెరవలేదు. ఈ లోపల ఇంగువు కట్టిన గుడ్డలాగా ఎదురుకుండా పాత పుస్తకాల షాపు తెరవకుండా ఉండి అక్కడ పుస్తకాలను కప్పేసి ఇలా గుడ్డ కప్పేసి ఉంచుతారు రోడ్ల మీద. ఆ గుడ్డ తీసి షాపు తెరిచే లోపల ఏదైనా చూద్దాంలే అని బుక్ తీశాడు. ఆ బుక్ లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అమృతా ప్రీతం యొక్క పంక్తులు రెండు చూశాడు. లైఫ్ ఇస్ నాట్ వాట్ వీ లైక్ ఇట్ బట్ వాట్ వీ మేక్ ఇట్. ఆ రెండు పంక్తులు వాడి జీవిత గమనాన్ని గమ్యాన్ని రెండింటినీ మార్చేశాయి. నేనెందుకు చచ్చిపోవాలి? నిరాశ చెంది నిరాశ ఊడలను పట్టుకుని నింగి అంచులను చేరుకుంటాను, నిట్టూర్పుడు వంతెన మీదుగా నిజాయితీని చేరుకుంటాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసి జీవితం జీవించడానికి కానీ మరణించడానికి కాదు, ఇది నాకు భగవంతుడిచ్చినటువంటి మహత్తర వరం అని అనుకునేవాడు జీవితాన్ని సాగించి తర్వాత చాలా ఉన్నత పదవులు పొంది స్థిరపడ్డటువంటి వ్యక్తిగా రూపొందాడు. ఇది చదివాను. ఇది నా జీవితంలో బాగా నా మీద చెరగని ముద్ర వేసింది. లైఫ్ ఈజ్ నాట్ వాట్ వీ లైక్ ఇట్ బట్ వాట్ వీ మేక్ ఇట్.
2: మరి ఈ రకమైనటువంటి అనుభవం కలిగిన మీకు స్వామి వైపు తిరిగే అవకాశం ఎట్లా వచ్చింది?
1: అది చెప్తానండి తప్పకుండా. ఇట్లా ఎంఏ అయిపోయిన తర్వాత జేకే పేపర్ మిల్స్ లో చేరాను రాయగడలో. అక్కడ విలువలతో కూడినటువంటి జీవితానికి అలవాటు పడ్డ మనం కార్పొరేట్ విధానంలో వాళ్ళు చెప్పినటువంటి పద్దతులు నచ్చలేదు. అంటే ఏవి చేయకూడదో అవి చేయాలి అని చెప్పడం వల్ల అది విడిచిపెట్టాను. బతకలేకపోని డాలర్ ఉంది జేబులో, ఇంకా అప్పటికింకా అలాగే ఉంది. అది నాకు పర్వాలేదు. అంటే ఎవరి ముందు తలవంచడం కానీ ఏది భయపడ్డం కానీ అనేటువంటిది స్వామి తర్వాత తెలుసుకున్నా. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉండేవి. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేశాక ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్కి అప్లై చేశాను. వాడు చేరమన్నారు పీహెచ్డీకి. కానీ గుంటూరు హిందూ కళాశాలలో లెక్చరర్ పోస్ట్ వస్తే రీసెర్చ్ కన్నా ఇది మంచిది, ఇది కొంచెం సెక్యూరిటీ ఉంటుందని చెప్పి లెక్చరర్గా చేరాను. గుంటూరు రావడమే మొత్తం జీవిత గమ్యాన్ని
2: మార్చేసింది.
1: గుంటూరులో ప్రవేశించిన తర్వాత మహాకవి అంటాడు, ఇంటెలిజెంట్ ఎల్మన్ అంతా గుంటూరుపురంలోనే ఉంటారని అక్కడ కొందరు అంటారు, కాదని వాదుకొస్తే తంటారు, మనకెందుకు బెదర్ ఈ తంటాలు. కానీ ఇంటెలిజెంట్ ఎల్మన్ ఉన్న మాట వాస్తవం. గుంటూరులో అనేక రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చారు. సిడి దేశ్ముఖ్, తర్వాత ఏఎస్ రామన్, స్వామి మీద అద్భుతమైన ఆర్టికల్స్ స్టడీ వీక్ లో రాసినటువంటి ఎడిటర్ ఆనాడు ఏఎస్ రామన్, ఆర్వీఆర్ చంద్రశేఖరరావు, కేఆర్ శ్రీనివాస అయ్యంగార్, ఎంతో మంది మహనీయుల్ని, శాస్త్రవేత్తల్ని, అంతర్జాతీయ శాస్త్రవేత్తల్ని, వాళ్ళందరితో పరిచయాలు కలిగినట్టుగా అక్కడ ఉండేటువంటి సాంస్కృతిక సామాజిక సాహిత్య ఆ సంస్థలన్నిటితోనే ప్రత్యక్ష అనుబంధం ఉంది. స్వామి దగ్గరకు వచ్చి ప్రదర్శనలు ఇచ్చినటువంటి కళాకారులు అందరినీ నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కనోజీర్ పేజీకి వాళ్ళందరినీ కూడా రివ్యూ చేశాను. అంటే గుంటూరులో అలాంటి కార్యక్రమాలు జరిగాయి. ఒక కార్యక్రమాల్లో పరిచయం నేను స్టేజ్ మీద అలా, ఇదంతా స్వామి ఇచ్చింది. ఆ తర్వాత తెలుసుకున్నాను. కానీ ఇంకా అప్పటికి ఇంకా కుదరలేదు. ఎప్పుడు టర్నింగ్ పాయింట్ అని అంటే 1981లో నాకు ఏపీ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. ప్రయత్నం చేయకుండా చేసిన కార్యక్రమాలకి, ఎందుకంటే ఆకాశవాణిలో చర్చించని సమస్య లేదు, అన్నిటి మీద చర్చల్లో కానీ ప్రసంగాలు కానీ క్విజ్ కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి పుస్తక సమీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాల సమీక్షలు, సూక్తి సుధలు, ఇదన్నిట్లో. సో ఇది బాగా ఉపయోగపడింది. ఈ దీన్ని పురస్కరించుకుని వచ్చినప్పుడు 81లో ఈ అవార్డు వస్తే ఒక ఆర్టిస్ట్, ఎందుకంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కూడా నేను రాష్ట్ర స్థాయిలో వెళ్లి మాట్లాడాను, ఆకు రాలిన మనసులో పూలు పూచాయి అని ఒక ఆర్టికల్ వాళ్ల మీద రాసి అది పురస్కరించుకుని అతను నాకు స్వామి ఫోటో ఒకటి ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ అది
2: మొట్టమొదటిసారిగా
1: మా మదర్ ఇచ్చింది కాకుండా స్వామి ఫోటో ప్రజెంట్ చేసినటువంటిది. రేపల్లె స్వామి వచ్చారట గతంలో. వచ్చినప్పుడు వర్షం చినుకులు పడుతున్నాయి, తెల్ల సూర్యుడు కొంచెం పైకొచ్చి లోపలికి పైకి లోపలికి వస్తున్న టైంలో వర్ష చెంగులు పడుతూ ఉంటే స్వామి ఈ కుళ్ళు ఇలా దానిలో ఉండే చాలా అందంగా మెరుస్తున్నాయి. దాంతో ఫోటో తీశాడు. తీసి స్వామి హృదయస్థానంలో షిర్డీ సాయిని పెయింట్ చేశాడు. పెయింట్ చేసి ఆ ఫోటో ప్రింట్ చేశాడు. నేను ఆ రోజు అనుకున్నా అప్పటికే నెగటివ్ తగ్గుతున్నాయి బాగా. తగ్గుతున్న టైంలో 81లో ఇతను ప్రజెంట్ చేశాడు. ప్రజెంట్ చేయగానే ఇది మీ ఇంట్లో పెట్టుకుంటారా అన్నాడు. తప్పకుండా, నీ హృదయావిష్కరణ చేసి ఇచ్చావు, రెండు సాయిలను ఇచ్చావు. రెండు సాయిల గురించి పూర్తిగా నాకు తెలియదు. షిర్డి సాయి సత్యసాయి అని అండమే తెలుసు 81లో. ఇది అయిన తర్వాత అది తీసుకొచ్చి పెట్టాను. కొద్ది రోజులకి ఈ గౌరవ పురస్కారాలు అవార్డు కోసం అని చేస్తున్నారు. చేస్తున్న దాంట్లో విశ్వ మాస్టర్ అని అక్కడ మున్సిపల్ హై స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్, ఆయన వచ్చాడు వాళ్ల స్కూల్ యానివర్సరీకి గెస్ట్ కింద పిలవడానికి, సత్కరించడానికి. మా ఇంటికి వచ్చినప్పుడు స్వామి ఫోటో గోడ మీద చూశాడు. అతను స్వామి భక్తుడు, బాల వికాస్ టీచర్ గా కూడా ఉన్నాడు, అత్యంత భక్తి సంపన్నుడు అప్పటికి. సరే, ఆ ఫోటో చూసి మీరు స్వామి భక్తులా అన్నాడు. చిరునవ్వుతో మాట్లాడలేదు. మాట్లాడకుండానే అదే సమాధానం అనుకున్నాయి, అంటే ఉన్నది కదా అక్కడ అని చెప్పి నేను మీకు స్వామి మీద రెండు పుస్తకాలు రాశాను, అనురాగలహరి ఇంకేదో ఒకటి, ఆ పుస్తకాలు ఇస్తాను మీరు చదువుతారా అన్నాడు. నాకు ఇచ్చిన పుస్తకం ఏదైనా చదువుతానండి, చదివినటువంటిది నాకు స్పందింపజేస్తే అది రివ్యూ చేస్తాను పత్రికకి అని చెప్పాను. ఆయన రెండు బుక్స్ ఇచ్చాడు. ఆ రెండు బుక్స్ చదివి ఇండియన్ ఎక్స్ప్రెస్ కి రివ్యూ చేశాను. అది అప్పటికే అయింది. అయిన తర్వాత ఎక్కడంటే మా శ్రీమతి మచిలీపట్నం బీఈడి కాలేజీలో ఉద్యోగం వస్తే వెళ్ళింది. నేను, ఇద్దరు అమ్మాయిలు, పెద్దమ్మాయి ఇప్పుడు ఎంఎస్సీ ఎంటెక్, రెండో అమ్మాయి ఎంసీఏ, ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. వాళ్ళు స్వామికి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగిన వాళ్ళు. ఆ ఉన్న టైంలో పిల్లలిద్దరితో నేను ఉండేవాడిని. కాలక్షేపం ఎలాగంటే పిల్లలకి అనిల్ కుమార్ గారి ఉపన్యాసం అంటే ఇష్టం. అనిల్ కుమార్ గారి పిల్లలతో వీళ్ళు చాలా క్లోజ్. ఆయన షిర్డి సాయి టెంపుల్లో ఉపన్యాసాలు ఇస్తున్నాడు. నాకేమో పెద్ద వాటి మీద ఆసక్తి లేదు. ఈ పిల్లల కోసమని నాన్నగారు అంకుల ఉపన్యాసం వినాలి తీసుకెళ్ళండి, అంకుల ఉపన్యాసం తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటే అందులో చాలా విషయాలు అవి విన్నా. ఆ రోజు మొదట షిర్డి సాయి అవతారమే, సత్యసాయి అవతారం అని, వికే గోకకు ఈ పేర్లన్నీ విన్నా. వికే గోకక్ అనగానే ఒక్కసారి నేను ఎందుకు స్పందించానంటే హిందూ కళాశాలకి యానివర్సరీకి ఆయన చీఫ్ గెస్ట్ కింద వచ్చాడు. చీఫ్ గెస్ట్ కింద వచ్చినప్పుడు ఆయన పరిచయం చేయమని ప్రిన్సిపాల్ నాకు ఆ కార్యం అప్పచెప్పాడు. నేను దీంట్లో ఎన్సైక్లోపీడియాలో ఉన్నట్టు చూసి దాని మీద రాశాను. దానిలో హీజ్ డివోటీ ఆర్డెంట్ డివోటీ సాయి అని కూడా ఉన్నది. సరే, అప్పుడు ఆ పరిచయం చేసిన వ్యక్తిని గురించి చెప్తున్నాడని చెప్పి ఆసక్తితో విన్నానంతే. పిల్లలు మాత్రం చాలా ఉర్రూతులు ఊగిపోయారు. ఇలా వారం రోజులు వెళ్లాం. వెళ్లిన తర్వాత కొంచెం ఏదో మైండ్ లో ఏర్పడి ఇదేం సామాన్యమైన విషయం కాదు అని, అనిల్ కుమార్ ఇలాంటి ఈ అదును చూసి బెదర్ మా ఆర్గనైజేషన్ లో నువ్వురా, వస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు మిగతా ఆర్గనైజేషన్ గుంటూరులో లైవ్ వైర్ ఆఫ్ గుంటూరు అనేవారు. అన్ని కార్యక్రమాల్లో ఎవరు ముఖ్య అతిథి కింద గుంటూరులో అడుగు పెట్టినా దానికి వ్యాఖ్యానం గాని లేకపోతే సంధాత, కార్యక్రమ సంధాత, ఇలా అనేక కార్యక్రమాల్లోనే. అప్పుడు అనిల్ కుమార్ విసిగెత్తిపోయారు. నేను కూడా అనిల్ కుమార్ అడిగాడు ఇందులోకి వస్తావా అంటే అప్పుడు అంత ఉత్సాహం చూపించలేదు. ఏముంది భజనే కదా బ్రదర్ అంతా అని. అతను కూడా అలా వచ్చిన వాడే ముందు. అట్లా దానిలో అయిన తర్వాత ఆమె అక్కడ మిషన్స్ అక్కడ వర్క్ చేయడం, అక్కడ ఆమెకు అనుభవాలు.
2: ఇది దాదాపుగా ఏ సంవత్సరంలో జరిగిందండి?
1: 1981 అవార్డు వచ్చిన తర్వాత అండి. 81 అవార్డు వచ్చింది, 81-82 ఇదంతా, 81-82 ఆ ప్రాంతంలో అనమాట. 83లో అప్పటికే కొంత మార్పు వస్తుంది. 83లో స్వామి శాంతిసుధ పరమోత్సవానికి వచ్చారు. ఆ రోజు వాస్తవానికైతే ఒక ఫ్రెండ్ పిలిచాడు, కానీ నేను అలా వెళ్లలేదు. పెద్ద ఓపెన్ స్పేస్ లో పెట్టారు. నేను, మా మిస్సెస్, అమ్మాయి, పెద్దమ్మాయి ఉండిపోయింది, రెండో అమ్మాయి వచ్చింది, మేము చిన్నపిల్లలు ఎత్తుకుని పైకి చూపించి, స్వామి మొదటిసారి రాలేదు, కొంత టైం అయ్యాక మేము ఇంటికెళ్ళి వచ్చి ఈరోపు వచ్చారు. వచ్చి ఉపన్యాసం ఇస్తున్నారు. ఆ చూసిన స్వామి చూసిన వెంటనే దట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఛార్మ్, అది కరుణశ్రీ పద్యమే దానికి సమాధానం
2: చెప్పండి.
1: ఆ చిరునవ్వులో అందాల అందాల హరివిల్లు సన్నజాజులో వనజల్లు పురియు, ఆ పదస్పర్శలో అనురాగమయ వేద్గంగా తరంగాలు పొంగిపొరలు, ఆ కటాక్షములో రాక శరశ్చంద్ర చంద్రికాపురములు జాలువారు, ఆ చిరునవ్వులో అందాల హరివిల్లు సన్నజాజుల వానజల్లు కురియు. ఆ కటాక్షములో రాక శరశ్చంద్ర చంద్రికాపురములు జాలువారు. ఆ పదస్పర్శలో అనురాగమయ వేద్గంగా తరంగాలు పొంగిపొరలు. ఆ మధురోక్తిలో ఆమ్నాయ పరమార్థ విజ్ఞాన వాహినిలు వెల్లివిరియు. అతడు సర్వజ్ఞుండతడు, తథాగతుండు, బుద్ధుడాతుడు, సర్వార్థ సిద్ధుడతుడు, సాయి సౌభాగ్యదాయి సాక్షాత్కరించే అమరో రము అర్ఘ్యపాద్యములిము చెల్లెలా తెము పువ్వుల పల్లెరమ్ము.
2: అద్భుతం. ఇంతవరకు మీరు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

அவனி சுகம் உலகல்லாடெடுமிக்கும் அவனுக்கு மிகி நேரி அடியே.

ఒక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమౌదురే కడు సిద్ధతోడ ముద్దు ముద్దుగాను భగవత్ ముక్కటలు చెప్పు వేళ వతికడ

సమొచ్చు చెడ్డ పనులన్నీ చేయా నిమ్ము ఈశ్వరుండి చూపించినాడ తెచ్చుకొని చెటులారా తెలివి ఇంకా లేన నీరు కట్టేదక హరి భజన చే

నీ మంచి మాటలు నేర్చిన మహిమేమి. సూటిగా పెద్దల బాటలో నడిచిన

కనుబొమ్మలకి పడి పడి నొక్కిన కనుబొమ్మలకి పడి పడి నొక్కిన

రామ చింతనే చాలు రామనామమే మేలుగా, రామ చింతనే చాలు రామనామమే మేలుగా.

ಮಾನವಿನಿ ಸುಬೇನ ರಾಮಚಂದ್ರ ಸಮಯ ಮಾತಲಾಡಲು.

ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశ్వరి దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతిలయం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయిన ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమంలో మీకు ఒక ప్రత్యేకమైన అంశాన్ని వినిపించబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా విందాం పదండి. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు నన్ను ఏ రీతిన సేవిస్తారో ఆ విధంగానే వారిని నేను అనుగ్రహిస్తానని భగవంతుడు తమ భక్తులకు హామీ ఇస్తున్నారు. స్వామిని పూజించే విధానాలు ఆ భక్తుల మానసిక పరిస్థితిపైనా పరిసరాల ప్రభావంపైనా మరెన్నో కారణాలపైనా ఆధారపడి ఉంటాయి. నిత్యపారాయణ గ్రంథాలను పఠించేవారు కొందరైతే కాలినడకన పుణ్యక్షేత్రాలను సందర్శించేవాళ్లు కొందరు దీక్షలు తీసుకుని ఆ గడువు దాటాక స్వామిని దర్శించుకునేవాళ్లు మరికొందరు. ఇలా తమకు తోచిన విధంగా భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తారు భక్తులు. గడిచిన 9 సంవత్సరాలుగా విశాఖపట్నంలో డిఎల్పురానికి చెందిన భక్తులు ప్రతి ఏటా పవిత్రమైన భీష్మ ఏకాదశి నాటి నుంచి 27 రోజులు దీక్షతో స్వామివారిని కొలిచి ఫాల్గుణ సప్తమికి దీక్ష పూర్తిగావించుకుని స్వామివారి దర్శనానికి పుట్టపర్తి రావడం జరుగుతోంది. వీరి భక్తి ప్రపత్తులకు మెచ్చి 1 సంవత్సరం స్వామివారు వీరికి పాదనమస్కారాలు కూడా అనుగ్రహించారు. ఈసారి స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ భక్తులు అఖండ జ్యోతిని ప్రజ్వలించి 9 పరిసర గ్రామాలలో ఆ జ్యోతిని

0: భక్తితో కొలిచి ఇప్పుడు పుట్టవర్తి విచ్చేశారు.
1: మన రేడియో సాయి స్టూడియోలో ఈ గ్రామానికి చెందిన కొందరు భక్తులు వచ్చారు. వారిలో బంగారమ్మపేటకు చెందిన నరహరి కృష్ణ ఒకరు. వీరు స్వామివారిని 2006లో మొట్టమొదటిసారి దర్శనం చేసుకున్నారు. అప్పటి నుంచి స్వామివారి సేవలో తమ గ్రామంలో ఎంతో నియమంగా నిష్టతో నగర సంకీర్తన భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ విధంగా స్వామివారిని చేరిన తర్వాత వారిలో ఏ విధమైన మార్పు వచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం. నరహరికృష్ణ గారు, రేడియో సాయికి స్వాగతం. మీరు స్వామివారిని మొట్టమొదటి ఎప్పుడు తెలుసుకున్నారు?
2: గత ముందు నుంచే తెలుసు సైరం, టీవీలో చూసేవాళ్ళం సైరం. అయితే స్వామివారి దగ్గరకు వద్దామని అనుకునే వాళ్ళు సైరం, కానీ కొన్ని కారణాల వల్ల, చిన్నపిల్లల కారణం వల్ల రాలేకపోయేవాళ్ళు. గత 2006 నుంచి ఈ పుట్టపర్తి రావడం జరిగింది సార్. వచ్చాక స్వామివారిని చూడడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం మేము ఒక దీక్ష ఏర్పాటు చేసుకుని ఆ దీక్షతో అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ పుట్టపర్తి రావడం జరిగింది సార్.
1: వృత్తిరీత్యా మీరు ఏం చేస్తూ ఉంటారు?
2: మేము సందూర్లో చేపలు పడడానికి వెళ్తాం సార్.
1: మత్స్యకారులు మీరు?
2: అవును సార్.
1: మీ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా మత్స్యకారులేనా?
2: మొత్తం మత్స్యకారులు సార్.
1: వృత్తిపరంగా మీకు సమయం దొరకకపోవచ్చు, పొద్దున్నే వెళ్తారు, ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం వస్తూ ఉంటారు. అలాంటప్పుడు స్వామివారి భజనలు, స్వామివారి కీర్తనలు ఇవన్నీ ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు?
2: అంటే ప్రతిరోజు శుక్రవారం నుంచి బుధవారం వరకు కూడా సైరం మేము సందూర్లోకి వెళ్తాం సైరం. మాకు లక్షవారం ఖాళీ అవుతుంది సైరం. అదే సోమవారం రోజు కాబట్టి ఆ రోజు ఉదయం 4 గంటలు లేచి స్నానం చేసి ప్రామాణ్యం క్లీన్ చేసుకుని అక్కడే మేము నాకు సంగీతాలు పాటలు పాడి ఆ తర్వాత నగర సంగీతం తిరుగుతూ ఆ రోజల్లా నిష్ఠగా ఒక సాయి భక్తురాలుగా భక్తులుగా ఉంటాం సార్.
1: మత్స్యకారులు కష్టించి జీవిస్తారు, వాళ్ళకి తాగుడు, సిగరెట్లు, బీడీలు, మత్స్య మాంసాలు తినడం ఇవన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అలాంటిది అది మీరు ఆ రోజుల్లో ఏం చేస్తారు? ఏ రోజైతే లక్ష్మణ పడ్డాది ఆ రోజు ఏం చేస్తారు? సాధారణంగా మీకు ఈ అలవాట్లు ఉన్నాయా లేదా?
2: అంటే ప్రతిరోజు కూడా సైరం మత్స్యకారులు చేపలు తింటాం సైరం. కాకపోతే లక్ష్మీవారి నాడు మాత్రం ఈ బాబా నమ్ముకున్న వాళ్ళు, ఆ దీక్షలో ఉన్న వాళ్ళు సైరం ఆ లక్ష్మీవారి నాటు మేము ఏటకెళ్ళాం కాబట్టి మాకు ఎటువంటి కూడా దొరకదు సైరం. అలా అన్ని నీసి కూడా ఏం ముట్టం సైరం. ఆ రోజు కొన్ని నియమంతో స్వామివారిని తెలుసుకుంటూ ఉంటాం సైరం.
1: మరి బీడీ సిగరెట్లు?
2: బీడీ సిగరెట్ అంది గ్రామంలో 600 ఇల్లులు ఉన్నాయి సైరం. అంటే అందరూ కూడా మారలేరు సైరం. వాళ్ళు కొంత కొంత మందికి వాళ్ళు యూజ్ చేసుకుంటారు సైరం. కానీ బాబా గురించి తెలుసున్న వాళ్ళు ఈ 2006 నుంచి ఇక్కడికి వచ్చి భక్తులు కూడా ఎటువంటి కూడా ముట్టరు సైరం.
1: స్వామివారి దగ్గరికి రావడం వల్ల మీ ఆ గ్రామంలోని ఆ ప్రజల్లో పొగ తాగడం లాంటి చెడ్డ అలవాట్లు మానేసుకున్నారు?
2: మానేసుకున్నారు సార్.
1: మానేసుకోవడం వల్ల ఏ విధమైన లాభం జరుగుతున్నదో గ్రామస్తులకి తెలిసిందా?
2: తెలుసు సైరం. ఎందువల్లంటే ఇంతకు ముందు తాగేసి కొన్ని గొడవలు జరిగే సైరం. అలాంటి వాళ్ళు సైరాం గారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళు చాలా చాలా నిష్ఠంగా, వాళ్ళు చాలా పరిశుభ్రంగా ప్రతి లక్ష్మీవారి నాడు కూడా వైట్ డ్రెస్ ధరించి స్వామి విభూతి మిదుటికి పట్టుకుని చాలా నిశ్చితంగా ఉంటారు సారం. ఎటువంటి గొడవలు కూడా వెళ్ళరు సారం.
1: మీ గ్రామంలోని స్వామి భక్తులు వెళ్తున్నారు, తక్కిన వాళ్ళకి వాళ్ళ మీద ఏ విధమైన ఉద్దేశం ఉంటుంది, ఏ విధమైన ఒపీనియన్ ఉంటుంది?
2: అంటే ప్రతి లక్ష్మీవారం మేము భజన చేస్తాం సారం. అప్పుడు నగర సంకీర్తన తిరుగుతుండగా భక్తులందరూ కొంచెం చూడడానికి వస్తుంటారు సారం. వాళ్ళందరూ కూడా నమస్కరించుకుంటూ మాకు వెళ్లిన వాళ్ళకి దారి ఇస్తూ ఆ విధంగా చాలా
1: గౌరవిస్తారు
2: సైరం.
1: పిల్లల్లోని, పెద్దవాళ్లలోని ఇంకే విధంగా మార్పులు వచ్చాయా?
2: అంటే అది లోతట్టు ప్రాంతం సైరం. అంటే కొంచెం అవగాహన లేని ఉన్నవాళ్ళు సైరం. కానీ అలాగా ప్రతి సంవత్సరం పుట్టపర్తి వచ్చే జనాలు కూడా మారుతూ కొంతమంది మాత్రం ఎటువంటి చెడు ఆలోచన లేకుండా వాళ్ళు స్వామి మాటలు విని ఆ విధంగా వాళ్ళు సైలెంట్ ప్లేస్ గా ఉంటారు సార్.
1: బాల వికాస్ తరగతి చేస్తున్నారా?
2: ఒక గవర్నమెంట్ స్కూల్ తప్ప ఇలాంటివి ఏం లేవు సార్.
1: మీరు ఈ దీక్ష తీసుకుని దీక్షగా ఉంటామన్నారు, దీక్ష అంటే ఏమిటి?
2: డిఎక్స్ అంటే సార్, మేము 27 రోజులకు ముందు అంటే ముందు వేసుకుంటాం సార్. స్వామివారిని ఆ రోజు సందర్శనం చేసేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి స్నానం చేసి తర్వాత వచ్చి వైట్ డ్రెస్ ధరించి స్వామివారిని ధరిస్తూ నమస్కారం చేసి కీర్తనలు పాడుతూ తర్వాత మట్టు మేము మాల ధరించుకుని ఆ తర్వాత బయలుకీర్తనలు చేస్తూ 8 o'clock వరకు చేస్తూ మా పైన ఉన్న పనులు మళ్లీ మధ్యాహ్నం వరకు చేసుకుని మళ్లీ మధ్యాహ్నం భోజనానికి వచ్చి మళ్లీ పనికి వెళ్లిపోయి ఆ తర్వాత మళ్లీ స్నానం చేసి 4 o'clock మళ్లీ భజన కీర్తనలు చేస్తూ ఈ విధంగా 27 రోజులు కాళ్ళకి చెప్పులు లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ 27 రోజులు స్వామిని నమస్కారం చేస్తూ ఈ విధంగా ఉంటాం సార్.
1: దీక్ష అయిన తర్వాత ఏం చేస్తారు? 27 రోజులు అయిన తర్వాత,
2: 27 రోజులు అయిపోయిన తర్వాత మొత్తం ప్రతి గ్రామం నుంచి వస్తుంటారు సార్. మాదంతా ఒక విశాఖపట్నం జిల్లా నుంచి వాళ్ళందరూ ఫోన్ కాంటాక్ట్లు చేస్తూ ఒక గ్రామానికి ఒక లీడర్ గా ఉండి వాళ్ళ మార్గాన్ని వాళ్ళు నడిపిస్తూ ఆ రోజున ఎర్లీ మార్నింగ్ పుట్టపర్తి రావడం జరుగుతుంది సార్.
1: ఈ మాటి పుట్టపర్తికి ఎంతమంది వచ్చారు?
2: ఈ మాసం సార్ 69 మంది వచ్చేసారు.
1: ఎన్ని గ్రామాల నుంచి వచ్చింటారు?
2: యామికర్ నుంచి, నెల్లిపూడి నుంచి, మొట్టమొదటి బంగారంపేట నుంచి, డిఎల్పురం నుంచి, తర్వాత ఉద్దండపురం నుంచి, పోతిరెడ్డిపాలెం, నక్కపల్లి, ఎల్లమంచిలి, తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా వచ్చారు సార్.
1: దీక్ష మగవాళ్ళు తీసుకుంటారు, ఆడవాళ్ళు కూడా దీక్ష తీసుకుంటారు
2: సార్? మగవాళ్ళు తీసుకున్నారు సార్. వాళ్ళు ఫస్ట్ 2006 నుంచి కూడా ఇది స్టార్ట్ చేసాం సార్. మమ్మల్ని చూసి మరికొందరు ఇలాగ స్వామి దగ్గరికి వెళ్తే ఇలాగున్నారు వీళ్ళు అనుకుని అలా ఉండే కొద్దీ వాళ్ళ ఎక్కువ మంది అయ్యారు సార్.
1: ఆడవాళ్ళు కూడా తీసుకున్నారు దీక్ష?
2: తీసుకున్నారు సార్.
1: మనం ఇంతవరకు నరహరికృష్ణ స్వామివారి భక్తులు ఏ విధంగా అయ్యారు, అయిన తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత స్వామి భక్తులని ఏ విధంగా మార్పు వచ్చింది ఆ విషయాలు చెప్పారు, అది మనం విన్నాం. ఇప్పుడు మన ముందు నెల్లిపూడి గ్రామం నుంచి కవిత వచ్చారు. ఆమె ఈ దీక్ష అన్నది ఏ విధంగా చేస్తారు, దానికున్న నియమాలేమిటి, అది ఎప్పుడు ఏ రోజు మొదలవుతుంది, ఏ రోజు పూర్తవుతుంది, ఈ వివరాలన్నీ ఆమె దగ్గర నుంచి తెలుసుకుందాం. సాయిరా కవిత, మీ ఈ పచ్చచీరలు ఏంటి సంకేతం?
3: సాయిరా పసుపు కుంకుమ, సాయిరా బ్లౌజ్ కుంకుమ, చీర పసుపు. సాయిరా ఆడవాళ్ళు కావాల్సింది పసుపు కుంకుమ కాబట్టి మేము అది ఎంచుకున్నాం సాయిరా. దీన్ని ధరించగానే మా ఊర్లో ఆల్రెడీ తెలిసిపోద్ది సాయిరా ఇది సత్యసాయి దీక్ష అని. దీన్ని 27 రోజులు చేస్తాం సాయిరా. మేము భీష్మ ఏకాదశి రోజు మొదలయ్యి 27 రోజులు చేస్తాం సాయిరా.
1: 27 రోజులు ఎప్పుడు పడుతుంది?
3: భీష్మ ఏకాదశి మొదలుకుని పాల్గొని శుద్ధ సప్తమి రోజు ముగిస్తుంది సాయిరా.
1: దీక్షలు ఉన్నప్పుడు మీరేంటేం చేయాలి, నియమాలేమిటి?
3: సాయిరా ఉదయం ప్రతిరోజు ఉదయమే లేచి 4 o'clock నకర సంకేతం చేస్తాం సాయిరా. దీక్షలో ఉన్న వాళ్ళందరూ కాదు బయట వాళ్ళు కూడా వస్తారు సాయిరా. చేసి ఆ రోజు నుండి 27 రోజులు ఒక పూట భోజనం చేస్తాం సాయిరా. కింద పడుకుంటాం, చెప్పులు వేసుకోమండి, ఇంటి దగ్గర వండుకునే భోజనమే చేస్తామండి 27 రోజులు. దీక్షలో ఉన్న 27 రోజులు ప్రతిరోజు భజన కూడా చేస్తాం సాయిరా.
1: భోజనం ఒక పూట అంటే ఏ పూట చేస్తారు?
3: మధ్యాహ్నం చేస్తామండి.
1: దాని తర్వాత
3: భజన కూడా చేస్తామండి. ప్రతిరోజు మధ్యాహ్నం 2 o'clock భజన చేస్తామండి 1 hour.
1: అది ఇంట్లో చేసుకుంటారా?
3: దీక్షలో ఉన్న 27 మంది 27 రోజులు అందరింటికాడా చేసుకుంటారు సార్. రోజుకు ఒకరింటి దగ్గర.
1: కానీ 27 మంది ఉంటారు, ఇంత ఎక్కువ ఉంటే?
3: ఎక్కువ ఉన్నా మిగతా పుట్టపత్తి వచ్చి వెళ్లిన తర్వాత కూడా మిగతా వాళ్ళు ఇంటికాడ చేస్తాం.
1: దీక్ష అనేది ఎప్పటి నుంచి మీరు మొదలు పెట్టారు?
3: 2006 నుంచి మొదలు పెట్టాం సార్.
1: ఇప్పటికి గత 9 సంవత్సరాలు?
3: అవును సార్.
1: దీక్షలో ఉన్నప్పుడు కొంచెం స్వామివారి దర్శనం చేసుకున్నారా?
3: చేసుకున్నాం సార్. 1 సంవత్సరం తప్ప మిగతా 7 సంవత్సరాలు చేసుకున్నాం సార్. ముందు సంవత్సరం కూడా సమాధి దర్శనం చేసుకున్నాం సార్.
1: స్వామివారు ఎప్పుడైనా మీతో మాట్లాడడం గానీ మీకు పాద నమస్కారం ఇవ్వడం గానీ జరిగిందా?
3: అంటే పాద నమస్కారాలు ఇచ్చినప్పుడు నేను లేను సారం. ముందు రోజే నేను వెళ్లాను, కానీ నాకు స్వామి పాదాలు పంపించారు సైరం. నేను ఒక పాదాలు కొనుక్కున్నానండి పుట్టపతిలో 400 పెట్టుకుని. అవి నేను వెళ్ళిపోతూ ఆ పాదాలు ఆ సైరామ్కి ఇచ్చేయలేను సైరామ్, కానీ స్వామి నా పాదాలు తీసుకుని ఒళ్ళో పెట్టుకుని బ్లెస్సింగ్ ఇచ్చి నాకు పంపించారు సైరామ్. అంటే ఆల్రెడీ నాకు కూడా ఇచ్చినట్టేనండి.
1: తక్కిన వాళ్ళకి పాద నమస్కారం కూడా ఇచ్చారా?
3: ఇచ్చారు సైరామ్.
1: అప్పుడు ఎంతమంది ఉండేవారు?
3: అప్పుడు ఎక్కువ మంది వచ్చారు సైరామ్.
1: బాగుంది సైరామ్.
3: సైరామ్.

0: ఇప్పుడే నెల్లిపూడి గ్రామం నుంచి వచ్చిన కవిత. ఏ విధంగా దీక్ష అనేది తీసుకుంటారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దీక్ష నడుస్తుంది, ఎన్నిసార్లు దీక్ష అయిన తర్వాత స్వామివారి దర్శనానికి వచ్చారు, ఆ విషయాలన్నీ తన దగ్గర నుంచి తెలుసుకున్నాము. ఇప్పుడు మన ముందు వేమగిరి గ్రామం నుంచి వెంకటలక్ష్మి వచ్చారు. మీరు 2006 నుంచి స్వామి దగ్గరికి రావడం, స్వామి దర్శనం చేసుకోవడం, దీక్ష పూర్తి చేసిన తర్వాత స్వామివారు ఒకసారి పాదనమస్కారం ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. అయితే ఈసారి ఇప్పుడు పుట్టపర్తి రావడంలోని ఇంకేమైనా ప్రత్యేకత ఉన్నదా, లేదంటే ప్రతి సంవత్సరంలాగే మాట వచ్చారా?
1: సాయిరామ్ అండి, గత 2006 నుంచి మేమందరం దీక్షలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 9వ సంవత్సరం అవుతుంది. స్వామి దగ్గరికి మనం ఒక భక్తిభావంతో వెళ్ళాలి, మనం ఏదో ఒక ఇది చేసుకుని వెళ్లాలనే ఉద్దేశం సంకల్పించుకుని మేము ఈసారి మనం అందరం కలిపి అఖండ నామ సంకీర్తన, అఖండ జ్యోతి కూడా వెలిగించుకుని వెళ్లాలనే ఒక సంకల్పం ఏర్పాటు చేసుకున్నాం సాయిరాము. అందుకని ఆ రోజు మేము 2013 మే 6వ తారీఖున మా గ్రామంలో జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది సాయిరాము. అదే రోజున అఖండ నామ సంకీర్తన కూడా, అంటే 9 కోట్ల నామాలు అందరి చేత చేయాలి, చదివించాలనే ఉద్దేశం సంకల్పం చేసుకుని అందరి చేత కూడా అఖండ నామ సంకీర్తన కూడా చేయడం జరిగింది.
0: అఖండ నామ ఏది తీసుకున్నారు?
1: నామ సంకీర్తన అంటే స్వామివారి సహస్రనామ సంకీర్తన, 147 శ్లోకాలు ఉండే ఒక దాన్ని తీసుకున్నాం సాయిరాము. ఆ బుక్ తీసుకొచ్చి అందరూ ఆ బుక్ తీసుకోలేరనే ఉద్దేశంతో మా సాయిరాం గారు అవి అందరికీ జెరాక్సులు తీసి ఎవరైతే చదువుతానని ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మా ఊర్లో వేమగిరి గ్రామంలో మే 6వ తారీఖున విశ్రమ డే రోజుని మేము జ్యోతిని వెలిగించడం స్టార్ట్ చేశాం సాయిరాం. ఆ రోజు నుంచి కూడా ఆ సహస్రనామం పారాయణం ఆ రోజే మొదలుపెట్టి అందరికి ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాం సాయిరాం. ప్రతిరోజు సాయంత్రం మా గ్రామంలో 40 రోజులు ఉందండి జ్యోతి. 40 రోజులు కూడా ఉదయం స్వామికి అష్టోత్తరం చేయడం, ఆర్తి ఇవ్వడం, మళ్ళీ 12 గంటలకు వెళ్ళి ఆర్తి ఇవ్వడం, సాయంత్రం మళ్ళీ స్వామి అందరి దగ్గరికి ఎవరైతే పారాయణం చేస్తున్నారో ఆ సాయిరాములందరూ మాకు రామ మందిరంలో పెట్టుకున్నాం సాయిరాం. రామ మందిరంలో స్వామి జ్యోతిని పెట్టుకుని ఈ పారాయణం చదివి వాళ్ళందరూ సాయంత్రం 6 గంటలకల్లా మందిరానికి వచ్చిపోయి సాయిరాం. స్వామికి జ్యోతి దగ్గర చూసుకుని దీపాలను వెలిగించుకుని మళ్ళీ సహస్రనామ 10 మంది కూర్చోని 5 గురు కూర్చొని పారాయణం చదివేవాళ్ళం సార్. అందరం కలిపి 40 రోజులు కూడా స్వామి దగ్గర చదివామండి. చదివేసిన తర్వాత హార్తిచ్చుకుని ఇంకా ఎక్కువ జనం వస్తే భజన కూడా చేసుకుని అప్పుడు ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం సార్. అలా 40 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేసుకున్నాం సార్. ఈ జ్యోతి ఉందన్న ఉద్దేశంతో ఊళ్ళో గ్రామంలో అందరూ కూడా జ్యోతిని చూడడానికి నామ మీద చదువుతున్నారు. మా ఊర్లో ఏదో అఖండ జ్యోతి తెలుగుందని అందరూ రావడం చూడడం కూడా జరిగింది సార్.
0: దీనివల్ల స్వామివారి భక్తులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని తక్కిన గ్రామస్తులకు కూడా ఆకర్షింపబడ్డారు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఈ భజనలో పాల్గొంటారా?
1: అందరూ వస్తారు సార్, భజనకి అందరూ వస్తారు.
0: ఈ భజన చేయడం వల్ల భక్తుల్లోనే జీవితాల్లో ఏమైనా మార్పులు కనబడ్డాయా?
1: బాబా అంటే ఎవరికో వేమగిరిలో పెద్దగా తెలిసేది కాదు సార్.
0: ఇది ఏ సంవత్సరం?
1: 2006 చెప్తున్నాం సార్, అంటే 2005 అలాగా. 2005 ఇప్పుడు శిరిడి బాబా మందిరం స్థాపించారని మా ఊరు ఒక సాయిరాము అనుకున్నారు సార్. ఆ సాయిరాంది 2006 సాయిరాం శిరిడి సాయిరాం ప్రతిష్ట చేశారండి. మేము పుట్టపర్తి వెళ్లి రావడం, బాబా మందిర్ రావడం ఒకసారి జరిగింది సార్. అయితే స్వామి ప్రతిష్ట అయిన తర్వాత మా గ్రామంలో అన్ని పూరుల్లో ఉండేయండి. ఆ స్వామి అప్పుడు దాకా ఎవరికి లక్ష్మీవారం అంటే బాబా అంటే ఎవరికి తెలియదు. ఈ స్వామి మందిరం కట్టడం, మేము పుట్టపర్తి వెళ్లి రావడం, మేము ఇంటింటా భజన చేయడం, అందరికీ బాబా సత్యసాయి బాబా అంటే తెలుసు. ప్రతి ఇంటికి కూడా భజన పెట్టుకున్నా సైరం. ప్రతి ఓళ్ళకి అంటే బాబా ఇచ్చిన నీడే అండి, తాటేకిళ్ళు లేకుండా స్వామి అందరికీ నీడనిచ్చారు సైరం. ఆ అప్పుడు కానించి ప్రతి వాళ్ళు కూడా లక్ష్మీవారం చేయడం, ఆ రోజు వంటకూడ తినడం, నీసు తింటారు సార్. ప్రతి ఓళ్ళు రేపు లక్ష్మీవారం అనగా ముందు రోజు బుధవారం అన్ని శుభ్రాలు చేసేసుకుంటారు, ఒక పండగలాగా ఉంటారు సార్.
0: స్వామిని ఆశ్రయించిన తర్వాత సుఖంగా జీవితం గడవడము, ఆపదలు వచ్చి ఆపదలు కూడా తప్పిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, అలాంటివేమైనా మీకు తెలుసునా?
1: ఒక అమ్మాయికి పెళ్లి ఎన్ని చుట్టరకాలు వచ్చినా తిరిగిపోతున్నాయి కాని వాళ్ళ అమ్మగారు బలివిన మాతో స్వామి దిగ తీయించుకుని పుట్టపచ్చి పంపించేశారు. 3 అమ్మాయిలు అలా వచ్చేసారు, 3 అమ్మాయిలకు మ్యారేజ్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళకి బాబులు కూడా పుట్టారు సార్.
0: వాళ్ళు ఏ ఊళ్ళో ఉంటారు?
1: మా ఊర్లోనే సార్.
0: వాళ్ళు కూడా స్వామి భక్తులు అయ్యారా?
1: లక్ష్వర వాళ్ళకి మందిరానికి వెళ్ళడం, స్వామిని దర్శనం చేసుకోవడం, భజనకి రావడం. సాయిరా, నాకు చిన్నప్పటి నుంచి స్వామి తెలుసు, కానీ భజన అంటే ఏటో, ఈ సత్యసాయి అంటే తెలియదు సాయిరామ్. నేను నిజం చెప్తున్నాను, నేను ఆడుకునే వయసులోనే మా ఇంటి ముందు బ్రాహ్మిన్స్ ఇంట్లో సత్యసాయి బాబు భజన జరిగేదండి. నేను ప్రసాదానికి వెళ్లేదాన్ని, అంటే దేవుడు అంటే ఏటో తెలియదు. అప్పటి నుంచి నాకు స్వామి తెలుసు, కానీ ఇంతగా నేను ఎప్పుడు ఆయన్ని కొలవలేదు. అయితే మా పాప చిన్నప్పుడు 3 సంవత్సరం అప్పుడు మా పాప బాబును మాకు తాటాకిల్లు ఉండే సార్.
0: ఇప్పుడు
1: 1996 అప్పుడు సార్, మాది పెద్ద తాటాకిల్లు సార్. మా ఇందులో సగం ఇల్లు ఇంకో వేరే అతను కొనేసుకున్నారనమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇల్లు కట్టేసుకోవాలనే ఉద్దేశంతో తాటాకిల్లు సగం ఎడదీసేసి ఉంటాం సార్, అందులో వారంటే పునాది తీసుకున్నారండి. మా ఇంటి వారంటే పునాది తీసుకున్నారు.
0: దెబ్బ తగిలింది
1: వారనే, ఇలా గోడ వారంటే సగం జాగా అమ్మేసుకుని జాగా తీసేసుకున్నారు సార్. వాళ్ళు ఉదయం పునాది తవ్వేసుకున్నారండి, రేపు సింకు మొత్తం అలాగని ముందు రోజు పునాది తవ్వేసుకున్నారండి. రాత్రి 11 గంటల టైంలో గోడ కూలిపోయింది సార్.
0: మరి మీరంతా
1: ఇంట్లోనే పడుకున్నాం సార్. మేము మా బాబు మా పాప మేము 2 మంచాల మీద ఇద్దరు పడుకున్నాం సార్. రాత్రి 11 గంటలప్పుడు లారీలో రాళ్లు ఒలిగితే సౌండ్ వచ్చినట్టు ఊరి జనం అందరు పరిగెట్టుకు వచ్చారు, కానీ ఇంట్లో పడుకున్నాడు మాకు తెలియలేదు సార్. ఆడ పడిపోతే ఒకసారి సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో కరెంటు పోయి గోల పెట్టేసాం మేము, బయటకు ఎలా వెళ్లాలో తెలియదు. కానీ గోడ అలా వచ్చి మా మంచం దాకా అలా వచ్చి మంచం కాళ్ళు దగ్గర ముక్కలు పడి గోడను అలా నిలబెట్టినట్టు అలా ఆగిపోయాం సార్. స్వామిదే, మరి దేవుడు లేకపోతే మేము ఏం చేస్తాం? తల్లి 4 ఉన్నాం ఇంట్లో పడుకొని, నిద్దట్లో పడుకొని ఉన్నాం సార్. మాకు తెలియదు ఆ గోడ పడిపోతాయని ఉద్దేశం, అంటే వాళ్ళ జాగాలు కట్టుకుంటాం అనుకున్నారు, కానీ మాకు గోడ పడిపోతాయని తెలియదు. మరి స్వామి ఆ రకంగా మాకు కాపాడారు సార్.
0: ఇంతవరకు వెంకటలక్ష్మి గారు ఈ 7 ప్రత్యేకంగా చేసిన ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని, అది ఏ విధంగా వాళ్ళ ఊళ్ళో మొట్టమొదట మొదలైందో ఆ వివరాలు చెప్పారు. ఆ జ్యోతిని ఏ విధంగా ప్రతిరోజు పూజలు జరిపి ప్రతి లక్ష్మీవారం గ్రామంలోని భజనలు ఇవన్నీ చేసుకుని గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ విధంగా దీనికి ఆకర్షింపబడ్డారో ఆ విషయం చెప్పారు. ఇప్పుడు మన ముందు విశాఖపట్నానికి చెందిన డిఎల్పురం సమితి సమన్వయకర్త దశరథరాజు వచ్చారు. వీరి ద్వారా ఈ అఖండ జ్యోతి కార్యక్రమానికి స్ఫూర్తి ఏ విధంగా లభించింది, ఈ కార్యక్రమం ఎందుకు చేపడదామనుకున్నారు, ఇది ఎక్కడెక్కడ చేశారు, దాని పుట్టు పూర్వోత్తరాలు వివరాలు అన్ని అడిగి తెలుసుకుందాం. సాయిరామ్, రేడియో సాయికి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెంకటలక్ష్మి గారు చెప్పారు అఖండ జ్యోతి మే 2013 6వ తారీఖున వాళ్ళ గ్రామంలోని జ్యోతిని ప్రజ్వలనం చేశారు. అయితే ఈ జ్యోతి భగవంతుని నామం తలుచుకుంటూ పెట్టుకుందాం అన్నది ఆ ఉద్దేశం ఎందుకు మీకు కలిగింది, ఏ విధంగా?
2: దీనికి ముందు ఈ 2006 నుంచి ఈ మేము అందరూ కలిసి మాల ధరించడం అనేటువంటిది, ఇక్కడ అయ్యప్ప మాలని, వెంకటేశ్వర మాలని, అలాగే రకరకాల మాలలు వేస్తున్నారు. మన స్వామి మాల నూతన రూపం అయినట్లయితే ఆకర్షింపబడి మనము మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఇందులో పాల్గొనడానికి బాగుంటుంది, ప్రోత్సాహం ఉంటుందని మన ఈ సాయిరామ ద్వారా.
0: ఎవరు సాయిరామరు?
2: పి సూరిబాబు బంగారాయపేట గ్రామంలో వృత్తిరీత్యా వచ్చారు. వారిది వేటలపాలెం. అక్కడ అంతకుముందు బంగారం పేటను బంగారం చేశారు. బంగారి అనేటువంటి స్వామి పిలుపుని అక్కడ మొదట అందించినట్టు. వీరు బంగారం పేట పిల్లలు, అంటే నేను అక్కడ టీచర్ చుట్టుపక్కల, ఆ ఊరు బాగా పరిచయం. అక్కడ వీరందరికీ చిన్నపిల్లలకి వాళ్ళు కూడా సరిగ్గా చదవనేదొద్దనేటువంటి పిల్లలకి తేజోవంతంగా ఈ బాబావారి సూక్తులు, బాబావారి పద్యాలు, బాబావారి కథలు నేర్పారు. ఆ విషయం మేమిద్దరం కలుసుకున్నప్పుడు వినటం జరిగింది. ఆ బంగారంపేట నేర్చుకున్న పిల్లల్ని వేంపాడు తీసుకొచ్చి ఈ బాబా కార్యక్రమ పూజా కార్యక్రమంలో పెట్టారు. చక్కగా బాబావారి కీర్తనలు బాబావారి కథలు పాడారు. నేను దానికి ముగ్ధున్నయ్యాను. ఎలా ఉంటుంది మా ఊర్లో కూడా పెడితే అని ఈ పి సూర్యబాబు గారిని నేను అడగటం జరిగింది. సరే ఇలాగే కలుసుకున్నాం అంతే. అంతకుముందు వారెవరో నాకు తెలియదు, నేనెవరు. ఆ భావం వచ్చేత ఆ లక్ష్మీపురం వారు బాబా పంపించారు. మా డిఎల్పురం,
0: డి లక్ష్మీపురం,
2: డి లక్ష్మీపురం,
0: ధోనివాణి లక్ష్మీపురం మీ ఊరి పేరు.
2: ఆ వచ్చిన తర్వాత ఇంకా మా గ్రామం వారి గ్రామం వదిలేశారు. అక్కడే ఉండేవారు కానీ మా గ్రామంలో అతి తక్కువ కాలంలో 9 నెలల కాలంలో అసలు ఆ ఊర్లో ఏదైనా దేవుని ఆలయం కడదామంటే ఇవ్వనటువంటి స్థలం కూడా ఇవ్వనటువంటి ఊరు. వారి ప్రేరణ తర్వాత నా సలహా నా సూచన ప్రేరణగా మందిరా నిర్మాణం చేయడానికి స్థలం ఇచ్చారు. స్వామి మందిరం శంకుస్థాపన చేసినటువంటి గురువు గారు, ఈ వ్యామగిరి వచ్చినటువంటి గురువు గారే ఆనాడు మా గ్రామంలో శంకుస్థాపన చేశారు
0: మందిరానికి.
2: ఆయన సూచన ప్రకారంగా చేసామండి. అనతి కాలంలో నిజంగా చాలా మేము అదృష్టవంతులు. ఇంచుమించుగా 5 లక్షల రూపాయలు వసూలయ్యింది. ఇమీడియట్ గా కట్టడం జరిగింది. 9 నెలల్లో నిర్మాణం అయిపోయింది.
0: దాంట్లో స్వామివారి ఫోటో పెట్టారా?
2: పెట్టారు. ఫోటో ఒకరు ఇచ్చేసారు, దానికి ఆర్చ్ ఒకరు ఇచ్చేసారు. ఇదంతా మా ఊరు సొమ్ము కాదు, చాలా మంది. అది అయ్యాక కార్యక్రమం అనతికాల పూర్తి చేయడం జరిగింది. తర్వాత నన్ను ఈ 4 గ్రామాలు తెలుసు నాకు. నేను అప్పుడే 40 సంవత్సరాలు ఆ ఊర్లోనే ఉన్నా. డిఎల్పుర ఈ అన్ని గ్రామాల తాలూకు తల్లిదండ్రులు అందరు తెలుసు. మనకి బాబాని తీసుకొచ్చింది సూర్యబాబు బాబా.
0: ఈ అఖండ జ్యోతి అనేది ఎందుకు వచ్చింది?
2: ఈ ఆర్సి మొట్టమొదట మా ఊర్లో భయంలో అయి పెట్టలేదని మందిరం కట్టకముందు వ్యామగిరిలో అక్కడ రుక్మిణీపురం అది ఉన్నాయి. అక్కడ రుక్మిణీపురం అక్కడ తాతిల్లు గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రేరణతో అక్కడ కూడా ఆయన ప్రోత్సహించి అక్కడ కూడా భజన కార్యక్రమం చెబితే మా డిఎల్పురం 4-5 సార్లు వెళ్ళాం రుక్మిణీపురం అంటే అక్కడికి. అక్కడ వారు చేసే కార్యక్రమ ఆతిథ్యం పొందాం. భగవంతుని కూడా వారిని చూసి స్వామిని మా గ్రామానికి తీసుకున్నాం. ఆ రకంగా బాగా జరిగింది. ప్రతి ఏడు ఏదో నూతనం. సూర్యబాబు గారి ప్రయత్నం ఏంటంటే నూతనం. సమితి ఉంది, జిల్లా సమితి ఉంది, కానీ ఈ కార్యక్రమాలు ఇక్కడ ఇలా జరిగినట్టుగా వారికి కూడా ఇదేంటి అంత పల్లెటూరు అనేటువంటిది వచ్చింది. వారిని పెద్దవారిని పిలిచాం. ప్రారంభించినప్పుడు జిల్లా పెద్దలను పిలిచాం. కార్యక్రమం జరిగింది. ముందులో ఈ కాషాయం బట్టలు వేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, ఇప్పుడు అమ్మాయి చెప్పారు కదా, వేషం ఒక రకంగా ఉన్నట్లయితే మార్పు వస్తుంది. వాళ్ళు చూసి పక్కోడు కూడా నియమాలు పాటిస్తారు. జోళ్ళు తొడగం ఏ రోజులు ఓ నియమం పెట్టింది అక్కడ డిఎల్పురాన్ని. వీరందరి సహకారంతో మా ఒక్కరు కాదు, ఆ రకంగా అయ్యింది.
0: ఎన్ని గుళ్ళలోని అఖండ జ్యోతిని తీసుకెళ్లారు?
2: మేము తక్కువ తీసుకెళ్ళాం సార్. వీళ్ళందరితో చేయించి బంగారం అక్కడికి వెళ్ళినాం ఇక్కడికి వెళ్ళి అన్ని చోట్ల తిరిగాం మేము. ఏం పాడు ఎన్ని చేయించాం తప్ప వ్యామగిరిలో పెట్టడం విన్నాడండి. ఒక ఆ ఊర్లో పండగ మా ఊర్లో పండగ అన్నట్టు మేము అందరం ఒక 4 రిక్షాల్లో ఆటో రిక్షాల్లో మేము వెళ్ళాం బంగారం పోయి అందరికి. అంత వైభవంగా ఆ వ్యామగిరిలో కార్యక్రమాన్ని ఊరంతా పండగ స్వామి పండగ.
0: ఊళ్ళోని స్వామి భక్తులే కాకుండా తక్కిన వాళ్ళు
2: మొత్తం అందరూ పాల్గొన్నారు.
0: ఎన్ని గ్రామాల్లోని ఈ జ్యోతి వెళ్ళింది?
2: జ్యోతి 9 గ్రామాలు.
0: ఏ గ్రామాలు?
2: వ్యామగిరి స్టార్ట్ చేశాం సార్. తర్వాత ఏమో పోతిరెడ్డిపాలెం, రుక్మిణీపురం, రెండు గ్రామాలు కలిసే ఉన్నాయి. తర్వాత గుడివేడ, నక్కపల్లి, వేంపాడు. మా పరిసర వేంపాడు కూడా మమ్మల్ని చూసి వారు కూడా కట్టారు. పెద్ద ఆలయం కట్టే 30 లక్షలతో కట్టారు అక్కడ
0: స్వామి ఆలయం.
2: స్వామి ఆలయం నెల్లిపూడి మా మధ్యలో ఉందండి, వేంపాడికి డిఎల్పురం మధ్యలో నెల్లిపూడి, ఆ తర్వాత ఉద్దండపురం.
0: జ్యోతి గ్రామంలో ఉంటే ఏ విధంగా ఆ జ్యోతికి పూజలు అవి చేస్తారు?
2: జ్యోతి వేమగిరిలో స్టార్టింగ్ ఏం జరిగిందంటే అండి, మొట్టమొదటి దీపారాధనకి దానికి ఒక బాక్సులను తయారు చేయించారు సూర్యబాబు గారు, దాని ప్రత్యేకంగా అద్దాలతోటి. అందులో ఒక ఇత్తడి చెంబు, దానిపై మూత కూడా ఇత్తడిదే, దానికి మళ్ళీ మధ్యలో రంధ్రం దాంట్లో ఒత్తివేసి అందరు అఖండంగా అక్కడ జరిగింది.
0: మే 6 తారీఖు 2013 నుంచి నేటి వరకు అఖండ జ్యోతి
2: అలా నూనె పోస్తాను, అలాగే దాన్ని కలపకండగా శుద్ధి చేస్తూ దాన్ని ఒక మాకున్న దానిలో పవిత్రంగా చూసుకోవడం జరిగింది.
0: ఎక్కడికైనా తీసుకొచ్చారు మీరు?
2: అది కూడా ఒక దయ కార్యక్రమం.
0: ఎప్పుడు మీరు బయలుదేరారు మీ ఊరు నుంచి?
2: 12 బయలుదేరాం సార్
0: ఈ నెల. 12 బయలుదేరారు?
2: 12 ఉదయాన్నే మా సూర్యబాబు గారే మా గ్రామం నుంచి ఉద్దండపురం అంటే పర్వడి మీద తీసుకొచ్చి దైవికంగా మీలాంటి ఆయన డ్రైవర్ తగిలారు, లారీ డ్రైవర్ ఆయన కూడా సాయి భక్తుడు. సీసాలో పెట్టి నూనె అందులో పోసి అది కదలకనగా ఒక అష్టపేట తయారు చేసి ఆయన అందులో పెట్టి మేము కూడా రాకనగా ఇక్కడికి పంపించారు సాయి కృప. అక్కడ సరిగ్గా స్వామి సూర్యబాబు గారు
0: ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు?
2: దాన్ని మళ్ళీ యథాప్రకారంగా చెంబులు ఇవన్నీ
0: పెట్టి
2: అదే చేతిని సాయి కృప దగ్గర పెట్టుకుంది.
0: ఆ తర్వాత దర్శనానికి తీసుకొచ్చారా?
2: తీసుకొచ్చారు.
0: ఎప్పుడు?
2: నిన్న పోదు.
0: వచ్చి ఏం చేశారు ఇక్కడ మందిరంలో?
2: మా మందిరంలో స్వామి సమాధి దగ్గర పెట్టి
0: దండం పెట్టుకున్నారు. ఇప్పుడేను దశరథ రాజు గారు ఏ విధంగా ఈ అఖండ జ్యోతి డిఎల్పురం నుంచి తక్కిన గ్రామాలంతా తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్లీ స్వామి దర్శనానికి మీరంతా తీసుకొచ్చారు అంత వివరాలు చెప్పారు. అయితే ఈ అఖండ జ్యోతి అన్న ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏ విధంగా స్ఫూర్తి కలిగింది అది మన సూర్యబాబు దగ్గర జరిగిందాం చెప్పండి మీరు.
3: ఓం శ్రీ సాయిరాం. స్వామి దివ్య సర్వధర్మ జ్యోతి.
0: జ్యోతి పేరు మీరు ఏంటన్నారు?
3: సర్వధర్మ జ్యోతి.
0: సర్వధర్మ జ్యోతి చక్కటి పేరు పెట్టారు.
3: అలాగే అండి, ఈ జ్యోతి ప్రారంభించుకోవడం కారణం ఒకసారి పుట్టపత్తి వచ్చినప్పుడు శ్రీకాకుళం పత్తివేతల్లోని వచ్చినప్పుడు స్వామి ఇచ్చిన జ్యోతిని చూసి ఈ జ్యోతి మనం ఎందుకు చేసుకుని మన ఊళ్ళో అంతా పండుగ చేసుకోకూడదు, ఈ స్వామి కార్యక్రమం ఎందుకు చేసుకోకూడదు, స్వామి మన అందరికీ ఎప్పుడు కూడా స్వామి నేను ముందుంటాను వెనకాలని చెప్పి స్వామి నడిపిస్తున్నారు. అప్పుడు ఒక అడిగేస్తే 10 అడుగులో స్వామి వేస్తానప్పుడు ఈ జ్యోతి మనం ఎంత చేసుకోవాలి అనే కార్య స్పందనతో మా విలేజ్లో అన్ని కూడా మా నవగ్రామాల్లో ఈ సత్యసాయి దీక్షాఫలు అందరూ ఉన్నారు. నా విశాఖపట్నం జిల్లా నుంచి పాకిరేపేట దాకానే వాళ్ళందరితో కూడా ఒకసారి వాళ్ళ ముందు పెడతాం జరిగింది. అయితే ప్రతి వారు కూడా దీనికి స్పందించి సాయిరాం చేద్దాం అనే స్పందన వచ్చింది. వచ్చినప్పుడు నేను ఒకసారి శ్రీకాకుళం వెళ్తాం జరిగింది. జరిగినప్పుడు ఈ శ్రీకాకుళం భక్తుల్ని సాయిరాం మీరు ఒకసారి స్వామి వెలిగించిన జ్యోతి ఎలా వెలిగించారు, దాన్ని ఎలా స్వామికి దాని భద్రత ఎలా కల్పించారు మాకు తెలియదు కాక ఒకసారి చూపించమంటే మన అక్కడ చూపించడం జరిగింది. అక్కడ చూసినప్పుడు ఒకసారి వెలిగించిన జ్యోతుల్లో కూడా అరసూరిలో సూర్య భగవాన్ ముందు అక్కడ ఒక జ్యోతి వెలుగుతూ ఉంది ఇప్పటికే, అది చూశాను. అలాగే ఒక మందిరాలు 9 మందిరాలు ఉన్నాయి శ్రీకాకుళంలో, 11 మందిరాలు ఉన్నాయి, 11 మందిరాల్లో మందిరం కూడా ఎదుగుతూ ఉంది. ఇంకానే
0: స్వామి వెలిగించిన అఖండ జ్యోతిది
3: అది చూశాను. చూసిన తర్వాత అక్కడ అడిగానేటమంటే స్వామి వెలిగించిందే దాని ఉత్తలే ఆత్మ సాయిరం అన్నారు. అంటే అప్పుడు ఎలాగమ్మా అంటే అయితే మేము 150 రోజులు వెలిగించు స్వామి ఇలా వెలిగించాం ఈ ధూమి తయారు చేసిన అంటే మనం 300 రోజులు ఎందుకు వెలిగించకూడదు, స్వామి మనకి ఎందుకు ఇవ్వకూడదు ఈ అవకాశం అనే సంకల్పంతో మా వాళ్ళందరికీ చెప్తాను సాయిరం 300 రోజులే తీసుకుందామని చెప్పేసి మా ఉన్న ఈ స్వాభిమానులందరూ కూడా మంచి అవకాశాన్ని కల్పించి ఇది ముందుకు తీసుకెళ్లడం జరిగిందండి. అలాగే హరేరామకృష్ణ స్వామీజీ ఒక కొత్త స్వామీజీ ఉన్నారు, ఆయనతో స్వామితో కూడా చర్చించడం జరిగింది. అలాగే జిల్లా నాయకుడు జిల్లా ఆర్ నాగేశ్వర గారు ఉన్నారు, ఆ నాగేశ్వర గారితో కూడా మాట్లాడడం జరిగింది. నాగేశ్వర గారు కూడా మంచి కార్యక్రమం చేద్దాం అని చెప్పేసి వేమగిరిలో ఒక ఇస్రమ డేట్ కార్యక్రమం డేట్ ఇచ్చారు. మా అధ్యక్షులు అయిన జిల్లా ప్రెసిడెంట్ నాగేశ్వర గారు కూడా దీనికి మంచి కార్యక్రమం స్పందన వచ్చింది అని చెప్పి ఈ వేమగిరి గ్రామంలో ఎంచుకోవడం కంటే ఈ వేమగిరి గ్రామంలో పరమ భక్తులంతా ఊరంతా కూడా అక్కడ సత్యసాయి దీక్ష మొదలుపెట్టినంత ఊరంతా ఒక మార్పు చెందింది. ఆ మార్పు పెళ్లి కాని పిల్లలు పెళ్లవుతూ ఇల్లు కట్టుకు వెళ్ళేలా వెళ్ళొస్తాం, ఏదో మాక సమస్యలున్నాయని కూడా సమస్య తీర్తు స్వామి అనే గ్రామంలో ఉండ కనుక అక్కడే ప్రారంభించుకుందాం అని చెప్పి స్వామిజీ చెప్పడం జరిగింది. ఈ సర్వధర్మ జ్యోతిని May 6 ఈశ్వరమడే నాడే స్వామి ప్రజ్వలన చేసింది. ఆ స్వామి చేసిన తన జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా సత్య శాస్త్ర పారాయణ కూడా దానికి అంతా చేసి స్వామి ఉపన్యాసాలు చెప్పి ఈ కార్యక్రమం కూడా అందరికీ కూడా అందించాలని చెప్పేసి ఈ జ్యోతిని ప్రజ్వలన చేసింది వంశీ సాయిరాం.
0: సాయిరాం.

అఖిల మానవులకు ఆనందమున గూర్చు రక్షించుచుండుటే దీక్ష నాకు. బీద సాదలకైన పెను బాధ తొలగించి లేమిని బాపుటే వ్రతము నాకు అన్న తమ అవతార కార్యక్రమంలో భగవాన్ బాబావారు తమ ప్రేమతో ఎంతో మందిని ఆదుకుని వారిని సరైన దారిలో నడిపించి వారిని సంస్కరించి వారి జీవితాలలో వెలుగును నింపి వారికి భక్తి ప్రపత్తులను నేర్పిస్తున్నారు. చాప కింద నీరులా ఈ సాయి ఉద్యమం ఈ విశ్వం నలుమూలలా కొనసాగుతూ మానవాళిని సన్మార్గంలో నడిపించి ఒక స్వర్ణయుగానికి పునాదిరాయి వేసిన మన సర్వదేవతాతీత స్వరూపులైన సాయి భగవానునికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తమ అవతారోద్యమంలో చిన్న చిన్న ఉపకరణములుగా మనల్ని ఉపయోగించుకోమని మనసారా ప్రార్థిస్తున్నాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. వచ్చే రోజుల్లో మరిన్ని చక్కని కార్యక్రమాలను మీకందించే శక్తిని యుక్తిని ప్రసాదించమని స్వామికి ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం.

சௌந்தர்யசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயி மகேஸ்வரம் பிரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஞானாக்னி சைலஸ்திதாம் மத் ஜன்மாந்தர புண்ணிய பாகவசப்ராப்தம் சத்குரும் சத்யசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வியோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குரு ரூபம் தத் பிரம்மஸ்புரதான் பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சத்யசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்தூ கிருஷ்ண காத இவேள பிராரம்பம் காவட்டம் கேவலம் சுவாமி யொக்க அனுகிரகம். காரணம் ஏன்டே பகவத்கீதலோ கிருஷ்ணுடு ஒரு மாட அன்னாடு, சமத்சரானிக்கு 12 நெலலு உன்னா மார்கசிர மாசம் நீனு அன்னாடே. இது மார்கசிர மாசம் அந்துனா பௌர்ணமி. மார்கசிர பௌர்ணமி நாடு காலாக்னி சமணதத்துடு புட்டினட்டுவంటి ரோஜு. தத்தாத்ரேயுடு 16 அவதாரால் எத்துட்டு అందులో కాలాగ్ని శమన దత్త స్వరూపం ప్రాదుర్భవించినటువంటి మహాసన్మంగళ వేళ ఇది. అయితే భాగవతం ఎలా చెప్పుకోవాలి? ఇవాళే ఆ భారతీయ సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 21/12/2010 అంటే 21 అంటే 3, 12 అంటే 3, 2010 అంటే 3, 3 3 9 9 శుద్ధ సత్వం. అది స్వామి నంబర్. అది మంగళవారం పౌర్ణమి, అందున మార్గశిర పౌర్ణమి. సంఖ్యాశాస్త్రం ప్రకారం మళ్ళీ బ్రహ్మ పదానికి సంకేతమైనటువంటి 9వ శబ్దం. అన్నింటికంటే విశేషం, నిజానికి భాగవతం కూడా వేదకల్ప వృక్షం. అది రామాయణ కల్పవృక్షం అయితే ఇది వేదకల్ప వృక్షం. అందుకనే వేదవ్యాసుల వారు 18 పురాణాలు రాసి ఆనందం పొందలేక 18 పురాణాలు రాశారు, వేదాలు విభజించారు. ఎంతో హాయిగా ఉన్నా ఉండాలి ఇన్ని గొప్ప పనులు చేసిన వాడు, కానీ చింతాక్రాంతుడై ఉన్నాడు. ఎట్లాగంటే 14 సంవత్సరాలు చిర తపస్సు చేసినటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని రమణ మహర్షిని మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు, అయ్యా 14 ఏళ్ళు తపస్సు చేశాను, శాంతి చిత్తశాంతి దొరకలేదు, మంత్రాలు చదివాను, బీజాక్షరాల వెనుక ఉన్న అధిష్టాన దైవాన్ని దర్శనం చేశాను, కానీ ఈ చిత్తశాంతి దొరక్కపోవటానికి తపస్సు అనేది అర్థం తెలియకుండా చేశానేమో, తపస్సు అంటే ఏమిటి అని అడిగాడు. నిజానికి కావ్యకంఠుల కంటే ముందు వ్యాసుల వారికి ద్వాపర యుగంలోనే వచ్చిన మీమాంస ఇది. భారతం కూడా రాశాడుగా, 4 వేదాలు పరిష్కరించాడు, పంచమ వేదమైన భారతం రాశాడు, 18 పురాణాలు రాశాడు. ఇక ఆయన చేయని పని లేదు, వాంగ్మయం అంతా సృష్టించాడు, కానీ ఆనందం మాత్రం కలగదు. మనం చాలా పనులు చేస్తాం ప్రపంచంలో, అసలు ఏ పని చేయవలసి ఉన్నదో అది చేసేదాకా ఆనందం కలగదు. వ్యాసుల వారి పరిస్థితి అదైతే మరి ఆయనకి సమాధానం ఎవరు చెప్పాలి అంటే నారదుల వారు కలిశారు. ఎందుకు ఇట్లా చింతాక్రాంతుడిపై ఉన్నావంటే, ఇదిగో ఈ పనులన్నీ చేశాను కానీ ఎక్కడో ఒక మూల మనస్సులో ఆనందం మాత్రం నాకు పూర్ణంగా లభించలేదన్నాడు. ఏదో 4 వేదాలు చెప్పినవాడు, 18 పురాణాలు చెప్పినవాడు, ఇవన్నీ చేసినటువంటి వాడు. ఆయన అన్నాడు, వేదాలు పురాణాలు ఉపనిషత్తులు వీటన్నింటి వలన జ్ఞానాన్ని అనుభవించావు. జ్ఞానాన్ని అనుభవించుతున్నావు అంటే నువ్వు లేకుండా పోయినావు, అద్వైతమూర్తిగా ఉన్నావు. ఆనందం అనుభవించాలి అంటే నీకు మనస్సు కావాలి, మనస్సు కావాలి అంటే సగుణం కావాలి, సగుణం కావాలి అంటే ఓ బొమ్మ కావాలి, బొమ్మ కావాలంటే ఓ కథ కావాలి. ఎవడి కథ అయ్యా,

సాయి కృష్ణుడే. కనుక ద్వాపరయుగం నాటి కృష్ణుడే ఈనాటి సాయి కృష్ణుడు గనక సత్యసాయి భగవానుడే కృష్ణ స్వరూపం గనక ఆ కృష్ణ స్వరూపం ఎక్కడ మనం భాగవతాన్ని అంటే చూడండి, ఇవాళ భాగవతాన్ని గురించి చెప్పుకోవటము అంటే మూడు వేదాల గురించినటువంటి విచారణ. ఈ మూడు వేదాలు దానిలో పాట ఉంది, సామగానం ఉంది, అలాగే ఋగ్వేదం ఉంది, ఇదో అనుకుంటున్న మాటలున్నాయి, యజుర్వేదం ఉంది, కర్మకాండలు కూడా ఉన్నాయి, దానం, త్యాగం, యోగం, భోగం, రాగం, అనురాగం, ప్రేమ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సర్వాంగీణమైనటువంటి ఒకనొక స్థితిలో పరమేశ్వరుడు ఇక్కడికి మానవ దేహాన్ని ధరించి వచ్చినప్పుడు ద్వాపర యుగంలో ఒక పార్శ్వంలో లోకంతో ఉన్నాడు, మరొక పార్శ్వంలో లోక అతీతమైనటువంటి స్థాయిలో సంచారం చేశాడు. ఇక భాగవతం అది ఒక రసనాలయం అన్నారు. ఆ రసనాలయం అంటే అన్ని రసాలు ఉన్నాయి దాంట్లో, లేనిది లేదు. 9 రసాలు దాంట్లో ఉన్నాయి. 9 రసాలు మూలమైనటువంటి రసోవై సహ అన్నటువంటి ఈశ్వర స్వరూపం ఉన్నది. శ్రీకృష్ణ చైతన్యం పరిపూర్ణమైనటువంటి స్థితిలో అంటే ఇంకా ఎక్కడా ఆవిష్కరింపబడకుండా లేని స్థాయిలో ఉన్నది గనక ఆ శ్రీకృష్ణ పరమాత్మని పోతనామాచ్యుడు ఒక భావన చేశాడు. ఆయన ఆ భావన చేస్తున్నటువంటి వేళ ఎవరు ఈ పోతనామాచ్యుడు, మన విశ్వనాథ వారి గురించి ఎలా చెప్పుకున్నామో ఈ కావ్య సృష్టి చేసిన వారిని గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన తొలినాళ్లలో కవిత్వం రాసేటువంటి వేళలో భోగినీ దండకం అని ఒకటి రాశాడు. ఆ భోగినీ దండకం రాస్తే అది కేవలం ప్రాపంచికమైనటువంటి ఒక వస్తువు, ఆయనకు ఆనందం కలగల. కాస్త దున్నుకోటానికి చిన్న మడి చెక్క ఉన్నది నేల. వ్యవసాయదారుడు, శైవ మతాన్ని ఉపాసన చేసిన వాడు, శైవోపాసకుడు, మహేశ్వరోపాసకుడు, ఎవరైనా ఏ దైవతాన్నైనా ఉపాసన చేయవలసి వస్తే వాళ్ళు ఏం కోరుకుంటారు, వాళ్ళ లక్ష్య గమ్యాలు ఏమిటంటే శివుణ్ణి గురించి ఉపాసన చేస్తే శివ దర్శనం కావాలని, రాముణ్ణి గురించి గనక ఉపాసన చేస్తే రామదర్శనం కావాలని కోరుకుంటారు ఎవరైనా. అలాగే పోతన కూడా శైవుడు గనక తన తల్లిదండ్రుల నుంచి అనూచానంగా సాంప్రదాయకంగా సనాతనంగా కులపరంగా వచ్చినటువంటి తీవ్రమైనటువంటి శైవ మతాన్ని ఆయన అనుసరించాడు. శైవారాధనలో జీవితాన్ని పరితృప్తం చేసుకున్నాడు ఆయన. ఓ రోజు ఆయనకు అనిపించింది, ఏమిటి భోగిని దండకం రాయటం, లేకపోతే ఇంకేదో కావ్యం రాయటం, దాన్ని ఎవరికో ఎవరికో తీసుకెళ్లి కాస్త అమ్ముకొని రావటం, ఈ పొలం మీద వచ్చే డబ్బు కావ్యం మీద వచ్చే డబ్బు కలిపి సంసారం గడపటం ఇందుకేనా నేను పుట్టింది అని ఒక ప్రశ్న వేసుకున్నాడు. కాదు అని సమాధానం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి కాదు, లోపల నుంచి వచ్చింది. ఆ లోపల నుంచి రాగానే అప్పటికే ఎవరిని ఆరాధించండి, ఆరాధన చేసే అలవాటు ఉంటే దేన్నైనా ఆరాధించవచ్చు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఓ రోజున ఓ మంచి కావ్యం రాద్దాం దైవాన్ని గురించి అని అనుకున్నాడు. దైవం అంటే ఆయన దృష్టిలో శివుడే. ఆ శివుణ్ణి గురించి ఉపాసన చేయాలి అనుకున్నప్పుడు భాగవతం మార్గశిర మాసంలో ఇటువంటి ఈరోజు ఈ పౌర్ణమి నాడే చంద్రోదయం అయ్యేటువంటి వేళ కరెక్ట్గా ఈ సమయం, అది భాగవతం పుట్టినటువంటి వేళ, అది విశేషం. మార్గశిరం కృష్ణుడు, పౌర్ణమి, చంద్రోదయ వేళ, చల్లని సాయం సంచ, హాయిగా గోదావరి తీరానికి వెళ్ళాడు, స్నానం చేశాడు, కూర్చున్నాడు. కూర్చుంటే ఆయనకేం జరిగిందయ్యా అంటే ధ్యానంలోకి చక్కగా తొందరగా వెళ్ళాడు. వెళ్ళగానే ఒక మెరుపు మేఘం కలిసినట్టుగా ఏదో ఒక దృశ్యం ఏర్పడింది. ఆ దృశ్యంలో ఓ రాజకుమారుడు, పక్కన ఎవరో ఒక స్త్రీమూర్తి ఇద్దరు కనిపించారు. కనిపిస్తే ఈయన మనస్సు శివుడి మీద లగ్నమై ఉన్నది, శివపార్వతులేమో అనుకున్నాడు. కానీ శివపార్వతులని శైవులంతా అర్ధనారీశ్వరంగానే ఉపాసన చెయ్యాలి. కాబట్టి ఉంటే అర్ధనారీశ్వరంగా ఒక బొమ్మ కనపడాలి, కానీ ఇద్దరు పురుషుడు పురుషుడుగా స్త్రీ స్త్రీగా కనిపిస్తున్నారు. శివుడేనా అనుకున్నటువంటి వేళ కాదు, ఎందుకంటే

కుడిలాగా లేడు అనుకున్నాడు. మనస్సు ఏమనిపించిందంటే ఒక రాజప్రముఖుడు కనిపించాడు, కిరీటం పెట్టుకుని వచ్చాడు, మెరిసిపోతున్నాడు అని. ఎప్పుడైతే రాజప్రముఖుడు అన్న ఆలోచన ఆయన మనస్సుకి తాకిందో ఆ వచ్చినవాడు నోరు విప్పాడు. నే రాజప్రముఖుణ్ణి కాదు, నేను రామభద్రుణ్ణి అన్నాడు. శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి ఓతరామాచుడికి దర్శనమిచ్చాడు. ఇదేమిటయ్యా, శైవోపాసన చేస్తే శివుడు కనపడాలి, సంబంధం లేని రాముడు వచ్చి సీతాసమేతంగా కనిపించాడు అని కోతరామాచుడి మనస్సు కాస్త అటు ఇటు ఊగుతున్నటువంటి వేళ ఆ వచ్చినటువంటి రామచంద్రుడు ఏమన్నాడంటే, అటు శివుడి కథ రాయమనలేదు, ఇటు నా కథ రాయమని అనలే. ఏమన్నాడంటే, చక్కగా హాయిగా కృష్ణుడి కథ రాయన్నాడు. ఇది మూడో పాత్ర. అంటే ఒక జ్ఞాని ఉత్తమోత్తమ స్థాయికి వెళ్ళినటువంటి వాడు శివకేశవులకి అభేదం చెప్పుకుని జీవిస్తాడు. శివుడైనా కేశవుడైనా ఒక్కటే. ఇవాళ మనం స్వామి దయవల్ల సర్వ ప్రపంచాన్ని సాయిమయంగా చూడగలుగుతున్నాం, సర్వులలో స్వామిని చూడగలుగుతున్నాం, అసలు స్వామిలో సకల దేవతల్ని చూడగలుగుతున్నాం గనక మనకిదేం కొత్త విషయం కాదు. ఓతరామాచుడికి మాత్రం అది కొత్తదే. అక్కడ మనం ఆగాలి. అంటే ఆదేశం ఎవరిచ్చారయ్యా అంటే రామచంద్రుడు స్వయంగా ఇచ్చాడు. నువ్వు రాయని. ఇవాళ స్వామి మీద చాలా పుస్తకాలు వస్తుంటాయి. ఆ పుస్తకాల్లో మొదటి పేజీలో ఏముంటుందంటే, స్వామి నా కల్లో కనిపించి పుస్తకం రాయమని చెప్పారు అని ఉంటుంది. ఏమని చెప్పారో లేదు. ఎందుకనంటే ఆయన చెప్పు అని గనక మనం రాస్తే అది భాగవతంతో సమానంగా ఉండాలి. ఉన్నాయా? అట్లా లేవు. కాబట్టి కనిపించారు అనుకుంటూ రాయటం అదొక ఎత్తు. కానీ పోతనామాచుడికి మాత్రం కనిపించాడు. ఎందుకంటే ఆయన వర్ణిస్తాడు తర్వాత, మనం చక్కగా పద్యాల్లోకి వెళదాం. ఈ 18,000 శ్లోకాలు ఈ గేయలో ఏమున్నది అంటే, మూడు యోగాలు ఉన్నాయి. కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది, జ్ఞానయోగం ఉంది. కర్మభక్తి జ్ఞానయోగాలలో ఉత్తమోత్తమైనటువంటిది జ్ఞానయోగంగా వ్యాసుల వారు ఉపాసన చేసినా, అనుభవంలోకి తెచ్చుకున్నా, ఆయన భక్తి మార్గంలో ప్రవేశించడానికి భాగవతం ఆయనకు అక్కడికొచ్చింది. ఈ వ్యాసుల వారు ఈ మూడింటిని ఎక్కడ ప్రారంభించాలి, ఈ కథను ఎక్కడ ప్రారంభించాలి అని ఆయనకి ఒక స్కీమ్, ఒక ప్లాన్ కావాలి. ఏదైనా రాయాలి అంటే దాన్ని సినాప్సిస్ అంటాం. ఆ రాసేటప్పుడు ఏం చూస్తలే. ఆయన కూడా భగవంతుని గురించి ఆలోచన చేస్తూ చేస్తూ ఎవరితో సమాలోచన చేశాడంటే, ఎవరు భాగవతం రాసుకోవయ్యా అని చెప్పాడో ఆ నారదుల వారితోనే కూర్చున్నాడు. దానిని వ్యాస నారద సంవాదం అన్నారు. అంటే వాటి సంవాదం అంటే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నారు, కొన్ని కన్ఫర్మేషన్ కోసం, కొన్ని కన్సాలిడేషన్ కోసం, కొన్ని క్లారిఫికేషన్ కోసం, రకరకాలుగా. సరే, రామాయణం ఎక్కడ ప్రారంభమైందంటే శోకంలో నుంచి శ్లోకంగా ప్రారంభమైంది. మానుషాద ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీతమాహ యక్రౌంచ మిథునాదేహం అవధి కామమోహితం. అది కదా, అంటే ఒక శ్లోకం. దానిలో నుంచి రామాయణ గాథ స్రవించింది. భాగవతం ఎలా స్రవించింది, ఎలా ప్రారంభమైంది అంటే అశ్వత్థామ యొక్క అవమానంతో ప్రారంభమైంది. భగవద్గీత ఎట్లా ప్రారంభమైంది అంటే అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. అంటే జీవితంలో చాలా గొప్ప పనులు ఎక్కడ నుంచి ప్రారంభం అవుతాయంటే ఒక వైఫల్యంలో నుంచి ప్రారంభమవుతాయి, లేదా మహానందంలో నుంచి ప్రారంభమవుతాయి. వైఫల్యంలో నుంచి ప్రారంభమైనవన్నీ విజయానికి దారితీస్తాయి, చివరగా ఆనందం కలుగుతుంది, పరమాత్మ దర్శనాలు అవుతాయి. ఈ అనేక స్కందాలలో మనం దర్శనం చేయబోయేటువంటి భాగవత తత్వ నవనీతం కాబట్టి ఆ నవనీతాన్ని, ఆ వెన్నని మనం గ్రహించాలి. ఆ వెన్న చిలకగా నీటి మీద తేలుతుంది, నీటి మీద తేలుతుంది. నీట మునగదు, నీట మునిగిన వెన్న మంచి వెన్న కాదు, నీటి మీద తేలాలి, నీటికి అంటకుండా ఉండాలి. రెండోది, వెన్నలో నుంచి పెరుగులో నుంచి మేగడలో నుంచి చిలికి వెన్న తీస్తున్నప్పుడు వెన్న బయటకు రావాలి అంటే నీరు కావాలి. నీరు చిలుకుతూ, నీరు దానికి కలుపుతూ చక్కగా వెన్న ఎట్లాగైతే బయటకు తీస్తామో ప్రపంచ అనుభవాలు, ప్రపంచ భావనలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ద్వైతాలు, చీకటి వెలుగులు, జనన మరణాలు, ఆశలు, ఆశాభంగాలు, జయాపజయాలు, వీటన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ ఆ నవనీత ధారలోకి
వెళ్ళాలి గనక పోతనామాచ్యుడికి మనం చక్కగా శిరస వందనం చేద్దాం. అయితే పోతనామాచ్యుడికి ఇంత ఆనందం కలిగించినటువంటి భాగవతానికి కూడా నమస్కరించాలి. భాగవతం లేకపోతే పోతన లేడు. వ్యాస భాగవతం లేకపోతే పోతన ఇంకో భోగిని దండకం నంబర్ 2 రాసేవాడు. ఆయన ఏమన్నాడంటే, నన్నయ్య తిక్కన ఎర్రన అనబడేటువంటి ముగ్గురు కవులు వ్యాసుడు రాసినటువంటి భారతాన్ని ఆంధ్రీకరించి ఈ భాగవతాన్ని వదిలిపెట్టారు. వాళ్లలో ఏ ఒక్కడు దీన్ని ముట్టుకున్నా నాకు ఈ అదృష్టం కలిగేది కాదు. బహుశా అది నాకు వరదానం చేయటం కోసమే కవిత్రయం ముగ్గురు కూడా భారతాన్ని 300 సంవత్సరాల కాలంలో పూర్ణం చేసి, అంటే నన్నయ్య గారు తర్వాత తిక్కన 100 ఏళ్ళు తర్వాత ఎర్రాప్రగడ, కాబట్టి 300 సంవత్సరాల ఆంధ్రీకరణం తర్వాత నా కలిగినటువంటి యోగాన్ని నేను సంపూర్ణంగా ఈ అవకాశాన్ని చేజిక్కించుకొని చక్కగా భాగవతాన్ని జగద్ధితంగా రాస్తానన్నాడు. జగత్తుకి ఆనందం కలిగించేలాగా ఇవాళ సమస్తలోకా సుఖినో భవంతు అంటే మన చేతలు, మన నడతలు, మన ఆలోచనలు, మన కాయక కర్మలు, మన మనోభావాలు, మన చిత్తవృత్తులు, మన హృదయంలో కలిగేటువంటి అనేక అనేక స్పందనలు ఇవన్నీ కూడా దేనికి దారి తీయాలి అంటే సమస్త లోకాలకి ఆనందం కలిగించే స్థాయిలో వెళ్ళాలి గనక పోతనామాచ్యుడు కూడా అందరి వలనే మహాకవులు ఎట్లాగైతే జగత్ కళ్యాణం కోసం కావ్య రచన చేశారో అట్లాగే శ్రీకృష్ణ గాథని, శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని, భాగవత తత్వాన్ని భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తులుగా వీటన్నింటినీ కూడా గుదిగుచ్చి ఒక చక్కని మహామాలగా అనుగ్రహ వరదానం చేశాడు. కాబట్టి ఈ భాగవతాన్ని ఇందాక కల్పవృక్షం అన్నాం. మనకది ఏదో మాట ఇష్టమై కాదు, అలవాటై కాదు. అక్కడే వ్యాసుల వారి గురించి చెప్తూనే కొన్ని మాటలున్నాయి. ఆ మాటల్లో ప్రధానంగా

0: ఎంత అందమైనటువంటి శ్లోకం అంటే, దాని తెలుగులో చెప్పుకున్నట్లయితే నిగమకల్ప సరోర్గత గణితం. వేదము అనేటువంటి ఒక కల్పవృక్షం ఉంది. ఆ వేద కల్పవృక్షంలో చిటారున ఎక్కడో ఒక పండు పండిందట. ఆ పండు నిండా రసం ఉందట. మామూలుగా ఉన్నటువంటి పళ్ళు అన్నింటికీ టెంకలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, దాంట్లో కేవలం రసం ఉన్నదట. ఆ పండు అందుకోవాలి మనం. ఎట్లా అందుకోవాలి? చెట్టు ఎక్కలేము, కోసుకునే నేర్పు లేదు, తెచ్చి ఇచ్చేవాళ్ళు లేడు, ఇదిగోనయ్యా దీని నిండా ఇది ఉంది అని చెప్పేవాళ్ళు లేడు. అక్కడ ఉందని మాత్రం ఎవరో అందరూ చెప్తున్నారు, ఆ చెట్టు చివర ఆ పండు ఉంది అని. పైగా వేద వేదాంతాలన్నీ కూడా సమర్థవంతంగా అర్థం చేసుకుని వేదాధ్యయనం చేసి వేద నిష్టతో రసానుభూతిని పొందినటువంటి హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆ రసవద్భావన అందించేవాడు లేడు ఎట్లా అని అనుకున్నట్లయితే, ఆ నిగమ కల్ప సరోర్గణితం కింద పడ్డది. ఏం పడింది? ఫలం, పండు పడింది. ఎట్లా పడింది? ఎందుకు పడింది? శుకుడు అనబడేటువంటి ఒక మహాముని యొక్క ముఖం ద్వారా వెలువడింది అని ఒక అర్థం. శుకుడు ఎవరు? వేదవ్యాసుడి కొడుకు. ఆయన జ్ఞానయోగంలోకి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేశాడంటే జనకుడి దగ్గరికి పంపించాడు. అదేంటి నీకు తెలియదా అన్నాడు. నువ్వు అక్కడ రాజున్నాడు, రాజర్షి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నాడు. అటువంటి శుకుడు తాకినటువంటిది గనక అది ఎట్లా ఉన్నదంటే అమృత ద్రవ సంయుతం, అమృతం ద్రవిస్తూ దాంతో అమృతంతో కూడి ఉన్నదా అన్నట్లుగా ఉన్నదట. రెండో అర్థం ఏమిటంటే బాగా పండినటువంటి ఒక పండు చెట్టు చివర ఉన్నట్లయితే అది మనం కోరుకున్నట్లయితే రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, కాల గమనంలో దానంతట అదన్నా రాలి కింద పడి మనం అందుకోగలగాలి, లేదా మన కోసం ఒక చిలక అక్కడి దాకా వెళ్ళి ఆ పండును ముక్కుతో కొట్టి నేల రాల్చినట్లయితే దాన్ని అందుకోగలగాలి. శుకము అంటే శుకదేవుడు అనే ఒక అర్థం, శుకము అంటే చిలుక అని రెండో అర్థం. ఏదైతే శుకదేవుడి ముఖం నుంచి వెలువడిందని అట్లా తీసుకోవచ్చు, లేదా పోతన అనేటువంటి ఒక కవి చిలుక అక్కడి దాకా వెళ్ళి భాగవత రసాన్ని అనుభవించి ఆ పండుని మనకి చక్కగా చేతికందేట్లుగా చేశాడని అనుకోవచ్చు. పిబత భాగవతం, ఈ భాగవతాన్ని నీ హాయిగా తాగుతా. అది ఏమిటి? రసమాలయం, పూర్ణమైనటువంటి రసము ఆలయంగా, ఒక సోర్సుగా, ఒక నిండుగా, పండుగా, పరిపూర్ణంగా ఉన్నటువంటి ఫలాన్ని నేను ఆనందిస్తాను. ముహురహో రసిక, రసము తెలిసిన వారు, యోగ్యులైన వారు, ప్రాజ్ఞులైన వారు, తత్వజ్ఞులైనటువంటి వారు, ముముక్షువులు, సాధకులు, తపస్సులు, ఋషులు, మహర్షులు, వీరందరూ కూడా రసికులే. రసికులు అంటే ఆనందించగలిగినటువంటి హృదయము కలిగిన వారు, మనస్సు కలిగిన వారు కాదు. మనస్సు ఎప్పుడూ ఆనందించదు. ఆ మనస్సు ఏమంటుందంటే బాగాలేదంటుంది, చాలా బాగుందంటుంది. హృదయం ఏమంటుందంటే అదేమందు, హాయిగా దాన్ని అనుభవిస్తుంది. కాబట్టి ఇక్కడ ముహురహో రసిక భువ భావుకాహ, ఈ ప్రపంచంలో భావుకులు ఉండాలి, ఒక భావుకత్వం ఉండాలి. అన్నింట్లలో భావుకత్వం ఏమిటంటే పరమాత్మ ఉన్నాడని, ఆయనకి సౌందర్యవంతమైన దేహం ఉన్నదని, సర్వశక్తులు ఉన్నాయని, ఘటనాఘటన సమర్థుడని, పూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నాడని, ఇవన్నీ మనకు ఎరుక గనక ఉన్నట్లయితే వాడు భావుకుడు అవుతాడు. భావం లేదు, దేవుణ్ణి ఊహించే శక్తి లేదు. ఆ దేవుడికి నాలుగు కాళ్ళున్నాయి, దత్తాత్రేయుడికి ఆరు చేతులున్నాయి, ఏమో ఇది మేము నమ్మేట్టుగా లేవు అంటే వాడు భావుకుడు కాదు. ఉండే ఉండాలి, ఆరు చేతుల వాడు ఉండుండాలి. బహుశా అవన్నీ కూడా మన ఆరు కర్మలకి గుణ సంకేతమై ఉండాలి. మూడు తలల వాడై ఉండాలి, అవును మన మూడు గుణాలై ఉండాలి. చేతిలో డమరు ఉంది, శబ్దస్వరూపుడై ఉండాలి. అదిగో ఆయన చుట్టూ నాలుగు కుక్కలు కూర్చొనున్నాయి, నాలుగు వేదాలని విన్నాను, అయి ఉండాలి అని సమన్వయం చేసుకునేటువంటి వాడు భావుకుడు. తన భావుకత్వంతో ఒక రాసిక్యాన్ని, ఒక రసజ్ఞతని పొందినవాడు రసికుడు. ఆ రసికుడు కావాలంటే బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ చెప్పుకున్నాం, అనేక శాస్త్రాల యొక్క రహస్యాలు తెలియాలి. తెలియకపోతే ఏదో కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు వేపలలో పెరిగాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, నిర్వాణం అయిపోయింది, తర్వాత భారతం వచ్చింది, ఇవన్నీ చెప్పుకోవటానికి వీల్లేదు. కాబట్టి రసిక భావుకాహ, బాగా పండినటువంటి, మాగినటువంటి, రసవంతమైన, ఫలవంతమైనటువంటి భాగవతం అనేటువంటి ఒక దివ్య ఫలాన్ని, ఒక మధుర ఫలాన్ని శుకుడు అనబడేటువంటి ఒక చిలుక, ఆ వేద వేదాంతముల చిట్ట చివర ఉన్నటువంటి ఆ కల్పవృక్షం చిదారణ ఉన్నటువంటి కొమ్మ నుంచి దార్చి మనకిచ్చాడు గనక ఆ భాగవతాన్ని పిబత భాగవతం రసమాలయం. నువ్వు ఎక్కడి నుంచి తీసుకో అది ఆనందమే. భక్తుడి కథ, భగవంతుడి కథ, భాగవతుడి కథ, అది వ్యధ. దాన్ని నువ్వు ఎట్లా దర్శనం చేసినా అది పూర్ణంగా ఉంటుంది, భగవత్ తత్వాన్ని మనకు చెప్తూ ఉంటుంది. ఈ భాగవతాన్ని వింటూ వింటూ చివరికి ఏం కలుగుతుంది అంటే నిదానవతి ఉపాసన. ఈ వెన్న పాలు చిలకటం, మజ్జిగ చిలకటం, మజ్జిగ తయారు చేయటం అనేది ఎంతో నెమ్మదిగా చేయాలి. మనం తొందరపడితే వెన్న రాదు బయటికి. ఆ ప్రయత్నంలో బాగా గనక చేసేసినట్లయితే ఏం దక్కుతుంది, ఏం దక్కదు. దానికి వేడి నీళ్లు కలపాలి, చన్నీళ్లు కలపాలి, చిలకాలి, ఎంత పోయాలో అంత పోయాలి. దానికో పాళ్లున్నాయి, దానికో ప్రజ్ఞ ఉంది, దానికో నేర్పరితనం ఉంది. వెన్న కావాలి అంటే అక్కర్లేదంటే ఓ గ్లాస్ పాలు తాగి దాంట్లోనే నిన్నయ్య చెప్పారు దాంట్లోనే వెన్న ఉందని అదే నెయ్యి అనుకుందామంటే కుదరదే. అలాగే కర్మయోగంలో ఉన్నా, భక్తి యోగంలో ఉన్నా, జ్ఞానయోగంలోకి మనం వెళ్ళాలి. జ్ఞానయోగంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కర్మలన్నీ జ్ఞానంతో కూడి చేస్తాం. అలాగే భక్తి యోగంలో అంటే పూజాధికాలు, దాన ధర్మాలు, త్యాగాలు, యాగాలు, యోగాలు ఇవన్నీ కూడా జ్ఞానంతో కూడి చేసినట్లయితే అది సంపూర్ణమైన అనన్యమైన భక్తిగా ఉంటుంది.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. April 24th 2018 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 7వ ఆరాధనా మహోత్సవం సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని మీకిప్పుడు అందిస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై, నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి మోకరిల్లుతూ, భగవాన్ బాబావారి 7వ ఆరాధనా మహోత్సవ సందర్భంగా స్వామి విద్యార్థులమైన మేము ఒక చిరు ప్రయత్నంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రోతలందరికీ ఈనాడు ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నంలో ఉన్నాము. శ్రోతలందరికీ ఎంతో ప్రేమతో ఈనాడు రేడియో సాయి స్టూడియోస్ కి ఆహ్వానం పలుకుతున్నాము. మొట్టమొదటిగా మనం ఇందాకలే స్వామి పాడినటువంటి లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఇస్ మై బ్రెత్, బ్లెస్ ఇస్ మై ఫుడ్, మై లైఫ్ ఇస్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఇస్ లవ్ అని ఎన్నో పదాలు విన్నాము. స్వామి మధుర గళం వింటుంటే మనలోని ఆనందం, మనలో ఉన్న ప్రేమ అన్ని ఒకేసారి కట్టెలు తెంచుకుని బయటకు వస్తూ ఉంటాయి. ఈనాడు స్వామివారిని తలుచుకుంటూ, స్వామివారి అనుభూతుల్ని మననం చేసుకుంటూ, స్వామివారు చెప్పిన దాన్ని నిధిధ్యాసనం చేసుకునే ప్రయత్నంలో మనం ఈనాడు ఈ చిరు సంభాషణ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ముఖ్యమైన విషయం, చాలా విశేషం ఏంటంటే, ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొనాలి అని నిన్న రాత్రి ఆలోచనలో పడ్డాము. అంతా కలిసి సరే ఒక 3 విద్యార్థుల్ని మనం తెచ్చుకుందాం అనుకున్నాం. ఆ 3 విద్యార్థుల్ని ఎంచుకోవడం జరిగింది. ఈనాడు మనతో ఆ 3 విద్యార్థులు ఉన్నారు. వారు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలలో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. ముందుగా 2011 11th క్లాస్ లో సిఏఈకి జాయిన్ అయిన ఆనందవర్ధన్, సాయిరామ్ ఆనంద్,
1: సాయిరామ్,
0: అదే సంవత్సరం 2011 క్లాస్కి జాయిన్ అయిన పిఎస్ఎంఎస్ శర్మ, సాయిరామ్ శర్మ,
2: సాయిరామ్,
0: 2013 ఎంబీఏకి జాయిన్ అయిన మన కేజే శ్రీనివాస్, సాయిరామ్ శ్రీనివాస్,
1: సాయిరామ్ గణేష్.
0: వింత ఏంటంటే, వీళ్ళంతా 2011 సంవత్సరంలో, అంటే స్వామివారి మహాభినిష్క్రమణ తర్వాత స్వామివారి విద్యా సంస్థలలో అడుగుపెట్టడం ఒక విశేషం. ఇది అనుకోకుండా జరిగిన సెలక్షన్ ప్రాసెస్. ఎందుకంటే అన్ని మనం చేసుకుంటున్నామన్న అభిప్రాయం పూర్తిగా తొలగించడానికి స్వామి ఈ ప్లాన్ చేస్తారు. మన ప్రమేయం ఏమీ లేకుండా మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము కూడా అది స్వామి చేస్తున్నారు. సో ఇంకొకసారి అది దృఢపరచుకోవడానికి ఈ సంభాషణ కార్యక్రమాన్ని స్వామి ఏర్పరిచారని అనుకోవాలి. ముందుగా ఆనంద్, మీ ఫ్యామిలీ అంతా స్వామి డివోటీసు, నువ్వు ఏ ఎక్స్పెక్టేషన్తో అసలు స్వామి విద్యా సంస్థల్లో జాయిన్ అవటానికి వచ్చావు? నీ మొదటి అనుభూతి ఏంటి స్వామి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత చెప్పు.
1: శ్రోతలందరికీ సాయిరామ్, నా పేరు ఆనంద్, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మొట్టమొదటిసారి స్వామి దగ్గర చదవాలి అన్న కుతూహలం నాకు నా 8వ తరగతిలో కలిగింది. అప్పుడు విద్యార్థుల్ని చూసి వాళ్లు ఎంత దగ్గరగా స్వామి దగ్గరికి వెళ్లి వాళ్లు ఎంత చనువుగా స్వామితో మాట్లాడగలరు, స్వామికి వాళ్లపై ఉన్న ప్రేమ, అభిప్రాయం, ఆప్యాయత, అవన్నీ చూసి ఆ కుతూహలం అనేది నాలో కలిగింది. 9వ తరగతిలో మొదటిసారి స్వామికి పరోక్షంగా ఒక ఉత్తరం ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తరంలో నేను, స్వామి నాకు మీ దగ్గర చదవాలనుంది, నా 10వ తరగతి తర్వాత చదివేది ఏదైనా ఉంటే అది మీ దగ్గర నేను చెయ్యాలి, మీ దగ్గర మీ పాద పద్మాల దగ్గర చదవాలి అన్నది నా ఆశయం అని ఉద్దేశించి ఒక ఉత్తరం రాయడం, ఆ ఉత్తరాన్ని నాకు తెలిసిన ఒక విద్యార్థికి అందజేయడం, ఆ విద్యార్థి స్వామికి అది అందజేయడం జరిగింది. అది ఎప్పుడైతే స్వామి అది ఆ ఉత్తరం తీసుకున్నారని నాకు తెలిసిందో, అమ్మయ్య, ఒక రకమైన ఆనందం, ఒక రకమైన భరోసా కలిగింది. స్వామి దృష్టిలో నేనున్నాను అన్న ఒక నమ్మకం. 2011 ఎప్పుడైతే నేను స్వామికి అప్లికేషన్ స్వామి హైయర్ సెకండరీ స్కూల్ కి అప్లికేషన్ ఇవ్వడం జరిగిందో నాలో ఒక కుతూహలం, ఒక ఆందోళన, అంటే అక్కడ సీట్ వస్తుందా రాదా. స్వామికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది, కానీ ఎంతో మంది ఇచ్చుంటారు, ఎంతో మంది అలా మాట్లాడి ఉంటారు, ఎంతో మంది స్వామిని అడుగుంటారు, నిజంగా నేను అడుగు పెట్టగలనా లేదా అని ఒక ఆందోళన ఉండేది. ఇదంతా మన ఫిబ్రవరి జనవరిలో జరిగిపోయిన ప్రాసెస్. కానీ మార్చ్ ఏప్రిల్ కి వచ్చేసరికి మనకు తెలుసు పుట్టపర్తుల వాతావరణం ఎలా ఉన్నదని. అయితే నేను ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా జరిగింది బానే, చక్కగానే జరిగింది. ఒకటైతే ఉందండి నాలో ఎప్పటి నుంచో, స్వామి అంటే స్వామిని నేను భగవంతుడిలా చూశాను చిన్నప్పటి నుంచి. అంటే కుటుంబ సభ్యులు, తాతగారు, అమ్మమ్మ వాళ్ళు చెప్పిన ప్రకారం స్వామి భగవంతుడు ఆ దృష్టిలో ఎక్కువ ఉండేది. అంటే మనకి ఒక విద్యార్థిగా స్వామి ఒక స్నేహితుడిగా బాగా తెలుస్తుంది, కానీ బయట ఒక భక్తుడిగా నీకు ఎప్పుడు భగవంతుడు అనే రిలేషన్షిప్ స్వామితో ఉంటుంది. సో ఆ రకంగా నా మొదటి ఉద్దేశం, మొదటి ఆలోచన స్వామిపరంగా అంటే స్వామి భగవంతుడు, ఆయన సర్వాంతర్యామి. ఒకవేళ ఆయన ఫిజికల్ గా మనతో లేకపోయినా ఓకే, స్టిల్ స్వామి నన్ను చూస్తున్నారు, స్వామి దృష్టిలో నేనున్నాను అని ఒక నమ్మకంతో నేను ఆ ఎంట్రన్స్ ఇవ్వడం, ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం జరిగింది. మనం ఇలాంటివి ఎన్నైనా అనుకోగలం, కానీ మొదటి దర్శన్ కుల్వంత్ హాల్లో
0: వచ్చేసరికి,
1: మొదటి దర్శన్ కుల్వంత్ హాల్లో అడుగు పెట్టాక కుల్వంత్ హాల్ నాకు కుల్వంత్ హాల్లో కనిపించలేదు. కుల్వంత్ హాల్లో ఒక బ్యారికేడ్ కట్టారు, బ్యారికేడ్ వెనకాతల స్వామి మహాసమాధి తాలూకా పనులు జరుగుతున్నాయి. బ్యారికేడ్ ముందు స్టూడెంట్స్ కూర్చున్నాం, ఒక 11th క్లాస్ స్టూడెంట్ గా మిగిలిన స్టూడెంట్స్ తో అక్కడ మొదటిసారి కూర్చోవడం జరిగింది. ఓంకారం మొదలైంది, గణేష్ భజన్ మొదలైంది. ఏదో కుతూహలంతో నా దృష్టి కుడివైపు తిరిగింది, యజుర్మందిరం వైపు చూడడం మొదలెట్టా. స్వామి రావట్లేదేంటి అని ఒక చిన్న ఆలోచన, రారేమో అని ఒక భయం, ఈ రెండిటి మధ్యలో తెలియని బాధ. భజనలు అవుతున్నాయి, అదే టైంలో ఒక మధురమైన భజన, మహాదేవ మహేశ్వర సాయి నారాయణ అంతే. ఆ భజన మొదలవగానే కన్నీళ్ళు ఆగలేదు. నా పక్కన ఎవరున్నారు, నా చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, ఎవరున్నారని ఆలోచన లేదు, ధారలా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇదే తీరు 3 వారాల పాటు జరిగింది. ప్రతిరోజు భజనకి రావడం, ఏదో ఒక అద్భుతమైన భజన అంతే, ఒక డ్యాం బద్దలైనట్టు కన్నీళ్లే. సరిగ్గా 3 వారాల తర్వాత ఒక గురువారం ఉదయం కల్లో స్వామి వచ్చారు. కుల్వంత్ హాల్ మళ్లీ పాత కుల్వంత్ హాల్లో మారిపోయింది. వినాయకుడు ఉన్నాడు, ఆ స్వామి పోర్టికో ఉంది, ఆ గోల్డెన్ రైలింగ్ ఉంది, ఎదురుకుండా ఆ తెల్ల పాలరాయి ఆ జాగా అంతా ఉంది. ఆ జాగాలో 12 మందో విద్యార్థులు ఒక యూ షేప్ లో మోకరెళ్లి కూర్చున్నాం. స్వామి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. అది సాయంకాల వేళ, సగం కుల్వంత్ హాల్ లైట్లు ఆపేసి ఉన్నాయి, ఒక ప్రైవేట్ సెషన్లో అయ్యింది. స్వామి వీల్ చైర్ లో బయటకు వచ్చారు ఇంటర్వ్యూ రూమ్ నుంచి. ఒక్కొక్క విద్యార్థి దగ్గరికి వస్తున్నారు, నేను 4వ వాడిని, ఎడమ వైపు నుంచి 4వ వాడిని. స్వామి నా దగ్గరికి రాగానే స్వామి పాదాలని పట్టేసుకుని స్వామి ఒళ్ళో తల పెట్టేసి, స్వామి మీరు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, స్వామి నేను ఇక్కడ ఇంక ఉండలేను, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేనని ఏడవడం మొదలెట్టాను. స్వామి నా వైపు కొంచెం కొంటిగా చూస్తూ మిగిలిన వాళ్లతో, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అని అడిగారు. ఒక్కసారి అలా అడిగేసరికి తలెత్తి స్వామి అని అనేసరికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చాలా దగ్గరగా చాలా గంభీరంగా స్వామి ఒక అధికారంతో, నా పైన కలిగిన సర్వ హక్కులతోటి స్వామి అన్నారు, ఎక్కడికి వెళ్ళాను నేను, ఎవరు చెప్పారు ఎక్కడికో వెళ్లానని, నేనిక్కడే ఉన్నాను, నీతోనే ఇక్కడే ఉన్నాను అని నొక్కి ఉక్కాణిస్తుంటే నాకు మెలకు వచ్చేసింది. మెలకు వచ్చాక కూడా నా చెవులలో ఇంకా అదే వాయిస్, స్వామి వాయిస్ లో నేను ఇక్కడే ఉన్నాను అని ఇంకా అలా రింగ్ అవుతూ ఉంది. టైం చూసేసరికి 4:30, అది గురువారం. సో ఇది నాకు కలిగిన మొదటి అనుభూతి స్వామి మహాసమాధి తర్వాత.
0: నువ్వు ఇందాక ఈ అనుభవం చెప్తుంటే నీ కలలో విద్యార్థులంతా యూ షేప్ లో కూర్చున్నారు, ఆ వైట్ మార్బుల్ ప్లేస్ లోని లైట్స్ హాఫ్ ఆఫ్ చేసేసి ఉన్నాయి. శ్రోతలందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఆనంద్ వర్ధన్ ఎన్నో డ్రామాల్లో స్వామి ముందర యాక్ట్ చేసిన సందర్భాలున్నాయి. దాంట్లో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్వామి రైలింగ్ గుండా కిందకు వచ్చి బాయ్స్ అంతా యూ షేప్ లో ఉన్నప్పుడు మా సెంటర్ లోకి వచ్చి స్వామి ఫోటోస్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. సో ఆనందరతన్ వేసిన ప్రతి డ్రామా వెనకాతల స్వామి ఉన్నారు అన్న కన్ఫర్మేషన్ తను జాయిన్ అయిన కొత్తలోనే స్వామి తనకి ఇచ్చిన ఒక భరోసాలాగా నాకు అనిపిస్తుంది. ఇది నా భావన. సో శర్మ, నువ్వు ఫస్ట్ టైం స్వామి కాలేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదటి అనుభూతి భావన ఏంటి?
2: అందరికి సాయిరాం. ఆనందవర్ధన్ చెప్పినట్టుగానే నేను కూడా చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు స్వామి విద్యార్థిగా ఉండాలి, స్వామి దగ్గర చదువుకోవాలి అని ఎంతో ఆశతో తపన పడుతూ ఉండేవాడిని. దాని వెనుకున్న కారణం ఒకటే, స్వామి విద్యార్థిగా ఉంటే స్వామికి దగ్గరగా ఉండొచ్చు, కుదిరినన్ని ఛాన్సులు వస్తాయి స్వామితో అని ఒక చిన్న ఆశ. అంతకు తప్పించేం లేదు. మేము 2000 సంవత్సరం నుంచి స్వామి దర్శనం కోసం ప్రతి ఏడు పుట్టుపర్తి వచ్చినా సరే ఒక విద్యార్థిగా స్వామిని చూస్తే ఉండే తృప్తి వేరు. ఎందుకంటే మనం స్వామితో మాట్లాడగలం, అలాగే స్వామితో ఎన్నో రకమైన ఇంటరాక్షన్స్ వస్తాయని. ఆ విధంగా నేను ప్రతి సంవత్సరం ప్రయత్నించినా ఏదో ఒక కారణం చేత నాకు ఎప్పుడూ సీట్ రాలేదు. 11వ తరగతిలో నేను మొట్టమొదటిసారి స్వామి స్కూల్కి అప్లికేషన్ పంపించినప్పుడు నా కాల్ లెటర్ రిజెక్టెడ్ అని వచ్చింది. నేను ఎంతో బాధతో సరే స్వామి అని స్వామి మీద భరోసా పెట్టి మా ఊరైన విజయవాడలోనే ఒక సంవత్సరం పాటు కామర్స్ గ్రూప్ లో చేరాను. 11వ తరగతి ఒక సంవత్సరం చదివిన తర్వాత మళ్లీ ఒక చిన్న ఆశ, ఇంకొకసారి ప్రయత్నిద్దాం, వస్తే వచ్చింది కదా మంచిదే అన్నట్టు ఇంకొకసారి మళ్లీ అప్లై చేశాను. నేను అప్లై చేసేటప్పటికీ స్వామి ప్రశాంత నిలయంలో ఉన్నారు ఫిజికల్ గా. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగానే ఈ మార్చి ఏప్రిల్ నెలలు వచ్చేసరికి మనకి స్వామి హాస్పిటల్లో చేరడం ఈ వార్త తెలిసింది. అప్పుడు నాకు కొంచెం భయం అనిపించింది, స్వామి నేను చేరదాం అనుకునే టైంకి ఏంటి ఇలా జరుగుతుంది అని. అయినా సరే స్వామి మీద భరోసా పెట్టి స్వామి విద్యార్థిగా అవకాశం వస్తుందేమో ప్రయత్నిద్దామని నా ప్రయత్నం నేను చేశాను. ఈలోపు స్వామి మహాసమాధి జరిగింది. అదైన తర్వాత నేను స్టూడెంట్ గా సెలెక్ట్ అయ్యాను అని లిస్ట్ లో నా పేరుంది. అప్పుడు నాకు ఒక చిన్న రియలైజేషన్ లాగా వచ్చింది, స్వామి ఎప్పటి నుంచో మీ స్టూడెంట్ అవ్వాలి అవ్వాలి అని ప్రార్థించాను, మీరు కూడా నా ప్రార్థన విని నన్ను మీ స్టూడెంట్ గా చేసుకున్నారు, కానీ ఎందుకోసం నేను ప్రార్థించాను మీకు దగ్గర అవ్వాలి అని. అది గనక నేను ప్రార్థించుంటే మీరు నాకు ప్రత్యక్షంగా అదే ఇచ్చేవారేమో. సో నాకు ఆ మొట్టమొదట నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే మనం స్వామిని ఎప్పుడన్నా ప్రార్థిస్తే ఏది ప్రార్థించాలి, ఏ కోరిక కోరాలో బాగా తెలుసుకోవాలి అనేది. అది నేను నేర్చుకున్న మొట్టమొదటి పాఠం. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఒక్క విషయం నాకు ఏం ఆశ్చర్యం వేసిందంటే, మేము జూన్ 3వ తారీఖు హై స్కూల్లో చేరేసరికి నేను స్వామి మహాసమాధి అయింది కదా వాతావరణం ఎలా ఉంటుందో నాకు చిన్న బెంగతో చేరాను. కానీ మేము హాస్టల్ లో చేరేసరికి మా సీనియర్లు వచ్చి మా లగేజ్ తీసుకెళ్లి లోపల పెట్టడం, టీచర్లందరూ కూడా మమ్మల్ని పిలిచి స్వామి లేని లోటు తెలియకూడదనే తపనతో వాళ్ళు మా కోసం ఎంతో కష్టపడి ఇది వరకు ఏ విధంగా సాగేదో అదే విధంగా అన్ని కార్యక్రమాలు కొనసాగుతుండటం చూసి నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. అంటే భౌతికంగా స్వామి మన మధ్య లేరనే నిజాన్ని తెలిసినా కూడా ఇవన్నీ జరుగుతున్నాయంటే స్వామి ఖచ్చితంగా మనతో ఉన్నారు, ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాలు అనే దానికి నిదర్శనం అని నాకు జరిగిన మొట్టమొదటి అనుభూతి.
0: చాలా బాగుంది శర్మ, నువ్వు ఈ విషయం చెప్తుంటే ఇందాక మనం స్వామి పాట పాడగా విన్నాం కదా, దాంట్లో ఫస్ట్ సెంటెన్స్ లవ్ ఇస్ మై ఫామ్, ఎక్కడైతే ప్రేమ వెల్లివెరిసి ఉందో అక్కడ ఆయన రూపం ఆటోమేటిక్ గా అక్కడ ప్రత్యక్షం అయిపోతుంది. సో మనకి లోటు అనేది తెలియకుండా చేస్తారు. సో ఆ ఫామ్ ఏ ఫామ్ లో ఉండేది అనేది మనం గుర్తించలేకపోవచ్చు, కానీ ఆ ఫామ్ అక్కడ ఉన్నది. సో ఆ టీచర్స్ రూపంలో, నీ సీనియర్ స్టూడెంట్స్ రూపంలో స్వామి ఆ ఫామ్ తీసుకుని ఆ ప్రేమను నీకు పంచడం అనేది నీ మొట్టమొదటి అనుభవంగా మనందరితో పంచుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. శ్రీనివాస్, నీ దగ్గరకు వచ్చే ముందర శర్మ చెప్పినట్టు వాళ్ళు అందరికీ ఒకే ఒక ప్రశ్న అనమాట. 2011 తర్వాత మేము ఎక్కడికన్నా రికార్డింగ్ కి వాటికి వెళ్తే, సార్ పుట్టపర్తిలో ఇంకా అలాగే ఉన్నారు సార్, అన్ని కార్యక్రమాలు అలాగే జరుగుతున్నాయా, అంటే ఇంక ఎలా జరగాలని వాళ్ళ ఉద్దేశం. అది భగవంతుడు స్థాపించిన ఒక సంస్థ, ఒక మహోన్నతమైనటువంటి ఒక అవతార కార్యక్రమం అది, దాన్ని ఇంకా అలా జరగడం ఏంటి, ఇంకా బాగా జరుగుతుందా అని అడగాలి. సో దానికి నేను చెప్పవలసిన సమాధానం ఏంటంటే, ఇటీవలే చాలా రీసెంట్ గా ఫ్రెష్ గా జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి పిల్లలంతా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు, క్షమించాలి, వచ్చినప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ అమ్మాయిలకి అనంతపూర్ క్యాంపస్ వాళ్ళకి డిగ్రీ ఎగ్జామ్ అయింది. అయినప్పుడు మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ లో స్వామి భక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అమ్మాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుంది, బాలవికాస్ లో చదువుకుంది అమ్మాయి. కానీ బాలవికాస్ టీచర్ ఈ ఫ్యామిలీ వాళ్ళకి ఎంత స్వామి గురించి ఇన్పుట్ ఇచ్చినా సరే వాళ్ళు వింటున్నారు గాని వాళ్ళంతట వాళ్ళు కుతూహలం చూపించట్లేదు. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగిందో చెప్తాను. వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. ఆ అమ్మాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయింది. అయిన తర్వాత ఫస్ట్ డే పేరెంట్స్ అందరినీ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలోకి ఆహ్వానించారు. వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. మన రిజిస్ట్రార్ గారైన నరేన్ రామ్జీ సార్ వెళ్లి స్టేజ్ దగ్గర స్వామి చిత్రపటం ఉన్న దగ్గర ప్రణామాలు తీసుకుని ఒక చిన్న యాక్ట్ ఇది. ఆయన స్వామి ముందరి నుంచి వెళ్లకుండా స్వామి చిత్రపటం వెనకాతల నుంచి నడుచుకుని వెళ్లారు పోడియం దగ్గరికి. ఇది చూసిన వీళ్ళ మదర్, ఈ అమ్మాయి మదర్ ఎంతో స్టన్ అయిపోయింది అనమాట. అంటే స్వామి భౌతికంగా లేనప్పటికీ కూడా వీళ్ళు స్వామికి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇది వీళ్ల కల్చరు, స్వామి ఇది వీళ్ళకి నేర్పించిన క్యారెక్టర్, ఇట్లాగ తీర్చిదిద్దారు స్వామి వీళ్ళని అని చెప్పి తిరిగి వెళ్లిన తర్వాత ఈ బాలవికాస్ టీచర్ కి ఇదే ఇన్సిడెంట్ ని ఆవిడ పదే పదే గుర్తు చేసుకుంటూ ఆనందంలో మునిగిపోతున్నారు వాళ్ళు. అంటే స్వామి ఒక చిన్న యాక్ట్ ద్వారా ఎట్లా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలరు అనేది నిరూపిస్తుంది. చాలా బాగుంది శర్మ. మరి శ్రీనివాస్, నువ్వు 2013 లో జాయిన్ అయ్యావు, జాయిన్ అయిన తర్వాత నీ మొట్టమొదటి అనుభూతి ఎట్లాంటిది?
3: 2013 లో ఎంబీఏకి జాయిన్ అయ్యాను నేను. కదా అంతకు ముందు ఏంటంటే ఇప్పుడు ఆనంద్ శర్మ వాళ్ళ కథలు మిక్స్ కథ నాది, నేను వెయిట్ చేశాను. కాకపోతే నాకేంటంటే స్వామి కంటే ఎక్కువ షిరిడి బాబా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో నాకు షిరిడి బాబా ఇష్టం. ఆయన సచ్చరిత్ర చదివినప్పుడల్లా నాకు అదో రకమైన ఈర్ష్య కలిగేది. ఈ వీళ్ళు మహాల్సపతి అందరూ ఉన్నారు, స్వామి దగ్గర ఎంత దగ్గరగా ఉన్నారు మనకి. అసలు అప్పుడు స్వామి పటం చూసాను కానీ ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన రైటింగ్ కూడా ఎలా ఉంటుందంటే స్వామిది విత్ లవ్ బాబా అంటే బిఏబిఏ అది బిఏఎల్ఏ అన్నట్టు అనిపించదు బాలా అని. మా అమ్మగారి పేరు కూడా బాలా త్రిపుర సుందరింది అనుకుని ఈయన మనిషి ఎవరు, ఈయన ఫోటో మీద మా అమ్మగారి పేరు రాసుకుని ఈయనే నిరూపిద్దాం అంటే నాకు తెలియదు మా అమ్మగారి పేరు ఇంకోళ్ళు ఎవరు పెట్టుకోవచ్చు కూడా అని. నాకు చాలా కోపం వచ్చేది, ఏంటి అమ్మగారి పేరు పెట్టుకున్నారు సర్లే మనకేంటి అనుకుని ఫోటో చూసి ఊరుకునే ఉన్నాను. కాకపోతే షిరిడి బాబా సచ్చరి చదవడం నాకేమో అయ్యో మనం కూడా నిజంగా స్వామిని అట్లా చూస్తే సాయిబాబాను చూస్తే బాగుండు అనుకున్నాం. అలా అలా పరిస్థితులు బట్టి స్వామి దర్శనం కలగడం, మన స్వామి దర్శనం కలగడం, తర్వాత తెలుసుకోవడం, తెలుసుకున్నాక ఇంకా పిచ్చి ఒకసారి స్వామిని చూస్తే మన అందరికీ పిచ్చి పడుతుంది. నిజంగా నిజంగా పిచ్చి అని అంటాను ఎందుకంటే ఇంకా ఒకసారి స్వామి అయ్యో ఆయన దగ్గరే ఉండాలి, ఆయనతో పాటు ఉండాలి అన్నది పిచ్చి నిజంగా కలిగితే ఇంకా ఆ పిచ్చి నుంచి బయటకు రాలేం. సో ఆ పిచ్చిని కొనసాగించే ప్రయత్నంలో 2011 లో ఫస్ట్ టైం అనుకున్నాను. అంటే 2011 మహాసమాధి జరిగించిన స్వామికి బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చాం, ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ అని. బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నప్పుడు అనుకున్నాను నెక్స్ట్ ఇయర్కి ఎంబీఏ అప్లై చేస్తే బాగుంది అని. అప్పుడు నా బీకామ్ కూడా అయిపోయింది. కాకపోతే అప్లై చేశాను 2012 లో, బాగానే రాశాను. ఏమైందో తెలియదు, అంతా బాగా జరిగింది కానీ సీట్ రాలేదు. ఇంకా ఆ బాధ నేను చెప్పలేను, ఎంత ఏడ్చానో ఏడ్చానో, కొన్ని నెలలు ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి సరే ఇంకేం చేస్తాం కొన్నాళ్ళుగా మళ్ళీ అలవాటు పడి 2013 వచ్చింది. మళ్ళీ అప్లై చేశాను. ఈసారి ఎగ్జామ్ అస్సలు బాగవలేదు, రిటర్న్ కూడా అవుతుందో లేదో అన్న డౌట్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను స్వామి అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ వరకు వచ్చాను, ఈసారి అది కూడా లేదేమో, పరువు పోయింది ఇంకా సరే అనుకున్నాను. కానీ ఈసారి సిలెక్ట్ అయిపోయాను. సో అక్కడ ఫస్ట్ లెసన్ నేర్చుకున్నది ఏంటంటే మనం చేస్తున్నాం అనుకుంటే స్వామి కూడా మనకు అట్లనే చూపిస్తారు. లేదు స్వామి భరోసా పెట్టి స్వామే చూసుకుంటున్నారు అని అనుకుంటే స్వామి కూడా మనకు అలాగే గైడెన్స్ ఇస్తారు. అయితే ఇవన్నీ బాగున్నాయి, స్వామి ఉన్నారు అని తెలుసు, భౌతికంగా లేకపోయినా స్వామి గైడెన్స్ ఇస్తున్నారని తెలుసు. కానీ జాయిన్ అయ్యేటప్పటికి అందరూ స్వామి గురించి మాట్లాడడం, స్వామి ఉన్నప్పుడు అట్లా జరిగేది, స్వామి ఉన్నప్పుడు ఇట్లా జరిగేది, ప్లస్ నేను కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాను, అప్పుడు కులవంతాలు వేరేగా ఉండేది, ఒక చిన్న బాధ అనమాట. స్వామియే నిజంగా ఫిజికల్ గా ఉంటే బాగుందినేమో, భౌతికంగా అవకాశాలే వేరేగా ఉందను స్వామితో మాట్లాడడం. సర్లే ఏం చేస్తాం, నాకు నేను సర్లే లేదు మనకు ఆ ప్రాప్తి లేదు అనుకోవడం, కాకపోతే బాధ ఉండేది. అయితే అట్లా జరుగుతుండగా 2013 లో 2013 లో కృష్ణాష్టమి ఆ రోజు తెల్లవారుజామునే స్వామి కళ్ళలోకి వచ్చారు. కళ్ళలోకి వచ్చి ఇప్పుడు కుల్వంతాల్లో సమాధి ఇప్పుడైతే మనకి నిలువుగా ఉంటుంది, నిజంగా మనం ఎదురుగుండా చూస్తే ఆ కానీ కళ్ళు అడ్డంగా ఉంది. అడ్డంగా ఉండి ఆ పై సమాధి ఇది పై అంటే కప్ల ఏదో ఉంటే తీగలిసే, నేను ఎట్లా చెప్పాలి నాకు తెలియదు కానీ తీగలిసాను. ఆ పై మూతలా ఉండేదా తీగలిస్తే బోల్డ్ మంచి మంచి చాలా కాస్ట్లీ జెమ్స్ రాళ్ళు రత్నాలు ఆ టైప్ ఉండేవి. ఏమిటా ఇవన్నీ అని చూసి ఒకటి ఒకటి ఒకటి ఒకటి తీయడం మొదలు పెడితే కూర్చొని చక్కగా నిదానంగా నింపాదిగా ఒకటి ఒకటి తీస్తూ కూర్చున్నాను. సడన్ గా కొన్ని రాళ్ళు తీసేసరికి స్వామి మొహం కనిపించింది. ఇంకా స్వామి ఎంత నవ్వుతూ ఉన్నారంటే ఇంకా నేను చెప్పలేను. పైపెచ్చి స్వామి ఏ 32 ఏళ్ళు అంత యంగ్ గా స్వామి ఆయన జుట్టు అని ఇంకా నేను మర్చిపోలేను. చాలా బాగున్నారు స్వామి. ఇదేంటి రాళ్ల మధ్యలో పడుకుని నవ్వుతున్నారు ఏమిటా అనుకునేవాడిని నేను. అనుకుంటూ ఆశ్చర్యపోతుంటే వెనకాల నుంచి ఎవరో నా భుజం వైపు ఇలా కొట్టారు. ఎవరా వెనకాల చూసే స్వామి నిల్చున్నారు. కాకపోతే నిల్చున్న స్వామి ఏమో కొంచెం 1990s లో అంటే 60 ఏళ్ళు వచ్చిన స్వామి ఎలా కనిపించారు అట్లా కనిపిస్తున్నారు. ఇదేంటి ఈయనేంటి ఇక్కడ ఇలా నిల్చున్నారు ఈ మధ్యలో ఈయన ఎవరు పడుకున్నారని నేను కన్ఫ్యూజ్ అయిపోయి నాకేం అర్థం కాక ఇటు అటు అటు ఇటు చూస్తూ కూర్చున్నాను. ఆ నిమిషంలో స్వామి నిల్చున్న స్వామి వెనకాల ఆయన చూపుడు వేలతో ఆయన హృదయం వైపు ఇట్లా పాయింట్ చేసుకుంటున్నారు. సై అంటే ఉత్తి జస్ట్ మాట్లాడలేదు కాబట్టి చూపిస్తూ వచ్చారంటే ఇది తన సమాధి వైపు చూపిస్తూ అది రెండు ఒకటే అని సైగలు చేశారు. అలా 3 సార్లు చెప్పి అంతే ఇంక నాకు అర్థం లేదు ఏంటి ఇది రెండు ఒకటేనా రెండు ఒకటేనా అనుకుని ఒక్కసారికి లేచాను. ఆ రోజు నుంచి నాకు ఇంటి కన్ఫర్మేషన్ ఏం కలిగిందంటే అదేదో ఒక మార్బుల్ స్ట్రక్చర్ లేదంటే ఏదో స్వామిని అంటే భౌతిక దేహాన్ని అక్కడ పెట్టి అదేదో అక్కడ రోజు పూలు పెట్టి డెకరేట్ చేయడం కాదు. అది కూడా అంతే స్వామి అంతే పవిత్రం. స్వామి అది నిజంగా స్వామి ఉన్నట్టే. ఎప్పుడైతే స్వామి చెప్పారో ఇది అది ఒకటి అనేది ఇంక అక్కడ మనకి రెండో థాట్ అక్కర్లేదు. సో ఇంకా అక్కడితో నేను పర్లేదు స్వామి నాతో ఉన్నారు భరోసా కలిగి ఇంకా రోజు సమాధి దగ్గరికి రావడం ఏది ఎలా ఉన్నా స్వామి సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం అట్లా నేను ఇంకా స్వామిని చూడడం మొదలు పెట్టాను. అంటే లేరు అనే లోటు కూడా తీర్చేశారు స్వామి. అంటే మనం అనుకునేవాళ్ళు నేను లేకపోతే ఎట్లా కానీ కాకపోతే ఆ లోటు కూడా స్వామి తీర్చేశారు. సో అట్లా వచ్చాను.
0: అంటే మన భావన ఎట్లా ఉంటుందో స్వామి కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ చేస్తారు.
3: కరెక్ట్. స్వామి కూడా యద్భావం తద్భవతి.
0: సో ఈ సందర్భంలో మనం స్వామి తాలూకా డివోటీ అయిన ఒక బ్రదర్ ఉన్నారు, సీనియర్ బ్రదర్ వై శ్రీనివాస్ అని, యూత్ నేషనల్ యూత్ కోఆర్డినేటర్ అతను. అతను కూడా ఇటీవలే యూత్ తో మాట్లాడుతూ ఆయన ఒక సందర్భాన్ని ఆయన చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. రిఫ్లెక్షన్, స్వామి ఎట్లాగా మన తాలూకా ప్రతి యాక్షన్ కి ఒక రిఫ్లెక్షన్ గా ఉంటారనేది, యద్భావం తద్భవతి ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు ఆ అనుభవం విందాం.
4: ఎక్కడో వెనకాల కూర్చున్నాను. మా ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను వచ్చి నాకు మామూలుగా సినిమాలో అవి పెద్ద అలవాటు లేదు. అదే క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు కార్లో. వచ్చి బ్రదర్ ఒక మంచి మూవీ వచ్చింది వెళ్దాం సినిమాకి వెళ్దాం అన్నాడు. నేను కుదరదులే వద్దులే వద్దులే అన్నా. ఇప్పుడు మనం వద్దు స్వామికి నచ్చదు అన్నాను అనుకోండి, నువ్వు అంత పెద్ద వివేకానందుడు అది ఇదని వాళ్ళు మనని హింసిస్తారు. అందుకని నేను అన్నాను నాకు కుదరదు, ఏదో ఇంట్లో ఎవరో రిలేటివ్స్ ఉన్నారు అది ఇదని చెప్పాను. వాళ్ళు విన్నారు కదా, లేదు నువ్వు రావాల్సిందే అన్నారు. సరే ఇంకా కాదనలేక మూవీకి వెళ్ళానండి. ఎన్నో ఏళ్ల తర్వాత మూవీకి వెళ్ళాం. ఓ 4 రోజులైంది పుట్టపడుతూ వచ్చా. ఎక్కడ అక్కడ అలా ఎక్కడ వెనకాల కూర్చున్నాను. స్వామి దర్శనంలో వచ్చారు. అలా అలా అలా ఏదో వెతుకుతున్నారు. స్వామికి ఎంతో మందితో సంబంధం, ఎవరి గురించి వెతుకుతున్నారో అనుకున్నా నేను కూడా. సో స్వామి అంత నువ్వు ఏ ఇట్రారా అన్నారు. నేను 10 రోజులు దాటుకుని ముందుకెళ్ళా. స్వామి అన్నా ఎంత ధైర్యం రా సినిమాకి వెళ్తావా అన్నారు. నాకు పిచ్చెక్కిపోయింది. అంటే నేను అది మర్చిపోయాను, 1 మంత్ అయింది సినిమాకి వెళ్ళి. అంటే స్వామి అన్నా అంటే ఎంత ధైర్యం సినిమాకి వెళ్తావా, నేను ఎంత చేశాను నీకు సినిమాకి వెళ్తావా నువ్వు అది. లేదు స్వామి నాకే మామూలుగా సినిమాలు అలవాట్లేదు. ఎవరో ఫ్రెండ్ అడిగాడు, నువ్వు నీకు వాడా ఫ్రెండు నేనా ఫ్రెండు తేల్చుకో అన్నారు. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే మన స్వామి అనేవారు నువ్వు ఎంత ఎవరో అడిగారట స్వామిని, స్వామి మీకు అసలు నేను తెలుసా అని అంటే ఓ తప్పకుండా తెలుసు అన్నట. పెద్ద రియాక్షన్ ఇవ్వలేదు స్వామి తెలుసు అన్నారు. వాడికి ఇంకా నమ్మకం లేదు, అసలు ఏంటి ఇంత ఇదిగా చెప్పేశారు తెలుసు అని. కుల్వంతాల్లో ఎంతమంది ఉన్నారో, నేను ఒక అనామకుడిని, నేను తెలుసు అంటారు ఏంటి అని. సరే వాడికి ఇంకా డౌట్ తీరలే. నెక్స్ట్ డే మళ్ళీ స్వామి వస్తే స్వామి నిజంగా చెప్పండి మీకు తెలుసా నేను అన్నాడు. అంటే తప్ప నిజంగా బంగారు నాకు తెలుసు నువ్వు అన్నట. అయినా వాడికి తృప్తి లేదు. ఇంకొకసారి అవకాశం వస్తే స్వామి మీరు ఎన్నిసార్లు తలుచుకున్నారు నన్ను అన్నట్ట. వాడు చూడండి, వాడు ఇంటెలిజెంట్ క్వశ్చన్. సో స్వామి అన్నట్ట, నువ్వు ఎన్నిసార్లు తలుచుకుంటే నేను అన్నిసార్లు తలుచుకున్నాను అన్నా. సో మన బట్టే ఆయన. సో భగవాన్ ఈజ్ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. మన బట్టే ఆయన.
3: ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వింటుంటే ఎలా ఉందంటే, ఒక చిన్న అన్నమాచార్యులు రాసిన ఒక కీర్తన గుర్తొస్తుంటుంది. ఏంటంటే, ఎంత మాత్రం తలచిన అంత మాత్రమే నేను నేను అన్నది. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. ఏంటంటే, విద్యార్థులు అంటే అన్ని రకాల విద్యార్థులు ఉంటారు, సేమ్ మనుషులమే మనం కూడాను. కాకపోతే మనం ఎలా తీర్చిదిద్దుకుంటాం అనేది స్వామి దగ్గరికి వచ్చి అది నేర్చుకోవాల్సింది. అది స్వామిలో మనల్ని కూడా చూస్తుంటారు. అయితే ఒకనకప్పుడు పూర్వ విద్యార్థులు, చాలా పాతకాలపు అప్పుడు కొందరు విద్యార్థులు ఏంటంటే వచ్చి స్వామి దగ్గర ఉందాం అనుకున్నారు. కొన్నాళ్ళు ఉండగా మనకి ఏమైందో తెలియదు, వాళ్ళేమో స్వామికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నారు. అయితే స్వామికి అంతా తెలుసు, కానీ ఆయన కూడా ఏమీ రియాక్ట్ అవ్వలేదు, ఏం మాట్లాడలేదు. అయితే ఒక 7-8 విద్యార్థులు అలా అనుకున్నారు. ఏమనుకున్నారంటే, మనం అంతా కలిసి ఒకేసారి బయటకు వెళ్ళిపోదాం, స్వామికి ఏం చెప్పక్కర్లేదు ఎందుకు అనుకుని, ఆయన ఏం చెప్ప స్వామికి ఏం చెప్పకుండా వాళ్ళంతా వాటిని అన్ని రెడీ అయిపోయి తలదూకొని రెడీ అయిపోయి స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి దగ్గర కాకపోతే ఈ విషయం అంతా కూడా అప్పట్లో ఉన్న రిజిస్ట్రార్ సార్కి తెలుసు. ఆయన ఏం చెప్పగలరు, ఆయన కూడా ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి దగ్గర కూర్చుంటూ చూస్తున్నారు, ఇదంతా జరుగుతున్న కథ అంతా చూస్తున్నారు. చూస్తే ఈ లోపల స్వామి రావడం, కూర్చోవడం, ఈ పిల్లలు రావడం, చక్కగా తలదూకొని మంచిగా టిప్ టాప్ గా రెడీ అయి వచ్చి స్వామి దగ్గరికి వచ్చేసరికి స్వామి స్వామి స్వామి అని దండం పెట్టుకుంటూ వచ్చారు. స్వామి కూడా అంతే ఉత్సాహంతో, ఆ బంగారు చెప్పు చెప్పు, ఏమైంది ఏమైంది, ఏం చేయగలను ఏం చేయగలను అని లేచట. లేచి మాట్లాడడం అంతా జరిగింది. అని వీళ్ళు వెళ్ళిపోయారు, స్వామి కూడా కూర్చున్నారు. కాకపోతే ఈ రిజిస్ట్రార్ గారికి ఏం అర్థం కా, స్వామి మీకంతా తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలుసు, కాకపోతే వాళ్ళు చేస్తుంది కరెక్ట్ కాదు, వాళ్ళేమో దొంగదనాలు పెడుతున్నారేమో అనిపిస్తోంది, కాకపోతే మీరెందుకు అట్లా బిహేవ్ చేశారంటే, స్వామి ఉన్నారు మరి వాళ్ళు నాటకం చేస్తున్నప్పుడు నేను నాటకం చేయాలి కదా బంగారు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, మనం ఏ రకంగా స్వామిని భావిస్తే, ఏ రకంగా మనం స్వామికి శర్మనట్టు కోరితే, ఏ రకంగా మనం దండం పెట్టుకుంటే స్వామి కూడా మనకు అట్లానే రియాక్షన్ ఇస్తారు. దొంగదనాలు పెడితే స్వామి మనకు కూడా దొంగ దీవెనలు ఇస్తారు. అలా అన్నీ ఎంతవరకు నిజం నేను చెప్పలేను, దొంగ దీవెనలు అనేది ఉండదు. బట్ ఆన్ ఎ వెరీ లైటర్ నోట్, మనం ఎట్లా యాక్ట్ చేస్తే స్వామి కూడా మనకి అట్లాగే రెస్పాండ్ అవుతారు. సో అలాగే
0: స్వామి అంటారు కదా, నమ్మక చెడిన వారు ఉన్నారు కానీ నమ్మి చెడిన వారు ఎవరు లేరు, లేరు ఉండరు. చాలా బాగుంది.
3: ఈ రోజు ఈ ఆరాధన మహోత్సవం రోజు మనం స్వామిని ఆరాధిస్తున్నాం, స్వామిని తలుచుకుంటున్నాం. సో ఇంగ్లీష్ లో ఏమంటారు, బెస్ట్ వే టు లివ్ ఇస్ టు చెరిష్ ద మూమెంట్స్. అంటే ఆయన మనకిచ్చిన అనుభూతుల్ని, ఆయన మనకిచ్చిన జ్ఞాపకాలని తలుచుకుంటూ మనం స్మరిస్తూ ఆయన్ని తలుచుకుంటూ ఉంటే అదే మనకి అదో రకమైన ఆరాధన. సో అంతకంట ఎక్కువ మనం బహుశా ఏమి చేయలేమేమో. సో ఈ రకంగా ఆలోచిస్తుంటే ఇప్పుడు మనకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అవి మనం పంచుకుందాం, మనం కూడా తెలుసుకుందాం.
0: సో ఆనందవర్ధన్, నువ్వు స్టూడెంట్ గా జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మనకి, స్వామి చెప్పినవి ఎన్నో ప్రిన్సిపల్స్ ఉన్నాయి మనకి, అన్ని మనం ఫాలో చేయాలా, ఏది ఫాలో చేస్తే స్వామి హ్యాపీగా ఉంటారు, ఇది అది ఎన్నో క్వశ్చన్స్, డౌట్స్ మన మైండ్ లో కదులుతూ ఉంటాయన్నమాట. అండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం దాని మీద చాలా ఫోకస్ పెట్టము, కానీ ఆ ప్రాసెస్ గుండా మనకి ఎంతో లర్నింగ్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. అలా జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ నీ పర్స్పెక్టివ్ టువర్డ్స్ స్వామి, స్వామి తాలూకా ప్రిన్సిపల్స్ నీలో ఎట్లాగా అట్రాక్ట్ అయ్యి అనేది చెప్తావా?
1: సాయిరామ్, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అంటారు. దీని బట్టి మనకేమర్థం అవుతుందంటే, మనం చేసిన ప్రతి పని చివరికి చేరేది భగవంతుణ్ణి. నువ్వు ఒక నదికి త్రోవ లాంటి వాడివి, నది నీలోంచి వెళ్తుంది, నువ్వు నది కాదు. ఇది మనం తెలుసుకోవాల్సిన మొదటి అనుభూతి, లేకపోతే మొదటి సందేశం. నాకు 2011 నేను ఎప్పుడైతే 11th క్లాస్కి ఇక్కడ జాయిన్ అయ్యానో, గ్రామ సేవ అనేది అప్పటి వరకు ఒక మహోన్నతమైన సేవా కార్యక్రమంగానే నా మనసులో ఉండిపోయింది. కానీ దాంట్లో ఒక భాగంగా ఒక విద్యార్థిగా దాంట్లో పాల్గొనడం అనేది అప్పటిదాకా తెలియదు. మొట్టమొదటిసారి ఎప్పుడైతే పాల్గొన్నానో చివరి రోజున ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. చిత్రావతి రోడ్లో ఒకళ్ళ ఇంటికి వెళ్లి ఆవిడ గుమ్మం తట్టి, అమ్మా స్వామి ప్రసాదం పంపించారు, గిన్నె ఏదైనా ఉంటే తీసుకురండి, తీసుకుందరు గాని అన్నాను. వచ్చిన ఆమె ఈ మాట వినగానే వేరే స్పందన ఏం లేదు, కంటి నుంచి నిరంతర ధార. మర్చిపోతారనుకున్నాను, స్వామి మరవరు, స్వామి మీ రూపంలో వచ్చారు. ఇప్పటికీ ఆ వాక్యం తలుచుకుంటూ ఉంటే నా ఒళ్ళు జలదరిస్తుంది. అప్పుడు నాకు ముఖ్యమైనది ఒకటి అర్థమైంది, అడవి లోపలున్న ఆకాశమునున్న, పట్టణముననున్న పల్లెనున్న, కుట్ట మీదనున్న నట్టేటనున్నను మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అన్న ఈ సత్యం ఒకటి గుర్తొచ్చింది. రెండవది ఏంటంటే, చెయ్యుటకు నేనెవ్వరు, చరాచరమంతా నీ చెక్కు చేతల నుండే, అంతరంగుడవై ఆనందరూపుడవై వ్యాపించి ఉన్న నీవే కర్తవు కర్మవు క్రియవు, ప్రణమిల్లుతునో సాయి నీ చరణములకు. ఈ రెండు విషయాలు ఇప్పటికీ నా మనసులో ఇమిడికృతం అయ్యాయంటే స్వామిచ్చిన ఆ గ్రామసేవ ఛాన్స్ వల్లే. స్వామి నుంచి నేర్చుకున్న లెర్నింగ్ ఓన్లీ స్వామి ఇన్స్టిట్యూట్కో లేకపోతే పుట్టపర్తి ప్రాంగణంకో పరిమితం అవ్వదు. వన్స్ ఎ సాయి స్టూడెంట్ ఆల్వేస్ ఎ సాయి స్టూడెంట్ అంటారు. సో ఎక్కడికి వెళ్తున్నా ఏది చేస్తున్నా స్వామి నీకు ఏదైనా నేర్పించాలనుకుంటే ఎలాగైనా నేర్పించగలరు, ఎలాగైనా చూపించగలరు. దీనికి ఉదాహరణగా 2014లో నేను బృందావన్ క్యాంపస్లో బీకాం చదువుతున్నప్పుడు దీపావళి సెలవులకి ఇంటికి వెళ్లడం గురించి నేను కేఆర్పురం స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను బెంగళూరులో. అయితే ట్రైన్ వచ్చే పావు గంట ముందు బయటికి వెళ్లి తినడానికి ఏమైనా కొనుక్కుందామని స్టేషన్ బయటకు వెళుతూ ఉండగా ఒక తోటి విద్యార్థి వచ్చి, నా టికెట్ ఉంది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, స్టేషన్ బయటకు వెళ్తున్నావు కదా, బయటకు వెళ్లే దారిలోనే కౌంటర్ ఉంది, దీన్ని కన్ఫర్మేషన్ చేసుకుని వస్తావా అని టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక చేతిలో వాలెట్ ఉంది, ఇంకో చేతిలో టికెట్ ఉంది. సరే అని ఆ హడావిడిలో వాలెట్ నేను నార్మల్ గా పెట్టే పాకెట్లో టికెట్ పెట్టేసి టికెట్ ఇంకో పాకెట్లో వాలెట్ పెట్టి ముందుకు వెళ్లిపోయాను. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి స్టేషన్ కవతల దిగ్గానే చూసుకుంటే వాలెట్ ఉంది, టికెట్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి, పావు గంటే ఉంది ట్రైన్ రావడానికి. మొత్తం దారంతా వెతికాను, ఇంకా తిండి లేదు ఏం లేదు, మొత్తం దారంతా వెతికాను, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ అన్ని వెతికేశాను, ఎక్కడ కనిపించట్లేదు. అనిపించింది ఎవడో జేబు దొంగ చూసుంటాడు, అంతవరకు వాలెట్ అక్కడ ఉంది, ఇప్పుడు వాలెట్ మార్చేసరికి వాలెట్ అక్కడే పెట్టాను అనుకుని టికెట్ తీసుకుంటాడు అనుకున్నాను. సరే అయిపోయింది, అంటే నీకు కావాల్సిన జస్టిఫికేషన్ నీకు వచ్చేసింది. కానీ ఆ విద్యార్థికి అలా చెప్తావు, ఏమని చెప్పగలవు నువ్వు? లౌకికంగా అయితే మనం దులుపుకొని వెళ్ళిపోవచ్చు, చూడరా నేను ఇలా పెట్టుకున్నాను జేబులో కానీ ఎవరు తీశారు, నా తప్పేం లేదని మామూలుగా మనం వ్యావహారికంగా దులుపుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఏమైందో తెలియదు, ఆ మూమెంట్ లో నాకనిపించింది, లేదు వీడికి టికెట్ వచ్చేలా చేయాలి. అంటే ఒకటి, వాడు తోటి విద్యార్థే కానీ టికెట్ నా చేతిలో పెట్టాడు, పోయింది ఎలా పోయింది అది వేరే విషయం, కానీ వాడు పాపం ఏదో ఇప్పుడు టికెట్ లేకుండా వాడు ఎలా ప్రయాణిస్తాడు, నాకంటే టికెట్ ఉంది, చాలా మందికి టికెట్ ఉంది, వాడికి టికెట్ లేకుండా ఎలా ప్రయాణిస్తాడన్న ఒక బాధ, ఒక ఆందోళన. ఈ లోపల ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేశాను, ఈ విద్యార్థిని వెంట పెట్టుకుని టీటీ దగ్గరికి వెళ్ళాను. ఆ టీటీకి అదో రకమైన కోపం, వెళ్ళి అయ్యా ఇలా టికెట్ పోయింది, మీరు మీ చార్ట్లో ఈ ఫలానా పేరు చూసి చెప్పగలరా ఎవరితో అంటే, 100 మంది ట్రైన్లో ఉంటారయ్యా నేను ఎందుకు చెప్పాలి, ఇలా మాట్లాడుతున్నాడు. 6 సార్లు 8 సార్లు అడిగాను అతన్ని, కొంచెం చూసి చెప్పండి, మీరు చూడకపోతే నేనైనా చూస్తాను, కనీసం లిస్ట్ ఇవ్వండి, ఆ రూల్స్ ఒప్పుకోవు, పోని ఫైన్ ఏదైనా ఉందా ఏమైనా కట్టాలంటే 2000 అవుతుంది, కడతావా, ఇలా మాట్లాడుతున్నాడండి. ఏం చెప్తాం, మనకేమో ఇక్కడ ప్రేమగా సాయిరాం అన్న సాయిరాం అక్క ఇలా మాట్లాడడం అలవాటు, ఉన్నట్టుండి బయటికి వెళ్ళి అలా ఒక్కసారి అంత దురుసుగా మాట వినేసరికి నాకు నోటి నుంచి మాట కదలట్లేదు అనమాట. చూసే వాళ్ళందరికీ ఏంటి అబ్బాయి పాపం ఎంత వెనకాతలు పడుతున్నాడు ఏంటి అర్థం కావట్లేదు. ఈ లోపల ఒక నార్త్ ఇండియన్ ఒక ఆయన వచ్చి ఉన్నట్టుండి చూసి, ఏమైందయ్యా, హిందీలో అడుగుతున్నాడు అనమాట, ఏమైందయ్యా ఎందుకు అతను వెనకాతలు అంతలో పడుతున్నావు, ఏం టికెట్ పోయిందా అంటే, ఉనండి టికెట్ పోయింది బస్సు కోసం ట్రై చేస్తున్నా అంటే, 2000 ఏదో ఇచ్చేయచ్చు కదా అంటున్నాడు. అంటే సరే ఇచ్చేస్తానండి, అది ప్రాబ్లం కాదు, వినే ధోరణిలో లేడు వాడు, ఏం చేయను ఆయన వినే ధోరణిలో లేడు అంటే, సరే మరి టికెట్ పోయింది, ఇప్పుడు ఏంటి ఎక్కడ ఉంటున్నావు నీ లగేజ్ ఏదంటేనేమో నా లగేజ్ నా కంపార్ట్మెంట్ లో ఉందండి. టికెట్ పోయిందంటున్నావు కంపార్ట్మెంట్ అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, లేదండి నాకు టికెట్ ఉంది నా ఫ్రెండ్ది టికెట్ పోయింది అంటే అతనికి నోటి నుంచి మాట రావట్లేదు. ఫ్రెండ్ సరే ఫ్రెండ్ తిరుగుతాడు, అతని ధోరణి ఎలా ఉందంటే ఫ్రెండ్ వాడి టికెట్ కోసం వాడు ఎత్తుక్కోవచ్చు కదా నీ దగ్గరికి ఎందుకు రావాలి అన్నట్టుంది. చెప్పాను ఇలా పోయింది టికెట్ ఇలా అయింది ఇదంతా అయిందంటే ఇంకా అతనికి నమ్మకం కుదరట్లేదు అనమాట. వాడి టికెట్ నీ ద్వారా పోయింది కానీ నువ్వు పోగొట్టలేదు, ఎవడో తీసేశారు నీ జేబులోంచి, దానికి నువ్వెందుకు ఇంత బాధ్యత వహిస్తున్నావు అన్న ముఖంలో అతనికి ఆ రకమైన ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది నాకు. ఇంకా అతనికి నోటి వెంట మాట రావట్లేదు, నేనేం చేయాలి తెలియక నమస్తే అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ నాకు ఒక చిన్న సందేశం ఏంటంటే మనం అవతలాల పట్ల పడే కన్సర్న్ కేర్ అన్నది సత్యసాయి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఒక భాగం. ప్రతి ఒక్కళ్ళు ఒక సోదర సోదరి మండల భావంతో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన కుటుంబమే అన్న ఒక వసుదేవ కుటుంబకం అన్న ఒక భావన ఏర్పడుతుంది. సరే ఇదంతా జరుగుతూ ఉంది, ఈ లోపల ఏమైందంటే ఇంకా అడిగాను, ఇంకో రెండు సార్లు అడిగాను, ఇంకా అతను తిట్టం తిట్టి తిట్టకుండా తిట్టండి నన్ను, ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కుచోతని స్థితి అనమాట. ఏదో కంపార్ట్మెంట్ లో రాత్రి 12:30 ఆ టైంకి, నేను ట్రైన్ ఎక్కింది 8 గంటలకి, 8 గంటల నుంచి 12:30 వరకు అతని వెనకాల పడుతూనే ఉన్నాను. అతనేమో ఫుల్ జాడించాడు నన్ను,
0: అది కూడా మీ ఫ్రెండ్ టికెట్ కోసం
1: జాడించి పెట్టేసరికి ఏ కంపార్ట్మెంట్ లో ఉన్నానో తెలియదు, ఎక్కడున్నానో తెలియదు, ట్రైన్ ఎక్కడుందో కూడా తెలియదు. ఏదో ఒక బర్త్ ఎడ్జ్ను కూర్చొని ఇంకా తల చేతిలో పెట్టుకుని స్వామి ఏంటవుతోంది నాకు, ఎందుకు ఈ పరిస్థితి అని ఆలోచన. ఈ ఆలోచన వచ్చిందో లేదో పక్క నుంచి హిందీలో క్యా హువా భయ్యా అని ఒక మాట, ఏమైంది అతను తిట్టం తిట్టి తిట్టకుండా తిట్టండి నన్ను, ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కుచోతని స్థితి అనమాట. ఏదో కంపార్ట్మెంట్ లో రాత్రి 12:30 ఆ టైంకి, నేను ట్రైన్ ఎక్కింది

0: పక్క నుంచి హిందీలో క్యా హువా భయ్యా అనొక మాట, ఏమైంది ఏమైంది తమ్ముడు అనొక మాట. అంతవరకు అంత బీభత్సమైన భాష వినేసరికి, ఇంత నెమ్మదిగా ఒకళ్ళు అడిగేసరికి నాకు నోటి వెంట వెంటనే మాట రాలేదు. ఆ ఏం లేదు, నా టికెట్ ఒకటి పోయింది, దానికోసం టీటీ వెనకాతలు పడుతున్నా అంటే, వెంటనే అతను పక్క కూపులో నా బర్త్ ఒకటి ఉంది, నేను వాడట్లేదు, మీరు వెళ్ళి రాత్రికి పడుకోండి అన్నాడు. ఇదేంటి ఇలా అంటున్నారని, ఎక్కడుందని నేను ఏంటి అని చూసేసరికి, మనం లోవర్ బర్త్లకి రెండింటి మధ్యలో ఒక చిన్న బల్ల లాంటిది ఉంటుంది, మామూలుగా మనం అల్పాహారం గాని రాత్రి భోజనం గాని అవన్నీ అక్కడ తీసుకుంటూ ఉంటాం, అలాంటి దాని మీద ఒక చిన్న ధోవతి కట్టుకుని కూర్చున్నాడు అతను. ఒంటి మీద ఆ ధోవతి తప్ప ఇంకేం లేదు. అతనికి ఇరువైపులా తల్లిదండ్రులు, అతని తల్లిదండ్రులు పడుకున్నారు, చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ తండ్రి రాత్రంతా దగ్గుతూనే ఉన్నాడు. పాపం ఆ తండ్రికి సేవలు చేయడానికి ఇతను అక్కడ కూర్చొని రాత్రంతా అక్కడే ఉన్నాడంట. నేను వెళ్లే సమయంకి 12:30 అలా అయింది, అతనంతా అక్కడే ఉన్నాడు. అయితే నేను ఇలా అతను వెళ్లి పడుకో అనేసరికి నాకు ఒళ్ళు ఒక్కసారి జలదరించింది. వెంటనే చెప్పాను, అయ్యో వద్దులేండి, మీకెందుకు శ్రమ, ఎందుకు శ్రమ మీకు అన్నయ్య అంటే, హిందీలో అన్నాను అనమాట, నహీ భయ్యా హమ్ కహీ ఓర్ దేఖ్ లేంగే అంటే, అతను వెంటనే హిందీలో చెప్పాడనమాట, భయ్యా కహతే హో ముజే, భాయ్ కే లియే తో ఇత్నా కర్ సక్తా హూ, అన్నయ్య నువ్వు పిలుస్తుండగా ఒక తమ్ముడికి మాత్రం చేయలేనా అని అతను అన్నాడండి. ఆ అన్న మాటకి నా కన్నీళ్లు తప్ప ఇంకా వేరే మాట రావట్లేదు. సరే తేరుకొని, టికెట్ నా కోసం కాదండి, మా ఫ్రెండ్ టికెట్ ఇది పోయింది అంటే, సరే అతను నా తమ్ముడే, అతన్ని వెళ్ళి పడుకోమను అన్నాడు. ఇది అన్నాడో లేదో మరుక్షణం ఏ టీటీ అయితే నేను అప్పటిదాకా తిడుతున్నాడో పిలిచి, బాబు ఏమైందమ్మా అన్నిసార్లు వచ్చావు నా దగ్గరికి అని చాలా ప్రేమగా చాలా ఆప్యాయతతో మాట్లాడడం మొదలెట్టాడు. చెప్పాను, మళ్లీ చెప్పాను అతనికి నా గోడంతా, ఇలా అయిందండి, ఇది నా బాధ అంటే, సరేనమ్మా నా స్టేషన్ అయిపోయింది, ఇక్కడతో నా స్టేషన్ నా పరిమితి అయిపోయింది, నేను దిగిపోతున్నా, నెక్స్ట్ స్టేషన్ లో కొత్త టీటీ ఎక్కుతాడు, అతను ఎక్కిన వెంటనే నువ్వు ఫైన్ ఏదో కట్టేసి ఆ టీటీ అతను టికెట్ ఇచ్చేస్తాడంటే, నేను అడగక్కర్ లేకుండా ఈ టీటీ దిగడం, ఆ నెక్స్ట్ టీటీ ఎక్కి మొదటి వ్యక్తిని నన్ను చూడడం, అతనే వచ్చి నన్ను అడగడం ఏమైందయ్యా ఏంటి నీ బాధ అని నేను చెప్పడం 2000 అఫీషియల్ ఫైన్. ఇతను పక్క ఒక సర్కారీ భాషలో చెప్పాడు అనమాట, 2000 అఫీషియల్ ఫైన్ అయ్యా కట్టండి అన్నాడు. ఆ రెండో అతను ఆ 2000 ఉంది కడతావేంటి అన్నట్టు మాట్లాడాడు. ఆ మాట తీరు తేడా కూడా నాకు ఇప్పటికి గుర్తు. 2000 కట్టడం, 10 సెకండ్లలో ఇతను ఆ టికెట్ ఇవ్వడం, అతను నా స్నేహితుడు తన బర్త్కి వెళ్ళిపోవడం కొత్త బర్త్కి, నేను తిరిగి నా కంపార్ట్మెంట్కి వెళ్ళి పడుకోవడం, ఇదంతా చూస్తుంటే జస్ట్ ఫర్ మీ ఆ అనుభూతి కలగడం కోసం, అంటే సర్వీస్ చేయడానికి ముక్కు మొహం తెలియనక్కర్లేదు, జస్ట్ ఆ వసుదైవ కుటుంబకం అనే భావన ఉంటే చాలు, అదొక్కటే నిన్ను ఎక్కడిదాకైనా తీసుకెళ్తుంది అన్న అనుభూతి కోసమా ఇదంతా స్వామి నా కోసం క్రియేట్ చేశారు అనిపిస్తుందండి.
1: అంటే నువ్వు సేవ చేయడానికి కేవలం స్వామి భక్తుడివే కావనక్కర్లేదు, అసలు ఆ మనిషిని తల్లిదండ్రులకి సేవ చేస్తున్నాడు అన్న ఒక పాయింట్ ని మనం చూస్తే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, తల్లిదండ్రులను సంతోష పెట్టిన వాడు భగవంతుడిని సంతోష పెట్టినంత పని చేస్తున్నాడు అని స్వామి ఎప్పుడు చెప్తారు. మరి అతను కూడా స్వామి భక్తుడు అనటంలో ఏమాత్రం సంశయం లేదు, అతను కూడా స్వామి తాలూకా సందేశాన్ని మనందరికీ పంచాడు ఆ రోజు.
2: ఇప్పుడు ఈ గణేష్ బ్రదర్ చెప్పినట్లు, ఎప్పుడైతే మనం ఉన్నాం సాయి స్టూడెంట్, ఇప్పుడు ఆనంద్ కూడా అదే చెప్పాడు, వన్స్ వీఆర్ సాయి స్టూడెంట్, వీఆర్ సాయి స్టూడెంట్ ఫర్ లైఫ్ టైం. కాకపోతే స్వామి ఎన్నోసార్లు చాలా క్లియర్ గా చెప్పారు, సాయి స్టూడెంట్ ఒకటి, ఇంకోటి యూనివర్సిటీ స్టూడెంట్. ఇప్పుడు పిల్లలు చాలా మంది చేరుతారు యూనివర్సిటీలో, ఒకసారి ఒకనకప్పుడు స్వామి అన్న మాటలు ఇవి అంటే, మీరందరూ యూనివర్సిటీ స్టూడెంటే, కాకపోతే మీరందరూ సాయి స్టూడెంట్ అవునా కాదని నేను డిసైడ్ చేస్తాను. అవన్నీ ఎట్లా వస్తాయంటే, మీరు చేసే పనులు బట్టి, మీరు నడిచే బాట బట్టి, మీరు ఎంత స్వామి చెప్పింది మనం ఎంత తూచా తప్పకుండా చేస్తాము, ఎంత బాగా చేస్తాము, అది మనకి అర్హత ఇస్తుంది. వెదర్ వీఆర్ సాయి స్టూడెంట్సా కాదా అనేది అది డిసైడ్ చేయగలిసింది ఓన్లీ స్వామి, మనకు మనం అన్నేసుకోవడానికి లేదు. కాకపోతే మనం ఏంటంటే అవగాహనతో మనం స్వామి చెప్పింది చేయడం, స్వామి మనకి నేర్పించింది అన్ని కూడా చూసుకుంటూ చేసుకుంటుంటే ప్రాబ్లీ అప్పుడు మనకి సాయి స్టూడెంట్ అనే అర్హత వస్తుందేమో నేను భావిస్తాను. ఇట్లాగే ఎన్నో ఇప్పుడు ఆనంద్ చెప్పినట్లు, గణేష్ బాబు చెప్పినట్టు బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఇప్పుడు చాలా పిల్లలు కూడా ఉంటారు, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వినొచ్చు మనం.
1: ఒకసారి మనం బృందావన్ క్యాంపస్ లో తన బీకాం చేస్తున్నటువంటి వంశీ తను పంచుకున్న అనుభవం గురించి విందాం.
3: ఓం శ్రీ సైరామ్. నా పేరు సాయి వంశీ కృష్ణ. నేను స్వామి ఇన్స్టిట్యూషన్ లో బృందావన్ క్యాంపస్ లో

0: బీఎస్సీ ఫిజిక్స్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను. నేను 2003లో మా అమ్మ నన్ను ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేసింది. ఆ తర్వాత ప్రైమరీ స్కూల్లో, హైయర్ సెకండరీ స్కూల్లో, ఇప్పుడు ప్రస్తుతం బృందావన్ క్యాంపస్లో 15 ఇయర్స్ చదివానమాట. నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు స్వామి అంటే మాకంటే అందరు స్వామి దేవుడు అని చెప్పారు చిన్నప్పుడు. కానీ స్వామి అంటే థర్స్డే సండే మందిరానికి వెళ్తాం, మాకు చాక్లెట్లు ఇస్తాడు, అంటే సమ్మర్ అయితే మ్యాంగోస్, వాటర్ బలూన్స్ పంపించాను, ఆయన స్వామి అంతే అంతే, అదే కాన్సెప్ట్ మాకు. అలాగే పెద్దలగైన తర్వాత చెప్పేవాళ్ళు స్వామి ఓమ్నిప్రెజెంట్, ఓమ్నిషియంట్, చాలా సమస్యలు వరకు ఉంటారు. సో మాకు ఆశ ఉండేది మేము పెద్దగైనాక స్వామి దగ్గర నుంచి ఈ ఆర్తి ఛాన్స్, రోజ్ ఛాన్స్. కానీ సడన్ గా నా 8th స్టాండర్డ్లో స్వామి మహాసమ్మ తీసుకున్నాను అనమాట. సో అప్పుడు సడన్ గా ఒక అర్థమయ్యలేదు, స్వామి మీరు మహాసమ్మ దగ్గర తీసుకోగలుగుతారు, యు ఆర్ ఆల్ నోయింగ్, ఓమ్ని ప్రెజెంట్ అన్నప్పుడు మీకు సమాధి ఏంటి, అలా ఒక డౌట్ ఉండేది. ఆ టైంలో చాలా మంది చాలా చాలా ఫిలాసఫీలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు స్వామి హ్యాస్ టేకన్ ద బ్యాక్ సీట్, మనం ఫ్రంట్ సీట్ తీసుకోవాలి. ఆ డౌట్ వచ్చేది, స్వామి నిజంగానా, ఇప్పుడు మేం చేయాలా మీ పని, అలాంటి థాట్స్ కూడా వచ్చేవి. కానీ తర్వాత ఏం అర్థమైందంటే స్వామి హ్యాస్ నాట్ టేకన్ ద బ్యాక్ సీట్ అలా ఏం లేదు. ముందు ఏంటంటే మనం అంటే మనం ఆలోచిస్తే ఒక కారులో వెళ్తున్నట్టు ముందు మనకు డ్రైవర్ ముందు కనిపిస్తున్నాడు, ఇప్పుడు ఒక ట్రైన్లో వెళ్తున్నాం మనకు డ్రైవర్ కనిపించట్లే, అంతే అనేసి మనకు ట్రైన్లో డ్రైవర్ కనిపించట్లేదు అని ట్రైన్ దిగేస్తామా, లేదు కదా. సో అంతే, ఇప్పుడు స్వామి మనకు కనిపించట్లేదు కానీ అన్ని చోట్ల ఉన్నారు. సో ఇలాంటి అంటే చిన్నగా ఉన్నప్పుడు అందరూ, సో ఇప్పుడు స్వామి గ్రాట్యూడ్ చూపించాలంటే మనం ఏం చేయాలి, ఇన్ని సమస్యలు ఉన్నావు ఏం చేయాలి, వి వాంట్ టు ప్లీజ్ స్వామి, స్వామిని ఆనందం సంతోషపెట్టాలి అని చెప్పేవాళ్ళం. సో ఎలా సంతోషపెట్టాలి అంటే అందరం చెప్తాం, వి హ్యావ్ టు ప్లీజ్ స్వామి, గ్రాట్యూడ్, గ్రేట్ఫుల్నెస్. కానీ డౌట్ వచ్చే స్వామి ఏం చేయాలి అలా అనేసి. సో మా ఫ్రెండ్ ఒక అతను రీసెంట్ గా చెప్పాడు, జస్ట్ డైరెక్ట్ గా అక్కడ స్వామి సమాధి ముందు నించుంటేనే స్వామి చెప్పాడు, లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్, అంతే అవి చాలు. సో ఏం పెద్ద పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇది ఒక చాలా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ద్వారా స్వామి బాగా నేర్పించారనమాట. జస్ట్ ఒక 5 డేస్ అగో మేము బృందావన్లో ఉన్నాం. బృందావన్లో ఉన్నప్పుడు నాకు ఒక 2 ఫ్రెండ్స్తో గొడవ అయింది. సో నేను వాళ్ళతో మాట్లాడట్లేదు అనమాట. అలా అనేసి నేను ఒక రోజు అలా వెళ్తుంటే వాళ్ళిద్దరు పైనుంచి కిందకు వస్తున్నారు, స్టెప్స్ నుంచి దిగి వస్తుంటే ఒక అతనికి కాలు కొంచెం ట్విస్ట్ అయింది, ఇంకో అతను అతనికి హెల్ప్ చేస్తున్నాడు. నేను అక్కడ ఏం ఆలోచిస్తున్నాను, వీళ్ళిద్దరితో నేను మాట్లాడట్లే, వీళ్ళిద్దరు వస్తున్నారు, హెల్ప్ చేసే అతనితో మాట్లాడట్లే, ఇంజర్ అయితే కూడా మాట్లాడట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు నేను అనుకున్నాను నేను వెళ్ళిపోతే ఏం పర్లేదు కదా, వాళ్ళు చూడలేదు, వాళ్ళు ఏమనుకుంటారు, పర్లేదు, ఎలాగో మాట్లాడలేదు కదా. అప్పుడు అనుకున్నాను వన్స్ ఇన్ వైల్ వస్తుంది ఆపర్చునిటీ సర్వ్ చేయడానికి ఎవరికైనా, పర్లే మాట్లాడలేకపోతే ఏంటి, నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ హెల్ప్ చేస్తున్నాను సరే అనేసి అప్పుడు జస్ట్ వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడలేదు, జస్ట్ హెల్ప్ చేసి డిస్పెన్సరీకి తీసుకెళ్లాను, ఐస్ ప్యాక్ తెప్పించాను, ఇది చేసాను, ఒక 10 మినిట్స్ అబ్బాయితో కూర్చున్నాను, 15 మినిట్స్ ఎంత హెల్ప్ చేసిన తర్వాత నేను నా పని చేసుకోవడం కోసం వెళ్ళాను. జస్ట్ అలా కిందకు వస్తున్నప్పుడు బయట బృందావన సాయి రమేష్ హాల్లో రోజు భజన్స్ ప్లే చేస్తారు అనమాట ఈవినింగ్. సో అప్పుడు నా ఫేవరెట్ భజన్ ఘనగంధ నీళ్ళ వదన. జస్ట్ నేను అనుకున్నాను స్వామి వాళ్ళతో మాట్లాడలే, అయినా ఏమో హెల్ప్ చేసిన స్వామి, కరెక్టా కాదా అలా అనుకుంటూ వస్తున్నాను. ఆ భజన్ స్టార్ట్ అయింది, నాకేమనిపించిందంటే స్వామి సేవ చేయాలంటే నీకు ఫ్రెండ్స్ వీళ్ళు అలా చూడకూడదు, సేవ ఇస్ జస్ట్ ఆపర్చునిటీ అంతే, చేసేయాలి మనం. సో అలాంటి చిన్న చిన్నవి చేయాలి, స్వామి మన దగ్గర నుంచి పెద్దవి ఎక్స్పెక్ట్ చేయట్లే. సో నేను ఫస్ట్ ఒక చెప్పాను అనాలజీ, ఇప్పుడు ట్రైన్ లాగా అయింది, ఇప్పుడు స్వామి ఈ మొత్తం మిషన్ ఒక ట్రైన్ అయితే. ఇంకోటి ఏం అర్థం చేసుకున్నానంటే, నేను మనం మామూలుగా ట్రైన్లో వెళ్ళినప్పుడు ట్రైన్ ఎవరికోసం ఆగదు, కార్ అంటే వెయిట్ చేస్తారేమో కానీ మనం ట్రైన్లో ఎక్కినా లేకపోయినా ట్రైన్ వెళ్ళిపోతుంది. సో అంతే అనేసి ఈ సర్వీస్ మనకు జస్ట్ ఆపర్చునిటీ, మనం చేయకపోతే వేరెవరైనా చేస్తారు. సో అనుకుని ఒకవేళ ఆ రోజు నేను చేయకపోయింటే ఏమైనా గొప్ప అయ్యేదా, వేరెవరు హెల్ప్ చేసేవాళ్ళు. జస్ట్ ఆ రోజు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో నాకు ఇది ఏంటంటే ఎప్పుడైనా మనకు ఆపర్చునిటీ వస్తే సర్వ్ చేయాలి, ఏదన్నా కానీ చిన్నది పెద్దది. సర్వీస్ చేసేటప్పుడు చిన్నది పెద్దది అని లేదు, సర్వీస్ ఇస్ సర్వీస్ అంతే. సో నాకేమర్థమైందంటే స్వామి మెసేజ్ అంటే ఏమంత గొప్ప మెసేజ్, జస్ట్ లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్.
1: సో శర్మ, ఇప్పుడు నీకు అటువంటిదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్కడైతే మనం ఎట్లా చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద పనులు అందరూ కూడా చేసేస్తారు, అది అందరికీ అనిపిస్తుంది, కాకపోతే డే టు డే లైఫ్ లో చూసుకుంటే కొన్ని కొన్నిసార్లు జీవితంలో చిన్న చిన్నవన్నీ మిస్ అయిపోతుంటాం, ఆ చిన్న చిన్న వల్లే చాలా మనస్పర్ధాలు కూడా వస్తాయి. అటువంటి స్వామి నేర్పిస్తుంది ఇక్కడ మనం కూడా చాలా నేర్చుకుంటే ఏంటంటే చిన్న చిన్న వాటిని ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాటిని ఎట్లా అవగాహనలోకి తెచ్చుకొని వాటిని ఎట్లా మనం చూసుకోవాలనేది కూడా స్వామి చాలా నేర్పిస్తారు. అటువంటిది నీకేదైనా అట్లాంటి ఎక్స్పీరియన్స్, చిన్న పనే కాకపోతే నీ జీవితంలో అది పెద్ద డిఫరెన్స్ తెచ్చి ఎదుటి వాళ్ళు కూడా చాలా సంతోషం కలిగిన అటువంటి అనుభవం ఉంటే పంచుకుంటావా మరి మాతో?
2: తప్పకుండా చెప్తానన్నా. ఇది సుమారు 4 రోజుల ముందు జరిగింది. ఒకరోజు రాత్రి మా హాస్టల్ లో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ ట్రీట్ జరిగింది. మేమందరం కూడా హిల్వీ స్టేడియం లో కూర్చుని ట్రీట్ చేసుకున్న తర్వాత తినేసి వెనక్కి హాస్టల్ కి వస్తున్నాం.
1: శ్రోతలకి ట్రీట్ అంటే మా కామన్ భాషలో ఏంటంటే గబుక్మని మీకు అర్థం కాకపోవచ్చు. అందరూ కలిసి ఇయర్ ఎండ్ కి ఎలాగుంటుంది, అందరూ ఒక డిపార్ట్మెంట్ లో పనిచేస్తాం, డిస్పెన్సరీ అనగా తర్వాత ఇప్పుడు నారాయణ వనం బోల్డ్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ కి 10-15 మంది ఉంటారు. అయితే సంవత్సరం ఎండ్ వచ్చేసరికి ఏంటంటే అందరూ కలిసి కూర్చొని 4 మాటలు మంచి మంచి చెప్పుకుంటూ స్వామి స్మృతులను తలుచుకుంటూ ఏమిటంటే కొన్ని తినే పదార్థాలు తెప్పించుకొని ఫ్రూట్ స్టాల్ అంటే మాకు ఫ్రూట్ స్టాల్ అనేది ఉంటాయి అక్కడ తెప్పించుకొని అందరూ కలిసి తింటూ మాటలు పంచుకుంటూ ఉంటాం. సో అది మేము అంటాం ట్రీట్ అని, అందరికి అది కన్వీనియంట్ గా ఉంటాం అర్థం చేసుకోవడానికి.
2: సో ఆ రకంగా మేము
3: అంటే సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ అంటామండి వీటిని. అంటే బేసిక్ గా జీవితంలో ఉపయోగపడే పనులను నేర్చుకోవడానికి ఈ డిపార్ట్మెంట్స్ అన్నవి హాస్టల్లో స్వామి క్రియేట్ చేసిన సిస్టమ్ ఇది. సో దీంట్లో స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళు స్వతహాగా వాలంటరీగా వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ పర్టికులర్ పని నేర్చుకుంటారు. అది జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడచ్చు. ఆ డిపార్ట్మెంట్ లో ఒక ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఇయర్ ఎండ్ కి వెళ్లిపోయే ముందు చేసుకునే ఒక చిన్న సెలబ్రేషన్ లాంటిది. అది
1: లైటర్ నోట్లు ఎలా ఉంటుందంటే చదువు ఎలాగో నేర్చుకుంటాం, చదువుతో పాటు ఇప్పుడు డిస్పెన్సరీ అంటే మెడికల్ పని, మెయింటెనెన్స్ అంటే ప్లంబింగ్ కార్పెంటరీ ఎలక్ట్రీషియన్ పని. ఒకసారి మాలో మీ రూమ్ లో అనుకుంటున్నా ఫోన్లే స్వామానికి ఇదే నేర్పించారు కాబట్టి బయటకు ఉద్యోగం రాకపోయేసరికి మందంటే మనం ఏదో మొదలు పెట్టుకోవచ్చు.
4: డబ్బులు సంపాదించడానికి ఏమి ప్రాబ్లం ఉండదు, జీవనోపాధికి
1: కలిగించారు ఆల్రెడీ. శర్మ ప్లీజ్.
4: శర్మ,
2: సో మేము ఆ రకంగా ఆ రోజు అదంతా పూర్తి చేసుకుని వెనక్కి హాస్టల్కి వస్తున్నప్పుడు సుమారు రాత్రి 10:30 అలా అయింది. మేము ఇలా హాస్టల్కి వెనక్కి వస్తున్నప్పుడు దారిలో ఈశ్వరంబ స్కూల్ గేట్ దగ్గర ఒక సేవదళ్ళు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. అయితే మామూలుగా ఎక్కడైనా సేవదళ్ళు ఉంటే ఇప్పుడు మా హాస్టల్లో కూడా సేవదళ్ళు ఉంటారు హాస్టల్ గేట్ దగ్గర, వాళ్ళకి మంచినీళ్ళు అలాంటివి కావాలంటే హాస్టల్లోకి వచ్చి తీసుకోవచ్చు. కానీ ఈశ్వరంబ స్కూల్ అలా దగ్గరలో ఆ టైంలో మంచినీళ్ళు వాళ్ళకి ఎక్కడా లేవు కనుక మేము అలాగో అటు పక్క నుంచి వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆపి మీరు స్టూడెంట్స్ అండి అంటే అవునని చెప్పాం. మా చేతిలో ఖాళీ బాటిల్ చూశారు, చూసి మీరు కొంచెం మాకు నీళ్ళు ఇవ్వగలరా అన్నారు. అప్పటికి మా బాటిల్ చేతిలో బాటిల్ ఖాళీగా ఉంది కాబట్టి మీరేమనుకోకపోతే ఒక 10 నిమిషాలు టైం ఇస్తారా, మేము వెనక్కి వెళ్తున్నాం వెళ్ళి మళ్ళీ ఇస్తామండి అని చెప్పి వచ్చేసాం మేము. అప్పటికి వాళ్ళు అంతకుముందు చాలా మందిని అడిగినట్టున్నారు, వాళ్ళు చెప్పారు మా దగ్గర కూడా ఖాళీ బాటిల్స్ ఉన్నాయండి నీళ్లు దొరకలేదు అనేసి. మేము హాస్టల్కి వెళ్ళాం. నైట్ ప్రేయర్ ఆ రోజు పడుకునే ముందు ప్రేయర్ చేస్తారు అందరూ. పడుకునే ముందు నాకు అప్పుడు గుర్తొచ్చింది ప్లేట్ కడిగిన తర్వాత ఇలా సేవదలు అడిగారు కదా నీళ్ళు ఇస్తే బాగుంటుంది అనేసి 2 లీటర్ ఖాళీ బాటిల్ తీసుకెళ్లి చల్ల నీళ్ళు నింపుకొని వస్తున్నాను. వస్తుంటే మా సార్ చూసి వాడాను సార్, ఏమిటి ఎక్కడికి వెళ్తున్నా అంటే చెప్పాను సార్ ఇలా సేవదలు కావాలి అని. వాళ్ళకి పాప నీళ్లు దొరకవు వెంటనే వెళ్ళి ఇచ్చేసిరా అని సార్ కూడా చెప్పారు. అయితే నేను వెళ్లేసరికి సేవదలు వచ్చారు. సరే ఏంటండి అంటే చెప్పాను మీరు ఇలా ఇందాక నీళ్లు అడిగారు కదండి ఇదిగోండి అని. నేను ఇవ్వంగానే వాళ్ళు ఎంత అంటే వాళ్ళ మొహంలో ఎంత ఆనందం కనిపించిందంటే వాళ్ళు ఇస్తామని చెప్తే సరే అన్నారు కానీ అంత వెంటనే నీళ్లతో వస్తానని వాళ్ళు అనుకుని ఉండరు. వాళ్ళ నీళ్ళు ఇవ్వగానే ఇది ఎండాకాలం రాత్రిపూట మేము ఇక్కడ సేవ చేసినప్పుడు ఎప్పుడన్నా దాహం వేసింది నీళ్లు దొరకవు, మేము అడిగిన వెంటనే మీరు గుర్తుపెట్టుకుని తీసుకొచ్చి ఇచ్చారండి అని వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు. ఆ రోజు ఇందాక శ్రీనివాస్ అని చెప్పినట్టు అదేం పెద్ద గొప్ప పని కాకపోవచ్చు, మన హాస్టల్లో ఉన్న నీళ్లే ఒక సీసాలో నింపి వాళ్ళకి ఇచ్చాం. కానీ ఇప్పుడు మా స్వామి కూడా తన జీవితంలో చేసినట్టు స్వామి ఏ సేవ చేసినా కూడా టైమ్లీ హెల్ప్ అంటారు. ఇప్పుడు స్వామి కూడా అంతే, ఏదన్నా ఊర్లో గనక నీళ్లు లేవని ఎవరో వచ్చి చెప్పడం వెంటనే స్వామి ఇవ్వడం, లేదా బలానా చోట ఆరోగ్యంగా ఇబ్బందిగా ఉందనగానే. సో సేవ అనేది మనం ఎంత చేసామని కాకుండా ఆ వేళకి వాళ్ళకి అది ఉపయోగపడితే చాలు. అది స్వామి కూడా జీవితం అంతా అదే చెప్పారు. ఇంకొక చిన్న మాట, ఒక 2-3 రోజుల ముందే మా హాస్టల్లో ఎంట్రన్స్ దగ్గర ఒక స్వామి ఫోటో ఉండి ఒక బాక్స్ లో కొన్ని చిట్స్ ఉంటాయి, ఒక్కొక్క చీటి మీద స్వామి ఒక్కొక్క మెసేజ్ ప్రింట్ అయి ఉంటుంది. మొన్న ఒక రోజు వెళ్లి రోజు నేను పొద్దునే వెళ్లి ఒక్కొక్క చిట్ తీస్తాను. మొన్న ఒక రోజు వెళ్లి తీసేసరికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు డూ ద బెస్ట్ వే టు డూ సర్వీసెస్ టు బి అన్ ఎగ్జాంపుల్ యువర్ సెల్ఫ్ అని వచ్చింది. అంటే ఆ రకంగా స్వామి మనం చూసినట్టయితే మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని స్వామి చెప్పినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది స్వామి సేవకి ఎలా నిలిచారు అని. సో వెన్ ఒకవేళ స్వామి చెప్తున్నప్పుడు యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని స్వామి చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే స్వామి ఎక్స్పెక్ట్స్ దట్ మనం కూడా స్వామి అడుగుజాలలో నడుస్తూ మనంతరం మనం చేతరాయన స్థాయిలో చేయగలిగితే అదే మన స్వామికిచ్చే గొప్ప కానుక అన్నట్టు. ఆ చిన్న సంఘటన ద్వారా నాకు ఆ రోజు పడుకునేటప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది. పోనీ ఒక మనిషి దాహం తీరింది, వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారని నాకు అది గుర్తుండిపోయింది అప్పటి నుంచి మనసులో.
4: శర్మ, అద్భుతంగా చెప్పావు. యాక్చువల్ గా మనం థీమ్ ఏం తీసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఆ క్లారిటీ ఆఫ్ ద థీమ్, నువ్వు చెప్పిన ఈ చిన్న అనుభవం నుంచి, నువ్వు మనం ఏం మాట్లాడుకోవాలో అన్న డిస్కషన్, ఎవరు ఈ డిస్కషన్ లో పాల్గొనాలి అన్న డెసిషన్, అన్ని ముందరి అయిపోయాయి. ఎందుకంటే నువ్వు చిట్ తీసిన రోజే నువ్వు ఈ డిస్కషన్ కి సెలెక్ట్ చేసేసారు స్వామి. యువర్ లైఫ్ షుడ్ బి యువర్ మెసేజ్, మై మెసేజ్ అని స్వామి అన్నారు కదా. ఒకసారి స్వామి ఒక విద్యార్థితో ఎవరో పాడుతున్నారంట, స్వామి లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఇస్ మై బ్రెత్, ఇదే పాట ఇందాక విన్నది. లవ్ ఇస్ యువర్ ఫామ్, లవ్ ఇస్ యువర్ బ్రెత్, బ్లిస్ ఇస్ యువర్ బ్రెత్, ఇలా చెప్తున్నారంట. యువర్ యువర్ యువర్ అంటున్నారంట. స్వామి అన్నారు అలా కాదు, లవ్ ఇస్ మై ఫామ్ అదే పాడండి, వర్డింగ్స్ సేమ్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే వర్డింగ్స్ ని పాడుతూ ఉంటే లాస్ట్ లో ఏమన్నారు, మై లైఫ్ ఇస్ మై మెసేజ్. అంటే మన లైఫ్ కూడా స్వామి లైఫ్ లాగే, అవర్ లైఫ్ షుడ్ బి అవర్ మెసేజ్ ఆఫ్ ప్యూర్ లవ్. సో మనకి స్వామికి భేదం లేదు.
1: ఇప్పుడు చెప్తుంటే గణేష్, నా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. బుక్ చదువుతున్నాను, కాన్వర్సేషన్స్ విత్ సత్యసాయి అని, జాన్ హిస్లాప్ గారు రాసిన పుస్తకం, చాలా ఫేమస్ పుస్తకం, బుక్ స్టోర్స్ లో కూడా మనకు దొరుకుతుంది. అదే కొన్నాళ్ళు ముందు చదివాను, అందులో ఒక ఇంటర్వ్యూ, అదే కొన్ని సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆయన డాక్యుమెంట్ చేసి పుస్తకంగా రిలీజ్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో స్వామిని ఒకసారి అడిగేట, స్వామి మీరు అన్ని చెప్తారు, నాకు అన్ని డెడికేట్ చేయండి, చేసిన ప్రతి పని కూడా స్వామికి అంకితం చేసుకుంటూ చేయాలి, కానీ నిత్యం ప్రతిరోజు చేసే బోల్డ్ పనులుంటాయి, పొద్దున్న లేస్తాం, పడుతూకుంటాం, తలదూకుంటాం, గడ్డం గీసుకుంటాం, బోల్డ్ పనులుంటాయి, అవన్నీ నేను మీకు ఎట్లా సమర్పించగలను, అసలు నిజంగా పాసిబులా కాదా అంటే, స్వామి ఎందుకు కాదు, చాలా పాసిబుల్లే కదా అన్నారు. ఎట్లా అంటే, పొద్దున్న లేస్తావు బంగారు, లేచి పడుతూకుంటావు, పడుతూ రెండు భావనలుగా ఆలోచించు, ఒకటి ఏంటంటే నువ్వు పడుతూకుంటే నీలో ఉన్న స్వామి మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళతో మంచి బ్రెత్ వస్తుంది, బాగుంటుంది, మంచి వాసన వస్తుంది అని ఒక భావన. రెండోది, నువ్వు ఎదుటి వాళ్ళు ఎవరితో మాట్లాడితే, అయ్యో నేను మాట్లాడే ఎదుటి వాళ్ళ స్వామి ఉన్నారు కదా, స్వామితో మాట్లాడుతున్నప్పుడు నా నుండి మంచి నోటి మంచి వాసన వస్తుంది, ఆ రకంగా బ్రష్ చేసుకుంటే బాగుంటుంది, ఇది స్వామికి అంకితం. షేవ్ చేసుకుంటే నేను బాగా కనిపిస్తాను కదా, నేను కనిపిస్తే నాలో ఉన్న స్వామి ఎదుటి వాళ్ళకి బాగా కనిపిస్తారు, అదే ఎదుటి వాళ్ళని చూస్తే స్వామితో కూడా మనం బాగా కనిపిస్తాం. మంచి డ్రెస్ వేసుకుంటే అట్లా మనలో ఉన్న స్వామి బాగా కనిపిస్తారు, ఎదుటి వాళ్ళకి కూడా ఏంటంటే స్వామి బాగా కనిపిస్తారు. ఆ రకంగా ప్రతి ఒక్క యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు అని చెప్తుంది. అంటే స్వామి ఎంతో పెద్ద ఫిలాసఫీ, ఎంత చాలా సింపుల్ గా మనకి ఆ ఇంటర్వ్యూ ఎక్స్ప్రెషన్ అనేది చెప్పారు. అట్లా చెప్పినప్పుడు అదే అనిపిస్తుంటే, ఏదో పెద్ద పెద్ద చేసే అక్కడ చిన్న చిన్న వాటితో అన్ని రిలేట్ చేసుకోవచ్చు, అట్లా స్వామి మెసేజ్ మనం కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు.
4: యాక్చువల్ గా మనకి ఒకసారి స్వామి చెప్పినవి మనం ప్రాక్టీస్ లో పెడుతున్నప్పుడు మనకి తెలియకుండానే అది మనలో ఒక భాగం అయిపోతుంది. అది మనకి కొన్నాళ్ళ తర్వాత ఇంకొకడు థర్డ్ పర్సన్ వచ్చి చెప్పాలి, అరే నువ్వు ఇలా చేసావురా, బాగుందిరా అంటే అవునా అలాగా అన్న స్టేజ్ కి మనం వస్తాం అనమాట. మనకి తెలియదు ఏం చేస్తున్నాము, బట్ ఇన్వాలంటరీగా స్వామికి అది నచ్చిన విషయమై ఉండాలి అన్న భావన సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఉంటుంది ఎప్పుడు. మరి ఇప్పుడు మనం సాయి శ్యామ్ అని ఒక విద్యార్థి తన అనుభవం పంచుకున్నాడు, దాని గురించి మనం విందాము.
5: సాయిరామ్, నా పేరు సాయి శ్యామ్, నేను బృందావన్ క్యాంపస్ లో బీఎస్సీ ఫిజిక్స్ ఆనర్స్ చేస్తున్నాను. స్వామి మనందరికీ ఇచ్చిన 9-పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఒకటి స్వామి లిటరేచర్ జపం ప్రతిరోజు చేయడం, అది నేను శ్రద్ధగా ప్రతిరోజు పాటిస్తున్నాను. ఈ థర్డ్ ఇయర్ లో నేను రూమ్ లీడర్ గా ఒక రూమ్లో నన్ను రూమ్ లీడర్ గా పెట్టారు. నేను ప్రతిరోజు స్వామి లిటరేచర్ లేకపోతే జపం ప్రతిరోజు చేసేవాడిని. నేను అనుకున్నాను స్వామి నాకు ఈ 15 సంవత్సరాల్లో చాలా ఎక్కువ చేశారు, కృతజ్ఞతగా కనీసం ఇది నేను చేస్తున్నాను అని. నా రూమ్లో అందరూ మంచిగానే ఉండేవారు, కానీ కొంచెం ఏదో స్వామి కోసం వాళ్ళు ఏదో చేయాలి అనుకున్నాను. కానీ మా టీచర్స్ చాలాసార్లు చెప్పారు, మీరు లీడర్స్ కానీ మీరు ఎవరిని మార్చకూడదు, మీరు మిమ్మల్ని మార్చుకోండి అది చాలు, మీరు మంచిగా ఉంటే అది చాలు. ఒకరోజు ఒక అబ్బాయి వచ్చి, శ్యామ్ బ్రదర్ నువ్వు ఒక లిఖితనామ జపం బుక్ ఇస్తావా, నేను నీలాగే ప్రతిరోజు రాస్తాను అని. కానీ నేను అప్పుడు చెప్పాను, నువ్వు రాస్తే ప్రతిరోజు రాయాలి, అది ప్రామిస్ చేస్తానే నేను ఇస్తాను అని. సరే బ్రదర్ అలా రాస్తాను అన్నాను. అప్పుడు చాలా ఆనందం వేసింది నాకు, అంటే నన్ను రోల్ మోడల్ గా తీసుకొని తన జీవితాన్ని బాగు చేసుకుంటున్నాడు. అదొకటి. ఇంకా స్వామి నాకు చాలా ఎక్కువ ఇచ్చారు, అంటే ఇలా మంచిగా ఉండడం వలన వేదం ఛాన్స్ ఇచ్చారు, మ్యూజిక్ లో జాయిన్ చేశారు, బ్యాండ్ లో నన్ను తీసుకున్నారు. కాబట్టి ఇలా స్వామి చెప్పారు నీకు వచ్చిన ప్రేమని 10 మందికి పంచమని. అలాగే హాలిడేస్ లో వెళ్ళినప్పుడు అక్కడ మా అమ్మ ఒక బాల వికాస్ టీచర్ అనమాట, కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ బాల వికాస్ పిల్లలకి రామాయణం, మహాభారతం, వేదం, భజన్స్ ఇవన్నీ నేర్పించాలి. అక్కడ ఏంటంటే మనం స్వామి స్టూడెంట్ అని చెప్పగానే ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలుస్తుంటాయి అని వాళ్ళ ఉద్దేశం అనమాట. కాబట్టి అలా భజన్స్, రామాయణం, మహాభారతం, వేదం అవన్నీ నేర్పిస్తూ ఉండేవాడిని. అలా 5 సంవత్సరాలు అంటే ఈ 3rd ఇయర్ వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూస్తే నేను నేర్పించిన స్టూడెంట్స్ వాళ్ళు ఇంకా 10 మందికి జూనియర్స్ కి నేర్పిస్తున్నారు. అది చూసి నాకు ఇంకా చాలా ఆనందం వేసి అలా స్వామి ప్రేమను అందరికీ పంచుకోవడం తెలిసిన తర్వాత ఇంకా చాలా ఆనందం వేసింది సాయిరామ్.
1: సాయి శ్యామ్ చెప్పినట్లు మనం చేసే పని బట్టి కొన్ని కొన్నిసార్లు ఎదుటి వాళ్ళకి చాలా క్యూరియాసిటీ పెరుగుతుంది, అదే ఎందుకు ఇట్లా ఉంటున్నారా వీళ్ళు, ఏంటో చాలా ఏదో డిఫరెంట్ గా ఉంది అని అనిపిస్తుంటుంది. స్వామి కూడా మనం చూస్తే ఇన్స్టిట్యూట్స్ అవనియండి, హాస్పిటల్స్ అవనియండి, మన హాస్పిటల్స్ సత్యసాయి హాస్పిటల్స్, సత్యసాయి ఇన్స్టిట్యూట్ గురించి చాలా మంది ఈ రోజు కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు నిజంగా నేను పిహెచ్డి చేస్తుండగా ఒకసారి కొన్ని కొన్నిసార్లు అవకాశాలు బట్టి బయటకు వెళ్లాల్సి వస్తుంటుంది. అక్కడ నాకు చాలా పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చాను, సత్య యూనివర్సిటీ ఎక్కడుంది అని చెప్తారు, అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను చెప్తుంటాను, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, నిజంగానా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారా, అట్లాంటి ఎక్కడ ఉందా అసలు, నిజంగా ఉందా అనిపిస్తుంది. అప్పుడు చెప్తాను ఇట్లా ఉంది చూసుకోండి అంటే అప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు. కాకపోతే స్వామి ఇప్పుడు ఏం చెప్పారు, మన యాక్షన్స్ మనం చేసే చేతలు బట్టి మనం చేసే పనులు బట్టి ఎదుటి వాళ్ళు మన గురించి రావాలి, కానీ మనం మన గురించి డబ్బా కొట్టుకోవడం కానీ ఏదో అడ్వర్టైజ్ చేసుకుని మేమంత నేను ఇంత పని చేస్తున్నాను అంత చేస్తున్నానని అలా టామ్ టామ్ కొట్టుకోవడం అనేది మన ప్రిన్సిపలే కాదు. కాకపోతే ఇవన్నీ ఇక్కడ ఉండగా మనకి అలవాటు అవుతాయి. నిజంగా స్వామిని తలుచుకుని నిజంగా మనం ఆయన ప్రిన్సిపల్స్ పెట్టుకుంటే ఇది మనకు ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోతుంది. సో ఇట్లాగే ఏమైందంటే ఇప్పుడు సాయి శ్యామ్ చెప్పినట్టు మేము హైదరాబాద్ లో కొన్నేళ్ళు ఉండేవాళ్ళం, మా పేరెంట్స్ అక్కడ ఉండేవాళ్ళు. అయితే నేను సమ్మర్ హాలిడేస్ కి అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు ఏమిటంటే నేను రోజు పొద్దున్న లేచిపోయేవాడిని, పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్ళేవాడిని. అయితే మా ఫ్లాట్స్ లో కొందరు కిందకు వచ్చి ఒకసారి అడిగారు, బాబు ఇంత తెల్లవారుజామున నేను ఎలా లేచిపోతాను, తీరా చూస్తే అంటే 6 ఇంటికి నేను బయటకు వెళ్ళేవాడిని, ఇది తెల్లవారుజామున అనుకునేవాడిని. నాకు జనరల్ గా 4:30 5 ఇంటికి లేవడం అలవాటు. లేదండి మామూలే ఇది మాకు అలవాటే మా హాస్టల్. ఏ హాస్టల్ బాబు, ఇప్పుడు ఏ హాస్టల్ ఇలా నేర్పుతారంటే సత్యసాయి హాస్టల్ ఏంటంటే మా పిల్లలు కూడా కాస్త వచ్చి చెప్పబోయే బాబు మేము చూడాలనుకుంటున్నాం అనేది ఒక రకంగా. అయితే ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే ఒకసారి మాకు పెళ్లికి వెళ్ళాం అనమాట, ఒక పెళ్లి ఫంక్షన్ కి వెళ్తే అక్కడ అందరూ పెద్దవాళ్ళు కూర్చున్నారు 10-15 మంది, నేను అక్కడ కూర్చున్నాను మా అమ్మగారితో కూర్చొని మాట్లాడుకుంటున్నాను. అయితే నన్ను అడిగాను ఏం చేస్తావు బాబు అంటే, అప్పుడు నేను MBA చేస్తున్నానండి అంటే ఎక్కడి నుంచి అని అడిగారు. సత్యసాయి యూనివర్సిటీ అండి, సత్యసాయిబాబా కాలేజ్ అంటే వెంటనే సత్యసాయిబాబా కాలేజా అని కళ్ళగిరి సంభవం. ఇంకా వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారంటే సత్యసాయిబాబా కాలేజ్ వాళ్ళంటే ఇలాగుంటారు అలాగుంటారు, రోజు ధ్యానం చేస్తారు, పూజలు ఆడుకుంటారు, వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉంటారు, వాళ్ళు మద్యపానం చేయరు, సిగరెట్లు తాగరు, ఇవన్నీ అని చెప్పుకుంటూ వస్తున్నారు. నాకు వినడం బాగుంది, నేను చక్కగా వింటున్నాను. అయితే విండో ఎలా అయిందంటే అలా వింటూ మర్చిపోయాను. ఈ లోపల ఏమైనా కిల్లీలు వచ్చాయి, పాన్లు పట్టుకుని వచ్చారు ట్రేలో, అందరూ ఒకటి ఒకటి ఒకటి తీసుకుంటున్నారు. తీసుకుంటూ నా దగ్గరికి ట్రే వచ్చింది. నిజం చెప్తే నమ్మరా, నేను అలా తీసుకోబోతున్నాను, తీసుకుని వెంటనే ఒక పెద్ద ఆవిడ ఇద్దరు, బాబు అతనికి కిల్లి ఇవ్వకండి, అని సత్యసాయి స్టూడెంట్, సత్యసాయిబాబు పిల్లలు కిల్లి 3 జోలు వేపు కూడా చూడాలనుకున్నాను. నిజంగా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ కిల్లి తీసుకోవాను, ఇంకెలా సాయిరామ్ సాయిరామ్ 2 చేతిలో దండం పెట్టేశాను. ఇంకేంటి ఆలోచిస్తే అదే నిజంగా నా చెయ్యి కనుక కిల్లి మీద పడుంటే ఏమైందినా నాకు తెలియదు. స్వామి పరువు మనం కాపాడమా లేకపోతే స్వామి మన పరువు కాపాడే నాకు అర్థం అవ్వదు. కాకపోతే అంత రకంగా మనుషులు కూడా తెలిసిన, నిజంగా స్వామిని తెలిసిన వాళ్ళు ఆ రకంగా చూస్తుంటారు. సో మనం చేసే ప్రతి పని, చేసే చిన్న చిన్న పనులు చాలా, అంటే బయటకు వెళ్లేసరికి ఎలా ఉంటుందంటే బయట వేసుకునే బట్టలు, వాళ్ళు తిరిగే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందులో పడిపోవడం అనేది చాలా ఈజీ మనకి, అంటే అది బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం నేర్చుకున్నది బయటకు వెళ్ళినప్పుడు ప్రొటెక్టివ్ గా ఉండి మనం కాస్త తెలివి ఉపయోగించి, అయ్యో మనకు స్వామి చెప్పారే చేసే ముందు ఒకసారి ఆలోచించేది అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్ కి అది నాకు చాలా పెద్ద లెసన్ ఆ రోజు నుంచి. ఎందుకంటే అనుకునే నేను బయటకు వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు కూడా చాలా జాగ్రత్తగా వేసుకుంటాను, ఎందుకంటే నేను వేసుకుని ఒక రకంగా బట్టలు వేసుకుని వెళ్లి అక్కడ సత్యసాయి స్టూడెంట్ అని గబుకోమని అతనికి స్వామంటే ఒక తెలిసినప్పుడు మన ఇమేజ్ తో ఎలాగో వదిలేయండి, మనం ఎలా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్వామికి ఎప్పుడు చెడ్డ పేరు తేకూడదు, స్వామి పేరు పైకి తీసుకెళ్ళినా తీసుకెళ్లకుండా కిందకి తీసుకురాకూడదు, ఆ థాట్ తో వెళ్ళాలి. ఇలాంటివి చాలా నేర్చుకోవాల్సి వస్తుంటుంది. ఒకసారి
3: శ్రీనివాస్ అన్నయ్య, నువ్వు ఇవి చెప్తూ ఉండగా ఒక సత్యసాయి విద్యార్థి నలుగురి మధ్యలో ఎలా నడుచుకుంటాడు అన్న ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొస్తుంది. ఇది నా తోటి విద్యార్థిదే. అతను బీబీఎం కంప్లీట్ చేశాక శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ముద్దనహిల్లి క్యాంపస్ లో ఒక ఏడాది బయట ఎంబీఏకి జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఎంఏకి జాయిన్ అవ్వడం జరిగింది మన ఇన్స్టిట్యూట్ లో. దానికి ఒక ఏడాది ముందు బయట ఎంబీఏలో చదువుతుండగా విజయవాడలో ఒకరోజు ఉన్నట్టుండి ఎక్కడో ఒక హార్టికల్చర్ ఎగ్జిబిషన్ అవుతుంది, అంటే పూల మొక్కల ఎగ్జిబిషన్. చాలా మంది వచ్చి పూల మొక్కలు అవి కొనుక్కుంటున్నాడు. ఇతను ఏంటా ఇది, మామూలుగా చూద్దాం అందమైన పూలు అవన్నీ ఉంటాయి కదా అని సరదాగా వెళ్లాడు ఒక నలుగురు స్నేహితులతోటి. వెళ్లి వాళ్ళంతా చూశారు, అంతా బాగుంది, బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసరికి ఆటో కోసం చూసుకుంటున్నారనమాట. ఈ లోపల ఒక పెద్ద ఆవిడ రెండు పెద్ద పూలకుండీలతో ఆటో కోసం వెతుకుతుంది. ఆటో దొరకట్లేదు. ఏమైంది అని ఈ విద్యార్థి చూస్తే పాపం ఆవిడ మోయలేదు అది. ఆటో వస్తే గానీ ఆవిడ వెళ్ళడానికి లేదు. ఈ లోపల వెళ్ళి స్నేహితులు ఒక ఆటోని పిలిచి మేము ఎక్కుతున్నాం నువ్వు రా ఎక్కి వెళ్ళిపోదాం అంటే కాదు కాదు నేను ఆ పెద్ద ఆవిడకి ఏంటో ఆవిడ పాపం ఆటో లేదు చూసొస్తాను ఏంటో పరిస్థితి అంటే సరే నువ్వు తర్వాత మేము వెళ్ళిపోతున్నా అని వాళ్ళు వెళ్ళిపోయారు ఇతని స్నేహితులు. ఈ అబ్బాయి ఆ పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎక్కడ మీ ఇల్లు దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే బాబు ఆటో కోసం వెయిట్ చేస్తున్నా ఆటో ఏం కనిపించట్లేదు అంటే సర్లే ఎంత దూరం అమ్మా మీ ఇల్లు అంటే 4 కిలోమీటర్లు అయ్యా ఇక్కడ నుంచి అంటే మీరు నడగలుస్తారు కానీ నేను నడవడానికి ప్రాబ్లం లేదు అయ్యా ఇది మోయడానికి నాకు అవ్వదు అంటే నేను మోస్తానమ్మా పదండి వెళ్ళిపోదాం అని ఇతను ఆ రెండు పూలకొండలను చంకనెత్తుకుని 4 కిలోమీటర్లు నడిచాడు. అతనికి మామూలుగా నడక అలవాటు, అతనికి స్వతహాగా నడక అలవాటు.
4: కానీ ఎంత నడక ఒకేసారి
3: రెండు కుండీలతో నడిచి 4 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. ఈ పెద్ద ఆవిడ కూడా వచ్చేసింది. ఆవిడ గుమ్మం దగ్గర ఈ రెండు కుండీలు పెట్టి తలెత్తి చూసేసరికి గుమ్మం దగ్గర స్వామి చిత్రపటం ఉంది. ఆవిడ సరే బాబు చాలా థ్యాంక్స్ అమ్మా అంటే ఇతను వెళ్లే ముందు సాయిరామ్ అండి అని బయటకు అడుగు పెట్టడం మొదలెట్టాడు. వెంటనే ఆవిడ బాబు నీకు స్వామి తెలుసా అంటే అమ్మా నేను స్వామి కాలేజీలోనే చదువుకున్నాను నాది పుట్టపర్తే అంటే స్వామి స్టూడెంట్ కాబట్టి ఈ మాత్రం జాగ్రత్త తీసుకున్నావు బాబు ఎంతో మంది నేను చూశాను ఎవరు సహాయపడతారా అని ఒక్కళ్ళు రాలేదు నువ్వు రావడమే కాకుండా 4 కిలోమీటర్లు కూడా మోసుకొచ్చావు అది స్వామి స్టూడెంట్ అంటే అన్నారు. ఇది ఈ అనుభూతి నాకు అతను చెప్తూ ఉండగా ఒక్కసారి ఫుల్ జలధరించిందంటే నమ్మండి. ఎందుకంటే మనం నడిచే నడత ప్రతి క్షణం స్వామి ఆశయాల్ని స్వామి మనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించాలి.
1: ఇప్పుడు నువ్వు చెప్తున్న అబ్బాయి గురించి ఇంకో చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. అంటే క్యారెక్టర్ అనేది ఇప్పుడు స్వామి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మనకి క్యారెక్టర్ బిల్డింగ్ మీద, అంతేకాని ఏదో ఇట్లా పై పైన కాకుండా. సో ఈ అబ్బాయి నాకు ఒకసారి ఈ అబ్బాయిని పలుచుకున్నాడు ఏంటంటే తన కాలేజీలో ఫ్రెండ్స్ ఉండేవారు చాలా రకాలుగా అన్ని మాటలు అన్ని అవుతుండేవి. ఒకసారి ఏమైందంటే అన్ని మాటలు అవుతున్నప్పుడు ఈ అబ్బాయి మీద ఏవో చెప్పకూడదు అని చెప్పారట. చెప్పి కంప్లైంట్ చేసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాట ఆ అబ్బాయి గురించి. అయితే ప్రిన్సిపాల్ అన్నారు చూడండి ఇంకోళ్ళ మీద చెప్తే నమ్ముతానేమో కానీ ఆ అబ్బాయి మీద నమ్మను, ఎందుకంటే ఆ అబ్బాయి వచ్చింది సత్యసాయి ఇన్స్టిట్యూట్ నుంచి. సత్యసాయి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన పిల్లలు ఎలా ఉంటారు నాకు తెలుసు, మీరు వెళ్ళిపోండి. సో సత్యసాయి అబ్బాయిల గురించి ఏం చెప్పకండి, సత్యసాయి అబ్బాయిలు అంటే మీలా కాదు అని. సో ఆ అబ్బాయి అనేవాడు అనే సత్యసాయి స్టూడెంట్స్ అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు సో మనం అంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలా ఉంటే సత్యసాయి అని పేరు మంది మన పేరు పక్కకు వచ్చేసరికి కాలర్ ఎత్తుకొని ఏదో చెంగు చెంగులు అనుకుంటూ వెళ్ళిపోవడం కాదు. సాయి స్టూడెంట్ పెద్ద రెస్పాన్సిబిలిటీ, యాడెడ్ బెనిఫిట్ కంటే అది రెస్పాన్సిబిల్, ఎందుకంటే మనం చేసే ప్రతి అడుగు చేసే ప్రతి పని చాలా మంది చూస్తూ ఉంటారు మనకు తెలియకుండా. సో అక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం చేసే ప్రతి పని కూడా చాలా అవగాహనతో చేసుకుంటూ స్వామిని దృష్టిలో పెట్టుకుని చేయడం అనేది జరగాలని నేను భావిస్తుంటాను. ఒకసారి
4: ఇది ఇలా చెప్తున్నావు ఒక లైటర్ నోట్ లో శ్రోతలందరూ ఒక కొంచెం ఇంత సీరియస్ నోట్ లో మనం అంతా నడుస్తున్నాం కాబట్టి స్వామి ఇప్పుడు స్టూడెంట్స్ ని గానీ యూత్ ని గానీ దున్నపోతా అంటూ ఉంటారు కదా. నాకు నువ్వు చెప్తుంటే శ్రీనివాస్ ఒకే ఒక ఆలోచన కలుగుతుంది, మనందరం ఎక్కడో వీధిని పడి తిరుగుతున్న దున్నపోతలన్నింటినీ తీసి దానికి ఒక వైట్ డ్రెస్ తగిలించి చక్కగా ఒక విభూది పెట్టి దానికి వెనకాతలో ఒక ట్యాగ్ అంటించి సత్యసాయి స్టూడెంట్ అని పెట్టి పంపిస్తున్నారనమాట. సో ఆ వాల్యూ మనకి ఏదైతే ఉందో ఆ దున్నపోతకు కదంత వాల్యూ, అది వేసుకున్న డ్రెస్ కి, అది పెట్టుకున్న బొట్టుకి, అది వేసుకున్న ట్యాగ్ కి. సో ఆ మూడిట్లనే కాపాడవలసిన బాధ్యత మనకి ఉన్నదని స్వామి పదే పదే మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది మనకి ఎంత నేచురల్ అయిపోతుందో అనేది. ఒకసారి మన స్టూడియోకి, రేడియో సైడ్ స్టూడియోకి ఒక ఫారెన్ లేడీ వచ్చారు. ఆవిడ ఏదో రిక్వెస్ట్ కోసం, ఆవిడ పని అయిపోయింది, ఆల్మోస్ట్ బయలుదేరిపోయి వెళ్ళిపోతున్న టైంలో భజన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఆవిడ త్వరగా భజన్ అటెండ్ అవ్వాలన్న తొందరలోని మన రేడియో సాయి ముందర స్లోప్ ఉన్నది కదా, ఆ స్లోప్ లోంచి పరిగెడుతున్నారు ఆమె. అనుకోకుండా స్లిప్ అయిపోయి జారిపోయి పడిపోయారు ఆవిడ. పడిపోతే మనకి ఇంకొక సెకండ్ థాట్ రాదు కదా, మనం ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు. వెంటనే నేను పరిగెట్టుకుని వెళ్లి ఆవిడ లేపి లోపల కూర్చోబెట్టి, అప్పటికి 5 మినిట్స్ టు 5 అయిపోయింది, స్టోర్స్ కూడా మూసేస్తారు, ఏదైనా డెటాల్ ఏదైనా తీసుకురావాలి. వెంటనే పరిగెట్టి బయటికి వెళ్లి డెటాల్ తీసుకొచ్చి అంతా క్లీన్ చేసి బ్యాండేజ్ వేసి, ఆమె ఏమీ మాట్లాడట్లేదు, జస్ట్ చూస్తున్నారంటే ఏం జరుగుతుంది అనేది. అంతా వేసిన తర్వాత, సాయిరా మేడం నౌ ఐ థింక్ యువర్ కంఫర్టబుల్, మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు భజన్ కంటే, ఆవిడ వెళ్ళిపోయారు. ఇది జరిగిన ఒక 2 ఇయర్స్ కి లిసనర్ అట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఒక వేదం మీద ఒక డౌట్ అనమాట ఇది. సో అది క్లారిఫై చేస్తూ నేను రిప్లై చేశాను. సో ఆమె పేరు కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, నేను ఆమె పేరు ప్రొనౌన్స్ చేసి కరెక్ట్ గా రాశానన్నమాట. మెయిల్ అండ్ ఆడియో రెండు అటాచ్ చేశాను. ఆవిడ రిప్లై మెయిల్ నాకు పంపించారు, గణేష్ డూ యూ రిమెంబర్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సంబడీ ఈజ్ స్పీకింగ్ మై ప్రొనౌన్సింగ్ మై నేమ్ కరెక్ట్లీ, అండ్ ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ ఆర్ నాట్, బట్ ఐ రిమెంబర్ యూ వెరీ వెరీ వివిడ్లీ, బికాస్ వెన్ ఐ ఫెల్ డౌన్ ది స్లోప్ in front of Radio Sai, you came and picked me up and you put bandage on my hand. That is what I remember of a Sai student. Ani abhi cheppar asalu dani rendella kritam jarigina vishayam anta impact create chesindi anedi manam chaala ullu diggara pettukoni manam eppudu undali anedi oka amsham. Ippudu manam Shreyas em cheptadu vindam.
6: Saram, na peru Shreyas. నేను 3rd ఇయర్ బీకామ్ బృందావన్ క్యాంపస్లో చేస్తున్నాను. అంటే స్వామి తన జీవితం మొత్తం, అంటే 86 ఇయర్స్, ఎన్ని గణం డిస్కోర్స్లు, మెసేజెస్, ఎన్ని గణం పాఠాలు నేర్పిస్తున్నారు, అంటే సో మెనీ టైమ్స్ మనం డైరీ, స్వామి డైరీ చూస్తే ప్రతి పేజ్ మీద ఒక్కొక్క కొటేషన్ ఉంటుంది. ఇవన్నిట్లో ఒక్క కొటేషన్ తీసుకొని సరిగ్గా పాటిస్తే స్వామి విల్ బి వెరీ ప్రౌడ్ అనమాట. సో అట్లాంటి ఒక్క కొటేషన్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, చాలా సింపుల్గా ఉంటుంది కానీ అది చేస్తే స్వామికి చాలా, అంటే స్వామి విల్ బి వెరీ ప్రౌడ్. మనకు అవకాశాలు చాలా వస్తాయి ప్రతిరోజు హెల్ప్ చేయడానికి, అవి వితౌట్ థింకింగ్, అంటే ఇంటెన్షనలీ అన్ఇంటెన్షనలీ మన జీవితంలో అది మన బ్లడ్లో ఫిక్స్ అయిపోతుంది. స్టూడెంట్ లైఫ్లో, అంటే మన హాస్టల్లో ఎవ్రీడే సో మెనీ ఆపర్చునిటీస్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఎవరైనా లేకపోతే పోయి సర్వ్ చేయడం, దేనికన్నా మన డిపార్ట్మెంట్స్ లో హాస్టల్ రన్ చేయడానికి సర్వ్ చేయడం, హెల్పింగ్ అదర్స్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అస్ అనమాట. అలాగనే ఇవాళ పొద్దున, అంటే ఆఫ్టర్నూన్, మేము 4 మేము క్యాంటీన్కి వెళ్తుండే, నార్త్ ఇండియన్ క్యాంటీన్. అంటే ఇద్దరు లేడీస్ ఉండే, వాళ్ళకి దారి తెలవలేదు భక్తి నివాస్ వెళ్ళాలంటే, వాళ్ళకి మేబీ ఫస్ట్ టైం వచ్చినారేమో ఆశ్రమ్కి. సో వాళ్ళు భక్తి నివాస్కి వెళ్ళాలి, మాకు దారి తెలియదు, చూపిస్తారా అని అడిగారు. అంటే నార్మల్గా ఎట్లా డైరెక్షన్స్ ఇస్తాం, అట్లా ఇట్లా స్ట్రేట్ పోయి లెఫ్ట్ పోవాలి ఆంటీ అని చెప్పినాం, కానీ వాళ్ళకి అంత అర్థం కాలేదన్నమాట, లాంగ్వేజ్ బ్యారియర్ అట్లా. సో దే వర్ నాట్ ష్యూర్. అయితే ఆంటీ మీరు రండి మేము చూపిస్తామన్నా, దానికి కూడా వాళ్ళు పొద్దున్న నుంచి తిరుగుతున్నాం బాబు సరిగ్గా చెప్తేనే వస్తాం అంటే, వాళ్ళకి కాళ్ళు కూడా మండుతుండే అంత ఎండ్ ఉండే, మిడిల్ ఆఫ్ ఏప్రిల్ పుట్టపర్తిలో. సో మా ఫ్రెండ్స్ ఇద్దరు పక్కన వాళ్ళు, నో ప్రాబ్లం ఆంటీ, మీరు చెప్పాలి తీసుకోండి మేము వచ్చి చూపిస్తాం అన్నారు. అది చెప్పంగానే వాళ్ళు వాళ్ళ ముఖాలకి అంత షాక్ అయిపోయారు, అంటే చెప్పులు ఇచ్చేస్తున్నారు వీళ్ళు, అయినా వేసుకున్నారు. మేము తీసుకెళ్ళినాం భక్త నివాస్ వరకు, దారి చూపించినాం. అక్కడ ఇచ్చిపెట్టేసి సారమ్మ ఆంటీ అని చెప్పేసి వచ్చాం. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్పినారంటే అది నాక మాకు షూర్ అయిపోయినాం స్వామి విల్ బి ప్రౌడ్ ఏం. దే వర్ సో హ్యాపీ అనమాట. సో దే టోల్డ్ మీరు ఏం చేసినా మీకు సక్సెస్ వస్తుంది లైఫ్లో, స్వామి విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. అది వింటే మాకు చాలా అనిపించింది. అంటే స్వామి ఫుల్ లైఫ్లో డిఫికల్ట్ పెద్ద పెద్ద ఉపదేశాలు ఏమి ఇవ్వలేదు మనకి, వెరీ సింపుల్ మెసేజెస్, అవి పాటిస్తే హీల్ బి హ్యాపీ అనమాట.
1: ప్రోగ్రామ్ మొదలవ్వక ముందు మనం స్వామి భజన లవ్ ఇస్ మై ఫామ్ ట్రూత్ ఇస్ మై బ్రెత్ అని, సో శ్రేయస్ చెప్పిన ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటే లవ్ అనేది ఎట్లా స్వామి ఎలా చెప్తాంటే సెల్ఫ్లెస్ గా ఉండాలి, ఏమి ఆలోచించకుండా, అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ చేయకుండా, అసలు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడమే చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు నిజంగా మనం చేయగలమా, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏమి ఆలోచించకుండా, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ డూయింగ్ చేసేయడం, చేసేది అక్కడి నుంచి వచ్చాను. సో స్వామి చెప్పిన లవ్ ఇస్ మై ఫామ్ అంటే ఇప్పుడు స్వామి నిజంగా చూస్తే ఆయన చేసిన పనులు చూస్తే మనకి ఇంకేం అర్థం అవుతుంది. అంటే చూసుకుంటే ఆయన ఈ నాలుగు పదాల్లోనే మొత్తం స్వామి ఆయన లైఫ్ గురించి సమరైజ్ చేసేసారు. అంటే ఆయన సాక్షాత్ ప్రేమ, అంటే అంతకంట ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. ఇంకా మనం ఆలోచించి దానికి ఇంకా పదే పదే క్వశ్చన్ చేసి దాని గురించి వేరేగా చదువుకోవడానికి స్కోపే లేదు. కానీ నిజంగా మనం స్వామిని ఫాలో అవుదామని నిజంగా స్వామిని గమనిస్తే స్వామి జీవితం అంతా అదే చేశారు. ఇప్పుడు డివోటీస్ గురించి పడిన నిజంగా చెప్పాలంటే నానా కష్టాలు పడ్డారాయన, ఆయన లైఫ్ లో పోనీ ఆయన నిజంగా ఆయన సుఖపడ్డారా అంటే సుఖ సంపదలు ఏదో పేరుకి పెద్ద యజూర్ మందిర్ ఉండొచ్చు, పెద్ద పూర్ణచంద్ర ఆడిటోరియం ఉండొచ్చు, కానీ లోపల నిజంగా చూస్తే ఆయన ఉండే చిన్న గదిలో ఒక చిన్న మంచం, ఆ మంచం మీద కూడా ఎంత పరుపు, ఆయన తినే తిండి ఏంటి, అసలు నిజంగా చెప్పాలంటే పెద్దవాళ్ళు చెప్పింది మేమేమైనా అంటే అసలు ఏం తినేవారే కాదు స్వామి. ఒక్క రాగి ఉండా మహాయితే రెండు ఇడ్లీలు, ఎప్పుడో రెండు ముక్కలు పప్ప. చాలా సార్లు మనం వీడియోలో కూడా చూస్తుంటాం స్వామి మొదలు పెట్టమని వారు బ్రహ్మాండపురం చదివే లోపల ఆయన లంచ్లు డిన్నర్లు అయిపోయి. సో ఆయన నిజంగా ఆయనే నిజంగా ఎంజాయ్ చేయాలనుకుంటే అసలు చాలా చేయవచ్చు. కానీ ఈవెన్ స్వామి ఎప్పుడైతే చెప్తారు లవ్ ఇస్ మై ఫామ్ ట్రూత్ ఇస్ మై బ్రెత్ అనేది, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నిజంగా ఆయన ఆచరించి నడిచి చూపెట్టారు. అంతకంట పెద్ద ఎగ్జాంపుల్ మనకి దొరికే దొరకదు. ఈ మధ్యకాలం చాలా మందిని చూస్తాం, చాలా గురువులను చూస్తాం, అవన్నీ తప్పుపడ్డానికి లేదు, కించపరచడానికి లేదు, వాళ్ళు తక్కువ అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే మనం వాళ్ళని కమెంట్ చేయకూడదు. కాకపోతే మనకి ఉన్న పెద్ద ఎగ్జాంపుల్ స్వామి, రాముడు కృష్ణుడు విన్నామే కానీ చూడలేదు, కానీ నిజంగా భౌతికంగా మనం చూసి అనుభవించింది స్వామిని. సో ఆయన మనకి చూపెట్టారు కూడా నిజంగా ఎట్లా ఎగ్జాంపుల్స్ గా ఉండాలి, ఐడియల్ గా ఎలా ఉండాలి. ఎన్నోసార్లు చూసాం స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు పర్ఫెక్ట్ గా ఐరన్ చేసి క్లోజ్ చేసుకుని వచ్చి ఎంత కోపం వచ్చిన ఒక్కొక్కసారి ఇప్పుడు 10 మంది వచ్చి మనకు పట్టుకుంటే చికాకుగా ఉంటుంది, ఒకళ్ళు బట్టలు లాగుతారు. అలాంటిది స్వామి నడుస్తున్నప్పుడు అందరూ స్వామి పాదాల మీద చేయి వేసి వేసి నిజంగా ఆలోచించండి, మనం నడుస్తున్నప్పుడు ఎవరైనా మన మీద అట్లా చేయి వేస్తే ఒకటి మనకు చికాకుగా ఉంటుంది, అరే వీడేంట్రా బాబు ముట్టుకుంటున్నాడు అని, రెండోది మనకు నొప్పెడుతుంది కూడా. ఒక్కసారి మామూలుగా అనడం వేరు, పదే పదే ఒకళ్ళు కాళ్ళ మీద ముట్టుకుంటే నొప్పెడుతుంది కూడా. ఏదో ఒకసారి అయితే బాగుంటుంది, తినగా గారెలు చేయదే అన్నట్టు ముట్టుకుని నొప్పెడతాయి కూడా, ఏమి చెప్పలేము కదా. కానీ అంత ఇదిలో కూడా స్వామి ఎప్పుడు ఆ చిరునవ్వుని మానకుండా మొహం మీద ఆ చిరునవ్వు వేసుకుంటూ చక్కగా పేషెన్స్ గా నడిచి అందరినీ విని అందరి గురించి ఆలోచిస్తూ ఎన్నో చేశారు. ఇప్పుడు చదువులు మనకి ఇస్తున్నా, హాస్పిటల్లో వైద్యం పొందుతున్నా, సోషల్ యాక్టివిటీ ఏ జరుగుతున్నాయి, ఇప్పుడు నిత్యానదనం అనుకోండి, క్యాంటీన్ మనుషులనగా మనకి లిమిటేషన్స్ ఉంటే మనం ఎలా బిహేవ్ చేస్తున్నది మనం చూసుకోవాలి. కానీ నిజంగా స్వామిని మనం ఐడియల్ గా పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే స్వామి చెప్తారు లవ్ ఇస్ మై ఫామ్, ఆయన చేసే ప్రతి పనిలో మనం చూడొచ్చు రిఫ్లెక్ట్ అయింది నిజంగా. అంతకంటే ఎక్కువ నాకు తెలిసి ఏ గురువు ఎవరు చూపెట్టలేరు కూడా, అందరూ ఒక ప్లేన్ ఒక ఫిలాసఫీ మాట్లాడితే స్వామి పెద్ద పెద్ద ఫిలాసఫీస్ అన్ని కూడా చాలా చిన్న చిన్న చిన్న సింపుల్ గా చేసేసి మనం చూపెట్టారు. సేవ చేసినప్పుడు నవ్వుతూ చేయి బంగారు, ఏం పెద్ద పెద్ద అంతేకాని నిష్కామంగా ఏంటంటారు, ఏమి ఆలోచించకుండా, ఏమి అక్కగలేకుండా, మనకి ఏమి అవన్నీ చెప్తే మనకు భయపడిపోతాం, అయ్యో నువ్వు సేవ చేయి కానీ నువ్వు మళ్ళీ రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు, నువ్వు గంట సేపు సేవ చేయాలి, అలా కాకుండా నీకు ఎంత కుదిరితే అంత, ఏ స్థాయిలో కుదిరితే ఆ స్థాయిలో 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు, 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, 5 గంటలు అయితే 5 గంటలు, అంత డైనమిక్ గా స్వామి నాకు తెలిసి ఏ గురువు చెప్పలేదు బహుశా. కాకపోతే చెప్పినప్పుడు కూడా ఏం లేదు బంగారు, ఒక మందిర్ ప్రసాదం ఇస్తున్నావు, డివోటీస్ ప్రసాదం ఇస్తున్నప్పుడు చక్కగా చిన్న నవ్వుతూ ఇవ్వు, ఎవరైనా ఏమైనా అడిగారా నీకు తెలియకపోతే తెలియదని చెప్పు, తెలిస్తే సాయరం అట్లా ఉందని చెప్పు, నీకు లేకపోతే ఇష్టం లేదంటే నోరు మూసుకుని కూర్చున్నారే కానీ అంతేకాని కోపం పడద్దు అవన్నీ కూడా ఇట్లా చెప్పాలి అలా చెప్పాలి అని ఎప్పుడూ చెప్పలేదు స్వామి, కోపం పడు అని. సో చేసే ప్రతి పనిలోని మనకి అంత ఇదిగా చూపెట్టారు. ప్లస్ ట్రూత్ ఇస్ మై బ్రదర్ అండ్ బ్లిస్ బ్లిస్ అనేసరికి ఎలా ఉంటుంది, చాలా పెద్ద పదం అనిపిస్తుంది. నిజంగా బ్లిస్ అంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి. స్వామి చాలాసార్లు చెప్పారు వెన్ ఆల్ విల్ బి హ్యాపీ స్వామి విల్ బి హ్యాపీ అని. ఇప్పుడు మనం సంతోషంగా ఉంటే స్వామి ఆటోమేటికలీ హ్యాపీ అవుతారు. ఇక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది ఏంటంటే, ఓల్డ్ స్టూడెంట్స్ ఒక పాట పాడారు హమ్కో తుమ్సే ప్యార్ కిత్నా అని. నాకు అప్పట్లో ఒక ఓల్డ్ ఎక్స్పీరియన్స్ చెప్పిన ఆయన ఏంటంటే, ఆ పాట పాడిన తర్వాత ప్లస్ చాలాసార్లు అలా జరిగే ఉంటుంది తర్వాత 2000s లో కూడా, మంచి డ్రామాలు వేసినా లేకపోతే మంచి పని ఏం చేసినా, స్వామి నాకు ఇదే బంగారు చాలు, వాళ్ళ కడుపు నిండిపోయిన ఇంకా భోజనం కూడా అక్కర్లేదు, నేను అంత ఆనందంగా ఉన్నాను, మీరు మంచి పని చేస్తే ఆయన పొంగి. నిజంగా ఇప్పుడు మన డ్రామా వీడియోలు ఇప్పుడు చూస్తే కనుక ఒక మంచి టాక్ ఇస్తే కానీ, ఒక మంచి డ్రామా చేస్తే స్వామి పొంగిపోవడానికి ఆనందంతో ఇంకా నవ్వేసి ఇంకా ఆ రిటర్న్ లో ఆయన చాక్లెట్లు గిఫ్ట్లు వాచ్లు ఏమిటేమిటి పంచలేదు మనందరికి. ఇప్పుడు కూడా ఒక రకంగా మనం స్వామి ఎక్స్పీరియన్స్ చేస్తాం లవ్ ని, ప్రసాదం మామిడి పళ్ళు. నిజంగా ఏ ఏ కుల్లో ఏ హాల్లో ఏ గుళ్ళో మనకి అంత పెద్ద మామిడి పళ్ళు యాపిల్ మిక్స్చర్లు కాజు బర్ఫీలు ఇస్తారు. నిజంగా ఆ రకంగా చూడే అంటే అంత సింపుల్ ఫామ్ లో చూడొచ్చు స్వామి లవ్ అనేది. ఒక 5-star చాక్లెట్ దగ్గర నుంచి మామిడి పండు దాకా ప్లస్ సేవింగ్ అవర్ పేరెంట్స్, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం, ఈ చిన్న వాటి నుంచి అంత పెద్ద పెద్ద వాటికి కూడా స్వామి చూసుకుంటారు. అక్కడ ఏంటి ఒకటి ఎందుకు చేస్తున్నారు అనుకుంటే, మనం నిజంగా గమనిస్తే అంత లవ్ ఉంది స్వామికి మన ప్రకటన. ప్లస్ మనకి స్వామికి వీడు నావాడు వీడు వాడు అంతేకాని, వీడు ఒరిస్సా నుంచి వచ్చాడు, వీడు ఆంధ్ర నుంచి వచ్చాడు, వీడు పుట్టపర్తి నుంచి వచ్చాడు, అంతేకాని వీడు ఇండియా వీడు ఫారెన్ అది కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన బేసిక్ లవ్, ఆ లవ్ తో ఆనందం. ఎప్పుడు ఎదుటివాడు బాగుంటే నేను బాగుండిపోతాను అదో తపనే కానీ ఇంకో సెకండ్ థాటే లేదు.
4: ఇక్కడ శ్రీనివాస్ మనం ఈ లాస్ట్ లైన్ బ్లెస్ ఈజ్ మై ఫుడ్ ఈ పర్టికులర్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే, ఒకసారి కొడైకెనాల్ లో మన లెక్చరర్ అయిన రుచిర్ సార్ ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. స్వామి బ్లాంకెట్స్ ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఎవరైతే కొడైలో కేర్ టేకర్ ఉన్నారో వాళ్ళంతా డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అందరూ సాయి శృతిలోకి వచ్చి స్వామి చుట్టూ కూర్చున్నారు. స్వామి వాళ్ల మధ్యలోకి కూర్చొని నాకు దాహం తీరలేదు అన్నారంట. అంటే వీళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. సరే స్వామి అలసిపోయి ఉంటారేమో అనుకుని వాళ్ళు ఒక గ్లాస్ తో వెంటనే స్వామి దగ్గరికి వెళ్లి ఆ గ్లాస్ తో వాటర్ అందించారు. స్వామి స్టిల్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్, ఏదో ఒక లాస్ట్ లుక్ లాగా అట్లాగా అగాధంలోకి చూస్తున్నట్టు స్వామి చూస్తున్నారు. ఇంకా నా దాహం తీరలేదు అంటారు. సో మళ్లీ పిలిచి ఈ రుచి సార్ని అందరికీ ఎందయ్యా అని చెప్పారు. స్వామి అందరికీ ఎందయ్య స్వామి పెళ్లి చూసిరా అన్నారట. రుచి సార్ బయటికి వెళ్లారు. సాయి శృతి కాంపౌండ్ వాల్ చుట్టూరా కూడా ఎవరెవరు ఉన్నారో అందరి దగ్గరికి పర్సనల్ గా వెళ్లి ఆయన కనుక్కుని వచ్చి స్వామికి రిపోర్ట్ చేశారనమాట. స్వామి అందరికీ అందయ్య స్వామి అని చెప్తే, అవునా అలాగా అందరికీ అందయ్యా అని అంటున్నారంట. సరే ఈయనకి ఏం చేయాలో ఇంకా అర్థం కాక స్వామి ఇంకా అగాధంలోకే చూస్తున్నారట. సడన్ గా స్వామి లేచి స్వామి కార్ డ్రైవ్ చేసే పద్మనాభన్ సార్ కి కబురు పంపించారు. ఒక 2 minutes లో కారు వచ్చింది. స్వామి కారెక్కి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా స్వామి కారెక్కి కొడైలో ఒక రౌండ్ కి వెళ్తే 10 నిమిషాలు 15 నిమిషాలు మాక్సిమం 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయింది, 45 మినిట్స్ అయింది, గంటన్నర అయింది, స్వామి ఇంకా రాలేదు. అయిపోయిన తర్వాత స్వామి 1.5 hours తర్వాత కార్లో తిరిగి వచ్చి బాయ్స్ అంతా చాలా టెన్షన్ గా ఉన్నారు, స్వామి ఏమి ఎక్కడికి వెళ్ళిపోయారని అందరూ లైన్ లో నించున్నారు. యూజువల్ గా రుచిర్ సార్ స్వామి కార్ డోర్ తీసే అవకాశం లభిస్తుందన్నమాట ఆయనకి. ఆ రోజు ఆయన భయపడ్డారు, ఎందుకంటే స్వామి వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్ దట్ హ్యాపెన్. సో భయంగా అక్కడ దగ్గరికి వెళ్ళి నించున్నారు. డోర్ ఓపెన్ చేసి స్వామి ఒక ఎంతో ఒక బ్లిస్ లో ఉన్నారనమాట. స్వామి నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ స్వామి కారు బయటకు వచ్చి సార్ వైపు చూసి ఇప్పుడు నా దాహం తీరింది అన్నారంట. ఏం జరిగింది అంటే స్వామి కొడైకెనాల్ చుట్టూరా ఉన్న ప్లేసెస్ మొత్తం కొడైకెనాల్ అంతా తిరిగి అక్కడ ఎవరైతే కదలలేకుండా మెదలలేకుండా ఉన్నారో వాళ్ళ దగ్గరికి పర్సనల్ గా వెళ్లి స్వామి ఉన్న రగ్గులన్నీ తీసుకుని వాళ్ళందరికీ పంచిపెట్టి తిరిగి వచ్చారు. అంటే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ చేరలేదో వాళ్ళ దాకా స్వామి వెళ్లారనమాట. అప్పటికి గానీ స్వామికి ఆ దాహం తీరలేదు, అంటే సేవ కంప్లీట్ అయ్యింది అన్న ఒక పరిపూర్ణత అప్పుడే అనిపించింది స్వామికి. సో బ్లిస్ ఇస్ మై ఫుడ్ అంటే ఇదే అని నా ఉద్దేశం. సో మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఆనందపరిచినట్లయితే తప్పకుండా స్వామి కూడా అలాగే ఆనందిస్తారు అని మన ఉద్దేశం. మరి శర్మ, నెక్స్ట్ లైన్ లోకి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేది లాస్ట్ లో మాట్లాడుకుంటాం, ఆ తర్వాత ఎక్స్పాన్షన్ ఈజ్ మై లవ్ గురించి మనం చెప్పుకుందాం కొంచెం.
2: తప్పకుండా. నేను వ్యక్తిగతంగా ఈ ఎక్స్పాన్షన్ ఈజ్ మై లవ్ అని స్వామి చెప్పిన ఈ ఫినామినా ఏదైతే ఉందో నేను వ్యక్తిగతంగా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశానంటే, నాకు చిన్నప్పటి నుంచి మెల్లకన్ను ఉంది. దాంతో చాలాసార్లు డాక్టర్లు చెప్పారు నీకు కంటి ఆపరేషన్ చేయించుకోవాలి అని. అయితే చిన్నప్పటి నుంచి ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళాం, ఎంతమందిని అడిగాం, కానీ నాకు ఎప్పుడు కూడా ఆపరేషన్ జరగలేదు చాలా కారణాల వల్ల. కొన్ని చోట్ల ఏమైందంటే బలానా ఇక్కడ ఇది చేయడం కుదరదు, మీరు వేరే ఊరికి వెళ్ళాలని ఒకసారి అన్నారు. ఒకసారి వెళ్తేనేమో 1-2 లక్షలు అలా అవుతుంది, అంతకు తక్కువ మేము చేయలేమన్నారు. కొంతమంది అయితే మళ్ళీ డాక్టర్ అన్నారు ఇతను మరీ చిన్నపిల్లవాడు, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కష్టమైపోతుందని. ప్రతిసారి వాయిదా పడుతూ వచ్చింది, నాకు కూడా కొంచెం భయం అనిపించింది స్వామి ఎలాగాని. ఇక్కడ స్వామి స్కూల్లో 11వ తరగతిలో చేరిన తర్వాత, నా 11వ తరగతిలో ఒకరోజు స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్లి చెకప్ చేయించుకుంటే అక్కడ డాక్టర్లు చెప్పారు ఇలాగా ఒక డాక్టర్ ఫారిన్ నుంచి వస్తారు ప్రతి సంవత్సరం 4 రోజుల పాటు, ఆయన వచ్చినప్పుడు ఇలాంటి స్పెషల్ కేసెస్ ఆయన చేస్తారు తప్పకుండా చేయించుకోండి. అప్పుడు ఆయన వచ్చి ఎంతో ప్రేమతో అన్నీ చూసి నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ జరగడానికి ఒకరోజు ముందు కూడా హాస్టల్లో మా టీచర్లు నా ఆపరేషన్ కోసం స్వయంగా హాస్టల్ వెళ్ళిన నన్ను తీసుకొచ్చి నన్ను దగ్గరుండి చేర్పించి అయిన తర్వాత మళ్లీ దగ్గరుండి వెనక్కి తీసుకురావడం. అలాగే సాధారణంగా ఒక్కరోజుకి 2 రోజులు మించి మామూలుగా అయితే ఉంచరు, అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. నా పరిస్థితి తెలుసుకున్న వాళ్ళు ఇంకా 8 రోజులు ఉంటే నేను కంఫర్టబుల్ ఫీల్ అవుతాను అని తెలుసుకున్న వాళ్ళు అయ్యేదాకా ఉంచి నన్ను దగ్గరుండి, అంటే మన పుట్టిన నుంచి మనం వెనక్కి ఎలా పంపిస్తారు ఆ రకంగా తీసుకొస్తున్నప్పుడు నిజంగా చెప్తే నమ్మరు. నేను ఆ రోజు వీల్ చైర్ లో బయటకు వస్తుంటే నా కళ్ళ నుంచి అప్రయత్నంగా నీళ్లు కారినాయి, కన్నీళ్లు. అంటే బయట కావాలంటే మనం డబ్బు పెట్టి చేయించుకోగలమేమో ఒకవేళ అవసరమైతే, ఎంత డబ్బు పెట్టినా ఇంత ప్రేమను మనం అసలు డబ్బుతో కొనగలమా అని అంటే అప్పుడు అనిపించింది. స్వామి ఎప్పుడు కూడా స్వామి కూడా చాలాసార్లు చెప్పారు నా హాస్పిటల్లో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ మిస్సింగ్ అంటే అది క్యాష్ డిపార్ట్మెంట్ మాత్రమే, ఆ బిల్లింగ్ కౌంటర్ ఒకటే లేదు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయని. అంటే తన కోసం కాకుండా స్వామి కేవలం వాళ్ళ అమ్మగారు నిస్వార్థంగా కోరిన కోరిక నెరవేర్చడానికి. మేబీ ఎక్స్పాన్షన్ ఇస్ మై లైఫ్ అంటే నాకు వెంటనే గుర్తొచ్చేది అది ఒకటి. అంటే ఒక జాతి కులం ప్రాంతంతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు స్వామి అంతమందికి సేవ అందిస్తున్నారు. వ్యక్తిగతంగా నేను పర్సనల్ గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ బట్టి నాకు ఆ రోజు అర్థమైంది అది. అంతేకాకుండా స్వామి తను ప్రత్యక్షంగా ఆచరించడం ఒకటి, స్వామి మాటని శిరోధార్యంగా తీసుకుని అంత బిజీగా ఉంటూ డాక్టర్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ల వంతుగా స్వామి సేవకు చేస్తూ, అంటే వాళ్ల పరంగా ఇప్పుడు స్వామి యువర్ లైఫ్ ఇస్ మై మెసేజ్ అని చెప్పడానికి అది మొదటి మెట్టు అన్నట్టు, వాళ్ల పరంగా వాళ్ళు వచ్చి ఉచితంగా స్వామి హాస్పిటల్లో సేవ చేస్తున్నారని చూసి నేను ఎంతో ఆనందపడ్డాను. సో దీన్ని బట్టి చూస్తే ఎక్స్పాన్షన్ ఇస్ మై లైఫ్ అన్నప్పుడు మేబీ ఐ ఫీల్ దిస్ ఇస్ వేర్ ఇట్ బిగిన్స్.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 7వ ఆరాధనా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం విద్యార్థి బృందంతో కలిసి అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. ఇందాక మన బ్రదర్ శర్మ ఎక్స్పాన్షన్ ఇస్ మై లవ్ అని చెప్తున్నారు కదా, ఆ దానికి సంబంధించి ఒక చిన్న అనుభవం జరిగింది. ఇది శ్రీనివాస్, మీకు స్టూడెంట్స్ అందరికీ తెలిసే ఉంటుంది, స్వామి ప్రశాంతి డాన్స్ గ్రూప్ ని స్టార్ట్ చేశారు. అది 2006 ఇయర్ అనమాట. ఒకరోజు స్వామి అనుకోకుండా నన్ను డాన్స్ చేయమన్నారు. స్వామికి నాకు అర్థం కాలేదు స్వామి అని చెప్పారు. సో ఆ రోజు నేను చేయలేకపోయాను. ఏదో సందర్భంగా స్వామి మీద అలిగి కోపం తెచ్చుకుని నెక్స్ట్ రోజు ప్రిపేర్ అయ్యి చేయటం జరిగింది. అయిన రోజు నేను ఒక్కడిని చేశానమాట. ఆ తర్వాత స్వామి నన్ను పిలిచి నీతో పాటు ఇంకెవరన్నా చేసేవాళ్ళు ఉన్నారని అడిగారు. అప్పుడు ఇంకొక అబ్బాయిని పిలిచారు. సో ఇద్దరు అబ్బాయిలను కలిసి డాన్స్ చేశాం. స్వామి మళ్ళీ ఇద్దరిని పిలిచి నా ఉద్దేశంలో ఈ ప్లేస్ అంతా నిండి ఎంతో మంది డాన్స్ చేస్తే బాగుంటుంది అన్న ఒక భావన ఎక్స్ప్రెస్ చేశారనమాట. చేసినప్పుడు అప్పుడు అనిపించింది స్వామికి ఇట్లా ఒకళ్ళు ఇద్దరు చేస్తే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి కార్యంలో పాల్గొనాలి అన్న ఒక ఆలోచన కలిగింది. సో ఇది మనకి ఒక దిక్సూచిలాగా వ్యవహరిస్తుందనమాట. సో ఇట్లాగా ప్రతి విద్యార్థి జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో జరుగుంటాయి. మరి ఇలాగా మన బ్రదర్ సాయి ప్రసాద్ సిస్టర్ హృదయ కీర్తన అనుభవాలు మనం తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు కె సాయి ప్రసాద్. నేను బృందావన్ క్యాంపస్ నుంచి వచ్చాను. నేను ఫైనల్ ఇయర్ బయోసైన్స్ బృందావన్ నుంచే చేశాను. స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పింటారు, మానవ సేవయే మాధవ సేవ అని. దీని ఆధారంగా చేసుకుని నేను చెప్పబోయే ఎక్స్పీరియన్స్ మీకు కూడా సహాయపడుతుందని అనుకుంటున్నాను. మాకి బృందావన్లో ఒక ప్రోగ్రాం ఉండేది సాయి బంధన్ అని. ఎవరైతే జబ్బు పడిన వారు మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారో వాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు. అక్కడికి వదులుకోకుండా మేము ఫర్దర్ మేము ఇంకా వాళ్ళ క్షేమాల గురించి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సో వాళ్ళ గురించి అంతా కనుక్కొని వాళ్ళకి ఇంకా ఏమన్నా సహాయం కావాలని అడగడం అలా చేయడం జరిగేది. అలా నేను ఒక తాండ పర్తి దగ్గర ఉన్న ఒక తాండాకి వెళ్ళాను. అక్కడ ఏమిటంటే ఒక ఆటో దొరకదు, ట్రాన్స్పోర్ట్కి అసలు చాలా ఇబ్బందిగా ఉండేది. మిట్ట మధ్యాహ్నం సమ్మర్లో నడుచుకుంటూ వెళ్ళాను, అది వైట్స్లో వెళ్ళి డీసెంట్గా వెళ్ళాను. నన్ను చూసిన ఒక ముసలామే మొత్తం ఊరందరినీ పిలిచింది, ఎవరో ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నారు. సో ఆమె వెళ్ళి వేరే అతనికి వెళ్ళి చెప్పింది ఇలా వెళ్ళి ఆ అబ్బాయికి సాయం చేయని. అతను వచ్చి సైకిల్ ఎక్కించుకుని నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్లే నేను నా లిస్టులో మొత్తం అడ్రస్ అంతా వెతకాలి, ఏ ఊర్లో ఆ ఊర్లో ఎక్కడ ఏంట్లో ఉన్నారని. సో అతనే మొత్తం అంతా చూపించాను నాకు. అది మాట్లాడిన తర్వాత మొత్తం ఊరంతా గ్యాదర్ అయింది. అక్కడ మొత్తం నా గురించి అడిగారు, నాకు అల్పాహారాలు అన్నీ అందజేశారు. నేను వెళ్ళిన దానికి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం కాకుండా మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చి ఇలా సాయం చేయాలా అని అడగడం మాకు చాలా ఆనందంగా ఉందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అడిగారు ఒక ఏమన్నా బైక్లో అలా వచ్చినా పర్లేదు కదా, ఎందుకు నడుచుకుంటూ వచ్చారని. అప్పుడు అన్నాను నాకు ఏ వాహనం లేదు అందుకే నడవాల్సి వచ్చిందని. అప్పుడు ఒక యువకుడు వచ్చి, సార్ మీరు ఎక్కడి నుంచో వచ్చి ఈ తాండాలో మాకు సాయం చేయడానికి వచ్చారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను మీరు ఎక్కడికి వెళ్ళాలని ఉన్నా నాకు ఒక ఫోన్ చేయండి చాలు, నా ఆటో మీ ముందర ఉంటుంది అని. మొత్తం 3-డే ట్రిప్, మొత్తం నేను ఒక 20 ఇల్లులు డిఫరెంట్ ఊర్లలో కవర్ చేశాను. అలా నేను ఒక సేవ చేసిన దానికి అతను ఇన్స్పిరేషన్ తీసుకొని నాకు ఒక సేవ చేసి అలా మొత్తం ఒకరికొకరు సేవ చేసుకోవడం వలన మన సమాజం బాగుపడుతుందని నేను అనుకుంటూ ప్రార్థిస్తున్నాను.
2: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు హృదయ కీర్తన. నేను MSc ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో చదువుతున్నాను. నేను ముదిగుబ్బ అనే
1: ఎక్కడికి వెళ్లాలని ఉన్నా నాకు ఒక ఫోన్ చేయండి చాలు, నా ఆటో మీ ముందర ఉంటుంది అని. మొత్తం 3-డే ట్రిప్, మొత్తం నేను ఒక 20 ఇల్లులు డిఫరెంట్

సైన్స్, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో చదువుతున్నాను. నేను ముదిగుబ్బ అనే చిన్న టౌన్ నుంచి వచ్చాను, అనంతపురం డిస్ట్రిక్ట్. జగతికి జాగరణాలు, ప్రగతికి అవతరణాలు, ప్రకృతి కలంకరణాలు, సుకృతి రస స్ఫురణాలు, భవసాగర తరణాలు, ప్రపన్న జన శరణాలు, భ్రాంతి హరణాలు, శాంతి కిరణాలు, భగవాన్ సత్యసాయి శ్రీచరణాలు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రేమామృత రత్నాకరుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు, ధాతకైనా వాణి తాతకైనా, చెప్పుట కంటే చేయుటే మేలు, ఉన్నమాట తెలుపుచున్నమాట. మనకి చెప్పడం సులభం, కాని చేయటం కష్టం. స్వామి జీవితం ద్వారా మనం మొట్టమొదట నేర్చుకున్నది చేయటం. స్వామి తన జీవితమే తన సందేశమని చెప్పారు. స్వామి ప్రేమకు పాత్రులమైన మనకు మన జీవితాలని స్వామి సందేశంగా చూపటం మన బాధ్యత. నా జీవితంలో దీన్ని నిరూపించిన వ్యక్తి మా అమ్మ. అనంతపురం కాలేజీలో చదివిన తర్వాత బుక్కపట్నం మండలం యాదలంకపల్లి అనే గ్రామంలో తనకి ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. అక్కడికి వెళ్లి తను తెలుసుకున్నదేంటంటే, ఆ గ్రామం బుక్కపట్నం మండలంలో ఉన్నప్పటికీ, పుట్టపర్తికి దగ్గరగా ఉన్నప్పటికీ, ఆ గ్రామస్తులకు స్వామి అంటే ఎవరో తెలియదు. స్వామి చేసిన పనుల గురించే తెలియదు. స్వామి చేసిన సేవా కార్యక్రమాల గురించి కూడా తెలియదు. స్వామి భగవంతుడని అంతకన్నా తెలియదు. ఆ స్కూల్లో వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత తను ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత అక్కడ పిల్లలకు బాల వికాస్ చెప్పడం మొదలుపెట్టింది. ఇతరులకు సహాయం చేయాలని నేర్పింది. అలా రోజులు గడిచే కొద్దీ పిల్లలు మా అమ్మ దగ్గరికి వచ్చి, టీచర్ మీరు మిగతా టీచర్స్ కంటే ఎంతో డిఫరెంట్ గా ఉన్నారు, ఎందుకు, మీరెక్కడి నుంచి వచ్చారు అని అడగగా అమ్మ చెప్పింది, నేనిలా సత్యసాయి బాబా వారి కాలేజీలో చదువుకొని వచ్చాను, నేనిలా ఉండడానికి కారణం సత్యసాయి బాబా వారే. అప్పటి నుంచి పిల్లలు అడిగారు, టీచర్ సత్యసాయి బాబా అంటే ఎవరు, ఆయన ఏం చేస్తారు, ఆయన ఎక్కడ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలకు అమ్మ స్వామి గురించి చెప్పింది. రోజులు గడిచే కొద్దీ పిల్లలకు స్వామి మీద నమ్మకం ఎంతో ఏర్పడింది. ఆ పిల్లలు మాంసాహారం తినడం మానేసి వాళ్ళ ఇంట్లో వాళ్లకు కూడా చెప్పడం మొదలుపెట్టారు. 2002 సంవత్సరంలో అనంతపురం జిల్లాలో వర్షాలు పెద్దగా పడలేదు. ఆ గ్రామంలో నీరు దొరకడం చాలా కష్టమయ్యేది. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు మా అమ్మ దగ్గరకు వచ్చి, టీచర్ వర్షాలు రావాలని స్వామిని అడుగుదాం, స్వామి మనకి ఏమైనా ఇస్తారు కదా, స్వామిని ప్రార్థన చేయాలనే ఆలోచన వచ్చింది. పిల్లలందరూ హనుమంతుని గుళ్ళో కూర్చొని, టీచర్ మనం ఈరోజు రాత్రంతా సాయి గాయత్రి చెప్దాం, స్వామి తప్పక మనల్ని అనుగ్రహిస్తారు అని అన్నారు. ఆ రాత్రంతా పిల్లలు కూర్చుని సాయి గాయత్రి మంత్రం చెప్పారు. ఉదయాన్నే ఆ పూజా ప్రాంగణం సవరిస్తున్నప్పుడు కలశం మీద ఒక వస్త్రం మీద ఒక లింగాకారం ఏర్పడి ఉంది. ఆ పిల్లలు దాన్ని చూసి, టీచర్ చూడండి, మనం చెప్పిన దాన్ని స్వామి గుర్తించారు, స్వామి మనకు దర్శనమిచ్చారు లింగాకారంలో అని ఎంతో ఆనందపడ్డారు. అదే రోజు ఆ ఊర్లో కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఆ ఊర్లో ఉన్న బావులు కుంటలు అన్నీ నిండిపోయాయి. ఇది చూసిన గ్రామస్తులు అమ్మ దగ్గరకు వచ్చి, మేడం ఇప్పటి వరకు సాయిబాబా అంటే ఎవరో తెలీదు, మా పిల్లలు రాత్రంతా కూర్చొని సాయిబాబాని ప్రార్థించడం వల్ల ఇన్ని వర్షాలు కురిశాయి మా ఊర్లో, మీరు చెప్పండి మాకు సాయిబాబా గురించి అని అన్నారు. అప్పుడు అమ్మ వారికి స్వామి గురించి, స్వామి ఏం చెప్పారో, స్వామి ఏం చేశారో చెప్పింది. కొన్ని రోజుల తర్వాత సనాతన్ సారథి చదువుతుండగా ఒక డిస్కోర్స్ లో స్వామి అన్నారు, నా స్టూడెంట్స్ విలేజ్ లో ఎంతో చేస్తున్నారు, వాళ్లకి నేను లింగాకారంలో దర్శనమిచ్చాను అని. ఇది చదివిన తర్వాత మా ఆనందానికి అవధులు లేవు. స్వామి మనం చేసే ప్రతి చిన్న పనిని గుర్తిస్తారు. అమ్మ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా ఆ పిల్లలు ఇప్పటికీ ఇంటికి వచ్చి, సారా మేడం ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే దానికి మీరే కారణం, స్వామిని మీలో చూసాం అని అన్నప్పుడు మాకు కలిగిన ఆనందం చెప్పలేనిది. చిన్నప్పటి నుంచి ఇలాంటి వాతావరణంలో పెరిగిన నేను నేర్చుకున్నదేంటంటే, స్వామి పేరును చాటి చెప్పడం కంటే స్వామి చెప్పినవి పాటించడం ముఖ్యం. అమ్మ ఎప్పుడు తన చేతల ద్వారా స్వామి సందేశాన్ని ఇతరులకు చెప్పింది. పూర్వావతారమున దుష్ట సంహరణ లీల, సాయి అవతారమున సంస్కరణయే లీల అని ఒక కవి చెప్పినట్టు, ఈ సంస్కరణలో

0: అప్పలంకపల్లి అనే గ్రామం ఒక చిన్న ఉదాహరణ. మన జీవితంలో గొప్ప పనులను చేయాల్సిన పని లేదు, చిన్న పనులను గొప్పగా చేస్తే చాలు. ప్రతి పని చేసే ముందు ఇది స్వామిని ఆనందపరుస్తుందా లేదా అని ఆలోచించాలి. ఒకవేళ అది ఆనందపరుస్తుంది అని అనిపిస్తేనే ఆ పని చేయాలి, లేదా దాన్ని మానేయాలి. ఈ చిన్న ఆలోచన దిక్సూచిగా పనిచేసి మంచి మార్గాన్ని చూపిస్తుంది. సైరామ్.
1: సరే, ఇప్పుడు విన్న ఎక్స్పీరియన్స్లు మనం ఇంకోసారి గుర్తించుకుంటే ఎట్లా ఉందంటే, ఇప్పుడు చాలా సార్లు మనకి జీవితంలో ఒకసారి డెసిషన్ తీసుకుంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది. ముందుకు వెళ్ళావా వద్దా అనేది అనిపిస్తూ ఉంటుంది. చేసిన పని కరెక్టా కాదా అనిపిస్తుంటుంది. ఆ టైంలో ఇటువంటివి మనం తలుచుకుంటే నిజంగా మనం చేసే పని, ఇప్పుడు నేను ఒక పని చేయబోతున్నానంటే ఆ పని చేస్తే స్వామి యాక్సెప్ట్ చేస్తారా లేదా, చేసిన పని బట్టి స్వామికి ఆనందం కలుగుతుందా లేదా అని ఒక్క చిన్నసారి ఒక్క మాట ఆలోచిస్తే బహుశా బోల్డ్ అని ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ అయిపోతాయి. ప్లస్ మన జీవితమే మనకి ఒక ఏమిటంటే, స్వామి ఇప్పుడు ఎట్లా అన్నారంటే ఒక మెసేజ్ లా తయారవుతుంది. ఇప్పుడు నిజంగా మన స్వామి చెప్పిన చూస్తే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్వామి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అనగా నా జీవితమే నా మెసేజ్ అని చెప్పి వస్తూ వచ్చారు. దాని తర్వాత మై లైఫ్ ఇస్ యువర్ మెసేజ్ అన్నారు. థర్డ్ ఫేజ్ లో చూసుకుంటే యువర్ లైఫ్ ఇస్ మై మెసేజ్ అన్నాడు. నిజంగా చూసుకుంటే ఫస్ట్ స్వామి ఆయన చేసి ఆయన ఆచరించి చూపెట్టారు. దాని తర్వాత స్వామి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆయన చేసింది మనం ఫాలో అయ్యి మనం ఆయన మెసేజ్ తీసుకెళ్ళాలని. తర్వాత ఎలా చెప్పారంటే, స్వామి మన చేసిన దాన్ని బట్టి స్వామి అందరూ స్వామిని కొలవాలి కానీ అంతేకాని వేరేగా సత్యసాయిబాబా వారు గురించి చెప్పడం అన్ని అక్కర్లేదు. మీరు చేసి చాలా చెప్పాను బంగారు, ఇంకా మీరు చేయండి. మీరు చేసి మీరు చేసే పని బట్టి, మీరు చెప్పిన మాట బట్టి, మీరు ఉండేదాన్ని బట్టి, ఆహా వీళ్ళు స్వామి వాళ్ళ సత్యసాయి భక్తుల, ఇదా సత్యసాయి బాబా అనే స్థాయికి మనం ఎదగాలని స్వామి మనకి విజన్ ఇచ్చి చాలా ఒక బాటన్ తయారు చేసి అట్లా ముందుకెళ్లాలని చెప్పారు స్వామి. అంతకంట క్లియర్ గా అంతకంట డీటెయిల్డ్ గా చెప్పిన ఏ భగవంతుడు మనకి నిజంగా, అంటే ఇంత క్లియర్ గా సింపుల్ గా చెప్పే భగవంతుడు మనకి బహుశా కనిపించరేమో. ఆనంద్, యాడ్ పాయింట్స్ అయినా ఉన్నాయా, అయినా నువ్వు షేర్ చేసుకోవాలనుకుంటున్నావా ఈ సందర్భంలో?
2: స్వామి చెప్పిన విధంగా మనమందరం సేవ అనే ఒక మార్గంలో నడుస్తాం. కానీ సేవ అనే మార్గంలో నడుస్తున్నప్పుడు నేను చెప్పినట్టు ఇందాక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోతన గారు చెప్పినట్టు పలికేది భాగవతం అంట, పలికించేది రామభద్రుడు అంట. ఆ విధంగా చేసేది స్వామి, చేయించుకునేది స్వామే. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒకసారి నాకు ఒక తోటి విద్యార్థి చెప్పాడు, వాళ్ళ నాన్నగారు యాడ్ బ్లాక్ ముందు సర్వీస్కి వచ్చారంట. యాడ్ బ్లాక్ బయట సేవాదల డ్యూటీ వేశారు. రాత్రిపూట మనకి తెలుసా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర కొండపైన ఎలా ఉంటుందో, చీకటి, నిర్మానుష్యం, పూర్తి చీకటి, ఓన్లీ రెండు మూడు స్ట్రీట్ లైట్ వెలుగుతూ ఉంటాయి. సో ఇతని డ్యూటీ ఏంటంటే ఒక గేట్ నుంచి ఇంకో గేట్ వరకు కాపలా, రాత్రిపూట చూసుకోవాలి. సో అతనికి ఒక చిన్న ఆలోచన అనమాట, ఇక్కడ నేనున్నాను కదా, నా చుట్టూ ఎవ్వరూ లేరు, స్వామికి తెలుసా నేను ఇలా ఉన్నాను అని. అయితే ఈ రెండు స్ట్రీట్ లైట్ల మధ్యలో నడుస్తూ ఒక స్ట్రీట్ లైట్ దగ్గర ఆగాడంట. ఆగి కొండ కింద వ్యాలీ వైపు చూస్తూ నించున్నాడు. చూస్తే ఇతని నీడ కనిపించలేదు, స్వామి నీడుంది. ఇక్కడ నాకు రెండు రకాలుగా అర్థమవుతుంది. ఒకటి, చేసే ప్రతి పనిని ఇందాక నా హృదయ కీర్తన చెప్పినట్టు స్వామి గుర్తిస్తారు, ఎందుకంటే అది నిస్వార్థంగా చేస్తున్నాం కాబట్టి, స్వామి పని అని చేస్తున్నాం కాబట్టి. రెండోది, మనం చేసే సేవ ఎలా ఉండాలంటే వెనకాతలు వదిలే అడుగుజాడలు ఏవైతే ఉన్నాయో అవి మనవి కావు, స్వామి అడుగుజాడలు, అది స్వామి నీడ, అక్కడ పడాల్సింది స్వామి నీడ. ఇది నాకు అనిపిస్తున్న అనుభూతి, ఇది నాకు అందిన సందేశం.
1: శర్మ, మరి నీకేనా అటువంటి అనుభూతులు లేదంటే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా?
3: నేను ఒక్క విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇందాక వంశీకృష్ణ చెప్పినట్లు మనకి సేవ చేయడానికి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే మనం చేయనంత మాత్రాన ఆ సేవ జరగదని కాదు, మనం చేసినంత మాత్రాన అదే సేవని కూడా కాదు. కాకపోతే నేను తెలుసుకుంది ఏమిటంటే, మనకి దారిలో వచ్చిన సేవని ఒక అవకాశంగా భావించి మనం చేస్తే దానివల్ల ఎదుటి వారికి సహాయపడిన వాళ్ళు అవుతాం, మనకు కూడా తెలుస్తుంది. ఉదాహరణకి కొద్ది రోజుల ముందు నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు దారిలో ఒక ఆమె వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తావా అని అడిగారు. అంటే అది మిట్ట మధ్యాహ్నం వేళ, నా దగ్గర నా చేతిలో ఏం లేదు, నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, ఏమి ఇవ్వగలను నాకు అర్థం కాలేదు. దాంతో నేను క్షమించండి అమ్మా, నా దగ్గర ఏం లేదని వెళ్ళిపోయాను. అంటే ఒక్కోసారి మనకి ఎలా ఉంటుందంటే సేవ చేయాలని మనసులో చాలా ఉన్నా కూడా చేయడానికి మన చేతిలో ఏముండదు. కానీ నేను అంటే ఆ రోజు నేను మనసులో అనుకున్నాను, స్వామి నేను చేసే శక్తి లేదు కానీ చేయాలనుకున్నాను అని. అదే 3-4 రోజుల తర్వాత నేను అదే దారిలో వెనక్కి వస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి కొన్ని కొనుక్కున్నాడు, మేము మందిర స్టోర్స్ కి వెళ్ళి వస్తున్నాం, నేను కూడా కొన్ని కొనుక్కున్నాను. ఆ కవర్ చేతిలో పట్టుకున్నప్పుడు మళ్ళీ ఆవిడే కనిపించారు. అందుకని గబుక్కని నాకు అందులో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే, అమ్మ మీరు మొన్న అడిగారు ఏమనుకోద్దు ఇప్పుడు ఉంది తీసుకుంటారా అని. ఆవిడ వెంటనే తీసుకున్నారు. అంటే నాకు ఈ ఇన్సిడెంట్ ని బట్టి ఒకటి ఏమర్థమైందంటే, మనం వచ్చే అవకాశాన్ని మనం ఎప్పుడూ చేయలేకపోవచ్చు. చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా జరుగుతుంది, లేదా మన ద్వారా కాకపోతే పక్క వాళ్ళ ద్వారా జరుగుతుంది. కనుక చేసే సేవని ముఖ్యమైంది, కానీ దానికంటే బలంగా మనం చేయాలని ఒక ఆలోచన వస్తే ఏదో రకంగా స్వామి దాన్ని నెరవేరుస్తారు.
1: చాలా బాగా చెప్పారు సార్.
4: ఇది చెప్తుంటే నాకు సాయి కుల్వంత్ హాల్ లో జరిగిన ఒక వెరీ వెరీ స్మాల్ కానీ వెరీ వెరీ ప్రామినెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ ఒకటి గుర్తొస్తుంది. స్వామి ఇంటర్వ్యూ ఫినిష్ చేసి దర్శన్ పోర్టికల్లో కూర్చున్నారు, గణేష్ పోర్టికల్లోని. సైలెంట్ గా వేదం జరుగుతుంది, వింటున్నారు. పిజియన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఆ రోజు స్వామికి బాయ్స్ కి మధ్యలో ఆ వైట్ ప్యాచ్ ఏదైతే ఉంటుందో, పైనుంచి ఒక పిజియన్ ఇంత కర్ర ముక్క పడేసింది అనమాట. పడేస్తే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మిడిల్ లో పడింది. స్వామి దాని వంక అట్లా చూస్తున్నారు ఆ పుల్ల వైపు. స్టూడెంట్స్ అందరూ నేను వెళ్దావా అని ఆలోచిస్తున్నారు. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, 1/4 గంట అయింది. స్వామి ఇంకా ఆ పుల్ల వైపే చూస్తున్నారు. ఎక్కడి నుంచో ఒక చిన్న పిచ్చుకొచ్చింది, పిచ్చుకొచ్చి అది తీసుకుని వెళ్ళిపోయింది. స్వామి నేరుగా పిచ్చుక వైపు చూసి, స్టూడెంట్స్ అందరి వైపు చూసి ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్తారు. అంటే ఆ సేవ చేసుకునే అవకాశం బాయ్స్ కి వాళ్ళ దగ్గరలోనే ఉంది. ఒక్కడు లేచి ఆ పుల్ల తీసినా ఆ అవకాశం దక్కుండేది. ఆ స్మైల్ స్వామి నుండి లభించేది అనమాట. కానీ ఆ రోజు అది మిస్ అయ్యారు వాళ్ళు. ఒక చిన్న పిచ్చుకొచ్చి అంత హెవీ పుల్ల కూడా తీసుకుని ఎగిరిపోయింది అనమాట. ఇది అందరికీ అర్థమవుతుంది చాలా క్లియర్ గాని.
1: ఇప్పుడు మీ సిగ్నల్ ఎట్లా ఉందంటే, లెర్నింగ్ అనేది ప్రాసెస్. స్వామి దగ్గర ఉంటే కొన్ని కొన్నిసార్లు తక్షణం వెంటనే జరిగిపోతాయి, కానీ చాలా సార్లు చాలా టైం పడుతుంది. అంటే ఏదో ఇవాళ వచ్చో 3 ఏళ్ళు నేర్చేసుకుంటావా అంటే రెడీమేడ్ గా దొరుకుతుంది. స్వామి దగ్గర నాకు తెలిసి రెడీమేడ్ కాన్సెప్టే ఉండదు. అట్లీస్ట్ లెర్నింగ్ దగ్గర వచ్చేసరికి, నేర్చుకునేసరికి, నేర్చుకుందాం నిజంగా వస్తే ఏది కూడా రెడీమేడ్ గా అంటే స్వామి ఇట్లా సృష్టించి ఇచ్చేయడం అనేది ఉండదు. మనం చేసుకున్న పని బట్టి ఎక్కడ ఏది అవసరం అట్లా స్వామి రెడీమేడ్ గా ఇస్తారు కాదనట్లేదు. కానీ లెర్నింగ్ అనేది స్వామి గ్రాడ్యువల్ గా మెల్లిమెల్లిగా, ఆయన ఫిలాసఫీ నాకు అర్థమైనట్లే ఎలా ఉంటుందంటే, ఏది కూడా అడిగిన వెంటనే ఇచ్చేసి అడిగిన వెంటనే చూపెట్టేడో కాకుండా, మనం ఒక లెర్నింగ్ దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు అన్ని నేర్చుకోవాలని బహుశా స్వామి కూడా మెల్లి అని నేర్పిస్తారు. నిజంగా స్వామి జీవితం కూడా చూసినట్లయితే 86 ఏళ్లు స్వామి ఫిజికల్ గా ఉన్నారు. ఆ 86 ఏళ్లలో ఆయన బోల్డ్ చేయగలరు. చిటికేస్తే ఒక బిల్డింగ్ వచ్చేస్తుంది, చిటికేస్తే అందరూ ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చి అన్ని అయిపోతాయి. కానీ స్వామి హిమ్సెల్ఫ్ చాలా రోజులు తీసుకున్నారు, కానీ కొన్ని ఏళ్లు తీసుకున్నారు. 50 ఏళ్లు తీసుకున్నారు ఇన్స్టిట్యూట్ సెట్ చేయడానికి, ఒక హాస్పిటల్ చేయడానికి. స్వామి దగ్గర ఉన్నప్పుడు స్వామి దగ్గర స్వామితో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏది కూడా స్వామి ఇన్స్టెంట్ గా నచ్చదు, రిజల్ట్ అనేది స్వామికి కూడా నచ్చదు. ఆయన గ్రౌండ్ వర్క్ చేసి ఆయన అది కూడా చేసి చూపెట్టారు. అంతేగాని దేనికి కూడా ఆయన డివైన్ పవర్స్ యూజ్ చేసుకోలేదు. ఒక నిజంగా మనిషిలా బ్రతికి అంటే ఒక పాట ఉంది అక్కడ కూడా అన్నమాచార్యుల వారిది, మనుజుడై పుట్టి మనుజుడిని సేవించి. అలాగే స్వామి కూడా ఒక మనిషిగా, దైవమైన మనిషిగా పుట్టి మనిషిలాగే జీవించి ఏది అసాధ్యం కాదు అని చూపెట్టారు మనకి. ఇప్పుడు చిన్న యూనివర్సిటీ క్రియేట్ చేశారు. నిజంగా మనకంట చాలా రెట్లు పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, చాలా చాలా మంచి కోర్సులు ఆఫర్ చేసిన యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇట్లాంటి యూనివర్సిటీస్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఇట్లాంటి హాస్పిటల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, మనిషికి ఇట్లా కూడా సేవ చేసే అవకాశం వస్తుంది అని చూపెట్టగలిగిన భగవంతుడు నాకు తెలిసి ఉత్తి స్వామి. మనకి ఇంకో భగవంతుడు అనేది లేరు. బహుశా ముందు ఎలా ఉంటారో మనకు తెలియదు. సో స్వామి కూడా మెల్లిగా ప్రాసెస్ చేసి మనకి ఎట్లా లెర్నింగ్ ఉంటుందో చూపెట్టారు, ఏది కూడా ఇన్స్టెంట్ గా కాకుండా. రెండోది ఏంటంటే, నేర్చుకోవాల్సింది మనమే చేసేస్తున్నాం, మనతోనే అయిపోతే అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మన అది ఆ భావన మనలో వస్తే వెంటనే స్వామి కట్ చేసేస్తారు. అంతేగాని నేనే చేస్తున్నాను నేనే చేయగలను అనేది మనం అనుకోకూడదు. అది ఇంగ్లీష్ లో అంటారు ఇన్స్పైట్ ఆఫ్ అస్ ఇట్ విల్ గో, మనం ఉన్నా లేకపోయినా స్వామి విషన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం అంతా పాసింగ్ క్లౌడ్స్, స్వామి అనేది పర్మనెంట్. సో మనం పాసింగ్ క్లౌడ్స్, ఈ నిమిషానికి మనకి అవకాశం దొరికింది చేసుకోవడం, స్వామికి దగ్గరుండే అవకాశం దొరికింది అది మనం తెలుసుకొని ప్రతి నిజంగా మిరాకల్స్ అంటే నాకు అదే అనిపిస్తుంది. ఏంటంటే ఏదో విభూదులు కుంకాలు వెనకాలు పరిగెట్టే కంట ప్రతిరోజు మార్నింగ్ మనం లేచి ఈ నిమిషం బ్రతుకుతున్నాం, మన కాళ్ళు చేతులు పనిచేస్తుంది, మనకు తలుచుకునే మంచి థాట్స్ వస్తున్నాయి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ మిరాకల్. అంతేగాని ఏదో స్పెషల్ గా విభూదులు వచ్చేటాళ్ళు కుంకుమ అవి అవి తక్కువ, అవి వాటి వెనకాల పరిగెట్టకూడదు అని కాదు, కానీ అవే అవే మనం ఆలోచించకూడదు. ఎన్నాళ్ళని ఏబిసిడీలు నేర్చుకుంటూ కూర్చుంటాం, ఒక కొన్నాళ్ళ తర్వాత వర్డ్స్ నేర్చుకోవాలి, అక్షరాలు దాని తర్వాత సెంటెన్స్ లో నేర్చుకోవాలి. అలాగే ఫస్ట్ ఫస్ట్ లో బహుశా విభూతులు కుంకాలు ఈ తేనెలు అని చూసి ఆనందపడడం తప్పు కాదు, కానీ వాటినే పట్టుకుని ఇంకా వాటి వెంటనే పరిగెట్టి ఇవన్నీ ఈ రోజు ఉంటాయి రేపు ఉండవు. నిజంగా స్వామి అంటారు చూడండి, క్రియేటర్ ఎవరు చూడరు క్రియేషన్ నే చూస్తారని, స్వామినే పట్టుకుంటే ఇవన్నీ ఏమాత్రం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సో అది మనం పెట్టుకుని ఫోకస్ గా మనమే చేస్తాం అనుకోకుండా నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే మనకి ఈ రోజు ఈ అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి దగ్గర మంచిగా ఉండాలి, అది తెలుసుకుని మనం జీవిస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే స్వామి మనకి 1988 బ్యాచ్ లో ఎంబీఏ క్లాస్ రూమ్ లో స్వామి ఒక ఫోటో క్రియేట్ చేశారు. ఫోటో క్రియేట్ చేసి అందులో చాలా మంది చూసే ఉంటారు భక్తులు, ఇప్పుడు వింటున్న వాళ్ళు కూడా సందర్భం చూస్తుంటే బోల్డ్ పోర్టల్స్ లో ఉంటాయి, స్వామి మాట్లాడుతూ ఉంటారు, స్వామి వింటూ ఉంటారు. అది చాలా విచిత్రంగా ఉంటుంది, ఇదేంటి ఒకే ఫోటోలో రెండు స్వాములు, ఏంటి ఈయనే వింటున్నారు ఈయనే చెప్తున్నారు. ఏంటంటే స్వామి చెప్పారు ఒక టైం వస్తుంది నేనే మాట్లాడతాను నేనే వింటాను, ప్లస్ లోకమంతా చూస్తుంది. అది చాలా విచిత్రంగా అనిపించింది, ఇదేంటి నిజంగా మన వాళ్ళు ఇప్పుడు అనుకుంటే ఒక స్వామి ఉంటారు, ఒక స్వామి మాట్లాడుతుంటే ఒక స్వామి వింటూ ఉంటారు, లోకం అంతా ఏదో ఆడిటోరియంలో కూర్చొని చూస్తున్నారు అనుకోవచ్చు, చాలా ఫ్యాంటసీగా ఉంటుంది. కాకపోతే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక స్టేజ్ లో అంతా స్వామి, చెప్పినవాడు స్వామి, వింటున్నవాడు స్వామి, అంతా స్వామి. రీసెంట్ గా ఎలాగ ఏంటంటే నేను ఒక చిన్న క్లాసెస్ అటెండ్ అవడానికి అహ్మదాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఐఎం అహ్మదాబాద్ లో అక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు, మన ఇన్స్టిట్యూట్ నుంచి చదివి అక్కడ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు, అదొక లెవెల్. ఆ క్లాసెస్ అటెండ్ అవడానికి వెళ్ళాం, అంత పెద్ద యూనివర్సిటీ, దేశం నుంచి చాలా చోట్ల నుంచి చాలా మంది వచ్చారు, ఇక్కడ చాలా క్లాసులు తీసుకుంటున్నారు, క్లాసులు వినేవాళ్ళు కూడా ఉన్నారు. అంత దాంట్లో కూడా మేము ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ముగ్గురు వెళ్ళాం, ఆర్గనైజ్ చేస్తుంది స్వామి స్టూడెంట్. అంతకంటే విషయం ఏంటంటే ఒక లెక్చర్ తీసుకున్నది మన పూర్వ విద్యార్థి శశాంక్ షాని, చాలా ప్రఖ్యాతిగా ఉంటుంది మన సాయి ఫ్యామిలీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన వచ్చి క్లాసులు తీసుకున్నారు. ఆ నిమిషానికి అంతా అయిపోయాక మేము ముగ్గురు కూర్చొని ఆ క్లాస్ అయిపోయాక మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటే అనుకున్నాం, ఈ పరిస్థితి చూస్తుంటే ఆర్గనైజ్ చేసినదను స్వామి స్టూడెంట్, వింటున్న వాళ్ళు స్వామి స్టూడెంట్, చెప్పిన వాళ్ళు స్వామి స్టూడెంట్. నిజంగా ఆలోచిస్తే ఎంత సింపుల్ గా కనిపిస్తుందా, కానీ ప్రొఫౌండ్. స్వామి ఆరు ఎప్పుడో 30 ఏళ్ళ కిందట చెప్పిన విషయం ఇది. స్వామి ఏం చెప్పారు, ఒకనకప్పుడు ఒక రోజు వస్తుంది నేనే చెప్తాను నేనే వింటాను. నిజంగా భావిస్తే మనలోనే స్వామి అంటే స్వామి స్టూడెంట్సే వెళ్లి ఆర్గనైజ్ చేసి స్వామి స్టూడెంట్సే మాట్లాడుతూ స్వామి స్టూడెంట్సే విన్నారు. ఐ థింక్ అంతకంటే ఆనందం స్వామికి ఇంకేం కలగదు, ప్లస్ స్వామి మాట ఎంతవరకు నిజమైంది మనం చూడ. అంటే మనం స్వామి చెప్పింది మన లిమిటేషన్స్ బట్టి మనం అర్థం చేసుకోలేం,
4: టైంతో సంబంధం లేదు దానికి.
1: స్వామి అవుతుంది అంటారు, ఎప్పుడు అవుతుంది మనకేమిటి, మనం ఏదో 70-80 జీవిస్తాం ఈ లోపల అయిపోతాం మనం అనుకుంటాం, కానీ ఏమో స్వామి దగ్గర వచ్చేసరికి డైమెన్షన్ ఎలా ఉండో తెలియదు. ప్లస్ ఇప్పుడు నిజంగా చూసుకుంటే ఈ రోజు 7 ఇయర్స్ అయిపోయింది స్వామి భౌతికంగా మనతో లేకుండా, ఈ 7 ఏళ్ళు వెనకాల తిరిగి చూసుకుంటే ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ మనం ఎదుర్కొని వచ్చాం, చాలా క్రిటిసిజమ్స్ అందుకున్నాం, చాలా పొగడ్తలు అందుకున్నాం, చాలా మైల్ స్టోన్స్ అచీవ్ చేసుకున్నాం. ఒక ఆర్గనైజేషన్ అనగా ఒక స్టూడెంట్ లైఫ్ అనగా చూసుకుంటే ఇప్పుడు శర్మ ఆనంద్ 2011 లో జాయిన్ అయ్యారు 11th కి, ఈ రోజు వాళ్ళు ఎంబీఏ అయిపోయి ఇంకా
4: గ్రాడ్యుయేట్
1: నెక్స్ట్ మంత్ ఏ ఉద్యోగంలోనూ చేస్తారు. సో మీద ఒక ఫేజ్, సో ఈ ఫేజ్ లో చాలా లెర్నింగ్ ఉంటుంది, మీరు ఇవాల్వ్ అయ్యారు, పర్సనాలిటీ ఇవాల్వ్ అయ్యి ఉంటుంది. అలాగే నేను కూడా ఒక అవుట్ సైడర్ గా ఉండి స్వామి దగ్గరికి రావాలని ఒక తపంతో వచ్చి 2013 లో ఎంబీఏ చేసిన తర్వాత పిహెచ్డీకి జాయిన్ అయ్యి, ఇవంత మంది ఒక లెర్నింగ్ ఫేజ్. సో ఈ ప్రాసెస్ లో బోల్డ్ అప్స్ వస్తాయి, డౌన్స్ వస్తాయి, ఇవన్నీ ఎలా నేర్చుకుంటున్నాం. కాకపోతే స్వామి ఆ రోజు మనతో లేరు అని ఒక ఫీలింగ్ నుంచి ఈ రోజు స్వామి మనతో ఉన్నారు, స్వామి వింట ఈ మూమెంట్ లో కూడా నేను మాట్లాడుతుంటే నేను ఉద్రడంగా చెప్పగలను, స్వామి మన దగ్గరే ఉండి కుర్చీ మీద కూర్చొని మనతో వింటున్నారు, శ్రోతలందరితో పాటు కూడా స్వామి వారి వారి ఇంట్లో వారి వారితో కూర్చొని మీరే పని చేస్తున్న ఆ పని చేస్తూ స్వామి ఈ మాటలు వింటున్నారు, వినేవారు స్వామి చెప్పిన వారు స్వామి. సో ఇంతకంటే ఎక్కువ లెసన్ మనం ఏం తీసుకోలేము. సో ఈ ఏడేళ్లు చూసుకుంటే వెనకాల ఒక ఫేజ్ మనకి ముందు ముందు ఇంకా స్వామి గ్లోరీ స్వామి ప్రఖ్యాతి ఏ రకంగా ముందుకెళ్తుందో మనం ఊహించుకోలేము. అది ఎందుకంటే స్వామి ఒకరన్నారు ఏదో మాట వస్తే ఇంటింటికి అంటుంటే కాదు నా కాదు కాదు ఇంటింటికి కాదు బంగారు ఇంచి ఇంచికి స్వామి ఉంటారు. సో అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ బహుశా మనం మనకు అదృష్టం ఉంటే ఈ జీవితంలో చూడగలుగుతాం, లేదంటే ఏమో ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ స్వామి మాట ఎప్పుడూ పులిపోదు, ఆయన చెప్పారంటే జరిగి తీరుతుంది. ఇంచి ఇంచి కాదు మొత్తం అంతా స్వామి ఉంటారు. అది ఎలా జరుగుతుంది అనేది మనం జస్ట్ వెయిట్ చేస్తూ చూడాలంతే.
4: మనం ఇందాక మొట్టమొదటిసారిగా స్వామి కార్యక్రమం ముందర లవ్ ఇస్ మై ఫామ్ అని మొదలు పెట్టారు. ఒక స్టూడెంట్ కి ఏ విధంగా మీరు ఇదే విధంగా పాడండి, ఏ వర్డ్స్ చేంజ్ చేయకండి అన్నట్టు ఆ అద్వైత భావాన్ని మనకి పెంపొందించారు మనసులోని. మీరు నేను డిఫరెంట్ కాదు, మీరు నేను ఒకటే. సో మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటే మన లైఫ్ స్వామి లైఫ్ ఒకటే అన్న విధంగా మనం మసులుకోవాలి. దానికి ఒకే ఒక చిన్న ప్రాక్టీస్ మనం ఏంటంటే ప్రేమను పెంచుకోవాలి. స్వామి 86 ఏళ్లు చేసింది అదే, నిస్వార్థమైన ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆనందపరిచిన ఈ ప్రేమను మనందరం పెంపొందించుకోగలిగితే స్వామి ఆశయం నెరవేరినట్టే అన్నా కనిపిస్తుంది.
1: చిన్న విషయం, ప్రేమ అనే వర్డ్ ఎట్లా ఉంటుందంటే చాలా కన్వీనియంట్ గా మనుషులు వాడుకోవచ్చు. ప్రేమ అనేది చాలా రకాలుగా వింటూ ఉంటాం. ఈ కలియుగ ప్రభావం అనుకోండి, ఏవట అనుకోండి, మనకి ఇన్పుట్ దొరికేది ప్రేమ మీద చాలా విచిత్రంగా ఉంటుంది. అది ఒక డైమెన్షన్ లోనే చూస్తాం. కాకపోతే స్వామి అనేది ప్రేమ కాన్సెప్ట్ అదే వేరు. కొన్ని కొన్నిసార్లు ప్రేమగా ఉండడం ఎలాగుంటుందంటే ఒకరి గురించి మంచి చేయాలప్పుడు మనం స్ట్రిక్ట్ గా ఉండాల్సి వస్తుంది, అది ప్రేమే. ఒకరికి మంచి చేయాలి ఏమి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించకుండా అది ప్రేమే. సో పరిస్థితి బట్టి కాస్త మనం అవగాహన తెచ్చుకొని ప్రేమ అంటే ఒక లెవెల్లోనే కాకుండా అందరి గురించి ఆలోచించి మంచి ఆలోచించి కొన్ని కొన్నిసార్లు ఆ ప్రేమ చూపెట్టే బట్లు మన చెడ్డ పేరు కూడా మనకు వస్తుంది, అది కూడా కేర్ చేయకుండా. అంటే లాంగ్ రన్ లో అది బాగుంటుంది, స్వామి విల్ ఎన్ష్యూర్ కి మనకు మంచి పేరు వస్తుంది. కాకపోతే ప్రేమ ఒకసారి ప్రేమ అని మంచిగా మాట్లాడి అయ్యో నన్న కన్న బుజ్జి అనకుండా ఒకసారి కర్రెత్తి కొట్టడం కూడా ప్రేమే అంటాను నేను. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనకు అప్పుడే లెసన్స్ దొరుకుతాయి. స్వామి కూడా మనకు చేసి చూపెట్టారు. అంటే ఎప్పుడు స్వామి అయ్యో పాపం అని కాకుండా ఒక్కొక్కసారి మనకి కూడా లెసన్స్ ఇచ్చారు. తిట్టారు, కొట్టారు, అరిచారు, అంత మాత్రం స్వామికి ప్రేమ లేదా అని కాదు. అలాగే మనం ఈ రోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది మన జనరేషన్ నిజంగా చూసుకుంటే యూత్ లో ప్రేమ అనే చాలా మిస్కన్సెప్షన్ ఉంది, ఏదో ఆలోచిస్తాం. అది కాదు, యాక్చువల్లీ నిజంగా ప్రేమ గురించి తెలుసుకోవాలంటే చాలా తెలుసుకోవాలి. అది ఒకసారి ఆలోచి నిజంగా మనకి ఎవరి మీద ప్రేమ ఉంటే అది మనం భయపడకుండా ధైర్యంగా దేనికి లొంగకుండా మన ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయ్యి అది కరెక్ట్ అయితే కరెక్ట్, తప్పంటే తప్పు అనేది ఒక మనిషికి చెప్పగలిస్తే అది నాకు తెలిసి నిజమైన ప్రేమ. అంతేకాని ప్రేమ కదా అని గుడ్డిగా వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసి వాళ్ళకి నచ్చింది చేసేసి నాకు ప్రేమ కదా నాకు నీ మీద ప్రేమ కదా నేను చేసింది చూడ అలా అనుకోవడం అనేది చాలా మూర్ఖత్వం, చాలా పొరపాటు. ప్రేమ అనేది చాలా డెలికేట్ వర్డ్. మనం బాగా స్వామి డిస్కోర్స్ నిజంగా అంతకంటా పెద్ద సోర్సే లేదు. స్వామి ఉపన్యాసాలు వింటే స్వామి చాలా ప్రాక్టికల్ గా మనకి చెప్పారు నిజంగా ప్రేమ అనేది ఎట్లా చూపెట్టాలి, ప్రేమ ఏంటి అనేది. ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రేమ అనేసరికి పోన్లే కదా ఇంకా చాలా మందికి ఎలా ఉంటే ఇప్పుడు నవ్వుతూ మాట్లాడాలి ఇది అలానే కోప్పడకూడదు. కానీ అవసరం వస్తే నిజంగా టైం వస్తే ఆ పొజిషన్ కూడా తీసుకుని నిజంగా స్ట్రిక్ట్ గా ఉండి ఒకళ్ళ జీవితం బాగుపడుతుందంటే మనం ఒక 4 చీవాట్లు చెప్పుదెబ్బలు తిన్నా పర్వాలేదు, కానీ ఒకళ్ళ జీవితం బాగుందంటే ఆ రోజు కూడా మనం చేయాలి. అది కూడా ప్రేమే. డిసిప్లిన్ అనేది కూడా ప్రేమే. అండ్ స్వామి చెప్పినట్టు స్వామి ఫోల్డ్ లోకి వస్తే ఫస్ట్ మనం పాటించాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఒక్క డిసిప్లిన్ డిసిప్లిన్ లైఫ్ ఉంటే అది ఇట్ సెల్ఫ్ విల్ టర్న్ ఇన్ టు లవ్ అండ్ ఐ థింక్ దట్ విల్ స్పీక్. అండ్ స్వామి డిసిప్లిన్ కి సేవకి స్టాండ్ అవుతారు.
4: స్వామి అంటారు డివోషన్ లేకపోయినా నేను భరిస్తాను కానీ డిసిప్లిన్ లేకపోతే నేను ఒప్పుకోనని స్వామి పదే పదే చెప్పారు అందరికీ. సో ఆనంద్ శర్మ శ్రీనివాస్ నిజంగా ఈరోజు ఎంతో ఆనందకరమైన రోజు. మీ అందరూ మీ విలువైన సమయాన్ని వెచ్చించేలాగా మీ అనుభవాలు అందరితో పంచుకోవడం, శ్రోతలందరితో మన స్టూడెంట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఎన్నో మధురమైన అనుభవాలు విలువైన అనుభవాలు పంచుకున్నారు. సో ఇంతటితో మనం ఈనాటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ తిరిగి స్వామి మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు, స్వామి స్వయంగా ఇది ఆర్గనైజ్ చేయించినందుకు సదా కృతజ్ఞతను తెలుపుకుంటూ ఈ చక్కని పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం.
1: సాయిరాం.

ఇంతవరకు మీరు రేడియోసాయి తెలుగు బృందం 2018 ఏప్రిల్ 24వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 7వ ఆరాధనా మహోత్సవం సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కు రాసి పంపగలరు. సాయిరాం.

0: సాయి భక్తుల జీవితం, సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీమతి శేషవల్లి గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి రెండవ భాగం మనం విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. ఇంతకు ముందు మనం స్వామి దేహాన్ని వదిలి వెళ్లినప్పుడు కలిగిన భావనల గురించి మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు మన కర్తవ్యం గురించి మాట్లాడుకుందాం. తస్మై నమః కర్మణే. మానవుని జీవితమంతా కర్మ మీదనే ఆధారపడి ఉన్నది. కర్మమున పుట్టు జీవుడు, కర్మమునే వృద్ధి పొంది కర్మమున చనున్. కర్మయే మనకు దైవము, కర్మయే సుఖదుఃఖములకు కారణమిలన్ అన్నారు స్వామి. స్వామి ఆదేశానుసారం సేవ, ప్రేమ రెండు రెక్కలుగా మన ఆధ్యాత్మిక జీవనం ముందుకి సాగాలి. సశరీరంగా కనిపించని స్వామి మనందరం చేసే సత్కర్మలలో ప్రత్యక్షంగా కనిపిస్తారు. కాబట్టి మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటో, మనతో పాటు 10 మందిని కలుపుకుని స్వామి మన కోసం వేసిన ఆ బంగారు బాటలో ఎలా వెళ్లాలో ఆలోచిద్దాం. స్వామి కళాశాలలో 3 సంవత్సరాలు చదువుకుని హైదరాబాద్ జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ గా సేవలందిస్తున్న పద్మశ్రీ గారు,
2: నాకేమనిపిస్తుందంటే మనమందరము వీ హ్యావ్ బికమ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ స్వామి. ఇంతకుముందు రాధా అంటే చెప్పినట్లు యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని స్వామి చెప్పేశారు. సో విచ్ మీన్స్ మనమందరం బ్రాండ్ సాయి, అంటే సాయి రిప్రజెంట్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం బిహేవ్ చేయాలి. స్వామి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఆర్గనైజేషన్ లో ఇచ్చారు. అంటే మొదటి నుంచి మన ఆర్గనైజేషన్ లో స్పెషాలిటీ ఏంటంటే క్లియర్ డిమార్కేషన్, మెన్ అండ్ విమెన్ కలిసి తిరగటం కానీ మొదట్లో పుట్టపర్తిలో కూడా అలానే ఉండేది. సో అదే రకంగా మనం ఇది మర్చిపోకూడదు. ఈ రోజున మనకు అలాంటి మార్పులు ఏవి రాకూడదు. సో అది ఎప్పుడు గుర్తు పెట్టుకొని మనం బిహేవ్ చేయాలి. ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఇది పర్సనల్ ఇదే కానీ బట్ అది ఈ కాంటెక్స్ట్ లో వర్తిస్తుంది అని చెప్తున్నాను. నేను ఐ వర్క్ ఫర్ ఇక్ఫై బిజినెస్ స్కూల్, ఫ్యాకల్టీ మెంబర్ నేను. అక్కడ పూర్వ విద్యార్థులు పనిచేశారు, ప్రస్తుతం ఇంకొక అతను పనిచేస్తున్నారు ఇంద్రనీల్ అని. ఇంకా అంతకు మునుపు ఇంకొక 2 పూర్వీక విద్యార్థులు అక్కడ పనిచేసి ఇంకొక చోటికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఇప్పుడు లేరు. స్వామి ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్లు గాని టీవీల్లో కాని స్వామి గురించి డిస్కషన్ మొదలైనప్పటి నుంచి వాళ్లకు నేను స్వామి డివోటీ అని తెలుసు, మా అమ్మాయి అక్కడ చదువుతుందని తెలుసు. సో ప్రశ్నలు చాలా వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి. వచ్చి నేను ఆ కాంటెక్స్ట్ లో చెప్పాను, ఇంద్రనీల్ గారు కూడా అక్కడే చదివిన విద్యార్థినే అని చెప్పాను. అంటే అవునా, అదే తెలుస్తుంది ఆ బాడీ లాంగ్వేజ్ లోని ఆ హ్యూమిలిటీ అంతా తెలుస్తుంది. నాగేంద్ర చౌదరి అనేసి అంతకు మునుపు ఉన్నారు, ఆయన విద్యార్థి అని తెలుసు. వీళ్ళందరూ చాలా డిఫరెంట్ గా ఉంటారండి స్టూడెంట్స్ అందరూ అని అన్నారు. ఎందుకు ఈ రోజు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మన ప్రవర్తన ఎలా ఉండాలంటే సాయి డివోటీస్ అంటే గనక వాళ్ళు మన ఆఫ్ కోర్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి మనము కప్పుకోవాలి అవన్నీ ఒక్కటే కాదు, అది ఫిజికల్ గా మనకి ఆ సూచనలు. సాయి డివోటీస్ అంటే గనక లేడీస్ కప్పుకుంటారు, విభూతి పెట్టుకుంటారు, అవన్నీ ఫిజికల్ సూచనలు. కానీ మోర్ ఇంపార్టెంట్ దెన్ దాట్ మన బిహేవియర్ లో ఎవ్వరికే గాని మనసు నొప్పించకుండా బిహేవ్ చేసినప్పుడే మనం సాయి డివోటీస్ అవుతాం. అది ఫస్ట్, అది అట్రాక్షన్, అందరికీ అదే అవ్వాలి. ఈ విధంగా మన బాల వికాస్ కి పిల్లల్ని పంపిస్తే గనక ఈ రకంగా తయారయ్యే వస్తారు పిల్లలు. ఎవరిని నొప్పించకుండా ఉండే ఒక బిహేవియర్ వాళ్లలో ఉంటుంది, ఇన్స్టిల్ అవుతుంది. అట్రాక్షన్ మనము కలిగించాలి వాళ్ళకి. సో ఇంక మునుపు మనము చేసినప్పుడు మనము మన బిహేవియర్ లో ప్రతి క్షణము మనం వి బిలీవ్ ఇన్ స్వామీస్ ఆమ్నిప్రెజెంట్, సర్వత్రా ఉన్నారు స్వామి, మనతోనే ఉన్నారు అని మనం అనుకున్నప్పుడు మన ప్రతి ఒక్క యాక్షన్ ఆయన ఉన్నప్పుడు మనం ఎలా అయితే ఉంటామో ఆ రకంగానే మనం బిహేవ్ చేస్తే గనక మన సాయి మెసేజ్ స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాం, సాయి అంబాసిడర్స్ అవుతాం.
3: పద్మశ్రీ అక్క, ఇందాక మీరు చెప్పినట్టు మన బిహేవియర్ లో కనిపించాలి స్వామి తత్వము అన్నది నేను కూడా మీతోటి కంప్లీట్ గా అగ్రీ చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు మనిద్దరం కలిసి ఒకేసారి అనంతపూర్ లో చదువుకున్నాము, మనకి ఎన్నోసార్లు ఎన్నో సందర్భంలో స్వామి చెప్పడము జరిగింది. మనము బయటికి వచ్చాక కూడా స్వామి చెప్పింది ప్రతిదీ మనము రియల్ లైఫ్ లో కనుక పాటించగలిగితే డెఫినెట్ గా ఇది జరుగుతుంది. అయితే ఇది ఒక్క స్వామి స్టూడెంట్స్ కే వస్తుందా అన్నది మీకేంటండి? మీరు స్వామి స్టూడెంట్ కాబట్టి మీకు ఇది వస్తుంది అని చాలా మంది అంటారండి. కానీ స్వామి స్టూడెంట్ అంటే బాలవికాస్ పిల్లలు స్వామి స్టూడెంట్సే, ఆర్గనైజేషన్ లో మెంబర్స్ సేవాదల్ వాళ్ళైనా యూత్ అయినా పెద్దలు చిన్నలు అందరూ స్వామి స్టూడెంట్సే. సో మనము ఈ స్వామి స్టూడెంట్స్ అందరూ స్వామి స్టూడెంట్స్ కాబట్టి మనకి స్పెషల్ గా వచ్చిన అదృష్టం ఏంటంటే డైరెక్ట్ గా స్వామితో ఉండడము, స్వామి స్పీచెస్ ఎన్నో వినడము ఇవన్నీ జరిగాయి. స్వామిని ఆయన ప్రతిదీ నడక అన్ని ఆయన ఎలా బిహేవ్ చేసేవారు ఎవరితోటి అన్ని మనం ప్రత్యక్షంగా చూశాము. కానీ అందరూ అలా చూసి ఉండకపోవచ్చు, కానీ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఇండివిజువల్ సాధన అన్నది చాలా ఇంపార్టెంట్. స్వామి లిటరేచర్ ఒకటి ప్రతి సభ్యుడు కంపల్సరీగా చదవాలి అని నాకు అనిపిస్తుంది. మనం స్వామి ఒకటే లిటరేచర్ చదవాలి, లేదు మనకి లిటరేచర్ చదివే టైం లేదనుకోండి, ఇండివిజువల్ సాధన అన్నది ఎలా అవుతుంది? ఉత్తగా భజనకి వెళ్తే అవ్వదు, లేకపోతే సేవకి వెళ్తే అవ్వదు. అట్లీస్ట్ స్వామి స్పీచెస్ మనం కార్లో వెళ్లేటప్పుడు ట్రావెల్ చేసుకునేటప్పుడు స్వామి స్పీచెస్ పెట్టుకుని స్వామి చెప్పింది ఏంటి అన్నది మనం తెలుసుకుని మనం ఎలా ఇండివిజువల్ సాధన మనలో ఫస్ట్ ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఎలా జరగాలి అన్నది మనందరం గనక ఆలోచించుకుంటే డెఫినెట్ గా ఈ ఆర్గనైజేషన్ స్వామి ఫిజికల్ గా ఇక్కడ ఉన్నా లేకపోయినా గాని డెఫినెట్ గా అదే లెవెల్ గా వెళ్తుంది అని. ఇంకొకటి, ఈ స్తబ్దత అన్నది చాలా మందిలో వచ్చేసింది, ఇంకా స్వామి లేరు ఏంటి స్వామి లేరు ఇంకా మనం ఏం చెయ్యగలము అని ఒక స్తబ్దత చాలా మందిలో సభ్యుల్లో ఇప్పుడు కనిపిస్తోంది. మాట్లాడుతూ ఉంటారు ఫోన్లలో కనిపించినప్పుడు, ఏంటమ్మా స్వామి ఇంకా లేరు అట్లా ఇట్లా అని. ఈ స్తబ్దత నుంచి మనం బయటికి రావాలి అంటే మెయిన్ గా మనం స్వామి చెప్పింది ఏంటి అన్నది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి ఒక మార్గం స్వామి ఆల్రెడీ మన స్పీచెస్ అవన్నీ ఉన్నాయి అవి చదువుకోవడము, లేతే ఎన్నో పుస్తకాలున్నాయి అది చదువుకోవడం, లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లతోటి స్వామి విషయాలు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటే ఈ స్తబ్దత తొలగిపోయి మన ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అందరూ స్వామి స్టూడెంట్స్ లాగానే తయారయ్యి వాళ్ల పర్సనాలిటీ స్వామిని రిఫ్లెక్ట్ చేస్తుంది అని నేను భావిస్తున్నాను.
4: ఈ విషయంలో ఒకటి నేను చెప్తాను, ఈ విధంగా స్తబ్దత పోవడానికి గాని స్వామి చెప్పినవన్నీ చదివే అవకాశం గనక లేకపోతే, లేదు ఖాళీ లేదు చదివేంత మాకు ఓపిక ఉండదు మాకు చాలా పనులున్నాయి టైం లేదు ఇవన్నీ అనుకునే వాళ్ళు చక్కటి అవకాశం మనకి స్వామిలా ఇచ్చారంటే రేడియోసా ఇచ్చారు. స్వామి స్టూడెంటే ఒక ఆవిడ చెప్పారు ఈ విషయం, ఆ అమ్మాయి తల్లిగారికి చాలా సీరియస్ గా ఉన్నప్పుడు స్వామిని అడిగితే స్వామి అన్నారట రేడియోసాయి పెట్టండి వింటూ ఉంటుంది అని. క్యాన్సర్ తో బాధపడుతూ 14 నెలలు మంచం మీద ఉన్న ఆవిడ 14 నెలల పాటు వాళ్ళ ఇంట్లో రేడియోసాయి అలా నిరంతరం 24 గంటలు మోగడంలో వాళ్ళకి ఏ విధంగా అనిపించిందంటే, ఒక్కోసారి వేదం వినిపించడం, ఒక్కొక్కసారి చక్కటి స్వామి రోజూ స్వామి ఉపన్యాసాలు, రోజు అక్కడ జరిగే భజనలు ఇవన్నీ వినడంలో వాళ్ళింట్లో ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయంటేట 14 నెలలు ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోతారో అన్న బెంగ ఎవరికీ లేకపోయిందట. ప్రశాంతంగా ఆవిడే వెళ్లగలిగారట. అందుకని రేడియో సాయి సేవల్ని వినియోగించుకుంటే కూడా మనం స్వామికి ఇష్టమైన వాళ్లుగా మారే అవకాశం చాలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటేమిటంటే, స్వామి ఎన్నో సందర్భాల్లో చెప్పారు మనకి, సంఘం ఈ సమాజం సంస్థని సాయి భక్తులని 1000 కళ్లతో గమనిస్తూ ఉంటుంది, కాబట్టి మీ ప్రవర్తనలో ఎటువంటి లోపం ఉన్నా కూడా అది గుర్తిస్తుంది. అందుకనే మీరు సంఘనీతిని కలిగి ఉండండి అన్నారు. ఆ సంఘనీతితోటే పాపభీతి వస్తుంది. ఇవి ఎప్పుడైతే ఉన్నాయో మీకు, ఇవి కావాలి అంటే సంఘనీతి, పాపభీతి అలవర్చుకోవాలంటే దైవప్రీతి అనేది బేస్ అయిపోతుంది అన్నారు. ఈ మూడు ఉంటే నీకు ఇంక ఏమీ అవసరం లేదు అని చెప్పారు స్వామి. కాబట్టి ఇంత సులభంగా, ఇంత తేలికగా ఏ అవతారంలోనూ కూడా మనకి చెప్పిన దాఖలాలు లేవు.
5: సాయిరాం వల్లి గారు, మీరు చెప్పిన మాట వింటుంటే స్వామి చెప్పిన మరొక మాట నాకు గుర్తొస్తోంది. ఈ జన్మలో మనం సేవాదళ సభ్యులుగా గాని, బాల వికాస్ గురువులుగా గాని, స్వామి స్టూడెంట్లుగా గాని, వీటన్నిటికీ స్వామి ఎన్నో జన్మలుగా మనని తయారు చేశానని చెప్పారు. మనకి ఈ జన్మే గాని స్వామి ఎన్నో జన్మలుగా మనకి ఈ తర్ఫీదునిచ్చారు. అందుకని ఇన్ని జన్మల అనుభవాన్ని మనం పెట్టుకుని వచ్చే ప్రేమ సాయి అవతారంలో కూడా మనం స్వామికి దగ్గర కావాలంటే స్వామి మనకిచ్చిన ఈ ఎక్స్పీరియన్స్ ని మనం సద్వినియోగం చేసుకుని ఏ విధంగా ముందుకెళ్లాలంటే, స్వామి చెప్పారు కదా, నువ్వు ఎంత కొండ తీసుకుని నది దగ్గరికి వెళ్తే అంత నీరే నువ్వు తీసుకోగలుగుతావు. అందుకని మన జీవితాన్ని ఇకపైన మనం పూర్తిగా స్వామి దానికి వినియోగించి స్వామి చెప్పిన మార్గంలో మనం నడిస్తే మనం ప్రేమసాయి అవతారంలో స్వామికి ఎంతో దగ్గరయ్యే అవకాశం మనకి ఉంటుందని నాకు అనిపిస్తుంది.
3: స్వామి ఒకసారి ఒక పెద్ద ఆయన వచ్చి, స్వామి ఎన్నో జన్మలు పుణ్యం స్వామి, కింద జన్మలో చేసుకున్న పుణ్యం స్వామి, నేను ఇవాళ మీ పాదాల దగ్గర ఉన్నాను అంటే, స్వామి కాదు కాదు, కింద జన్మ పుణ్యం కాదు, కొన్ని వేల జన్మల పుణ్యము ఇవాళ నా దగ్గరున్నావు అన్నారు. సో మనందరం కూడా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్వామిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, దర్శన స్పర్శ సంభాషణ ఈ మూడు అనుభవించిన వాళ్ళు, మనందరము ఎన్నో వేల జన్మల పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇవాళ స్వామి దగ్గర మనం ఉన్నాం. అది తప్పకుండా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని నేను అనుకుంటున్నా.
6: ఈ సద్వినియోగం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఇందాక మనం అనుకున్నట్టే వ్యక్తిగత సాధన చాలా ముఖ్యం. అన్నిట్లో కంటే ముఖ్యమైనది స్వామి రెండు విషయాలు చెప్పారు, మీకు అందరికీ కూడా తెలిసిందే. ఒకటి చిరునవ్వు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి స్వామిని చూస్తాం, ఏనాడైనా స్వామి ఇలా ఇలా ముడుచుకున్నది ఎవ్వరం చూడ. ఎప్పుడన్నా తన స్టూడెంట్స్ దగ్గర అలా నటించారేమో కాని భక్తుల దగ్గర మటుకు ఎప్పుడు చూడాం మనం. ఎంత ఎండగా ఉన్నా, ఎట్లా ఉన్నా, ఎంతమంది వేల లక్షల జనాలు అలా ఉన్నా సరే స్వామి అలా తిరుగుతున్నప్పుడు ఎప్పుడు చూసినా చిరునవ్వే. కళ్ళు మూసుకుంటే మనకు ముఖ్యంగా ఆ చిరునవ్వే కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా సత్యసాయి వాళ్ళు అంటే బాల వికాస ఆంటీ అంటే ఏంటి అంటే, మా ఆంటీ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అంటారు పిల్లలు. మా ఆంటీ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, బాగుంటుందమ్మా అలా నవ్వుతూ ఉంటే, ఎప్పుడు కోపగించుకోదు. అంటే ఏంటి, ఎవరిమైనా సరే మనం కూడా అంతే, నవ్వుతూనే వాళ్ళ మొహం చూస్తే, వాళ్ళ మొహం చూస్తే ఎంత బాగుంటుందో, ఎప్పుడు చిరునవ్వుతో ఉన్నారంట. అది ఒకటి మనం అలవాటు చేసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా అది మనకి అలవాటు అయిపోతుంది. రెండోది మృదు మధుర సంభాషణ. మాట్లాడేది స్వామి కూడా కేకలేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కేకలేసినా అది ఎలా ఉంటుంది, కేకలేసినట్టుగా అనిపించదు, మొహంలో ఈ గంభీరత అవేం కనపడవు. మాటలో మటుకు మనం హృదయానికి తోలుతున్నాయో, మనం తప్పు చేసావా, స్వామి ఎందుకు ఇలా అన్నారు అని ఆలోచిస్తాం. అలాగే మనం కూడా మాట్లాడేది కా, ఏది మాట్లాడదలుచుకున్నా కొంచెం మృదువుగా నవ్వుతూ మాట్లాడటం సాయి సభ్యులకి చాలా ముఖ్యమైన విషయం. అది ఒక్కటే మనకి ఒక ఎసెట్ లాగా ఉంటుంది. వాళ్ళు ఎవరిని పలకరించినా చక్కగా మాట్లాడతారండి వాళ్ళు. మనం ఏదన్నా అడిగితే తెలిసినా తెలియకపోయినా సమాధానం చాలా చక్కగా నమ్రతగా చెప్తారు. ఈ నమ్రత అనేది మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే స్వామిని మనం రిప్రజెంట్ చేసినట్టు అవుతుందని నా ఉద్దేశం.
5: స్వర్ణలత అంటే మీరు చెప్పినట్టుగానే అందరూ బాల వికాస్ స్టూడెంట్స్ కాదు, ఎంతో మంది 30 ఏళ్ల తర్వాత స్వామి దాంట్లోకి వచ్చిన వాళ్ళు, ఆర్గనైజేషన్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కారు. స్వామి అన్నట్టుగా మీరు కర్మజీవులు, నేను కారణజన్ముని అన్నట్టుగా మనం కర్మ చేస్తూ ఉంటే ఆ సంతోషం కూడా వేరుగా ఉంటుందండి. అది నా అనుభవం. నేను స్వామిని ఇంటర్వ్యూ రూమ్ లో అతి కష్ట కాలంలో, స్వామి నాకెందుకు ఇలా జరిగింది, నేను అసలు ఏమైనా సేవ చేయగలుగుతానా, నా లాస్ట్ శ్వాస వరకు కూడా నేను మీ సేవలోనే గడపాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నప్పుడు, స్వామి ఎందుకు కాదు బంగారు అని చెప్పి విభు సృష్టించి నా గాయాలన్నింటికి రాసి, స్వామి మరి నేను సేవ చేయాలి స్వామి, లాస్ట్ శ్వాస వరకు కూడా నన్ను మీ సేవలోనే గడపాలి అని కోరుకుంటే, తప్పకుండా బంగారు నువ్వు బాగైపోయిరా నేను సేవిస్తాను అన్నారు. ఆ విధంగానే నేను స్వామి ఫోటో చూసుకుంటూ బాగాలేనప్పుడు, స్వామి నన్ను ఒక రాయిన్ చేయండి, నాకు ఏది నా లోపల ఏ స్పందన ఉండదు ఏది జరిగినా కూడా, తర్వాత నన్ను లాస్ట్ వరకు కూడా నా శ్వాస ఆఖరి వరకు కూడా నేను సేవలోనే ఉండాలంటే, ఆ విధంగానే నాకు ఏది జరిగినా కూడా నా లోపల స్పందన లేకుండా, తర్వాత సర్వీస్ అంటే ఎంత ఇష్టం అంటే నేను పోగొట్టు, మా పిల్లలు మొన్న అన్నారు, అమ్మ నువ్వు ఇంకా వెళ్తావా, ఇంకా పుట్టపడితే ఇంకెప్పుడు వెళ్తూనే ఉంటావా అంటే, అదేంటమ్మా నాకు సర్వీస్ తప్ప నాకేం లేదు, ఇంకా ఇంకోటి నా లైఫ్ లో అది తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకెందుకో ఆ సర్వీస్ లో నాకు కూడా అంత సంత అంటే అన్ని విభాగాలు స్వామి ఎలాగా ఉందంటే, బాల వికాస్ పిల్లల్ని ఆ విధంగా మళ్ళా కర్మజీవులు చేయటం, ఆ విధంగా అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్లారు స్వామి అని అనిపించింది నాకు. ఆయన ఏది మిగిల్చలేదు. 96 సంవత్సరాలు అయిపోయాయి కూడా, లూనార్ సంవత్సరాలు మన చాంద్రమానం ప్రకారం అది కూడా చెప్పారు, అంటే 324 రోజులు ఒక సంవత్సరంలో చాంద్రమానం ప్రకారం ఆ విధంగా లెక్క చేసి 96 సంవత్సరాలు అయిపోయాయట. మొన్న నాకు తెలిసింది ఏంటంటే, హరీష్ అని ఒక అబ్బాయి స్వామి కుర్చీ తోస్తారు, ఆయనతో ఒక 3 సార్లు అన్నారంట, నాకు 95 రాని నిండినాయి, మీరు 85 అని ఎందుకు అనుకుంటున్నారు, నాకు 95 నిండిపోయాయి అంటే, స్వామి ఏజ్ వచ్చింది కదా అందుకని అలా మాట్లాడుతున్నారు అనుకున్నారట ఆ పిల్లలు, గాని ఈ విధంగా అని అనుకోలేదట. మొన్న మాకు స్వామి అంటే ఇంట్రొడ్యూస్ చేసిన డాక్టర్ రామన్ అని పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కలిశారు నాకు పుట్టపడుతున్న జస్ట్ 2 రోజుల కింద కలిసి, ఆయన చెప్తున్నారు వాళ్ళ అబ్బాయి బెంగళూరులో లెక్చరర్, వాళ్ళ అబ్బాయి అడిగాడంట, స్వామి అమ్మా నాన్న ఇక్కడ ఉండాలనుకుంటున్నారు, రూమ్ ఇవ్వండి స్వామి అంటే, స్వామి అన్నారట, ఎందుకురా సామాన్లు పెట్టుకోవటానిక అన్నారట. 2 నెలల క్రితం ఈ మాట, ఎందుకురా సామాన్లు పెట్టుకోవడానికట అంటే, ఎందుకంటున్నారు స్వామి ఈ విధంగా అనుకున్నారట, గాని ఈ విధంగా జరుగుతుందని మాకు తెలియదమ్మా అని గణేష్ని ముందర ఏడ్చి, ఎంత ఏడ్చారంట ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, 85 83 ఉంటారు వాళ్ళిద్దరు, అంత బాధపడ్డారనమాట. ఈ రోజు మేము చూడవలసి వస్తుందని మేము అనుకోలేదమ్మా, అందరూ అదే మాట, ఈ రోజు ఇలాంటి రోజు మనం చూస్తామని మన కలలు కూడా అనుకోలేదు, ఇంకా పదేళ్లు అని అనుకుంటున్నాం గాని మనం, కాని స్వామి అనుకున్న మాటలన్నీ కర్మలన్నీ చేసి మనకన్ని మీరు ఇంకా నా ప్రతినిధులుగా ముందరికెళ్లిపోండి, మీరు ఏది చేసినా కూడా స్వామి సంస్థల సభ్యులు ఈ విధంగా చేశారన్న ముద్ర పడుతుంది, కానీ చాలా జాగ్రత్తగా చేయండి అన్న విధంగా స్వామి చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఆయన మొత్తం కంప్లీట్ చేసే వెళ్లారు, చేయకుండా వెళ్లలేదు, అర్ధాంతరంగా మాత్రం వెళ్లలేదు. అది మళ్ళా 28 రోజులు మనల్ని ప్రిపేర్ చేసి మరి వెళ్లారు, ఇది నా అభిప్రాయం అండి.
7: సుధాగారు, అన్నపూర్ణ గారు, మీరందరూ కూడా ఎంతో చక్కగా స్వామి యొక్క వచనాలన్నింటినీ కూడా అనుభవపూర్వకంగా అందరికి అందించారు. ఎన్నో యోగాలు స్వామి వాళ్ల వాళ్ల స్థాయిలను బట్టి వాళ్ల వాళ్లకి అందించారు. ఎవరు ఎంత చేయగలిగితే వాళ్ల యొక్క స్థాయిని బట్టి వాళ్లతో ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి స్వామి తన యొక్క మధురమైన ఉపన్యాసాల ద్వారా, మధురమైన వాక్యాల ద్వారా, ఇంకా కూడా కలల్లో వచ్చే మెసేజెస్ ద్వారా ఎంతో మానవ జీవితంలో ఉండే హ్యూమన్ వాల్యూస్ ఎంత పెంచుకోవచ్చు అనేది మనకందరికీ తెలియజేశారు. కర్మయోగంలో కొంతమంది, జపయోగంలో కొంతమంది, ధ్యాన యోగంలో కొంతమంది ఆ రకంగా కర్మ, భక్తి, జ్ఞానం మూడింటినీ కూడా స్వామి అందరికీ అందించారు. అయితే ఒక జ్ఞానయోగిగా వెళ్ళినప్పుడు, ఆ జ్ఞానంలో ఆత్మతో సంబంధం కలిగినప్పుడు, మనకి స్వామితో సంబంధం కలిగినప్పుడు, అప్పుడు మనం చేసే ఆచరణంతా కర్మయోగమే, మనం చేసే ప్రార్థనంతా భక్తి యోగమే, చదవాలి అనేటటువంటి స్వాధ్యాయం అనేది ఏదైతే ఉందో అది స్వ అధ్యాయంగా మార్చుకుని మనని మనం అధ్యయనం చేసుకుంటూ, మనని మనం మలుచుకుంటూ, తను దాగానని మనసుని మనము నిరోధింపబడక మసలుచు తిరుగున్, తను దాగను సత్పురుషుని మనము ఆనందాబ్ధియందు మగ్నతనుందునంటారు. అట్లాగా స్వామి అత్యద్భుతమైన అధ్యాత్మ సందేశాలన్నీ కూడా మనకి ఎప్పుడూ అందజేస్తూ ఉన్నారు. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్ అన్నారు. మన జ్ఞానమయమైన దృష్టిని పొంది ఉంటే చూసే ప్రపంచమంతా కూడా బ్రహ్మలాగే కనిపిస్తుంది అని. అదే మనకి ఆచరణలో మనకేం చేశారంటే, స్వామి సేవ అనేది పెట్టి ప్రతి చోట ఒక భగవంతుని దర్శించు అనేటటువంటి ఒక ఆచరణని మనకు అందించారు. దీనివల్ల సంఘంలో ఎంతో ప్రేమభావం, ఒక మంచి అనుబంధం అనేది ఏర్పడుతుంది. దాంతోనే ప్రేమతత్వంతోనే అన్ని కూడా ఆనందంగా జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ప్రతి బాలవికా స్టూడెంట్కే కాదు, మన కుటుంబాల్లో కూడా అందరికీ కూడా ప్రేమ సందేశాన్ని అందించాలి, మనం ఆచరించాలి. ఒక్కొక్క సందర్భాల్లో మనం అందరం కూడా ఫేస్ చేస్తూ ఉంటాం ఏంటంటే, మనం ఒక ప్రేమ తత్వంతో జీవించాలనుకున్నా కూడా మనకి ఎదురుగుండా ప్రయాణం చేయటానికి ఒక అడ్డుగోడ, ఏదో ఒకటి అడ్డు వస్తుండొచ్చు. అది ఒక పల్చటి తెర అయితే తొందరగా పక్కకు తొలుగుతుంది. అది ఒక ఇనుప గోడ అయితే అది తొలగటానికి చాలా టైం పడుతుంది. అయినప్పటికీ కూడా మనం ఒక దైవం అనేటటువంటి సంకల్పాన్ని మన హృదయంలో పెట్టుకుని ఆయనిచ్చినటువంటి స్ఫూర్తితో మన ఆలోచనలో ఉండేటటువంటి అత్యంత శక్తివంతమైన సంకల్పాన్ని మనం ఎక్కువ చేసుకుని అందరికీ కూడా స్వామి మెసేజ్ని అందించటమే స్వామి మనకిచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తున్నానండి.
8: ఇప్పుడు మనం జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే ప్రశాంతి నిలయం 1950 నుంచి స్వామి పాత మందిరం నుంచి ఈ యొక్క కొత్త మందిరానికి మారిన తర్వాత అక్కడ ఆయన 6 దశాబ్దాల నుంచి ఎన్నో ఉపన్యాసాలు మన కోసం చేశారు. మధురాతి మధురమైనటువంటి పాటలు పాడారు. ఎన్నెన్ని సంగీత పాట కచేరీలు అక్కడ నిర్వహించారు. మన కోసం ఎన్నో పండుగలు చేశారు. అక్కడ మనం ఎన్నో నాటకాలు కచేరీలు చూశాం. ఇక ఆ దివ్యమూర్తి నోటి నుండి జాలివారిన అమృత ధారలు లాంటి ఆ సందేశాలని మనం ఎన్నో విన్నాం, ఎన్నో కన్నాం. అవన్నీ కూడా ఆ కార్యక్రమాలు జీవితంలో మనము మర్చిపోలేము. అయితే ఇంతకాలము అవన్నీ కురిపించినప్పుడు, మా ప్రేమామృతాన్ని మన మీద కురిపించినప్పుడు అవన్నీ కూడా ఒక్కసారి మన నుంచి వ్యానిష్ అయిపోయినాయా? ఆ ఫిజికల్ మూర్తి మన ముందు నుంచి దూరం అయిపోతే కాలేదు. ఎందుకంటే ఇప్పుడే ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయ, ఆ లాలిత్యము అవన్నీ కూడా మనకి ఎక్కువ కావాలి. ఆ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని గనక మనం ఆలోచిస్తే, ఈరోజు ఆ సాయి కుల్వంధాలకి ఇప్పుడు మీరందరూ చెప్పినట్టు మన కార్యక్రమాలు నిర్వహించాలంటే ముఖ్యంగా ఆ ప్రేమమూర్తి చూపించినటువంటి ప్రేమ, ఆ కుమ్మరిచ్చిన ప్రేమ ఇప్పుడు మన హృదయాల్లో నిండాలి. ఆ హృదయాల్లో నిండాలి అనంటే మనందరం కూడా సాయి కుల్వంధాలకి వెళ్ళాలి. అక్కడ ఆయన చూపించినటువంటి ప్రేమ కరుణానే కాకుండా ఆయన మీద మనపై వర్షించినటువంటి ప్రేమధారల లాంటి ఉపన్యాసాలు, ఆయన చేసిన కార్యక్రమాలు, ఆ భజనలు, ఆ యొక్క వైదిక వైబ్రేషన్స్ అన్ని కూడా మనకి కుల్వంతహాలే కాకుండా, ఆ యొక్క ఆశ్రమమే కాకుండా, మొత్తము ఈ ప్లానెట్ అంతా నిండిపోయి బియాండ్ దిస్ ప్లానెట్ ఆ యొక్క సూక్ష్మమైనటువంటి తరంగాలు, దివ్య తరంగాలన్నీ కూడా అక్కడ అక్యుములేట్ అయి ఉన్నాయి. అక్కడికి వెళ్లి మనం కూర్చుంటే ఆ యొక్క మధుర స్మృతులను గనక మనం గుర్తు చేసుకుంటే తప్పకుండా మనలో ప్రేమ జనిస్తుంది. ఆ ప్రేమతోటే మనం నిర్వహించవలసినటువంటి బాధ్యతలని, కర్తవ్యాలని, సేవ కాని ఏదైనా కూడా మనం చేయగలుగుతామని గట్టి నమ్మకం నాలో ఉంది. స్వామి లేరు కనపడకపోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళగానే ఆ పాత దివ్య స్మృతులేంటి అవి మనలో తప్పకుండా ప్రేమని జనిస్తాయన్నమాట. ఒక లవ్ ఛార్జ్ చేసేటువంటి స్పాట్, ఆ లవ్ ఛార్జ్ చేసే స్పాట్ కి మనం వెళ్లి మనం కూడా ఛార్జ్ చేసుకుని బయటకు వస్తేనే మన కర్తవ్యాన్ని మనం నిర్వహించగలుగుతామనేసి నాకు బాగా నమ్మకం ఉంది. ఆ డివైన్ ఛాన్సలర్ నాన్ స్టాప్ గా మన మీద చాలా వర్షించారు. ఒక ప్రేమనే కాదు, దివ్యత్వంతో ఆయన చెప్పిన మాటలే కాని, చేతలే కాని, ఆ కాలేజీకే కాదు, యూనివర్స్ కే ఆయన ఛాన్సలర్. అలాంటి ఆయన చెప్పినవి ఆ పంథాలో నడవాలంటే ముందు మనము హృదయం నిండా ప్రేమ నింపుకోవాలి. కనుక స్వామి లేనటువంటి పుట్టపర్తికి ఎలా పోవాలి అని ప్రశ్న వేసుకుంటే నాకు తోచినటువంటి భావాలు ఇవి.
4: బాగా చెప్పారు రాధగారు. స్వామి ఈ విషయంలో చెప్పింది మనం మర్చిపోకుండా ఒకటి మాత్రం అనుక్షణం గుర్తుపెట్టుకోవడం ఏమిటి అంటే, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, మై డియర్ ఐ లవ్ యూ అని రాస్తారు నాకు ఉత్తరాలు కూడాను. మై డియర్ స్వామి ఐ లవ్ యూ, నా స్టూడెంట్స్ చెప్పినా ఐ లవ్ యూ స్వామి అంటూ ఉంటారు. పొరుగు వాణ్ణి ప్రేమించలేకపోతే పక్కవాణ్ణి రోజు కనిపిస్తాడు పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు, వాణ్ణి మీరు ప్రేమించలేకపోతే మీరు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తారు అని చెప్పారు. కాబట్టి మనం ఆ ప్రేమని ప్రతి ఒక్కరికి పంచుతూ స్వామిని ప్రతి ఒక్కళ్లలోనూ చూసుకుంటూ కనుక మనం సాధన చేయడం మొదలు పెడితే మనం స్వామి మనకి ఇచ్చిన ఈ కర్తవ్యాన్ని చక్కగా పూర్తి చేస్తామని నా విశ్వాసం.
2: డివైన్ విల్, ఆ సంకల్పం ఎలా ఉంటుందంటే మనం ఏమీ చెయ్యక్కర్లేదు, ఆటోమేటిక్ గా అవి జరిగిపోతుంటాయి. ఇవన్నీ బహుశా మన భయాలేమో కార్యక్రమాలు ఎలా జరుగుతాయనేసి మీ అందరికి ఒక మంచి వార్త చెప్పాలి. లాస్ట్ సండే శివం కి ముగ్గురు పిల్లలు వచ్చారు, యూత్ గర్ల్స్, న్యూ ఎన్రోల్మెంట్స్ అన్నమాట ప్రశాంత్ నగర్ సమితికి. ఒక సండే రోజున ముగ్గురు ఆడపిల్లలు కొత్తగా జాయిన్ అవుతున్నారంటే అదే చాలా స్ఫూర్తిదాయకం మనందరికి. అండ్ మళ్లీ మహానారాయణ సేవకి చాలా మంది రెడీగా ఉండినారు, కానీ మనకు నంబర్ లిమిటేషన్ ఉండింది. సో ఆ వెళ్లిన వాళ్లలో ఒక 7 మంది యూత్ గర్ల్స్ ఉండినారు. సో విచ్ ఇస్ వన్స్ అగైన్ అ బిగ్ నంబర్. నేను ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా ఏం చెప్తున్నానంటే గనక స్వామి కార్యక్రమాలు అవే జరుగుతుంటాయి. మనకు మన ఇండివిజువల్ లెవెల్లో మనం ఇంతకుముందు మన అందరూ అనుకున్న ప్రకారము ఇండివిజువల్ సాధన ఏంటంటే మనం మన పని చేస్తే గనక మిగతా వాళ్ళందరూ కూడా మనం ఎవరిని మోటివేట్ చేయక్కర్లేదు. స్వామి ఉన్నారు, స్వామి అవన్నీ చూసుకుంటారు. అండ్ స్వామి సేవ చేయటానికి కూడా అది ఒక అవకాశం. ఆ అవకాశం ఎవరికైతే ఉందో వాళ్లకు మట్టుకు ఆ ఆపర్చునిటీ వస్తుంది.
5: రామావతారంలో కొంతమంది ఋషులు మాత్రమే ఆయన భగవంతుడని తెలుసుకుని వాళ్ల జీవిత కాలాన్ని పెంచుకున్నారు భగవంతుడు అవతరించినప్పుడు ఆయనతో సమకాలీనంగా ఉండాలని. అదే కృష్ణావతారంలో గోపికలందరికీ ఆయన భగవంతుడని తెలుసు, చాలా తక్కువ మందికి తల్లిదండ్రులు కూడా తెలుసుకోలేకపోయారు. తర్వాత షిరిడి సాయి అవతారానికి వచ్చేసరికి కొంతమందికి భక్తులకు మాత్రం తెలుసు. కానీ ఈ ఇందులో ఎవరికి కూడా ముందుగా దేవాలయాలనేవి లేవు. సత్యసాయి అవతారానికి వచ్చేసరికి ప్రపంచ వ్యాప్తంగా ఆయన గురించి ఆయన భగవంతుడని తెలుసుకున్నారు. అలాగే సత్యసాయికి ఎన్నో దేవాలయాలు ఎన్నో మందిరాలు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తమైనటువంటి భగవంతుడు మన సత్యసాయి. అలాగే ఆయన చాలా చిన్నతనంలోనే ప్రశాంతి నిలయం కట్టడానికి ముందుగానే ఒకసారి ఈ కొండల మీద పెద్ద భవనం వెలుస్తుంది, ప్రపంచం అంతా ఇక్కడికి వస్తుంది అని చెప్పారట. అది చాలా మంది నమ్మలేదు. అప్పుడు స్వామి చెప్పారట, చూస్తూ ఉండండి, ఇది త్వరలోనే ఒక షిరిడీగా, ఒక వారణాసిగా, ఒక తిరుపతిగా, ఒక పుణ్యక్షేత్రంగా అవుతుంది అని. అదే మనందరం ఆశించేది, మనం భవిష్యత్తులో చూడబోయేది.
3: మనందరము ఇవాళ యాక్చువల్ గా ఈ డిస్కషన్ పెట్టుకున్నాము స్వామి ఫిజికల్ గా ఇంకా లేరు కాబట్టి మనం ఎలా ముందుకు వెళ్లాలి అని. దీనికి ఇందాక పద్మశ్రీ అక్క చెప్పినట్టు స్వామి ఈజ్ ద మోటివేటర్. బట్ స్టిల్ మన లెవెల్లో మనం కూడా ఆలోచించాలంటే మనం ఏం చేస్తున్నామా అని స్వామి చూస్తూ ఉంటారు. కాబట్టి దీనికి ఒక చిన్న ఉదాహరణ, నేను 2 కంట్రీస్ కి వెళ్ళడం జరిగింది. ఈస్ట్ ఆఫ్రికా వెళ్లాను నైరోబీ సమితికి, అలాగే డెన్మార్క్ వెళ్లాను, యూరోప్ లో డెన్మార్క్ వెళ్లాను కోపెన్హాగన్. వెళ్లినప్పుడు అక్కడ కూడా స్వామి సమితికి వెళ్లాము. ఆ భక్తులతో మాట్లాడుతుంటే అనిపించింది అసలు మనం ఏమీ చెయ్యట్లేదేమో అనిపించింది. వాళ్లలో ఎంతో మంది స్వామిని ఫిజికల్ గా చూడలేదు కానీ స్వామి చెప్పిన బోధలు విని చూసి వచ్చిన వాళ్లు చెప్పిన అనుభవం మీద ఆధారపడి వాళ్లు ఎన్నెన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ప్రతి దేశంలోనూ ఎంతో మంది, నేను 2 కంట్రీస్ కి వెళ్లడం జరిగింది. ఈస్ట్ ఆఫ్రికా వెళ్లాను నైరోబీ సమితికి, అలాగే డెన్మార్క్ వెళ్లాను యూరోప్ లో డెన్మార్క్ వెళ్లాను కోపెన్హాగన్.

0: విస్తరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ప్రతి దేశంలోనూ ఎంతో మంది యువత కాని, బాల వికాస్ పిల్లలు గాని, సేవాదళ సభ్యులు గాని అందరూ ఒక 90% వరకు స్వామిని చూసి ఉండరు ఫిజికల్ గా, కానీ స్వామి తత్వం వాళ్ళు అర్థం చేసుకుని స్వామి మాటల మీద నమ్మకంతో వాళ్ళు ఎలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని మనం కొంచెం తెలుసుకుని ఆలోచిస్తే, స్వామి ఏ దేశము వెళ్లలేదు కదా, ఇక్కడే ఉండి ఎంతో మందిని ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనిపిస్తాం. మరి మనము స్వామి పుట్టిన దేశంలో పుట్టి ఇక్కడే పుట్టి స్వామిని స్వయంగా మన కళ్లతో చూసి విని మాట్లాడి ఇన్ని చేసి ముందు ముందు ఎన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి అన్నది మనకి మనమే ఆలోచించుకుని ఒక డెసిషన్ తీసుకుంటే డెఫినెట్ గా అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉంటాయి. జరిగిన వాటిలో మనం పాల్గొనే అదృష్టం అన్నది మనకి కలుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే
1: ఒరిస్సాలో ఒక గ్రామానికి, గిరిజన గ్రామానికి మన సేవాదల్ వాళ్ళు వెళ్లినప్పుడు, మీకు పురుడు సంబంధమైన ఉన్న సమస్యలుంటాయమ్మా, మేము ఆ విషయంలో కూడా సహాయం చేస్తాము అంటే, వాళ్ళు అన్నారట, మాకెప్పుడైనా ఇటువంటి సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇగో మీరు తీసుకొచ్చారు కదా ఆ ఫోటోలో ఆవిడ వచ్చి మాకు పురుళ్లు పోస్తుంది అని చెప్పారట. స్వామి ఆ గిరిజన గ్రామానికి వెళ్లిన దాఖలాలు మనకు ఎక్కడా లేవు. అటువంటివి కొన్ని వేలు కోట్లుగా స్వామి సేవ చేశారు. ఆనాడు శ్రీరాముడు నేను ప్రథమ సేవకుణ్ణి అని ఎలా అన్నాడో, స్వామి నేను వచ్చింది మీ సేవ కోసమే అని స్వామి కూడా ప్రకటించారు. కాబట్టి ఆ ప్రేమమూర్తి చెప్పిన ప్రతి విషయాన్ని మనం పాటిస్తూ స్వామి మన కోసం వేసిన ఆ బంగారు బాటలో మనందరం పయనించే శక్తిని మనందరికీ అనుగ్రహించాలని స్వామిని మనసారా వేడుకుందాం. మనకి అవకాశాన్ని ఇచ్చి రేడియో సాయి శ్రోతలందరికీ కూడా మన అభిప్రాయాలు తెలియచేసి వారు కూడా మనతో కలిసి చక్కటి సేవా కార్యక్రమాలు చేసే సదవకాశాన్ని, ఆ మహద్భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన స్వామికి మనస్ఫూర్తిగా అందరం నమస్కారం చేసుకుందాం.
0: సాయిరాం.
1: సాయిరాం.

సాయి భక్తుల జీవితం సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీమతి శేషవల్లి గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి రెండవ భాగం మనం విన్నాం. ఇది రేడియో సాయి స్టూడియో హైదరాబాద్ వారి సమర్పణ.

0: శ్రీ సాయిరాం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను పురస్కరించుకుని రేడియో సాయి శ్రోతలకు ప్రేమభరిత సాయిరాం. 2 రోజుల ఈ వేడుకలో భాగంగా నిన్న సహానుభూతే సంస్కృతి శీర్షికన పిల్లలు సమర్పించిన కార్యక్రమాలను విన్నారు.
1: ఈరోజు పరమపద సోపానత్రయం గురించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. దేహము, ఇంద్రియాలు, మనసనే సోపానత్రయం గురించి భగవాన్ శ్రీ సత్యసాయి తమ సుమధుర శైలిలో ఇలా వివరించారు. ప్రకృతి మాయల చేత బంధింపబడుటచే నేను బ్రహ్మంబను ఎరుకపోయే, పంచేంద్రియంబులచే వంచింపబడుటచే జీవుడే దేవుడన్ తెలివిపోయే, మమతాద్యహంకార మాయల బడుటచే ఏకత్వభావంబు లేకపోయే, దేహాభిమానంబు మోహానబడుటచే ఆత్మదర్శనముపై నాశపోయే, బ్రహ్మలో నీవు నీలోన బ్రహ్మయుండ నీకు బ్రహ్మకు భేదము లేకపోయే, నేనే బ్రహ్మముననుట ఇప్పుడెరుగు సాయి ప్రేమబోధల గ్రోరి హాయి మీర.
0: జీవిత పరమావధిని సాధించడానికి దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రుంచు అనే సందేశంతో నేటి కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. జీవిత పరమావధి చేరడానికి అవరోధాలుగా నిలిచే దేహము, ఇంద్రియాలు, మనస్సులే పరమపదం చేరే సోపానాలు కావడం దైవ చమత్కారం.
1: ప్రేమామృతం పరమపద సోపానత్రయం గురించి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యానుగ్రహ భాషణంతో నేటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం.
2: సత్యరూపులందుండి సర్వంబు సృష్టించే సత్యంబులందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందునగే సర్వసృష్టి

సత్యమహిమలేని తళమేది కనుగొన్నా శుద్ధ సత్వమది.

சுதசத்வமதியே சுந்தரங்கி. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, పుడమని అవతరించిన ప్రతి మానవులకు సత్యమే ప్రత్యక్ష దైవము. ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ సత్యమే, అనంతమైనది సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు. నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు. కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే. భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు. న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు. ప్రతి మానవుడు కూడా సత్య ధర్మములకు వారసులే. సహృదయులు, శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి. లోకహితమే భారతీయుల యొక్క అభిమతము. అది ఏ యువకుల యొక్క వ్రతము, అది ఏ మన మతము. కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును, సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత, దేశ సమక్షతను మనం సాధించలేకపోతున్నాం. సత్యము ధర్మము దేనికి నీ లొంగదు. భుజబలము, బుద్ధిబలము, అధికార బలము, ఆయుధ బలముకు మనము సత్యధర్మమునకే లొంగవలసినది. కాని సత్యధర్మము దేనికి నీ లొంగునవి కావు. విజయము ఎల్లప్పుడూ సత్యధర్మములనే వరిస్తూ ఉంటాది. మానవ జీవితంలో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత. ఎన్ని విద్యను నేర్చినా, ఎంతటి అధికారంలో నేరినా మానవతను కూడా మనం మరువకూడదు. భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యద్భుతమైనటువంటిది. అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు. ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము, పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వస్తుంది. ఇది మానవ సమాజములో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది. నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే. కాని పారలౌకికము, నిస్వార్థము, దివ్యత్వము, ఆత్మతత్వాన్ని ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది. ఇది కేవలము ఒక విధమైన మానవత్వాన్నే కూలదోస్తూ వచ్చింది. కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని, తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు. స్వార్థము, స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు. దీనికి తగినట్టుగా ఆడంబరాలు, వాచాలత్వము, అహంకారము, ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం చలుపుతూ వస్తున్నది సమాజమునందు. ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛావిహారం చలుపుతూ ఉన్నవి. ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా చింతించక, సత్యధర్మములను పాటించక, తమ యొక్క లౌకికమైనటువంటి జీవితం లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు. ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు, సత్యధర్మమును మాత్రమే రక్షించాలి. సత్యధర్మములే దేశమును రక్షిస్తాయి. కేవలం సత్యధర్మములను విస్మరించి దేశరక్షణ, దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు. విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు. కేవలం జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కాని జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు. జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి. గొప్ప చదువులుండి గుణము లేకున్నను విలువ ఏమి, వాణి ఫలమదేమి, పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన

గొప్ప విద్యావంతుడు అవుటకంటే గుణవంతుడు కావటం అత్యవసరం. ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నట్టుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడాను అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు. కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు. శాశ్వతముగా సత్య మార్గమును నిరూపించినది గుణము. గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి. లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు. ఆవు పంటలోబడి మేస్తుంటే దూడ గట్టుపైన ఉంటుందా? ఇది అసాధ్యం. పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు. నాయకులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు. మన పూర్వీకులు నైతిక విలువలో గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తియే. చాతుర్వేద పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు. కానీ ఈనాటి యువతీ యువకుల యందు తలా తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు. ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామమును మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు. సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది. శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే. మానవుడు ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే. విద్యార్థులారా, మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు. అది ఏ భారతీయుని యొక్క ప్రాణము. ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు కూడాను ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయు యొక్క రత్నములు. కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది. ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరి అయినటువంటి విద్య. గడిచిన 50 సంవత్సరములకు పూర్వము యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు. ఆనాటి దేశ నాయకులు, గురువులు, పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు. వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు. త్రికరణ శుద్ధితో కార్యములు ఆచరిస్తూ వచ్చారు. అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగు జాడల్లో నడుస్తూ వచ్చారు. ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు, పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు కాని కనిపించటం లేదు. వారు చెప్పునది ఒక్కటి, చేయనిది మరొకటి. అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది. ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు. ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి? కేవలము భారతీయ సంస్కృతి ఎందు సరి అయిన విశ్వాసము కలిగి సరి అయినటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణము. భారతీయ యొక్క సంస్కృతి వేషభాషల ఎందే కాక ఆచార విచారములు ఎందే కాక అడుగడుగున కూడాను తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటిది అంతా కూడాను భారతీయ సంస్కృతి. సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశమునందు. ఈ యొక్క సంస్కృతియే లేకుండినా మానవ జీవితమే లేదు. ది వే ఆఫ్ లైఫ్, ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము. ప్రతి వ్యక్తి కూడా సుఖము సుఖము సుఖము అనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు. ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటి కూడాను వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. దినములకు 4 పర్యాయములు భుజించటము, చక్కగా నిద్రించటము, 3 పర్యాయంలో 4 పర్యాయంలో టెలివిజను లేక సినిమాలో చూడటము, ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు. తినటము, త్రాగటము, నిద్రించడము, ప్రపంచాన్ని మరచటము మానవుడిగా పుట్టవలసి వచ్చిందా? పశుపచ్చి మృగాదులు కూడా తినటం లేదా, నిద్రించటం లేదా, ప్రపంచాన్ని మరచటం లేదా? ఇంత మాత్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏమిటి? జంతువునాం నరజన్మ దుర్లభం. అట్టి ఉత్తమమైనటువంటి యొక్క
మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం. కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారికి గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు. భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము సంస్కృతం. సంస్కృతి ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడాను ఆవిర్భవించినటువంటిది. ప్రపంచమునందు సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి. చిన్న ఉదాహరణ, మనం నిత్యము బియ్యమును భుజిస్తున్నాము. అయితే ఈ భుజించడానికి ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది? గడ్డితో ఉండేటువంటి వడ్లను వేరు చేయటము, ఆ వడ్లపైన ఉండేటువంటి పొట్టును విడదీయటము, విడదీయబడినటువంటి యొక్క బియ్యమును ఉడకబెట్టడము, ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము, ఇన్ని రకములైనటువంటి సంస్కారములు జరగటం చేతనే మనం భుజించుటకు వీలవుతూ ఉంటుండాలి. ఈ బియ్యము సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి. ఒక మూట వడ్లు ఉంటుంటే 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము. దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే 1 మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి. 1 మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు 1 మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం? ఈ వడ్లను సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ. మన చేతి ఒక గడియారం కట్టుకుంటుంటాం. ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు. కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం? సంస్కారమే దీనికి కారణం. దీన్ని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్కూస్, పిన్స్, గంటను అన్నింటినీ సక్రమంగా సవరించటం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగటం. ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసి అనుభవిస్తూ వచ్చారు. ఇది ఒక వస్త్రము. అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది? కత్తిగా ఉంటుండి తదుపరి నూలుగా మారి ఈ నూలు నేయటం చేత ఇది ఒక వస్త్రంగా తీర్చిదిద్దాం. కనుక ప్రతిని ప్రతిగానే మనం అనుభవించడం లేదు. అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము. అదేవిధంగానే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించటం వ్యర్థము. మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చెయ్యాలి. కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు వివేకంతో పాటు వినయము, వినయంతో పాటు విదక్షణ, ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది. మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే ఒక ఉదాహరణ, ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం. నాటినటువంటి విత్తనము చిన్నగా 2 ఆకులతో మొక్క బయలుదేరుతుంది. ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది. తదుపరి ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది. ఇదే విత్తనం యొక్క పరిపూర్ణత్వం. కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది. దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది. తదుపరి శాంతి భద్రతల ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది. అది మానవుని యొక్క పరిపూర్ణత. ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు. ఈ ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి. ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి. ఈ భావాన్ని విస్మరించి విశాల భావాన్ని అభివృద్ధిపరచి తనకు తాను అనుభవించి 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు. వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధం గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడాను గుర్తించడానికి దానివల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి. ఈనాటి మానవత్వములో జగత్తు ఏ విధంగా రూపొందినది నీకే తెలుసు. మానవుడు వేసే ప్రతి అడుగుడను ధర్మం తప్పుతున్నది. ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి. ప్రతి ఆలోచన ఎందుకు దురదృష్టి నశించిపోతుండాలి. ప్రతి దృష్టి ఎందుకు ప్రేమ తరిగిపోతుండాలి. అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి. ఆధ్యాత్మిక ఆశ్చాస్పదమైపోతుండాలి. కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి. ప్రాంతీయ దుర్మానములు ప్రయోజనమైనటువంటిది వెర్రితనలు వేసి తిరుగుతుండాలి. మానవుని ఎందు చైతన్యం చల్లబడిపోతుండాలి. ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి. దీనికంతా కారణమేమిటి? కారణాన్ని మనం విచారించడం లేదు. ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము. పాప భీతి లేని
పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమనగే మానవులందున విశ్వశాంతికి ఇదియే విప్లవము. ఈనాడు విశ్వశాంతికి అంత విప్లవం సంభవిస్తుందంటే కారణం ఏమిటి? కోప భీతి దైవ ప్రీతి సంఘ నీతిని కొనుపోయినాము. కేవలము మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము. ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు. ఆచార విచార మానవుడిగా రూపొందాలి. ఆచార విచారములు లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి. మీరు చదువుతో పాటు దేశం యొక్క విశ్వాసమును దేశ కళ్యాణమును దృష్టి అందించుకోవాలి. మన ప్రాచీన కాలం నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సాంప్రదాయం. ఆధ్యాత్మిక సంపత్తి వల్ల ఈ దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం. భారతీయులకు ప్రధాన గ్రంథము వేదము. ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర. సత్యమును ఉచ్చరించు, ధర్మమును ఆచరించు. దురదృష్టవశాత్తు ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు, ధర్మమును ఉచ్చరిస్తున్నారే కానీ ఆచరించటం లేదు. ధర్మమును ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే మనల్ని రక్షించేటువంటిది. ఈ ధర్మం అంటే ఏమిటి? కేవలం మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు. మనస్సేకం వచస్ ఏకం కర్మం ఏకం, ఇదే మానవుని యొక్క ధర్మం. ఈ మూడింటిని ఏకత్వం గావించాలి, అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. త్రికరణ శుద్ధియే మన ధర్మం. ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది. కనుక వేద ధర్మము సత్యం వద ధర్మం చెర చెప్పాయి. సత్యాన్న ప్రవధవ్యం, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రవధవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు. హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము, ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి. సత్యమునకే విజయము అని, ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి. ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు. సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు కానీ డిన్నర్ను చూస్తూ వస్తుంటారా? మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధము చేస్తున్నారు అని చెప్పాడు. నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న సంజయుడు. సంజయుడనగా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడే సంజయుడు. యత్ర యోగీశ్వర కృష్ణ

वो महाराजा, यत्र योगीश्वर कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. ఇంకా పురాణములు ఏమి చెప్తూ వచ్చాయి? పురాణములు కూడాను ఈ సత్యధర్మంలో ప్రబోధిస్తూ వచ్చాయి. సత్యన్నాస్తి పరో ధర్మ, ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి, దీనికంటే మించినటువంటిది లేదు. ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ, పలికి బొంకుట కన్నా పాపమున్నా, పలికి బొంకుట కన్నా పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది. కనుక సత్యమే ఈ జగత్తును కాపాడుతున్నది, ధర్మమే ఈ సత్యమును ఆశ్రయించినటువంటిది. సత్య ధర్మంలో రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి. చదువులన్నీ చదివి తాళ వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు, ఎంత చదువు చదివి

చదువు చదివి చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువవలయు. అదియే సత్య చదువు, అదియే ధర్మ చదువు. ఆ ధర్మము సత్యమే. సత్పురుషుల చెంత ఉంటుంటాది. ఎవరు సత్యాన్వేషణ సల్పుతుంటారో, ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో, ఎవరి ఎందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో వారికి సన్నిధి ఎందే ఉంటుంటాది సత్యం. కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు. ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు. సర్వుల ఎందు ఉండనటువంటిది అది ఒక్కటే. అన్ని మార్పు చెందినవే. విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే. చదువు చదవద్దని చెప్పని కాదు. ఈ చదువులతో పాటు ఆ చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి. ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు, ఎంత ప్రఖ్యాతులను పొందలేదు, కానీ అవన్నీ ఎంతకాలం ఉంచగలిగాయి? అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి. దేహమే అస్థిరమైనటువంటిది. అయితే దేహం నశించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి. ఆదర్శం కోసం మనం జీవించాలి, కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. ఆదర్శం శాశ్వతమైనటువంటిది. ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడా ముందు అభివృద్ధి కాగలరు. ఈ వగుచు కలకాలము తిరుగక హంసమై చెడమిగా. మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా ఒక 10 సంవత్సరాలు బ్రతికినా మనం చాలు. కనుక మనం ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి దేశాభిమానము ఆత్మాభిమానం అత్యవసరం. మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని. నా దేశం అంటే ఎలాంటిది? ఎంత పవిత్రమైన దేశము, ఎంత దివ్యమైన దేశము, ఎలాంటి ఆదర్శవంతమైన దేశం, ఎంతటి ప్రేమపూరితమైనటువంటి దేశము, ఎంతటి విశాలమైన దేశము. దేశం యొక్క విశిష్టతను మొట్టమొదటి గుర్తించాలి విద్యార్థులు. భారతదేశం ఒక చెత్త భూమిగా మీరు విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణమనే వెళ్తున్నారు. భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేదు. భవ్య భావాలు కలిగిన భారతీయ దివ్య సంస్కృతి తత్వం.

0: వాట్
1: గ్రేటర్ కంటే నువ్వు దౌర్భాగ్యమేమీ కలదు.
0: ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశం నుండి పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం. విద్యార్థి విద్యార్థినిలారా, ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్యమార్గమును విడుక, ధర్మ మార్గమును విసర్జించక, న్యాయ మార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి. మనకు అధికారం ప్రధానం కాదు, అధికారం కేవలం కదిలిపోయే మేఘములు. దాని నిమిత్తమై మీరు గర్వించనక్కర్లేదు.

మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిదే ఈ యవనం. ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిదే ఈ యవనం. క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలమునకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు. ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము, పవిత్రమైన కాలము. ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు. వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు. విద్యార్థులారా, సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి. ధర్మం అనేటువంటిది ఒక దేశములకు ఒక కాలములకు ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. కాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి. దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు. ఈనాడు నిజముగా విద్యార్థులకు ఇది అత్యవసరము. తానెవరూ తెలుసుకొనక బయట ప్రపంచాన్ని తెలుసుకున్నందుకు ప్రయత్నిస్తున్నాడు. తనను తాను తెలుసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగిన కృషి చేయాలి. జగతిని జీవించువాడు మనుజుడు కావాల మొదట. ధనుజుల దుష్కృతుడు నెల్లా పొగడుచుండు వాడే చెవట. బ్రహ్మజ్ఞానం నేర్చి ఇచ్చిన ఆత్మజ్ఞానం తెలుసుకుంటారు. ఏ మానవ జీవితం నువ్వు రాజబాట. ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ బాటను మనం నేర్చాలి. ఈ మాటలో మనం అంకితం కావాలి. ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి. ఈ పవిత్రమైన కాలమును, పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని ఈ విద్యార్థి విద్యార్థినిలందరూ కూడా విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి. అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం. దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము. అనుకుంటారు నేను సాధిస్తున్నాను, నేను సాధిస్తున్నాను. ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే. ఆత్మవిశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి వారు.

పంచభౌతికమైన దేహాన్ని గమ్యం చేర్చే అశ్వంతో పోలుస్తుంటారు. గమ్యం చేరే వరకు ఎంతవరకు అవసరమో అంతవరకు దానిని సంరక్షించుకోవాలే తప్ప దానిపై మమకారం పెంచుకోరాదని చెప్తారు. అలాగే దేహాన్ని రథంతోనూ, ఇంద్రియాలను అశ్వాలతోనూ, కళ్ళాన్ని మనసుతోనూ, బుద్ధిని రతుకునితోని కూడా పోలుస్తుంటారు. భగవాన్ సమక్షంలో అవన్నీ ఏకోన్ముఖమవుతాయి. భగవాన్ ముఖత ఆ విషయాలను తెలుసుకున్న స్వామి పూర్వ విద్యార్థులు శ్రీయుతులు వైశ్రీ రంగనాథరాజు గారు, వి శ్రీనివాసులు గారు, ఎస్ రవికుమార్ గారు, అశ్వత్నారాయణ గారు, అనిరుద్ధ్ గారు, సిజి సాయి ప్రకాష్ గారు ఇప్పుడు ప్రసారం చేయబోతున్న శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా తమ అనుభవాలను మనతో పంచుకోబోతున్నారు.

0: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును. సకల సంకల్పరహితుడే శాంతి పొందు, ఉన్నమాట తెలుపుచున్నమాట అన్నారు భగవాన్ బాబావారు. మనం స్వామిని కోరవలసింది ఏమిటి? ప్రార్థించవలసింది దేనికి? పుత్రమిత్ర భరణ వ్యాపారముల నిమిత్తమా? ధనధాన్య భోగ యశస్సుల నిమిత్తమా? ఇవన్నీ ప్రపంచంలో మనకు లభిస్తూనే ఉన్నాయి. కాస్త కృషి చేస్తే అవి మనకు లభ్యమవుతున్నాయి. అయితే కృషి చేసిన స్వామి కృపలేనిదే శాంతిని ఆనందాన్ని మనం పొందలేము. మరి స్వామి కృపని పొందే మార్గమేమిటి? స్వామే సూచించారు. మెండ్ ది బాడీ, మెండ్ ది సెన్సెస్ అండ్ ది మైండ్. అనగా దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సుని త్రుంచు, అంటే మనోలయం గావించు. దేహాన్ని వంచు అంటే కేవలం శారీరకమైన కసరత్తు అనుకుంటే పొరపాటే. అహంకారాన్ని త్రుంచుకో, వినయ విధేయతలను పెంచుకో, కష్టపడి పనిచేయి, ఇష్టపడి సేవ చేయి. ఇన్ని అర్థాలున్నాయి దేహాన్ని వంచు అనడంలో.
1: ఒకసారి ఒక విదేశీ భక్తుడు స్వామివారిని ఒక ప్రార్థన చేశాడు. స్వామి, నేను దేశాలు తిరిగాను, నేను ధన ధాన్యాలను సంపాదించాను, కానీ నాకు శాంతి మాత్రం లేదు. స్వామి, ఐ వాంట్ పీస్ అని ఆయన ప్రార్థించాడు. వెంటనే స్వామి నవ్వుతూ, శాంతి దానిలోనే దాగుంది. ఐ అంటే అహంకారాన్ని తొలగించు, వాంట్ అంటే కోరికను తొలగించు, అప్పుడు పీస్ శాంతి దానికదే నీకు అందుతుంది అని సెలవిచ్చారు.
0: అహంకారం అంటే స్వామి చెప్పిన నిర్వచనం, అహం ప్లస్ ఆకారం ఈజ్ అహంకారం అన్నారు స్వామి. అంటే ఈ దేహమే నేను అన్న దేహాభిమానమే అహంకారానికి మూలమని సెలవిచ్చారు. ఈ దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి స్వామి సూచించిన సులువైన విలువైన మార్గం సేవ. సేవా దృక్పథమే భక్తుణ్ణి స్వామి కృపకు పాత్రుని చేస్తుంది.

0: అయితే అసలు సేవ ఎలా చేయాలి, సేవ యొక్క సూత్ర నియమావళి ఏమిటి అనే విషయాల్ని స్వామి పలుమార్లు ప్రబోధించారు. ఎవరికి సేవ చేసినా నీకు నీవు సేవ చేసుకున్నట్లే అని సెలవిచ్చారు. అంతేకాదు, ఎవరికి సేవ చేసినా అది నీ ఆరాధ్య దైవాన్ని సేవించుకున్నట్లే అనే భావనతో చేయమన్నారు. అంతేగాక మనం చేసే సేవ కేవలం మన తృప్తి కొరకే కాక ఎదుటి వాళ్లకది ఉపయోగపడుతోందా అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు.
1: సార్, మీరు ఈ విషయాలు తెలుపుతుంటే నాకొక చక్కని సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామివారి ఆధ్వర్యంలో నారాయణ సేవ జరుగుతుంది. స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతుండటంతో అక్కడున్నటువంటి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో కూర్చున్నటువంటి భక్తులందరికీ ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. దానిలో భాగంగా ఒక స్త్రీ, ఒక తల్లి ఒక 2 సంవత్సరాల బిడ్డను తన ఒడిలో కూర్చుని ప్రసాదం స్వీకరించడానికి సిద్దమవుతుంది. ఆ విద్యార్థులు ఉత్సాహంతో ఆ తల్లికి ఆ బిడ్డకు కూడా 2 విస్తరాకులు వేసి దాంట్లో పులిహోర పెడుతున్నారు. దూరంగా దీన్ని గమనిస్తున్నటువంటి స్వామివారు వెంటనే వచ్చి ఆ విద్యార్థిని నవ్వుతూ మందలిస్తూ, ఏమి చిన్న బిడ్డ ప్రసాదం స్వీకరిస్తుందా అని చెప్పి వారిని హాస్టల్లోంచి పాలు తీసుకురమ్మన్నారు. వారు పరుగు పరుగున వేడి పాలను తీసుకుని వచ్చి ఆ బిడ్డకు అందించడంతో స్వామి మరొక మారు మందలిస్తూ, చిన్న బిడ్డ వేడి పాలు ఎలా తాగుతుంది అంటూ మరొక గ్లాసు తీసుకుని ఆ పాలను చల్లార్చి ఆ చిన్న బిడ్డకు అందిస్తూ నవ్వుతూ చెప్పారు, సేవ చేయడం కేవలం ఒక పని చేయడం కాదు, సేవ చేస్తున్నప్పుడు ఎదుటి వారు ఏ విధంగా లాభపడుతున్నారు, వారికి ఏ విధంగా సంతృప్తి చెందుతున్నారు అనేటువంటి భావనతో సేవ చేస్తే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని సెలవిచ్చారు.
2: ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. మన పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1991 స్టార్ట్ అయినప్పుడు 1992 ఒక విద్యార్థి ఇక్కడ మన MBA చదువుతూ బ్లడ్ డొనేషన్ చేయడానికి హాస్పిటల్కి వెళ్లాడు. బ్లడ్ డొనేషన్ చేశాడు. అప్పుడు బ్లడ్ బ్యాంక్ బయట వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజుల్లో స్వామి చాలా ఆఫెన్ హాస్పిటల్కి వచ్చేవారు. అప్పుడు సో స్వామి వచ్చారు హాస్పిటల్కి, ఈ పిల్లోడిని చూశాడు, చూశారు స్వామి. స్వామి అప్పుడు ఆయనతో వచ్చిన భక్తులతో ఇంట్రడ్యూస్ చేశారు, ఇది మా స్టూడెంట్ ఇక్కడ వచ్చాడు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చాడు అని స్వామి అన్నారన్నమాట. సో స్వామి అడిగారు ఈ పిల్లోడిని, ఏం రా బ్లడ్ డొనేషన్ చేశావా అని. ఈయన, అవును స్వామి బ్లడ్ డొనేషన్ చేశాను అని అన్నాడు. అప్పుడు స్వామి ఆయన చూసి నవ్వుతూ అడిగారట, నాకు అందలేదే అని అన్నారట స్వామి అని చెప్పేసి నవ్వేసి వెళ్ళిపోయారట స్వామి. అప్పుడు ఈ పిల్లోడు కూర్చొని ఆలోచించాడు, ఏమిది ఇలా చెప్పారు స్వామి అని. అప్పుడు కొంచెం డీప్ గా ఆలోచిస్తే అర్థమైంది ఏమంటే, ఈయన ఏదో ఎవరో పేషెంట్ కి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో బ్లడ్ డొనేషన్ చేశాడు, కానీ ఆ పేషెంట్ లో ఉన్న స్వామికి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో చేయలేదు. అది ఆయనకి ఆ ఇన్సిడెంట్ తో చక్కగా లెసన్ దొరికింది.
0: కరెక్ట్. యాక్చువల్గా ఎవరికి సేవ చేసినా వారిలో ఉన్న భగవంతుణ్ణి సేవిస్తున్నాము అనుకుంటే మనకెంతో ఆనందం కలుగుతుంది. ఈ సందర్భంలో నాకు మదర్ థెరసా గారి మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఆవిడ ఒక పర్యాయం ఒక కుష్ఠురోగి గాయాల్ని తుడిచి మందు రాస్తోంది. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, అమ్మా నాకు 100,000,000 డాలర్లు ఇచ్చినా ఈ పని నేను చేయను అన్నాడాయన. అప్పుడు ఆవిడ, నాయన నేను కూడా 100,000,000 డాలర్లు ఇస్తే ఈ పని చేయను, ఇది కేవలం జీసస్ కొరకు చేస్తున్నాను అని చెప్పిందట.
1: సార్, మీరు భగవంతుని కొరకు సేవ చేస్తు ఒక రోగిలో భగవంతుని చూసి సేవ చేయడం మదర్ థెరిసా గారు చేసినటువంటి విషయం మీరు చెబుతుంటే ఒకసారి మాకు జరిగినటువంటి ఇంకొక సంఘటన గుర్తుకొస్తుంది సార్. సాయికులోని సభా మండపంలో మాట్లాడడానికి, ఏ విధంగా మాట్లాడాలో సూచించడానికి, ఆశీర్వదించడానికి స్వామి మా ఇద్దరిని, ఒక ఇద్దరు విద్యార్థుల్ని లోనికి పిలిచారు. పిలిచి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ దాదాపు 1 గంట సేపు సూచనలు అందించి కుర్చీలోంచి లేవబోతున్నారు. లేస్తున్న సమయాన ఇరువైపులా కూర్చున్నటువంటి మేము స్వామికి సహాయపడదామనేటువంటి ఉద్దేశంతో మా చేతులు అందించాము. ఒకవైపు నేను, మరొకవైపు మా స్నేహితుడు. ఆ స్నేహితుడిని చేయిని స్వామి చూస్తూ ప్రేమతో అలా పట్టుకున్నారు. స్వామి ఒక్కసారి పట్టుకోగానే ఆ విద్యార్థి కళ్ళలోంచి ఆనంద బాష్పాలు కావడం ప్రారంభించారు. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. స్వామి ఆ విద్యార్థిని చూసి చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ విద్యార్థి చెప్పినటువంటి సంఘటన, ఆ విద్యార్థికి ఆయన తల్లిగారు చేసేటువంటి వేడి రొట్టెలు, నేతి పూసినటువంటి వేడి రొట్టెలు చాలా ఇష్టం. బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఇంటికి వేసవి సెలవుల్లో వెళ్లినప్పుడు ఆ తల్లి తన కొడుకు వస్తున్నాడని వేడి రొట్టెలు చేసి దాని మీద నేతి పూసి ఆ విద్యార్థి లోపలికి ప్రవేశిస్తూనే ఆ తల్లిగారు ఆయన చేతిలో పెట్టారు. ప్రేమతో ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ తిండి నోట్లో పెడుతున్న సమయాన ఇంటి బయట ఆరు బయట ఒక భిక్షగాడు వచ్చి భవతి అని అడిగాడు. ఈ విద్యార్థికి ఏం చేయాలో తెలియలేదు. అయితే ఈ వేసవి సెలవులకు వెళ్లే ముందు స్వామి విద్యార్థులందరి ఉద్దేశిస్తూ, మీరందరూ ఎవరిని చూసినా ఏం చేసినా స్వామి కొరకే చేస్తున్నాము, స్వామి కొరకే చేస్తున్నాము అనేటువంటి భావంతో చేయండి అని సూచించారు. స్వామి చెప్పినటువంటి ఆ మాట అతనికి అప్పుడు గుర్తుకొచ్చింది. తిరిగి ఆ భిక్షగానికి ఈ తిండినిద్దామనేటువంటి ఉద్దేశంతో తిరిగి వెళ్లి ఆ భిక్షగాని చేతిలో ఈ తిండిని పెడుతున్నప్పుడు ఆ భిక్షగాడు నవ్వుతూ ఆ తిండిని స్వీకరిస్తూ ఈ విద్యార్థి చేయి వెనుక భాగాన్ని స్పృశించాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి ఈ విద్యార్థి చేయిని పట్టుకోవడంతో ఆ స్పర్శ ఈ స్పర్శ ఒక్కటే అని విద్యార్థికి తెలిసొచ్చింది. స్వామి నా దిక్కు చూసి నవ్వుతూ, వీళ్ళ అమ్మ రొట్టెలు చాలా బాగా చేస్తుంది అని సెలవిచ్చారు.
0: అంటే మనం ఎవరికి సేవ చేసినా, ఎవరికి సహాయపడినా అది అంతర్యామి అయిన స్వామిని చేరుకుంటోందని ఈ అనుభవం మనకు రుజువు చేస్తోంది. నిజానికి జీవితం కేవలం సేవ ద్వారానే ధన్యత పొందుతుంది అన్నారు స్వామి. సేవ చేసే అవకాశం అందరికీ ఉంది. ఆసక్తి ఉండాలే తప్ప సేవ చేయడానికి భగవంతుడు మనకు ఎన్నో అవకాశాలిస్తున్నాడు. మన జీవితాన్ని ధన్యత చేయడానికి ఈ అవకాశాలు ప్రసాదిస్తున్న భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రణామాలు అర్పిద్దాం.

0: సేవ ద్వారా అహంకారం తొలగిపోవడం ఇంద్రియ నిగ్రహానికి తొలిమెట్టు అని స్వామి చెప్పారు. మరొక సందర్భంలో ఇంద్రియాలు మనస్సుకి భార్యల వంటివని అన్నారు. ఇరువురు భార్యలున్న ఉత్తానపాదుడు కుమారుడైన ధ్రువుణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ముగ్గురు భార్యలున్న దశరథుడు శ్రీరాముణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ఇక 10 మంది భార్యలున్న మనస్సు గతి ఏమిటి అంటూ స్వామి చమత్కరించారు. ఇంతేకాదు, మనస్సు ఇంద్రియాలకు యజమాని. యజమాని పరిచారకుల వెంట పరుగిడితే సులకనైపోతాడు అని హెచ్చరించారు. ఇంద్రియాలు అడిగిన వల్ల ఇవ్వకూడదని, నియంత్రణ పాటించాలని సూచించారు.
1: ఈ విషయం మీరు చెబుతుంటే స్వామి చెప్పినటువంటి ఒక చక్కని పద్యం నాకు గుర్తుకొస్తుంది సార్. కన్నులను ఇచ్చినదెందుకో తెలుసా, అన్నీ చేసేటందులక కాదు కాదు, దేవదేవుడైన కైలాసవాసిని చూచేటందులకు. చెవులను ఇచ్చినదెందుకో తెలుసా, శబ్దం వినేటందులక కానే కాదు, భగవానుని కీర్తన వినేటందులకు. నోటిని ఇచ్చినదెందుకు తెలుసా, మాటలు పలికేటందులక, ఆర్తామనుడవు దేవదేవుని కీర్తన పాడేటందులకు. చేతులను ఇచ్చినదెందుకు తెలుసా, మూతికి ముద్దను అందించుటక, పతిత పావండవు శివుని పూజలు చేతులార చేసేటందులకురా. పొందుక పాదములు నిచ్చినదెందుకు, సందులు గొంతులు తిరుగుటక అందుకు కాదు, నందివాహనుని మందిరమ్మున తిరుగుటకు. దేహమునిచ్చినదెందుకు తెలుసా, దేశములన్నీ చుట్టుటక, పరోపకారార్థం ఇదం శరీరం అను పదమును ఆచరణలో పెట్టుటకు.
0: ఇంద్రియాలను అరికట్టడానికి భగవన్నామ స్మరణ ఒక సులభమైన మార్గం అని సూచిస్తూ స్వామి పాడిన పాట ఇప్పుడు విందాము.

0: చక్కని పాట వింటుంటే నాకు మరొక రెండు సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఒక గొప్ప పారిశ్రామికవేత్త స్వయంగా చెప్పినటువంటి అనుభవం ఇది. ఆయనకు సిగరెట్ తాగేటువంటి అలవాటు ఉండేది. అయితే ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఆయనకు ప్రసాదం అందిస్తున్నారు. అంతకు మునుపే సిగరెట్ కాల్చి వచ్చినటువంటి చేతులతో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ఇష్టం లేక ఒక అపరాధ భావంతో స్వామి ఇస్తున్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆయన కొంచెం సంకోచిస్తున్నారు. అప్పుడు స్వామి నవ్వి, ఎందుకలా చేస్తున్నావు అని అడిగితే, స్వామి క్షమించండి, నాకు పొగ తాగే అలవాటు ఉంది, సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఆ చేతులతో నేను మీరు ఇచ్చేటువంటి ప్రసాదం స్వీకరించడానికి ఇష్టపడట్లేదు అని ఆయన చెప్పారు. వెంటనే స్వామి నవ్వుతూ, ఏమీ పర్వాలేదు, ప్రతిసారి నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు స్వామి ఇది నీ కొరకే కాలుస్తున్నాను, స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అనేటువంటి భావనతో నువ్వు సిగరెట్ కాల్చు, కొద్ది రోజుల తర్వాత దానికదే పోతుంది అని సెలవిచ్చారు. ఆయన అదే విధంగా ప్రతిసారి ఆ ధూమపానం చేస్తున్నప్పుడు స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అంటూ చేస్తూ వచ్చారు. ఒక్కరోజు ఉన్నట్టుండి సిగరెట్ అంటే ఆయనకు ఇష్టం పోయింది. ఆ సిగరెట్ ని ముట్టుకుంటేనే ఒక రకమైనటువంటి ఒళ్ళు కంపన మొదలైంది. ఇంకా సిగరెట్ అలవాటు పోయిందని చెప్పి స్వామికి చెప్పడానికి మరలా పుట్టపర్తికి వస్తే స్వామి పిలిచి ఇంటర్వ్యూలో, ఏమీ పోయిందా సిగరెట్ అని అన్నారు. ఇది భగవంతునికి దురలవాటు కూడా సమర్పణ చేస్తే మాయమయ్యేటువంటి విషయం. ఇంకొక సంఘటన సార్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్య పారిశ్రామిక పట్టణంలో జరిగినటువంటి సంఘటన ఇది. అక్కడ కారాగారంలో ఒక ఖైదీ చాలా ఆగ్రహంగా ఉండేటువంటి వాడు. ఆయన యొక్క కోపాన్ని కంట్రోల్ చేయడానికి, ఆయన యొక్క పరివర్తనలో మార్పు తేవడానికి అక్కడి సూపరింటెండెంట్ గారు, జైలు సూపరింటెండెంట్ గారు భయపెట్టారు, బాధ పెట్టారు, కొట్టారు, తిట్టారు, ప్రార్థించారు, బుదగరించారు. కానీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అయితే అదే కారాగారంలో ప్రతి గురువారము అక్కడి సత్యసాయి సేవా సమితి సభ్యులు భజన చేయడానికి వెళ్లేవారు. ఆ సమితి పెద్దకు ఈ సూపరింటెండెంట్ గారు తన బాధ చెప్పుకున్నారు. ఈయనలో ఏమైనా పరివర్తన మీరు తీసుకురాగలుగుతారా అని ప్రార్థించారు. అప్పుడు ఆ సమితి పెద్ద స్వామిని ప్రార్థించి ఆ పిల్లవాని దగ్గరికి వెళ్లి ఆయనను పిలిచి, నాయన, నీ కోపాన్ని నీవు ఆపుకోవడానికి ప్రయత్నించకు, నీవు చేయవలసిందల్లా ఒక్కటే అంటూ ఒక చాక్ పీస్ ఇచ్చి, ఈ చాక్ పీస్ తో ప్రతిరోజు స్వామి చెప్పినటువంటి బోధనలు బోర్డు, జైల్లో ఉన్నటువంటి బోర్డు మీద రాయి అని సెలవిచ్చారు. ఆ పిల్లవాడు అదే విధంగా శ్రద్ధతో భక్తితో ప్రతిరోజు పొద్దున స్వామి చెప్పేటువంటి బోధన రాస్తూ వచ్చాడు. 18 రోజులు రాశాడు. ఆ చాక్ పీస్ 18 రోజులు వచ్చింది. చాక్ పీస్ రోజు తరుగుతున్నట్టు అతనిలో కోపం కూడా తరుగుతూ వచ్చింది. 18 రోజు చాక్ పీస్ అయిపోయింది. ఈ ఖైదీ లోపల సంపూర్ణమైనటువంటి మార్పు వచ్చింది. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిలో వచ్చినటువంటి మార్పు వలన వారు అతని 3.5 సంవత్సరాలకే విడుదల చేశారు. ఇప్పుడు ఆయన ఆ పట్టణంలో ఒక చిన్న షాప్ పెట్టుకుని తన జీవితాన్ని సాగిస్తున్నారు. ఇది భగవంతుని యొక్క ప్రేమ, భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క సూచనలో తెచ్చేటువంటి పరివర్తన.
1: ఆహా, ఇది వింటుంటే నాకు ఇంకొక సంఘటన గుర్తొస్తోంది. కరుణాకర్ గారని స్వామి ఒక భక్తులు. పెళ్లైన కొత్తల్లో ఆయనకి మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఒకటి ఉండేది. అది ఎలాగన్నా వదులుకుందాం అని ప్రయత్నిస్తుంటే అది వదలట్లేదు. చివరికి ఆయన స్వామి దగ్గరకు వచ్చి ప్రార్థించి, స్వామి, నాకు ఈ మత్తు పానీయాలు తీసుకునే అలవాటుంది, అది వదలటం లేదు, మీరే నాకు ఏదో ఒకటి ఉపదేశించండి అని స్వామిని ప్రార్థించారు. అప్పుడు స్వామి, చూడు కరుణాకర్, నేను నీకు 7 నాణాలు ఇస్తాను. నువ్వు ప్రతిరోజు కూర్చుని మందు తాగుతావు కదా, ఆ గ్లాసులో ఈ 7 నాణాలు వెయ్యి. అది ఎంత ఎత్తు వస్తే అంత మందు పోసుకుని తాగు. ప్రతిరోజు ఒక్కొక్క నాణం తగ్గించుకుంటూ 6వ రోజున 6 నాణాలు, 5వ రోజున 5 నాణాలు, అలా 7 రోజులు తాగు, చిట్ట చివరికి అదే వదిలిపోతుంది అని చెప్పారట. సో కరుణాకర్ గారు ఆయన ఇంటికి వచ్చి స్వామి చెప్పినట్టే తూచా తప్పకుండా అలాగే ఒక్కొక్క నాణం తగ్గిస్తూ 7 రోజుల పాటు అది చేశారట. 7 రోజు అయ్యేసేపటికి ఆయనకి విచిత్రంగా అనిపించింట, స్వామి ఇదేమి ఇంద్రజాలమా, నాకు అసలు ఇప్పుడు మందు కూడా తాగాలనిపించట్లేదే, ఆ వాసనే పడట్లేదే అనుకుని, ఇది ఏంటిది మాయ అని

0: చిక్కున స్వామి దగ్గరికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి చాలా విచిత్రంగా ఇది ఎలా వదిలిపోయింది నాకు అని అడిగారట. అప్పుడు స్వామి అన్నారట, చూడు కరుణాకర్, నువ్వు స్వామి మాట తూచా తప్పకుండా సంపూర్ణంగా దాన్ని పాటించావు, కేవలం దాని ప్రతిఫలమే ఈ చెడులవాటు నీ నుంచి దూరం అయిపోయిందని స్వామి చెప్పారట.
1: నిగ్రహం లేకపోతే అనుగ్రహం లభించదు అని స్వామి పలు సందర్భాల్లో సెలవిచ్చారు. నిగ్రహము పొందాలంటే స్వామి ఆదేశాల్ని అనుసరించాలి, ఫాలో ది మాస్టర్. అప్పుడు ఈ దుర్బుద్ధులు, దురభ్యాసాలు, దుర్భావములు అనే డెవిల్ని ఎదుర్కోవడానికి మనకు శక్తి కలుగుతుంది. ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్ అన్నారు స్వామి. వీటితో పోరాడి మనం చివరికి విజయం సాధించే అవకాశం కూడా లభించాలని, దానికి తగిన శక్తిని, భక్తిని, యుక్తిని ప్రసాదించాలని మనం స్వామిని ప్రార్థిద్దాం.

0: మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహం అన్నట్లుగా బంధనకు మోక్షానికి మనస్సే కారణం అని సెలవిచ్చారు భగవాన్. అదేవిధంగా మనస్సు ఇంద్రియాలకు లోబడినప్పుడు ఇంద్రుడవుతుంది, ఇంద్రియాలను లోబర్చుకున్నప్పుడు రుద్రుడవుతుంది అని కూడా సెలవిచ్చారు స్వామి. అయితే మనస్సు ఇంద్రియాలని లోబర్చుకోవాలంటే మనస్సుని దైవానికి అర్పితం గావించాలి అంటూ, కాయ కష్టము లేదు, కాసు ఖర్చు లేదు, లేదు చదువు సాధనాది బాధ, మనసొకింత ఇచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలము పొందుడయ్యా అని ఉద్బోధించారు.
1: మనసు ఒకంత ఇచ్చి మరి సాయి కడనున్న అంటుంటే నాకు మరొక సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి ప్రొఫెసర్ నందంజయ గారు దర్శనంలో కూర్చున్నారు, కూర్చొని ఆలోచిస్తున్నారు. అప్పుడు స్వామి దర్శనానికి వస్తూ ఆయన ముందు నుంచి వెళ్తున్నారు. స్వామి, ఇన్ని సంవత్సరాలుగా నేను పుట్టపర్తికి వస్తున్నానే, మరి నాలోపన ఏమైనా మార్పు వచ్చిందా అని ఆలోచన ఆయన్ని లోపలని తెలుస్తుంది. స్వామి రెండు అడుగులు వేసి ఒక్కసారి వెనక్కు తిరిగి, ఏయ్ ప్రొఫెసర్, నీ మనస్సును నాకు అర్పించు, అప్పుడు దాని యొక్క ప్రవర్తనలో పరివర్తన నేను తీసుకొస్తాను అని సెలవిచ్చి ముందుకు సాగిపోయారు.
0: మనస్సు అర్పించడం అంటే నాకు ఇంకొక సంఘటన జ్ఞాపకం వస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఒక విద్యార్థి, స్వామి నా మనస్సు మలినంగా ఉంది, దాన్ని నేను ఎలా శుద్ధిపరచుకోవాలి అన్నాడు. స్వామి తమ హ్యాండ్ కర్చీఫ్ చూపిస్తూ, నాయన మనస్సు ఈ హ్యాండ్ కర్చీఫ్ మాదిరిగా చాలా తెల్లనిది, పరిశుద్ధమైనది, మీరు వాడుకోవడం వల్ల అది మలినమవుతోంది. మలినమైన కర్చీఫ్ నేం చేస్తావు, దోబికి వేస్తావు. అలాగే మలినమైన నీ మనస్సుని నాకు అర్పించు, నేను దాన్ని శుద్ధం చేస్తాను అని సెలవిచ్చారు. మరొక సందర్భంలో స్వామి మనస్సుని ఒక ఈగతో పోల్చారు. ఈగ అన్నిటిపై వాలుతుంది కాని అగ్నిపై వాలదు, అగ్నిపై వాలితే అది మరణిస్తుంది. అలాగే మనస్సు అన్నిటి మీద వాలుతుంది కాని ఆత్మపై వాలదు, ఆత్మపై మనస్సుని కేంద్రీకరించినప్పుడు అమనస్కమవుతుంది అని సెలవిచ్చారు. నీటి నుండి వేరైన చేపపిల్లని డన్ల పరుపుపై పడుకోబెట్టి వేడివేడి కాఫీ పోస్తే అది బతుకుతుందా? అలాగే ఆత్మ నుండి వేరైన మనస్సుని ఆత్మతో చేర్చినప్పుడే దానికి శాంతి విశ్రాంతి అన్నారు భగవాన్. అదే మనోలయం, అదే దుఃఖ నివృత్తి, అదే ఆనంద ప్రాప్తికి మార్గం.

0: శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా స్వామి పూర్వ విద్యార్థులు శ్రీయుతులు వి శ్రీనివాసులు, ఎస్ రవికుమార్, అనిరుద్, సిజి సాయి ప్రకాశ్, నరసింహారావు, రంగనాథరాజు, భగవాన్ ముకుత తాము గ్రహించిన విషయాలను చక్కగా వివరించారు. ఉత్తేజకరమైన గోష్ఠి అనంతరం శ్రోతలు ఇప్పుడు ఒక చర్చను వింటారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అంతపురం క్యాంపస్ లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన శ్రీమతి పద్మావతి గారు పరమపద సోపానత్రయమనే నేటి శీర్షికను విశదంగా వివరిస్తూ జరిపే చర్చను విందాం.
1: వాసు వాసు, అమ్మ వాసంతి ఎక్కడున్నావమ్మా? అవును, మధ్యాహ్నం కాలేజీలో ఉంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. త్రిషకు బాగాలేదు, ఇంటికి పంపిస్తున్నామని స్కూల్ వాళ్లు ఫోన్ చేశారు. ఇంటికి వచ్చేసిందా? ఏమైంది? ఎలా ఉంది? ఎక్కడుంది?
2: వచ్చేసింది వదినా, కడుపు నొప్పి, వాంతులట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. గ్యాస్ అని పాంటాప్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు.
1: అయ్యో రామ, ఈ వయస్సులోనే ఈ పిల్లలకు ఇలాంటి మందులా? ఏది త్రిష, త్రిష ఇలా రామ్మా.
3: వస్తున్నా పెద్దు.
1: ఈరోజు ఏం తిన్నావు తల్లి?
3: దోశలు బాగున్నాయి కదా అని 3 తిన్నాను. ఆ తర్వాత చెక్కిలం, మిక్సరు, బొరుగులు, లడ్డు తిన్నాను. మా క్లాస్మేట్ నూడిల్స్ తెచ్చింది, చాలా బాగుందని అది కొంచెం తిన్నాను.
1: చూసావా త్రిష, నిన్న కూడా బాగా ఎక్కువగా తిన్నావు. రుచిగా ఉన్నాయి కదా అని ఎక్కువగా తినకూడదమ్మా. అందుకే స్వామి అంటారు, మితాహారం హితాహారం తీసుకోవాలి, సాత్వికాహారం తినాలి, జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకూడదు, మాంసాహారం తినకూడదు, శాకాహారం సాత్వికాహారమే తినాలి, మసాలాలు కారం ఉప్పు పులుపు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం దెబ్బతింటుంది అని. చూసావా ఎలా ఢీలా పడిపోయావో. దీనివల్ల నీ చదువు దెబ్బతింటుంది, స్కూల్కి వెళ్ళలేవు కదా.
3: అవును పెద్దు, నేను అలా అనుకుంటూనే అనుకుంటాను, కానీ చూస్తే చాలు తినేయాలనిపిస్తుంది. ఇంకా తరువాత నువ్వు చెప్పినట్లే చేస్తానులే.
1: సరే తల్లి, వెళ్ళి పడుకో.
4: వదినా, త్రిష వరకు ఎందుకు? నాకే ఎంతో చాపల్యం, మితంగా తినాలి అనుకుంటూనే తినేస్తాను. కారణమేమో అర్థం కాదు.
1: అది మనస్సు యొక్క లక్షణం తల్లి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే బంధమోక్షాలకు కారణమంటారు స్వామి. ఇక తిండిదో లెక్క, ఈ మనస్సును 3 విషయాలు మలినం చేస్తున్నాయమ్మా. దాన్నే స్వామి మలం, విక్షేపం, ఆవరణ అంటారు.
5: అక్కయ్యా, నేనిప్పుడే కాలేజీ నుండి వచ్చాను. ఏమిటమ్మా మలం, విక్షేపం, ఆవరణ అని అంటున్నావు?
1: ఏం లేదు ప్రభా, వాసంతికి మనస్సు, ఇంద్రియాలు, దేహం వీటి గురించి మన స్వామి చెప్పిన మాటలు చెప్తున్నాను. మన మనస్సు అనేది అద్దం లాంటిది. దాని మీద పూర్వజన్మల్లో మనం చేసిన కర్మల తాలూకు ముద్రలు దుమ్ములాగా ఆవరించుకుని ఉంటాయట. ఆవరించుకున్న ఆ దుమ్ము వల్ల మనం మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అందువల్ల మన బుద్ధి పనిచేయకుండా పోతోంది. మనకు అసలేం కావాలో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ మలం అనే దుమ్ము పోవాలంటే క్షాళనం జరగాలి అంటారు స్వామి. అంటే కడిగివేయాలి దాన్ని.
5: ఎలా మరి అక్కయ్య?
1: ఎలాగంటే ఆహారాన్ని నియంత్రించడం మొట్టమొదటిది. సరైన వేళల్లో క్రమబద్ధంగా మితాహారం, హితాహారం, శాకాహారం, సాత్వికాహారం తీసుకోవాలి.
5: సాత్వికాహారం అంటే పాలు పండ్లు ఇవేనా?
1: స్వామి దృష్టిలో సాత్వికాహారం అంటే పాలు పళ్లతో పాటు ఉప్పులు పులుసులు మసాలాలు అతిశయంగా లేని ఆహారం అని అర్థం. అది కూడా మితంగా తీసుకోవాలి. మత్తు పదార్థాలు తీసుకోరాదు. రజోగుణాన్ని మోహాన్ని అభివృద్ధి చేసే ఆహారం తీసుకోకూడదు. అంతేకాదు, ఆహారంతో పాటు విహారాన్ని కూడా కలుపుకుంటేనే సాత్వికాహారం అవుతుంది అంటారు మన స్వామి.
4: విహారం అంటే ఏంటోదినా?
1: 5 జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకునేది విహారం కిందికొస్తుందమ్మా.
4: అంటే ఏంటోదినా?
1: కంటితో, చెవులతో, ముక్కుతో, చేతులతో, నోటితో ఇలా అన్ని ఇంద్రియాలతో చేసే పనులు కూడా సాత్వికమైనవి, మంచివి కావాలి. టీవీలు సినిమాలు విపరీతంగా చూడడం కంటికి చెడుపు. ముక్కుతో చెడువాసనలు పీలిస్తే రోగం, మంచిగాలిని పీలిస్తే ఆరోగ్యం. చేతులతో సత్కార్యాలు చేయాలి, నోటితో మంచి మాటలు పవిత్రమైన మాటలు మాట్లాడాలి. పరనింద, చాడీలు చెప్పడం, వెనక గోతులు తీసే మాటలు మాట్లాడడం ఇవన్నీ నోటికి చెడుపు. అందుకని ఈ ఇంద్రియాలతో చేసే పనులన్నీ కూడా ఉత్తమమైనవిగా ఉండాలి అంటారు స్వామి.
5: ఉత్తమమైనవి అంటే ఏంటక్కయ్యా?
1: చేతులతో పరోపకారంలో పాల్గొనడం ఇప్పుడే చెప్పా కదా, అతిగా మాట్లాడక నోటితో మంచి మాటలు మాట్లాడడం, దైవ నామస్మరణ చేయడం ఇలాంటివి.
5: అవును, స్వామి అంటారు అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అని.
1: అవును, ఇదంతా సాత్వికాహారం కిందికే వస్తుంది. అలాగే ఆహారాన్ని వండేటప్పుడు దైవ నామస్మరణతో పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాక శుద్ధితో పాటు వండడం, వండిన దాన్ని దైవార్పణ చేయడం, వడ్డించేటప్పుడు లోనున్న ఆత్మకు అంటే ఆ దైవానికి నిలయమైన ఈ శరీరం అనే ఈ ధర్మ సాధనం క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని బ్రతకడానికి తినే దృష్టితో బ్రతకడం.
5: తినడానికి బ్రతికే దృష్టి ఉండకూడదు, అవునా?
1: అవునమ్మా, అందుకే ఆ స్వామి అంటారు ఒక పూట తినేవాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి అని.
5: అందుకే కన్నడ భాషలో ఒక సామెత ఉందట, మా ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది.
1: ఏమిటది?
5: ఒందు పూట యోగి, ఎరడు పూట భోగి, మూడు పూట రోగి, నాలుగు పూట ఎత్తుకోని డోగి అని. అంటే నాలుగు పూటలా తింటే ఎత్తుకుని పోవాలి అని అర్థం.
4: ఎక్కడికి? శ్మశానానికేనా?
1: అవునమ్మా, స్వామి అంటారు అలా ఆహార విహారాల వల్ల మన మనస్సుపై దుమ్ముగా ఏర్పడిన మలాన్ని శుభ్రపరచవచ్చు అని. ఫుడ్, హెడ్, గాడ్ ఈ మూడింటికి సంబంధం ఉంటుందని అంటారు స్వామి. తిండి ఎలాగో భావాలలాగా, భావాలు ఎలాగో మనిషి చేసే కార్యాలు అలాగా, కార్యాలు ఎలాగో ఫలితం అలాగా అని. కాబట్టే మాంసాహారం తినరాదు అంటారు స్వామి. పాశవికమైన తిండి తింటే పాశవికమైన భావాలు కలుగుతాయి, పాశవిక కార్యాలే చేస్తారు, పాప ఫలం అనుభవించక తప్పదు. ఇక సాత్వికమైన ఫుడ్ లో సాత్వికమైన భావాలు, దానివల్ల మంచి కార్యాలు, తద్వారా పుణ్యఫలం లభిస్తాయి. పుణ్యఫలం ఉన్న చోట దైవం ఉండడం జరుగుతుంది.
5: అందుకే కదా ఈ మాంసాహారం దాని ఫలితం మీద ఓ సూక్తి కూడా ఉంది. ఆకులు తినే మేక గుట్టలెక్కు, మేకలు తినే మనిషి మంచమెక్కు అని. సరే, ఆహార విహారాల వల్ల మనోమాలిన్యం అయిన మలం అనేది కడిగివేయబడుతుంది కదా, మరి ఇంకో మలినం మాటేమిటి?
1: అది విక్షేపం, అంటే చంచలత్వం. దీనివల్ల మనస్సనే అద్దంలో బింబం కదిలిపోతూ ఉంటుంది.
4: ఇది పోవాలంటే ఏం చెయ్యాలి?
1: స్వామి అంటారు జప, తప, ప్రార్థనాది కార్యక్రమాల్లో పాల్గొనడం, నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒకటెంచుకుని ఆ మార్గంలో పురోగమించడం చేయాలి, లేదా సంఘసేవ కార్యక్రమాల్లో తలమునకలుగా పాల్గొనడం ద్వారా ఈ విక్షేపం అనే చంచలత్వం అణిచివేయబడుతుంది.
5: ఇంకా మూడవది ఏదక్క?
1: ఆవరణ. ఇది ఎలాంటిది అంటే మనస్సుని అద్దాన్ని కప్పి ఉండే బట్ట లాంటిది. అష్టవిధ మదాలు, అహంకారాలు ఇవి ఆవరణ. ఈ బట్ట కప్పితే అద్దంలో బింబం యొక్క ప్రతిబింబం కనిపిస్తుందా? తన స్వస్వరూపాన్ని మనిషి గుర్తించకపోవడానికి ఈ ఆవరణ అనే వస్త్రం మనస్సనే అద్దాన్ని కప్పి ఉంచడం కారణం.
5: అర్థమయ్యింది. మలం, విక్షేపం, ఆవరణ ఈ మూడు ఉన్నంత వరకు మనస్సు అనే అద్దంలో బింబం ప్రతిఫలించదు. వీటిని మన ఆహార విహారాల ద్వారా, జప తపాది ప్రార్థనలు, నవవిధ భక్తుల ద్వారా, అరిషడ్ వర్గాలను, అహంకార మమకారాలను అరికట్టుకోవడం ద్వారా శుభ్రపరచుకోవాలి. అప్పుడు శుభ్రమైన అద్దంలో స్వచ్ఛంగా బింబం ప్రతిఫలిస్తుంది. అంతే కదా అర్థం అక్కయ్య?
1: బాగా చెప్పావు ప్రభా. కాని వదిన, అన్నింటి
4: బాగా చెప్పావు ప్రభా కాని వదిన అన్నిటికీ మనసే మూల కారణం అన్నారు కదా స్వామి, అదేనా అసలు దొంగ?
1: కాని దానితో పాటు దేహేంద్రియాదులు కూడా మూలమైనవి. ఇంద్రియాలు ఎప్పుడూ ఈ దేహాన్ని సంతృప్తిపరచడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ దేహాల ద్వారా, ఇంద్రియాల ద్వారానే మనిషి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, అనుభవించగలుగుతున్నాడు. ఇంద్రియాల ద్వారాలు బహిప్రపంచం వైపుకు అభిముఖమై ఉంటాయి. ఇంద్రియాలు బహిప్రపంచాన్ని దర్శిస్తూ ప్రపంచంలోని వాటిని స్వంతం చేసుకోవాలని, అనుభవించాలని తహతహతో మనస్సుతో కలిసి దేహాన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించడమే ప్రవృత్తి మార్గం. దాన్ని వదిలి నివృత్తి పథంలోకి రావాలంటే నిశ్చయాత్మక బుద్ధిని ఉపయోగించుకోవాలి అని అంటారు స్వామి.
3: పెద్దు, ఏం భాష మాట్లాడుతున్నావు? అది అసలు తెలియనా?
1: స్కూల్ నుంచి ఎంతసేపు అయింది వచ్చి నోమిత? మా మాటలు వింటున్నావా?
3: బూట్లు విప్పుతూ విన్నాను, నాకు ఏమీ అర్థం కాలేదు.
5: నీకేమిటి, మాకే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఏంటక్క ప్రవృత్తి, నివృత్తి అని ఏవేవో చెప్పేశావు, కొంచెమైనా అర్థమయ్యుంటే ఒట్టు.
3: నోమిత, వచ్చేసావా స్కూల్ నుండి?
1: సరే సరే, నేను మీకు అర్థమయ్యేలా చెబుతాను. కానీ నోమిత, కాళ్లు కడుక్కొని వచ్చి పాలు తాగమ్మా. త్రిష, నీవు కాస్త కషాయం తాగు తల్లి.
4: అవి ఎప్పుడో వాళ్ల కోసం నేను రెడీగా పెట్టేశాను. దినా
5: సరే గాని ప్రవృత్తి, నివృత్తి, ఇంద్రియాలు, దేహం అంటూ ఏమేమో అన్నావు కదా, కొంచెం విడమర్చి చెప్పవా అక్కయ్య?
1: పిల్లలు, నిన్న సాయంకాలం మనం ఏం చేశాం చెప్పండి.
4: నిన్న కిరాణా సరుకులు కొనాలని నేనంటే దగ్గరున్న మాల్కి వెళ్ళాం, పిల్లలు కూడా వెంటపడి వచ్చారు.
1: అప్పుడేం చేశాం?
3: ఏముంది, మీరు సరుకులు కొంటుంటే నేను అక్కడ ఐస్ క్రీమ్, పానీపూరి కావాలన్నాను, మారం చేశాను, అమ్మ ఇప్పించింది. మంచి మంచి జుంకీలు, ఉంగరాలు, గొలుసులు చూశాను నేను, అవి కావాలని గొడవ చేస్తే చిన్న తవి నాకు ఇప్పించింది.
1: చూసావా త్రిష, నిన్న అవన్నీ తిని తర్వాత ఈరోజు ఇంకా ఎక్కువ తిని రోగం తెచ్చుకున్నావు. చూసావా నమిత, నీ దగ్గర ఎన్నో ఇయర్ రింగ్స్, చైన్స్ ఉన్నాయి, అయినా కొనాలని గొడవ చేశావు. అనవసరమైన ఖర్చు పెట్టించావు కదా.
4: వాళ్ల దాకా ఎందుకు వదినా, నేనే కొన్ని కిరాణా మెచ్చులు కావాలని వెళ్లి అనవసరమైనవెన్నో కొనుక్కొని వచ్చాను, బోలెడు డబ్బు ఖర్చు అయిపోయింది.
5: మీ దాకా ఎందుకు, నేను కూడా ఒక చీర కొనలేదా, అనవసరమైన ఖర్చు చేశాను.
1: టోటల్ గా మన ఇంటికి బాగా ఖర్చు వచ్చింది. ఈ నెలలో ఎంతో అదనపు ఖర్చు. మనం వెళ్లేటప్పుడు కాసిన సరుకులు తెచ్చుకుందామని వెళ్లాం, కానీ బోలె డబ్బు ఖర్చు పెట్టి అనవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్నాం.
3: ఇలా ఎందుకైంది పెద్దు?
1: కోరిక పుట్టింది, మన కళ్ళు కావాలన్నాయి, మనసు అంది, డబ్బు ఖర్చు అయింది, నీకు రోగం వచ్చింది, మాకు ఖర్చు వచ్చింది.
3: ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
1: మన బుద్ధి పనిచేయాలి, వివేకం పనిచేయాలి.
3: బుద్ధి అంటే
1: ఇది మంచి, ఇది చెడు అని చెప్పే జ్ఞానం.
3: మరి నాకు జుంకీలు కొనుక్కోవడం మంచిదే అనిపించింది కదా.
1: నువ్వింకా చిన్నదానివి నమిత, పెద్దవాళ్ళు ఏది మంచో ఏది చెడో చెబుతారు, తెలుసుకుని వాళ్ల మాట వినాలి, నెమ్మదిగా నీ వివేచన ఎదుగుతుంది.
4: మరి పెద్దవాళ్లకు వివేచన ఎలా ఎదగాలి?
5: మన శాస్త్ర గ్రంథాలు, ఉత్తమ కావ్యాలు చదవడం, మత గ్రంథ పఠనం, మహానుభావుల ఉపన్యాసాలు వినడం, వీటి వల్ల మన వివేచన పెరుగుతుంది. అన్నిటికంటే మనకు మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వచనామృతం చాలు దారి చూపించడానికి.
1: కరెక్ట్ గా చెప్పావు ప్రభా, అందుకే స్వామి సీలింగ్ అండ్ డిజైర్స్ అంటారు, కోరికల మీద అదుపు సాధించాలి.
4: అన్ని వస్తువులు ఆ మాల్లో అలా కనిపిస్తుంటే మనసు లాగేస్తోంది కదా.
1: లేదమ్మా, మన మనస్సును బుద్ధి పాలిస్తే, అంటే వివేచన పాలిస్తే అది జరగదు. అందుకే స్వామి చెప్తారు, కనిపించిన వస్తువునంతా మన స్వంతం చేసుకోవాలనే లక్షణం చెడ్డది. కళ్ళున్నందుకు చూసి ఆనందించండి. భగవంతుని సృష్టిలో ఎన్ని వస్తువులున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో అని చూడండి, ఆనందించండి అంటారు స్వామి. అలా కోరికల మీద అదుపు సాధించాలి అంటారు మన స్వామి.
5: అవునక్కయ్య, మనం మాల్కి పోకుండా ఉండి ఉంటే చూసి ఉండేవాళ్లమే కాదు, కాని కొని ఉండేవాళ్లం కూడా కాదు కదా.
4: అంటే వదినా, కళ్ళు వస్తువులను చూస్తాయి, మనసులో కోరిక పుట్టింది, కోరిక మీద అదుపు లేక కొనేశాం కదా.
1: అదే వాసంతి నేను ఇందాక చెప్పింది. ఇంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవి మొదలైనవి. ఎప్పుడు వాటి ద్వారాలంటే వాకిళ్లు ప్రపంచం వైపుకే ఉంటాయి. అవి ప్రపంచాన్ని చూస్తాయి, వింటాయి, అనుభవించాలనుకుంటాయి. కోరిక పుడుతుంది, అది నెరవేర్చుకోవడానికి మంచి మార్గం ఉంటే నెరవేరుతుంది, లేదంటే చెడ్డ మార్గాలు తొక్కుతుంది మనస్సు. కాబట్టి ఇంద్రియాలు ప్లస్ ప్రపంచం ప్లస్ మనస్సు ఈజ్ ఈక్వల్ టు కోరికలు అన్నమాట. ఇది ప్రవృత్తి అంటే.
4: చెడ్డ మార్గాలు తొక్కడం అంటే?
1: మన దగ్గర కాస్త డబ్బుంది కాబట్టి కొనగలిగాం వస్తువులు. డబ్బు లేకపోతే, కోరికలు బలీయమైతే, దాన్ని అణిచే బుద్ధి కూడా లేకపోతే దొంగతనం లేదా లంచగొండితనం, ఇలా ఏదో ఒకదానికి లోబడి పాపకూపంలోకి పడిపోవచ్చు.
5: కాబట్టి ఇంద్రియాలు, మనస్సు, కోరిక వీటిని నిగ్రహించాలంటే బుద్ధికి బుద్ధి చెప్పాలన్నమాట కదూ.
1: ఇంద్రియాలను ప్రపంచం వైపుకు ఉండనీయకుండా అంతర్ముఖం చేసుకుంటే అది కూడా నెరవేరుతుంది. అది బుద్ధిలో భాగమేనుకో.
5: అంతర్ముఖం అంటే ఏమిటి?
1: భగవంతుని వైపు ఇంద్రియాల్ని మరల్చడం, పూజ జప ధ్యానాది కార్యక్రమాల్లో లగ్నమవడం, మన దైనందిన జీవిత కార్యకలాపాల తరువాత మిగిలిన కాలాన్ని ఇలా సద్వినియోగం చేయడం. ఇంతకంటే స్వామికి ప్రీతిపాత్రమైనది సంఘ సేవ. మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంద్రియ ప్రాబల్యం నశిస్తుంది. ఇది నివృత్తి మార్గం. సంఘసేవ చేయాలన్నా, పూజాది కార్యక్రమాలలో దైవస్మరణలో లగ్నం కావాలన్నా, మనిషి మొదట వంచాల్సింది తన శరీరాన్ని. శరీరాన్ని వంచితే ఇంద్రియాల మీద అదుపు సాధించగలవు. బుద్ధికి పదను పెట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి మనస్సు నాశనం చేయగలవు. ఆకారం ఉన్న ఇంద్రియాలు ప్రపంచాన్ని చూసి ఆకారం లేని మనస్సును ప్రేరేపించి దేహంతో అనేక అకార్యాలు చేయిస్తాయి.
5: ఓ, కాబట్టి ఈ దేహాన్ని వంచి సంఘసేవా కార్యక్రమాల్లో ప్రవేశపెట్టు. నిరంతరం మంచి కార్యాల్లో లగ్నమై ఉండు. నారాయణ నామస్మరణ చెయ్యి. బుద్ధిని బలపరుచుకో. మనస్సును నాశనం చెయ్యి అని అంటారు కదా అక్కయ్య మన స్వామి.
1: అవునమ్మా, దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సును త్రుంచు అనేది స్వామి సూక్తి. దేహాన్ని వంచకపోతే ఇంద్రియాల విజృంభణం అధికమవుతుంది. An idle man's brain is a devil's workshop అనేది సూక్తి కదా. ఊరికే కూర్చుంటే అనేక రకాల ఆలోచనలు వస్తాయి.
4: అవునోదినా, ఊరికే కూర్చుంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. తేనెటీగల్లాగా ఆ ఆలోచనలు కమ్ముకుంటూనే ఉంటాయి.
1: అవునమ్మా, అందుకే మనస్సుకు అసలు స్వరూపం అనేది లేదంటారు స్వామి. వచ్చిపోయే తలుపులు, ఆలోచనల సమాహారమే మనస్సు. రుమాలంటే ఖర్చీఫ్ ఉంటుంది కదా, దానిలో నిలువునేత, అడ్డనేత ఉంటుంది. దాన్ని పడుగు పేక అంటాం మనం. ఆ నిలువునేతను, అడ్డనేతను తీసేస్తే ఖర్చీఫ్ కి ఇక రూపమే ఉండదు. అలాగే వచ్చిపోయే ఆలోచనలు తీసేస్తే రూపమే ఉండదు ఆ మనస్సుకు.
5: అంటే అక్క, ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి?
1: నీవు నీ ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని, వస్తువుల్ని చూస్తున్నావు, అనుభవిస్తున్నావు. నేను ఇందాకే చెప్పాను, ప్రపంచంలోని ఇతర వ్యక్తులతో కలిసి జీవిస్తున్నావు, సంబంధాలు ఏర్పరచుకుంటున్నావు. కలిసి జీవిస్తున్నప్పుడు ఘర్షణలు పడుతున్నావు. ఇవన్నీ మన ఆలోచనలకు మూలం.
5: ఘర్షణలు ఎందుకు కలుగుతున్నాయి మనిషికి? ఘర్షణ లేకుండా వ్యక్తి ఇతరులతో జీవించలేడా?
1: లేడు ప్రభ. ఘర్షణలకు, కొట్లాటలకు మూలమైనది మన అహంకార మమకారాలు, అరిషడ్ వర్గాలు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాదులు. వీటికి మూలమైన లక్షణం స్వార్థం. నేను, నాది, నేనే పొందాలి, నేనే అనుభవించాలి అనే మనిషి లక్షణం. ఆ స్వార్థం నుండి బయటపడ్డామనుకో, ఇక కోరిక ఉండదు. కోరిక తీరడం వల్ల కలిగే అహంకారం ఉండదు. తీరకపోతే కలిగే వేదన ఉండదు. కోరిక తీరడం వల్ల ఆనందాన్ని అనుభవించే వారిని చూసి ఈర్ష్యపడే లక్షణమూ ఉండదు. ఈ స్వార్థం, కోరిక, ఆశ, వీటిని మనిషి జయించగలిగితే ఇక అతనికి ఆలోచనలుండవు. ఉన్నా అవి లోక కళ్యాణానికి సంబంధించినవై ఉంటాయి. అందుకే స్వామి అంటారు, చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు. పెక్కు చీమలు గుమికూడి మెక్కుచుండా దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు కలుగదేటికి చిత్రమీ కలియుగమున అంటూ చీమలు, కాకులు ఒకదాన్నొకటి ఆహ్వానించుకుని ఉన్న చక్కెరనో, మెతుకుల్నో కలిసి తింటాయి. కానీ మానవునికి తాను మొదట తన సుఖం ప్రథమం, తర్వాత తన కుటుంబం, తన బంధువులు. వాళ్లు కూడా తనకు సహకరించినంత వరకే వారిపై ప్రేమ. తనను సమర్థించి తన అనుకూలాలకు, తన అహంకార మమకారాలకు అనుగుణంగా ఉన్నవారిపైనే ప్రేమ. ఈ స్వార్థ లక్షణం వల్ల మనిషి రకరకాల ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. డబ్బెలా సంపాదించాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇంకెవరు దానిపై కన్నేయకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలా ఒకటి వెంట ఒకటిగా వచ్చే ఆలోచనలతో సతమతమైపోతున్నాడు.
5: అంటే అక్కయ్య, మనం మన జీవిత ప్రయాణంలో డబ్బు సంపాదించరాదా? మరి జీవిత ప్రయాణం సాగాలి కదా.
1: స్వామి డబ్బు వద్దని లేదమ్మా, సంపాదించవద్దని చెప్పలేదు. కానీ అదే జీవిత పరమార్థంగా స్వార్థంతో తన సుఖమే తానుగా బ్రతికే తత్వం మంచిది కాదంటున్నారు. దేహానికి ప్రాముఖ్యం ఇమ్మంటున్నారు. ఎంతవరకు అది లోనున్న జీవునికి, అంటే ఆత్మకు, అంటే పరమాత్మకు అది మందిరం. అందుకే దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోమంటున్నారు. దేహం ధర్మ సాధనలకు మూలం, అందుకే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దేహమే పరమావధి కాకూడదు అంటున్నారు. జీవన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో, దైవ విశ్వాసంతో గడపాలంటున్నారు. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్ అంటున్నారు. ఇహలోక జీవన ప్రయాణంలో మానవుడు తనకు అందుబాటులోని సమస్త సుఖాలు అనుభవించవచ్చు. స్వామి వద్దనడం లేదు, కానీ అందుబాటులోనివి అంటున్నారు. వాటి కోసమే ప్రాకులాడవద్దంటున్నారు. తన సుఖమే కాదు, ఇతరుల సుఖం కూడా చూడాలంటున్నారు. మానవుని చరమగమ్యం వేరే ఉంది అని తెలుసుకోవాలి అంటున్నారు.
4: అంటే వదిన, విషయ వాంఛలన్నీ మనిషి మునిగి తేలరాదు అనేది స్వామి బోధ కదా.
1: అవునమ్మా, భగవద్గీతలో కాళీయమర్దనం గురించి విన్నారు కదా.
3: అవును, మా టీచర్ చెప్పారు. నాకు ఆ కథ అంటే చాలా ఇష్టం.
1: ఆ కథ ఏమిటో చెప్పు.
3: నేను చెప్తా.
1: సరే, ఇద్దరు చిరిసగం చెప్పండి.
3: కాళీయుడు ఎన్నో పడగలు గల ఒక పెద్ద సర్పం. అతడు యమునా నదిలోని నీటిని విషపూరితం చేస్తాడు. అప్పుడు గోపికలు వచ్చి ఆ విషయాన్ని శ్రీకృష్ణునితో చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాళీయుని పడగలపైకెక్కి నాట్యం చేస్తాడు. ఆ నాట్యానికి తట్టుకోలేక కాళీయుని పడగలన్నీ విరిగిపోతాయి. కాళీయుని భార్యలు వేడుకుంటే కృష్ణుడు అతన్ని క్షమించి వదిలేస్తాడు.
5: నీవు చెప్పే విషయానికి ఈ కథకు ఏమిటి సంబంధం?
1: అవునమ్మా, సంబంధం ఉంది. స్వామి చెప్పారు, విషయమే విషం, అంటే విషయ వాంఛాపూరితుడైన మానవుడు విషం వెళ్లగక్కుతాడు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మలినం చేస్తాడు. అటువంటి మానవుడు మనసులో భగవంతుని తాండవింపచేస్తే లోనున్నటువంటి ప్రాపంచిక విషయ విషజ్వాలల నుండి బయటపడి స్వస్థతను పొందగలడు. అదే కాళీయుని కథ చెప్తుంది. ఇక్కడ కాళీయుడు అంటే మానవుడు, వాటిలో విషయ వాంఛలనేవి విషం. చుట్టూ ఉన్న మడుగుని విషపూరితం చెయ్యడమంటే మమకారం, అహంకారం, విషయ వాంఛలు అనే వాటితో నిండిపోయేటట్లు చేశాడు అని. భగవంతుడు అతని తలపై నాట్యం చేయడం అంటే మానవుడు తన తలలో భగవంతుని ప్రతిష్ఠించుకోవడం అని అర్థం.
4: మరి మొదట కృష్ణుడు చెప్పినప్పుడు కాళీయుడు వినలేదు కదా, దానికి కారణం ఏమిటి, దానికి అర్థం ఏమిటి?
1: శరీర బలగర్వమే కారణం తల్లి, అది ఉన్నవాళ్లు భగవంతుని లక్ష్య పెట్టరు. అందుకే స్వామి అంటారు, అందము ప్రాయం ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్నా, ముందున్నది తొందరలోనే ముసలితనమ్మను మొసళ్ల పండగ. మసలలేవు కనుమసకలు మోమున, మడతలు పడి తల నిరసెనుగా, ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా, కసరే బొమ్మ తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడర మాయబొమ్మ అంటారు స్వామి.
5: అర్థమైందక్క. యవ్వనం, అందం, ఇంద్రియ శక్తి బాగా ఉన్నంత వరకు మనిషి అహంకారంలోనే జీవిస్తాడు. అవి శాశ్వతం కాదు. అవన్నీ ఉన్న సమయంలోనే భగవంతుని ఎదలో నిలుపుకో, శరీరాన్ని వంచు, విషయ సుఖాలే ప్రధానం కాదు, ఇతరుల కోసం బ్రతుకు అని అర్థం కదా అక్కయ్య?
1: బాగా చెప్పావమ్మా.
4: మరి ఈ విషయ సుఖాలను ఎలా అరికట్టుకోవాలి వదిన? స్వామేం చెప్పారు ఈ విషయంలో?
1: మన ఇందాకే మాల్లో మన అనుభవం గురించి మాట్లాడుకున్నాం కదా, అన్నింటినీ స్వంతం చేసుకోవాలనే తత్వాన్ని వీడడం కోరికల మీద అదుపు సాధించడానికి మార్గం.
4: తిండిని చూస్తే నేనే నిగ్రహించుకోలేను వదిన, బాగా తినేయాలనిపిస్తుంది. ఆ తర్వాత గ్యాస్ ప్రాబ్లంతో సతమతం అవుతాను. దానికి మార్గం ఏమైనా చెప్పారా స్వామి?
1: నీకే కాదమ్మా, నాకు అంతే. నీకు నాకు తిండి దౌర్బల్యం, అయితే ఇంకోరికి ఇంకోటి ఉండొచ్చు. ఇలా ఇంద్రియాల దౌర్బల్యంతోనే మనిషి చెడిపోతున్నాడు. దీనికి ఒక కథ చెప్పారు స్వామి.
3: ఏమి కథ చెప్పు చెప్పు.
1: నేను మీకు ఇదివరకే చెప్పాను ఆ కథ.
3: ఏది పెద్ద?
1: రాజుగారు, అమ్మాయి, మేక, ఆకులు కథ.
3: మాకు తెలుసు, మేము చెప్తాం.
1: సరే సరే, ఇద్దరు చెరిసగం చెప్పండి.
3: ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన మంత్రి చర్చించుకుంటూ ఉండగా ఇద్దరు మధ్య ఒక భేదాభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒక పోటీ పెట్టదలిచారు. తాను పెట్టే పోటీకి సిద్ధమయ్యే వాళ్ళందరినీ తన సభకు రప్పించాడు. వచ్చిన వాళ్ళందరికీ తలకొక మేక ఇప్పించాడు. ఒక నెల తరువాత వాళ్ళందరూ తమ తమ మేకల్ని తన దగ్గరకు తీసుకుని రావాలని చెప్పాడు మహారాజు. అలా వచ్చినప్పుడు వాళ్ల వాళ్ల మేకలు ఆకులు ముట్టకుండా ఉండాలని, అలా వాటిని తయారు చేయాలని చెప్పాడు. వాళ్లలో ఒకరు అనుకున్నారు, మేకకు మంచి తిండి పెడితే ఆకులు తినడం మర్చిపోయి అది తినదనుకొని మంచి భోజనం పెట్టాడు. ఇంకొకరు మంచి గింజలు పెట్టారు. మరొకరు గుగ్గిళ్ళు తయారు చేసి పెట్టారు. అలా వచ్చిన వాళ్లలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇంక నేను చెప్తాను. ఆ అమ్మాయి ఆకులు మేక ముందు పెట్టడం, అది తినబోతే దాని బెత్తంతో కొట్టడం, ఆ తరువాత వేరే తిండి పెట్టడం, ఇలా చేసింది. ఇలా ప్రతిరోజు చేసేది. నెల తర్వాత అందరూ రాజుగారి దగ్గరకు వచ్చారు. అన్ని మేకల ముందు ఆకులు వేశారు. అన్ని మేకలు గబగబా ఆకులు తినడం ప్రారంభించాయి. మేకలకు ఆకులు తినడం లక్షణం కదా. ఆ అమ్మాయి తన మేక ముందు బెత్తంతో నిలబడి ఉంది. ఆ మేక అమ్మాయిని, బెత్తాన్ని, ఆకులను చూస్తోంది, కానీ ఆకులు తినడం లేదు. రాజుగారు కారణం అడిగారు. ఆ అమ్మాయి చెప్పింది, బెత్తం భయంతో ఆకులు తినడం లేదని రాజుగారు విషయం గ్రహించారు. ఇది కథ.
1: ప్రభా, ఇక్కడ మేక మన ఇంద్రియాలకు చిహ్నం. ఈ ఇంద్రియాలు వాటికి ఇష్టమైన అలవాటైన వాటి వెంబడే పోతాయి. వాటిని మొదట మందలించాలి, క్రమశిక్షణలో పెట్టాలి, మంచి ఉత్తమ మార్గం వైపు మళ్లించాలి.
5: దీనికంతా కారణమయ్యేది బుద్ధే కదా అక్కయ్యా. బుద్ధిని వినియోగించి ఆలోచిస్తే విపరీతమైన తిండి వాంఛ మనిషికి ఎంత చెడుపో తెలుస్తోంది. అప్పుడు మనం ఇంద్రియాలను మందలించి క్రమశిక్షణతో మంచి మార్గంలోకి ప్రవేశపెట్టాలన్నమాట.
1: ఇందాకే అనుకున్నాం కదా, ఉత్తమ గ్రంథ పఠనం, మహామహుల ఉపన్యాసాలు, బోధనలు వింటూ ఉంటే మన వివేచన, బుద్ధి బలపడుతుంది, ఇంద్రియాల ప్రాబల్యం తగ్గుతుంది అని. అన్నింటికంటే మనకు, అంటే సాయి భక్తులకు, మన స్వామి మాటే రాచబాట.
5: మనం అలా స్వామి బాటలో నడుచుకుంటూ ఉంటే జీవితం నందనవనమైపోతుంది కదూ.
1: ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఈవేళ పూజకు భజనకు వేళయింది, అందరం కలిసి భజన చేద్దామా?
6: సరే సరే.
7: మీరు ఇంతవరకు పరమపద సోపానత్రయం గురించి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్ లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన సి పద్మావతి గారు నిర్వహించిన చర్చలో విన్నారు. ఈ చర్చలో పాల్గొన్నవారు త్రిషాసాయి, నమితాసాయి, సూర్య ప్రభావతి గారు, వాసంతి, సి పద్మావతి గారు. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం ఇప్పుడు మీకు అందిస్తున్నాం.
8: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈ 6వ వార్షికోత్సవ మహోత్సవానికి శ్రోతలందరికీ మా రేడియో సాయి తెలుగు విభాగం తరఫున, మా అందరి తరఫున పెద్దలకి, పిల్లలకి, అందరికీ హృదయపూర్వక సాయిరామములు. మీ అందరి ఆదరణ, ప్రోత్సాహం, సలహాలు, సూచనలు, అభిప్రాయాలతో పాటు మేము ఈ 6 ఏళ్ళు నౌక ఏ విధంగా గోదావరి మీద సాగిపోతుందో ఆ విధంగా మేము కూడా స్వామికి దగ్గరయ్యేటట్టు మన జీవిత నౌకని తీసుకెళ్తున్నాం. మీరు గమనించే ఉంటారు, పోయిన సంవత్సరం నుంచి కొన్ని కార్యక్రమాల్లో మార్పు చేశాము. ఈ మార్పులన్నీ మీ అందరి దగ్గర నుంచి వచ్చిన సందేశాలు బట్టి, అభిప్రాయాలు బట్టి, సూచనలు బట్టి మేము మార్చాం. ఇంకా మిగతా విషయాల్లో కూడా మేము శ్రద్ధ తీసుకుని కొత్త ప్రోగ్రాములు తయారు చేస్తున్నాం. మీ అందరికీ అవి నచ్చుతుందని, మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ మేము ముందుకు సాగుతున్నాం. గత 7 ఏళ్లుగా 2 నూతన ప్రోగ్రాంలు ఆరంభించాం. ఒకటేమో మహిళలకి వర్తించేటట్టు స్వామివారు చెప్పిన విషయాలు ఏ విధంగా గృహిణులకి, మిగతా మహిళలందరికీ ఉపయోగపడి వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఏ విధంగా వాళ్ళు సార్థకం చేసుకోగలుగుతున్నారో అది మీ అందరి సూచనలు బట్టి మేము ప్రారంభించాం. చాలామంది ఈ ప్రోగ్రాం గురించి మంచి అభిప్రాయాలు మాకు సూచించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఒక నూతనమైన ప్రోగ్రాం ఏంటంటే స్వామివారి పద్యాల మీద ఏ విధంగా మనందరికీ మన నిత్య జీవితంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్లగలమో అనుభవం ఉన్నవాళ్ళ చేత ప్రోగ్రాంలు తయారు చేసి మీ అందరికీ ప్రసారించబడింది. సో ఇవి కూడా చాలామంది హృదయాలకి హత్తుకుందని మాకు అభిప్రాయాలు పంపించారు. మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ ఏడాది స్పెషల్గా ఏం చేద్దాం అనుకుంటా అంటే ముఖ్యంగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం. కొంతేమో ప్రయత్నించం పోయిన ఏడాది, దాని అనుభవం మీద ఇంకా మార్పులు చేసి ఇంకా బాగా వచ్చేటట్టు మేము మొదలెడుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, రేడియో సాయి తెలుగు విభాగంలో పుట్టబర్తులో చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ మీరు చూస్తే మీరు వినే ఉంటారు ప్రతిరోజు 24 గంటలకి మన ప్రసారం నిరంతరంగా అవుతోంది. ఈ కృషి ఏ విధంగా మేము సాధించగలిగామంటే మాకు చాలామంది భక్తులు పురుషులు, ఎక్కువగా స్త్రీలు హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో, బెంగళూరులో, చెన్నైలో, మిగతా ప్లేసుల నుంచి కూడా చాలామంది వాలంటీర్ చేశారు. హైదరాబాద్లో మాకు స్టూడియో ఉంది, విశాఖపట్నంలో ఒకటి ఉంది, తిరుపతిలో ఉంది. వీళ్ళందరూ అక్కడ చేరి నిత్య నూతన ప్రోగ్రాంలు తయారు చేసి పంపిస్తూ ఉంటారు. అవి మేము మీకు ప్రసారం చేస్తున్నాం. అందుకోసం ఈ అవకాశం తీసుకుని వాళ్ళందరికీ పేరు పేరు చెప్పాలి, కానీ అది చాలా మంది ఉన్నారు, ఏ ఒక్కరిని మనం మర్చిపోయినా బాగుండదని చెప్పి అందరికీ మా హృదయపూర్వక సాయిరాం చెప్తూ, మీ వల్లనే రేడియో సాయి తెలుగు విభాగం ఇంత ముందుకు రాగలిగిందని మనవి చేస్తున్నాను. ఈ రెండు రోజుల లైవ్ ప్రోగ్రాంలో ఒక రోజు మొత్తం పిల్లల కోసమే మేము కేటాయించాం. దాంతో వాళ్లకు కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళకి కాకుండా విన్నవాళ్లకు కూడా, వాళ్ళ అమ్మా నాన్న వాళ్లకు కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళ నిత్య జీవితంలో ఏ విధంగా వాళ్ళు అనుభవించి ముందుకు సాగగలరో ఫోకస్ చేసుకుంటూ మేము చేశాం. అది కూడా మీ అందరికీ నచ్చుతోందని చెప్పి అనుకుంటున్నాం. మీరు ఈ రెండు రోజుల ప్రోగ్రాంలు కూడా విని ఏ ప్రోగ్రాంలు నచ్చలేదో వాటి గురించి కూడా చెప్తే అటువంటి తప్పులు సరిదిద్దుకునేందుకు మాకు అవకాశం దొరుకుతుంది. మంచిగా మేము చేస్తున్నామని చెప్పి మీరు అంటే ఆ ప్రోత్సాహం ఉంటుంది, కానీ మేము ఇంకా ముందుకు వెళ్లాలంటే, ఇంకా బాగా చెయ్యాలంటే ఏది సరిగ్గా లేదో కూడా చెప్తే మేము దాన్ని బట్టి మేము ఇంకా మంచి ప్రోగ్రాం చేయగలుగుతాం. అందుకోసం మీరెవ్వరూ మీ అభిప్రాయాలు తెలియపరచడానికి మీరు వెనుకాడకండి, ఏ విధంగా అపార్థం చేసుకో. ఆఖరి మాటగా మనందరికీ స్వామి ఇంటో వంట జంట ఉంటారని చెప్పి అన్నారు, అదేవిధంగా మీ అందరం రేడియో సాయిలో తెలుగు విభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామి ప్రతి విషయంలోనూ మార్గదర్శనం చేస్తున్నారు, ఇంకా చేయమని చెప్పి మేము ప్రార్థిస్తూ మీ అందరి సెలవులు తీసుకుంటున్నాం. సాయిరాం.
7: రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం విన్నారు.

அவனி சுகம்புலகல்லாடெடுமிகு அவனுக்கு மிகினேரி அடியே.

మొచ్చు చెడ్డ పనులన్నీ చేయా నిమ్ము ఈశ్వరుండి తీసుకున్నాడ తెచ్చుకొని చేతులారా తెలివి ఇంకా లేనా నీరు సత్యదక హరి భజన.

నీ మంచి మాటలు నేర్చిన మహిమేమి సూటిగా పెద్దల బాటలో నడిచిన

రామ చింతనే చాలు రామనామమే మేలుగా, రామ చింతనే చాలు రామనామమే మేలుగా, రామ చింతనే

ಮಾನ ಬಿಂದು ಬೇನ ರಾಮಚಂದ್ರ ಸಮಯ ಮಾಡಲಾಗ.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మానవుడు జీవిత పరమావధి ఏమిటని కూడా గుర్తించలేకపోతున్నాడు. దానిని గురించి అసలు విచారించడం కూడా లేదు. మానవుని జీవితం ఆత్మజ్ఞానం పొందే నిమిత్తం లభించినది. మానవత్వం ఎంతో విలువైనది, అర్థవంతమైనదని విచారించాలి. తన తత్వము తాను తెలుసుకోవడానికే ఈ జీవితం లభించిందని గ్రహించాలని భగవాన్ బాబావారు తెలిపారు. 1993 అక్టోబర్ 24 తేదీన దసరా ఉత్సవాల్లో ప్రశాంతిలయంలో అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో సత్యంతో జీవితాన్ని గడుపుతూ హృదయాన్ని పవిత్రం చేసుకోవాలని ఉద్బోధించారు. ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, విని ఆనందించండి.

0: యజ్ఞ సముదాయము కాని.
1: భగవాన్ బాబావారు తెలిపారు. 1993 అక్టోబర్ 8న దసరా ఉత్సవాల్లో ప్రశాంతిలయంలో అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో జీవితాన్ని గడుపుతూ హృదయాన్ని పవిత్రం చేసుకోవాలని ఉద్బోధించారు. ఆ ప్రసంగాన్ని విని ఆనందించారు.

ప్రపంచంలోని ప్రతి మానవుడు తమ జీవితం పరిధం పరమావధికి మార్గమేమని కూడాను గుర్తించుకోలేకపోతున్నాను అనేటువంటి విచారం కూడాను లేకపోతున్నది. జీవితం అంటే ఏమిటి, జీవిత పరమావధి యొక్క లక్ష్యం ఏమిటి అని దివ్యభావాన్ని మానవుడు విచారించడమే ప్రధాన కర్తవ్యము. జీవిత పరమాశయము కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు బట్ట, ఇంటి నిండుకు పిల్లలు, కళకళలాడే కలత్రం, తలతలలాడే వస్తువాహనాదులే జీవిత పరమావధిని భావించి మురిసిపోతున్నారు. ఇది కొంతవరకు అవసరమే, కానీ ఇవి అన్ని కూడాను జీవనోపాధికి సంబంధించినవే కానీ జీవిత పరమావధికి సంబంధించినవి కాదు. జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను గుర్తించాలి. మానవత్వం అనేటువంటిది సామాన్యమైనటువంటి జీవితం కాదనియూ, ఇది చాలా విలువైనదనియూ, జీవించదగినదనియూ, అర్థవంతమైనటువంటిదని కూడాను విచారించాలి. గృహస్థులైనటువంటి ప్రతి మానవులకును గృహస్థ ధర్మంతో పాటు గృహస్థారణ్యములో సంచరించేటువంటి ప్రతి మానవులకును బృహదారణ్యము యొక్క సంబంధం కూడాను కొంత గుర్తించాలి. బృహదారణ్య వాసులకు బృహదారణ్య నివాసం అత్యవసరం. ఏమిటి ఈ బృహదారణ్యము? బృహత్తరమైనటువంటి యొక్క ఆశ్రమము. ఏమిటి ఈ బృహత్తరమైనటువంటి ఆశ్రమము? వాక్కు, మనసు, ఆత్మ, ప్రాణము, ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపము. వాక్ తేజస్సు, మనసు అన్నమయము, ప్రాణము రసమయము. తేజోమయమైనటువంటి యొక్క వాక్కు అన్నమయమైన మనస్సు నందు చేరి ప్రాణమయమైనటువంటి రసంగా రూపొందుతూ వచ్చింది. ఇది ఏ రసో వై సహా, ఇది ఏ బ్రహ్మస్వరూపం అన్నారు. ఈ రసతత్వము కేవలం ఒక ప్రాణము నందు మాత్రమే ఉంటున్నది. ప్రాణమే ఈ జగత్తుకు మూలాధారము. అయితే ఈ ప్రాణమునకు అతీతమైనటువంటి ఒక ఆత్మ కూడా ఉన్నది. కనుక వాక్కు, మనసు, ప్రాణము మూడింటి యొక్క బృహత్తరం స్వరూపమే ఈ బృహదారణ్యము. అరణ్యవాసులు దీనిని నిరంతరము చింతించి ఆత్మతత్వాన్ని గుర్తించి ఆనందాన్ని అనుభవించటం చేత దీనికి అరణ్యము అని కూడా ఒక పేరు వచ్చింది. అరణ్య నుండి ఆవిర్భవించినటువంటి అగ్ని కూడాను అరణ్యము అని పేరు వచ్చింది. కనుక మానవుని యొక్క జీవితమునకు అగ్నే ప్రారంభము, అగ్నే జీవితము, అగ్నియే అంత్యము. తల్లి గర్భాగ్ని నుండి పుట్టి దేహాగ్నితో జీవించి కాష్టాగ్నితో అంత్యమవుతుండాలి ఈ దేహము. కనుక జీవితమునకు జన్మ మరణములకుడు అగ్నియే మూల కారణము. ఈ అగ్నియే దివ్యస్వరూపము, అగ్నియే తేజోమయము. సమస్త ప్రపంచమును కూడాను కాపాడున్నది అగ్నియే. అయితే ఈ అగ్నికి కొంత పరిమితం కావాలి. నశ్రేయో నియమం వినా,

దేనికి నిమిత్తము కొంత నియమం ఉండాలి. ఈ అగ్నిస్వరూపమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని గుర్తించే నిమిత్తము ప్రాచీన కాలం నందు యజ్ఞయాగాదులు ప్రారంభిస్తూ వచ్చారు. మనోభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తము కాదు, వాంఛలను చెల్లించుకునే నిమిత్తము కాదు, బాధలను పోగొట్టుకునే నిమిత్తము కాదు, కష్టములను విసర్జించే నిమిత్తము కాదు, కేవలము ఆత్మానందమును పొందే నిమిత్తమే యజ్ఞయాగాదులు ప్రారంభించారు. ఒకనొక సమయంలో జనక మహారాజు గొప్ప యజ్ఞమును ప్రారంభించాడు. ఈ యజ్ఞములకు మహామహా పండితోత్తములందరూ కూడాను ప్రవేశించారు. ఇందులో స్త్రీలు కూడాను ప్రవేశించారు మహాపండితులుగా. మైత్రేయి, శాండిల్ని, గార్గి ఇలాంటి వారంతా కూడాను గొప్ప పండితులు. ఇలాంటి పండిత సభ లోపల అశ్వరుడు అనేటువంటి ఒక మహర్షి యాజ్ఞవల్కుని ప్రశ్నిస్తూ వచ్చాడు, దేవతలు ఎంతమంది ఇక్కడ? అనగా అతి సూక్ష్మమైన హృదయం కలిగినటువంటి వాడు కనుక యాజ్ఞవల్కుడు ఇక్కడ అనేటువంటి పదాన్ని ఆధారం తీసుకున్నాడు. 3306 మంది ఉన్నారు అన్నాడు. ఏమిటి, దేవతలు 3306 మంది ఉంటున్నారా అని సభ అంతా కూడా ఆశ్చర్యపడిపోయింది. యాజ్ఞవల్కుని ఉద్దేశం ఏమిటి? ఆ యొక్క సమావేశంలో ఉండినటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవస్వరూపమే, దైవం మానుష రూపేణ, కనుక మనిషిని మనిషిగా భావించలేదు ఆనాడు యజ్ఞయాగాది క్రతువుల యొక్క సమావేశం యందు. ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడిగా భావించారు. తిరిగి అశ్వరుడు మరొక ప్రశ్న వేయించాడు, యాజ్ఞవల్క, ఈ 3306 మంది దేవతల లోపల కొంతవరకు తగ్గించడానికి వీలవుతుందా అన్నాడు. తప్పక తగ్గించవచ్చును అని చెప్పాడు యాజ్ఞవల్కుడు. అయితే ఎంతమంది దేవతలు? ఇక్కడ అనేటువంటి పదం లేదు అక్కడ. ఎంతమంది దేవతలు? 36 మంది దేవతలున్నారు అన్నాడు. వారిని గురించి వివరించవచ్చునా? తప్పక వివరిస్తానన్నాడు. 8 వసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు ప్రజాపతి, ఈ అందరూ చేర్చి 33 మంది దేవతలవుతారన్నాడు. వసువులు 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది, ఇంద్రుడు ప్రజాపతి, వీరందరూ చేర్చి 33 మంది అన్నాడు. సరే అని సభ అంతా కూడాను కొంత తల ఊచింది. ఇందులో గార్గి లేచి, మహాపండితోత్తమ, ఈ 33 మంది దేవతల నుంచి ఇంకేమైనా కొంచెం తగ్గించడానికి వీలవుతుందా అన్నాడు. తప్పక సాధ్యమవుతుంది అన్నాడు. చెప్పమన్నాడు. 6 మంది అన్నాడు. ఎవరు ఈ 6 మంది? అగ్ని, పృథ్వీ, వాయువు, ఆదిత్య, అమరత్వము, ఇంకా అధ్వరము, ఈ 6 మంది నిజమైన దేవతలు అన్నారు. తిరిగి అశ్వరుడు లేచి, ఈ 6 మంది నుంచి కూడా ఇంకా కొంతవరకు తగ్గించవచ్చునా అని ప్రశ్నించాడు. తప్పక తగ్గించవచ్చునన్నాడు యాజ్ఞవల్కుడు. అయితే ఎంతమంది? 3 మాత్రమే అన్నాడు. ఎవరు ఈ 3? భూత, భవిష్యత్, వర్తమాన కాలములే 3 దేవతలు అన్నాడు. దీనిని అంగీకరించారందరూ. ఈ 3 నుంచి కూడా ఇంకా ఏమైనా తగ్గించవచ్చునా? అవును, తగ్గించవచ్చును. ఎవరు ప్రధానమైనటువంటి దేవతలు అన్నాడు? 2 అన్నాడు. ఇదియే అన్నము, ప్రాణము. అయితే ఈ 2 నుంచి కూడా ఇంకేమైనా తగ్గించవచ్చునా? తగ్గించవచ్చు అన్నాడు. ఏ విధంగా తగ్గించు? 1.5 దేవుడు అన్నాడు. ఏమిటి 1.5 దేవుడు అంటే అర్థము? గాలి సర్వ పదార్థములు ఎందు కూడాను ఈమిడి ఉంటున్నది, కనుకనే ఈ సర్వ పదార్థములు ఎందు కూడాను సర్వత్రా నిండి నుండి ఈ గాలికి అద్వర్థం అని పేరు ఉండాలి. అద్వర్థం అనగా 1.5 అని దీనికి అర్థం. అయితే ఈ 1.5 నుంచి కూడా ఇంకా ఏమైనా తగ్గించవచ్చునా? తప్పక తగ్గించవచ్చున్నారు. ఏమిటి అది? ప్రాణము ఒక్కటే. కనుక దేవతలను అన్నింటి ఎందు కూడాను మనం విచారణ చేసి వైజ్ఞానికంగా, నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని పరిశోధనలు చేసినప్పటికీ కట్టకడప్పటికీ ప్రాణము అనేటువంటిది ఒకటి అంత దేవుడిగా నిలిచాడు. ఈ ప్రాణతత్వం ఎక్కడ ఉంటున్నది? ప్రాణమునకు ఒక స్థానము, ఒక కాలము, ఒక దేశము కాదు, సర్వత్రా ఉంటుండాలి. ఇటు సర్వత్రా ఉండినటువంటి ప్రాణ ప్రతిష్టనే ప్రధానమైన యజ్ఞము అన్నాడు. యజ్ఞం అనగా ఏమిటి?
కేవలం ఒక హోమంలో సమితలంతా కూడా అర్పితం గావించటము, ఇది మాత్రమే కాదు యజ్ఞము. యమనియమాదులతో జ్ఞానమును ఆచరించటమే యజ్ఞము అన్నారు. ఈ జ్ఞానమంతా కూడా కేవలం భౌతికమైన జ్ఞానమేను అన్నారు. యమనియమాదులతో ఆచరించేటువంటిది దేహముతోనే. దేహము అనిత్యమైనటువంటిది, నీటి బుడగ వంటిది, కనుక ఇది సత్యమెట్టవుతుంది. ఇంకా జ్ఞానము అంటున్నారు. ఈ జ్ఞానము కూడా నిజమైన జ్ఞానం కాదు, అజ్ఞానంతో కూడిన జ్ఞానము అన్నారు. నా జ్ఞానము నా కాదు, జ్ఞానము కానిది జ్ఞానము అన్నారు. నా అనగా కాదు, ఇది జ్ఞానము కాదు అని దాని అర్థం. ఇంక ఏది జ్ఞానము? ఆత్మజ్ఞానమే జ్ఞానము. కేవలము ఇంద్రియముల చేత, తెలివితేటల చేత, మేధావి చేత అనుభవించేటువంటి జ్ఞానములన్నీ కూడాను మిథ్యా జ్ఞానములే. జీవదేవుడు అనేటువంటిది ఎండ నీడల వంటిదిగా ఉంటుండాలి. ఎండ ఉంటేనే నీడ, నీడ ఉంది కనుగా ఎండ ఉంది, నీడలో కూడాను ఎండ ఉన్నది. కనుక ఈ రెండింటి యొక్క తత్వమే ఈ జగత్తు. ఇది ద్వైతము అన్నారు. ఈ జగత్తునకు ద్వైత స్వరూపమే. ఈ ద్వైత స్వరూపమైనటువంటి జగత్తునందు ఏటి జ్ఞానమును మనం సంపాదించినప్పటికీ ఇవి అజ్ఞానం కిందనే రూపొందుతాయి. ఈ జ్ఞానం అనేక వాదోపవాదములకు పనికి వస్తుంటాయి, తర్కమునకు ఉపయోగిస్తుంటుంటారు. ఈ వాదే వాదే వద్యతే వైరం, వాదన వల్ల వైరం కూడా పెరుగుతూ ఉంటుంది. వాదన కానిది, భేదము లేనిది, రెండవది కానిది, తేజస్సు విరుగనిది, సర్వత్రా వ్యాపించినది, అది ఏ నిజమైన ఆత్మజ్ఞానం. అట్టి ఆత్మజ్ఞాన నిమిత్తమై ప్రాచీన కాలమునందు మహర్షులు యజ్ఞయాగాదులను సల్పుతూ వచ్చారు. మానవుని యొక్క ఉనికిని గుర్తించే నిమిత్తమే యజ్ఞములు ఆచరిస్తూ వచ్చారు. జీవిత పరమావధి అంటే ఏమిటి అనేటువంటి యొక్క దీనిని తెలుసుకోవటానికి యజ్ఞములు ప్రారంభించారు. ఏదో ఒక లలితా సహస్రనామం చేసుకుంటూ, ఏదో ఒక విష్ణు సహస్రనామం చేసుకుంటూ, ఏదో ఒక పారాయణం చేసుకుంటూ, ఇది యజ్ఞములో మనం కాలమును సార్థకం చేసుకున్నట్టుగా భావిస్తాం. చేయతగినవే కాని మనము దీనివల్ల అందుకునేటువంటిది ఏమాత్రమూ లేదు. అప్పటికప్పటికీ తాత్కాలిక ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. శాశ్వత మార్పు జరగడానికి ఇవి ఏమాత్రమూ కారణములు కాదు. తనలో తాను ఆత్మతత్వాన్ని చక్కగా విచారణ సల్పి, విమర్శించి, పరిశోధన సల్పి, పరిశీలించి దానిని పరతత్వంగా అనుభవించాలి. ఇది నిజమైన ఆత్మజ్ఞానం. కనుక ఇట్టి ఆత్మజ్ఞానానికి మనం ఏ గ్రంథమును చదవనక్కర్లేదు. కాని అనుభవం ద్వారా కొంతవరకు సత్యాన్ని గుర్తించి దాన్ని సాధనలో ఇమిడ్చి మనము దివ్యమైనటువంటి మన స్వప్రయత్నం చేతనే దీనిని సాధించాలి. మానవత్వంలో ఒక విధమైనటువంటి దివ్యానుభూతి ఉంటుందని, మనం ఏ పదార్థాన్ని మనం ఆశించినా ప్రేమించినా ఆ పదార్థం యొక్క నిమిత్తం కాదు మనం ఆ పదార్థాన్ని ఆశించటం. నీ యొక్క అభీష్ట నిమిత్తం ఆ పదార్థాన్ని ఆశిస్తున్నావు. ఏ వ్యక్తిని మనము ప్రేమించినప్పటికీ ఆ వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమై మనము ఆ వ్యక్తిని ప్రేమించటం లేదు. ఈ ప్రేమ నిమిత్తమై ఆ వ్యక్తిని నీవు ప్రేమిస్తున్నావు. అదే విధంగానే ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను తన నిమిత్తమే తాను ప్రేమిస్తూ, దుఃఖిస్తూ, విచారిస్తూ, ఆనందిస్తూ ఉంటున్నాడు. కనుక తన విచారమునకు తానే కారణం, తన ఆనందమునకు తానే కారణము, తన యొక్క సంతృప్తికి తానే కారణము. కారణము తనే కనుక తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి. ఇది గ్రంథములలో లేదు. నిజముగా మానవ జీవితం అనేటువంటిది ఏదో నీటి బుడగ వంటి దేహమును ధరించి, పిచ్చికోతి వంటి మనసును ధరించి, కాలమును వ్యర్థము గావిస్తూ, అంత్యము రాగానే కాయాన్ని విసర్జించటము, ఇదే జీవితం యొక్క పరమావధి అని భావిస్తున్నారు. కారణ కర్మలతో కూడినటువంటి యొక్క ఈ యొక్క జీవిత తత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. ఈ జగత్తులో ఏది కూడా శాశ్వతం లేదు. ఎప్పుడో ఎక్కడో ఏమవుతుందో, కానీ ఉండినంత వరకు మాత్రము మనం సంతృప్తిగా జీవించాలి. ఆ సంతృప్తి ఎక్కడి నుంచి మనకు వస్తుంది? ఒక్క దైవ చింతన చేత తప్ప అన్న చింతన మనకు ప్రాప్తించదు. కనుక యాజ్ఞవల్కుడు అనేటువంటి మహాత్ తపస్వి అయినటువంటి పండితుడు కూడాను యావత్ ప్రపంచమంతా కూడాను భగవత్ స్వరూపమే అన్నాడు. భగవంతుడు లేనటువంటి స్థానమే లేదు. తాను కాని స్థానము, తనది కాని పేరు లోకంలో లేదు.
ఇలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి. ఆ ఏకత్వం భిన్నంగా ఉంటుండాలి. ఈ భిన్నంతో ఉండినటువంటి దానిని అనేకత్వమైనటువంటి దానిని ఏకత్వంగా విభజించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇదే మన పొరపాటు. కనుక బృహదారణ్యమునందు ఇది కేవలము ఒక ఓంకార నాదముతో కూడినటువంటి ఒక దివ్యశక్తిగా ప్రబోధిస్తూ వచ్చింది. ఎక్కడ చూచినా కానీ ప్రణవనాదమే. ఒక తట్ట క్రిందమే అది కూడా ఓం అని ప్రణవనాదం చేస్తుంది. ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గర పోయి దాని కొట్టు అది కూడా ఓం అని ప్రణవం చేస్తుంది. ఎవరి చింత నీవు పోనక్కర్లేదు. నీవు ఒంటరిగా కూర్చొని నీవు రెండు చెవులు గట్టిగా మూసుకో, అక్కడ కూడా ఓం అని ప్రణవం వినిపిస్తుంటాయి. సర్వత్రా నిండినటువంటిది ఈ ప్రణవనాదమే. ఈ ప్రణవనాదాన్ని మనం చక్కగా దైవత్వంగా విశ్వసించినప్పుడే ఏ విచారమునకు అవకాశం లేదు. మనకు ప్రాకృతమైన లోకములో అనేక విధములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడుతుంటాయి. ఎంతవరకు ఇవి దేహాభిమానం ఉండినంత వరకే మనకి ఈ కష్టములు, దుఃఖములు. వచ్చే సమస్త దుఃఖములు కూడా దేహములకు సంబంధించినవి కాని ఆత్మకు సంబంధించినవి కాదు. ఈ దేహం అనేటువంటిది కేవలము పంచభూతములతో కూడినటువంటి ఒకటి. పాంచభౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుక లేదు. శతవర్షముల దాకా మితము చెప్పింది కాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో పూరనో అడవినో ఉదక మద్యమునో ఎప్పుడో విడిచేది ఎరుక లేదు. నిశ్చయము దేహమున్నంతలో తాను తెలియవలయు. ఈ దేహం ఉండినంత లోపలనే మనము ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడో మనం విచారిస్తామనుకుంటుంటే ఎప్పటి వరకు ఈ దేహం ఉంటుందా? ఇది నీటి బుడగ వంటిది. నీటి అందె పుట్టి, నీటి అందె పెరిగి, నీటి అందె అణంగు నీటి బుడగ. నరుడు బుద్భుదంబు నారాయణుడు నీరు. ఆ నీటి నుంచినే వచ్చింది ఈ యొక్క బుడగ. ఆ నీరే నారాయణుడు, బుడగనే దేహము. కనుక ఇది తిరిగి నారాయణుడులోనే లీనమైపోతుంది. కనుక ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటివే యజ్ఞయాగాది క్రతువులు. కానీ తెలివి తక్కువ వారు, ప్రాకృతమైనటువంటి జీవితం గడిపేటువంటి వారు దేహాన్ని గురించి నిందలకు, నిష్ఠూరములకు లొంగి అనేక విధమైనటువంటి విచారములకు గురి అవుతుంటారు. కేవలం ఎప్పుడు కూడా ఒకరిని బాధించటమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంటుంటుంది. మంచిని కూడాను చెడ్డగా మారుస్తుంటారు. ఇలాంటి యొక్క జీవితం కలిగినటువంటి వారికి ఇంకొక మార్గమే లేదు అధోగతి తప్ప. కనుక మాటల తత్వాన్ని, మానవ తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని మెలగాలి. మంచిని చూడక చెడ్డనే చూచేటువంటి వారు చాలా మంది ఉంటుంటారు. ఇంకా కొంతమంది చెడ్డనే చూస్తూ మంచిగా భావించేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఈ రెండు తత్వములు కూడాను అసత్యములే. ఎప్పుడూ మంచి చూచేటువంటి వాడే నిజమైనటువంటి యొక్క దివ్య దృష్టి. కనుక మానవత్వంలో మనము చెడ్డని ఏమాత్రమూ చింతించరాదు. ఒకవేళ మనం ఇతరులను నిందించినప్పటికీ మనము దమముతో శాంతంగా ఉండాలి. దానికి ఉండినంత శక్తి మరొక దానికి లేదు. అలాంటి శాంతిని మనము అభివృద్ధి పరచుకోవాలి. శాంతిని ఎంత మనం పెంచుకుంటామో అంత మనకు ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. కనుక మనకు శాంతిని కోల్పోతున్నాం. ఇప్పుడు ఎవరైనా ఏమైనా అంటే మనం ఒక్క నిమిషం లోపల మనము మండిపోతున్నాము. తప్పుగానక సర్వమొప్పుగా భావించి ప్రకటించుచుందురు పరుషజనులు.

తలహించుచుందురు కలుషజనులు ఒప్పులే దిగద్రొక్కి తప్పున నిశ్చించి దూషించుచుందురు దుష్టజనులు మొదటి మూడింటి వారికొక విధము కలదు. నాలుగవ లక్షణం మందున నరుని నరయా ఇతని కంటెను ఘన రాక్షసుండే మేలు. మంచిని కూడా నువ్వు చెడ్డగా మార్చేటువంటి రాక్షసులు ఈనాడు అధికమైపోతున్నారు. చెడ్డను చెడ్డగా మంచిని మంచిగా మార్చేటువంటి వారు ఉండవచ్చు, కాని మంచిని కూడా నువ్వు చెడ్డగా మార్చేటువంటి వారు ఉండొచ్చు. ఈ విధమైనటువంటి నాలుగు రకములైనటువంటి మానవులు ఈ జగత్తులో మితిమీరిపోతున్నారు. ఇది అంతా కూడా కేవలము వినాశకాలే విపరీత బుద్ధి. వారి వినాశమునకు తగినటువంటి యొక్క పునాదులు ఇవన్నీ సోపానములు. ఒకనొక సమయం లోపల బలరామకృష్ణుడు ఇద్దరు కూడాను సంభాషిస్తూ వచ్చారు. బలరాముడు ప్రశ్నించాడు, హే తమ్ముడా కృష్ణ, ఏమిటి ఈ యొక్క పరిస్థితి? ప్రపంచంలో జరగరానటువంటివన్నీ జరుగుతున్నాయే. కేవలం ఎక్కడో కాదు, కౌరవుల్లో పాండవుల్లో జరగటమే కాదు, మన యాదవ కులంలో కూడా ఇలాంటి విప్లవం బయలుదేరుతుండాలి. ఒకరినొకరు కలహించుకుంటున్నారు, లేని దోషములను పుట్టిస్తున్నారు, అనవసరమైనటువంటి కలహాలకు కాలుదిస్తున్నారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు, ఇది కలి ప్రభావం అన్నా అన్నాడు. రాబోయేది కలి, దాని చిహ్నములన్నీ ఇప్పుడే నిరూపిస్తూ ఉంటుండాలి. ఈ వినాశ బుద్ధులంతా కూడా విపరీత కాలం కోసమే నేను అన్నాడు. కనుక ఈనాటి విపరీత బుద్ధులన్నీ కూడా వినాశకాలమునకే. కనుక కాలం మన చేతిలోనే ఉంటుండాలి. మనలో ఇలాంటి వినాశనాశమైనటువంటి బుద్ధులు మనలో రాకూడదు. ఎప్పుడు కూడా నిరంతరమైనటువంటి శాంతి భావములే మనలో అభివృద్ధి పరచుకోవాలి. ఎవరినైనా మనం బాధించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడు అది నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేయాలి. మనం ఒక విషయాన్ని ప్రచారం చేయాలనుకుంటే ఇది నిజమా కాదా అనేటువంటి కాలాన్ని తీసుకోవాలి. ఎవరో బజారులో పోయేటువంటి బెగ్గర్లంతా కూడా చెప్పినదంతా కూడా మనం దాన్ని ప్రచారం చేయకూడదు. ఆ బెగ్గర చేసినటువంటి ప్రచారం బెగ్గరేగా అవుతా కాని బిగ్గర కాడు. బిగ్గరైనటువంటి వాడు సత్యాన్ని విచారించాలి, కాలాన్ని తీసుకోవాలి, సత్యానిత్య విషయం పరిశీలన చేయాలి, తెలియనంత వరకు కాలాన్ని తీసుకోవాలి. అంతేకాని ఏదో ఒకటి తెలిసిన తక్షణమే ఇది ఇత్తిది అత్తిది అని నిర్ణయం చేసుకోవటం, ఇది కేవలం తెలివి తక్కువ పని. ఇలాంటివన్నీ జరగటం దేనికోసం? మంచిని పెంచటం కోసమే జరుగుతుంటాయి. ఈ పవిత్రతను అభివృద్ధి గావించే నిమిత్తమే పెరుగుతుంటాయి. ఒక దగ్గర పెద్ద గుంత తవ్వుతున్నామంటే ఆ గుంత తవ్వినటువంటి మట్టి పక్కనే తిరిగి గుట్టగా పెరుగుతూ ఉంటాయి. కనుక నీ తగ్గుమిట్టలనేటువంటిది ఇది కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క చర్యలే. కనుక దైవత్వంలో మాత్రము ఇలాంటివి ఏమైనా కొన్ని జరిగినప్పుడు ఇది ఉన్నత స్థాయిని అందుకునేటువంటి యొక్క పవిత్రతకే మూల కారణం. పాండవులు కౌరవులు 9 దినములు యుద్ధం చేశారు. ఈ 9 దినములు పాండవులు ఓడిపోతూ వచ్చారు, కానీ ధర్మజంలో అర్జునులో ఉన్నటువంటి యొక్క ఉత్సాహము క్షీణించిపోయింది. కృష్ణుడు చెప్పాడు, ఎందుకో ఈ బావా ఇంత అవసరపడతావు? అధర్మానికి మొట్టమొదట కొన్ని ఉత్సాహములు ఒక విజయాలు చేకూరుతుంటాయి, క్రమక్రమేణ అవి అణిగి సత్యము శాంతి పవిత్రత పైకి వస్తుంది. కనుక నీవేమీ విచారించనక్కర్లేదు. లెమ్ము ధనుంజయ, విధి బలీయము, న్యాయము గెలుచు, నశించు స్వార్థము, సదా యుగధర్మ వినేకదోయి. చూడు, నూరుగురు బిడ్డల తండ్రికైనా అంత్యమున పిండమిడి దిక్కు గలగరకట ప్రారంభం అదేమిటో? కారణమేమిటి? ఈ కుయుక్తులు పన్నేటువంటి ఒక గుంపులంతా ఉంటుంటాయి. కొన్ని సంకుచితమైన హృదయాలు కలిగినటువంటి వారంతా ఉంటారు. కొంతమంది వారికి ఇంతకంటే దమిడి పని ఉండుండరు. మానవత్వంలో హీనమైనటువంటి గుంపులు చేరుతుంటాయి. కనుకనే ఈ విధమైనటువంటి పచ్చని రాజవంశమును పాడరింపజనించినారు. దానిపై కచ్చెలు రాపే ఆ శకునిగాడు రగులు కొని మంట మింట ఇవ్వచ్చుని వింట ఇంకా శరవర్షము తప్పదు విశ్వశాంతికి. పచ్చని రాజవంశము కౌరవులు ఎంతో గుణవంతులుగాను ఎంతో న్యాయ సంబంధమైనటువంటి మార్గంలో ధర్మపరులుగాను అభివృద్ధి పొందుతూ ఉంటే ఈ యొక్క కౌరవులు ఓర్చుకోలేకపోయారు పాండవుల యొక్క మంచిని చూచి. పాండవులు ధర్మమూర్తులు, వారిలో కించిత్ అనేటువంటి అసత్యం కానీ ఉండదు. లేక ద్రౌపదిని పరాభవం చేస్తుంటే
మంచి బలవంతుడైనటువంటి యొక్క భీముడు, భుజబలము బుద్ధిబలము గజబలము కలిగినటువంటి వాడు. అర్జునుడు ఎలాంటి వాడు? అర్జున పాల్గొన పార్థివ కిరీటి శేతవాహన బీభిచ్చే జయ కృష్ణ సవిశాచి ధనుంజయ ఇన్ని బిరుదులు పొందినటువంటి వాడు, ఇంత శక్తి కలిగినటువంటి వాడు ఉండి కూడాను వారు ఏమి దాంట్లో చర్య తీసుకోలేదు. ఒక్క భీముడే చెలరేగి ఉంటే తన హస్తంలోనే కౌరవులంతరూ భస్మం అయిపోయి ఉండేటువంటి వారు. కానీ శాంతము, జరగవలసింది జరగాలి. కనుక ఇది ఎంత ఇప్పుడు మన భవిష్యత్తుకు ఉన్నత గుణమును చేకూర్చేటువంటిదే. కనుక పచ్చని రాజవంశమును పాడోరింపజనించినారు. అట్లనే సాయి సమస్తమంతా యావత్ ప్రపంచమంతా కూడా వ్యాపించి కడకడలాడుతూ దివ్య తేజస్సుగా ప్రకాశిస్తుంటుంటే దీనిపైన అసూయాపరులు అనేటువంటివి అనేక రకములైనటువంటి యొక్క ఈ కౌరవుల మాదిరి కొంతవరకు ప్రారంభమవుతూ వచ్చింది. దానిపై ఆ శకునిగాడు, ఇంకా దీనికి తగినటువంటి వారంతా ఉంటుంటారు సాధ్యమైనంత వరకు కూడాను. అంతకు తగిన బంతలే, వాళ్ళెవరికూ విద్యావంతులని కాని లేక తెలివితేటలు కలవారని కాని మేధావంతులని కాని ఎప్పటికీ చెప్పడానికి వీలు కాదు. అలాంటి విద్యావంతులు తెలివితేటలు కలవారు మేధావంతులైతే ఇలాంటి చిల్లర విషయంలో పాల్గొనే పాల్గొంటారు. వాళ్ళు ఎంత చిల్లర వారు అని మనకు అర్థమవుతుంటుంటారు. ఉంటే కాదు, దానిపై కచ్చెరు లేపి ఆ శకునిగాడు పగులుకొని మంట వింట ఇవ్వచ్చుని వింట యావత్ ప్రపంచమంతా కూడా ఇది ఒక ప్రాకిపోయింది. ప్రాకిపోయి ఏమైపోయింది కట్టగడపటికి అంత శరవర్షంతో తగ్గిపోయింది. తన యొక్క అష్టములే తనకు విరుద్ధంగా మారిపోయినాయి. ఆ విరుద్ధమైన అష్టములే వారిని తిరిగి హింసించాయి. అప్పుడే పాండవులకు విజయాన్ని చేకూరింది. కనుక అదే విధంగానే అతి స్వల్ప కాలం లోపలే సాయి యొక్క ప్రభావము యావత్ ప్రపంచమంతా కూడా వ్యాపించిపోతుంది. గడచిన దానికంటే మరింత 1000 రెట్లు అధికంగా మారిపోతుంది. మన మంచే, మనలో ఎట్టి దోషము లేదు. చేసేదంతా కూడా పవిత్రమైనటువంటి కార్యములు, చెప్పేదంతా సత్యమైనటువంటి పలుకులు, ఆచరించేటువంటి కూడా అనన్యమైనటువంటి ఆత్మతత్వముకు సంబంధించినవి. ఇలాంటి దానికి మనం వెరువనక్కర్లేదు. పంటను కోసి తూర్పెట్టినప్పుడు గట్టి యొక్క గిన్నెలంతా కింద పడతాయి, తోళ్లంతా కొట్టుకుని పోతాయి. ఈ మార్పు జరగటం నిజభక్తులంతా కూడా కఠినంగా నిలుస్తారు. అటు ఇటు ఉండేటువంటి ఈ తోలు బొమ్మలంతా కూడా కొట్టుకుని పోతాయి. ఇది కేవలం ఒక తూర్పు పట్టినట్టుగా ఉంటుంటారు. కనుక మనలో ఉండినటువంటి సత్యాన్ని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు. ఎలాంటి దానికైనా మనం మీట్ చేయాలి. లైఫ్ ఈజ్ ఛాలెంజింగ్, మీట్ ఇట్. కనుక దీనిని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నించాలి. ఎట్లా ఎదుర్కోవటము? మాటకు మాట, ఏటుకు ఏటు కాదు. మనము సత్య మాటనే సత్య మాట. ఎవరిని మనం నిందించనక్కర్లేదు, ఎవరిని మనం బాధించనక్కర్లేదు. మన సత్యాన్ని మనం వదలకుండా ఉండాలి. ఆ విశ్వాసమే నిజమైన భక్తుల యొక్క శ్వాసంగా భావించాలి. కనుక మీరు ఈ యొక్క భక్తి ప్రపత్తుల యొక్క తత్వం నందు మీరు విశ్వాసమును మాత్రం దృఢంగా ఉంచుకోవాలి. అసూయాపరులు ఎన్ని రకములైనటువంటి కథల్లో పుట్టిస్తారు. ఈ అసూయకు తగినటువంటి ఒక ద్వేషం వారు మరింత దానిని రెచ్చగొడతారు. వీరంతా శకుని యొక్క సంతతి వాళ్లే. ఈ శకుని సంతతి ఎవరి దగ్గర చేరుతుంది? దుర్యోధన దుశ్శాసనాల దగ్గరనే చేరుతుంది. ధర్మజుడు పాండవుల దగ్గర చేరదు. కాబట్టి ఇలాంటి దుర్యోధన దుశ్శాసనాదులతో కూడినటువంటి శకుని తత్వము ఏనాటికైనా నాశనమే. మంచికి ఏనాటికి లోటు రాదు, ఏనాటికి పెరగదు. కనుక మనం ఈ సత్యం లోపల మన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. ప్రేమ స్వరూపులారా, సమయం చిక్కిన తప్పదు, తిరిగి చిక్కదు. ఈ అవకాశాన్ని పురస్కరించుకుని సాయి సమస్తలలో దినదినాభివృద్ధిని చేయించండి. వీధి వీధి కూడాను సాయి నామం మోగాలి. హృదయమును కూడాను పవిత్రం చేయాలి. ప్రతి మనిషి కూడాను సుఖ సంతోషంతో జీవించాలి. నీ విరోధులను కూడాను నీవు ప్రేమించు. నీ యొక్క దేశులను కూడా నీవు అంతరంగికమైనటువంటి స్నేహితులుగా విశ్వసించు. తప్పు లేదు, ఎవరిని మనం నిందించనక్కరలేదు. మన సత్యాన్ని మనం నమ్మి, మన సత్యాన్ని మనం అనుసరించినప్పుడు మనకు సత్యం విజయం. సత్యం ఒక్కటే, ఏకం సత్యం. ఇలాంటి సత్యంతో మన జీవితాన్ని జరపాలి. అందరూ కలిశారు కనుక 70వ సంవత్సరంకు జరగవలసినటువంటి యొక్క ప్రోగ్రాంలన్నీ కూడాను నిర్ణయాలు చేసుకున్నాం. ఇది ఏవి జరిగినా ఇవి మాత్రం మానవు. సాయి సంకల్పం జరిగే తీరాలి.
ఆకాశం ఊడి ముక్కలుగా పడినప్పటికీ ఈ సంకల్పాలు మారవు. అయితే దేనికి అడ్వర్టైజ్ చేస్తారు? ఖర్చుగాని వస్తువుని అడ్వర్టైజ్ చేసేది. ఖర్చు అయ్యే వస్తువుకి స్టాకే లేదు, ఇంకా దీనికి అడ్వర్టైజ్ ఎందుకు చెయ్యాలి? ఎప్పటికప్పటికి దీనికి ఖర్చు అయిపోతూ ఉండాలి. కనుక ఈ 3-2 సంవత్సరం లోపలనే అనేక విధమైనటువంటి ఘనకార్యాలు జరుగుతూ వస్తాయి. బీద సాధారణమైనటువంటి సోదరుల యొక్క తత్వాన్ని కూడా చక్కగా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఈ నవంబర్ 18వ తేదీయే 70 పెండింట్ తెలుస్తున్నాము. ఏ విధంగా పెండింట్ చేయటము? మ్యారేజెస్ అంటారు కొంతమంది, ఏదో చిల్లర చిల్లరగా చేసేసేసి ఏదో ఇంత బొట్టు కట్టించి వాళ్ళని పంపిస్తారు. కాదు కాదు కాదు కాదు, అట్ల కాదు. ఇది వారి జన్మములో కూడా ఈ రీతిగా మా వివాహములు జరుగుతుందా అని వారు ఆశ్చర్యపడేటువంటి రీతిగా చేస్తారు. బంగారు చైను తాళిబొట్టులో చైన్ ఇస్తున్నాము, ఇంకా మగవారికి ఉంగరాలు ఇస్తున్నాము, వాళ్ళకి భోజన సామాగ్రికి తగినటువంటి వంట పదార్థాలంతా ఇస్తున్నాము, పాత్రలంతా ఇస్తున్నాము, గొప్ప కంచి చీరలంతా కట్టిస్తున్నాము. ఇంతే కాకుండా వారికి గృహాలు కూడా కట్టిస్తున్నాము. ఇంకా ఏ విధమైనటువంటి చేతకాలేటువంటి వారు స్త్రీలు కొంతమంది ఉంటుంటారు, ఏదో ఇంటిలో ఉండి ఏ పని చేయడానికి సాధ్యం కానటువంటి వారికి సూయింగ్ మిషన్లు ఇస్తున్నాము. ఈ సూయింగ్ మిషన్ కేవలం మన ఇండియాలో చిక్కేది 500-600 కాదు, ట్రినిడాడ్ నుంచి వచ్చిన 2 ప్రక్కలు కూడా అదే ఊరికి అతికిస్తే చాలు, అడ్జస్ట్ చేస్తే చాలు, అదే కుట్టేసేస్తుంది. ఇలాంటి ఆధునికమైనటువంటి మిషన్ అంతా ఇస్తున్నాము. ఇంకా మరికొంతమంది ఈ పని లేక ఈ శకునులు దుర్యోధనులు ఇట్లాంటి వారంతా వాళ్ళ జతంలో చేరుకొని ఇష్టం వచ్చినట్టుగా వాగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కారణమేమిటి? వారికి ఏ పనులు ఉండవు. అలాంటి వారికి కూడా పిలిచి వారికి ఒక రిక్షా ఇచ్చి పని చేసుకోనాయన అని ఇచ్చేసేస్తున్నారు. ఒక్కొక్కరు 45,000 రూపాయలు వాళ్ళ జీవితాన్ని ఆధారం చేసుకోమని ఇస్తున్నాము. ఇంకా మన చుట్టూ పరిసర ప్రాంతములంతా కూడాను ఏదో 4 ఎకరాలు 5 ఎకరాలు ఉండేటువంటి వారికంతా కూడాను మేమే ట్రాక్టర్స్ అంతా తెచ్చి మేమే దున్నించి వారితో ఏమాత్రం కూడా వసూలు చేయకుండా వర్షం పడతానే పల్లె పల్లెకు వెళ్లి వారి భూములంతా సాగు చేపించి వారికి పంటలు పండించే ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తా ఉంది, ఏ వ్యక్తులు చేస్తున్నారు? అందరూ చెప్పేవారే కాని చేసేవారు లేరు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఏమి జరుగుతా ఉంది అనేటువంటి కన్నులు చూచేటువంటి విజ్ఞానికే తెలుస్తుంది, కాని ఎక్కడెక్కడో కూర్చుని అజ్ఞానంగా మాట్లాడేటువంటి వారికి ఏమీ తెలియదు. ఈ సంవత్సరం లోపలే ఈ ప్రశాంతి నిలయం లోపల పుట్టపర్తి కుగ్రామము, ఈనాడు పుట్టపర్తి గొప్ప పట్టణంగా మారిపోయింది. ఎవరు మార్చగలరు? మా ఇండ్లు మేము కట్టుకున్నాము అని వారు చెప్పొచ్చు. ఆ ఇండ్లు కట్టుకోవడానికి ధనం ఎక్కడి నుంచి వచ్చింది? మా ప్రశాంతి నిలయం భూమి కొనే సమయంలో 1 ఎకరా 200 రూపాయలు, దీంట్లోపల 1 సెంటు 80 వేలు. ఈ వెల ఎక్కడి నుంచి పెరిగింది? సాయిబాబు నుంచి పెరిగిందా, మీ నుంచి పెరిగిందా? అమ్ముకున్నాం, మేము ఇల్లు కట్టుకున్నామని దీర్ఘంగా మాట్లాడతారు, కానీ ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇంత వెల ఎవరి నుంచి వచ్చింది? ఈ విచారం ఎవరైనా చేస్తున్నారా? ఇక్కడ సాయిబాబా ఉండినప్పుడే ఇవన్నీ గొప్ప భవనాలుగా లేస్తున్నాయి. 1-2 నెలలు నేను బెంగళూరులో ఉండేటప్పటికి అన్ని షాపులు మూతలు పడ్డాయి. ఇంత మాత్రం కృతజ్ఞత ఉండనక్కర్లేదా మానవునికి? ఇంత మాత్రం విచారణ చేయనక్కర్లేదా మానవునికి? గ్రామస్తులు కాని ఇంకెవరైనా కాని ఏ వ్యక్తులైనా కాని ఒక్క వ్యక్తి వల్ల ఇంత ఎట్లు జరుగుతుండాలి? గొప్ప పట్టణాల్లో కూడా గొప్ప హాస్పిటల్ కట్టడానికి వీలు కాదు. కుగ్రామం లోపల ప్రపంచంలో లేనటువంటి హాస్పిటల్ ఇక్కడ నిర్మించాము. పుట్టపర్తి కుగ్రామం లోపల ఎయిర్ డ్రోన్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ఏ ప్రభుత్వం కూడా చేయడానికి వీలు కాదు. అలాంటిది 10 సంవత్సరం లోపల ఒక్క వ్యక్తి ఇంత అభివృద్ధి గావించాడు. దీనికంటే గొప్పతనం మరొకటి లేదు. ఇది కేవలం వర్ణించుకోవటం కాదు, చెప్పి ప్రజల లోపల ఈ సత్యాన్ని హెచ్చరించే కోసం చెప్తున్నాను. నాకు ప్రచారం అక్కర్లేదు, నేను ఎప్పుడు ఎవరితో ఇది చేస్తున్నా అది చేస్తున్నానని చెప్పను, కానీ పరిస్థితిని పురస్కరించుకొని ప్రజలకంతా ఈ సత్యాన్ని కొంతవరకు హెచ్చరింప చేయాలి. కనుక ఎవరు కూడా నోరెత్తడానికి వీలు లేదు, వేరు చూపడానికి వీలు లేదు. అసూయపరులు వేరే కాదు, ఎన్నైనా చూపచ్చు. అలాంటి వారికి మనం ఏమాత్రమో జవాబు లేదు. వారిది వారినే శిక్షిస్తుంది, కనుక మనం శిక్షించనక్కర్లేదు. ఆత్మస్వరూపులారా,
రాబోయేటువంటి కాలములకు మీరందరు కూడా ఆతృతతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనేటువంటి యొక్క వ్యక్తులుగా మీరు తయారు కావాలి. ప్రపంచమంతా కూడా ఒక విధమైనటువంటి యొక్క దిగ్విజయాన్ని సాధిస్తుంది. ఈ యొక్క సందేశమును మీరు హృదయంలో ఉంచుకుని దినదినానికి మీరు కాచుకుని చూచురండి. ఆయనకి ఏది ఒక్కటి ఇష్టం లేదు, ఏది మీ నుంచి నేను కోరటం లేదు, కానీ నేను కోరేది ఒక్కటే, నిర్మలమైనటువంటి ప్రేమతో విశాలమైన భావంతో సమాజ సేవను చేయండి. అనవసరమైనటువంటి విషయాల లోపల నేను ఎప్పుడూ ప్రవేశించను. అందరూ మనవారి, అందరి ఎందు దైవత్వం ఉన్నది, కానీ వారి వారి దురదృష్ట వశాత్తు, ఏ జన్మాంతర కర్మ వశాత్తు వారికి కొన్ని కొన్ని పిచ్చి బుద్ధులు పుడుతుంటాయి. తాత్కాలికంగా వచ్చేటువంటివే కానీ శాశ్వతమైనవి కాదు. కనుక దుర్యోధన దుశ్శాసనాదులు కూడాను ఆ తాత్కాలికంగా వచ్చి తదుపరి కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు. కనుక మనం ఎవరిని కూడా ద్వేషించనక్కర్లేదు, అందరినీ ప్రేమించి అందరి మంచిని కోరి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి దీర్ఘమైనటువంటి విశాల భావంతో మీరు జీవించడానికి ప్రయత్నించండి. సాధ్యమైనంత వరకు మీకు కాలం చిక్కితే సాయి సంస్థల్లో ప్రవేశించండి. ఇంతకంటే పవిత్రమైనటువంటి సంస్థ మరొకటి లేనే లేదు లోకంలో. లోకంలో ఎన్నో ఆర్గనైజేషన్స్ అంతా ఉంటున్నాయి, వాటి విషయం నేను చెప్పను, కానీ మన ఆర్గనైజేషన్ లోపల ఉండినంత పవిత్రత ఇంక ఏ ఆర్గనైజేషన్ లో కూడా లేదు. వాళ్ళు ఎన్నో మాట్లాడవచ్చును, కానీ మన సంస్థలు ఎప్పుడు ఉపకారమే ఉపకారమే ఉపకారమే, సహాయమే సహాయమే సహాయమే, ఇది మన సంస్థల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. కనుక ఎవరైనా ఏ జాతి వారైనా, నాకు జాతి మత భేద కుల భేదములు ఏమాత్రము లేవు, ఏ 18వ తేదీకి అందరూ ఆనందంగా వివాహానికి సిద్ధమై రండి. తప్పక నేను ఆనందంగా హృదయోల్లాసంగా మీ యొక్క జీవితంలో మరవరాని ఆనందాన్ని అందించి మీకు గృహస్థ ధర్మాన్ని అందిస్తాను. రేపటి నుంచినే ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీరు ఆ యొక్క వివాహమును సంబంధించినటువంటి బిడ్డ బాయి ఈ రెండింటి యొక్క పేర్లు తల్లిదండ్రుల పేర్లు వాళ్ళకి అందించి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చును. అయితే ఒక్కటి, ప్రభుత్వం యొక్క నిబంధనలకు ఏమాత్రం కూడా మనం ఉల్లంఘించుకోకూడదు. ఇన్ని విధమైన ఆదాయాలు వస్తున్నాయి అని చెప్పని పూర్వం ఒక వివాహం చేసుకుని కూడా తిరిగి ఇంకొక వివాహం రాకూడదు. అలాంటివి మాత్రం వస్తే మేము అంగీకరించము. ఇంతే కాకుండా బాల్య వివాహం అని కూడా ఒక చట్టం ఉంటుండాలి. ఏదో ఈ సమయం చిక్కింది, తర్వాత మాకు చిక్కుతుందో లేదో అని ఏ 12 సంవత్సరంలో బిడ్డనో తెచ్చి వివాహం చేయకూడదు. 18 సంవత్సరములు కావాలి. ఇలాంటి దాంట్లో ఎవరు కూడా ఏ ప్రభుత్వము ఇంకా ఎంతో చిల్లర మంది ఉంటారు, తప్పు చూసేటువంటి వారే ఉంటారు, వాళ్ళు కూడా ఇలాంటి దాన్ని ఒక ఆస్కారంగా తీసుకుంటారు. కనుక సాయి సంస్థల వారందరూ కూడాను ఇందులో పాల్గొని వారి మంచి చెడ్డలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కొంతవరకు విచారించి అలాంటి దంపతులను తీసుకుని వచ్చి మీరు కూడా ఈ అవకాశంలో చక్కని ఆనందాన్ని అనుభవించండి.

ఇంతవరకు మీరు 1993 అక్టోబర్ నెల 24వ తేదీన దసరా ఉత్సవాల్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. సాయి ప్రభావం గురించి తెలిపారు. మానవుడు ఎల్లప్పుడూ మంచినే చింతిస్తూ నిర్మలమైన ప్రేమతో విశాలమైన భావంతో సమాజసేవ చేస్తూ అందర్నీ ప్రేమించాలని తెలిపారు. సాయిరాం,

ఈశ్వరుని ప్రకృతి తత్వము ప్రకటింపచేయడం కొరకే మానవత్వం ఆవిర్భవించింది. మానవత్వములో ఉన్న ఇంత పవిత్రతను గుర్తించుకోలేకపోతున్నాము. నిజముగా మానవుడే దేవుడు, నరుడే నారాయణుడు. వ్యక్తిగా భావించినంతవరకు నరుడు, దివ్యత్వమును భావించినప్పుడు నారాయణుడు. ఈ రెండింటి భేదము మన భావములోనే ఇమిడి ఉంటున్నది. ఇదంతా మన భావముల ప్రమాణమే. ఈ లోకములో మంచి చెడ్డలు ఎదుటివానియందు లేవు, అన్నీ మనయందే ఉంటున్నవి. తన భావములే తనకు ఆ విధములైన మంచి చెడ్డలుగా రూపొందుతుంటాయి. ప్రతి మానవుడు దైవముగా భావించి తానే దివ్యమైన శక్తిగా భావించినప్పుడు జగత్తంతా సుభిక్షంగా ఉంటుంది. ఈ ప్రకృతి స్వభావము అనుభవించే నిమిత్తమే ఈ దేహమునందుకున్నాము. దేహము ఒక పనిముట్టు, మనస్సు ఒక పనిముట్టు. నీవే ఆత్మస్వరూపుడవు. నీవు పనిముట్టును చేతియందుంచుకుని మన కర్మలు కర్తవ్యములు నిర్వర్తించుకుపోవాలి. కర్తవ్యం యోగముచ్యతే. కర్తవ్యమును ఆచరించేదానిలో మనం చాలా బీదలైపోతున్నాము, బలహీనులైపోతున్నాము. ఈ బలహీనతను మనం దూరం చేయాలి. ఎట్టిదానికీ మనం వెరవకూడదు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. బాలసాయి ఈ దివ్య ప్రబోధాలు దిగంబర స్వామిని ఒక్క మాటగా కలిచివేశాయి. ఆ బాలస్వామి తనను ఖండించినప్పటికీ వారి మాటలలో కషాయం లాంటి చేదు కన్నా తీయని మధురరసమే ఎక్కువగా చవిచూడగలిగారు దిగంబరస్వామి. బాబా అందించిన వస్త్రాన్ని వెంటనే ధరించి ఆ స్వామి తమ దిగంబర వేషానికి శాశ్వతంగా స్వస్తి చెప్పారు. ఆ సాధువు తన మౌనాన్ని వీడి, "స్వామి, నా తప్పులను మన్నించండి. మీరు అభయమిచ్చినప్పటికీ భయమును వీడి వనాంతరాలకు వెళ్లే అంత పరిపక్వత నాలో లేదు. అయినా ఇక మీదట ధనమును యాచించటము, పాదపూజలను చేయమనటము, పల్లకీని మోయమనో ఆదేశించి నేను ప్రజలను శ్రమపెట్టను. నాకు రెండు పూటలు ఇంత గంజినీళ్లు దొరికితే అంతే చాలు. అవసర నిమిత్తం భిక్షాటనం చేసుకుంటాను. నా కనీసావసరాలు గడిచిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించండి" అంటూ దీనాదిదీనంగా బాబాను వేడుకున్నాడు. "అలాగే" అన్నారు స్వామి. తాము ఆశించిన దానికన్నా పూర్తిగా విరోధంగా ఆ బాలసాయికే తలవంచి జోహారులను అర్పించి తమను నట్టెట్లు ముంచేసిన ఆ దిగంబరస్వామిని అప్పటికప్పుడే వదిలిపెట్టి చేతులు కడిగేసుకున్నారు. బాలబాబాను అవమానించటానికి పన్నాగాలు పన్నిన పుట్టపర్తి పుణ్యాత్ములు. దిగంబరస్వామి కోసం ఏర్పడిన భక్తులు మాత్రం ఆయన్ను పల్లకీలో మోసుకుని వెళ్లారు. సాధారణంగా చాలామంది సాధువులు చందాల ద్వారా నిధిని సేకరించటమే కాక తమ ధర్మ ప్రచారం కోసం అనేక స్థాపనాలు చేసి ఒక్క నిమిషానికైనా తీరిక లేకుండా ఇలాంటి కార్యనిర్మాణాలలో నిమగ్నులై వృధా ప్రయాసలకు గురి అయి కాలమంతా వెచ్చించడమన్న దానిని స్వామి అతి తీవ్రంగా ఖండిస్తారు. స్థాపనములు చేయవచ్చు, కార్యములు చేయవచ్చు, అయితే అవి మితిమీరకూడదు. ఇటువంటి కార్యక్రమాలలో అమితంగా కాలం వెచ్చించటం తమ ఆత్మ సాధనకు ఒక విధంగా హానికరమే కాని వీటన్నిటికన్నా కూడా ఒక సాధువుకు ఆత్మసాధనే ముఖ్యమైనది అని స్వామి ఘంటాపథంగా చెప్తారు. ఈ దిగంబర స్వామి సంఘటన జరిగిన 17 సంవత్సరాల అనంతరం ప్రశాంతి నిలయానికి స్వామి సచ్చిదానంద రావటం జరిగింది. వీరు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు సంపాదించుకున్నవారు. అదికాక రాజయోగంలో మహామేధావులు. 70 సంవత్సరాల వయోవృద్ధులైన సచ్చిదానంద స్వామిని 32 సంవత్సరాల బాబా భుజం తట్టి, "స్థాపన కార్యక్రమాలలో మీకెందుకింత తపన? ఈ కార్యసాధనలో మీరెందుకింత శ్రమించటం? హాయిగా హిమాలయాలలో ఏకాంత ధ్యానంలోని మగ్నులు కాకూడదా? మీరు యోగసిద్ధులైతేనే చాలు. ఆ మహత్తర శక్తి గుహలను, వనాలను, చివరకు హిమాలయ శిఖరాలనే ఛేదించి ఈ విశాల ప్రపంచంలో విస్తరించి లోకానికి ఇప్పుడు మీరు చేసిన దానికన్నా, చేయబోయేదానికన్నా 10 రెట్లు శుభం కలుగజేస్తుంది. మీ శరీర రక్షణ నిమిత్తమై మీరు ఏమాత్రం దిగులు చెందక్కర్లేదు. ఆ బాధ్యతలన్నీ నేనే వహిస్తాను. మంచులో నేను మీకు వెచ్చదనాన్ని అందిస్తాను. ఆకలి దప్పికలలో మీకు ఆహార పానీయాలే నేనే అవసరాలను తీరుస్తాను. యోగక్షేమం వహామ్యహం" అన్నారు. వయస్సు బాగా ముదిరినవారు, గొప్ప యోగ సాధకులైన వారు, తమిళదేశంలో ప్రబల కవిశేఖరులని పేరొందినవారు ఒకరు స్వామితో, "స్వామి, మీరెన్నెన్నో అద్భుతాలను చేస్తున్నారు. నాకు 2 రెక్కలు మొలిచేటట్టు చేయకూడదా? నాకు ఈ లోకంలోని ముఖ్యమైన భాషలన్నీ తెలుసు. కవిత్వమూ చెప్పగలను. మీరిచ్చిన రెక్కలతో ప్రపంచం నలుమూలలకు ఎగిరి అన్ని భాషలలోనూ మీ కీర్తి ప్రతిభను గానం చేస్తాను, మహిమలను ప్రచారం చేస్తాను, ప్రబలం చేస్తాను" అన్నారు. దానికి వెంటనే స్వామి, "మీకా శ్రమ అక్కర్లేదు. నా కార్యమును నేనే చూసుకుంటాను. అయ్యా, రెక్కలు లేకుండానే మీరు ఇప్పుడు ఎగురుతున్నారు. ఇక రెక్కలు కూడా తోడైతే వేరే చెప్పాలా? పట్టపగ్గాలే లేకుండా పోతాయి. అసలు మీ ప్రతాపాన్ని కొంత అరికట్టుదామనే నేనే యోచిస్తున్నాను. మీరెందుకు ఒకచోట స్థిరంగా ఉండి అభ్యసించిన యోగాన్ని సద్వినియోగం చేయకూడదు?" అన్నారు వ్యంగ్యధోరణిలో. స్వామి ఎంతటి అభయమిస్తున్నప్పటికీ ఏకాంత ధ్యానం చేయటానికి మొదట్లో ఎవరికీ మనసొప్పదేమో,
అడవులకు గుట్టలకు వెళ్లడమంటే సామాన్యమా? మరైతే అడవులన్నీ నిర్మానుష్యమైతే అటువంటి ప్రదేశాలలో స్వామి యోగక్షేమం మహామ్యహం అన్నదానికి ఉదాహరణలే లేకుండా పోతాయా? ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తాను సత్యసాయి ఆకృతిలో ఉన్నట్టుగా తెలియని వారికి కూడా ఆపత్ సమయంలో స్వామి వారిని కాపాడి రక్షించిన దానికి ఉదాహరణలు కోకొల్లలు. అది 1957 జూలై మాసం కృష్ణపక్షం. భక్తులను వెంటపెట్టుకుని స్వామి రిషికేష్ విజయం చేసిన సమయమది. అచ్చటి హిమాలయా ప్రాంతాలలో ఉన్న వశిష్ఠ గుహకు వెళ్లి భక్త బృందముతో శివానంద స్వామి ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు స్వామి. మార్గమధ్యంలో స్వామి అమాంతం అచేతనంగా పడిపోయారు. ఇటువంటివి భక్తులకు కొత్త కాదు. తాను సూక్ష్మ శరీరంతో స్థూల శరీరాతీత యాత్ర చేసే సమయాలలో స్థూల శరీరము వదిలిన వెంటనే ఆ దేహం అచేతనంగా వాలిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది. శరీరము కిందకు వాలింది. ఇటువంటి సందర్భాలలో తాను సూక్ష్మ శరీరంతో చేసే చర్యలన్నీ ఒక్కొక్కప్పుడు అచేతన స్థూలకాయంలో కూడా ప్రతిఫలించడం కద్దు. ఇప్పుడు కూడా అదే విధంగా తన రెండు అరచేతులు దగ్గరికి చేర్చి దేనినో గట్టిగా పట్టుకుని అదిమి పట్టినట్టుగా స్వామి స్థూలకాయంలో గోచరించింది. కొంతసేపటికి అచేతనంగా ఉన్న శరీరం చలనం కలిగి యథాస్థితికి వచ్చింది. స్వామి లేచి కూర్చున్నారు. ఎక్కడికి వెళ్లి వచ్చారు స్వామి అని ఆతృతతో భక్తులు ప్రశ్నించారు. కొన్ని సమయాలలోనే స్వామి ఇలాంటి విషయాలను గురించి తెలియచేస్తారు. ఆనాడు కరుణామూర్తి అయి చెబుతాను అంటూ సుబ్రహ్మణ్యాన్ని ఇక్కడకు పిలవండి అన్నారు స్వామి. సుబ్రహ్మణ్యం బాబా భక్త బృందంలో ఒకరు. ఆయన అక్కడకు రాగానే స్వామి వశిష్ఠ గుహ దగ్గర నువ్వు చూసినది ఏమిటి అని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం అదిరిపోయి స్వామి మీతో ఈ విషయం చెబుతామా వద్దా అని సంశయించి చివరకు చెప్పకుండానే ఉండిపోయాను. అయినప్పటికీ దానిని మీరు గ్రహించేశారు స్వామి అన్నారు వినయంగా. అవును, కాని వీరంతా నీవు చెబితే కాని గ్రహించలేరు కదా, అందుకనే నీవే చెప్పువారికి అన్నారు స్వామి.

వశిష్ట గుహ సమీపంలో పారుతున్న గంగానదిలో ఒక శరీరం కొట్టుకుపోవడం చూశాను. అది ఒక యోగి శరీరంగా గోచరించింది. పద్మాసనంలో కూర్చుని ఉన్న ఆ యోగి అదే భంగిమలో ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. చూడటానికి అది ఒక మృత కళేబరంగా తోచింది. ఈ దృశ్యాన్ని చూసినట్టు చెప్పి ప్రశాంత వాతావరణమును అమంగళం చేయడమెందుకని చెప్పకుండా ఉండిపోయాను అన్నారు సుబ్రహ్మణ్యం. అది శరీరం కాదు అన్నారు బాబా. ఆ యోగి నదీ తీరాన ధ్యాన నిమగ్నుడై ఒక గుట్టమీద పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు. నదీ ప్రవాహం వేగం పుంజుకుని కట్టలు తెంచుకుంది. ఆ మట్టి గుట్టను మోదటం ప్రారంభించింది. ధ్యాన నిమగ్నుడై ఉన్న యోగికి ఇది ఏమీ తెలియలేదు. క్రమక్రమంగా మన్నంతా కరిగిపోయి గుట్ట విచ్చి నదిలో కరిగిపోయింది. తత్ఫలితంగా యోగి నదీ ప్రవాహంలో పడిపోయాడు. ఆయనకు తెలియకుండానే ప్రాణాయామశక్తి ఆయనను నీటిలో మునిగిపోకుండా తేలేటట్టు ఉపకరించింది. కొంత దూరం ఆ విధంగా కొట్టుకుపోయిన తర్వాత ఆయనకు ప్రజ్ఞ కలిగి బాహ్య ప్రపంచంలోనికి వచ్చాడు. ఎంత యోగి అయినప్పటికీ తాను నీటిలో కొట్టుకుపోతున్నట్టు గ్రహించగానే ప్రాణభయంతో ఆర్తుడై హృదయాంతరాల నుంచి ఒక్కమారుగా భగవాన్ అని ఆర్తనాదం చేశాడు. ఆర్తత్రాణ పరాయణుడైన నేను వెంటనే నా సూక్ష్మయాత్రకు ఉపక్రమించాను. క్షణంలో అక్కడికి చేరాను. గంగా ప్రవాహ వేగం అతని గుండెలను తాకకుండా నా రెండు హస్తాలతోనూ ముందు వెనుక అతన్ని అదిమి పట్టుకుని సూక్ష్మరూపంలో అతన్ని కాపాడాను. ఆ యోగి చాలా కాలంగా ఆహారం తీసుకోవట్లేదు. తత్కారణంగా ఆహార పానీయాలు లభ్యమయ్యే స్థలానికి అతన్ని చేర్చాలని తలచి దరిదాపు 30 మైళ్లు ఆ ప్రవాహం మీదే పయనించి గమ్యానికి చేర్చి ఒక లీలా వినోదానుభూతిని పొందాను అని ముగించారు స్వామి. శివానందనగరుకు దగ్గరలో ఉన్న ఒక కుటుంబీకుని ఇంటికి ఈ యోగిని చేర్చి భయభ్రాంతుడైన ఆయనకు మనశ్శాంతి చేకూర్చాను. ఆకలితో కాలిన కడుపుకు ఆహారం దొరికింది అని స్వామి ఆ యోగి యోగక్షేమాలను తాను ఏ విధంగా కాచి రక్షించారో విపులీకరించారు. సత్యసాయి అన్న పేరు కని విని ఎరుగని వారైనా సరే భగవాన్ అన్న ఒక్క ఆర్తనాదం చేయగానే అది స్వామిని ఆ భక్తుని వద్దకు ఆకర్షించగలిగి రక్షణ లభించిందంటే దీని అర్థమేమిటి? ఒక పసిబిడ్డ కూడా దీనికి సమాధానం చెప్పేయగలదు. ప్రత్యేకించి ఏ నామము ఉచ్చరించక మూలాధార వస్తువైన ఆ పరబ్రహ్మమునే గజేంద్రుడు ఆర్తితో పిలిచాడు. నారాయణ నామాకృతి గల ఆ దేవదేవుడు తక్షణమే అచ్చట ప్రత్యక్షమయ్యాడు అని వర్ణించిన పురాణేతిహాసాలే ఇక్కడ నవీనమై సత్యసాయి ఆకృతిలో సాక్షాత్కరించి కాచి రక్షించారు. సాధారణంగా మహాయోగి పుంగవులు కూడా తమను పూజిస్తున్న వారిని, తమ నామమునే స్మరించిన వారిని, తమ వద్ద దీక్ష కొన్నవారిని, తమయందే అచంచల భక్తిశ్రద్ధలు కలవారిని ఆపత్సమయాల్లో కాచి రక్షించిన విషయాలు మన ప్రాచీన గ్రంథాలు ఇతిహాసాలు వర్ణించినాయన్నది అనుభవైకవేద్యమే. అయితే ఇక్కడ కూడా మన స్వామి ఒక ప్రత్యేకతతో ప్రకాశిస్తున్నారనే చెప్పాలి. స్వామికి లవలేశములైనా తనను గురించి ప్రచారం చేసుకోవాలన్న తలంపే లేదు. అందువల్ల వశిష్ట గుహ యోగుల్లాంటి వారెందరినో అపాయాల నుంచి కాపాడి అనుగ్రహించినప్పటికీ తన సాయి స్వరూపమో లేక నామమో తానెన్నడూ వ్యక్తం చేసుకోలేదు. బాబా సాధారణంగా తమ భక్తులకు ఒక్కొక్కప్పుడు తాయెత్తులు, ఉంగరాలు మొదలైనవి ప్రసాదిస్తూ ఉంటారు. చాలామందికి చాలా సమయాల్లో అవి ఒక రక్షగా ఉపకరించిన మాట వాస్తవం. అయితే ఈ చిన్ని చిన్ని కానుకలు భక్తులు ధరించినప్పుడే అవి వారిని ఆపత్ సమయాలలో సూక్ష్మంగా స్వామికి సందేశం తెలియచేస్తున్నందువల్ల వారందరూ స్వామిచే రక్షింపబడుతున్నారని చాలామంది ఊహిస్తూ ఉంటారు. అలా అనుకున్న వారికి వశిష్ట గుహ సంఘటన మొదలైనవి కనువిప్పు కలిగించగలవు. స్థూలగ్రహించినప్పటికీ తన సాయి స్వరూపమో లేక నామమో తానెన్నడూ వ్యక్తం చేసుకోలేదు. బాబా సాధారణంగా తమ భక్తులకు ఒక్కొక్కప్పుడు

చేస్తూ ఉంటారు. అలా అనుకున్న వారికి వశిష్ఠ గుహ సంఘటన మొదలైనవి కనువిప్పు కలిగించగలవు. స్థూల వస్తువులను భక్తులకు అనుగ్రహించి తద్వారా వారు భక్తరక్షణ చేస్తున్నట్టు మనను భ్రమింపచేయటం కూడా స్వామి యొక్క లీలా వినోదమే. కాని ఇది పూర్తి నిజం కాదు. నిజానికి భక్తే నిజమైన తాయత్తై ఆ సత్యసాయి తల్లిని ఆకర్షించి బంధింపచేస్తుంది. స్వామి తన కంటికి రెప్పవలే కాపాడిన భక్తులందరూ ఇలాంటి కానుకలను పొందినవారేనా ఏమిటి? ఎన్నటికీ కాదు. స్వామే చెప్తారు, నన్ను సాయి అనే ఆకృతిగానో లేక నామముతోనో భజించాలనే నేనెప్పుడూ నిర్దేశించలేదు. ఈ నరాకారము సత్యముగా నిరాకార బ్రహ్మమే. రూపమును ధ్యానించినా సరే, ఏ నామమును స్మరించినా సరే, సత్యమైన భక్తి ప్రేమలు కలవారైనట్టయితే వారికి నేను ఆపద్బాంధవుడినే. ఎవరైనా నన్ను ఆత్మవిద్యను ప్రసాదించమని ప్రార్థిస్తే వారికి వారు కోరిన మార్గమునే 3 రెట్లు SSS అని అనుగ్రహిస్తాను. ఇంకా చెప్పబోతే భగవాన్ భక్తి అని ఏమీ లేకపోయినా సరే సత్యధర్మములను వీడక అందరియందు సమత్వమును కలిగి ప్రేమను పెంచుకుని యోగ్యుడై జీవించేవాడికి అతను ఏ నామజపమూ చేయకపోయినను వానిని ఆపద సమయాలలో కాపాడి రక్షిస్తూ ఉంటాను అంటారు స్వామి.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జి ఎన్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. ఈ ఇంటర్వ్యూ మీకు రేడియో సాయి 13 భాగాల సుదీర్ఘ శీర్షికగా అందించనుంది. వినండి శ్రీ మూర్తి గారితో పరిచయం మొదటి భాగం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య శ్రీచరణాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ మరొక అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి శ్రోతలందరినీ సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాడు స్వామితో 28 ఏళ్ల దివ్యానుబంధాన్ని ఏర్పరచుకున్న శ్రీ జిఎన్ మూర్తిగారు శ్రోతలందరితో తమ దివ్యమైన అనుభవాలను, స్వామివారికి ప్రసాదించిన దివ్యానుభూతులను మనందరితో పంచుకొని ఆ అమృతధారను మనందరి చెవులకు అందించగోరుతున్నారు. శ్రోతలందరి తరపున, రేడియో సాయి బృందం తరపున జిఎన్ మూర్తిగారికి సాదరమైన ఆహ్వానం. సాయిరాం మూర్తిగారు.
1: సాయిరామండి. స్మరించిన చాలు సత్యస్వరూపమై కోరిన కోర్క చేకూర్చు స్వామి, దర్శించినంచాలు ధర్మస్వరూపమై కష్టం మూలల్ల పోకార్చు స్వామి, చెంత చేరిన చాలు శాంతిస్వరూపమై బ్రతుకు బాటలు తేటపరుచు స్వామి, పిలిచినచో చాలు ప్రేమస్వరూపమై సిరి సంపదలు కటాక్షించు స్వామి, అఖిల మానసాంతర్యామి అయిన స్వామి మేలుకొల్పడి స్వామి మమ్మేలు స్వామి, లంచమెరుగని స్వామి ప్రపంచ చక్రవర్తి మన స్వామి శ్రీ పుట్టపర్తి స్వామి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. రేడియో సాయి శ్రోతలకు నా సుమనస్సు నమస్సుల సాయిరాం.
0: మూర్తిగారు, ఈ ప్రేమ వలయంలో మీరు రాకమునుపు మీ నేపథ్యం గురించి కొంచెం మా శ్రోతలందరికీ వివరిస్తారా?
1: తప్పకుండానండి. నేను గన్నవరపు సూర్యనారాయణ సుబ్బలక్ష్మి దంపతులకు మధ్యతరగతి కుటుంబంలో విజయనగరంలో జన్మించాను. మా తండ్రి గారి తండ్రి, మా తాతగారు వేద పండితులు, ఉర్లాంపద్దు అని పోటీలో నిగ్గిన ఆ ప్రాంతపు వేద పండితుడైన ధారణాశక్తి, సమయస్ఫూర్తి, గ్రంథ పఠనం చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలు కలిగినటువంటి వారి దగ్గర నేను హైస్కూలు విద్యాభ్యాసం పర్వతీపురంలో చేశాను. అత్యధికమైనటువంటి ముద్దును లేదా వాత్సల్యాన్ని, అతి జాగ్రత్తను వారు ఎక్కువగా చూపించడం వల్ల సాహసకృత్యమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా లేదా ఆటల్లో వాటిలో పాల్గొనలేకపోయాను. కానీ గ్రంథ పఠనం ఆ రోజే నాకు వక్తృత్వంలో, తర్వాత అపూర్వమైనటువంటి తెలుగు సాహిత్యంలో పరిచయం ఏర్పడింది. అప్పుడే నేను టంగుటూరు ప్రకాశం పంతులు గారు, చిలకమతి లక్ష్మీనరసింహం గారి జీవిత గాథలు చదవడం జరిగింది. తర్వాత అప్పుడే నేను విన్నాను, చాలా స్కూల్ ఫైనల్ ఆర్ ఎస్ఎస్ఎల్సీ అనేవారు ఆ రోజుల్లో అనుకుంటూ ఉండేవారు, వ్యాధిగ్రస్తులైనటువంటి వారిని తీసుకుని పుట్టపర్తి అనే ఊరికి వెళ్లారు. అక్కడ బాబా అని ఒక ఆయన ఉన్నారట, ఆయన అందరికీ రోగాలు నయం చేస్తున్నారని ఆ ఊరిలో చెప్పుకుని మాతో కూడా వివరిస్తూ ఉండేవారు.
0: అది ఏ సంవత్సరం అండి దాదాపుగా?
1: అది బహుశా 1952 ఆ ప్రాంతం అనుకుంటానండి. నేను అప్పటికి ఏదో ఫోర్త్ ఫారం ఆర్ ఫిఫ్త్ ఫారం ఏదో చదువుతున్నాను, ఫోర్త్ ఫారం చదువుతున్నాను, గుర్తులేను సరిగ్గా అప్పుడు. అని మాకప్పుడు ఏమనిపించేది అంటే ప్రతిదీ డిబేటబుల్ పాయింట్లో మాట్లాడుకునేవాళ్ళం. ఆ రోగగ్రస్తులందరూ ఇక్కడి నుంచి వెళ్ళి నయమయ్యేలాగుంటే హాస్పిటల్స్ ఎందుకు, అక్కడికే వెళ్ళిపోతారు కదా అందరూ అని అలా అనుకుంటున్న టైం అంతే విన్నాం. కొంతమంది వచ్చి మాకు నయమైందండి అని చెప్తే సంతోషించాం. కానీ ఆ స్కూల్ అసెంబ్లీ అవి జరుగుతుండేవి, వాటిలో కూడా ఇలా టాపిక్స్ ఇచ్చి డిస్కస్ చేయమనేవారు. నేను స్కూల్ మాకు అసెంబ్లీలో వాటిలో చాలా తీవ్రమైనటువంటి ఆసక్తితో పాల్గొనేవాడిని. తర్వాత అనేకమైనటువంటి వ్యాసరచన పోటీల్లో, వక్తృత్వంలో ఎన్నో బహుమతులు, ఎంతో ఆదరణ లభించింది. దీంతో హైస్కూల్ విద్యాభ్యాసం అక్కడ ముగింపు జరిగింది. తర్వాత మా నాన్నగారు విజయనగరంలో ప్రభుత్వ ఉద్యోగి, అక్కడ పనిచేస్తూ ఉండగా నేను పార్వతీపురం నుంచి కళాశాల విద్య కోసం విజయనగరం వెళ్లడం జరిగింది. విజయనగరం కళలకి కాణాచిగా పేరు పొందింది అప్పట్లో. మహారాజా కళాశాలలో నేను ఇంటర్మీడియట్ టు బీఏ చేశాను. ఆ కళాశాలలో చదువుతున్న రోజులు నిజంగా నాకు బంగారం పంచిపెట్టిన బంగారు కళలు ఆ రోజులు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా విశ్వకవి రవీంద్రుని గ్రంథాలు చదవడం జరిగింది. ఆత్మవిశ్వాసం గల ఏ కొద్ది మంది వ్యక్తుల చరిత్ర మాత్రమే ప్రపంచ చరిత్ర అవుతుందని చాటి చెప్పిన వివేకానందుడు, స్వాతంత్ర సమరంలో బాగా పాల్గొన్నటువంటి బాలగంగాధర్ తిలక్ను ఒక పత్రికా విలేకరి అడిగినప్పుడు, స్వాతంత్రం వచ్చి మీరు భారతదేశానికి మంత్రివర్గం ఏర్పాటు అయితే అందులో చేరుతారా అని అడిగితే, నేను అందులో చేరను, నా పూర్వ వృత్తి ఉపాధ్యాయుడు, దేశ నేతల్ని తయారు చేసే ఉపాధ్యాయ వృత్తిలో చేరుతాను అన్నాడు అన్న బాలగంగాధర్ తిలక్. చిత్తరంజన్ దాస్, అతడు గుర్రపు బగ్గీలో ఓ రోజు వెళ్తూ సుప్రసిద్ద న్యాయవాదిగా బాగా ధనార్జన చేసేవాడు, అలా దారిలో వెళ్తూ ఉంటే ఎదురుగుండా ఒక దగ్గర ఒక అనుకోని ఒక సంఘటన జరుగుతూ ఉండగా చాలా బాధపడతాడు. చిన్ననాడు అతనికి ఆలు నేర్పిన ఆ అంటే అజ్ఞానం, ఆ అంటే ఆనందం. అజ్ఞానాన్ని పోగొట్టి ఆనందం నేర్పినటువంటి ఆ చిన్ననాటి గురువు అప్పుల పాలై అతని ఇల్లు వేలం వేస్తున్నారు సర్కార్ వారు, సామానంతా బయట పడేశారు. అది చూసి ఒక్కసారి గుర్రబగ్గీలోంచి దిగి ఒక చెక్కు బుక్ తీసుకుని దాని మీద బ్లాంక్ చెక్కు మీద సంతకం పెట్టి మీరు తీసుకుని అతన్ని రుణమత్తుని చేసి సామానంతా లోపల పెట్టండి అని ఆచార్య దేవోభవ అని చాటి చెప్పినటువంటి ఆ చిత్తరంజన్ దాస్. అట్లాగే రండిరా కాల్చుకుండిరా అని నిండు గుండెలు ఇచ్చిన మహోద్దండమూర్తి టంగుటూరు ప్రకాశం, అహింస కోసం తన జీవితాన్ని ధరపోసే అహింసకే గురి అయిన మహాత్ముడు, స్నేహంతో ద్వేషాన్ని గెలవటం కన్నా జీవిత ప్రమార్థమేమున్నదని మజిలీయరుగని యాత్ర సాగించినటువంటి జవహర్లాల్ నెహ్రూ, వీరందరూ ఆదర్శమూర్తులే కాకుండా వీరి జీవిత చరిత్రలు అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవిత చరిత్రలు చదివేటువంటి మహత్తర అవకాశం నాకు విజయనగరం మహారాజా కళాశాలలో లభించింది. అది తెలుగు సాహిత్యంలో ఉండేటువంటి అనేక విధాలైనటువంటి వివిధ కోణాల నుంచి రచించినటువంటి అనేక కథానికలు, నాటికలు, తర్వాత గద్యరచన అన్ని అది నా మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. అక్కడ మొట్టమొదటిసారిగా భగవాన్ బాబా పేరు వినడం తటస్థించింది. నవడూరు వెంకట్రావు గారని విజయనగరంలో ఒక భక్తుడు ఉన్నారు, వారికి స్వామి ఆత్మలింగం సృష్టించారని చెప్పుకునేవారు. వారింట్లో నిత్యం అభిషేకం జరిగేది ఆత్మలింగానికి. ఈ స్త్రీలు పురుషులు చాలా మంది భక్తులు, సాయి భక్తులంతా అక్కడికి వెళ్లేవారట. నాకు నేనెప్పుడు వెళ్లలేదు, కానీ మా అమ్మగారు ఆమె చాలా అకుంఠితమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి స్వామి మీద అంటే ఆమె వెళ్తూ ఉండేది, భజన చేసేది, తర్వాత నగర సంకీర్తనం చేసేవారు. మేము అప్పుడు బీఏ చదువుతున్నాం, చదువుతున్న రోజుల్లో ఏమిటి తెల్లవారుజామున మమ్మల్ని పడుకోనేవరు, చదువుకోనేవరు, ఈ గోలేమిటి మీ భక్తులు మమ్మల్ని మేల్కొలుపుతున్నారా, జోకొడుతున్నారా అని చెప్పి కొంచెం హేళనగా మాట్లాడేవాళ్ళం. అంటే లోపల మాత్రం అలా చేయకూడదు అనేటువంటిది ఇన్నర్ థాట్ ఉండేది,
2: భావన ఉండేది.
1: ఎందుకంటే విలువలతో కూడినటువంటి జీవితానికి అంకురార్పణ చేసుకుని ఆ పరిధిలో వీళ్ళందరి జీవిత చరిత్రలు మాకు ఉద్యుక్తులు చేస్తున్నాయి కదా, అందువల్ల చూడండి దేని మీద కామెంట్ చేయకూడదు అన్నది లోపల పెరుగుతోంది. కానీ ఇది కొంచెం బాహ్యమైనటువంటి జీవితంలో, లౌకిక జీవితంలో నలుగురు మధ్య తిరుగుతున్నప్పుడు ఇటువంటి చేస్తుండేవాడు. ఆమె పాపం చిరునవ్వే సమాధానం, ఎన్నడూ ప్రతిఘటించకుండా చిరునవ్వు ఏదో రోజు ఇప్పుడు మారకపోతాడా అని బహుశా బాబాను లోపల ప్రార్థిస్తూ ఉందేమో. ఇట్లా జరుగుతున్న కొంతకాలానికి నాకు బీఏ చదువుతూ ఉండగానే థర్డ్ ఇయర్ అయిపోయింది, అప్పుడు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అనేవారు, రెండేళ్లు ఇంటర్మీడియట్ అయ్యాక. ఆ సంవత్సరంలో అన్నిట్లోనే మార్కులు బాగా వచ్చినాయి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ టాపు, మా అన్నిట్లో టాపు. కానీ ఎందుకో ఆ బెస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ కి ఇవ్వాల్సిన ప్రైజ్ నాకు ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్ వెళ్లి ప్రిన్సిపాల్ తో చెప్తే మిమ్మల్ని పనిష్ చేస్తాను, మళ్లీ వచ్చి నా దగ్గరికి వెళ్ళి అడిగారంటే అన్నారు. అంటే సరే వచ్చేశారు వాళ్ళు. ఆ రోజు చాలా దిగులు పడ్డా. ఎందుకంటే అన్ని సాధించి యాక్చువల్ గా ఫిగర్స్ అగ్రిగేట్ లో గానీ మిగతా వాటిలో గానీ నేను అవుట్ స్టాండింగ్ అని తెలుస్తూ ఉన్నది, కానీ ఇవ్వలేదని బాధ కాకుండా అని అనౌన్స్ చేయలేదు, కానీ లేదని లిస్ట్ లో తెలిసిపోయింది. అప్పుడు మా మదర్ ఈ బాధ చూసింట్లో నన్ను స్వామి డాలర్ ఫోటో ఉన్నటువంటి ఒక డాలర్ ఉంది, ఆ డాలర్ ఇచ్చి ఇది జేబులో పెట్టుకో, నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నేను నమ్మినటువంటి భగవంతుడు నీకు మేలు చేస్తాడు, హీ విల్ ప్రొటెక్ట్ యూ, గైడ్ యూ అండ్ గార్డ్ యూ అని చెప్పింది.
2: మన ప్రార్థనల కన్నా తల్లిదండ్రుల ప్రార్థనలు స్వామి ఎంతో త్వరగా వింటారు, దానికి ఒక చక్కని నిదర్శనం అండి.
1: అవును
2: చెప్పండి.
1: తప్పకుండా అండి. అది వాస్తవానికి అది జేబులో వేసుకున్నాను, సాయంత్రం వరకు అంత బాధగా ఉన్నది. సరే మొన్నాడు అనౌన్స్ చేస్తారు, మొన్నాడు కాలేజీకి వెళ్లారు మామూలుగానే, ఇది ఎప్పుడూ మాత్రం విడిచిపెట్టకుండా జేబులోనే ఉంచుతున్నాను ఆమె నమ్మకం కోసమని. సరే మీరు నమ్మండి, బోర్డులో నోటీస్ బోర్డులో వేశారు అందరికీ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరి పేర్లు, ఫస్ట్ నా పేరు.
2: అద్భుతం
1: అనుకున్నా నేను, ఈమె కోరిక నెరవేరింది, ఈమె ప్రార్థన నెరవేరింది, ఎందుకంటే నా తరఫున ఆమె ప్రార్థన చేస్తుంది. తర్వాత తెలుసుకున్నా నేను ఈ మధ్య వారి దీంట్లో ఉంటూ ఉంటే, స్వామి ఎవరి తరఫున ప్రార్థన చేసినా సరే వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి తరఫున చేసిన ప్రార్థనలు నేను అందుకుంటాను బంగారు అన్నారు. అట్లా ఈమె ప్రార్థన అయి ఉంటుందేమో అందుకున్నారు. అక్కడ జరిగింది మొదటిది. తర్వాత ఫోర్త్ ఇయర్ లో ఆటోమేటిక్ గా బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ గా వచ్చింది. తర్వాత ఎందులో మాట్లాడినా ఏ పని చేసినా ముందుకు వెళ్తే చాలు, ఇది జేబులో ఉన్నంతసేపు నాకు రక్షణ అన్నట్టుగానే జరుగుతున్నాయి. ఇంకా దాని మీద నాకు అయినా కూడా బాబా మీద
2: నమ్మకం
1: గురి కుదరలేదు. ఆ నెగటివ్ ఆస్పెక్ట్ తగ్గిపోతుంది, అది గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఏవో ఏమి జరుగుతున్నాయి కదా, ఏదో ఉండే ఉంటుంది, దేర్ మస్ట్ బి సంథింగ్ విచ్ ఈజ్ సూపర్ న్యాచురల్ అండ్ సూపర్ హ్యూమన్ అని అనుకుంటూ ఉండేవాడిని. తర్వాత అక్కడ విజయనగరంలో పూర్తి అయిపోయిన తర్వాత విశాఖపట్నంలో విద్యావ్యాసంగం ఎంఏలో చేరాను. ఎంఏలో చేరినప్పుడు అక్కడ కూడా బాగా విద్యావ్యాసంగానికి బాగా అవకాశం ఉన్నది యూనివర్సిటీ. అది నేను చదువుకున్నది విద్యా వ్యాసంగలీల విజ్ఞాన హేల సకల సద్గుణ సంపన్నశీల మా కళాశాల ఆర్ట్స్ కళాశాల విశాఖ కళాశాల అనుకునేవాడు. అయితే పచ్చనోటు జేబులో లేకపోతే పచ్చి మంచినీళ్లు కూడా పుట్టని విశాఖపట్నంలో అడుగు పెట్టాం. అయినా కూడా ఏనాడు దేనికి కష్టపడలేదు. ఒక సత్సంగం ఎప్పుడు ఎక్కడుంటే చుట్టూ సత్సంగం ఉండేది. ఈ వ్యాసరచన గ్రంథ పఠనం వీటన్నిట్లో పాల్గొనడం చాలా ఎక్కువగానే ఉండేది. అయితే ఎక్కడా కూడా నాకు ఒక్క కష్టం జరగలేదు దాంట్లో. ఒకసారి ఫైనల్ ఇయర్ లో స్టడీ టూర్ తీసుకెళ్తారు మమ్మల్ని, ఎంఏ సోషల్ వర్క్ లో చేరాను, ఆ ఫైనల్ ఇయర్ లో స్టడీ టూర్ తీసుకెళ్తారు. తీసుకెళ్తూ ఉంటే పూనా దగ్గరకు వెళ్లాము మేము. పూనాలో రైలు ఆగింది, దిగాం. నాకు ఇంగ్లీషు తెలుగు భాషల్లో చాలా విపరీతంగా ప్రైజులు, అంటే చాలా లార్జ్ స్కేల్లో ప్రైజులు వచ్చాయి. కొన్ని అయితే నేను ఓపెన్ కూడా చేయలేదు ఇప్పటి వరకు, అత్యుత్తి కాకపోయినా. అట్లా వస్తే అక్కడ అందరూ టిఫిన్కి దిగారు. నాకు ఎదురుగుండా అక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నాం కదా తెల్లవారిందే, అక్కడ పూనా దగ్గర దిగేసరికి వడ ఇడ్లీ కనపడ్డాయి. కనపడితే 10 రూపాయలు నోటు తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టి దో వడ దో ఇడ్లీ లావో అన్నాను. నాకు వచ్చిన హిందీ అంతే, మిగిలిన హిందీ అంతా జిస్తే భాగంగా బాగితే ప్యార్ మే సాగర్ హై ఇలాంటి. సరే వాడు తీసుకున్నాడు, జేబులో వేసుకున్నాడు, టిఫిన్లు ఇవ్వడు, అందరూ తింటున్నారు. అయిపోయిన తర్వాత బోర్లించేశాడు బేసిన్లు. టిఫిన్ అలాగూలేదు, నేను ఇచ్చిన డబ్బులు తిరిగి నాకు ఇయ్యని అడగడానికి నా దగ్గర భాష లేదు. నేను మా సహవిద్యార్థిని పిలుచుకొచ్చి ఒరేన డబ్బులు నాకు ఇప్పించాలన్నాను. వాడు విశారద ఏదో దానిలో ఫస్ట్ వచ్చాడు. వాడి భాష తెలుగు గ్రాంధికంలో ఉన్నట్టుగా బిచ్చగా నీకు ఇక్కడ బిచ్చము వేయవారు మచ్చుకైనా లేరు పొమ్ము అని చెప్పిన భాషలో రాడింది. వాడు వచ్చి మరింత జటిలం చేశాడు. వాడు మాట్లాడింది ఏదో వాడికి అర్థం కాక వీడేది తిడుతున్నాడు అనుకుని వీడి మీద కొట్టడానికి వచ్చాడు. సరే అప్పుడు నాకు చూసింది వాడు ఆ క్యాష్ బాక్స్ లో వేసుకున్న 10 రూపాయలు నాకు ఇవ్వకపోగా నా మొహం అంతా యాష్లా మారిపోయింది. ఆ రోజు అనుకున్నాను నేను, నువ్వు భాషల్లో ప్రైజులు సంపాదించినంత మాత్రాన కాదు, లౌకికమైనటువంటి విధానంలో బ్రతుకు తెరువుకు సంబంధించినటువంటి భాష, జీవన భాష, జీవభాష లేకుండా నువ్వు ఏ భాషలో ఉత్తీర్ణుడైనా ప్రవీణుడైనా లాభం లేదని ఆ రోజు దించిన కాలరు మళ్లీ జీవితంలో ఎత్తలేదు. ఆ సంఘటన నేర్పినటువంటి అనుభవం నేర్పినటువంటిది. అట్లాగే ఇంకొకటి యూనివర్సిటీలో ఉండగానే లక్నోలో ఒక విద్యార్థిని గురించి ఉదంతం పేపర్లో వచ్చింది. ఆ విద్యార్థి అన్నిట్లోని ఫస్ట్ ర్యాంకులు సంపాదించాడు, ఒక 7-8 గోల్డ్ మెడల్స్ సంపాదించాడు, ఎన్నో రకాలైనటువంటి ప్రథమ స్థానాలని, పురస్కారాలని, గౌరవాలని అతను స్వాధీనం చేసుకున్నాడు. కానీ ఉద్యోగం ఎక్కడా దొరకలేదు. ఉద్యోగం దొరకపోగానే నిరాశపడ్డాడు, నిస్పృహ చెందాడు. ఒక తెల్లవారుజామున బయలుదేరి ఆ లక్నో వీధుల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. సులభమైనటువంటి పద్దతి కోసం చూస్తున్నాడు. మెడికల్ షాప్ తీస్తే ఆ మెడిసిన్ ఏదో కొనుక్కుని అది మింగి చచ్చిపోదామని. షాపులు తెరవలేదు. ఈ లోపల ఇంగువు కట్టిన గుడ్డలాగా ఎదురుకుండా పాత పుస్తకాల షాపు తెరవకుండా ఉండి అక్కడ పుస్తకాలను కప్పేసి ఇలా గుడ్డ కప్పేసి ఉంచుతారు రోడ్ల మీద. ఆ గుడ్డ తీసి షాపు తెరిచే లోపల ఏదైనా చూద్దాంలే అని బుక్ తీశాడు. ఆ బుక్ లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అమృతా ప్రీతం యొక్క పంక్తులు రెండు చూశాడు. లైఫ్ ఇస్ నాట్ వాట్ వీ లైక్ ఇట్ బట్ వాట్ వీ మేక్ ఇట్. ఆ రెండు పంక్తులు వాడి జీవిత గమనాన్ని, గమ్యాన్ని రెండింటినీ మార్చేశాయి. నేనెందుకు చచ్చిపోవాలి, నిరాశ చెంది నిరాశ ఊడలను పట్టుకుని నింగి అంచులను చేరుకుంటాను, నిట్టూర్పుడు వంతెని మీదుగా నిజాయితీని చేరుకుంటాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసి జీవితం జీవించడానికి కానీ మరణించడానికి కాదు, ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి మహత్తర వరం అని అనుకునేవాడు జీవితాన్ని సాగించి తర్వాత చాలా ఉన్నత పదవులు పొంది స్థిరపడ్డటువంటి వ్యక్తిగా రూపొందాడు. ఇది చదివాను. ఇది నా జీవితంలో బాగా నా మీద చెరగని ముద్ర వేసింది. లైఫ్ ఈజ్ నాట్ వాట్ వీ లైక్ ఇట్ బట్ వాట్ వీ మేక్ ఇట్.
2: మరి ఈ రకమైనటువంటి అనుభవం కలిగిన మీకు స్వామి వైపు తిరిగే అవకాశం ఎట్లా వచ్చింది?
1: అది చెప్తానండి తప్పకుండా. ఇట్లా ఎంఏ అయిపోయిన తర్వాత జేకే పేపర్ మిల్స్ లో చేరాను, రాయగడలో. అక్కడ విలువలతో కూడినటువంటి జీవితానికి అలవాటు పడ్డ మనం కార్పొరేట్ విధానంలో వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులు నచ్చలేదు. అంటే ఏవి చేయకూడదో అవి చేయాలి అని చెప్పడం వల్ల అది విడిచిపెట్టాను. బతకలేకపోనే డాలర్ ఉంది జేబులో, ఇంకా అప్పటికింకా అలాగే ఉంది. అది నాకు పర్వాలేదు. అంటే ఎవరి ముందు తలవంచడం కానీ ఏది భయపడ్డం కానీ అనేటువంటిది స్వామి తర్వాత తెలుసుకున్నా. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉండేవి. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేశాక ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్కి అప్లై చేశాను. వాళ్ళు చేరమన్నారు పీహెచ్డీకి. కానీ గుంటూరు హిందూ కళాశాలలో లెక్చరర్ పోస్ట్ వస్తే రీసెర్చ్ కన్నా ఇది మంచిది, ఇది కొంచెం సెక్యూరిటీ ఉంటుందని చెప్పి లెక్చరర్గా చేరాను. గుంటూరు రావడమే మొత్తం జీవిత గమ్యాన్ని
2: మార్చేసింది.
1: గుంటూరులో ప్రవేశించిన తర్వాత మహాకవి అంటాడు, ఇంటెలిజెంట్ ఎల్మన్ అంతా గుంటూరుపురంలోనే ఉంటారని అక్కడ కొందరు అంటారు, కాదని వాదుకొస్తే తంటారు, మనకెందుకు బెదర్ ఈ తంటాలు. కానీ ఇంటెలిజెంట్ ఎల్మన్ ఉన్న మాట వాస్తవం. గుంటూరులో అనేక రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చారు. సిడి దేశముఖ్, తర్వాత ఏఎస్ రామన్, స్వామి మీద అద్భుతమైన ఆర్టికల్స్ స్టడీ వీక్లు రాసినటువంటి ఎడిటర్ ఆనాడు ఏఎస్ రామన్, ఆర్వీఆర్ చంద్రశేఖరరావు, తర్వాత కెఆర్ శ్రీనివాస అయ్యంగార్, ఎంతో మంది మహనీయుల్ని, శాస్త్రవేత్తల్ని, అంతర్జాతీయ శాస్త్రవేత్తల్ని, వాళ్ళందరితో పరిచయాలు కలిగినట్టుగా అక్కడ ఉండేటువంటి సాంస్కృతిక, సామాజిక, సాహిత్య ఆ సంస్థలన్నిటితోనే ప్రత్యక్ష అనుబంధం ఉంది. స్వామి దగ్గరకు వచ్చి ప్రదర్శనలు ఇచ్చినటువంటి కళాకారులు అందరినీ నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కనోజీర్ పేజీకి వాళ్ళందరినీ కూడా రివ్యూ చేశాను. అంటే గుంటూరులో అలాంటి కార్యక్రమాలు జరిగాయి. ఒక కార్యక్రమాల్లో పరిచయం నేను స్టేజ్ మీద, అలా ఇదంతా స్వామి ఇచ్చింది. ఆ తర్వాత తెలుసుకున్నాను. కానీ ఇంకా అప్పటికి ఇంకా కుదరలేదు. ఎప్పుడు టర్నింగ్ పాయింట్ అని అంటే 1981లో నాకు ఏపీ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. ప్రయత్నం చేయకుండా చేసిన కార్యక్రమాలకి, ఎందుకంటే ఆకాశవాణిలో చర్చించని సమస్య లేదు. అన్నిటి మీద చర్చల్లో కానీ, ప్రసంగాలు కానీ, క్విజ్ కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి పుస్తక సమీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాల సమీక్షలు, సూక్తి సుధలు, ఇటన్నిట్లో. సో ఇది బాగా ఉపయోగపడింది. ఈ దీన్ని పురస్కరించుకుని వచ్చినప్పుడు 81లో ఈ అవార్డులు వస్తే ఒక ఆర్టిస్టు, ఎందుకంటే ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా నేను రాష్ట స్థాయిలో వెళ్లి మాట్లాడాను, ఆకురాలిన మనసులో పూలు పూచాయి అని ఒక ఆర్టికల్ వాళ్ళ మీద రాసి అది పురస్కరించుకుని అతను నాకు స్వామి ఫోటో ఒకటి ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ అది
2: మొట్టమొదటిసారిగా
1: మా మదర్ ఇచ్చింది కాకుండా స్వామి ఫోటో ప్రజెంట్ చేసినటువంటిది. రేపల్లె స్వామి వచ్చారట గతంలో. వచ్చినప్పుడు వర్షం చినుకులు పడుతున్నాయి, తెల్ల సూర్యుడు కొంచెం పైకి వచ్చి లోపటికి పైకి లోపలికి వస్తున్న టైంలో వర్షం చినుకులు పడుతుంటే స్వామి ఈ కుళ్ళు ఇలా దానిలో ఉండే చాలా అందంగా మెరుస్తున్నాయి. దాంతో ఫోటో తీశాడు. తీసి స్వామి హృదయస్థానంలో షిర్డీ సాయిని పెయింట్ చేశాడు. పెయింట్ చేసి ఆ ఫోటో ప్రింట్ చేశాడు. నేను ఆ రోజు అనుకున్నా అప్పటికే నెగటివ్ తగ్గుతున్నాయి బాగా. తగ్గుతున్న టైంలో 81లో ఇతను ప్రజెంట్ చేశాడు. ప్రజెంట్ చేయగానే ఇది మీ ఇంట్లో పెట్టుకుంటారా అన్నాడు. తప్పకుండా, నీ హృదయావిష్కరణ చేసి ఇచ్చావు, రెండు సాయిలను ఇచ్చావు. రెండు సాయిల గురించి పూర్తిగా నాకు తెలియదు. షిర్డీ సాయి సత్యసాయి అని అండమే తెలుసు 81లో. ఇది అయిన తర్వాత అది తీసుకొచ్చి పెట్టాను. కొద్ది రోజులకి ఈ గౌరవ పురస్కారాలు అవార్డు కోసం అని చేస్తున్నారు. చేస్తున్న దాంట్లో విశ్వ మాస్టర్ అని అక్కడ మున్సిపల్ హై స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్ ఆయన వచ్చాడు వాళ్ల స్కూల్ యానివర్సరీకి గెస్ట్ కింద పిలవడానికి సత్కరించడానికి. మా ఇంటికి వచ్చినప్పుడు స్వామి ఫోటో గోడ మీద చూశాడు. అతను స్వామి భక్తుడు, బాల వికాస్ టీచర్గా కూడా ఉన్నాడు, అత్యంత భక్తి సంపన్నుడు అప్పటికి. సరే ఆ ఫోటో చూసి మీరు స్వామి భక్తులా అన్నాడు. చిరునవ్వుతో మాట్లాడలేదు. మాట్లాడకుండానే అదే సమాధానం అనుకున్నాయి, అంటే ఉన్నది కదా అక్కడ అని చెప్పి నేను మీకు స్వామి మీద రెండు పుస్తకాలు రాశాను, అనురాగలహరి ఇంకొదోటి, ఆ పుస్తకాలు ఇస్తాను మీరు చదువుతారా అన్నాడు. నాకు ఇచ్చిన పుస్తకం ఏదైనా చదువుతానండి, చదివినటువంటిది నాకు స్పందింపజేస్తే అది రివ్యూ చేస్తాను పత్రికకి అని చెప్పాను. ఆయన రెండు బుక్స్ ఇచ్చాడు. ఆ రెండు బుక్స్ చదివి ఇండియన్ ఎక్స్ప్రెస్ కి రివ్యూ చేశాను. అది అప్పటికే అయింది. అయిన తర్వాత ఎక్కడంటే మా శ్రీమతి మచిలీపట్నం బీఈడీ కాలేజీలో ఉద్యోగం వస్తే వెళ్ళింది. నేను ఇద్దరు అమ్మాయిలు, పెద్దమ్మాయి ఇప్పుడు ఎంఎస్సీ ఎంటెక్, రెండవ అమ్మాయి ఎంసీఏ, ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. వాళ్ళు స్వామికి అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగిన వాళ్ళు. ఆ ఉన్న టైంలో పిల్లలు ఇద్దరితో నేను ఉండేవాడిని. కాలక్షేపం ఎలాగంటే పిల్లలకి అనిల్ కుమార్ గారి ఉపన్యాసం అంటే ఇష్టం. అనిల్ కుమార్ గారి పిల్లలతో వీళ్ళు చాలా క్లోజ్. ఆయన షిర్డీ సాయి టెంపుల్లో ఉపన్యాసాలు ఇస్తున్నాడు. నాకేమో పెద్ద వాటి మీద ఆసక్తి లేదు. ఈ పిల్లల కోసమని నాన్నగారు అంకుల ఉపన్యాసం వినాలి తీసుకెళ్ళండి, అంకుల ఉపన్యాసం తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటే అందులో చాలా విషయాలు అవి విన్నా. ఆ రోజు మొదట షిర్డీ సాయి అవతారమే, సత్యసాయి అవతారం అని, వికే గోకక్ ఈ పేర్లన్నీ విన్నా. వికే గోకక్ అనగానే ఒక్కసారి నేను ఎందుకు స్పందించానంటే, హిందూ కళాశాలకి యానివర్సరీకి ఆయన చీఫ్ గెస్ట్ కింద వచ్చాడు. చీఫ్ గెస్ట్ కింద వచ్చినప్పుడు ఆయన పరిచయం చేయమని ప్రిన్సిపాల్ నాకు ఆ కార్యం అప్పచెప్పాడు. నేను దీంట్లో ఎన్సైక్లోపీడియాలో ఉన్నట్టు చూసి దాని మీద రాశాను. దాంట్లో హీ డివోటే ఆయన ఆర్డెన్ డివోటీ సాయి అని కూడా ఉన్నది. సరే అప్పుడు ఆ పరిచయం చేసిన వ్యక్తిని గురించి చెప్తున్నాడని చెప్పి ఆసక్తితో విన్నానంతే. పిల్లలు మాత్రం చాలా ఉర్రూతులు ఊగిపోయారు. ఇలా వారం రోజులు వెళ్లాం. వెళ్లిన తర్వాత కొంచెం ఏదో మైండ్ లో ఏర్పడి ఇదే సామాన్యమైన విషయం కాదు అని, అనిల్ కుమార్ ఇలాంటి ఈ అదును చూసి బెదర్ మా ఆర్గనైజేషన్ లో నువ్వురా వస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు మిగతా ఆర్గనైజేషన్ గుంటూరులో లైవ్ వైర్ ఆఫ్ గుంటూరు అనేవారు. అన్ని కార్యక్రమాల్లో ఎవరు ముఖ్య అతిథి కింద గుంటూరులో అడుగు పెట్టినా దానికి వ్యాఖ్యానం గాని లేకపోతే సంధాత కార్యక్రమ సంధాత ఇలా అనేక కార్యక్రమాల్లోనే. అప్పుడు అనిల్ కుమార్ విసిగెత్తిపోయాను. నేను కూడా అనిల్ కుమార్ అడిగాడు ఇందులోకి వస్తావా అంటే అప్పుడంత ఉత్సాహం చూపించలేదు. ఏముంది భజనే కదా బ్రదర్ అంతా అని. అతను కూడా అలా వచ్చిన వాడే ముందు. అట్లా దానిలో అయిన తర్వాత ఆమె అక్కడ మిషన్స్ అక్కడ వర్క్ చేయడం, అక్కడ ఆమెకు అనుభవాలు.
2: ఇది దాదాపుగా ఏ సంవత్సరంలో జరిగిందండి?
1: 1981 అవార్డు వచ్చిన తర్వాత అండి. 81 అవార్డు వచ్చింది, 81-82 ఇదంతా, 81-82 ఆ ప్రాంతంలో అనమాట. 83లో అప్పటికే కొంత మార్పు వస్తుంది. 83లో స్వామి శాంతిసుధ పరమోత్సవానికి వచ్చారు. ఆ రోజు వాస్తవానికైతే ఒక ఫ్రెండ్ పిలిచాడు, కానీ నేను అలా వెళ్లలేదు. పెద్ద ఓపెన్ స్పేస్ లో పెట్టారు. నేను, మా మిస్సెస్, అమ్మాయి, పెద్దమ్మాయి ఉండిపోయింది, రెండో అమ్మాయి వచ్చింది, మేము చిన్నపిల్లలు ఎత్తుకుని పైకి చూపించి. స్వామి మొదటిసారి రాలేదు. కొంత టైం అయ్యాక మేము ఇంటికెళ్ళి వచ్చి ఈ లోపు వచ్చారు. వచ్చి ఉపన్యాసం ఇస్తున్నారు. ఆ చూసిన స్వామిని చూసిన వెంటనే దట్స్ ఎ మ్యాగ్నెటిక్ ఛార్మ్. అది కరుణశ్రీ పద్యమే దానికి సమాధానం.
2: చెప్పండి.
1: ఆ చిరునవ్వులో అందాల అందాల హరివిల్లు సన్నజాజులో వనజల్లు కురియు, ఆ పదస్పర్శలో అనురాగమయ్య వేద్గంగా తరంగాలు పొంగిపొరలు, ఆ కటాక్షములో రాక శరశ్చంద్ర చంద్రికాపురములు జాలువారు, ఆ చిరునవ్వులో అందాల హరివిల్లు సన్నజాజుల వానజల్లు కురియు. ఆ కటాక్షములో రాక శరశ్చంద్ర చంద్రికాపురములు జాలువారు. ఆ పదస్పర్శలో అనురాగమయ వేద్గంగా తరంగాలు పొంగిపొరలు. ఆ మధురోక్తిలో ఆమ్నాయ పరమార్థ విజ్ఞాన వాహినిలు వెల్లివిరియు. అతడు సర్వజ్ఞుండు, అతడు తథాగతుండు, బుద్ధుడాతుడు, సర్వార్థ సిద్ధుడు అతడు. సాయి సౌభాగ్యజాయి సాక్షాత్కరించే అమరో రము అర్ఘ్యపాద్యములిము చెల్లెలా తెము పువ్వుల పళ్ళెరమ్ము.
2: అద్భుతం.
0: ఇంతవరకు మీరు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని మొదటి భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు మోక్షము అనే అంశంపై శ్రీమతి విజయకుమారి గారి ప్రసంగాన్ని వింటారు.
1: విశ్వపావని, విశ్వ విలాసిని, విశ్వమోహిని అయినటువంటి సాయి జగజ్జననికి దుర్గాలక్ష్మీ సరస్వతి అవతార రూపిణైనటువంటి సాయి మాతృమూర్తికి నేడు ఈ నవరాత్రి మహోత్సవ సందర్భంగా శతకోటి ప్రణామములు సమర్పిస్తున్నాను. అంతేకాకుండా సాయి తల్లి అనుంగు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనం. విశ్వ మానవ కళ్యాణమునకై, విశ్వ మానవ అభ్యుదయమునకై, విశ్వ మానవ పరివర్తనకై మన ప్రభు పరతీశ్వరుడు శివశక్త్యాత్మక స్వరూపుడై ఇలలో అవతరించి యజ్ఞ యాగాది క్రతువులను నిర్విఘ్నంగా సమర్పించి యావత్ విశాల విశ్వమునకు సుఖమును శాంతిని అందించటం ఎంతైనా ముదావహం. ఈనాడు నవరాత్రి మహోత్సవం యొక్క కడసి దినము విజయదశమి. విజయదశమి అని అనటంలో ఆ పేరులోనే ఉంది దాని యొక్క ప్రాముఖ్యత. విజయ అనగా విజయం, అన్ని దిగ్విజయములకు, దిగ్విజయ యాత్రలకు విజయ పతాకమును ఎగురవేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి దినం విజయదశమి. శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేశాక సీతాదేవితో కూడి జయజధ్వానములతో అయోధ్యాపురి చేరినాడు ఈ దినమే. పంచ పాండవులు కూడాను సమరంలో గెలిచి విజయలక్ష్మిని వరించి జయజయధ్వానములతో హస్తినాపురము చేరినటువంటిది కూడా ఈ విజయదశమి రోజునే. కనుక ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి విజయదశమి రోజున మనమందరం ఇక్కడ సమావేశమై ప్రభు బాలసాయిగా ఉన్నటువంటి సమయంలో వారి చిన్ననాటి ముచ్చటలను మనమందరం ముచ్చటించుకోవటం ఎంతైనా ముదావహం. మొట్టమొదటిసారిగా 1945లో మేము పుట్టపర్తికి వచ్చాం. ఆ సమయంలో ప్రభు పాత మందిరంలో ఉండేవారు. మేము మొట్టమొదటిసారిగా ప్రభువును చూడగానే ఆ యొక్క రమణీయమైనటువంటి సుందర ముఖారవిందం, ఆ చిలిపి మందహాసం, ప్రేమను వర్షించే కళ్ళు, ఆ నల్లటి శిరోజాలు, తెల్లటి నిలువుటంగి చూసి మంత్రముగ్ధులమైపోయాం. ఆ అందమును చూశాక వీరు నిజంగా భగవంతుడే అన్న భావం మా హృదయంలో ప్రతిష్ఠితమైపోయింది. ఈ పాత మందిరం ఎలా ఉండేది అంటే, ప్రవేశించగానే ఒక హాల్ ఉండేది. మొట్టమొదటి హాల్లో ఇరువైపులా రెండు రూములు ఉండేది. దాంతో ఒక్క రూములో స్వామి నివసించేవారు. మళ్ళీ ప్రవేశించగానే మరో హాల్లో ఒక వైపున చిన్న దైవ మందిరం ఉండేది. అక్కడ రాముడు, కృష్ణుడు మొదలైన విగ్రహాలు, స్వామి విగ్రహాలు కూడా ఉండేవి. మళ్ళీ దాటగానే మరో హాల్ ఉండేది. అక్కడ రెండు రూములు ఉండేది. అందులో ఒక చిన్న రూములో స్వామి వారి యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఉపయోగించేవారు. ఆ తర్వాత విశాలమైనటువంటి స్థలం, మధ్యలో తులసి కోట, వెనుక వైపున ఒక చిన్న బాత్రూము, ఒక చిన్న రూము ఉండేది. ఇది మందిరం యొక్క ఒక వర్ణన అన్నమాట. మేము మొట్టమొదట పాత మందిరానికి వచ్చినప్పుడు కరెంటు దీపాలు లేవు. ఎక్కడ చూసిన చిన్న చిమ్నీ దీపాలు ఉండినా ఎంతో వెలుగుగా ప్రకాశవంతంగా ఉండేవి. లోనికి వెళ్ళగానే అక్కడ వంటగది లేదన్నమాట. వంటగదికి ఏం చేసేవారు, మూడు రాళ్లు పెట్టుకుని అందులో చెత్త చెదారు వేసి ఆ యొక్క వంటకు ఉపయోగించుకునేవాళ్ళం. ఆ తర్వాత లోనికి వెళ్ళగానే అక్కడ బాత్రూమ్ అన్న మాటే లేదన్నమాట. బాత్రూమ్కి వెళ్ళాలంటే చిత్రావతికి పరిగెత్తిపోవాల్సిందే. ఈ విధంగా ఒక్క ఇంత ఇసుమంత సౌకర్యం లేకపోయినా, కనీస సదుపాయాలు లేకపోయినా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. ఈ నిజం చెప్పాలంటే మనం ప్యాలెస్ లో ఉన్నా, ఎయిర్ కండిషన్ రూముల్లో ఉన్నా కూడా ఈ ఆనందం రాదు రాదు రాదు. మేము వచ్చినప్పుడల్లా 3 నెలలు 6 నెలలు ఇలా ఉండేవాళ్ళు. ఎటువంటి సౌకర్యం లేకపోయినా ఎందుకు ఉంటున్నామంటే దీనికి కారణభూతుడు మన స్వామియే. మన స్వామి బాలసాయిగా ఉండేవారు. ఆయనకప్పుడు 19 ఏళ్ళు, కానీ 13 ఏళ్ల బాలుడుగాను ఉండేవారు అన్నమాట. ఆ బాలసాయి యొక్క ఆటలు పాటలు వింటలు వినోదాలకు అంతే లేదన్నమాట. స్వామి ఎప్పుడు చూసినా స్వామితో పాటు, మేము చిన్నవాళ్లమే కాబట్టి స్వామితో పరుగులు తీస్తూ గోడలు దూకి వెళ్ళటం, దాగుడు మూతలు ఆడటం, చిన్నగా కాకి గూళ్ళు కట్టుకోవటం ఇలాంటివన్నీ చేస్తుండేవాళ్ళం. ఒక్కోసారి అనుకునేవాళ్ళం, ఈయన నిజంగా భగవంతుడా? భగవంతుడైతే ఇలా మనతో ఆటలు పాటలు ఆడేవారా అని అనుకునేవాళ్ళం. కానీ ఆయన ముఖం చూడగానే, ఆ దివ్యామృత కళలు చూడగానే, అబ్బో ఈయన భగవంతుడే అని ఎంతో మురిసిపోయేవాళ్ళం. ఆ రోజుల్లో మేము గంటల తరబడి పాటలు పాడేవాళ్ళం. ఆ పాటలు పాడటానికి ఒక టైం కానీ, ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ కానీ అలాంటివి ఏది ఉండేది కాదన్నమాట. ఆ పూజా మందిరంలో కూర్చోగానే స్వామి మధ్యలో కూర్చునేవారు, మేము ఆడవాళ్ళం ఇటు మగవాళ్ళం కూర్చునేవాడు. స్వామికి క్రమశిక్షణ అంటే చాలా చాలా ముఖ్యం అన్నమాట. మనం పాడడానికి కూర్చున్న తర్వాత స్వామి చేతిలో చిటికలు తీసుకొని కమ్మని కంఠంతో, కోమల కంఠంతో పాడుతూ ఉంటే నిజంగా మేమందరం మయమరిచిపోయేవారు. ఇలా మేము భజన చేస్తూ ఉండగా స్వామి ఏం చేసేవారు, స్వామి భజన అయిన తర్వాత స్వామి చుట్టూ మేము చీమలలా, ఆయన బెల్లానికి చుట్టుకున్న చీమల్లా ఆయన చుట్టుకునేవాడు. స్వామితో కబుర్లాడుతూ ఉంటే స్వామి ఒక్కొక్కసారి రాముడి కథలు, ఒక్కొక్కసారి పిట్ట కథలు ఎన్నో చెప్పి మమ్మల్ని కడుపుబ్బ నవ్వించేవారు. ఈ యొక్క పాటల్లో మేము కూర్చున్నప్పుడు మేము అన్ని రకాల పాటలు పాడేవాళ్ళం. రాముడు, కృష్ణుడు, తులసి పాటలు, లక్ష్మి పాటలు, ఇలా అన్ని పాటలు పాడేవాళ్ళం. స్వామి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి ఎన్నో చక్కని పాటలు పాడేవారు. ఈ పాటల్లో మాకిద్దరికి పోటీలు ఉండేవి. మీరు ఉందా, మేము ఉందా, మీరు కొత్త పాట పాడతారా, మేము కొత్త పాట అని మేము పోటీలు వేసుకుంటూ పాడేవాళ్ళం. ఛాలెంజ్ అన్నమాట. స్వామి పాడేవారు జగములనడి నాట్

మేలి మూరజనులు తలపకుందురే బాబా తలపకుందురే అని పాడేవారు. వెంటనే మేమేం చేసేవాళ్ళం, స్వామి మీరు పాడుతుంటే మేము కూడా పాడతాం అని అంటూ

నగుమోములో మర్మమేము ఆ సాయి నీ జపమే హాయిగా. ఈ విధంగా పాటలు పాడుతూ స్వామితో ఆటలు ఆడుతూ స్వామి యొక్క వింతలు అద్భుతమైనటువంటి వినోదములను చూస్తూ ఉంటే నిజంగా మైమరిచిపోయేవారు. మా యొక్క దినచర్య మీరు వింటే నిజంగా ఆశ్చర్యపోతారన్నమాట. వృద్ధున 4:30 గంటల కంతా పిల్లలందరినీ తీసుకుని చిత్రావతికి వెళ్ళి స్నానం చేసి బట్టలు ఉతుక్కొని వచ్చేవాళ్ళం. వచ్చేటప్పటికీ స్వామి అక్కడ కూర్చు మంచం మీద కూర్చొని, ఏది నాకు ఇంకా కాఫీ ఇవ్వలేదే అని అనేవాడు. మేము పరిగెత్తుకుంటూ వంట రూమ్కి వెళ్ళి కాఫీ చేసుకుని వచ్చాక స్వామి కాఫీ చప్పరిస్తూ ఉంటే మేమందరం వారి చుట్టూ కూర్చొనేవాళ్ళం. ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే 8:00 అయిపోయేది. స్వామి అనేవారు, అరే రే పిల్లలకందరికీ ఆకలిగా ఉంది కదా, వెళ్ళి వెళ్ళి టిఫిన్ రెడీ చేయండి అని అనేవారు. ఆ టిఫిన్ చేసుకుని మళ్ళీ వచ్చి స్వామి దగ్గరతో కూర్చునేటప్పటికి మళ్ళీ లేచేటప్పటికి 11:00 అయిపోయేది. 11 గంటలకు మళ్ళీ పాటలు పాడటం కూర్చుంటే దానికి ఇన్ని అన్ని అన్నమాట లేదు, ఏ 1 గంటో అయిపోయేది అన్నమాట. మళ్ళీ స్వామితో భోజనానికి కూర్చుంటే లేచేటప్పటికి 3:00 అయిపోయేదన్నమాట. ఆ తర్వాత సరిగ్గా 4 గంటలకు స్వామి, నేను చిత్రావతి వెళ్తున్నాను, అందరూ సిద్ధమేనా అని గట్టిగా కేకేసేవారు. మేమందరం వానర మూకల వారి వెనుక పరుగులు తీసుకుంటూ గట్టిగా అరుచుకుంటూ నెట్టుకుంటూ తోసుకుంటూ స్వామితో పాటు వెళ్లేవాళ్ళం. నిజం చెప్పాలంటే ఆ టైంలో మేము స్వామి భగవంతుడు అన్నమాట మర్చిపోయి మనతో ఒక్కరిగా వారితో పరుగులు తీసేవారు. మేము తర్వాత చిత్రావతి నదికి వెళ్ళాక ఆ ఇసుక తిన్నెల పైన కూర్చునేవాళ్ళం. కూర్చున్న తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ పాటలు పాడేవాళ్ళం. మేము చెప్పేవాళ్ళం, స్వామి వృద్ధు నుంచి పాటలు పాడి పాడి మీతో పరుగులు తీసి బాగా అలిచిపోయాం, ఇప్పుడు మాకు తినడానికి ఏమన్నా ఇస్తే పాటలు పాడతాం లేక పాడము అని గొడవ పెట్టేవాడు. పాపం స్వామి ఏం చేసేవారు, ఆ ఇసుకలో ఇలా పిరమిడ్ లాగా చేసేవారు, ఇసుకని చేసి ఆ చేయిని లోపలికి పోనిచ్చేవారు. స్వామి ఆ ఇసుకలో నుంచి ఇంకా తీయక ముందే వారు ఏమి తీస్తున్నారో చెప్పేయచ్చు. ఘుమఘుమ వాసనలతో అంత ఉండే వాసనగా ఉండేదన్నమాట. అబ్బో ఈరోజు స్వామి రవ్వలడ్డు తీస్తున్నారు అని అనుకుంటుంటే నిజంగానే స్వామి రవ్వలడ్డు తీసి ఒక తట్టగా పెట్టేవారు. ఆ రవ్వలడ్డు ఎలా ఉందో తెలుసా, వేడిగా ఉండేది, అందులో నుంచి నెయ్యి కారుతూ ఉండేది. ఆ ఇసుకలో నుంచి తీసిన ఒక్క ఇసుక రేణువు కూడా ఆ లడ్డుకు అంటుకునేది కాదనమాట, అంత చక్కగా బాగుండేది. స్వామి రవ్వ లడ్డును చిన్న చిన్న ముక్కలు చేసి అందరికీ ఇచ్చేవారు. ఆ చిన్న ముక్క తింటున్నట్టే కడుపు నిండిపోయేదన్నమాట. అలా స్వామి తీశాక మేము చెప్పేవాళ్ళం, స్వామి రవ్వలడ్డు చాలా తీయగా ఉంది, మాకు కారంగా ఏమన్నా కావాలి అని మళ్ళీ గోల పెడితే స్వామి ఇసుకలో నుంచి ఒక వడ తీసేవారు. ఇలా రోజు ఒక తీపు కారము తీపు కారం రోజు తినేవాళ్ళం అన్నమాట. స్వామి ఆ ఇసుకలో నుంచి మళ్ళీ జపమాలలు పెండెంట్స్ విగ్రహాలు అన్ని రకరకాలుగా తీసి భక్తులకు అందరికీ ఇచ్చేవారు. ఇలా మాడుతూ ఉండగానే స్వామిని అరే చీకటి పడిపోతుంది, రండి రండి పోదాం అని మందిరానికి వెళ్లేవాళ్ళం. మళ్ళీ మందిరానికి వెళ్ళా మళ్ళీ అక్కడ పాటలు పాడేవాళ్ళం. కొన్ని గంటలు పాటలు పాడాక మళ్ళీ స్వామితో భోజనానికి కూర్చునేవారు. ఆ రోజుల్లో ఇప్పట్లాగా కుర్జీలు గాని టేబుల్స్ గాని లేవన్నమాట. స్వామి చక్కగా పద్మాసనం వేసుకుని క్రింద కూర్చునేవారు. నిజంగా స్వామి అలా కూర్చొని ఉంటే ముద్దుగా కూర్చొని ఉంటే ఆ బాలకృష్ణుడు గుర్తొచ్చేవాడు. ఓహో ఈయన కృష్ణుడే, అంతకన్నా ఇంకా మనం వేరే చెప్పడానికి లేదు, ఎంత అందంగా ఉన్నాడు కదా అని అనుకునేవాడు. అలా స్వామి కూర్చొని ఉంటే అప్పుడు మేము అనేవాళ్ళం, స్వామి వేరే ఏదైనా చెప్పండి అంటే స్వామి తెనాలి రామలింగుని కథలు కబీర్ కథలు అలాంటివన్నీ చెప్పి ఆనందింపజేసేవారు. ఇలా ఆ టైంలో మేము లేచేటప్పటికీ టైం ఎంతో తెలుసా, రాత్రి 12 గంటలు. మళ్ళీ స్వామి వెళ్ళి మంచం మీద కూర్చుంటే మళ్ళీ ఆయన చుట్టూ చేరేవాళ్ళం. మళ్ళీ 1 గంట అన్నమాట. మళ్ళీ 4 గంటల కంతా చిత్రావతికి పరుగులు తీయాలి మేము.
మళ్ళీ ఏ 3 గంటలు 4 గంటల సేపు మేము విశ్రాంతి తీసుకున్నా శ్రమ అని గాని బాధ అని గాని కష్టం అని గాని అనిపించేది కాదు. ఎప్పుడు చూసినా ఆనందం ఆనందం ఆనందం. మేము పాటలు పాడేవాళ్ళమని చెప్పాను కదా. ఒకరోజు ఏమైంది, ఏదో మనసుకు చిరాకుగా ఉండి చీకాకుగా ఉండి స్వామికి చెప్పుకోవాలని అనిపించి పాట రూపకంగా స్వామికి సమర్పించుకున్నాం. బాబా మనసు

0: चले बाबा मन सुखरुग लीला।
1: మరుసటి రోజు స్వామి ఒక పాట పాడారు. నిజంగా ఆ పాట వింటుంటే మనసు ముక్కలు ముక్కలైపోయింది, హృదయం నలిగినట్టు అయిపోయింది. ఎందుకంటారా, దానికి స్వామి సమాధానంగా పాట పాడుతున్నారు.
0: మనసా మధురము కదా సాయి ప్రేమా, మనసా మధురము కదా సాయి ప్రేమా, స్వార్థరహితమగు ప్రేమను గెలుపుచు.

మధురము కదా సాయి ప్రేమ. మనం ఏదో బాధలుంది కదా అని స్వామిని నీకు దయలేదా, మనసు రాలేదా, మా మాటలు మీకు వినపట్టడం లేదా అని మనం సులభంగా చెప్పేస్తుంటాం. కానీ మన భగవంతుడు దయామయుడు, కరుణామయుడు, ప్రేమమయుడు కాబట్టి స్వామి అంటున్నారు, ఓ పిచ్చి మనసా, నా ప్రేమ మధురమైనటువంటిది, మృదు మధురమైనటువంటిది, మధురం మధురం మధురం మధురాతీతం నా ప్రేమ అని చెప్తున్నారు. మీరు కష్టాలు కష్టాలు అనుకుంటూ కష్టాలకే గొప్పగా మీరు అవకాశం ఇస్తుంటారు కాబట్టి చిన్నదైనా మీకు అది పెద్దగా కనిపిస్తుంది. అయితే నేను మిమ్మల్ని కంటికి రెప్పగా రాత్రి పగలు నా ప్రేమతో మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాను, అది ఎందుకు మీరు అర్థం చేసుకోవటం లేదు, మనసు మొక్కలైపోయింది. ఈ విధంగా మేము పోటీలు వేసుకుంటూ ఇలా పాడుకుంటూ ఉంటే మరుసటి రోజు ఏం చేశారు స్వామి, చూడు నువ్వు ప్రభు మిమ్ము దూచినంతనే అనే పాట కట్టుకుని వచ్చావు కదా, అది పాడు అన్నాడు. వెంటనే మేము కట్టుకుని వచ్చామని ఈయనకెలా తెలుసు అని అనుకున్నాం. నిజంగా మనం ఆయన భగవంతుడు అంటున్నాం, అంతరంగ సాయి అంటున్నాం, అంతరాత్మ సాయి అంటున్నాం, ఆయన భగవంతుడు అని తెలిసి కూడా నిజంగా మాయ మనల్ని కప్పేస్తూ ఉంటుందన్నమాట. వెంటనే నేను ఆ పాట పాడుతుంటే ప్రభు

మీ శాంతవదన వీటనే సదా సౌఖ్యము. నిన్నటి రోజు ఒకటే మనసుకు బాధ, ఈరోజు ఆనందం గంతులు వేస్తూ ఉందన్నమాట. ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు అర్పించటం అది ఆయనకే తగును. అయితే ఆ కన్నీటిలోన ఆనందం ఉంది, ఆ పన్నీటిలోన ఆనందం ఉంది. స్వామి సెలవిచ్చేవారు, ఒక గులకరాతి కోసం గోలకంట కదిలించాలా? కష్టాలు కష్టాలు అంటుంటారు, కష్టాలు ఎప్పటికీ అలాగే నిలిచిపోతాయా? కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. కన్ను మూసి కన్ను తెరవడానికే కొన్ని సెకండ్లు పడుతుంది కదా, మరి కష్టాలు వచ్చి కష్టాలు తీరాలంటే కొంతకాలమైనా పడుతుంది కదా. కానీ మీరు సంపూర్ణంగా నా మీద భారం వేసి ఎప్పుడైతే శ్రీ పత్తిహారాయణ పంచాక్షరియే కామము క్రోధము అన్నిటినీ పటాపంచలు చేసేస్తుంది ఆ నమ్మకాన్ని మీరు పెట్టుకోవాలి. ఈ విధంగా మేము పాటలు పాడుకుంటూ రోజు స్వామితో పోటీలు వేసుకుంటూ ఆనందిస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు ఏం చేశారు, ఒకరోజు రాత్రి గంట 3 గంటలయ్యింది, స్వామి అటు చెప్పాను కదా స్వామి మధ్యలో పడుకుంటే అటు ఆడవారు ఇటు మగవారు పడుకునేవాళ్ళం. స్వామి మెల్లగా లేచొచ్చి అమ్మను లేపారు. లేచొచ్చి, రాజమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది, దోశ పోసిస్తావా అని అడిగారు. స్వామి అడిగాక లేదని చెప్పటం ఉంటుందా? అలాగే స్వామి అంటూ అమ్మ వంటింటికి వెళ్ళారు. సహాయం చేయడానికి నేను కూడా వంటింటికి వెళ్ళాను. అమ్మ దోశ కావాల్సిన పిండి అంతా రెడీ చేసి దోశ పోయబోతూ ఉంటే స్వామి అన్నారు, చూడు దోశ పుస్తల శబ్దం రాకూడదు అన్నారు. అమ్మ అడలిపోయారు, స్వామి దోశ పుస్తల శబ్దం రాకుండా ఉంటుందా? ఖండితంగా శబ్దం, అయితే దోశ పోసేది నా వంతు, శబ్దం రాకుండా చూసుకోలేదు మీ వంతు. నిజంగానే దోశ పోస్తే శబ్దం రాలేదు. మూడు దోశలు తిన్నారు స్వామి, చాలా ఆనందం అయిపోయింది. అందరం వెళ్ళి పడుకున్నాం. మళ్ళీ మరుసటి రోజు లేచారు స్వామి, మళ్ళీ మామూలుగా టిఫిన్ కూర్చున్నారు అన్నమాట. అలా కూర్చొని ఉండగా, అందరం చుట్టూ కూర్చొని ఉండగా స్వామి ఏం చేశారు, మెల్లగా ఈ కడుపు మీద ఇలా ఇలా అంటున్నారు, మాకు తెలుసు ఈయన ఏదో నాటకం ఆడతారు, మమ్మల్ని ఇరుకను పెడతారు అని మాకు చక్కగా అర్థమైంది అన్నమాట. ఆ సమయంలో సాకమ్మ గారని స్వామిని యొక్క యోగక్షేమాలన్నీ చూసుకునేవారు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి ఏమైంది, ఎందుకు కడుపు సరిలేదా అని అడిగారు. ఈ దొంగ దేవుడు, చిలిపి దేవుడు, మాయామానుష వేషధారి అయినట్టు దేవుడు ఏం చేశారో తెలుసా, రాత్రి ఈ రాధమ్మ నన్ను లేపి 3 దోశలు తినమని బలవంతంగా నాకు దోశ పెట్టింది అని అన్నారు. ఇంకా మా పని అయిపోయింది, ఈ ఆడసింహాలన్నీ ఒక్కసారి వచ్చి మా మీద పడ్డాయన్నమాట. ఈ ఆడవాళ్ళందరూ తెలుసుగా ఎలా మాట్లాడతారు, ఇంకా తలా ఒక మాట మాట్లాడుతున్నారు, ఈ కుప్పం వాళ్ళు వచ్చారంటే స్వామికి చిరుతిండ్లు పెడతారు, సమయం కానీ సమయంలో ఇస్తుంటారు, ఆయన ఆరోగ్యం పాడు చేస్తుంటారు, అబ్బో ఎన్ని మాటలు, ఇంకా మాకు తల చిట్లిపోయిందన్నమాట. ఇలా వీళ్ళందరూ పైన పడి మమ్మల్ని పెరికేస్తుంటే మన చిలిపి దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా మీకు, చక్కగా కూర్చొని ఇలా ఇలా మీకు కావాల్సిందే కావాల్సిందే అని అంటున్నారు, నవ్వుతున్నారు. సరే అయిపోయింది, అందరం వెళ్ళిపోయారు. అమ్మకు ఎంతో బాధ కలిగిందన్నమాట. స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదంతా ఒక ఆట, ఇదంతా ఒక లీల అన్నారు. సరే స్వామి మీరేం చేసినా మాకు సమ్మతమే, సంతోషమే. ఇలా స్వామి ఆటలకు పాటలకు వింతలకు ఒక అంతే లేదన్నమాట. నిజం చెప్పాలంటే ఈ పాత మందిరం మా పాలిటి వైకుంఠం, స్వర్గసీమ, ఆనంద ధామం అనే చెప్పాలి. ఒకరోజు స్వామి ఏం చేశారు, రోజు మేము చిత్రవాటికి వెళ్తున్నాము కదా, ఒకరోజు స్వామి చెప్పారు, ఈరోజు రాత్రికి మీరెవరు వంటలు చేయకండి, నేను వంట చేసి మీకు అందరికీ వడ్డిస్తాను అన్నారు. ఓ ఇంకేముంది, ఒకటే గోళ, ఆటలు పాటలు, స్వామితో ఎగురుకుంటూ దూక్కుంటూ చిత్రవాటికి వెళ్ళాము. మేము అలా చిత్రవాటికి వెళ్ళాక మళ్ళీ అక్కడ కూర్చోవటం, పాటలు పాడటం, స్వామి మళ్ళీ విసుకలో నుంచి అన్ని చేయటం, గంట 8 అయిపోయిందన్నమాట.
స్వామి స్వామి గంట 8 అయిపోయింది, మీరు ఎప్పుడు ఇంకా వంట చేస్తారు, ఎప్పుడు ఇంకా మాకు వడ్డిస్తారు, చాలా ఆకలిగా ఉంది స్వామి అని గోళ పెట్టాం మేము. అక్కడ పొయ్యి లేదు, ఏమీ లేదు, ఏ వంట ఎట్లా చేస్తారబ్బా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాం. స్వామి ఒక అబ్బాయిని పిలిచి కొన్ని పాత్రలు తెమ్మని చెప్పారు. పెద్ద పాత్ర, చిన్న పాత్ర, చిన్న పాత్ర, చిన్న పాత్ర, అలా 7 పాత్రలు పెట్టించారు. ఆ పాత్రలని ఖాళీగా ఉన్నాయి, ఇంకెప్పుడు ఈయన వంట చేస్తారు, ఎలా చేస్తారు అని యోచన చేస్తున్నాం. స్వామి ఒక అబ్బాయితో దానికి మూతలు తెప్పించి అన్ని మూయించారన్నమాట. ప్రక్కనే ఒక చెట్టులోకి వెళ్లి ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చారు. అన్నం, రసం, సాంబార్, కర్రీ, పాయసం అని తడుతుంటే లోపలి నుంచి అవన్నీ ఉడుకుతున్నాయి, కొత్త కొత్త కొత్త ఉడుకుతున్నాయి అన్నమాట. అలా ఉడుకుతూ ఉంటే, వాసనలు కమ్ముతూ ఉంటే, ఇంకా మా ఆకలి చెప్పాల్సిన అవసరమే లేదు, స్వామి త్వరగా వడ్డించండి వడ్డించండి అని గోళ పెట్టారు. స్వామి అన్నారు, అయ్యయ్యో ఆకలి తేవటం మర్చిపోయామే అన్నారు. మా స్వామి మీరు ఎప్పుడు ఆకలి తెచ్చేది, ఇంకెప్పుడు మాకు వడ్డించేది అని అనుకుంటుంటే స్వామి ఒక అబ్బాయిని పిలిచి, చూడు అటువైపు వెళ్ళు, అక్కడ పెద్ద లేక్ ఉంది, అందులో తామరాకులు ఉంది, తీసుకొని రా అన్నారు. అప్పుడు ఓ చిన్న కొమ్మ తీసుకొచ్చారు. అన్నం, రసం, సాంబార్, కర్రీ, పాయసం అని తడుతుంటే లోపలి

స్వామి ఒక అబ్బాయిని పిలిచి, చూడు అటువైపు వెళ్ళు, అక్కడ పెద్ద లేక్ ఉంది, అందులో తామరాకులు ఉంది, తీసుకొని రా అన్నారు. ఆ అబ్బాయి తీసుకొచ్చాడు. అతను ఆకులు తేవంగానే స్వామి ఆకులు వడ్డించారు. మమ్మల్ని అందరినీ కూర్చోమన్నారు. స్వామి వడ్డిస్తున్నారు, మేము తింటున్నాం, ఆయన వడ్డిస్తున్నారు, తింటున్నాం, పీకల దాకా తిన్నాం. తోట లేదన్నమాట. స్వామి అంటున్నారు, ఇది దేవామృత భోజనము, ఇది మళ్ళీ మీకు చిక్కదు, తినండి తినండి అంటూ బలవంతంగా వడ్డిస్తూనే ఉన్నారు. అలా భోజనం చేశాక లేస్తే ఉడిపి కృష్ణ కడుపు బరువు అన్నట్టుగా నడవలేకపోయాం, అంత ఎత్తున్నాం అన్నమాట. నిజం చెప్పాలంటే తర్వాత 2 రోజుల దాకా మేము ఎవ్వరూ భోజనం చేయలేకపోయాం. ఈ విధంగా స్వామి వారి యొక్క లీలలు చేస్తున్నారు. ఎంతో ఆనందంగా మేము అనుభవిస్తూనే ఉన్నాం. స్వామి యొక్క దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి కానీ, స్వామి యొక్క దివ్యత్వాన్ని మనం అనుభవించడానికి కానీ నిజంగా ఎంతో ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఒకరోజు ఏమైంది, ఇలా అందరం కూర్చొని ఉంటే ఒకరు అడిగారు, స్వామి నాకు మోక్షం కావాలి, నేను మీ పాదాల్లో చేరాలి అని అన్నాడు. స్వామి అన్నారు, బాగానే ఉంది, నువ్వు అడగటం బాగానే ఉంది, నా పాదాల్లో చేరాలంటే నా పాదాల లోపల ప్యాలెస్ ఉందా, లేకపోతే పెద్ద రిసార్ట్ ఉందా అందరూ వెళ్ళి హాయిగా కూర్చోవడానికి అని చెప్పారు. కాబట్టి మోక్షము అని అంటే నిజం యోచన చేస్తే అద్వితీయమైనటువంటి ఆనందం, అనిర్వచనీయమైనటువంటి ఆనందమే మోక్షం. స్వామి అన్నారు, మనం చూస్తున్నాం హుంసాయ మోహన రూపాయ అని స్వామిని అంటున్నాం. స్వామిని మనం కంటి నిండుగా కనువిందుగా చూస్తున్నాం, చూడంగానే మైమరిచిపోతున్నాం, పరవశిస్తున్నాం, అదే మోక్షం. మీరు ఇన్ని రోజులు నా దర్శనం స్పర్శనం సంభాషణలు వింటున్నారు, విని ఏం చూస్తున్నారు, ఆనందంలో మునిగిపోతున్నారు, ఆనంద మహాసాగరంలో తేలి ఆడుతున్నారు, మిమ్మల్ని మీరు మర్చిపోతారు, అదే మోక్షం. స్వామి యొక్క లీలలు వింటున్నారు, వింతలు వింటున్నారు, ఏం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు, మిమ్మల్ని మీరు మర్చిపోయి ఆనందంలో లీనమైపోతున్నారు, ఆ ఆనందమే మోక్షము. అంతేగాని మోక్షం అంటే ఏం బెండకాయల బీరకాయల అంగట్లో నుంచి కొనుక్కోవచ్చు మీకు ఇవ్వడానికి, లేదా ఆకాశం నుంచి ఊడి మీ ఒడిలో పడుతుందా. మోక్షము అంటే ఆనందము. మనమందరం మోక్ష సామ్రాజ్యంలో ఉంటున్నాం, మోక్ష పురిలో ఉంటున్నాం, మోక్ష ప్రదాయిని అయిన సాయి తల్లి ఒడిలో చల్లగా విశ్రమించి ఉంటున్నాం. స్వామి మామూలుగా వారి సంభాషణలోనే కాక మనకు పాటల్లోనూ భజనలలోనూ మోక్షం అంటే ఏమిటి అని చక్కగా తెలిపిస్తూనే ఉన్నారు.

కనుక మీరు సాయి భజన చేస్తున్నారు, దీనికంటే సుఖం లేదు, శాంతి లేదు, ఇది మోక్షము అని మనకు తెలిపిస్తున్నారు అన్నమాట. అంతేకాదు మాకు భజనల్లో కూడా త్యాగ

అని ఒక్క మాట మనం హృదయపూర్వకంగా చెప్పి హృదయపూర్వకంగా ధ్యానం చేస్తే ఆనందంతో మనం లీనమైపోతాం. అదే మోక్షం అన్నారు. తారకనామాస్మరణం తాపత్రయ సంహరణం. ఆ తారకనాముణ్ణి తలుచుకుంటే నీ చింతలు చీకాకులు కష్టాలు సుఖాలు అన్ని కూడా పటాపంచలైపోతుంది. అదే మోక్షం. దానికి స్వామి మరో చక్కని పద్యాన్ని కూడా మనకు అందించారు. నిజంగా ఆ పద్యం చదువుతూ ఉంటే హృదయం ముక్క ముక్కలైపోయిందన్నమాట. జపములు ఎన్నియో సలిపి జన్మములు లెక్కగొన ఘోరమైన తపములు చేసి ఉన్ నన్ను గాంచలేక తల్లడిల్లా. మీరిప్పుడు అనాయాచితముగా నన్ను గానంగా ఇక్కడ ఎప్పుడు ఉనర్చి ఉంటారో ఈ పుణ్య ఫలంబులన్ అని స్వామి చెప్తుంటే నిజంగా మనసు బద్దలైపోయింది అన్నమాట. ప్రభు అంటున్నారు, ఘోరమైన తపస్సులు ఆ కాలంలో యోగులు ధ్యానులు వందలు వేల సంవత్సరాలు చేశారు. అలా చేసి కూడా నా దర్శనం చేసుకోలేక తల్లడిడిపోయారు. అలాంటిది మీరు ఇంత సులభంగా ఇంత హాయిగా ఆనందంగా నాలుగు పొద్దుల తిని చల్లగా నీడలో కూర్చొని నా దర్శనాన్ని అనుభవిస్తున్నారు, నా ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే నిజంగా మీరు చేసుకున్నటువంటి పుణ్యం ఎంతో చెప్పడానికి సాధ్యం కాదంటుంటే నిజంగా మనం ఎంత ధన్యులం ధన్యులం ధన్యులం ఎంత చెప్పినా చాలదన్నమాట. ధన్యులం మహాధన్యులమని చెప్పుకుంటూ ఉంటే

త్యాగకరో అభిమాన్. మన అభిమానములన్నీ వదిలేసి ఎప్పుడైతే త్యాగం చేస్తామో అదే మోక్షము అని చెప్తారు. ధ్యానకరో సాయిరాం, సాయిరాం.

కనుక కనుక మనమందరం స్వామిని అడగాల్సింది ఏమిటో, స్వామి మాకందరికీ భక్తిని ప్రసాదించండి, జ్ఞానిని ప్రసాదించండి, మాకు మీ అనుగ్రహం కావాలి అని కోరుకోవాలే గాని ప్రాపంచిక చింతలకు సాధ్యమైనంత వరకు చోటు ఇవ్వకండి అని స్వామి సదా మనకు చెప్తూనే ఉన్నారు. ఏనాడైతే మేము ఆ పాత మందిరంలో అడుగు పెట్టాము ఆనాడే ఆ మాకు మోక్షం అన్నది స్వామి మాకు ప్రసాదించారు. అంతేకాదు వారి యొక్క దివ్యత్వాన్ని కూడా మాకు అనుగ్రహించారు. మనమందరం ఇంకా ఎన్నో ఏళ్లుగా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళుగా కూడా మనం స్వామి చెంతనే మసలుతూ స్వామి యొక్క లీలను మనం అందరం విడకిస్తూ స్వామిని మనం మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. స్వామి చెప్పినటువంటి ఆజ్ఞలను మనం నెరవేర్చాలి. అంతేగాని స్వామి చెప్పారు కదా అని మూల కూర్చుకొని మనం స్వామి చెప్పినవని తలుచుకుంటే లాభం లేదు. ఆచరణ రూపంలో మనం ముందుకు సాగి ఆ యొక్క స్వామి యొక్క బృహత్ కార్యాలను మనం అందరం నెరవేర్చాలి. ఇంతగా స్వామి మనకు వారి యొక్క లీలలను, దివ్యత్వాన్ని, ప్రభావాన్ని, బృహత్ కార్యాలను చూపిస్తూ ఉంటే కూడా ఇంకా మనం ఆ జ్ఞానంలో మునిగి ఆ మాయతో కప్పబడి ఆయన అర్థం చేసుకోలేకపోవటం నిజంగా ఎంతైనా శోచనీయం. ఈ యొక్క స్వామి లీలలు అని చెప్పినప్పుడు ఒక చిన్న వినోదాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకరోజు స్వామి ఏం చేశారు, స్వామితో పాటు మేము చిత్రావతికి వెళుతున్నాం. వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద తులసి తోట అక్కడ వెళ్ళామన్నమాట. ఒక్కొక్క తులసి చెట్టు చిన్న పొదరిల్లులా ఉండి లోపలికి వెళుతున్నట్టే ఆ తులసి వాసన గుమాళిస్తూ ఉందన్నమాట. స్వామి అందరిని చూసి, అబ్బో ఇంత తులసి ఉంది కదా, ఈ తులసి అంతా పోయండి అన్నారు. ఇంకేముంది స్వామి చెప్తే ఆ మాటకు ఎదురుందా, గబగబ ఈ కోతి మొక్క లోపల దొరికితే 10 నిమిషాలు పెద్ద గుట్టలా తయారైపోయింది అన్నమాట తులసి ఆకు. స్వామి చెప్పారు, తులసిని గబగబ పూల మాలలు కట్టండి అన్నారు. కట్టారు. తులసి మాలలు కడుతూ ఉంటే ఒక కండిషన్ వేశారు, ఎవరైతే ఈ తులసి మాలను నా సైజుకు కరెక్ట్ గా కుడతారో వారికి ఎక్స్ట్రా పాద నమస్కారం. అది ఆ రోజుల్లో మాకు ఇచ్చే గిఫ్ట్ అన్నమాట. ఒక్క రోజుకు ఎన్ని మార్లు నమస్కారం చేసుకునే వాళ్ళము లెక్కే లేదన్నమాట. సరే తులసి మాలలు కట్టాము, కట్టిన తర్వాత స్వామి అన్నారు నాకు వేయండి అన్నారు. ఒక్క మాల కూడా సరిపోలేదు. స్వామి కట్టినటువంటి గార్లెండ్ మాత్రం ఆయన కరెక్ట్ గా ఉందన్నమాట. సరే ఇంకెవరికి పాద నమస్కారాలు లేవు, ఓ పండి పండి పండి అన్నారు. సరే ఇప్పుడు ఈ తులసిది ఏం చేయాలి అంటుంటే స్వామి మగవారిని పిలిచి దీన్ని గట్టిగా ఫుట్బాల్ లాగా కట్టండి అని అన్నారు. వాళ్ళు మగవాళ్ళు బాల్ లాగా కట్టారు. సరే స్వామి చేతిలో పట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు ఈయన ఈ బాల్ పట్టుకుని ఏం చేస్తారు అని మేము యోచన చేస్తున్నాం. స్వామి అన్నారు, ఇప్పుడు కోతి కొమ్మ ఆట ఆడుకుంటామన్నారు. అబ్బో బాబోయ్, స్వామితో పాటు కోతి కొమ్మ ఆట ఎట్లా ఆడుకుంటాం అని యోచన చేస్తున్నాం. స్వామి మధ్యలో నిలబడ్డారు. అటు ఆడవారు ఇటు మగవారు నిలబడ్డాం. స్వామి ఈ బాల్ ను విసిరేస్తున్నారన్నమాట. అటువైపు విసిరేస్తుంటే ఇంకా అల్లరి, ఆటలు, కేకలు, దానికి ఒక లిమిటే గట్టిగా అరుచుకుంటూ ఎగురుకుంటూ ఆ బాలును పట్టుకుంటున్నాం. మగవాళ్ళు అంటున్నారు, స్వామి మీరు ఆడవాళ్ళకే వేస్తున్నారు, మాకు వేయలేదని గోళ పెడుతున్నారు. ఆడవాళ్ళు అంటున్నారు, స్వామి మీరు మగవాళ్ళకే వేస్తున్నారు, మీరు ఎప్పుడు చాలా పార్షియల్ స్వామి, మాకు వేయండి. స్వామి మధ్యలో నిలబడి, నాకున్నది 2 చేతులే, మీరు ఇంతమంది ఉన్నారు కదా అని అంటుంటే ఇంకా అలా ఎంతసేపు ఆడామో మాకే తెలియదు అన్నమాట. అలా ఆడాక స్వామి అన్నారు, చీకటి పడింది, పదండి పదండి మందిరానికి వెళ్దాం అని అన్నారు. మందిరానికి బయలుదేరుతుంటే ఒక్కరు కూడా సరిగ్గా నడవలేకపోతున్నారు. ఈ తాగుబోతులు నడుస్తారు కదా, అలా అని ఊపుకుంటూ నడుస్తున్నాం. ఒక్కొక్కరు మూలుగుతున్నారు, ఒక్కొక్కరు అంటున్నారు, ఒక్కొక్కరు అంటున్నారు, ఎవరూ సరిగ్గా నడవటం లేదు. సరే అలాగే నడుచుకుంటూ మందిరానికి వెళ్ళాం. మామూలుగా కూర్చున్నాం. అప్పుడు ఒక ఆమె అడిగారు, స్వామి మేము ఎందుకు నడవలేకపోతున్నాం అని అడిగారు అన్నమాట. స్వామి అన్నారు,
మీరు ఇంతసేపు నాతో రాస క్రీడ ఆడుకున్నారు అనేటప్పటికీ ఇంకా ఆ ఆనందానికి గాని ఆ యొక్క సంతోషానికి గాని ఒక అవధులు లేకపోయింది అన్నమాట. రాసక్రీడ అనగా ఓహో ఆ రోజు కృష్ణుడు గోపికలతో ఆడుకున్నాడు అన్నమాట, అలా మనతో స్వామి ఆడారు అని అందరూ అనుకుంటున్నాం. అప్పుడు ఒక ఆమె అన్నారు, స్వామి మీరు నాతో ఎంత బాగా డాన్స్ చేశారు కదా, అబ్బో ఎప్పుడు నేర్చుకున్నారు మీరు ఇలా డాన్స్ చేయటం అని అడిగిందన్నమాట. అప్పుడు ప్రతి ఒక్కరూ అంటున్నారు, స్వామి మీరు నాతో నాట్యం చేశారు, మీరు నాతో నాట్యం చేశారంటే ఒక్క స్వామి ఇంతమందితో నాట్యం చేశారంటే నిజంగా ఆయన కృష్ణ భగవానుడే, ఆయన నవనీత చోరుడే, ఆయన చిత్తాపహరుడే, సాక్షాత్తు దైవంతో మనం ఆడుకున్నామంటే నిజంగా మనకన్నా అదృష్టవంతులు లేరని కళ్ళలు ధారధారలుగా ఆనంద వర్ష ధారలు కార్చుకుంటూ ఆనంద మహాసముద్రంలో మునిగిపోయాం మేము. ఈ విధంగా స్వామితో ఎన్నో విధములైనటువంటి ఆటలు ఆడుకుంటూ వింతలు చూసుకుంటూ మా యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాం. చిన్నతనంలోనే స్వామి మమ్మల్ని వారి యొక్క సన్నిధికి రప్పించుకున్నారు. ఆ చిన్నతనంలోనే మాకు స్వామి తల్లి తండ్రి గురు దైవమై సాక్షాత్తు భగవంతుడే మమ్మల్ని ఎన్నో విధంగా జీవితంలో ఎలా నడుచుకోవాలో మాకు బోధించి ఈనాటి వరకు ఆయన యొక్క ఆజ్ఞను మేము నెరవేరుస్తున్నామంటే నిజంగా స్వామి దయకు మనం వర్ణించడానికి మాటలే లేవన్నమాట. కనుక స్వామి ప్రేమ సామ్రాజ్య చక్రవర్తి, ఆయన యొక్క దయ ఆకాశము కన్నా విశాలమైనటువంటిది. ఆయన హృదయం, ఆయన యొక్క అనురాగం సప్త సముద్రములను మనం పోల్చినా కూడా ఆ అనురాగానికి ఇసుమంతా కూడా మనం వర్ణించడానికి వీలు లేదు. మన ప్రభు మాయా మనుష వేషధారి, మాయా నాటక సూత్రధారి, అంతేకాదు ఈ విశ్వమంతా సర్వంతర్యామిగా స్వామి వెలుగుతూ ఉన్నారు. ఏ యుగంలోనా ఏ చరిత్రలోనా ఏ గ్రంథంలోనా కని విని ఎరుగినటువంటి మహత్తరటువంటి లీలలను మనం అందరం చూచాం, అనుభవించాం, ఆనందించాం. వాటిని మనం మనసులో ప్రతిష్ఠ చేసుకుని స్వామి యొక్క ఆజ్ఞను పరిపాలిస్తూ మన యొక్క జీవితాలను సక్రమమైన పద్ధతిలో భక్తి మార్గంలో నడపటం మన కర్తవ్యం.

வரமுழு வரையகல்கே. அதுக்கா மனமந்திரம் சுவாமி செப்பினட்டுக்கா, சுவாமி மோட்ச பிரதாயினி, மோட்ச தாயினி, மோட்ச வரப்பிரதாயினி. కనుక మనం అందరం మోక్షంలోనే ఉంటున్నాం కాబట్టి మోక్షాన్ని గురించి మనం ఏ విధంగానూ యోచించవలసిన అవసరం కానీ మోక్షం కోరటం కానీ మనం ఆనందంలో, ఆ ఆనందమే మహదానందమే, ఆ మహద ఆనంద మహాసముద్రమే మోక్షము. కాబట్టి మనమందరం నిజంగా ఎంత ధన్యులమో ధన్యులమో అని ఎంత చెప్పినా చాలదన్నమాట.

కనుక మనమందరం ప్రేమమూర్తి ప్రత్యక్ష భగవాను యొక్క సన్నిధిలో పెన్నిధిలో ఆనంద మహాభాగ్యాన్ని మనం అనుభవిస్తున్న మనమందరం నిజంగా ఎంతో అదృష్టవంతులం. ఈ అదృష్టాన్ని మనం కాపాడుకొని మన జీవితాలను భక్తియుతంగా స్వామికి తగినట్టుగా స్వామి ప్రియ బిడ్డలం మనమందరం, స్వామి యొక్క ముద్దు బిడ్డలం మనమందరం. మనమే కాకపోతే ఆయన ఆజ్ఞను నెరవేర్చేదెవరు, ఆయన సందేశాన్ని వెదజల్లేదెవరు? కనుక ఇంతకాలంగా మనం స్వామి దగ్గర ఉన్నందుకు స్వామి యొక్క ఆజ్ఞను శిరసా వహించి స్వామి యొక్క ప్రేమను మనం విస్తరింపజేసి సర్వులకు ఆనందాన్ని ప్రేమను పంచి ఆ భాగంలో మనం కూడా పాత్రధారులమై జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలని అందరికీ

శ్రవణ చేసినటువంటి దాన్ని మనందరం మననం చేసుకొని మన పర్తిపురి సామ్రాజ్య చక్రవర్తిలో మనమందరం వారి ముద్దు బిడ్డలుగా వారిలో కలిసిపోవాలి. అదే మన యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశ్వరి దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతిలయం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయిన ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశచరి కార్యక్రమంలో మీకు ఒక ప్రత్యేకమైన అంశాన్ని వినిపించబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా విందాం పదండి. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు నన్ను ఏ రీతిన సేవిస్తారో ఆ విధంగానే వారిని నేను అనుగ్రహిస్తానని భగవంతుడు తమ భక్తులకు హామీ ఇస్తున్నారు. స్వామిని పూజించే విధానాలు ఆ భక్తుల మానసిక పరిస్థితిపైనా పరిసరాల ప్రభావంపైనా మరెన్నో కారణాలపైనా ఆధారపడి ఉంటాయి. నిత్యపారాయణ గ్రంథాలను పఠించేవారు కొందరైతే కాలినడకన పుణ్యక్షేత్రాలను సందర్శించేవాళ్లు కొందరు దీక్షలు తీసుకుని ఆ గడువు దాటాక స్వామిని దర్శించుకునేవాళ్లు మరికొందరు. ఇలా తమకు తోచిన విధంగా భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తారు భక్తులు. గడిచిన 9 సంవత్సరాలుగా విశాఖపట్నంలో డిఎల్పురానికి చెందిన భక్తులు ప్రతి ఏటా పవిత్రమైన భీష్మ ఏకాదశి నాటి నుంచి 27 రోజుల దీక్షతో స్వామివారిని కొలిచి ఫాల్గుణ సప్తమికి దీక్ష పూర్తిగావించుకుని స్వామివారి దర్శనానికి పుట్టపర్తి రావడం జరుగుతోంది. వీరి భక్తి ప్రపత్తులకు మెచ్చి 1 సంవత్సరం స్వామివారు వీరికి పాదనమస్కారాలు కూడా అనుగ్రహించారు. ఈసారి స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ భక్తులు అఖండ జ్యోతిని ప్రజ్వలించి 9 పరిసర గ్రామాలలో ఆ జ్యోతిని భక్తితో కొలిచి ఇప్పుడు పుట్టవర్తి విచ్చేశారు.
1: మరి రేడియో సాయి స్టూడియోలో ఈ గ్రామానికి చెందిన కొందరు భక్తులు వచ్చారు. వారిలో బంగారమ్మపేటకు చెందిన నరహరి కృష్ణ ఒకరు. వీరు స్వామివారిని 2006లో మొట్టమొదటిసారి దర్శనం చేసుకున్నారు. అప్పటి నుంచి స్వామివారి సేవలో తమ గ్రామంలో ఎంతో నియమంగా నిష్ఠతో నగర సంకీర్తన భజనలు ఇవన్నీ చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ విధంగా స్వామివారిని చేరిన తర్వాత వారిలో ఏ విధమైన మార్పు వచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం. నరహరికృష్ణ గారు, రేడియో సాయికి స్వాగతం. మీరు స్వామివారిని మొట్టమొదటి ఎప్పుడు తెలుసుకున్నారు?
2: గత ముందు నుంచే తెలుసు సైరం, టీవీలో చూసేవాళ్ళం సైరం. అయితే స్వామివారి దగ్గరికి వద్దామని అనుకునేవాళ్ళం సైరం, కానీ కొన్ని కారణాల వల్ల, చిన్నపిల్లల కారణం వల్ల రాలేకపోయేవాళ్ళం. గత 2006 నుంచి ఈ పుట్టపర్తి రావడం జరిగింది సైరం. వచ్చాక స్వామివారిని చూడడం జరిగింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం మేము ఒక దీక్ష ఏర్పాటు చేసుకుని ఆ దీక్షతో అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ పుట్టపర్తి రావడం జరిగింది సార్.
1: వృత్తిరీత్యా మీరు ఏం చేస్తుంటారు?
2: మేము సందుర్లో చేపలు పడడానికి వెళ్తాం సార్.
1: మత్స్యకారులు మీరు?
2: అవును సార్.
1: మీ గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా మత్స్యకారులేనా?
2: మొత్తం మత్స్యకారులు సార్.
1: వృత్తిపరంగా మీకు సమయం దొరకకపోవచ్చు, పొద్దున్నే వెళ్తారు, ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం వస్తుంటారు. అలాంటప్పుడు స్వామివారి భజనలు, స్వామివారి కీర్తనలు ఇవన్నీ ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు?
2: అంటే ప్రతిరోజు శుక్రవారం నుంచి బుధవారం వరకు కూడా సైరం మేము సందుర్లోకి వెళ్తాం సైరం. మాకు లక్ష వారం ఖాళీ అవుతుంది సైరం. అదే సోమవారం రోజు కాబట్టి ఆ రోజు ఉదయం 4 గంటలు లేచి స్నానం చేసి ప్రామాణ్యం క్లీన్ చేసుకుని అక్కడే మేము నాకు సంగీతాలు పాటలు పాడి ఆ తర్వాత నగర సంగీతం తిరుగుతూ ఆ రోజల్లా నిష్ఠగా ఒక సాయి భక్తురాలుగా భక్తులుగా ఉంటాం సార్.
1: మత్స్యకారులు కష్టించి జీవిస్తారు, వాళ్ళకి తాగుడు, సిగరెట్లు, బీడీలు, మత్స్యమాంసాలు తినడం ఇవన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అలాంటిది అది మీరు ఆ రోజుల్లో ఏం చేస్తారు? ఏ రోజు అయితే లక్ష్మీనారాయణ పడ్డాది ఆ రోజు ఏం చేస్తారు? సాధారణంగా మీకు ఈ అలవాట్లు ఉన్నాయా లేదా?
2: అంటే ప్రతిరోజు కూడా సైరం మత్స్యకారులు చేపలు తింటాం సైరం. కాకపోతే లక్ష్మీవారి నాడు మాత్రం ఈ బాబా నమ్ముకున్న వాళ్ళు ఆ దీక్షలో ఉన్న వాళ్ళు సైరం ఆ లక్ష్మీవారి నాటు మేము ఏటకెళ్ళాం కాబట్టి మాకు ఎటువంటి కూడా దొరకవు సైరం. అలా అన్ని నీసి కూడా ఏం ముట్టం సైరం. ఆ రోజు కొన్ని నియమంతో సోమవారం తెలుసుకుంటూ ఉంటాం సైరం.
1: మరి బీడీ సిగరెట్?
2: బీడీ సిగరెట్ అంది గ్రామంలో 600 ఇల్లులు ఉన్నాయి సైరం. అంటే అందరూ కూడా మారలేరు సైరం. వాళ్ళు కొంత కొంత మందికి వాళ్ళు యూజ్ చేసుకుంటారు సైరం. కానీ బాబా గురించి తెలిసిన వాళ్ళు ఈ 2006 నుంచి ఇక్కడికి వచ్చి భక్తులు కూడా ఎటువంటి కూడా ముట్టరు సైరం.
1: స్వామివారి దగ్గరికి రావడం వల్ల మీ ఆ గ్రామంలోని ఆ ప్రజల్లో పొగ తాగడం లాంటి చెడ్డ అలవాట్లు మానేసుకున్నారు?
2: మానేసుకున్నారు సార్.
1: మానేసుకోవడం వల్ల ఏ విధమైన లాభం జరుగుతున్నదో గ్రామస్తులకి తెలిసిందా?
2: తెలుసారం. ఎందువల్లంటే ఇంతకు ముందు తాగేసి కొన్ని గొడవలు జరిగేసారం. అలాంటి వాళ్ళు సాయిరాం గారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళు చాలా చాలా నిష్ఠంగా వాళ్ళు చాలా పరిశుభ్రంగా ప్రతి లక్ష్మీవారి నాడు కూడా వైట్ డ్రెస్ ధరించి స్వామి విభూతి నిదుటికి పట్టుకుని చాలా నిష్ఠంగా ఉంటారు సారం. ఎటువంటి గొడవలు కూడా వెళ్ళరు సారం.
1: మీ గ్రామంలోని స్వామి భక్తులు వెళుతున్నారు, తక్కిన వాళ్ళకి వాళ్ళ మీద ఏ విధమైన ఉద్దేశం ఉంటుంది, ఏ విధమైన ఒపీనియన్ ఉంటుంది?
2: అంటే ప్రతి లక్ష్మీవారం మేము భజన చేస్తాం సారం. అప్పుడు నగర సంకీర్తన తిరుగుతుండగా భక్తులందరూ కొంచెం చూడడానికి వస్తుంటారు సారం. వాళ్ళందరూ కూడా నమస్కరించుకుంటూ మాకు వెళ్లిన వాళ్ళకి దారి ఇస్తూ ఆ విధంగా చాలా
1: గౌరవిస్తారు
2: సారం.
1: పిల్లల్లోని పెద్దవాళ్లలోని ఇంకే విధంగా మార్పులు వచ్చాయా?
2: అంటే అది లోతట్టు ప్రాంత సైరం. అంటే కొంచెం అవగాహన లేని ఉన్నవాళ్ళు సైరం. కానీ అలాగా ప్రతి సంవత్సరం పుట్టబడి వచ్చే జనాలు కూడా మారుతూ కొంతమంది మాత్రం ఎటువంటి చెడు ఆలోచన లేకుండా వాళ్ళు స్వామి మాటలు విని ఆ విధంగా వాళ్ళు సైలెంట్ ప్లేస్ గా ఉంటారు సైరం.
1: బాల వికాస్ తరగతి
2: ఒక గవర్నమెంట్ స్కూల్ తప్ప ఇలాంటివి ఏం లేవు సైరం.
1: మీరు ఈ దీక్ష తీసుకుని దీక్షగా ఉంటామన్నారు, దీక్ష అంటే ఏమిటి?
2: దీక్ష అంటే సైరం మేము 27 రోజులకు ముందు అంటే ముందు వేసుకుంటాం సైరం. స్వామివారిని ఆ రోజు సముద్ర స్నానం వేసేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి స్నానం చేసి తర్వాత వచ్చి వైట్ డ్రెస్ ధరించి స్వామివారిని ధరిస్తూ నమస్కారం చేసి కీర్తనలు పాడుతూ తర్వాత మా మట్టు మేము మాల ధరించుకుని ఆ తర్వాత భజన కీర్తనలు చేస్తూ 8 గంటల వరకు చేస్తూ మా పైన ఉన్న పనులు మళ్లీ మధ్యాహ్నం వరకు చేసుకుని మళ్లీ మధ్యాహ్నం భోజనానికి వచ్చి మళ్లీ పనికి వెళ్లిపోయి ఆ తర్వాత మళ్లీ స్నానం చేసి 4 గంటలకు మళ్లీ భజన కీర్తనలు చేస్తూ ఈ విధంగా 27 రోజులు కాళ్ళకి చెప్పులు లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ 27 రోజులు స్వామిని నమస్కారం చేస్తూ ఈ విధంగా ఉంటాం సార్.
1: దీక్ష అయిన తర్వాత ఏం చేస్తారు? 27 రోజులు అయిన తర్వాత
2: 27 రోజులు అయిపోయిన తర్వాత మొత్తం ప్రతి గ్రామం నుంచి వస్తుంటారు సార్. మాదంతా ఒక విశాఖపట్నం జిల్లా నుంచి వాళ్ళందరూ ఫోన్ కాంటాక్ట్లు చేస్తూ ఒక గ్రామానికి ఒక లీడర్ గా ఉండి వాళ్ళ మార్గాన్ని వాళ్ళు నడిపిస్తూ ఆ రోజున ఎర్లీ మార్నింగ్ పుట్టబర్తి రావడం జరుగుతుంది సార్.
1: ఈ మాట పుట్టబర్తికి ఎంతమంది వచ్చారు?
2: ఈ మాసం సైరం 69 మంది వచ్చేసారం.
1: ఎన్ని గ్రామాల నుంచి వచ్చి ఉంటారు?
2: యామిగర్ నుంచి, నెల్లిపూడి నుంచి, మొట్టమొదటి బంగారంపేట నుంచి, డిఎల్పురం నుంచి, తర్వాత ఉద్దండపురం నుంచి, పోతిరెడ్డిపాలెం, నక్కపల్లి, ఎల్లమంచిల్లి, తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా వచ్చారు సార్.
1: దీక్ష మగవాళ్లు తీసుకుంటారు, ఆడవాళ్లు కూడా దీక్ష తీసుకుంటారు
2: సారం? మగవాళ్లు తీసుకున్నారు సారం. వాళ్ళు ఫస్ట్ 2006 నుంచి కూడా ఇది స్టార్ట్ చేసాం సైరం. మమ్మల్ని చూసి మరికొందరు ఇలాగ స్వామి దగ్గరికి వెళ్తే ఇలాగున్నారు వీళ్ళు అనుకుని అలా ఉండే కొద్ది వాళ్ళ ఎక్కువ మంది అయ్యారు సైరం.
1: ఆడవాళ్ళు కూడా తీసుకుంటున్నారు దీక్ష?
2: తీసుకున్నారు సార్.
1: మన ఇంతవరకు నరహరికృష్ణ స్వామివారి భక్తులు ఏ విధంగా అయ్యారు, అయిన తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత స్వామి భక్తుల్లోని ఏ విధంగా మార్పు వచ్చింది, ఆ విషయాలు చెప్పారు, అది మనం విన్నాం. ఇప్పుడు మన ముందు నెల్లిపూడి గ్రామం నుంచి కవిత వచ్చారు. ఆమె ఈ దీక్ష అన్నది ఏ విధంగా చేస్తారు, దానికి ఉన్న నియమాలేమిటి, అది ఎప్పుడు ఏ రోజు మొదలవుతుంది, ఏ రోజు పూర్తవుతుంది, ఈ వివరాలన్నీ ఆమె దగ్గర నుంచి తెలుసుకుందాం. సాయిరామ్ కవిత, మీ ఈ పచ్చచీరలు ఏంటి సంకేతం?
3: సాయిరామ్ పసుపు కుంకుమ, సాయిరామ్ బ్లౌజ్ కుంకుమ, చీర పసుపు. సాయిరామ్ ఆడవాళ్ళు కావాల్సింది పసుపు కుంకుమ కాబట్టి మేము అది ఎంచుకున్నాం సాయిరామ్. దీన్ని ధరించగానే మా ఊర్లో ఆల్రెడీ తెలిసిపోద్ది సారం, ఇది సత్యసాయి దీక్ష అని. దీన్ని 27 రోజులు చేస్తాం సారం. మేము భీష్మ ఏకాదశి రోజు మొదలయ్యి 27 రోజులు చేస్తాం సారం.
1: 27 రోజులు ఎప్పుడు పడుతుంది?
3: భీష్మ ఏకాదశి మొదలుకుని పాల్గొని శుద్ధ సప్తమి రోజు ముగిస్తుంది సారం.
1: దీక్షలు ఉన్నప్పుడు మీరేంటేం చేయాలి, నియమాలేమిటి?
3: సాయిరామ్ ఉదయం ప్రతిరోజు ఉదయమే లేచి 4 గంటలకే నకర సంకేతం చేస్తాం సాయిరామ్. దీక్షలో ఉన్న వాళ్ళందరూ కాదు, బయట వాళ్ళు కూడా వస్తారు సాయిరామ్. చేసి ఆ రోజు నుండి 27 రోజులు ఒక పూట భోజనం చేస్తాం సాయిరామ్. కింద పడుకుంటాం, చెప్పులు వేసుకోమండి, ఇంటి దగ్గర వండుకునే భోజనమే చేస్తామండి 27 రోజులు. దీక్షలో ఉన్న 27 రోజులు ప్రతిరోజు భజన కూడా చేస్తాం సార్.
1: భోజనం ఒక పూట అంటే ఏ పూట చేస్తారు?
3: మధ్యాహ్నం చేస్తామండి.
1: దాని తర్వాత
3: భజన కూడా చేస్తామండి. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు భజన చేస్తామండి, 1 గంట.
1: అది ఇంట్లో చేసుకుంటారా?
3: దీక్షలో ఉన్న 27 మంది 27 రోజులు అందరింటికాడా చేసుకుంటారు సార్, రోజుకు ఒకరింటి దగ్గర.
1: కానీ 27 మంది ఉంటారు, ఇంత ఎక్కువ ఉంటే?
3: ఎక్కువ ఉన్నా మిగతా పుట్టపత్తి వచ్చి వెళ్లిన తర్వాత కూడా మిగతా వాళ్ళు ఇంటికాడ చేస్తాం.
1: దీక్ష అనేది ఎప్పటి నుంచి మీరు మొదలు పెట్టారు?
3: 2006 నుంచి మొదలు పెట్టాం సార్.
1: ఇప్పటికి గత 9 సంవత్సరాలు?
3: అవును సార్.
1: దీక్షలో ఉన్నప్పుడు కొంచెం స్వామివారి దర్శనం చేసుకున్నారా?
3: చేసుకున్నాం సార్. 1 సంవత్సరం తప్ప మిగతా 7 సంవత్సరాలు చేసుకున్నాం సార్. ముందు సంవత్సరం కూడా సమాధి దర్శనం చేసుకున్నాం సార్.
1: స్వామివారు ఎప్పుడైనా మీతో మాట్లాడలేం గానీ మీకు పాద నమస్కారం ఇవ్వడం గానీ జరిగిందే?
3: అంటే పాద నమస్కారాలు ఇచ్చినప్పుడు నేను లేను సారం, ముందు రోజే నేను వెళ్ళాను. కానీ నాకు స్వామి పాదాలు పంపించారు సారం. నేను ఒక పాదాలు కొనుక్కున్నానండి పుట్టపతిలో 400 పెట్టుకుని. అవి నేను వెళ్ళిపోతూ ఆ పాదాలు ఆ సాయిరామ్కి ఇచ్చేయలేను సాయిరామ్. కానీ స్వామి ఆ పాదాలు తీసుకుని ఒళ్ళో పెట్టుకుని బ్లెస్సింగ్ ఇచ్చి నాకు పంపించారు సార్. అంటే ఆల్రెడీ నాకు కూడా ఇచ్చినట్టేనండి.
1: తక్కిన వాళ్ళకి పాద నమస్కారం కూడా ఇచ్చారా?
3: ఇచ్చారు సాయిరామ్.
1: అప్పుడు ఎంతమంది ఉండేవారు?
3: అప్పుడు ఎక్కువ మంది వచ్చారు సాయిరామ్.
1: బాగుంది సాయిరామ్.
3: సాయిరామ్.

0: ఇప్పుడే నెల్లిపూడి గ్రామం నుంచి వచ్చిన కవిత. ఏ విధంగా దీక్ష అందరు తీసుకుంటారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దీక్ష నడుస్తుంది, ఎన్నిసార్లు దీక్ష అయిన తర్వాత స్వామివారి దర్శనానికి వచ్చారు, ఆ విషయాలన్నీ తన దగ్గర నుంచి తెలుసుకున్నాము. ఇప్పుడు మన ముందు వేమగిరి గ్రామం నుంచి వెంకటలక్ష్మి వచ్చారు. మీరు 2006 నుంచి స్వామి దగ్గరికి రావడం, స్వామి దర్శనం చేసుకోవడం, దీక్ష పూర్తి చేసిన తర్వాత స్వామివారు ఒకసారి పాదనమస్కారం ఇవ్వడం, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. అయితే ఈసారి ఇప్పుడు పుట్టపర్తి రావడంలోని ఇంకేమైనా ప్రత్యేకత ఉన్నదా, లేదంటే ప్రతి సంవత్సరం లాగే మాట వచ్చారా?
1: సాయిరామ్ అండి, గత 2006 నుంచి మేమందరం దీక్షలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 9వ సంవత్సరం అవుతుంది. స్వామి దగ్గరికి మనం ఒక భక్తిభావంతో వెళ్ళాలి, మనం ఏదో ఒక ఇది చేసుకుని వెళ్లాలనే ఉద్దేశం సంకల్పించుకుని మేము ఈసారి మనం అందరం కలిపి అఖండ నామ సంకీర్తన, అఖండ జ్యోతి కూడా వెలిగించుకుని వెళ్లాలనే ఒక సంకల్పం ఏర్పాటు చేసుకున్నాం సాయిరాము. అందుకని ఆ రోజు మేము 2013 మే 6వ తారీఖున మా గ్రామంలో జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది సాయిరాము. అదే రోజున అఖండ నామ సంకీర్తన కూడా, అంటే 9 కోట్ల నామాలు అందరి చేత చేయాలి, చదివించాలనే ఉద్దేశం సంకల్పం చేసుకుని అందరి చేత కూడా అఖండ నామ సంకీర్తన కూడా చేయడం జరిగింది.
0: అఖండ నామ ఏది తీసుకున్నారు?
1: నామ సంకీర్తన అంటే స్వామివారి సహస్రనామ సంకీర్తన, 147 శ్లోకాలు ఉండే ఒక దాన్ని తీసుకున్నాం సాయిరాము. ఆ బుక్ తీసుకొచ్చి అందరూ ఆ బుక్ తీసుకోలేరనే ఉద్దేశంతో మా సాయిరాం గారు అవి అందరికీ జెరాక్సులు తీసి ఎవరైతే చదువుతానని ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మా ఊర్లో వేమగిరి గ్రామంలో మే 6వ తారీఖున విశ్రమ డే రోజుని మేము జ్యోతిని వెలిగించడం స్టార్ట్ చేశాం సాయిరాం. ఆ రోజు నుంచి కూడా ఆ సహస్రనామం పారాయణం ఆ రోజే మొదలుపెట్టి అందరికీ ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాం సాయిరాం. ప్రతిరోజు సాయంత్రం మా గ్రామంలో 40 రోజులు ఉందండి జ్యోతి. 40 రోజులు కూడా ఉదయం స్వామికి అష్టోత్తరం చేయడం, ఆర్తి ఇవ్వడం, మళ్ళీ 12 గంటలకు వెళ్ళి ఆర్తి ఇవ్వడం, సాయంత్రం మళ్ళీ స్వామి అందరి దగ్గరికి ఎవరైతే పారాయణం చేస్తున్నారో ఆ సాయిరాములందరూ మాకు రామ మందిరంలో పెట్టుకున్నాం సాయిరాం. రామ మందిరంలో స్వామి జ్యోతిని పెట్టుకుని ఈ పారాయణం చదివే వాళ్ళందరూ సాయంత్రం 6 గంటలకల్లా మందిరానికి వచ్చేవారు సాయిరాం. స్వామికి జ్యోతి దగ్గర చూసుకుని దీపాలను వెలిగించుకుని మళ్ళీ సహస్రనామం 10 మంది కూర్చొని 5 గురిని కూర్చొని పారాయణం చదివేవాళ్ళం సార్. అందరం కలిపి 40 రోజులు కూడా స్వామి దగ్గర చదివామండి. చదివేసిన తర్వాత హారతి ఇచ్చుకుని ఇంకా ఎక్కువ జనం వస్తే భజన కూడా చేసుకుని అప్పుడు ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం సార్. అలా 40 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేసుకున్నాం సార్. ఈ జ్యోతి ఉందన్న ఉద్దేశంతో ఊళ్ళో గ్రామంలో అందరూ కూడా జ్యోతిని చూడడానికి నామ మీద చదువుతున్నారు. మా ఊర్లో ఇది అఖండ జ్యోతి తెలుగుతుందని అందరూ రావడం చూడడం కూడా జరిగింది సార్.
0: దీనివల్ల స్వామివారి భక్తులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారని తక్కిన గ్రామస్తులకు కూడాను ఆకర్షింపబడ్డారు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఈ భజనలో పాల్గొంటారా?
1: అందరూ వస్తారు సార్, భజనకి అందరూ వస్తారు.
0: ఈ భజన చేయడం వల్ల భక్తుల్లోనే జీవితాల్లో ఏమైనా మార్పులు కనబడ్డాయా?
1: బాబా అంటే ఎవరికి వేమగిరిలో పెద్దగా తెలిసేది కాదు సార్.
0: ఇది ఏ సంవత్సరం?
1: 2006 ముందుది చెప్తున్నాం సార్. అంటే 2005 అలాగా 2005లో ఇప్పుడు శిరిడి బాబా మందిరం స్థాపించారని మా ఊరు ఒక సాయిరాము అనుకున్నారు సార్. ఆ సాయిరాంది 2006లో సాయిరాం శిరిడి సాయిరాం ప్రతిష్ట చేశారండి. మేము పుట్టపర్తి వెళ్ళి రావడం, బాబా మందిర్ రావడం ఒకసారి జరిగింది సార్. అయితే స్వామి ప్రతిష్ట అయిన తర్వాత మా గ్రామంలో అన్ని పూరుల్లో ఉండేయండి. ఆ స్వామి అప్పుడు దాకా ఎవరికి లక్ష్మీవారం అంటే బాబా అంటే ఎవరికి తెలియదు. ఈ స్వామి మందిరం కట్టడం, మేము పుట్టపర్తి వెళ్ళి రావడం, మేము ఇంటింటా భజన చేయడం, అందరికీ బాబా సత్యసాయి బాబా అంటే తెలుసు. ప్రతి ఇంటికి కూడా భజన పెట్టుకున్నా సైరం. ప్రతి ఓళ్ళకి అంటే బాబా ఇచ్చిన నేడే అండి, తాటేకిల్లు లేకుండా స్వామి అందరికీ నీడనిచ్చారు సైరం. అప్పుడు కానించి ప్రతి వాళ్ళు కూడా లక్ష్మీవారం చేయడం, ఆ రోజు వంట కూడా తినడం, నీసు తింటారు సార్. ప్రతి ఓళ్ళు రేపు లక్ష్మీవారం అనగా ముందు రోజు బుధవారం అన్ని శుభ్రాలు చేసేసుకుంటారు, ఒక పండగలాగా ఉంటారు సార్.
0: స్వామిని ఆశ్రయించిన తర్వాత సుఖంగా జీవితం గడవడము, ఆపదలు వచ్చి ఆపదలు కూడా తప్పిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, అలాంటివేమైనా మీకు తెలుసునా?
1: ఒక అమ్మాయికి పెళ్లి ఎన్ని చుట్టరకాలు వచ్చినా తిరిగిపోతున్నాయి అలాగని వాళ్ళ అమ్మగారు బలివిన మాతో స్వామి చికిత్స తీయించుకుని పుట్టపచ్చి పంపించేశారు. 3 అమ్మాయిలు అలా వచ్చేసారు, 3 అమ్మాయిలకు మ్యారేజ్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళకి బాబులు కూడా పుట్టారు సార్.
0: వాళ్ళు ఏ ఊళ్ళో ఉంటారు?
1: మా ఊర్లోనే సార్.
0: వాళ్ళు కూడా స్వామి భక్తులు అయ్యారా?
1: లక్ష్వర లక్ష్వర వాళ్ళకి మందిరానికి వెళ్ళడం, స్వామిని దర్శనం చేసుకోవడం, భజనలకి రావడం. సాయిరా మాకు నాకు చిన్నప్పటి నుంచి స్వామి తెలుసు, కానీ భజన అంటే ఏటో, ఈ సత్యసాయి అంటే తెలియదు సాయిరా. నేను నిజం చెప్తున్నాను, నేను ఆడుకునే వయసులోనే మా ఇంటి ముందు బ్రాహ్మిన్స్ ఇంట్లో సత్యసాయి బాబు భజన జరిగేదండి. నేను ప్రసాదానికి వెళ్లేదాన్ని, అంటే దేవుడు అంటే ఏటో తెలియదు. అప్పటి నుంచి నాకు స్వామి తెలుసు, కానీ ఇంతగా నేను ఎప్పుడు ఆయన్ని కొలవలేదు. అయితే మా పాప చిన్నప్పుడు 3 సంవత్సరం అప్పుడు మా పాప బాబును మాకు తాటాకిల్లు ఉండే సార్.
0: అది ఇప్పుడు
1: 1996లో అప్పుడు సార్ మాది పెద్ద తాటాకిల్లు సార్. మా ఇందులో సగం ఇల్లు ఇంకో వేరే అతను కొనేసుకున్నారనమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇల్లు కట్టేసుకోవాలనే ఉద్దేశంతో తాటాకిల్లు సగం ఎడదీసేసి ఉంటాం సార్, అందులో వారంటే పునాది తీసుకున్నారండి. మా ఇంటి వారంటే పునాది
0: తీసుకున్నారు.
1: వారనే ఇలా గోడ వారంటే సగం జాగా అమ్మేసుకుని జాగా తీసేసుకున్నారు సార్. వాళ్ళు ఉదయం పునాది తవ్వేసుకున్నారండి. రేపు సింకు మొత్తం అలాగని ముందు రోజు పునాది తవ్వేసుకున్నారండి. రాత్రి 11 గంటల టైంలో గోడ కూలిపోయింది సార్.
0: మరి మీరంతా
1: ఇంట్లోనే పడుకున్నాం సార్. మేము మా బాబు మా పాప మేము 2 మంచాల మీద ఇద్దరు పడుకున్నాం సార్. రాత్రి 11 గంటల అప్పుడు లారీలో రాళ్ళు ఒలిగితే సౌండ్ వచ్చినట్టు ఊర్జనం అందరు పరిగెట్టుకు వచ్చారు, కానీ ఇంట్లో పడుకున్నాడు మాకు తెలియలేదు సార్. ఆడ పడిపోతే ఒకసారి సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో కరెంటు పోయి గోల పెట్టేసాం. మేము బయటకు ఎలా వెళ్లాలో తెలియదు, కానీ గోడ అలా వచ్చి మా మంచం దాకా అలా వచ్చి మంచం కాళ్ళు దగ్గర ముక్కలు పడి గోడను అలా నిలబెట్టినట్టు అలా ఆగిపోయాం సార్. స్వామిదే మరి దేవుళ్ళు లేకపోతే మేము ఏం చేస్తాం? తల్లి 4 ఉన్నాం ఇంట్లో పడుకొని నిద్దట్లో పడుకొని ఉన్నాం సార్. మాకు తెలియదు ఆ గోడ పడిపోతాన ఉద్దేశం, అంటే వాళ్ళ జాగాలు కట్టుకుంటాం అనుకున్నారు, కానీ మాకు గోడ పడిపోతాయని తెలియదు. మరి స్వామి ఆ రకంగా మాకు కాపాడారు సార్.
0: ఇంతవరకు వెంకటలక్ష్మి గారు ఈ 7 ప్రత్యేకంగా చేసిన ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని, అది ఏ విధంగా వాళ్ళ ఊళ్ళో మొట్టమొదట మొదలైందో ఆ వివరాలు చెప్పారు. ఆ జ్యోతిని ఏ విధంగా ప్రతిరోజు పూజలు జరిపి ప్రతి లక్ష్మీవారం గ్రామంలోని భజనలు ఇవన్నీ చేసుకుని గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ విధంగా దీనికి ఆకర్షింపబడ్డారో ఆ విషయం చెప్పారు. ఇప్పుడు మన ముందు విశాఖపట్నానికి చెందిన డిఎల్పురం సమితి సమన్వయకర్త దశరథరాజు వచ్చారు. వీరి ద్వారా ఈ అఖండ జ్యోతి కార్యక్రమానికి స్ఫూర్తి ఏ విధంగా లభించింది, ఈ కార్యక్రమం ఎందుకు చేపడదామనుకున్నారు, ఎక్కడెక్కడ చేశారు, దాని పుట్టు పూర్వోత్తరాలు వివరాలు అన్ని అడిగి తెలుసుకుందాం. సాయిరాం, రేడియో సాయికి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెంకటలక్ష్మి గారు చెప్పారు అఖండ జ్యోతి 6 తారీఖుని వాళ్ళ గ్రామంలోని జ్యోతిని ప్రజ్వలన చేశారు. అయితే ఈ జ్యోతి భగవంతుని నామం తలుచుకుంటూ పెట్టుకుందాం అన్నది ఆ ఉద్దేశం ఎందుకు మీకు కలిగింది, ఏ విధంగా?
2: దీనికి ముందు ఈ 2006 నుంచి ఈ మేము అందరూ కలిసి మాల ధరించడం అనేటువంటిది ఇక్కడ అయ్యప్ప మాలని వెంకటేశ్వర మాలని అలాగే రకరకాల మాలలు వేస్తున్నారు. మన స్వామి మాల నూతన రూపం అయినట్లయితే ఆకర్షింపబడి మనం మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఇందులో పాల్గొనడానికి బాగుంటుంది, ప్రోత్సాహం ఉంటుందని మన ఈ సాయిరాము ద్వారా.
0: ఎవరు సాయిరాములు?
2: పి సూరిబాబు బంగారాయపేట గ్రామంలో వృత్తిరీత్యా వచ్చారు. వారిది వేటలపాలెం. అక్కడ అంతకుముందు బంగారం పేటను బంగారం చేశారు. బంగారి అనేటువంటి స్వామి పిలుపుని అక్కడ మొదట అందించిన వీరు బంగారం పేట పిల్లలు. అంటే నేను అక్కడ టీచర్, చుట్టుపక్కల ఆ ఊరు బాగా పరిచయం. అక్కడ వీరందరికీ చిన్నపిల్లలకి ఆలు కూడా సరిగ్గా చదవనేది వద్దనేటువంటి పిల్లలకి తేజోవంతంగా ఈ బాబావారి సూక్తులు, బాబావారి పద్యాలు, బాబావారి కథలు నేర్పారు. ఆ విషయం మేమిద్దరం కలుసుకున్నప్పుడు వినటం జరిగింది. ఆ బంగారంపేట నేర్చుకున్న పిల్లల్ని వేంపాడు తీసుకొచ్చి ఈ బాబా కార్యక్రమ పూజా కార్యక్రమంలో పెట్టారు. చక్కగా బాబా గారి కీర్తనలు బాబా వారి కథలు పాడారు. నేను దానికి ముగ్ధున్నయ్యాను. ఎలా ఉంటుంది మా ఊర్లో కూడా పెడితే అని ఈ పి సూర్యబాబు గారిని నేను అడగటం జరిగింది. సరే ఇలాగే కలుసుకున్నాం అంతే, అంతకుముందు వారెవరో నాకు తెలియదు నేనెవరిని. ఆ భావం వచ్చేత ఆ లక్ష్మీపురం వారు బాబా పంపించారు. మా డిఎల్పురం
0: డి లక్ష్మీపురం
2: డి లక్ష్మీపురం
0: ధోనివాణి లక్ష్మీపురం మీ ఊరి పేరు.
2: ఆ వచ్చిన తర్వాత ఇంక మా గ్రామం వారి గ్రామం వదిలేశారు. అక్కడే ఉండేవారు కానీ మా గ్రామంలో అతి తక్కువ కాలంలో 9 నెలల కాలంలో అసలు ఆ ఊర్లో ఏదైనా దేవుని ఆలయం కడదామంటే ఇవ్వనటువంటి స్థలం కూడా ఇవ్వనటువంటి ఊరు వారి ప్రేరణ. తర్వాత నా సలహా నా సూచన ప్రేరణగా మందిరా నిర్మాణం చేయడానికి స్థలం ఇచ్చారు. స్వామి మందిరం శంకుస్థాపన చేసినటువంటి గురువు గారు ఈ వ్యామగిరి వచ్చినటువంటి గురువు గారే ఆనాడు మా గ్రామంలో శంకుస్థాపన చేశారు
0: మందిరానికి.
2: ఆయన సూచన ప్రకారంగా చేసామండి. అనతి కాలంలో నిజంగా చాలా మేము అదృష్టవంతులు. ఇంచుమించుగా 5 లక్షల రూపాయలు వసూలైంది. ఇమీడియట్ గా కష్టం జరిగింది. 9 నెలల్లో నిర్మాణం అయిపోయింది.
0: దాంట్లో స్వామివారి ఫోటో పెట్టారా?
2: ఫోటో పెట్టారు. ఫోటో ఒకరు ఇచ్చేసారు, దానికి ఆర్చ్ ఒకరు ఇచ్చేసారు. ఇదంతా మా ఊరు సొమ్ము కాదు, చాలా మంది. అది అయ్యాక కార్యక్రమం అనతికాలం పూర్తి చేయడం జరిగింది. తర్వాత నన్ను ఈ 4 గ్రామాలు తెలుసు నాకు. నేను అప్పుడు 40 సంవత్సరాలు ఆ ఊర్లోనే ఉన్నా. డిఎల్పుర ఈ అన్ని గ్రామాల తాలూకు తల్లిదండ్రులు అందరు తెలుసు. మనకి బాబాని తీసుకొచ్చింది సూర్యబాబు బాబా.
0: ఈ అఖండ జ్యోతి అనేది ఎందుకు వచ్చింది?
2: ఈ ఆర్స్ మొట్టమొదట మా ఊర్లో భయంలో అయి పెట్టలేదని మందిరం కష్టకముందు వ్యామగిరిలో అక్కడ రుక్మిణీపురం అది ఉన్నాయి. అక్కడ రుక్మిణీపురం అక్కడ తాతిల్ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రేరణతో అక్కడ కూడా ఆయన ప్రోత్సహించి అక్కడ కూడా భజన కార్యక్రమం చెబితే మా డిఎల్పురం 4-5 సార్లు వెళ్ళాం రుక్మిణీపురం అంటే అక్కడికి. అక్కడ వారు చేసే కార్యక్రమ ఆతిథ్యం పొందాం. భగవంతుని కూడా వారిని చూసి స్వామిని మా గ్రామానికి తీసుకున్నాం. ఆ రకంగా బాగా జరిగింది. ప్రతి ఏడు ఏదో నూతనం. సూర్యబాబు గారి ప్రయత్నం ఏంటంటే నూతనం. సమితి ఉంది, జిల్లా సమితి ఉంది, కానీ ఈ కార్యక్రమాలు ఇక్కడ ఇలా జరిగినట్టుగా వారికి కూడా ఇదేంటి అంత పల్లెటూరు అనేటువంటిది వచ్చింది. వారిని పెద్దవారిని పిలిచాం. ప్రారంభించినప్పుడు జిల్లా పెద్దలను పిలిచాం. కార్యక్రమం జరిగింది. ముందులో ఈ కాషాయం బట్టలు వేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, ఇప్పుడు అమ్మాయి చెప్పారు కదా, వేషం ఒక రకంగా ఉన్నట్లయితే మార్పు వస్తుంది. వాళ్ళు చూసి పక్కోడు కూడా నియమాలు పాటిస్తారు. జోళ్ళు తొడగం అయ్యారు 20 రోజులు. ఓ నియమం పెట్టింది అక్కడ డిఎల్పురాన్ని. వీరందరి సహకారంతో మా ఒక్కరు కాదు. ఆ రకంగా అయ్యింది.
0: ఎన్ని గుళ్ళలోని ఈ అఖండ జ్యోతిని తీసుకెళ్లారు?
2: మేము తక్కువ తీసుకెళ్ళాం సార్. వీళ్ళందరితో చేయించి బంగారం అక్కడికి వెళ్ళినాం ఇక్కడికి వెళ్ళి అన్ని చోట్ల తిరిగాం మేము. ఏం పాడు ఎన్ని చేయించాం తప్ప వ్యామగిరిలో పెట్టడానికి ఒక ఆ ఊర్లో పండగ మా ఊర్లో పండగ అన్నట్టు మేమందరం ఒక 4 రిక్షాల్లో ఆటో రిక్షాల్లో మేము వెళ్ళాం బంగారంపై అందరికి. అంత వైభవంగా వ్యామగిరిలో కార్యక్రమాన్ని ఊరంతా పండగ స్వామి పండగ.
0: ఊళ్ళోని స్వామి భక్తులే కాకుండా తక్కిన వాళ్ళు
2: మొత్తం అందరూ పాల్గొన్నారు.
0: అయితే ఎన్ని గ్రామాల్లోని ఈ జ్యోతి వెళ్ళింది?
2: ఆ జ్యోతి 9 గ్రామాలు సార్.
0: ఏ గ్రామాలు?
2: వ్యామగిరి స్టార్ట్ చేశాం సార్. తర్వాత ఏమో పోతిరెడ్డిపాలెం రుక్మిణీపురం ఆ 2 గ్రామాలు కలిసే ఉన్నాయి. తర్వాత గుడివేడ నక్కపల్లి వేంపాడు మా పరిసర వేంపాడు కూడా మమ్మల్ని చూసి వారు కూడా కట్టారు. పెద్ద ఆలయం కట్టారు. 30 లక్షలతో కట్టారు అక్కడ
0: స్వామి ఆలయం.
2: స్వామి ఆలయం నెల్లిపూడి మా మధ్యలో ఉందండి, వేంపాడికి డిఎల్పురానికి మధ్యలో నెల్లిపూడి, ఆ తర్వాత ఉద్దండపురం.
0: జ్యోతి గ్రామంలో ఉంటే ఏ విధంగా ఆ జ్యోతికి పూజలు అవి చేస్తారు?
2: జ్యోతి వేమగిరిలో స్టార్టింగ్ ఏం జరిగిందంటే అండి, మొట్టమొదటి దీపారాధనకి దానికి ఒక బాక్సులను తయారు చేయించారు సూర్యబాబు గారు, దాని ప్రత్యేకంగా అద్దాలతోటి, అందులో ఒక ఇత్తడి చెంబు, దానిపై మూత కూడా ఇత్తడిదే, దానికి మళ్లీ మధ్యలో రంధ్రం దాంట్లో ఒత్తివేసి అందరు అఖండంగా అక్కడ జరిగింది.
0: మే 6 తారీఖు 2013 నుంచి నేటి వరకు అఖండ జ్యోతి
2: అలా నూనె పోస్తానే అలాగే దాన్ని కరపకండగా శుద్ధి చేస్తూ దాన్ని ఒక మాకున్న దానిలో పవిత్రంగా చూసుకోవడం జరిగింది.
0: ఇక్కడికైనా తీసుకొచ్చారు మీరు?
2: అది కూడా ఒక దైవ కార్యక్రమం.
0: ఎప్పుడు మీరు బయలుదేరారు మీ ఊరు నుంచి?
2: 12 బయలుదేరాం సార్
0: ఈ నెల. 12 బయలుదేరారు?
2: 12 ఉదయాన్నే మా సూర్యబాబు గారే మా గ్రామం నుంచి ఉద్దండపురం అంటే పర్వడి మీద తీసుకొచ్చి దైవికంగా మీలాంటి ఆయన డ్రైవర్ తగిలారు, లారీ డ్రైవర్ ఆయన కూడా సాయి భక్తుడు, సీసాలో పెట్టి నూనె అందులో పోసి అది కదలకండగా ఒక అష్టపేట తయారు చేసి ఆయన అందులో పెట్టి మేము కూడా రాకండగా ఇక్కడికి పంపించారు సాయి కృప. అక్కడ సరిగ్గా స్వామి సూర్యబాబు గారు
0: ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు?
2: దాన్ని మళ్లీ యథాప్రకారంగా చెంబులో ఇవన్నీ
0: పెట్టి
2: అదే జ్యోతిని సాయి కృప దగ్గర పెట్టుకుని
0: ఆ తర్వాత దర్శనానికి తీసుకొచ్చారా?
2: తీసుకొచ్చారు.
0: ఎప్పుడు?
2: నిన్నండి. నిన్న పోదు
0: వచ్చి ఏం చేశారు ఇక్కడ మందిరంలో?
2: మా మందిరంలో స్వామి సమాధి దగ్గర పెట్టి
0: దండ పెట్టుకున్నారు. ఇప్పుడేను దశరథ రాజు గారు ఏ విధంగా ఈ అఖండ జ్యోతి డిఎల్పురం నుంచి తక్కిన గ్రామాలంతా తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్లీ స్వామి దర్శనానికి మీరంతా తీసుకొచ్చారు అంతా వివరాలు చెప్పారు. అయితే ఈ అఖండ జ్యోతి అన్న ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి ఏ విధంగా స్ఫూర్తి కలిగింది అది మన సూర్యబాబు దగ్గర జరిగిందా చెప్పండి మీరు.
3: ఓం శ్రీ సాయిరాం. స్వామి దివ్య సర్వధర్మ జ్యోతి.
0: జ్యోతి పేరు మీరు ఏంటన్నారు?
3: సర్వధర్మ జ్యోతి.
0: సర్వధర్మ జ్యోతి చక్కటి పేరు పెట్టారు.
3: అలాగే అండి, ఈ జ్యోతి ప్రారంభించుకోవడం కారణం ఒకసారి పుట్టపత వచ్చినప్పుడు శ్రీకాకుళం వాళ్ళ పత్తివేతల్లోని వచ్చినప్పుడు స్వామి ఇచ్చిన జ్యోతిని చూసి ఈ జ్యోతి మనం ఎందుకు చేసుకుని మన ఊళ్ళో అంతా పండుగ చేసుకోకూడదు, ఈ స్వామి కార్యక్రమం ఎందుకు చేసుకోకూడదు, స్వామి మన ఎప్పుడు కూడా స్వామి నేను ముందుంటాను వెనకాలని చెప్పి స్వామి నడిపిస్తున్నారు. అప్పుడు ఒక అడిగేస్తే 10 అడుగుల్లో స్వామి వేస్తానప్పుడు ఈ జ్యోతి మనం ఎంత చేసుకోవాలి అనే కార్య స్పందనతో మా విలేజ్లో అన్ని కూడా మా నవగ్రామాల్లో ఈ సత్యసాయి దీక్షాఫర్లు అందరూ ఉన్నారు, నా విశాఖపట్నం జిల్లా నుంచి పాకిరేపేట దాకానే వాళ్ళందరితో కూడా ఒకసారి వాళ్ళ ముందు పెడతాం జరిగింది. ప్రతి వారు కూడా దీనికి స్పందించి సాయిరాం చేద్దాం అనే స్పందన వచ్చింది. వచ్చినప్పుడు నేను ఒకసారి శ్రీకాకుళం వెళ్తాం జరిగింది. జరిగినప్పుడు ఈ శ్రీకాకుళం భక్తుల్ని సాయిరాం మీరు ఒకసారి స్వామి వెలిగించిన జ్యోతి ఎలా వెలిగించారో దాన్ని ఎలా స్వామికి దాని భద్రత ఎలా కల్పించారో మాకు తెలియదు కాక ఒకసారి చూపించమంటే మన అక్కడ చూపించడం జరిగింది. అక్కడ చూసినప్పుడు ఒకసారి వెలిగించిన జ్యోతుల్లో కూడా అరసూరిలో సూర్య భగవాన్ ముందు అక్కడ ఒక జ్యోతి వెలుగుతూ ఉంది ఇప్పటికే, అది చూశాను. అలాగే ఒక మందిరం 9 మందిరాలు ఉన్నాయి శ్రీకాకుళంలో, 11 మందిరాలు ఉన్నాయి, 11 మందిరాల్లో మందిరం కూడా ఎదుగుతా ఉంది. ఇంకా
0: స్వామి వెలిగించిన అఖండ జ్యోతిది
3: అది చూశాను. చూసిన తర్వాత అక్కడ అడిగనేటమ్మంటే స్వామి వెలిగించిందే దాని ఉత్తాల ఆత్మ సైరమన్నారు. అంటే అప్పుడు ఎలాగమ్మంటే అయితే మేము 150 రోజులు వెలిగించు స్వామి ఇలా వెలిగించాం ఈ ధూమి తయారు చేసిన అంటే మనం 300 రోజులు ఎందుకు వెలిగించకూడదు, స్వామి మనకి ఎందుకు ఇవ్వకూడదు అవకాశం అనే సంకల్పంతో మా వాళ్ళందరికీ చెప్పాను సాయిరాం 300 రోజులే తీసుకుందాం అని చెప్పేసి మా ఉన్న ఈ స్వాభిమానులందరూ కూడా మంచి అవకాశాన్ని కల్పించి ఇది ముందుకు తీసుకెళ్ళడం జరిగిందండి. అలాగే అరేరామ హరికృష్ణ స్వామీజీ ఒక కొత్త స్వామీజీ ఉన్నారు ఆయనతో స్వామితో కూడా చర్చించడం జరిగింది. అలాగే జిల్లా నాయకుడు జిల్లా ఆర్ నాయస్తా గారు ఉన్నారు, ఆ నాయస్తా గారితో కూడా మాట్లాడడం జరిగింది. నాయస్తా గారు కూడా మంచి కార్యక్రమం చేద్దాం అని చెప్పేసి వ్యామగిరిలో ఒక ఇస్రమ డేట్ నాడు కార్యక్రమం డేట్ ఇచ్చారు. మా అధ్యక్షులైన జిల్లా ప్రెసిడెంట్ నాయస్తా గారు కూడా దీనికి మంచి కార్యక్రమం స్పందన వచ్చింది అని చెప్పి ఈ వ్యామగిరి గ్రామంలో ఎంచుకోవడం కంటే ఈ యామగిరి గ్రామంలో పరమ భక్తులంతా ఊరంతా కూడా అక్కడ సత్యసాయి దీక్ష మొదలుపెట్టినంత ఊరంతా ఒక మార్పు చెందింది. ఆ మార్పు పెళ్లిగాని పిల్లలు పెళ్లవుతూ ఇల్లు కట్టుకెళ్ళి వెళ్ళొస్తాం, ఏదో మాకు సమస్యలున్నాయని కూడా సమస్య తీర్తు స్వామి అనే గ్రామంలో ఉండ కనుక అక్కడే ప్రారంభించుకుందాం అని చెప్పి స్వామిజీ చెప్పడం జరిగింది. ఈ సర్వధర్మ జ్యోతిని మే 6 తారీఖున ఈశ్వరమడే నాడే స్వామి ప్రజ్వలన చేసింది. ఆ స్వామి చేసిన తర్వాత మా జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా సత్య శాస్త్ర పారాయణ కూడా దానికి అంతా చేసి స్వామి ఉపన్యాసాలు చెప్పి ఈ కార్యక్రమం కూడా అందరికీ కూడా అందించాలని చెప్పేసి ఈ జ్యోతిని ప్రజ్వలన చేసింది. వంశీ సాయిరాం.
0: సాయిరాం.

0: అఖిల మానవులకు ఆనందమన గూర్చు రక్షించుచుండుటే దీక్ష నాకు. బీద సాధలకైన పెను బాధ తొలగించి లేమిని బాపుటే వ్రతము నాకు అన్న తమ అవతార కార్యక్రమంలో భగవాన్ బాబావారు తమ ప్రేమతో ఎంతో మందిని ఆదుకుని వారిని సరైన దారిలో నడిపించి వారిని సంస్కరించి వారి జీవితాలలో వెలుగును నింపి వారికి భక్తి ప్రపత్తులను నేర్పిస్తున్నారు. చాప కింద నీరులా ఈ సాయి ఉద్యమం ఈ విశ్వం నలుమూలలా కొనసాగుతూ మానవాళిని సన్మార్గంలో నడిపించి ఒక స్వర్ణయుగానికి పునాదిరాయి వేసిన మన సర్వదేవతాతీత స్వరూపులైన సాయి భగవానునికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తమ అవతారోద్యమంలో చిన్న చిన్న ఉపకరణములుగా మనల్ని ఉపయోగించుకోమని మనసారా ప్రార్థిస్తున్నాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు సలహాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. వచ్చే రోజుల్లో మరిన్ని చక్కని కార్యక్రమాలను మీకందించే శక్తిని యుక్తిని ప్రసాదించమని స్వామికి ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం.
1: సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం ప్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశ ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్ పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణార విందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ నా కథ ఇవాళ ప్రారంభం కావటం కేవలం స్వామి యొక్క అనుగ్రహం. కారణం ఏంటంటే భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట అన్నాడు, సంవత్సరానికి 12 నెలలు ఉన్నా మార్గశిర మాసం నేను అన్నాడు. ఇది మార్గశిర మాసం, అందున పౌర్ణమి. మార్గశిర పౌర్ణమి నాడు కాలాగ్ని శమనదత్తుడు పుట్టినటువంటి రోజు. దత్తాత్రేయుడు 16 అవతారాలు ఎత్తితే అందులో కాలాగ్ని శమన దత్త స్వరూపం ప్రాదుర్భవించినటువంటి మహాసన్మంగళ వేళ ఇది. అయితే భాగవతం ఎలా చెప్పుకోవాలి? ఇవాళే ఆ భారతీయ సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా 21/12/2010 అంటే 21/3/12/10 అంటే 3 3 3 9 9 శుద్ధ సత్వం. అది స్వామి నంబర్. అది మంగళవారం పౌర్ణమి, అందున మార్గశిర పౌర్ణమి. సంఖ్యాశాస్త్రం ప్రకారం మళ్ళీ బ్రహ్మ పదానికి సంకేతమైనటువంటి 9వ శబ్దం. అన్నింటికంటే విశేషం నిజానికి భాగవతం కూడా వేదకల్పవృక్షం. అది రామాయణ కల్పవృక్షం అయితే ఇది వేదకల్పవృక్షం. అందుకనే వేదవ్యాసుల వారు 18 పురాణాలు రాసి

ఆనందం పొందలేక 18 పురాణాలు రాశారు, వేదాలు విభజించారు. ఎంతో హాయిగా ఉన్నా ఉండాలి ఇన్ని గొప్ప పనులు చేసిన వాడు, కానీ చిత్తాక్రాంతుడై ఉన్నాడు. ఎట్లాగంటే 14 సంవత్సరాలు చిర తపస్సు చేసినటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని రమణ మహర్షిని మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు, అయ్యా 14 ఏళ్ళు తపస్సు చేశాను, శాంతి చిత్తశాంతి దొరకలేదు, మంత్రాలు చదివాను, బీజాక్షరాల వెనుక ఉన్న అధిష్టాన దైవాన్ని దర్శనం చేశాను, కానీ ఈ చిత్తశాంతి దొరక్కపోవటానికి తపస్సు అనేది అర్థం తెలియకుండా చేశానేమో, తపస్సు అంటే ఏమిటి అని అడిగాడు. నిజానికి కావ్యకంఠుల కంటే ముందు వ్యాసుల వారికి ద్వాపర యుగంలోనే వచ్చిన మీమాంస ఇది. భారతం కూడా రాశాడుగా, 4 వేదాలు పరిష్కరించాడు, పంచమ వేదమైన భారతం రాశాడు, 18 పురాణాలు రాశాడు. ఇక ఆయన చేయని పని లేదు, వాంగ్మయం అంతా సృష్టించాడు, కానీ ఆనందం మాత్రం కలగదు. మనం చాలా పనులు చేస్తాం ప్రపంచంలో, అసలు ఏ పని చేయవలసి ఉన్నదో అది చేసేదాకా ఆనందం కలగదు. వ్యాసుల వారి పరిస్థితి అదైతే మరి ఆయనకి సమాధానం ఎవరు చెప్పాలి అంటే నారదుల వారు కలిశారు. ఎందుకు ఇట్లా చింతాక్రాంతుడిపై ఉన్నావంటే, ఇదిగో ఈ పనులన్నీ చేశాను కానీ ఎక్కడో ఒక మూల మనస్సులో ఆనందం మాత్రం నాకు పూర్ణంగా లభించలేదన్నాడు. ఇది 4 వేదాలు చెప్పినవాడు, 18 పురాణాలు చెప్పినవాడు, ఇవన్నీ చేసినటువంటి వాడు. ఆయన అన్నాడు, వేదాలు పురాణాలు ఉపనిషత్తులు వీటన్నింటి వలన జ్ఞానాన్ని అనుభవించావు. జ్ఞానాన్ని అనుభవిస్తున్నావు అంటే నువ్వు లేకుండా పోయినావు, అద్వైతమూర్తిగా ఉన్నావు. ఆనందం అనుభవించాలి అంటే నీకు మనస్సు కావాలి, మనస్సు కావాలి అంటే సగుణం కావాలి, సగుణం కావాలి అంటే ఓ బొమ్మ కావాలి, బొమ్మ కావాలంటే ఓ కథ కావాలి. ఎవడి కథ అయ్యా? ఏది నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వ స్వరూపంగా నీవు ఉపాసన చేశావో ఆయన్ని మళ్ళీ సగుణంగా ఆరాధించి నీకు ఆనందం కలుగుతుంది అన్నాడు. ఆ సగుణోపాసనా మార్గంలోనే ఎవరి కథ చెప్పాలి అన్నాడు. భాగవతం చెప్పుకోవాలి. భాగవతం అంటే దైవం కథ, భక్తుడి కథ అని. భక్తుల అందరి కథ కలిపితే భాగవతం అని. కృష్ణుడి కథ లేదు, విష్ణుమూర్తి కథ లేదు. కాబట్టి మనబోటి వారందరి కథలు కనుక కలిపితే స్వామి మీద 30 పుస్తకాలు వస్తాయి. స్వామి మీదే రాయవలసి వస్తే 1 పుస్తకం అంతే కదా. ప్రపంచంలో ఇవాళ అమ్ముడవుతున్న అన్ని పుస్తకాల్లో ఏమున్నాయంటే మన కథలు మన వ్యధలు ఉన్నాయి, దాన్ని ఆయన ఎలా తీర్చారో ఉంది. ఆయన కథ అంటూ ఉంటే చాలా చిన్న కథ, 85 ఏళ్ల కథ అంతే. కాబట్టి పరాత్పరుడికి వ్యధ లేదు గనక కథ లేదు, కథ లేదు గనక గాథ లేదు, గాథ లేదు గనక గ్రంథం లేదు, గ్రంథం లేదు గనక అది పురాణం కాదు. మరి ఈ రోజున ఈ భాగవతం అనేటువంటిది ఎలా చెప్పుకోవాలి అంటే మనం అనుకున్నాం. హాయిగా కథలందరికీ తెలుసు, బాలభాగవతం అలాగే బాలరామాయణం ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఏముంటుంది కొత్తగా దీంట్లో అని. ఎన్నేళ్లుగానో చెప్పుకుంటున్నాం, వింటున్నాం, టీవీలో చూస్తున్నాం. కావలసింది ఉపాసనా మార్గాలలో అంగవతి ఉపాసన, అన్యవతి ఉపాసన, నిదానవతి ఉపాసన అని 3 ఉన్నాయి. అంగవతి ఉపాసన అంటే స్వామి, స్వామి పటం, దానికి అలంకారం చేయటం, దానికి కొబ్బరికాయ కొట్టడం, దానికి హారతి ఇవ్వటం, ఇది అంగాంగీ భావంతో కనిపిస్తున్న పరమాత్మని ఉపాసన చేయటం. అది కాదే అంటే అది మాత్రమే కాదే, అన్యవతి ఉపాసన చేయాలి. మన మనస్సు స్వామిని గురించి ఎట్లా ఊహిస్తున్నదో, ఎట్లా భావిస్తున్నదో, ఇది ఇంతేనా అని అనిపిస్తున్నదో, అసలు దేవిటో అనేటువంటి విచారధారలోకి వెళుతున్నదో, అది అన్య ఉపాసన. ఆ అన్యవతి ఉపాసన, బొమ్మ లేదు కానీ బొమ్మ ఉన్నట్టు తెలుసు. ఎట్లా ఉన్నది అంటే ఏమో కనపడుతున్న దానికంటే ఇంకాస్త ఎక్కువగా ఉందేమో అన్నట్లు ఉండాలి. ఈ 3 కంటే కూడా 2 కంటే నిదానవతి ఉపాసన అత్యుత్తమమైన ఉపాసన. ఎందుకని అంటే నెయ్యి కావాలి అంటే ఏం చేయాలి? పాలు కావాలి, కాచాలి, మేకడ కట్టాలి, తోడు పెట్టాలి, చిలకాలి, అప్పుడు వెన్న బయటకు వస్తుంది. పాలలో నుంచి వెన్న తీయటం, ఇది పరిణామం. వెన్న కాస్తే నెయ్యి అవుతుంది. నెయ్యిలో నుంచి పాలు తీయటం అనేది అసంభవం, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం.
అలాగే ఈ భగవంతుడి కథ అయినటువంటి భాగవతుల కథ అయినటువంటి భాగవతాన్ని నిదానవతి ఉపాసనగా నెమ్మదిగా శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు అనబడేటువంటి అవతారమూర్తులలో పూర్ణ చైతన్య విరచితమైనటువంటి కృష్ణ స్వరూపంలో ఉన్నటువంటి ఈ గోపాలదేవుడి యొక్క కథని మనమంతా కూడా దోగ్ధలమై అంటే దూడలమై ఆ ఆనందాన్ని పానం చెయ్యాలి. ఆ పొదుగు నాలుగు వేదాల యొక్క సమాహారం అక్కడి దాకా వెళ్ళాలి. వెళ్ళినట్లయితే సంసిద్ధమైనటువంటి జ్ఞానం అనేటువంటి క్షీరం పాలు మనకి లభిస్తాయి. కేవలం పాలు తాగితే పొట్ట నిండుతుంది గాని గుండె నిండదు. ఏం చెయ్యాలి అంటే ఇందాక చెప్పిన ఆ ప్రణాళికంతా చేసి ఏదో ఒక రోజున దానిని నేయిగా మార్చాలి. నేయి అంటే నెయ్యము అని అర్థం. నెయ్యము అంటే స్నేహము అని అర్థం. స్నేహము అంటే ఎవరితో స్నేహము? పరమాత్మతో స్నేహం. ఆ పరమాత్మతో స్నేహం పొందేటువంటి ఒక విచారధార భాగవత విచారధార గనక దీనికి భాగవత నవనీతం అని మనం పేరు పెట్టుకున్నాం. ఏం చేస్తామయ్యా గురు పూర్ణిమ దాకా భాగవతాన్ని అంటే ఉన్న స్కంధాలన్నీ అన్ని పద్యాలు చదువుకుంటూ పాడుకుంటూ చేసే విచారణ కాదు. చాలా భిన్నమైనటువంటి కోణంలో దీన్ని విచారణ చేస్తూ దీనిని వ్యాసుల వారి తర్వాత ప్రధానంగా తెలుగునాట తెలుగు జాతి కోసం ఒక భద్రజాతి కోసం తన మనస్సుని తన హృదయాన్ని తన సహజ కవితాశక్తిని సమ్మేళనం చేసి పరమాద్భుతంగా ఆవిష్కరించినటువంటి సహజ కవి పోతన రాసిన భాగవతాన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో లేనివి వాల్మీకి రామాయణంలో వదిలిపెట్టబడినవి విశ్వనాథ వారు కల్పవృక్షంలో ఎట్లా పూర్తి చేశారో వ్యాసుల వారు వదిలిపెట్టినవి వ్యాసుల వారు చాలా క్లుప్తంగా చెప్పిన వాటిని విస్తృతం చేస్తూ వెళ్ళాడు పోతన. కాబట్టి ఈవేళ ఈ రాబోయే 7 నెలలు సుమారుగా గురు పూర్ణిమ దాకా ఎవరికి మనం నమస్కరించబోతున్నాము అంటే సహజ కవి అయినటువంటి పోతన. ఆ పోతన ఆయనే చెప్పుకున్నాడు నేను సహజ కవిని అని. అంటే ఎవరి దగ్గర ఆయన నేర్చుకోలే, వ్యాకరణం ఛందస్సు ఇవేం నేర్చుకోలే. సహజమైనటువంటి స్థితిలో కొంతమంది జగత్తులోకి వస్తారు. సహజమైనటువంటి పరమహంస ఒక్కడే, ఆయన పేరు రామకృష్ణ గురుదేవుడు. సహజమైనటువంటి మహర్షి ఒక్కడే, ఆయన పేరు రమణ మహర్షి. సహజమైనటువంటి సకల దేవత అతీత స్వరూపం ఒక్కటే, అది భగవాన్ సత్యసాయి. 3 ఆ పాయలోనే సహజమైనటువంటి కవి ఎవరు అంటే పోతన. ఎందుకని అంటే తన కావ్యాన్ని తన భావనని తాను ఉపాసించినటువంటి భక్తి మార్గాన్ని తద్వారా తాను అనుభవించినటువంటి ఆనందాన్ని ఎవరికో కాసులకి ఇచ్చి అమ్ముడు పోక అమ్మవారికి మాత్రమే సమర్పణం చేసుకున్నటువంటి నిర్వికారుడు విరాగి పూర్ణమానసుడు సహజ కవి అయినటువంటి బొమ్మెర పోతన అమాత్యుడు. అమాత్యుడు అంటే మంత్రి అని కాదు, అక్కడ పోతన అమాత్యుడు అంటే అమాత్య వంశంలో పుట్టాడు అని కరణం గారు అని అర్థం అర్థ తెలుగులో. ఎక్కడయ్యా అంటే బొమ్మెర గ్రామం వరంగల్ జిల్లా, అక్కడ పుట్టాడు ఆయన, అక్కడే రాశాడు ఏకశిలానగరంలో. కాబట్టి పరమ భాగవతోత్తముడైనటువంటి పోతన వ్యాసుల వారు రాసినటువంటి దాన్ని మనకి ఆవిష్కరణ చేశారు. అయితే భాగవతం స్థూలంగా మనకేం చెబుతుంది? భగవతత్వాన్ని చెబుతుంది. భగవంతుడి రూపాలు వర్ణించటం మనకు తేలికే. ప్రతి రూపానికి 1000 నామాలు ఉన్నాయి. భగవంతుడి యొక్క శక్తిని అనేక గాథల ద్వారా తెలుసుకోవటం మనకు అలవాటే, పెద్ద విశేషం కాదు. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వం, ము అంటే ముక్తి. ఇది భాగవతం. అది శ్రీమత్, శ్రీమంతమై ఉన్నది గనక శ్రీమద్ భాగవతం అయింది. శ్రీమత్ అంటే చదివినందు వలన ప్రాపంచికమైనటువంటి ఇహ సుఖాలు దొరుకుతాయి, ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు అంటున్నప్పుడు వింటున్నప్పుడు శ్రీ అనబడేటువంటి సరస్వతీదేవి యొక్క కటాక్షం మనందరికీ లభిస్తుంది. అంటే లక్ష్మీ దొరుకుతుంది, జ్ఞానము దొరుకుతుంది.
స్త్రీ అంటే వేదాలకి స్త్రీ అని మరొక పేరు. శకార రకార ఇకారాలతో కూడి ఉన్నటువంటిది వేద త్రయి కాబట్టి అది ఋగ్వేదంగా సామవేదంగా యజుర్వేదంగా మూడు వేదాలు గనక అది వేద త్రయి త్రయీభూతమైనటువంటిది గనక ఆ మూడు వేదాలకి అసలు పేరేమిటి అంటే స్త్రీ. అలాగే వ్యాస భాగవతాన్ని ఆయన 18,000 శ్లోకాలలో రాశారు. రామాయణం 24,000 శ్లోకాలలో రచింపబడ్డది. ఈ 18,000 శ్లోకాలలో వేదవ్యాసుడు ఏం పేరు పెట్టినా తర్వాత తర్వాత పేర్లు మార్చినా ఆయన చేసినటువంటి వాంగ్మయ సృష్టికి తాను రచించినటువంటి ప్రతిదానికి ఆయన పెట్టుకున్న పేరు జయం. అంతే, భారతము జయమే, భాగవతం కూడా జయమే. ఎందుకని అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో యతో ధర్మస్తతో విజయ, అంతే కదా. ధర్మం ఎక్కడుంటే విజయం అక్కడుంటుంది. ఎక్కడైనా మనం ఓడిపోయినాము అంటే మనం ఆ ధర్మ మార్గంలో లేవు అని మనమే అర్థం చేసుకోవాలి. ఎక్కడన్నా గెలిచాము అంటే మనం ధర్మాన్ని పాటించాము అనుకోవాలి. భారతం కాని భాగవతం కాని రామాయణం కాని ఈ మూడు కూడా మానవ జీవన విధానాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి యోగ స్థాయిలో నడిపించేవి గనక ఈ మూడు కూడా ప్రాతస్మరణీయమైనవి, పారాయణార్హమైనవి. అయితే భాగవతానికి కథానాయకుడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. భారతానికి ఆయనే. మరి భారత కృష్ణుడు వేరు, భాగవత కృష్ణుడు వేరా అంటే భారత కృష్ణుడు లౌకిక పరమైనటువంటి కృష్ణుడు. ఆయనలో రాయబారాలు చేయటం, వాళ్ళని వీళ్ళని కలపటం, కొట్టుకునే వాళ్ళని సమన్వయం చేయటం, కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి వ్యాపారంతో కూడినటువంటి మనస్తత్వాన్ని ప్రకటన చేసినటువంటి వాడు భారత కృష్ణుడు. అందుకనే కృష్ణుడి అనేక పనులు మనకు అధర్మంగా కనిపిస్తాయి పైకి. తర్వాత తర్వాత నెమ్మదిగా అది కూడా తత్వ విచారణ చేస్తే ఆయన చేసిన ప్రతి పని ధర్మబద్ధమని తర్వాత అనిపిస్తుంది. అయితే భాగవత కృష్ణుడు రసానంద స్వరూపుడు, ఆయన పరిపూర్ణమైనటువంటి రసస్వరూపుడు గనక ఇందులో ఆయనను తలుచుకున్నా, ఆయన గాథలు విన్నా, ఆయన యొక్క శక్తిని మనం ఒక్కసారి ఊహించుకున్నా, ఆయనను గురించినటువంటి స్తుతులన్నీ మనం అర్థం చేసుకున్నా మనకేం కలుగుతుంది అంటే పూర్ణమైన ఆనందం కలుగుతుంది గనక భాగవతం ఎక్కడ చెప్పబడుతుందో, భాగవతం ఎక్కడ వినబడుతుందో అక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్తు వచ్చి కూర్చుంటాడు. మన కృష్ణుడు ఎవరయ్యా? సాయి కృష్ణుడే. కనుక ద్వాపరయుగం నాటి కృష్ణుడే ఈనాటి సాయి కృష్ణుడు గనక సత్యసాయి భగవానుడే కృష్ణ స్వరూపం గనక ఆ కృష్ణ స్వరూపం ఎక్కడ మనం భాగవతాన్ని అంటే చూడండి, ఇవాళ భాగవతాన్ని గురించి చెప్పుకోవటము అంటే మూడు వేదాల గురించినటువంటి విచారణ. ఈ మూడు వేదాలు దానిలో పాట ఉంది, సామగానం ఉంది, అలాగే ఋగ్వేదం ఉంది, ఇదో అనుకుంటున్న మాటలు ఉన్నాయి, యజుర్వేదం ఉంది, కర్మకాండలు కూడా ఉన్నాయి, దానం త్యాగం యోగం భోగం రాగం అనురాగం ప్రేమ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సర్వాంగీణమైనటువంటి ఒకనొక స్థితిలో పరమేశ్వరుడు ఇక్కడికి మానవ దేహాన్ని ధరించి వచ్చినప్పుడు ద్వాపర యుగంలో ఒక పార్శ్వంలో లోకంతో ఉన్నాడు, మరొక పార్శ్వంలో లోక అతీతమైనటువంటి స్థాయిలో సంచారం చేశాడు. ఇక భాగవతం అది ఒక రసనాలయం అన్నారు. ఆ రసనాలయం అంటే అన్ని రసాలు ఉన్నాయి దాంట్లో, లేనిది లేదు. 9 రసాలు దాంట్లో ఉన్నాయి. 9 రసాలు మూలమైనటువంటి రసోవై సహ అన్నటువంటి ఈశ్వర స్వరూపం ఉన్నది. శ్రీకృష్ణ చైతన్యం పరిపూర్ణమైనటువంటి స్థితిలో అంటే ఇంకా ఎక్కడా ఆవిష్కరింపబడకుండా లేని స్థాయిలో ఉన్నది గనక ఆ శ్రీకృష్ణ పరమాత్మని పోతనామాచ్యుడు ఒక భావన చేశాడు. ఆయన ఆ భావన చేస్తున్నటువంటి వేళ ఎవరు ఈ పోతనామాచ్యుడు, మనం విశ్వనాథ వారి గురించి ఎలా చెప్పుకున్నామో ఈ కావ్య సృష్టి చేసిన వాడిని గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన తొలినాళ్లలో కవిత్వం రాసేటువంటి వేళలో భోగినీ దండకం అని ఒకటి రాశాడు. ఆ భోగినీ దండకం రాస్తే అది కేవలం ప్రాపంచికమైనటువంటి ఒక వస్తువు. ఆయనకు ఆనందం కలగల, కాస్త దున్నుకోటానికి చిన్న మడి చెక్క ఉన్నది నేల,
వ్యవసాయదారుడు, శైవమతాన్ని ఉపాసన చేసిన వాడు, శైవోపాసకుడు, మహేశ్వరోపాసకుడు. ఎవరైనా ఏ దైవతాన్నైనా ఉపాసన చేయవలసి వస్తే వాళ్ళు ఏం కోరుకుంటారు, వాళ్ళ లక్ష్య గమ్యాలు ఏమిటంటే, శివుణ్ణి గురించి ఉపాసన చేస్తే శివ దర్శనం కావాలని, రాముణ్ణి గురించి గనక ఉపాసన చేస్తే రామదర్శనం కావాలని కోరుకుంటారు ఎవరైనా. అలాగే పోతన కూడా శివుడు గనక తన తల్లిదండ్రుల నుంచి అనూచానంగా సాంప్రదాయకంగా సనాతనంగా కులపరంగా వచ్చినటువంటి తీవ్రమైనటువంటి శైవ మతాన్ని ఆయన అనుసరించాడు. శైవారాధనలో జీవితాన్ని పరితృప్తం చేసుకున్నాడు ఆయన. ఓ రోజు ఆయనకు అనిపించింది, ఏమిటి భోగిని దండకం రాయటం, లేకపోతే ఇంకేదో కావ్యం రాయటం, దాన్ని ఎవరికో ఎవరికో తీసుకెళ్లి కాస్త అమ్ముకొని రావటం, ఈ పొలం మీద వచ్చే డబ్బు కావ్యం మీద వచ్చే డబ్బు కలిపి సంసారం గడపటం, ఇందుకేనా నేను పుట్టింది అని ఒక ప్రశ్న వేసుకున్నాడు. కాదు అని సమాధానం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి కాదు, లోపల నుంచి వచ్చింది. ఆ లోపల నుంచి రాగానే అప్పటికే ఎవరిని ఆరాధించండి, ఆరాధన చేసే అలవాటు ఉంటే దేన్నైనా ఆరాధించవచ్చు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఓ రోజున ఓ మంచి కావ్యం రాద్దాం దైవాన్ని గురించి అనుకున్నాడు. దైవం అంటే ఆయన దృష్టిలో శివుడే. ఆ శివుణ్ణి గురించి ఉపాసన చేయాలి అనుకున్నప్పుడు భాగవతం మార్గశిర మాసంలో ఇటువంటి ఈరోజు ఈ పౌర్ణమి నాడే చంద్రోదయం అయ్యేటువంటి వేళ కరెక్ట్గా ఈ సమయం, అది భాగవతం పుట్టినటువంటి వేళ, అది విశేషం. మార్గశిరం కృష్ణుడు, పౌర్ణమి, చంద్రోదయ వేళ, చల్లని సాయం సంధ్య, హాయిగా గోదావరి తీరానికి వెళ్ళాడు, స్నానం చేశాడు, కూర్చున్నాడు. కూర్చుంటే ఆయనకేం జరిగిందయ్యా అంటే, ధ్యానంలోకి చక్కగా తొందరగా వెళ్ళాడు. వెళ్ళగానే ఒక మెరుపు మేఘం కలిసినట్టుగా ఏదో ఒక దృశ్యం ఏర్పడింది. ఆ దృశ్యంలో ఓ రాజకుమారుడు, పక్కన ఎవరో ఒక స్త్రీమూర్తి ఇద్దరు కనిపించారు. కనిపిస్తే ఈయన మనస్సు శివుడి మీద లగ్నమై ఉన్నది, శివపార్వతులేమో అనుకున్నాడు. కానీ శివపార్వతులని శివులంతా అర్ధనారీశ్వరంగానే ఉపాసన చెయ్యాలి. కాబట్టి ఉంటే అర్ధనారీశ్వరంగా ఒక బొమ్మ కనపడాలి, కానీ ఇద్దరు పురుషుడు పురుషుడుగా స్త్రీ స్త్రీగా కనిపిస్తున్నారు. శివుడేనా అనుకున్నటువంటి వేళ కాదు, ఎందుకంటే శివుడిలాగా లేడు అనుకున్నాడు. మనస్సు ఏమనిపించిందంటే, ఒక రాజప్రముఖుడు కనిపించాడు, కిరీటం పెట్టుకొని వచ్చాడు, మెరిసిపోతున్నాడు అని. ఎప్పుడైతే రాజప్రముఖుడు అన్న ఆలోచన ఆయన మనస్సుకి తాకిందో ఆ వచ్చినవాడు నోరు విప్పాడు. నే రాజప్రముఖుణ్ణి కాదు, నేను రామభద్రుణ్ణి అన్నాడు. శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి ఓతనామాచుడికి దర్శనమిచ్చాడు. ఇదేమిటయ్యా, శైవోపాసన చేస్తే శివుడు కనపడాలి, సంబంధం లేని రాముడు వచ్చి సీతాసమేతంగా కనిపించాడు అని పోతనామాచుడి మనస్సు కాస్త అటు ఇటు ఊగుతున్నటువంటి వేళ ఆ వచ్చినటువంటి రామచంద్రుడు ఏమన్నాడంటే, అటు శివుడి కథ రాయమనలేదు, ఇటు నా కథ రాయమని అనలే. ఏమన్నాడంటే, చక్కగా హాయిగా కృష్ణుడి కథ రాయన్నాడు. ఇది మూడో పాత్ర. అంటే ఒక జ్ఞాని ఉత్తమోత్తమ స్థాయికి వెళ్ళినటువంటి వాడు శివకేశవులకి అభేదం చెప్పుకొని జీవిస్తాడు. శివుడైనా కేశవుడైనా ఒక్కటే. ఇవాళ మనం స్వామి దయవల్ల సర్వ ప్రపంచాన్ని సాయిమయంగా చూడగలుగుతున్నాం, సర్వులలో స్వామిని చూడగలుగుతున్నాం, అసలు స్వామిలో సకల దేవతల్ని చూడగలుగుతున్నాం గనక మనకిదేం కొత్త విషయం కాదు. ఓతనామాచుడికి మాత్రం అది కొత్తదే. అక్కడ మనం ఆగాలి. అంటే ఆదేశం ఎవరిచ్చారయ్యా అంటే, రామచంద్రుడు స్వయంగా ఇచ్చాడు, నువ్వు రాయని. ఇవాళ స్వామి మీద చాలా పుస్తకాలు వస్తుంటాయి. ఆ పుస్తకాల్లో మొదటి పేజీలో ఏముంటుందంటే, స్వామి నా కల్లో కనిపించి పుస్తకం రాయమని చెప్పారు అని ఉంటుంది. ఏమని చెప్పారో లేదు. ఎందుకనంటే ఆయన చెప్పు అని గనక మనం రాస్తే అది భాగవతంతో సమానంగా ఉండాలి. ఉన్నాయా? అట్లా లేవు. కాబట్టి కనిపించారు అనుకుంటూ రాయటం అదొక ఎత్తు. కానీ పోతనామాచుడికి మాత్రం కనిపించాడు. ఎందుకంటే ఆయన వర్ణిస్తాడు తర్వాత, మనం చక్కగా పద్యాల్లోకి వెళదాం. ఈ 18,000 శ్లోకాలు ఈ గేయలో ఏమున్నది అంటే,
మూడు యోగాలు ఉన్నాయి. కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది, జ్ఞానయోగం ఉంది. కర్మభక్తి జ్ఞాన యోగాలలో ఉత్తమోత్తమైనటువంటిది జ్ఞానయోగంగా వ్యాసుల వారు ఉపాసన చేసినా, అనుభవంలోకి తెచ్చుకున్నా, ఆయన భక్తి మార్గంలో ప్రవేశించడానికి భాగవతం ఆయనకు అక్కడికొచ్చింది. ఈ వ్యాసుల వారు ఈ మూడింటిని ఎక్కడ ప్రారంభించాలి, ఈ కథను ఎక్కడ ప్రారంభించాలి అని ఆయనకి ఒక స్కీమ్, ఒక ప్లాన్ కావాలి. ఏదైనా రాయాలి అంటే దాన్ని సినాప్సిస్ అంటాం. ఆ రాసేటప్పుడు ఏం చూస్తలే, ఆయన కూడా భగవంతుని గురించి ఆలోచన చేస్తూ చేస్తూ ఎవరితో సమాలోచన చేశాడంటే, ఎవరు భాగవతం రాసుకోవయ్యా అని చెప్పారు ఆ నారదుల వారితోనే కూర్చున్నాడు. దానిని వ్యాస నారద సంవాదం అన్నారు. అంటే వాళ్ళు సంవాదం అంటే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్నారు, కొన్ని కన్ఫర్మేషన్ కోసం, కొన్ని కన్సాలిడేషన్ కోసం, కొన్ని క్లారిఫికేషన్ కోసం, రకరకాలుగా. సరే, రామాయణం ఎక్కడ ప్రారంభమైందంటే శోకంలో నుంచి శ్లోకంగా ప్రారంభమైంది. మానుషాద ప్రతిష్టాంతమగమ శాశ్వతీ సమాహ యక్రౌంచ మిథునాదేహం అవధి కామమోహితం అది కదా. అంటే ఒక శ్లోకం, దానిలో నుంచి రామాయణ గాథ స్రవించింది. భాగవతం ఎలా స్రవించింది, ఎలా ప్రారంభమైంది అంటే అశ్వత్థామ యొక్క అవమానంతో ప్రారంభమైంది. భగవద్గీత ఎట్లా ప్రారంభమైంది అంటే అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. అంటే జీవితంలో చాలా గొప్ప పనులు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయంటే ఒక వైఫల్యంలో నుంచి ప్రారంభం అవుతాయి, లేదా మహానందంలో నుంచి ప్రారంభం అవుతాయి. వైఫల్యంలో నుంచి ప్రారంభమైనవన్నీ విజయానికి దారితీస్తాయి, చివరగా ఆనందం కలుగుతుంది, పరమాత్మ దర్శనాలు అవుతాయి. ఈ అనేక స్కందాలలో మనం దర్శనం చేయబోయేటువంటి భాగవత తత్వ నవనీతం కాబట్టి ఆ నవనీతాన్ని, ఆ వెన్నని మనం గ్రహించాలి. ఆ వెన్న చిలకగా నీటి మీద తేలుతుంది, నీటి మీద తేలుతుంది, నీట మునగదు. నీట మునిగిన వెన్న మంచి వెన్న కాదు, నీటి మీద తేలాలి, నీటికి అంటకుండా ఉండాలి. రెండోది, వెన్నలో నుంచి తెరుగులో నుంచి మేగడలో నుంచి చిలికి వెన్న తీస్తున్నప్పుడు వెన్న బయటకు రావాలి అంటే నీరు కావాలి. నీరు చిలుకుతూ, నీరు దానికి కలుపుతూ చక్కగా వెన్న ఎట్లాగైతే బయటకు తీస్తామో ప్రపంచ అనుభవాలు, ప్రపంచ భావనలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ద్వైతాలు, చీకటి వెలుగులు, జనన మరణాలు, ఆశలు, ఆశాభంగాలు, జయాపజయాలు, వీటన్నింటినీ కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ ఆ నవనీత ధారలోకి మనం వెళ్ళాలి గనక పోతనామాచ్యుడికి మనం చక్కగా శిరస వందనం చేద్దాం. అయితే పోతనామాచ్యుడికి ఇంత ఆనందం కలిగించినటువంటి భాగవతానికి కూడా నమస్కరించాలి. భాగవతం లేకపోతే పోతన లేడు. వ్యాస భాగవతం లేకపోతే పోతన ఇంకో భోగిని దండకం నంబర్ టూ రాసేవాడు. ఆయన ఏమన్నాడంటే, నన్నయ్య, తిక్కన, ఎర్రన అనబడేటువంటి ముగ్గురు కవులు వ్యాసుడు రాసినటువంటి భారతాన్ని ఆంధ్రీకరించి ఈ భాగవతాన్ని వదిలిపెట్టారు. వాళ్లలో ఏ ఒక్కడు దీన్ని ముట్టుకున్నా నాకు అదృష్టం కలిగేది కాదు. బహుశా అది నాకు వరదానం చేయటం కోసమే కవిత్రయం ముగ్గురు కూడా భారతాన్ని 300 సంవత్సరాల కాలంలో పూర్ణం చేసి, అంటే నన్నయ్య గారు తర్వాత తిక్కన 100 ఏళ్ళు తర్వాత ఎర్రాప్రగడ, కాబట్టి 300 సంవత్సరాల ఆంధ్రీకరణం తర్వాత నా కలిగినటువంటి యోగాన్ని నేను సంపూర్ణంగా ఈ అవకాశాన్ని చేజిక్కించుకొని చక్కగా భాగవతాన్ని జగద్భితంగా రాస్తానన్నాడు. జగత్తుకి ఆనందం కలిగించేలాగా ఇవాళ సమస్త లోకా సుఖినో భవంతు అంటే మన చేతలు, మన నడతలు, మన ఆలోచనలు, మన కాయక కర్మలు, మన మనోభావాలు, మన చిత్తవృత్తులు, మన హృదయంలో కలిగేటువంటి అనేకానేక స్పందనలు, ఇవన్నీ కూడా దేనికి దారి తీయాలి అంటే సమస్త లోకాలకి ఆనందం కలిగించే స్థాయిలో వెళ్ళాలి గనక పోతనామాచ్యుడు కూడా అందరి వలనే మహాకవులు ఎట్లాగైతే జగత్ కళ్యాణం కోసం కావ్య రచన చేశారో అట్లాగే శ్రీకృష్ణ గాథని, శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని, భాగవత తత్వాన్ని భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తులుగా వీటన్నింటినీ కూడా గుదిగుచ్చి ఒక చక్కని మహామాలగా అనుగ్రహ వరదానం చేశాడు. కాబట్టి ఈ భాగవతాన్ని ఇందాక కల్పవృక్షం అన్నాం,
మనకది ఏదో మాట ఇష్టమై కాదు, అలవాటై కాదు. అక్కడే యాసల వారి గురించి చెప్తూనే కొన్ని మాటలున్నాయి. ఆ మాటల్లో ప్రధానంగా

ఎంత అందమైనటువంటి శ్లోకం అంటే, దాని తెలుగులో చెప్పుకున్నట్లయితే నిగమకల్ప తరోర్గత గణితం. వేదము అనేటువంటి ఓ కల్పవృక్షం ఉంది. ఆ వేద కల్పవృక్షంలో చిటారున ఎక్కడో ఒక పండు పండిందట. ఆ పండు నిండా రసం ఉందిట. మామూలుగా ఉన్నటువంటి పళ్ళ అన్నింటికీ టెంకలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, దాంట్లో కేవలం రసం ఉన్నదట. ఆ పండు అందుకోవాలి మనం. ఎట్లా అందుకోవాలి? చెట్టు ఎక్కలేము, కోసుకునే నేర్పు లేదు, తెచ్చిచ్చేవాళ్ళు లేడు, ఇదిగోనయ్యా దీని నిండా ఇది ఉంది అని చెప్పేవాళ్ళు లేడు. అక్కడ ఉందని మాత్రం ఎవరో అందరూ చెప్తున్నారు, ఆ చెట్టు చివర ఆ పండు ఉంది అని. పైగా వేద వేదాంతాలన్నీ కూడా సమర్థవంతంగా అర్థం చేసుకుని వేదాధ్యయనం చేసి వేద నిష్టతో రసానుభూతిని పొందినటువంటి హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆ రసవద్భావన అందించేవాడు లేడు ఎట్లా అని అనుకున్నట్లయితే, ఆ నిగమ కల్ప సరోర్గణితం కింద పడ్డదిట. ఏం పడింది? ఫలం, పండు పడింది. ఎట్లా పడింది? ఎందుకు పడింది? శుకుడు అనబడేటువంటి ఒక మహాముని యొక్క ముఖం ద్వారా వెలువడింది అని ఒక అర్థం. శుకుడు ఎవరు? వేదవ్యాసుడి కొడుకు. ఆయన జ్ఞానయోగంలోకి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేశాడంటే జనకుడి దగ్గరికి పంపించాడు. అదేంటి నీకు తెలియదా అన్నాడు. నువ్వు అక్కడ రాజున్నాడు, రాజర్షి దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నాడు. అటువంటి శుకుడు తాకినటువంటిది కనుక అది ఎట్లా ఉన్నదంటే అమృత ద్రవ సంయుతం, అమృతం ద్రవిస్తూ దాంతో అమృతంతో కూడి ఉన్నదా అన్నట్లుగా ఉన్నదట. రెండో అర్థం ఏమిటంటే బాగా పండినటువంటి ఒక పండు చెట్టు చివర ఉన్నట్లయితే అది మనం కోరుకున్నట్లయితే రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, కాలగమనంలో దానంతటా అదన్నా రాలి కింద పడి మనం అందుకోగలగాలి, లేదా మన కోసం ఒక చిలక అక్కడి దాకా వెళ్ళి ఆ పండును ముక్కుతో కొట్టి నేల రాల్చినట్లయితే దాన్ని అందుకోగలగాలి. శుకము అంటే శుకదేవుడు అనే ఒక అర్థము, శుకము అంటే చిలుక అనే రెండో అర్థం. ఏదైతే శుకదేవుడి ముఖం నుంచి వెలువడిందని అట్లా తీసుకోవచ్చు, లేదా పోతన అనేటువంటి ఒక కవి చిలుక అక్కడి దాకా వెళ్ళి భాగవత రసాన్ని అనుభవించి ఆ పండుని మనకి చక్కగా చేతికందేట్లుగా చేశాడని అనుకోవచ్చు. పిబత భాగవతం, ఈ భాగవతాన్ని నే హాయిగా తాగుతా. అది ఏమిటి? రసమాలయం, పూర్ణమైనటువంటి రసము ఆలయంగా ఒక సోర్సుగా ఒక నిండుగా పండుగా పరిపూర్ణంగా ఉన్నటువంటి ఫలాన్ని నేను ఆనందిస్తాను. ముదురహో రసిక, రసము తెలిసిన వారు, యోగ్యులైన వారు, ప్రాజ్ఞులైన వారు, తత్వజ్ఞులైనటువంటి వారు, ముముక్షువులు, సాధకులు, తపస్సులు, ఋషులు, మహర్షులు వీరందరూ కూడా రసికులే. రసికులు అంటే ఆనందించగలిగినటువంటి హృదయము కలిగిన వారు, మనస్సు కలిగిన వారు కాదు. మనస్సు ఎప్పుడూ ఆనందించదు. ఆ మనస్సు ఏమంటుందంటే బాగా లేదంటుంది, చాలా బాగుందంటుంది. హృదయం ఏమంటుందంటే అదేమందు, హాయిగా దాన్ని అనుభవిస్తుంది. కాబట్టి ఇక్కడ ముహరహో రసిక భువ భావుకాహ, ఈ ప్రపంచంలో భావుకులు ఉండాలి, ఒక భావుకత్వం ఉండాలి. అన్నింట్లలో భావుకత్వం ఏమిటంటే పరమాత్మ ఉన్నాడని, ఆయనకి సౌందర్యవంతమైన దేహం ఉన్నదని, సర్వశక్తులు ఉన్నాయని, ఘటనాఘటన సమర్థుడని, పూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నాడని, ఇవన్నీ మనకు ఎరుక గనక ఉన్నట్లయితే వాడు భావుకుడు అవుతాడు. భావం లేదు, దేవుణ్ణి ఊహించే శక్తి లేదు. ఆ దేవుడికి నాలుగు కాళ్ళున్నాయి, దత్తాత్రేయుడికి ఆరు చేతులున్నాయి, ఏమో ఇదిమైంది నమ్మేట్టుగా లేవు అంటే వాడు భావుకుడు కాదు. ఉండే ఉండాలి, ఆరు చేతుల వాడు ఉండుండాలి. బహుశా అవన్నీ కూడా మన ఆరు కర్మలకి గుణ సంకేతం అయి ఉండాలి. మూడు తలల వాడై ఉండాలి, అవును మన మూడు గుణాలయ్యి ఉండాలి. చేతిలో డమరు ఉంది, శబ్దస్వరూపుడై ఉండాలి. అదిగో ఆయన చుట్టూ నాలుగు కుక్కలు కూర్చొనున్నాయి, నాలుగు వేదాలను విన్నాను అయి ఉండాలి అని సమన్వయం చేసుకునేటువంటి వాడు భావుకుడు. తన భావుకత్వంతో ఒక రసిక్యాన్ని ఒక రసజ్ఞతని పొందినవాడు రసికుడు. ఆ రసికుడు కావాలంటే బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ చెప్పుకున్నాం, అనేక శాస్త్రాల యొక్క రహస్యాలు తెలియాలి,
తెలియకపోతే ఏదో కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు వేపలలో పెరిగాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, నిర్వాణం అయిపోయింది, తర్వాత భారతం వచ్చింది, ఇవన్నీ చెప్పుకోవటానికి వీల్లేదు. కాబట్టి రసిక భావుకాహ, బాగా పండినటువంటి మాగినటువంటి రసవంతమైన ఫలవంతమైనటువంటి భాగవతం అనేటువంటి ఒక దివ్య ఫలాన్ని, ఒక మధుర ఫలాన్ని శుకుడు అనబడేటువంటి ఒక చిలుక, ఆ వేద వేదాంతముల చిట్ట చివర ఉన్నటువంటి ఆ కల్పవృక్షం చితారణ ఉన్నటువంటి కొమ్మ నుంచి దార్చి మనకిచ్చాడు గనక ఆ భాగవతాన్ని పిబత భాగవతం రసమాలయం. నువ్వు ఎక్కడి నుంచి తీసుకో అది ఆనందమే. భక్తుడి కథ, భగవంతుడి కథ, భాగవతుడి కథ, అది యథ, దాన్ని నువ్వు ఎట్లా దర్శనం చేసినా అది పూర్ణంగా ఉంటుంది, భగవత్ తత్వాన్ని మనకు చెప్తూ ఉంటుంది. ఈ భాగవతాన్ని వింటూ వింటూ చివరికి ఏం కలుగుతుందయ్యా అంటే, నిదానవతి ఉపాసన, ఈ వెన్న పాలు చిలకటం, మజ్జిగ చిలకటం, మజ్జిగ తయారు చేయటం అనేది ఎంతో నెమ్మదిగా చేయాలి. మనం తొందరపడితే వెన్న రాదు బయటికి. ఆ ప్రయత్నంలో బాగా గనక చేసేసినట్లయితే ఏం దక్కుతుంది, ఏం దక్కదు. దానికి వేడి నీళ్లు కలపాలి, చన్నీళ్లు కలపాలి, చిలకాలి, ఎంత పోయాలో అంత పోయాలి. దానికో పాళ్లున్నాయి, దానికో ప్రజ్ఞ ఉంది, దానికో నేర్పరితనం ఉంది. వెన్న కావాలి అంటే అక్కర్లేదంటే ఓ గ్లాస్ పాలు తాగి దాంట్లోనే నిన్నయ్య చెప్పారు దాంట్లోనే వెన్న ఉందని అదే నెయ్యి అనుకుందామంటే కుదరదే. అలాగే కర్మయోగంలో ఉన్నా, భక్తి యోగంలో ఉన్నా, జ్ఞానయోగంలోకి మనం వెళ్ళాలి. జ్ఞానయోగంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కర్మలన్నీ జ్ఞానంతో కూడి చేస్తాం. అలాగే భక్తి యోగంలో అంటే పూజాధికాలు, దాన ధర్మాలు, త్యాగాలు, యాగాలు, యోగాలు, ఇవన్నీ కూడా జ్ఞానంతో కూడి చేసినట్లయితే అది సంపూర్ణమైన అనన్యమైన భక్తిగా ఉంటుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఏప్రిల్ 24వ తేదీ 2018 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 7వ ఆరాధన మహోత్సవం సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని మీకిప్పుడు అందిస్తున్నాం.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై, నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి మూకరిల్లుతూ, భగవాన్ బాబావారి 7వ ఆరాధనా మహోత్సవ సందర్భంగా స్వామి విద్యార్థులమైన మేము ఒక చిరు ప్రయత్నంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రోతలందరికీ ఈనాడు ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నంలో ఉన్నాము. శ్రోతలందరికీ ఎంతో ప్రేమతో ఈనాడు రేడియో సాయి స్టూడియోస్ కి ఆహ్వానం పలుకుతున్నాము. మొట్టమొదటిగా మనం ఇందాకలే స్వామి పాడినటువంటి లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఇస్ మై బ్రెత్, బ్లెస్ ఇస్ మై ఫుడ్, మై లైఫ్ ఇస్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఇస్ లవ్ అని ఎన్నో పదాలు విన్నాము. స్వామి మధురగళం వింటుంటే మనలోని ఆనందం, మనలో ఉన్న ప్రేమ అన్నీ ఒకేసారి కట్టెలు తెంచుకుని బయటికి వస్తూ ఉంటాయి. ఈనాడు స్వామివారిని తలుచుకుంటూ, స్వామివారి అనుభూతుల్ని మననం చేసుకుంటూ, స్వామివారి చెప్పిన దాన్ని నిధిధ్యాసనం చేసుకునే ప్రయత్నంలో మనం ఈనాడు ఈ చిరు సంభాషణ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ముఖ్యమైన విషయం, చాలా విశేషం ఏంటంటే, ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొనాలి అని నిన్న రాత్రి ఆలోచనలో పడ్డాము. అంతా కలిసి సరే ఒక ముగ్గురు విద్యార్థుల్ని మనం తెచ్చుకుందాం అనుకున్నాం. ఆ ముగ్గురు విద్యార్థుల్ని ఎంచుకోవడం జరిగింది. ఈనాడు మనతో ఆ ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వారు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలలో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. ముందుగా 2011 11th క్లాస్ లో సిఏఈకి జాయిన్ అయిన ఆనంద్ వర్ధన్, సాయిరామ్ ఆనంద్,
1: సాయిరామ్
0: అది సంవత్సరం 2011 క్లాస్కు జాయిన్ అయిన పిఎస్ఎంఎస్ శర్మ, సాయిరామ్ శర్మ,
2: సాయిరామ్
0: 2013 ఎంబీఏకి జాయిన్ అయిన మన కేజే శ్రీనివాస్, సాయిరామ్ శ్రీనివాస్,
3: సాయిరామ్ గణేష్.
0: వింత ఏంటంటే, వీళ్ళంతా 2011 సంవత్సరంలో అంటే స్వామివారి మహాభినిష్క్రమణ తర్వాత స్వామివారి విద్యా సంస్థలలో అడుగుపెట్టడం ఒక విశేషం. ఇది అనుకోకుండా జరిగిన సెలక్షన్ ప్రాసెస్. ఎందుకంటే అన్ని మనం చేసుకుంటున్నామన్న అభిప్రాయం పూర్తిగా తొలగించడానికి స్వామి ఈ ప్లాన్ చేస్తారు. మన ప్రమేయం ఏమీ లేకుండా మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాం కూడా అది స్వామి చేస్తున్నారు. సో ఇంకొకసారి అది దృఢపరచుకోవడానికి ఈ సంభాషణ కార్యక్రమాన్ని స్వామి ఏర్పరిచారని అనుకోవాలి. ముందుగా ఆనంద్, మీ ఫ్యామిలీ అంతా స్వామి డివోటీస్, నువ్వు ఏ ఎక్స్పెక్టేషన్తో అసలు స్వామి విద్యా సంస్థల్లో జాయిన్ అవటానికి వచ్చావు? నీ మొదటి అనుభూతి ఏంటి స్వామి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత చెప్పు.
1: శ్రోతలందరికీ సాయిరామ్, నా పేరు ఆనంద్, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మొట్టమొదటిసారి స్వామి దగ్గర చదవాలి అన్న కుతూహలం నాకు నా 8వ తరగతిలో కలిగింది. అప్పుడు విద్యార్థుల్ని చూసి వాళ్ళు ఎంత దగ్గరగా స్వామి దగ్గరికి వెళ్లి వాళ్ళు ఎంత చనువుగా స్వామితో మాట్లాడగలరు, స్వామికి వాళ్లపై ఉన్న ప్రేమ, అభిప్రాయం, ఆప్యాయత, అవన్నీ చూసి ఆ కుతూహలం అనేది నాలో కలిగింది. 9వ తరగతిలో మొదటిసారి స్వామికి పరోక్షంగా ఒక ఉత్తరం ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తరంలో నేను, స్వామి నాకు మీ దగ్గర చదవాలనుంది, నా 10వ తరగతి తర్వాత చదివేది ఏదైనా ఉంటే అది మీ దగ్గర నేను చెయ్యాలి, మీ దగ్గర మీ పాదపద్మాల దగ్గర చదవాలి అన్నది నా ఆశయం అని ఉద్దేశించి ఒక ఉత్తరం రాయడం, ఆ ఉత్తరాన్ని నాకు తెలిసిన ఒక విద్యార్థికి అందజేయడం, ఆ విద్యార్థి స్వామికి అది అందజేయడం జరిగింది. అది ఎప్పుడైతే స్వామి అది ఆ ఉత్తరం తీసుకున్నారని నాకు తెలిసిందో, అమ్మయ్య, ఒక రకమైన ఆనందం, ఒక రకమైన భరోసా కలిగింది. స్వామి దృష్టిలో నేనున్నాను అన్న ఒక నమ్మకం. 2011 ఎప్పుడైతే నేను స్వామికి అప్లికేషన్ స్వామి హైయర్ సెకండరీ స్కూల్ కి అప్లికేషన్ ఇవ్వడం జరిగిందో నాలో ఒక కుతూహలం, ఒక ఆందోళన, అంటే అక్కడ సీట్ వస్తుందా రాదా. స్వామికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది, కానీ ఎంతో మంది ఇచ్చుంటారు, ఎంతో మంది అలా మాట్లాడుంటారు, ఎంతో మంది స్వామిని అడుగుంటారు, నిజంగా నేను అడుగు పెట్టగలనా లేదా అని ఒక ఆందోళన ఉండేది. ఇదంతా మన ఫిబ్రవరి జనవరిలో జరిగిపోయిన ప్రాసెస్. కానీ మార్చ్ ఏప్రిల్ కి వచ్చేసరికి మనకు తెలుసు పుట్టపర్తిలో వాతావరణం ఎలా ఉన్నదండి. అయితే నేను ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా జరిగింది బానే, చక్కగానే జరిగింది. ఒకటైతే ఉందండి నాలో ఎప్పటినుంచో, స్వామి అంటే స్వామిని నేను భగవంతుడిలా చూశాను చిన్నప్పటి నుంచి. అంటే కుటుంబ సభ్యులు, తాతగారు, అమ్మమ్మ వాళ్ళు చెప్పిన ప్రకారం స్వామి భగవంతుడు ఆ దృష్టిలో ఎక్కువ ఉండేది. అంటే మనకి ఒక విద్యార్థిగా స్వామి ఒక స్నేహితుడిగా బాగా తెలుస్తుంది, కానీ బయట ఒక భక్తుడిగా నీకు ఎప్పుడు భగవంతుడు అనే రిలేషన్షిప్ స్వామితో ఉంటుంది. సో ఆ రకంగా నా మొదటి ఉద్దేశం, మొదటి ఆలోచన స్వామిపరంగా అంటే స్వామి భగవంతుడు, ఆయన సర్వాంతర్యామి. ఒకవేళ ఆయన ఫిజికల్ గా మనతో లేకపోయినా ఓకే, స్టిల్ స్వామి నన్ను చూస్తున్నారు, స్వామి దృష్టిలో నేనున్నాను అని ఒక నమ్మకంతో నేను ఆ ఎంట్రన్స్ ఇవ్వడం, ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం జరిగింది. మనం ఇలాంటివి ఎన్నైనా అనుకోగలం, కానీ మొదటి దర్శన్ కుల్వంత్హాల్లో
0: వచ్చేసరికి,
1: మొదటి దర్శన్ కుల్వంత్హాల్లో అడుగు పెట్టాక కుల్వంత్హాల్ నాకు కుల్వంత్హాల్లో కనిపించలేదు. కుల్వంత్హాల్లో ఒక బ్యారికేడ్ కట్టారు, బ్యారికేడ్ వెనకాతల స్వామి మహాసమాధి తాలూకా పనులు జరుగుతున్నాయి. బ్యారికేడ్ ముందు స్టూడెంట్స్ కూర్చున్నాం, ఒక 11th క్లాస్ స్టూడెంట్ గా మిగిలిన స్టూడెంట్స్ తో అక్కడ మొదటిసారి కూర్చోవడం జరిగింది. ఓంకారం మొదలైంది, గణేష్ భజన్ మొదలైంది. ఏదో కుతూహలంతో నా దృష్టి కుడివైపు తిరిగింది, యజుర్మందిరం వైపు చూడడం మొదలెట్టా. స్వామి రావట్లేదేంటి అని ఒక చిన్న ఆలోచన, రారేమో అని ఒక భయం, ఈ రెండింటి మధ్యలో తెలియని బాధ. భజనలు అవుతున్నాయి, అదే టైంలో ఒక మధురమైన భజన, మహాదేవ మహేశ్వర సాయినారాయణ, అంతే. ఆ భజన మొదలవగానే కన్నీళ్ళు ఆగలేదు. నా పక్కన ఎవరున్నారు, నా చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, ఎవరున్నారని ఆలోచన లేదు, ధారలా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఇదే తీరు 3 వారాల పాటు జరిగింది. ప్రతిరోజు భజనకి రావడం, ఏదో ఒక అద్భుతమైన భజన, అంతే. ఒక డ్యాం బద్దలైనట్టు కన్నీళ్లే. సరిగ్గా 3 వారాల తర్వాత ఒక గురువారం ఉదయం కల్లో స్వామి వచ్చారు. కుల్వంత్హాల్ మళ్ళీ పాత కుల్వంత్హాల్లో మారిపోయింది. వినాయకుడు ఉన్నాడు, ఆ స్వామి పోర్టికో ఉంది, ఆ గోల్డెన్ రైలింగ్ ఉంది, ఎదురుకుండా తెల్ల పాలరాయి ఆ జాగా అంతా ఉంది. ఆ జాగాలో 8-12 మందో విద్యార్థులు ఒక యూ షేప్ లో మోకరెళ్లి కూర్చున్నాం. స్వామి ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. అది సాయంకాల వేళ, సగం కుల్వంత్హాల్ లైట్లు ఆపేసి ఉన్నాయి, ఒక ప్రైవేట్ సెషన్లా అయింది. స్వామి వీల్ చైర్ లో బయటకు వచ్చారు ఇంటర్వ్యూ రూమ్ నుంచి. ఒక్కొక్క విద్యార్థి దగ్గరికి వస్తున్నారు, నేను 4వ వాడిని, ఎడమ వైపు నుంచి 4వ వాడిని. స్వామి నా దగ్గరికి రాగానే స్వామి పాదాలని పట్టేసుకుని స్వామి ఒళ్ళో తల పెట్టేసి, స్వామి మీరు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, స్వామి నేను ఇక్కడ ఇంక ఉండలేను, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేనని ఏడవడం మొదలెట్టాను. స్వామి నా వైపు కొంచెం కొంటగా చూస్తూ మిగిలిన వాళ్లతో, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అని అడిగారు. ఒక్కసారి అలా అడిగేసరికి తలెత్తి స్వామి అని అనేసరికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చాలా దగ్గరగా చాలా గంభీరంగా స్వామి ఒక అధికారంతో, నా పైన కలిగిన సర్వ హక్కులతోటి స్వామి అన్నారు, ఎక్కడికి వెళ్ళాను నేను, ఎవరు చెప్పారు ఎక్కడికో వెళ్లానని, నేనిక్కడే ఉన్నాను, నీతోనే ఇక్కడే ఉన్నాను అని నొక్కి ఒక్కాణిస్తుంటే నాకు మెలకు వచ్చేసింది. మెలకు వచ్చాక కూడా నా చెవులలో ఇంకా అదే వాయిస్, స్వామి వాయిస్ లో నేను ఇక్కడే ఉన్నాను అని ఇంకా అలా రింగ్ అవుతూ ఉంది. టైం చూసేసరికి 4:30, అది గురువారం. సో ఇది నాకు కలిగిన మొదటి అనుభూతి స్వామి మహాసమాధి తర్వాత.
0: నువ్వు ఇందాక ఈ అనుభవం చెప్తుంటే నీ కలలో విద్యార్థులంతా యూ షేప్ లో కూర్చున్నారు, ఆ వైట్ మార్బుల్ ప్లేస్ లోని లైట్స్ హాఫ్ ఆఫ్ చేసేసున్నాయి. శ్రోతలందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఆనంద్ వర్ధన్ ఎన్నో డ్రామాల్లో స్వామి ముందర యాక్ట్ చేసిన సందర్భాలున్నాయి. దాంట్లో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్వామి రైలింగ్ గుండా కిందకు వచ్చి బాయ్స్ అంతా యూ షేప్ లో ఉన్నప్పుడు మా సెంటర్ లోకి వచ్చి స్వామి ఫోటోస్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. సో ఆనందవర్ధన్ వేసిన ప్రతి డ్రామా వెనకాల స్వామి ఉన్నారు అన్న కన్ఫర్మేషన్ తను జాయిన్ అయిన కొత్తలోనే స్వామి తనకి ఇచ్చిన ఒక భరోసాలాగా నాకు అనిపిస్తుంది. ఇది నా భావన. సో శర్మ, నువ్వు ఫస్ట్ టైం స్వామి కాలేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదటి అనుభూతి భావన ఏంటి?
2: అందరికీ సాయిరాం, ఆనందవర్ధన్ చెప్పినట్టుగానే నేను కూడా చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు స్వామి విద్యార్థిగా ఉండాలి, స్వామి దగ్గర చదువుకోవాలి అని ఎంతో ఆశతో తపన పడుతూ ఉండేవాడిని. దాని వెనుకున్న కారణం ఒకటే, స్వామి విద్యార్థిగా ఉంటే స్వామికి దగ్గరగా ఉండొచ్చు, కుదిరినన్ని ఛాన్సులు వస్తాయి స్వామితో అని ఒక చిన్న ఆశ. అంతకు తప్పించేం లేదు. మేము 2000 సంవత్సరం నుంచి స్వామి దర్శనం కోసం ప్రతి ఏడు పుట్టుపర్తి వచ్చినా సరే ఒక విద్యార్థిగా స్వామిని చూస్తే ఉండే తృప్తి వేరు. ఎందుకంటే మనం స్వామితో మాట్లాడగలం, అలాగే స్వామితో ఎన్నో రకమైన ఇంటరాక్షన్స్ వస్తాయని. ఆ విధంగా నేను ప్రతి సంవత్సరం ప్రయత్నించినా ఏదో ఒక కారణం చేత నాకు ఎప్పుడూ సీట్ రాలేదు. 11వ తరగతిలో నేను మొట్టమొదటిసారి స్వామి స్కూల్కి అప్లికేషన్ పంపించినప్పుడు నా కాల్ లెటర్ రిజెక్టెడ్ అని వచ్చింది. నేను ఎంతో బాధతో సరే స్వామి అని స్వామి మీద భరోసా పెట్టి మా ఊరైన విజయవాడలోనే ఒక సంవత్సరం పాటు కామర్స్ గ్రూప్ లో చేరాను. 11వ తరగతి ఒక సంవత్సరం చదివిన తర్వాత మళ్లీ ఒక చిన్న ఆశ, ఇంకొకసారి ప్రయత్నిద్దాం, వస్తే వచ్చింది కదా మంచిదే అన్నట్టు ఇంకొకసారి మళ్లీ అప్లై చేశాను. నేను అప్లై చేసేటప్పటికీ స్వామి ప్రశాంత నిలయంలో ఉన్నారు ఫిజికల్ గా. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగానే ఈ మార్చి ఏప్రిల్ నెలలు వచ్చేసరికి మనకి స్వామి హాస్పిటల్లో చేరడం ఈ వార్త తెలిసింది. అప్పుడు నాకు కొంచెం భయం అనిపించింది, స్వామి నేను చేరదాం అనుకునే టైంకి ఏంటి ఇలా జరుగుతుంది అని. అయినా సరే స్వామి మీద భరోసా పెట్టి స్వామి విద్యార్థిగా అవకాశం వస్తుందేమో ప్రయత్నిద్దామని నా ప్రయత్నాన్ని నేను చేశాను. ఈలోపు స్వామి మహాసమాధి జరిగింది. అదైన తర్వాత నేను స్టూడెంట్ గా సెలెక్ట్ అయ్యాను అని లిస్ట్ లో నా పేరుంది. అప్పుడు నాకు ఒక చిన్న రియలైజేషన్ లాగా వచ్చింది, స్వామి ఎప్పటి నుంచో మీ స్టూడెంట్ అవ్వాలి అవ్వాలి అని ప్రార్థించాను, మీరు కూడా నా ప్రార్థన విని నన్ను మీ స్టూడెంట్ గా చేసుకున్నారు, కానీ ఎందుకోసం నేను ప్రార్థించాను మీకు దగ్గర అవ్వాలి అని. అది గనక నేను ప్రార్థించుంటే మీరు నాకు ప్రత్యక్షంగా అదే ఇచ్చేవారేమో. సో నాకు ఆ మొట్టమొదట నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే మనం స్వామిని ఎప్పుడన్నా ప్రార్థిస్తే ఏది ప్రార్థించాలి, ఏ కోరిక కోరాలో బాగా తెలుసుకోవాలి అనేది. అది నేను నేర్చుకున్న మొట్టమొదటి పాఠం. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఒక్క విషయం నాకు ఏం ఆశ్చర్యం వేసిందంటే, మేము జూన్3వ తారీఖు హై స్కూల్లో చేరేసరికి నేను స్వామి మహాసమాధి అయింది కదా వాతావరణం ఎలా ఉంటుందో నాకు చిన్న బెంగతో చేరాను. కానీ మేము హాస్టల్ లో చేరేసరికి మా సీనియర్లు వచ్చి మా లగేజ్ తీసుకెళ్లి లోపల పెట్టడం, టీచర్లందరూ కూడా మమ్మల్ని పిలిచి స్వామి లేని లోటు తెలియకూడదనే తపనతో వాళ్ళు మా కోసం ఎంతో కష్టపడి ఇది వరకు ఏ విధంగా సాగేదో అదే విధంగా అన్ని కార్యక్రమాలు కొనసాగుతుండటం చూసి నాకు ఎంతో ఆశ్చర్యమేసింది. అంటే భౌతికంగా స్వామి మన మధ్య లేరనే నిజాన్ని తెలిసినా కూడా ఇవన్నీ జరుగుతున్నాయంటే స్వామి ఖచ్చితంగా మనతో ఉన్నారు, ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాలనే దానికి నిదర్శనం అని నాకు జరిగిన మొట్టమొదటి అనుభూతి.
0: చాలా బాగుంది శర్మ, నువ్వు ఈ విషయం చెప్తుంటే ఇందాక మనం స్వామి పాట పాడగా విన్నాం కదా, దాంట్లో ఫస్ట్ సెంటెన్స్ లవ్ ఇస్ మై ఫామ్, ఎక్కడైతే ప్రేమ వెల్లివెరిసి ఉందో అక్కడ ఆయన రూపం ఆటోమేటిక్ గా అక్కడ ప్రత్యక్షం అయిపోతుంది. సో మనకి లోటు అనేది తెలియకుండా చేస్తారు. సో ఆ ఫామ్ ఏ ఫామ్ లో ఉండేది అనేది మనం గుర్తించలేకపోవచ్చు, కానీ ఆ ఫామ్ అక్కడ ఉన్నది. సో ఆ టీచర్స్ రూపంలో, నీ సీనియర్ స్టూడెంట్స్ రూపంలో స్వామి ఆ ఫామ్ తీసుకుని ఆ ప్రేమను నీకు పంచడం అనేది నీ మొట్టమొదటి అనుభవంగా మనందరితో పంచుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. శ్రీనివాస్, నీ దగ్గరకు వచ్చే ముందర శర్మ చెప్పినట్టు వాళ్ళు అందరికీ ఒకే ఒక ప్రశ్న అనమాట. 2011 తర్వాత మేము ఎక్కడికన్నా రికార్డింగ్ కి వాటికి వెళ్తే, సార్ పుట్టపర్తిలో ఇంకా అలాగే ఉన్నారు సార్, అన్ని కార్యక్రమాలు అలాగే జరుగుతున్నాయా, అంటే ఇంక ఎలా జరగాలని వాళ్ళ ఉద్దేశం. అది భగవంతుడు స్థాపించిన ఒక సంస్థ, ఒక మహోన్నతమైనటువంటి ఒక అవతార కార్యక్రమం అది, దాన్ని ఇంకా అలా జరగడం ఏంటి, ఇంకా బాగా జరుగుతుందా అని అడగాలి. సో దానికి నేను చెప్పవలసిన సమాధానం ఏంటంటే, ఇటీవలే చాలా రీసెంట్ గా ఫ్రెష్ గా జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి పిల్లలంతా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు, క్షమించాలి, వచ్చినప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ అమ్మాయిలకి అనంతపూర్ క్యాంపస్ వాళ్ళకి డిగ్రీ ఎగ్జామ్ అయింది. అయినప్పుడు మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ లో స్వామి భక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అమ్మాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుంది, బాల వికాస్ లో చదువుకుంది అమ్మాయి. కానీ బాల వికాస్ టీచర్ ఈ ఫ్యామిలీ వాళ్ళకి ఎంత స్వామి గురించి ఇన్పుట్ ఇచ్చినా సరే వాళ్ళు వింటున్నారు గాని వాళ్ళంతట వాళ్ళు కుతూహలం చూపించట్లేదు. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగిందో చెప్తాను. వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. ఆ అమ్మాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయింది. అయిన తర్వాత ఫస్ట్ డే పేరెంట్స్ అందరినీ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం లోకి ఆహ్వానించారు. వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. మన రిజిస్ట్రార్ గారైన నరేన్ రామ్జీ సార్ వెళ్లి స్టేజ్ దగ్గర స్వామి చిత్రపటం ఉన్న దగ్గర ప్రణామాలు తీసుకుని ఒక చిన్న యాక్ట్ ఇది. ఆయన స్వామి ముందరి నుంచి వెళ్లకుండా స్వామి చిత్రపటం వెనకాతల నుంచి నడుచుకుని వెళ్లారు పోడియం దగ్గరికి. ఇది చూసిన వీళ్ళ మదర్, ఈ అమ్మాయి మదర్ ఎంతో స్టన్ అయిపోయింది అనమాట. అంటే స్వామి భౌతికంగా లేనప్పటికీ కూడా వీళ్ళు స్వామికి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇది వీళ్ల కల్చర్, స్వామి ఇది వీళ్ళకి నేర్పించిన క్యారెక్టర్, ఇట్లా తీర్చిదిద్దారు స్వామి వీళ్ళని అని చెప్పి తిరిగి వెళ్లిన తర్వాత ఈ బాల వికాస్ టీచర్ కి ఇదే ఇన్సిడెంట్ ని ఆవిడ పదే పదే గుర్తు చేసుకుంటూ ఆనందంలో మునిగిపోతున్నారు వాళ్ళు. అంటే స్వామి ఒక చిన్న యాక్ట్ ద్వారా ఎట్లా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలరు అనేది నిరూపిస్తుంది. చాలా బాగుంది శర్మ. మరి శ్రీనివాస్, నువ్వు 2013 లో జాయిన్ అయ్యావు, జాయిన్ అయిన తర్వాత నీ మొట్టమొదటి అనుభూతి ఎట్లాంటిది?
3: 2013 లో ఎంబీఏకి జాయిన్ అయ్యాను నేను. కదా అంతకు ముందు ఏంటంటే ఇప్పుడు ఆనంద్ శర్మ వాళ్ళ కథలు మిక్స్ కథ నాది, నేను వెయిట్ చేశాను. కాకపోతే నాకేంటంటే స్వామి కంటే ఎక్కువ షిరిడి బాబా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో నాకు షిరిడి బాబా ఇష్టం. ఆయన సచ్చరిత చదివినప్పుడల్లా నాకు అదో రకమైన ఈర్ష్య కలిగేది. ఈ వీళ్ళు మహాల్సపతి అందరూ ఉన్నారు, స్వామి దగ్గర ఎంత దగ్గరగా ఉన్నారు మనకి. అసలు అప్పుడు స్వామి పటం చూసాను కానీ ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన రైటింగ్ కూడా ఎలా ఉంటుందంటే స్వామిది విత్ లవ్ బాబా అంటే బిఏబిఏది బిఏఎల్ఏ అన్నట్టు అనిపించదు బాలా అని. మా అమ్మగారి పేరు కూడా బాలా త్రిపుర సుందరింది అనుకుని ఈయన మనిషి ఎవరు, ఈయన ఫోటో మా అమ్మగారి పేరు రాసుకుని ఈయన నిరూపిద్దాం అంటే నాకు తెలియదు మా అమ్మగారి పేరు ఇంకో ఎవరు పెట్టుకోవచ్చు కూడా అని. నాకు చాలా కోపం వచ్చేది, ఏంటి అమ్మగారి పేరు పెట్టుకున్నారు సర్లే మనకేంటనుకుని ఫోటో చూసి ఊరుకునేవాడిని. కాకపోతే షిరిడి బాబా సచ్చరి చదువు. కాకపోతే నాకేంటంటే స్వామి కంటే ఎక్కువ షిరిడి బాబా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో నాకు షిరిడి బాబా ఇష్టం. ఆయన సచ్చరిత చదివినప్పుడల్లా నాకు అదో రకమైన ఈర్ష్య కలిగేది. ఈ వీళ్ళు మహాల్స

0: పెట్టుకోవచ్చుకోడని నాకు చాలా కోపం వచ్చేది. ఏంటి అమ్మగారి పేరు పెట్టుకున్నారు సర్లే మనకేంటి అనుకుని ఫోటో చూసి ఊరుకునే ఉన్నాను. కాకపోతే షిరిడి బాబా సచ్చరి చదవడం నాకేమో అయ్యో మనం కూడా నిజంగా స్వామిని అట్లా చూస్తే సాయిబాబాను చూస్తే బాగుండు అనుకున్నాం. అలా అలా పరిస్థితులు బట్టి స్వామి దర్శనం కలగడం మన స్వామి దర్శనం కలగడం తర్వాత తెలుసుకోవడం తెలుసుకున్నాక ఇంకా పిచ్చి ఒకసారి స్వామిని చూస్తే మన అందరికీ పిచ్చి పడుతుంది. నిజంగా నిజంగా పిచ్చి అని అంటాను ఎందుకంటే ఇంకా ఒకసారి స్వామి అయ్యో ఆయన దగ్గరే ఉండాలి ఆయనతో పాటు ఉండాలి అన్నది పిచ్చి నిజంగా కలిగితే ఇంకా ఆ పిచ్చి నుంచి బయటకు రాలేం. సో ఆ పిచ్చిని కొనసాగించే ప్రయత్నంలో 2011 లో ఫస్ట్ టైం అనుకున్నాను అంటే 2011 మహాసమాధి జరిగిన తర్వాత స్వామికి బర్త్డే సెలబ్రేషన్స్ కి వచ్చాం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ అని. బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నప్పుడు అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ కి ఎంబీఏ అప్లై చేస్తే బాగుంది అని. అప్పుడు నా బీకామ్ కూడా అయిపోయింది. కాకపోతే అప్లై చేశాను 2012 లో బాగానే రాశాను. ఏమైందో తెలియదు అంతా బాగా జరిగింది కానీ సీట్ రాలేదు. ఇంకా ఆ బాధ నేను చెప్పలేను ఎంత ఏడ్చానో కొన్ని నెలలు ఏడ్చాను. ఏడ్చి సరే ఇంకేం చేస్తాం కొన్నాళ్ళుగా మళ్ళీ అలవాటు పడి 2013 వచ్చింది. మళ్ళీ అప్లై చేశాను. ఈసారి ఎగ్జామ్ అస్సలు బాగవలేదు, రిటర్న్ కూడా అవుతుందో లేదో అన్న డౌట్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను స్వామి ఎట్లీస్ట్ లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ వరకు వచ్చాను, ఈసారి అది కూడా లేదేమో పరువు పోయింది ఇంకా సరే అనుకున్నాను. కానీ ఈసారి సిలెక్ట్ అయిపోయాను. సో అక్కడ ఫస్ట్ లెసన్ నేర్చుకున్నది ఏంటంటే మనం చేస్తున్నాం అనుకుంటే స్వామి కూడా మనకు అట్లనే చూపిస్తారు. లేదు స్వామి భరోసా పెట్టి స్వామే చూసుకుంటున్నారు అని అనుకుంటే స్వామి కూడా మనకు అలాగే గైడెన్స్ ఇస్తారు. అయితే ఇవన్నీ బాగున్నాయి, స్వామి ఉన్నారు అని తెలుసు, భౌతికంగా లేకపోయినా స్వామి గైడెన్స్ ఇస్తున్నారని తెలుసు, కానీ జాయిన్ అయ్యేటప్పటికి అందరూ స్వామి గురించి మాట్లాడడం, స్వామి ఉన్నప్పుడు అట్లా జరిగేది, స్వామి ఉన్నప్పుడు ఇట్లా జరిగేది, ప్లస్ నేను కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాను అప్పుడు కులంతాలు వేరేగా ఉండేది, ఒక చిన్న బాధ అనమాట. స్వామియే నిజంగా ఫిజికల్ గా ఉంటే బాగుందినేమో భౌతికంగా, అవకాశాలే వేరేగా ఉందను స్వామితో మాట్లాడడం. సర్లే ఏం చేస్తావు నాకు నేను సర్లే లేదు మనకు ఆ ప్రాప్తి లేదు అనుకోవడం, కాకపోతే బాధ ఉండేది. అయితే అట్లా జరుగుతుండగా 2013 లో 2013 లో కృష్ణాష్టమి ఆ రోజు తెల్లవారుజామునే స్వామి కళ్ళలోకి వచ్చారు. కళ్ళలోకి వచ్చి ఇప్పుడు కుల్వంతాల్లో సమాధి ఇప్పుడైతే మనకి నిలువుగా ఉంటుంది, నిజంగా మనం ఎదురుగుండా చూస్తే ఆ కానీ కళ్ళు అడ్డంగా ఉంది, అడ్డంగా ఉండి ఆ పై సమాధి ఇది పై అంటే కప్ల ఏదో ఉంటే తీగలిసే, నేను ఎట్లా చెప్పాలి నాకు తెలియదు కానీ తీగలిసాను. ఆ పై మూతలా ఉండేదా తీగలిస్తే బోల్డ్ మంచి మంచి చాలా కాస్ట్లీ జెమ్స్ రాళ్ళు రత్నాలు ఆ టైప్ ఉండేవి. ఏమిటా ఇవన్నీ అని చూసి ఒకటి ఒకటి ఒకటి ఒకటి తీయడం మొదలు పెడితే కూర్చొని చక్కగా నిదానంగా నింపాదిగా ఒకటి ఒకటి తీస్తూ కూర్చున్నాను. సడన్ గా కొన్ని రాళ్ళు తీసేసరికి స్వామి మొహం కనిపించింది. ఇంకా స్వామి ఎంత నవ్వుతూ ఉన్నారంటే ఇంకా నేను చెప్పలేను. పైపచ్చి స్వామి 32 ఏళ్ళు అంత యంగ్ గా స్వామి ఆయన జుట్టు అని ఇంకా నేను మర్చిపోలేను. చాలా బాగున్నారు స్వామి. ఇదేంటి రాళ్ల మధ్యలో పడుకుని నవ్వుతున్నారు ఏమిటా అనుకునేవాడిని నేను. అనుకుంటూ ఆశ్చర్యపోతుంటే వెనకాల నుంచి ఎవరో నా భుజం వైపు ఇలా కొట్టారు. ఎవరా వెనకాల చూసే స్వామి నిల్చున్నారు. కాకపోతే నిల్చున్న స్వామి ఏమో కొంచెం 1990s లో అంటే 60 ఏళ్ళు వచ్చిన స్వామి ఎలా కనిపించారు అట్లా కనిపిస్తున్నారు. ఇదేంటి ఈయనేంటి ఇక్కడ ఇలా నిల్చున్నారు ఈ మధ్యలో ఈయన ఎవరు పడుకున్నారని నేను కన్ఫ్యూజ్ అయిపోయి నాకేం అర్థం కాక ఇటు అటు అటు ఇటు చూస్తూ కూర్చున్నాను. ఆ నిమిషంలో స్వామి నిల్చున్న స్వామి వెనకాల ఆయన చూపుడు వేలతో ఆయన హృదయం వైపు ఇట్లా పాయింట్ చేసుకుంటున్నారు. సై అంటే ఉత్తి జస్ట్ మాట్లాడలేదు కాబట్టి చూపిస్తూ వచ్చారంటే ఇది తన సమాధి వైపు చూపిస్తూ అది రెండు ఒకటే అని సైగలు చేశారు. అలా 3 సార్లు చెప్పి అంతే ఇంక నాకు అర్థం లేదు ఏంటి ఇది రెండు ఒకటేనా ఒక్కసారికి లేచాను. ఆ రోజు నుంచి నాకు ఇంక కన్ఫర్మేషన్ ఏం కలిగిందంటే అదేదో ఒక మార్బల్ స్ట్రక్చర్ లేదంటే ఏదో స్వామిని అంటే భౌతిక దేహాన్ని అక్కడ పెట్టి అదేదో అక్కడ రోజు పూలు పెట్టి డెకరేట్ చేయడం కాదు, అది కూడా అంతే స్వామి అంతే పవిత్రం. స్వామి అది నిజంగా స్వామి ఉన్నట్టే. ఎప్పుడైతే స్వామి చెప్పారో ఇది అది ఒకటి అనేది ఇంక అక్కడ మనకి రెండో థాట్ అక్కర్లేదు. సో ఇంకా అక్కడితో నేను పర్లేదు స్వామి నాతో ఉన్నారు భరోసా కలిగి ఇంకా రోజు సమాధి దగ్గరికి రావడం ఏది ఎలా ఉన్నా స్వామి సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడం అట్లా నేను ఇంకా స్వామిని చూడడం మొదలు పెట్టాను. అంటే లేరు అనే లోటు కూడా తీర్చేశారు స్వామి. అంటే మనం అనుకునేవాళ్ళు నేను లేకపోతే ఎట్లా కానీ కాకపోతే ఆ లోటు కూడా స్వామి తీర్చేశారు. సో అట్లా వచ్చాను.
1: అంటే మన భావన ఎట్లా ఉంటుందో స్వామి కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ చేస్తారు.
0: కరెక్ట్, స్వామి కూడా అనేవారు కదా యద్భావం తద్భవతి.
1: సో ఈ సందర్భంలో మనం స్వామి తాలూకా డివోటీ అయిన ఒక బ్రదర్ ఉన్నారు, సీనియర్ బ్రదర్ వై శ్రీనివాస్ అని, యూత్ నేషనల్ యూత్ కోఆర్డినేటర్ అతను. అతను కూడా ఇటీవల

0: యూత్తో మాట్లాడుతూ ఆయన ఒక సందర్భాన్ని ఆయన చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. రిఫ్లెక్షన్, స్వామి ఎట్లాగా మన తాలూకా ప్రతి యాక్షన్ కి ఒక రిఫ్లెక్షన్ గా ఉంటారనేది, యద్భావం తద్భవతి ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు ఆ అనుభవం విందాం.
1: ఎక్కడో వెనకాల కూర్చుని ఉన్నాను. మా ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను వచ్చి, నాకు మామూలుగా సినిమాలో అవి పెద్ద అలవాటు లేదు, అదే క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు కార్లో. వచ్చి బ్రదర్ ఒక మంచి మూవీ వచ్చింది, వెళ్దాం సినిమాకి వెళ్దాం అన్నాడు. నేను కుదరదులే వద్దులే వద్దులే అన్నా. ఇప్పుడు మనం వద్దు స్వామికి నచ్చదు అన్నాను అనుకోండి, నువ్వు అంత పెద్ద వివేకానందుడు అది ఇదని వాళ్ళు మనని హింసిస్తారు. అందుకని నేను అన్నాను నాకు కుదరదు, ఏదో ఇంట్లో ఎవరో రిలేటివ్స్ ఉన్నారు అది ఇదని చెప్పాను. వాళ్ళు విన్నారు కదా, లేదు నువ్వు రావాల్సిందే అన్నారు. సరే ఇంకా కాదనలేక మూవీకి వెళ్ళానండి. ఎన్నో ఏళ్ల తర్వాత మూవీకి వెళ్ళాం. ఓ నెల రోజులు అయింది పుట్టపడుతు వచ్చాను. ఎక్కడ అక్కడ అలా ఎక్కడ వెనకాల కూర్చున్నాను. స్వామి దర్శనంలో వచ్చారు. అలా అలా అలా ఏదో వెతుకుతున్నారు. స్వామికి ఎంతో మందితో సంబంధం, ఎవరి గురించి వెతుకుతున్నారో అనుకున్నాను నేను కూడా. సో స్వామి అంత నువ్వు ఏ ఇట్రారా అన్నారు. నేను 10 రోజులు దాటుకుని ముందుకెళ్ళా. స్వామి అన్నా ఎంత ధైర్యం రా, సినిమాకి వెళ్తావా అన్నారు. నాకు పిచ్చెక్కిపోయింది, అంటే నేను అది మర్చిపోయాను. 1 మంత్ అయింది సినిమాకి వెళ్ళి. అంటే స్వామి అన్నా అంటే ఎంత ధైర్యం, సినిమాకి వెళ్తావా, నేను ఎంత చేశాను నీకు, సినిమాకి వెళ్తావా నువ్వు అది. లేదు స్వామి నాకే మామూలుగా సినిమాలు అలవాట్లేదు. ఎవరో ఫ్రెండ్ అడిగాడు, నువ్వు నీకు వాడా ఫ్రెండు నేనే ఫ్రెండ్ తేల్చుకో అన్నారు. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే, మన స్వామి అనేవారు నువ్వు ఎంత ఎవరో అడిగారట స్వామిని, స్వామి మీకు అసలు నేను తెలుసా అని అంటే, ఓ తప్పకుండా తెలుసు అన్నట. పెద్ద రియాక్షన్ ఇవ్వలేదు స్వామి తెలుసు అన్నారు. వాడికి ఇంకా నమ్మకం లేదు, అసలు ఏంటి ఇంత ఈజీగా చెప్పేశారు తెలుసని. కుల్వంతాల్లో ఎంతమంది ఉన్నారు, నేను ఒక అనామకుడిని, నేను తెలుసు అంటారు ఏంటి అని. సరే వాడికి ఇంకా డౌట్ తీరలే. నెక్స్ట్ డే మళ్ళీ స్వామి వస్తే, స్వామి నిజంగా చెప్పండి మీకు తెలుసా నేను అన్నాడు. అంటే తప్ప నిజంగా బంగారు నాకు తెలుసు నువ్వు అన్నట. అయినా వాడికి తృప్తి లేదు. ఇంకొకసారి అవకాశం వస్తే, స్వామి మీరు ఎన్నిసార్లు తలుచుకున్నారు నన్ను అన్నట. వాడు చూడండి వాడు ఇంటెలిజెంట్ క్వశ్చన్. సో స్వామి అన్నట, నువ్వు ఎన్నిసార్లు తలుచుకుంటే నేను అన్నిసార్లు తలుచుకున్నాను అన్నా. సో మన బట్టే ఆయన. సో భగవాన్ ఈజ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్, మన బట్టే ఆయన.
2: ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వింటుంటే ఎలా ఉందంటే, ఒక చిన్న అన్నమాచార్యులు రాసిన ఒక కీర్తన గుర్తొస్తుంటుంది. ఏంటంటే, ఎంత మాత్రం తలచిన అంత మాత్రమే నేను నేను అన్నాయి. రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. ఏంటంటే, విద్యార్థులు అంటే అన్ని రకాల విద్యార్థులు ఉంటారు, సేమ్ మనుషులమే మనం కూడాను. కాకపోతే మనం ఎలా తీర్చిదిద్దుకుంటాం అనేది స్వామి దగ్గరికి వచ్చి అది నేర్చుకోవాల్సింది, అది స్వామిలో మనల్ని కూడా చూస్తుంటారు. అయితే ఒకనకప్పుడు పూర్వ విద్యార్థులు చాలా పాతకాల అప్పుడు కొందరు విద్యార్థులు ఏంటంటే వచ్చి స్వామి దగ్గర ఉందాం అనుకున్నారు. కొన్నాళ్ళు ఉండగా మనకి ఏమైందో తెలియదు, వాళ్ళేమో స్వామికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నారు. అయితే స్వామికంతా తెలుసు, కానీ ఆయన కూడా ఏమీ రియాక్ట్ అవ్వలేదు, ఏం మాట్లాడలేదు. అయితే ఒక 7-8 విద్యార్థులు అలా అనుకున్నారు. ఏమనుకున్నారంటే, మనం అంతా కలిసి ఒకేసారి బయటికి వెళ్ళిపోదాం, స్వామికి ఏం చెప్పక్కర్లేదు ఎందుకు అనుకుని, ఆయన ఏం చెప్ప స్వామికి ఏం చెప్పకుండా వాళ్ళంతా వాటిని అన్ని రెడీ అయిపోయి తలదూకొని రెడీ అయిపోయి స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి దగ్గర కాకపోతే ఈ విషయం అంతా కూడా అప్పట్లో ఉన్న రిజిస్ట్రార్ సార్కి తెలుసు. ఆయన ఏం చెప్పగలరు, ఆయన కూడా ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి దగ్గర కూర్చుంటూ చూస్తున్నారు, ఇదంతా జరుగుతున్న కథ అంతా చూస్తున్నారు. చూస్తే ఈ లోపల స్వామి రావడం, కూర్చోవడం, ఈ పిల్లల్లో ఒకళ్ళు రావడం, చక్కగా తలదూకొని మంచిగా టిప్ టాప్ గా రెడీ వచ్చి స్వామి దగ్గరికి వచ్చేసరికి స్వామి స్వామి స్వామి అని దండం పెట్టుకుంటూ వచ్చారు. స్వామి కూడా అంతే ఉత్సాహంతో, బంగారు చెప్పు చెప్పు ఏమైంది ఏమైంది ఏం చేయగలను ఏం చేయగలను అని లేచట. లేచి మాట్లాడడం అంత జరిగింది. వీళ్ళు వెళ్ళిపోయారు, స్వామి కూడా కూర్చున్నారు. కాకపోతే ఈ రిజిస్ట్రార్ గారికి ఏం అర్థం కా, స్వామి మీకంతా తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలుసు, కాకపోతే వాళ్ళు చేస్తుంది కరెక్ట్ కాదు, వాళ్ళేమో దొంగదనాలు పెడుతున్నారేమో అనిపిస్తోంది, కాకపోతే మీరెందుకు అట్లా బిహేవ్ చేశారంటే, స్వామి ఉన్నారు మరి వాళ్ళు నాటకం చేసినప్పుడు నేను నాటకం చేయాలి కదా బంగారు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, మనం ఏ రకంగా స్వామిని భావిస్తే, ఏ రకంగా మనం స్వామికి శర్మ నట్టు కోరితే, ఏ రకంగా మనం దండం పెట్టుకుంటే స్వామి కూడా మనకు అట్లానే రియాక్షన్ ఇస్తారు. దొంగదనాలు పెడితే స్వామి మనకు కూడా దొంగ దీవెనలు ఇస్తారు. అలా అన్న ఎంతవరకు నిజం నేను చెప్పలేను, దొంగ దీవెనలు అనేది ఉండదు. బట్ ఆన్ ఎ వెరీ లైటర్ నోట్, మనం ఎట్లా యాక్ట్ చేస్తే స్వామి కూడా మనకి అట్లాగే రెస్పాండ్ అవుతారు. సో అలాగే
0: స్వామి అంటారు కదా, నమ్మక చెడిన వారు ఉన్నారు కానీ నమ్మి చెడిన వారు ఎవరు లేరు లేరు ఉండరు. చాలా బాగుంది.
2: ఈ రోజు ఈ ఆరాధన మహోత్సవం రోజు మనం స్వామిని ఆరాధిస్తున్నాం, స్వామిని తలుచుకుంటున్నాం. సో ఇంగ్లీష్ లో ఏమంటారు, బెస్ట్ వే టు లివ్ ఇస్ టు చెరిష్ ద మూమెంట్స్. అంటే ఆయన మనకిచ్చిన అనుభూతుల్ని, ఆయన మనకిచ్చిన జ్ఞాపకాలని తలుచుకుంటూ మనం స్మరిస్తూ ఆయన్ని తలుచుకుంటూ ఉంటే అదే మనకి అదో రకమైన ఆరాధన. సో అంతకంట ఎక్కువ మనం బహుశా ఏమి చేయలేమేమో. సో ఈ రకంగా ఆలోచిస్తుంటే ఇప్పుడు మనకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అవి మనం పంచుకుందాం, మనం కూడా తెలుసుకుందాం.
0: సో ఆనందవర్ధన్, నువ్వు స్టూడెంట్ గా జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మనకి స్వామి చెప్పినవి ఎన్నో ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మనకి అన్ని మనం ఫాలో చేయాలా, ఏది ఫాలో చేస్తే స్వామి హ్యాపీగా ఉంటారు, ఇది అది ఎన్నో క్వశ్చన్స్ డౌట్స్ మన మైండ్ లో కదులుతూ ఉంటాయన్నమాట. అండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం దాని మీద చాలా ఫోకస్ పెట్టము, కానీ ఆ ప్రాసెస్ గుండా మనకి ఎంతో లెర్నింగ్ వెళ్తూ ఉంటుంది అనమాట. అలా జరిగిన ఏదైనా ఇన్సిడెంట్ నీ పర్స్పెక్టివ్ టువర్డ్స్ స్వామి, స్వామి తాలూకా ప్రిన్సిపల్స్ నీలో ఎట్లాగా అట్రాక్ట్ అయ్యి అనేది చెప్తావా?
3: సాయిరామ్, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అంటారు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మనం చేసిన ప్రతి పని చివరికి చేరేది భగవంతుణ్ణి. నువ్వు ఒక నదికి త్రోవ లాంటి వాడివి, నది నీలోంచి వెళ్తుంది, నువ్వు నది కాదు. ఇది మనం తెలుసుకోవాల్సిన మొదటి అనుభూతి, లేకపోతే మొదటి సందేశం. నాకు 2011లో నేను ఎప్పుడైతే 11th క్లాస్కి ఇక్కడ జాయిన్ అయ్యానో, గ్రామ సేవ అనేది అప్పటి వరకు ఒక మహోన్నతమైన సేవా కార్యక్రమంగానే నా మనసులో ఉండిపోయింది. కానీ దాంట్లో ఒక భాగంగా ఒక విద్యార్థిగా దాంట్లో పాల్గొనడం అనేది అప్పటిదాకా తెలియదు. మొట్టమొదటిసారి ఎప్పుడైతే పాల్గొన్నానో చివరి రోజున ఒకళ్ళింటికి వెళ్ళడం జరిగింది. చిత్రావతి రోడ్లో ఒకళ్ళింటికి వెళ్లి ఆవిడ గుమ్మం తట్టి, అమ్మ స్వామి ప్రసాదం పంపించారు, గిన్నె ఏదైనా ఉంటే తీసుకురండి, తీసుకుందరు గాని అన్నాను. వచ్చిన ఆమె ఈ మాట వినగానే వేరే స్పందన ఏం లేదు, కంటి నుంచి నిరంతర ధార. మర్చిపోతారు అనుకున్నాను, స్వామి మరవరు, స్వామి మీ రూపంలో వచ్చారు. ఇప్పటికీ ఆ వాక్యం తలుచుకుంటూ ఉంటే నా ఒళ్ళు జలదరిస్తుంది. అప్పుడు నాకు ముఖ్యమైనది ఒకటి అర్థమైంది, అడవి లోపలున్న ఆకాశమునున్న, పట్టణముననున్న పల్లెనున్న, కుట్ట మీదనున్న నట్టేటనున్నను మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అన్న ఈ సత్యం ఒకటి గుర్తొచ్చింది. రెండవది ఏంటంటే, చెయ్యుటకు నేనెవ్వరు, చరాచరమంత నీ చెక్కు చేతల నుండే, అంతరంగుడవై ఆనందరూపుడవై వ్యాపించి ఉన్న నీవే కర్తవు కర్మవు క్రియవు, ప్రణమిల్లుతునో సాయి నీ చరణములకు. ఈ రెండు విషయాలు ఇప్పటికీ నా మనసులో ఇమిడికృతం అయ్యాయంటే స్వామిచ్చిన ఆ గ్రామసేవ ఛాన్స్ వల్లే. స్వామి నుంచి నేర్చుకున్న లెర్నింగ్ ఓన్లీ స్వామి ఇన్స్టిట్యూట్కో లేకపోతే పుట్టపర్తి ప్రాంగణంకో పరిమితం అవ్వదు. వన్స్ ఎ సాయి స్టూడెంట్ ఆల్వేస్ ఎ సాయి స్టూడెంట్ అంటారు. సో ఎక్కడికి వెళ్తున్నా, ఏది చేస్తున్నా, స్వామి నీకు ఏదైనా నేర్పించాలనుకుంటే ఎలాగైనా నేర్పించగలరు, ఎలాగైనా చూపించగలరు. దీనికి ఉదాహరణగా 2014లో నేను బృందావన్ క్యాంపస్లో బీకామ్ చదువుతున్నప్పుడు దీపావళి సెలవులకి ఇంటికి వెళ్లడం గురించి నేను కేఆర్పురం స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను బెంగళూరులో. అయితే ట్రైన్ వచ్చే పావు గంట ముందు బయటకు వెళ్లి తినడానికి ఏమైనా కొనుక్కుందామని స్టేషన్ బయటకు వెళుతూ ఉండగా ఒక తోటి విద్యార్థి వచ్చి, నా టికెట్ ఉంది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, స్టేషన్ బయటకు వెళ్తున్నావు కదా, బయటకు వెళ్లే దారిలోనే కౌంటర్ ఉంది, దీన్ని కన్ఫర్మేషన్ చేసుకుని వస్తావా అని టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక చేతిలో వాలెట్ ఉంది, ఇంకో చేతిలో టికెట్ ఉంది. సరే అని ఆ హడావిడిలో వాలెట్ నేను నార్మల్ గా పెట్టే పాకెట్ లో టికెట్ పెట్టేసి టికెట్ ఇంకో పాకెట్ లో వాలెట్ పెట్టి ముందుకు వెళ్లిపోయాను. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి స్టేషన్ కవతల దిగ్గానే చూసుకుంటే వాలెట్ ఉంది, టికెట్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి, పావు గంటే ఉంది ట్రైన్ రావడానికి, మొత్తం దారంతా వెతికాను, ఇంకా తిండి లేదు ఏం లేదు, మొత్తం దారంతా వెతికాను, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ అన్ని వెతికేశాను, ఎక్కడ కనిపించట్లేదు. అనిపించింది ఎవడో జేబు దొంగ చూసుంటాడు, అంతవరకు వాలెట్ అక్కడ ఉంది, ఇప్పుడు వాలెట్ మార్చేసరికి వాలెట్ అక్కడే పెట్టాను అనుకుని టికెట్ తీసుకుంటాడు అనుకున్నాను. సరే అయిపోయింది, అంటే నీకు కావాల్సిన జస్టిఫికేషన్ నీకు వచ్చేసింది. కానీ ఆ విద్యార్థికి అలా చెప్తావు, ఏమని చెప్పగలవు నువ్వు? లౌకికంగా అయితే మనం దులుపుకొని వెళ్ళిపోవచ్చు, చూడరా నేను ఇలా పెట్టుకున్నాను జేబులో, కానీ ఎవరు తీశారు, నా తప్పేం లేదని మామూలుగా మనం వ్యావహారికంగా దులుపుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఏమైందో తెలియదు, ఆ మూమెంట్ లో నాకనిపించింది, లేదు వీడికి టికెట్ వచ్చేలా చెయ్యాలి. అంటే ఒకటి, వాడు తోటి విద్యార్థే, కానీ టికెట్ నా చేతిలో పెట్టాడు. పోయింది ఎలా పోయింది అది వేరే విషయం, కానీ వాడు పాపం ఏదో ఇప్పుడు టికెట్ లేకుండా వాడు ఎలా ప్రయాణిస్తాడు? నాకంటే టికెట్ ఉంది, చాలా మందికి టికెట్ ఉంది, వాడికి టికెట్ లేకుండా ఎలా ప్రయాణిస్తాడన్న ఒక బాధ, ఒక ఆందోళన. ఈ లోపల ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేశాను, ఈ విద్యార్థిని వెంట పెట్టుకుని టీటీ దగ్గరికి వెళ్ళాను. ఆ టీటీకి అదో రకమైన కోపం, వెళ్ళి అయ్యా ఇలా టికెట్ పోయింది, మీరు మీ చార్ట్లో ఈ పలానా పేరు చూసి చెప్పగలరా ఎవరితో అంటే, 100 మంది ట్రైన్లో ఉంటారయ్యా, నేను ఎందుకు చెప్పాలి, ఇలా మాట్లాడుతున్నాడు. 6 సార్లు 8 సార్లు అడిగాను అతన్ని, కొంచెం చూసి చెప్పండి, మీరు చూడకపోతే నేనైనా చూస్తాను, కనీసం లిస్ట్ ఇవ్వండి, అండి ఆ రూల్స్ ఒప్పుకోవు, పోనీ ఫైన్ ఏదైనా ఉందా ఏమైనా కట్టాలంటే 2000 అవుతుంది, కడతావా, ఇలా మాట్లాడుతున్నాడు అండి. ఏం చెప్తాం, మనకేమో ఇక్కడ ప్రేమగా సాయిరాం ఉన్నా సాయిరాం అక్క ఇలా మాట్లాడడం అలవాటు, ఉన్నట్టుండి బయటికి వెళ్ళి అలా ఒక్కసారి అంత దురుసుగా మాట వినేసరికి నాకు నోటి నుంచి మాట కదలట్లేదు అనమాట. చూసే వాళ్ళందరికీ ఏంటి అబ్బాయి పాపం ఎంత వెనకాతల పడుతున్నాడు ఏంటి అర్థం కావట్లేదు. ఈ లోపల ఒక నార్త్ ఇండియన్ ఒక ఆయన వచ్చి ఉన్నట్టుండి చూసి ఏమైందయ్యా, హిందీలో అడుగుతున్నాడు అనమాట, ఏమైందయ్యా ఎందుకు అతను వెనకాల అంతలా పడుతున్నావు, ఏం టికెట్ పోయిందా అంటే, ఉనండి టికెట్ పోయింది బస్తు కోసం ట్రై చేస్తున్నా అంటే, 2000 ఏదో ఇచ్చేయచ్చు కదా అంటున్నాడు. అంటే సరే ఇచ్చేస్తానండి, అది ప్రాబ్లం కాదు, వినే ధోరణిలో లేడు వాడు, ఏం చేయను ఆయన వినే ధోరణిలో లేడంటే, సరే మరి టికెట్ పోయింది ఇప్పుడు ఏంటి ఎక్కడ ఉంటున్నావు నీ లగేజ్ ఏదంటేనేమో, నా లగేజ్ నా కంపార్ట్మెంట్ లో ఉందండి. టికెట్ పోయిందంటున్నావు కంపార్ట్మెంట్ అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, లేదండి నాకు టికెట్ ఉంది నా ఫ్రెండ్ది టికెట్ పోయింది అంటే, అతనికి నోటి నుంచి మాట రావట్లేదు. ఫ్రెండ్ సరే ఫ్రెండ్ తిరుగుతాడు, అతని ధోరణి ఎలా ఉందంటే, ఫ్రెండ్ వాడి టికెట్ కోసం వాడెత్తుకోవచ్చు కదా నీ దగ్గరికి ఎందుకు రావాలి అన్నట్టుంది. చెప్పాను ఇలా పోయింది టికెట్ ఇలా అయింది ఇదంతా అయిందంటే, ఇంకా అతనికి నమ్మకం కుదరట్లేదు అనమాట, వాడి టికెట్ నీ ద్వారా పోయింది కానీ నువ్వు పోగొట్టలేదు, ఎవడో తీసేశారు నీ జేబులోంచి, దానికి నువ్వెందుకు ఇంత బాధ్యత వహిస్తున్నావు అన్న ముఖంలో అతనికి ఆ రకమైన ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది నాకు. ఇంకా అతనికి నోటి వెంట మాట రావట్లేదు, నేనేం చేయాలో తెలియక నమస్తే అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ నాకు ఒక చిన్న సందేశం ఏంటంటే, మనం అవతలాల పట్ల పడే కన్సర్న్ కేర్ అన్నది సత్యసాయి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఒక భాగం. ప్రతి ఒక్కళ్ళు ఒక సోదర సోదరి మండల భావంతో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన కుటుంబమే అన్న ఒక వసుదైవ కుటుంబకం అన్న ఒక భావన ఏర్పడుతుంది. సరే ఇదంతా జరుగుతూ ఉంది, ఈ లోపల ఏమైందంటే, ఇంకా అడిగాను, ఇంకో 2 సార్లు అడిగాను, ఇంకా అతను తిట్టని తిట్టి తిట్టకుండా తిట్టండి నన్ను, ఏం చేయాలో తెలియట్లేదు, దిక్కుచోతని స్థితి అనమాట. ఏదో కంపార్ట్మెంట్ లో రాత్రి 12:30 ఆ టైంకి, నేను ట్రైన్ ఎక్కింది 8 గంటలకి, 8 గంటల నుంచి 12:30 వరకు అతని వెనకాల పడుతూనే ఉన్నాను, అతనేమో ఫుల్ జాడించాడు నన్ను,
0: అది కూడా మీ ఫ్రెండ్ టికెట్ కోసం
3: జాడించి పెట్టేసరికి ఏ కంపార్ట్మెంట్ లో ఉన్నానో తెలియదు, ఎక్కడున్నానో తెలియదు, ట్రైన్ ఎక్కడుందో కూడా తెలియదు, ఏదో ఒక బర్త్ ఎడ్జ్ను కూర్చొని ఇంకా తల చేతిలో పెట్టుకుని, స్వామి ఏంటవుతోంది నాకు, ఎందుకు ఈ పరిస్థితి అని ఆలోచన. ఈ ఆలోచన వచ్చిందో లేదో పక్క నుంచి హిందీలో క్యా హువా భయ్యా అని ఒక మాట, ఏమైంది ఏమైంది తమ్ముడు అని ఒక మాట. అంతవరకు అంత బీభత్సమైన భాష వినేసరికి, ఇంత నెమ్మదిగా ఒకళ్ళు అడిగేసరికి నాకు నోటి వెంట వెంటనే మాట రాలేదు. ఏం లేదు, నా టికెట్ ఒకటి పోయింది, దానికోసం టీటీ వెనకాతలు పడుతున్నానంటే, వెంటనే అతను పక్క కూపులో నా భర్త్ ఒకటి ఉంది, నేను వాడట్లేదు, మీరు వెళ్ళి రాత్రికి పడుకోండి అన్నాడు. ఇదేంటి ఇలా అంటున్నారని, ఎక్కడుందని నేను ఏంటి అని చూసేసరికి, మనం లోవర్ బర్త్లకి రెండింటి మధ్యలో ఒక చిన్న బల్ల లాంటిది ఉంటుంది, మామూలుగా మనం అల్పాహారం గానీ రాత్రి భోజనం గానీ అవన్నీ అక్కడ తీసుకుంటూ ఉంటాం, అలాంటి దాని మీద ఒక చిన్న ధోవతి కట్టుకుని కూర్చున్నాడు అతను. ఒంటి మీద ఆ ధోవతి తప్ప ఇంకేం లేదు. అతనికి ఇరువైపులా తల్లిదండ్రులు, అతని తల్లిదండ్రులు పడుకున్నారు, చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ తండ్రి రాత్రంతా దగ్గుతూనే ఉన్నాడు, పాపం ఆ తండ్రికి సేవలు చేయడానికి తను అక్కడ కూర్చొని రాత్రంతా అక్కడే ఉన్నాడంట. నేను వెళ్లే సమయంకి 12:30 అయింది, అతనంతా అక్కడే ఉన్నాడు. అయితే నేను ఇలా అతను వెళ్లి పడుకో అనేసరికి నాకు ఒళ్ళు ఒక్కసారి జలదరించింది. వెంటనే చెప్పాను, అయ్యో వద్దులేండి, మీకెందుకు శ్రమ, ఎందుకు శ్రమ మీకు అన్నయ్య అంటే హిందీలో అన్నాను అనమాట. నహి భయ్యా హమ్ కహీ ఆర్ దేఖ్ లేంగే అంటే అతను వెంటనే హిందీలో చెప్పాడనమాట, భయ్యా కహతే హో ముజే, భాయ్ కెలియే తో ఇత్నా కర్ సక్తా హూ, అన్నయ్య నువ్వు పిలుస్తుండగా ఒక తమ్ముడికి మాత్రం చేయలేనా అని అతను అన్నాడండి. ఆ అన్న మాటకి నాకు కన్నీళ్లు తప్ప ఇంకా వేరే మాట రావట్లేదు. సరే తేరుకొని, టికెట్ నా కోసం కాదండి, మా ఫ్రెండ్ టికెట్ ఇది పోయింది అంటే, సరే అతను నా తమ్ముడే, అతన్ని వెళ్ళి పడుకోమను అన్నాడు. ఇది అన్నాడో లేదో మరుక్షణం ఏటీటీ అయితే నేను అప్పటిదాకా తిడుతున్నాడో పిలిచి, బాబు ఏమైందమ్మా అన్నిసార్లు వచ్చావు నా దగ్గరికి అని చాలా ప్రేమగా చాలా ఆప్యాయతతో మాట్లాడడం మొదలెట్టాడు. చెప్పాను, మళ్లీ చెప్పా అతనికి నా గోడంతా, ఇలా అయిందండి, ఇది నా బాధ అంటే, సరేనమ్మా నా స్టేషన్ అయిపోయింది, ఇక్కడతో నా స్టేషన్ నా పరిమితి అయిపోయింది, నేను దిగిపోతున్నాను, నెక్స్ట్ స్టేషన్ లో కొత్త టీటీ ఎక్కుతాడు, అతను ఎక్కిన వెంటనే నువ్వు ఫైన్ ఏదో కట్టేసి ఆ టీటీ అతను టికెట్ ఇచ్చేస్తాడంటే, నేను అడగక్కర్ లేకుండానే ఈ టీటీ దిగడం, ఆ నెక్స్ట్ టీటీ ఎక్కి మొదటి వ్యక్తి నన్ను చూడడం, అతనే వచ్చి నన్ను అడగడం ఏమైందయ్యా ఏంటి నీ బాధ అని నేను చెప్పడం, 2,000 అఫీషియల్ ఫైన్, ఇతను పక్క ఒక సర్కారీ భాషలో చెప్పాడనమాట, 2,000 అఫీషియల్ ఫైన్ అయ్యా కట్టండి అన్నాడు. ఆ రెండో అతను, ఆ 2,000 ఉంది కడతావేంటి అన్నట్టు మాట్లాడాడు. ఆ మాట తీరు తేడా కూడా నాకు ఇప్పటికి గుర్తు, 2,000 కట్టడం, 10 సెకండ్లలో ఇతను ఆ టికెట్ ఇవ్వడం, అతను నా స్నేహితుడు తన భర్త్కి వెళ్ళిపోవడం కొత్త భర్త్కి, నేను తిరిగి నా కంపార్ట్మెంట్కి వెళ్ళి పడుకోవడం, ఇదంతా చూస్తుంటే జస్ట్ ఫర్ మీ ఆ అనుభూతి కలగడం కోసం, అంటే సర్వీస్ చేయడానికి ముక్కు మొహం తెలియనక్కర్లేదు, జస్ట్ ఆ వసుదైవ కుటుంబకం అనే భావన ఉంటే చాలు, అదొక్కటే నిన్ను ఎక్కడిదాకైనా తీసుకెళ్తుంది అన్న అనుభూతి కోసమా ఇదంతా స్వామి నా కోసం క్రియేట్ చేశారు అనిపిస్తుందండి.
0: అంటే నువ్వు సేవ చేయడానికి కేవలం స్వామి భక్తుడివే కావనక్కర్లేదు, అసలు ఆ మనిషిని తల్లిదండ్రులకి సేవ చేస్తున్నాడు అన్న ఒక పాయింట్ ని మనం చూస్తే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, తల్లిదండ్రులను సంతోష పెట్టిన వాడు భగవంతుడిని సంతోష పెట్టినంత పని చేస్తున్నాడు అని స్వామి ఎప్పుడు చెప్తారు. మరి అతను కూడా స్వామి భక్తుడు అనేటంలో ఏమాత్రం సంశయం లేదు, అతను కూడా స్వామి తాలూకా సందేశాన్ని మనందరికీ పంచాడు ఆ రోజు.
2: ఇప్పుడు ఈ గణేష్ బ్రదర్ చెప్పినట్లు, ఎప్పుడైతే మనం సాయి స్టూడెంట్, ఇప్పుడు ఆనంద్ కూడా అదే చెప్పాడు, వన్స్ వీఆర్ సాయి స్టూడెంట్, వీఆర్ ఎ సాయి స్టూడెంట్ ఫర్ లైఫ్ టైం. కాకపోతే స్వామి ఎన్నోసార్లు చాలా క్లియర్ గా కూడా చెప్పారు, సాయి స్టూడెంట్ ఒకటి, ఇంకోటి యూనివర్సిటీ స్టూడెంట్. ఇప్పుడు పిల్లలు చాలా మంది చేరుతారు యూనివర్సిటీలో, ఒకసారి ఒకనకప్పుడు స్వామి అన్న మాటలు ఇవి అంటే, మీరందరూ యూనివర్సిటీ స్టూడెంటే, కాకపోతే మీరందరూ స్థాయి స్టూడెంట్ అవునా కాదని నేను డిసైడ్ చేస్తాను. అవన్నీ ఎట్లా వస్తాయంటే, మీరు చేసే పనులు బట్టి, మీరు నడిచే బాట బట్టి, మీరు ఎంత స్వామి చెప్పింది మనం ఎంత తూచా తప్పకుండా చేస్తాము, ఎంత బాగా చేస్తాము, అది మనకి అర్హత ఇస్తుంది. వెదర్ వీఆర్ సాయి స్టూడెంట్సా కాదా అనేది అది డిసైడ్ చేయగలిసింది ఓన్లీ స్వామి, మనకు మనం అన్నేసుకోవడానికి లేదు. కాకపోతే మనం ఏంటంటే అవగాహనతో మనం స్వామి చెప్పింది చేయడం, స్వామి మనకి నేర్పించిన అన్ని కూడా చూసుకుంటూ చేసుకుంటుంటే ప్రాబ్లీ అప్పుడు మనకి సాయి స్టూడెంట్ అనే అర్హత వస్తుందేమో నేను భావిస్తాను. ఇట్లాగే ఎన్నో ఇప్పుడు ఆనంద్ చెప్పినట్లు, గణేష్ బాబు చెప్పినట్టు బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఇప్పుడు చాలా పిల్లలు కూడా ఉంటారు, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వినొచ్చు మనం.
0: ఒకసారి మనం బృందావన్ క్యాంపస్ లో తన బీకాం చేస్తున్నటువంటి వంశీ తను పంచుకున్న అనుభవం గురించి విందాం.
4: వంశీ సారం, నా పేరు సాయివంశీ కృష్ణ, నేను స్వామి ఇన్స్టిట్యూషన్ లో బృందావన్ క్యాంపస్ లో బీఎస్సీ ఫిజిక్స్ 3rd year చేస్తున్నాను. నేను 2003లో మా అమ్మ నన్ను ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేసింది, ఆ తర్వాత ప్రైమరీ స్కూల్లో, హైయర్ సెకండరీ స్కూల్లో, ఇప్పుడు ప్రస్తుతం బృందావన్ క్యాంపస్లో 15 ఇయర్స్ చదివానమాట. నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు స్వామి అంటే మాకంటే అందరు స్వామి దేవుడు అని చెప్పారు చిన్నప్పుడు, కానీ స్వామి అంటే థర్స్డే సండే మందిరానికి వెళ్తాం, మాకు చాక్లెట్లు ఇస్తాడు, అంటే సమ్మర్ అయితే మ్యాంగోస్, వాటర్ బెలూన్స్ పంపించాను, ఆయన స్వామి అంతే అంతే, అదే కాన్సెప్ట్ మాకు. అలాగే పెద్దలగిన తర్వాత చెప్పేవాళ్ళు స్వామి ఓమ్ని ప్రెజెంట్ ఓమ్నిషియన్, చాలా సంవత్సరాలు వరకుంటారు, సో మాకు ఆశ ఉండేది మేము పెద్దగా అయినాక స్వామి దగ్గర నుంచి ఈ ఆర్తి ఛాన్స్, రోజ్ ఛాన్స్. కానీ సడన్ గా నా 8th standard లో స్వామి మహాసమాధి తీసుకున్నా అనమాట. సో అప్పుడు సడన్ గా ఒక అర్థమయ్యలేదు, స్వామి మీరు మహాసమాధి తీసుకోగలుగుతారు, యు ఆర్ ఆల్ నోయింగ్, ఓమ్ని ప్రెజెంట్ అన్నప్పుడు మీకు సమాధి ఏంటి, అలా ఒక డౌట్ ఉండేది. ఆ టైంలో చాలా మంది చాలా చాలా ఫిలాసఫీలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు స్వామి హ్యాస్ టేకన్ ద బ్యాక్ సీట్, మనం ఫ్రంట్ సీట్ తీసుకోవాలి. ఆ డౌట్ వచ్చేది, స్వామి నిజంగానా, ఇప్పుడు మేం చేయాలా మీ పని, అలాంటి థాట్స్ కూడా వచ్చేవి. కానీ తర్వాత ఏం అర్థమైందంటే స్వామి హ్యాస్ నాట్ టేకన్ ద బ్యాక్ సీట్ అలా ఏం లేదు. ముందు ఏంటంటే మనం, అంటే మనం ఆలోచిస్తే ఒక కార్లో వెళ్తున్నట్టు ముందు మనకు డ్రైవర్ ముందు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఒక ట్రైన్లో వెళ్తున్నాం, మనకు డ్రైవర్ కనిపించట్లే, అంతే అనేసి మనకు ట్రైన్లో డ్రైవర్ కనిపించట్లేదు అని ట్రైన్ దిగేస్తామా? లేదు కదా. సో అంతే, ఇప్పుడు స్వామి మనకు కనిపించట్లేదు కానీ అన్ని చోట్ల ఉన్నారు. సో ఇలాంటి అంటే చిన్నగా ఉన్నప్పుడు అందరూ, సో ఇప్పుడు స్వామి గ్రాట్యూడ్ చూపించాలంటే మనం ఏం చేయాలి, ఇన్ని సమస్యలు ఉన్నావు ఏం చేయాలి, వీ వాంట్ ప్లీజ్ స్వామి, స్వామిని ఆనందం సంతోషపెట్టాలి అని చెప్పేవాళ్ళం. సో ఎలా సంతోషపెట్టాలి అంటే అందరం చెప్తాం, వీ హ్యావ్ టు ప్లీజ్ స్వామి, గ్రాటిట్యూడ్, గ్రేట్ఫుల్నెస్. కానీ డౌట్ వచ్చేసామి ఏం చేయాలి అలా అనేసి. సో మా ఫ్రెండ్ ఒక అతను రీసెంట్ గా చెప్పాడు, జస్ట్ డైరెక్ట్ గా అక్కడ స్వామి సమాధి ముందు నించుంటేనే స్వామి చెప్పాడు, లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అంతే అవి చాలు. సో ఏం పెద్ద పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇది ఒక చాలా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ద్వారా స్వామి బాగా నేర్పించారనమాట. జస్ట్ ఒక 5 డేస్ అగో మేము బృందావనంలో ఉన్నాం. బృందావనంలో ఉన్నప్పుడు నాకు ఒక 2 ఫ్రెండ్స్తో గొడవ అయింది. సో నేను వాళ్ళతో మాట్లాడట్లేదనమాట. అలా అనేసి నేను ఒక రోజు అలా వెళ్తుంటే వాళ్ళిద్దరు పైనుంచి కిందకు వస్తున్నారు, స్టెప్స్ నుంచి దిగి వస్తుంటే ఒక అతనికి కాలు కొంచెం ట్విస్ట్ అయింది, ఇంకో అతను అతనికి హెల్ప్ చేస్తున్నాడు. నేను అక్కడ ఏం ఆలోచిస్తున్నాను, వీళ్ళిద్దరితో నేను మాట్లాడట్లే, వీళ్ళిద్దరు వస్తున్నారు, హెల్ప్ చేసే అతనితో మాట్లాడట్లే, ఇంజరీ అతనితో కూడా మాట్లాడట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు నేను అనుకున్నాను, నేను వెళ్ళిపోతే ఏం పర్లేదు కదా, వాళ్ళు చూడలేదు, వాళ్ళు ఏమనుకుంటారు, పర్లేదు, ఎలాగో మాట్లాడలేదు కదా. అప్పుడు అనుకున్నాను వన్స్ ఇన్ వైల్ వస్తుంది ఆపర్చునిటీ సర్వ్ చేయడానికి ఎవరికైనా, పర్లే మాట్లాడలేకపోతే ఏంటి, నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ హెల్ప్ చేస్తున్నాను సరే అనేసి అప్పుడు జస్ట్ వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడలేదు, జస్ట్ హెల్ప్ చేసి డిస్పెన్సరీకి తీసుకెళ్లాను, ఐస్ ప్యాక్ తెప్పించాను, ఇది చేసాను, ఒక 10 మినిట్స్ అబ్బాయితో కూర్చున్నాను, 15 మినిట్స్ ఎంతా హెల్ప్ చేసిన తర్వాత నేను నా పని చేసుకోవడం కోసం వెళ్ళాను. జస్ట్ అలా కిందకు వస్తున్నప్పుడు బయట బృందావన సాయి రమేష్ హాల్లో రోజు భజన్స్ ప్లే చేస్తారనమాట ఈవినింగ్. సో అప్పుడు నా ఫేవరెట్ భజన్ ఘనగన నీళ్ళ వదన. జస్ట్ నేను అనుకున్నాను స్వామి వాళ్ళతో మాట్లాడలే, అయినా ఏమో హెల్ప్ చేసాను స్వామి, కరెక్టా కాదా అలా అనుకుంటూ వస్తున్నాను. ఆ భజన్ స్టార్ట్ అయింది, నాకేమనిపించిందంటే స్వామి సేవ చేయాలంటే నీకు ఫ్రెండ్స్ వీళ్ళు అలా చూడకూడదు, సేవ ఇస్ జస్ట్ ఆపర్చునిటీ, అంతే చేసేయాలి మనం. సో అలాంటి చిన్న చిన్నవి చేయాలి, స్వామి మన దగ్గర నుంచి పెద్దవి ఎక్స్పెక్ట్ చేయట్లే. సో నేను ఫస్ట్ ఒక చెప్పాను అనాలజీ, ఇప్పుడు ట్రైన్ లాగా అయింది, ఇప్పుడు స్వామి ఈ మొత్తం మిషన్ ఒక ట్రైన్ అయితే. ఇంకోటి ఏం అర్థం చేసుకున్నానంటే నేను, మనం మామూలుగా ట్రైన్లో వెళ్ళినప్పుడు ట్రైన్ ఎవరికోసం ఆగదు, కార్ అంటే వెయిట్ చేస్తారేమో కానీ మనం ట్రైన్లో ఎక్కినా లేకపోయినా ట్రైన్ వెళ్ళిపోతుంది. సో అంతే అనేసి ఈ సర్వీస్ మనకు జస్ట్ ఆపర్చునిటీ, మనం చేయకపోతే వేరే ఎవరైనా చేస్తారు. సో అనుకుని ఒకవేళ ఆ రోజు నేను చేయకపోయింటే ఏమైనా గొప్ప అయ్యేదా, వేరెవరు హెల్ప్ చేసేవాళ్ళు. జస్ట్ ఆ రోజు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. నాకు ఇది ఏంటంటే ఎప్పుడైనా మనకు ఆపర్చునిటీ వస్తే సర్వ్ చేయాలి, ఏదన్నా కానీ చిన్నది పెద్దది. సర్వీస్ చేసేటప్పుడు చిన్నది పెద్దదని లేదు, సర్వీస్ ఇస్ సర్వీస్ అంతే. సో నాకేమర్థమైందంటే స్వామి మెసేజ్ అంటే ఏమంత గొప్ప మెసేజ్, జస్ట్ లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
2: సో శర్మ, ఇప్పుడు నీకు అటువంటిదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్కడైతే మనం ఎట్లా చిన్న చిన్న పనులు, పెద్ద పెద్ద పనులు అందరూ కూడా చేసేస్తారు, అది అందరికీ అనిపిస్తుంది, కాకపోతే డే టు డే లైఫ్ లో చూసుకుంటే కొన్ని కొన్నిసార్లు జీవితంలో చిన్న చిన్నవన్నీ మిస్ అయిపోతుంటాం, ఆ చిన్న చిన్న వల్లే చాలా మనస్పర్ధాలు కూడా వస్తాయి. అటువంటి స్వామి నేర్పిస్తుంది ఇక్కడ మనం కూడా చాలా నేర్చుకుంటే ఏంటంటే చిన్న చిన్న వాటిని ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాటిని ఎట్లా అవగాహనలోకి తెచ్చుకుని వాటిని ఎట్లా మనం చూసుకోవాలనేది కూడా స్వామి చాలా నేర్పిస్తారు. అటువంటిది నీకేదైనా అట్లాంటి ఎక్స్పీరియన్స్, చిన్న పనే కాకపోతే నీ జీవితంలో అది పెద్ద డిఫరెన్స్ తెచ్చి ఎదుటి వాళ్ళు కూడా చాలా సంతోషం కలిగిన అటువంటి అనుభవం ఉంటే పంచుకుంటావా మరి మాతో?
5: తప్పకుండా చెప్తానన్నా. ఇది సుమారు 4 రోజుల ముందు జరిగింది. ఒకరోజు రాత్రి మా హాస్టల్లో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ ట్రీట్ జరిగింది. మేమందరం కూడా హిల్వీ స్టేడియంలో కూర్చుని ట్రీట్ చేసుకున్న తర్వాత తినేసి వెనక్కి హాస్టల్ కి వస్తున్నాం.
2: శ్రోతలకి ట్రీట్ అంటే మా కామన్ భాషలో ఏంటంటే గబుక్మని మీకు అర్థం కాకపోవచ్చు. అందరూ కలిసి ఇయర్ ఎండ్కి ఎలాగుంటుంది, అందరూ ఒక డిపార్ట్మెంట్ లో పనిచేస్తాం, డిస్పెన్సరీ అనగా తర్వాత ఇప్పుడు నారాయణ వనం బోల్ట్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. అంటే ప్రతి డిపార్ట్మెంట్కి 10-15 మంది ఉంటారు. అయితే సంవత్సరం ఎండ్ వచ్చేసరికి ఏంటంటే అందరూ కలిసి కూర్చొని 4 మాటలు మంచి మంచి చెప్పుకుంటూ స్వామి స్మృతులను తలుచుకుంటూ ఏమిటంటే కొన్ని తినే పదార్థాలు తెప్పించుకొని ఫ్రూట్ స్టాల్ అంటే మాకు ఫ్రూట్ స్టాల్ అనేది ఉంటాయి అక్కడిని తెప్పించుకొని అందరూ కలిసి తింటూ మాటలు పంచుకుంటూ ఉంటాం. సో అది మేము అంటాం ట్రీట్ అని, అందరికి అది కన్వీనియంట్ గా ఉంటాం అర్థం చేసుకోవడానికి.
5: సో ఆ రకంగా మేము
3: అంటే సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ అంటామండి వీటిని. అంటే బేసిక్ గా జీవితంలో ఉపయోగపడే పనులను నేర్చుకోవడానికి ఈ డిపార్ట్మెంట్స్ అన్నవి హాస్టల్లో స్వామి క్రియేట్ చేసిన సిస్టమ్ ఇది. సో దీంట్లో స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళు స్వతహాగా వాలంటరీగా వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ పర్టికులర్ పని నేర్చుకుంటారు. అది జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడచ్చు. ఆ డిపార్ట్మెంట్ లో ఒక ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఇయర్ ఎండ్ కి వెళ్లిపోయే ముందు చేసుకునే ఒక చిన్న సెలబ్రేషన్ లాంటిది. అది
2: లైటర్ నోట్లు ఎలా ఉంటుందంటే చదువు ఎలాగో నేర్చుకుంటాం, చదువుతో పాటు ఇప్పుడు డిస్పెన్సరీ అంటే మెడికల్ పని, మెయింటెనెన్స్ అంటే ప్లంబింగ్ కార్పెంటరీ ఎలక్ట్రీషియన్ పని. ఒకసారి మాలో మీ రూమ్ లో అనుకుంటున్నా ఫోన్లే స్వామానికి ఇదే నేర్పించారు కాబట్టి బయటకు ఉద్యోగం రాకపోయేసరికి మందంటే మనం ఏదో మొదలు పెట్టుకోవచ్చు.
0: డబ్బులు సంపాదించడానికి ఏమి ప్రాబ్లం ఉండదు, జీవనోపాధికి
2: కలిగించారు ఆల్రెడీ. శర్మ ప్లీజ్
0: శర్మ.
5: సో మేము ఆ రకంగా ఆ రోజు అదంతా పూర్తి చేసుకుని వెనక్కి హాస్టల్కి వస్తున్నప్పుడు సుమారు రాత్రి 10:30 అలా అయింది. మేము ఇలా హాస్టల్కి వెనక్కి వస్తున్నప్పుడు దారిలో ఈశ్వరంబ స్కూల్ గేట్ దగ్గర ఒక సేవదలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు. అయితే మామూలుగా ఎక్కడైనా సేవదలు ఉంటే ఇప్పుడు మా హాస్టల్లో కూడా సేవదలు ఉంటారు హాస్టల్ గేట్ దగ్గర, వాళ్ళకి మంచినీళ్ళు అలాంటివి కావాలంటే హాస్టల్లోకి వచ్చి తీసుకోవచ్చు. కానీ ఈశ్వరంబ స్కూల్ అలా దగ్గరలో ఆ టైంలో మంచినీళ్ళు వాళ్ళకి ఎక్కడా లేవు కనుక మేము అలాగా పక్క నుంచి వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆపి మీరు స్టూడెంట్స్ అండి అంటే అవునని చెప్పాం. మా చేతిలో ఖాళీ బాటిల్ చూశారు, చూసి మీరు కొంచెం మాకు నీళ్ళు ఇవ్వగలరా అన్నారు. అప్పటికి మా బాటిల్ చేతిలో బాటిల్ ఖాళీగా ఉంది కాబట్టి మీరేమనుకోకపోతే ఒక 10 నిమిషాలు టైం ఇస్తారా, మేము వెనక్కి వెళ్తున్నాం వెళ్లి మళ్లీ ఇస్తామండి అని చెప్పి వచ్చేసాం మేము. అప్పటికి వాళ్ళు అంతకుముందు చాలా మందిని అడిగినట్టు ఉన్నారు, వాళ్ళు చెప్పారు మా దగ్గర కూడా ఖాళీ బాటిల్స్ ఉన్నాయండి నీళ్లు దొరకలేదు అనేసి. మేము హాస్టల్కి వెళ్ళాం. నైట్ ప్రేయర్ ఆ రోజు పడుకునే ముందు ప్రేయర్ చేస్తారు అందరూ. పడుకునే ముందు నాకు అప్పుడు గుర్తొచ్చింది ప్లేట్ కడిగిన తర్వాత ఇలా సేవదలు అడిగారు కదా నీళ్ళు ఇస్తే బాగుంటుంది అనేసి ఆ 2 లీటర్ ఖాళీ బాటిల్ తీసుకెళ్లి చల్ల నీళ్ళు నింపుకొని వస్తున్నాను. వస్తుంటే మా సార్ చూసి వాడాను సార్, ఏమిటి ఎక్కడికి వెళ్తున్నా అంటే చెప్పాను సార్ ఇలా సేవదలు కావాలి అని. వాళ్ళకి పాప నీళ్లు దొరకవు వెంటనే వెళ్ళి ఇచ్చేసిరా అని సార్ కూడా చెప్పారు. అయితే నేను వెళ్లేసరికి సేవదలు వచ్చారు. సైరం ఏంటండి అంటే చెప్పాను మీరు ఇలా ఇందాక నీళ్లు అడిగారు కదండి ఇదిగోండి అని. నేను ఇవ్వంగానే వాళ్ళు ఎంత అంటే వాళ్ళ మొహంలో ఎంత ఆనందం కనిపించిందంటే వాళ్ళు ఇస్తామని చెప్తే సరే అన్నారు కానీ అంత వెంటనే నీళ్లతో వస్తానని వాళ్ళు అనుకుని ఉండరు. వాళ్ళ నీళ్ళు ఇవ్వగానే ఇది ఎండాకాలం రాత్రిపూట మేము ఇక్కడ సేవ చేసినప్పుడు ఎప్పుడైనా దాహం వేసింది నీళ్లు దొరకవు, మేము అడిగిన వెంటనే మీరు గుర్తుపెట్టుకుని తీసుకొచ్చి ఇచ్చారండి అని వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు ఆ రోజు. ఇందాక శ్రీనివాస్ అని చెప్పినట్టు అదేం పెద్ద గొప్ప పని కాకపోవచ్చు, మన హాస్టల్లో ఉన్న నీళ్లే ఒక సీసాలో నింపి వాళ్ళకి ఇచ్చాం. కానీ ఇప్పుడు మా స్వామి కూడా తన జీవితంలో చేసినట్టు స్వామి ఏ సేవ చేసినా కూడా టైంలీ హెల్ప్ అంటారు. ఇప్పుడు స్వామి కూడా అంతే, ఏదన్నా ఊర్లో గనక నీళ్లు లేవని ఎవరో వచ్చి చెప్పడం వెంటనే స్వామి ఇవ్వడం, లేదా బలానా చోట ఆరోగ్యంగా ఇబ్బందిగా ఉందని గానీ. సో సేవ అనేది మనం ఎంత చేసామని కాకుండా ఆ వేళకి వాళ్ళకి అది ఉపయోగపడితే చాలు. అది స్వామి కూడా జీవితం అంతా అదే చెప్పారు. ఇంకొక చిన్న మాట, ఒక 2-3 రోజుల ముందే మా హాస్టల్లో ఎంట్రన్స్ దగ్గర ఒక స్వామి ఫోటో ఉండి ఒక బాక్స్ లో కొన్ని చిట్స్ ఉంటాయి, ఒక్కొక్క చీటి మీద స్వామి ఒక్కొక్క మెసేజ్ ప్రింట్ అయి ఉంటుంది. మొన్న ఒక రోజు వెళ్లి రోజు నేను పొద్దునే వెళ్లి ఒక్కొక్క చిట్ తీస్తాను. మొన్న ఒక రోజు వెళ్లి తీసేసరికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు డూ ద బెస్ట్ వే టు డూ సర్వీసెస్ టు బీ అన్ ఎగ్జాంపుల్ యువర్ సెల్ఫ్ అని వచ్చింది. అంటే ఆ రకంగా స్వామి మనం చూసినట్టయితే మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని స్వామి చెప్పినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది స్వామి సేవకి ఎలా నిలిచారు అని. సో వెన్ ఒకవేళ స్వామి చెప్తున్నప్పుడు యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని స్వామి చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే స్వామి ఎక్స్పెక్ట్స్ దట్ మనం కూడా స్వామి అడుగుజాలలో నడుస్తూ మనంతరం మనం చేతరైన స్థాయిలో చేయగలిగితే అదే మన స్వామికిచ్చే గొప్ప కానుక అన్నట్టు. ఆ చిన్న సంఘటన ద్వారా నాకు ఆ రోజు పడుకునేటప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది. పోనీ ఒక మనిషి దాహం తీరింది వాళ్ళు అంత ఆనందంగా ఉన్నారని నాకు అది గుర్తుండిపోయింది అప్పటి నుంచి మనసులో.
0: శర్మ అద్భుతంగా చెప్పావు. యాక్చువల్ గా మనం థీమ్ ఏం తీసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నప్పుడు క్లారిటీ ఆఫ్ ద థీమ్ నువ్వు చెప్పిన ఈ చిన్న అనుభవం నుంచి నువ్వు మనం ఏం మాట్లాడుకోవాలో అన్న డిస్కషన్, ఎవరు ఈ డిస్కషన్ లో పాల్గొనాలి అన్న డెసిషన్ అన్ని ముందరే అయిపోయాయి. ఎందుకంటే నువ్వు చిట్టిసిన రోజే నువ్వు ఈ డిస్కషన్ కి సెలెక్ట్ చేసేసారు స్వామి. యువర్ లైఫ్ షుడ్ బి యువర్ మెసేజ్ మై మెసేజ్ అని స్వామి అన్నారు కదా. ఒకసారి స్వామి ఒక విద్యార్థితో ఎవరో పాడుతున్నారంట, స్వామి లవ్ ఇస్ మై ఫార్మ్ ట్రూత్ ఇస్ మై బ్రెత్, ఇదే పాట ఇందాక విన్నది, లవ్ ఇస్ యువర్ ఫార్మ్ లవ్ ఇస్ యువర్ బ్రెత్ బ్లిస్ ఇస్ యువర్ బ్రెత్ ఇలా చెప్తున్నారంట, యువర్ యువర్ యువర్ అంటున్నారంట. స్వామి అన్నారు అలా కాదు, లవ్ ఈజ్ మై ఫామ్, అదే పాడండి, వర్డింగ్స్ సేమ్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే వర్డింగ్స్ ని పాడుతూ ఉంటే లాస్ట్ లో ఏమన్నారు, మై లైఫ్ ఇస్ మై మెసేజ్. అంటే మన లైఫ్ కూడా స్వామి లైఫ్ లాగే, అవర్ లైఫ్ షుడ్ బి అవర్ మెసేజ్ ఆఫ్ ప్యూర్ లవ్. సో మనకి స్వామికి భేదం లేదు.
2: ఇప్పుడు చెప్తుంటే గణేష్, నా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. బుక్ చదువుతున్నాను, కాన్వర్సేషన్స్ విత్ సత్యసాయి అని, జాన్ హిస్లాప్ గారు రాసిన పుస్తకం, చాలా ఫేమస్ పుస్తకం, బుక్ స్టోర్స్ లో కూడా మనకు దొరుకుతుంది. అదే కొన్నాళ్ళ ముందు చదివాను, అందులో ఒక ఇంటర్వ్యూ, అదే కొన్ని సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆయన డాక్యుమెంట్ చేసి పుస్తకంగా రిలీజ్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో స్వామిని ఒకసారి అడిగేట, స్వామి మీరు అన్ని చెప్తారు, నాకు అన్ని డెడికేట్ చేయండి, చేసిన ప్రతి పని కూడా స్వామికి అంకితం చేసుకుంటూ చేయాలి, కానీ నిత్యం ప్రతిరోజు చేసే బోల్డ్ పనులు ఉంటాయి, పొద్దున్న లేస్తాం, పడుతూకుంటాం, తలదూకుంటాం, గడ్డం గీసుకుంటాం, బోల్డ్ పనులు ఉంటాయి, అవన్నీ నేను మీకు ఎట్లా సమర్పించగలను, అసలు నిజంగా పాసిబులా కాదా అంటే, స్వామి ఎందుకు కాదు, చాలా పాసిబుల్లే కదా అన్నారు. ఎట్లా అంటే, పొద్దున్న లేస్తావు బంగారు, లేచి పళ్ళుతూకుంటావు, పళ్ళుతూ రెండు భావనలు ఆలోచించు, ఒకటేంటంటే నువ్వు పడుతూకుంటే నీలో ఉన్న స్వామి మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళతో మంచి బ్రెత్ వస్తుంది, బాగుంటుంది, మంచి వాసన వస్తుంది అని ఒక భావన. రెండోది, నువ్వు ఎదుటి వాళ్ళు ఎవరితోనో మాట్లాడితే, అయ్యో నేను మాట్లాడే ఎదుటి వాళ్ళ స్వామి ఉన్నారు కదా, స్వామితో మాట్లాడుతున్నప్పుడు నా నుండి మంచి నోటి మంచి వాసన వస్తుంది, ఆ రకంగా బ్రష్ చేసుకుంటే బాగుంటుంది, ఇది స్వామికి అంకితం. షేవ్ చేసుకుంటే నేను బాగా కనిపిస్తాను కదా, నేను కనిపిస్తే నాలో ఉన్న స్వామి ఎదుటి వాళ్ళకి బాగా కనిపిస్తారు, అదే ఎదుటి వాళ్ళని చూస్తే స్వామితో కూడా మనం బాగా కనిపిస్తాం. మంచి డ్రెస్ వేసుకుంటే అట్లా మనలో ఉన్న స్వామి బాగా కనిపిస్తారు, ఎదుటి వాళ్ళకి కూడా ఏంటంటే స్వామి బాగా కనిపిస్తారు. ఆ రకంగా ప్రతి ఒక్క యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు అని చెప్తుంది. అంటే స్వామి ఎంతో పెద్ద ఫిలాసఫీ, ఎంత చాలా సింపుల్ గా మనకి ఆ ఇంటర్వ్యూ ఎక్స్ప్రెషన్ నుంచి చెప్పారు. అట్లా చెప్పినప్పుడు అదే అనిపిస్తుంటే, ఏదో పెద్ద పెద్ద చేసి అక్కడ చిన్న చిన్న వాటితో అన్ని రిలేట్ చేసుకోవచ్చు, అట్లా స్వామి మెసేజ్ మనం కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు.
0: యాక్చువల్గా మనకి ఒకసారి స్వామి చెప్పినవి మనం ప్రాక్టీస్ లో పెడుతున్నప్పుడు మనకి తెలియకుండానే అది మనలో ఒక భాగం అయిపోతుంది. అది మనకి కొన్నాళ్ల తర్వాత ఇంకొకడు థర్డ్ పర్సన్ వచ్చి చెప్పాలి, అరే నువ్వు ఇలా చేసావురా, బాగుందిరా అంటే అవునా అలాగా అన్న స్టేజ్ కి మనం వస్తాం అనమాట. మనకి తెలియదు ఏం చేస్తున్నాము, బట్ ఇన్వాలంటరీగా స్వామికి అది నచ్చిన విషయమై ఉండాలి అన్న భావన సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఉంటుంది ఎప్పుడు. మరి ఇప్పుడు మనం సాయి శ్యామ్ అని ఒక విద్యార్థి తన అనుభవం పంచుకున్నాడు, దాని గురించి మనం విందాము.
6: సాయిరామ్, నా పేరు సాయి శ్యామ్, నేను బృందావన్ క్యాంపస్ లో బీఎస్సీ ఫిజిక్స్ ఆనర్స్ చేస్తున్నాను. స్వామి మనందరికీ ఇచ్చిన 9-పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఒకటి స్వామి లిటరేచర్ జపం ప్రతిరోజు చేయడం, అది నేను శ్రద్ధగా ప్రతిరోజు పాటిస్తున్నాను. ఈ థర్డ్ ఇయర్ లో నేను రూమ్ లీడర్ గా ఒక రూమ్ లో నన్ను రూమ్ లీడర్ గా పెట్టారు. నేను ప్రతిరోజు స్వామి లిటరేచర్ లేకపోతే జపం ప్రతిరోజు చేసేవాడిని. నేను అనుకున్నాను స్వామి నాకు ఈ 15 సంవత్సరాల్లో చాలా ఎక్కువ చేశారు, కృతజ్ఞతగా కనీసం ఇది నేను చేస్తున్నాను అని. నా రూమ్ లో అందరూ మంచిగానే ఉండేవారు, కానీ కొంచెం ఏదో స్వామి కోసం వాళ్ళు ఏదో చేయాలి అనుకున్నాను. కానీ మా టీచర్స్ చాలాసార్లు చెప్పారు, మీరు లీడర్స్ కానీ మీరు ఎవరిని మార్చకూడదు, మీరు మిమ్మల్ని మార్చుకోండి అది చాలు, మీరు మంచిగా ఉంటే అది చాలు. ఒకరోజు ఒక అబ్బాయి వచ్చి, శ్యామ్ బ్రదర్ నువ్వు ఒక లిఖితనామ జపం బుక్ ఇస్తావా, నేను నీలాగే ప్రతిరోజు రాస్తాను అని. కానీ నేను అప్పుడు చెప్పాను, నువ్వు రాస్తే ప్రతిరోజు రాయాలి, అది ప్రామిస్ చేస్తానే నేను ఇస్తాను అని. సరే బ్రదర్ అలా రాస్తాను అన్నాను. అప్పుడు చాలా ఆనందం వేసింది నాకు, అంటే నన్ను రోల్ మోడల్ గా తీసుకుని తన జీవితాన్ని బాగు చేసుకుంటున్నాడు, అదొకటి. ఇంకా స్వామి నాకు చాలా ఎక్కువ ఇచ్చారు, అంటే ఇలా మంచిగా ఉండడం వలన వేదం ఛాన్స్ ఇచ్చారు, మ్యూజిక్ లో జాయిన్ చేశారు, బ్యాండ్ లో నన్ను తీసుకున్నారు, కాబట్టి ఇలా స్వామి చెప్పారు నీకు వచ్చిన ప్రేమని 10 మందికి పంచమని. అలాగే హాలిడేస్ లో వెళ్ళినప్పుడు అక్కడ మా అమ్మ ఒక బాల్వికాస్ టీచర్ అనమాట, కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ బాల్వికాస్ పిల్లలకి రామాయణం, మహాభారతం, వేదం, భజన్స్ ఇవన్నీ నేర్పించాలి. అక్కడ ఏంటంటే మనం స్వామి స్టూడెంట్ అని చెప్పగానే ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలుస్తుంటాయి అని వాళ్ళ ఉద్దేశం అనమాట. కాబట్టి అలా భజన్స్, రామాయణం, మహాభారతం, వేదం అవన్నీ నేర్పిస్తూ ఉండేవాడిని. అలా 5 సంవత్సరాలు అంటే ఈ థర్డ్ ఇయర్ వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్లి చూస్తే నేను నేర్పించిన స్టూడెంట్స్ వాళ్ళు ఇంకా 10 మందికి జూనియర్స్ కి నేర్పిస్తున్నారు. అది చూసి నాకు ఇంకా చాలా ఆనందం వేసి అలా స్వామి ప్రేమను అందరికీ పంచుకోవడం తెలిసిన తర్వాత ఇంకా చాలా ఆనందం వేసింది సాయి రామ్.
2: సాయి శ్యామ్ చెప్పినట్లు మనం చేసే పని బట్టి కొన్ని కొన్నిసార్లు ఎదుటి వాళ్ళకి చాలా క్యూరియాసిటీ పెరుగుతుంది, అదే ఎందుకు ఇట్లా ఉంటున్నారా వీళ్ళు ఏంటో, చాలా ఏదో డిఫరెంట్ గా ఉంది అని అనిపిస్తుంటుంది. స్వామి కూడా మనం చూస్తే ఇన్స్టిట్యూట్స్ అవనియండి, హాస్పిటల్స్ అవనియండి, మన హాస్పిటల్స్ సత్యసాయి హాస్పిటల్స్, సత్యసాయి ఇన్స్టిట్యూట్ గురించి చాలా మంది ఈ రోజు కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు నిజంగా నేను పిహెచ్డి చేస్తుండగా ఒకసారి కొన్ని కొన్నిసార్లు అవకాశాలు బట్టి బయటకు వెళ్లాల్సి వస్తుంటుంది. అక్కడ నాకు చాలా పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చాను, సత్యసాయి యూనివర్సిటీ ఎక్కడుంది అని చెప్తారు, అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను చెప్తుంటాను, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, నిజంగానా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారా, అట్లాంటి ఎక్కడ ఉందా అసలు, నిజంగా ఉందా అనిపిస్తుంది. అప్పుడు చెప్తాను ఇట్లా ఉంది చూసుకోండి అంటే అప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు. కాకపోతే స్వామి ఇప్పుడు ఏం చెప్పారు, మన యాక్షన్స్ మనం చేసే చేతలు బట్టి మనం చేసే పనులు బట్టి ఎదుటి వాళ్ళు మన గురించి రావాలి, కానీ మనం మన గురించి డబ్బా కొట్టుకోవడం కానీ ఏదో అడ్వర్టైజ్ చేసుకుని మేమంతా నేను ఇంత పని చేస్తున్నాను అంత చేస్తున్నానని అలా టామ్ టామ్ కొట్టుకోవడం అనేది మన ప్రిన్సిపలే కాదు. కాకపోతే ఇవన్నీ ఇక్కడ ఉండగా మనకి అలవాటు అవుతాయి. నిజంగా స్వామిని తలుచుకుని నిజంగా మనం ఆయన ప్రిన్సిపల్స్ పెట్టుకుంటే ఇది మనకు ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోతుంది. సో ఇట్లాగే ఏమైందంటే ఇప్పుడు సాయి శ్యామ్ చెప్పినట్టు మేము హైదరాబాద్ లో కొన్నేళ్ళు ఉండేవాళ్ళం, మా పేరెంట్స్ అక్కడ ఉండేవాళ్ళు. అయితే నేను సమ్మర్ హాలిడేస్ కి అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు ఏమిటంటే నేను రోజు పొద్దున్న లేచిపోయేవాడిని, పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్ళేవాడిని. అయితే మా ఫ్లాట్స్ లో కొందరు కిందకు వచ్చి ఒకసారి అడిగారు, బాబు ఇంత తెల్లవారుజామున ఎలా లేచిపోతాను, తీరా చూస్తే ఆరింటికి నేను బయటకు వెళ్ళేవాడిని, ఇది తెల్లవారుజామున అనుకునేవాడిని. నాకు జనరల్ గా 4:30 5 లేవడం అలవాటు. లేదండి మామూలే మాకు అలవాటే మా హాస్టల్. ఏ హాస్టల్ బాబు, ఇప్పుడు ఏ హాస్టల్ ఇలా నేర్పుతారంటే సత్యసాయి హాస్టల్ ఏంటంటే మా పిల్లలు కూడా కాస్త వచ్చి చెప్పబోయే బాబు మేము చూడాలనుకుంటున్నాం అనేది ఒక రకంగా. అయితే ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే ఒకసారి మాకు పెళ్లికి వెళ్ళాం అనమాట, ఒక పెళ్లి ఫంక్షన్ కి వెళ్తే అక్కడ అందరూ పెద్దవాళ్ళు కూర్చున్నారు 10-15 మంది, నేను అక్కడ కూర్చున్నాను మా అమ్మగారితో కూర్చొని మాట్లాడుకుంటున్నాను. అయితే నన్ను అడిగాను ఏం చేస్తావు బాబు అంటే, అప్పుడు నేను MBA చేస్తున్నానండి అంటే ఎక్కడి నుంచి అని అడిగారు. సత్యసాయి యూనివర్సిటీ అండి, సత్యసాయి బాబా కాలేజ్ అంటే వెంటనే సత్యసాయి బాబా కాలేజా అని కళ్ళగిరి సొంబు. ఇంకా వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారంటే సత్యసాయి బాబా కాలేజ్ వాళ్ళంటే ఇలాగుంటారు అలాగుంటారు, రోజు ధ్యానం చేస్తారు, పూజలు ఆడుకుంటారు, వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉంటారు, వాళ్ళు మద్యపానం చేయరు, సిగరెట్లు తాగరు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. నాకు వినడానికి బాగుంది, నేను చక్కగా వింటున్నాను. అయితే విండో ఎలా అయిందంటే అలా వింటూ మర్చిపోయాయి. ఈ లోపల ఏమైనా కిల్లీలు వచ్చాయి, పాన్లు పట్టుకుని వచ్చారు ట్రేలో, అందరూ ఒకటి ఒకటి ఒకటి తీసుకుంటున్నారు. తీసుకుంటూ నా దగ్గరికి ట్రే వచ్చింది. నిజం చెప్తే నమ్మరా, నేను అలా తీసుకోబోతున్నాను, తీసుకుని వెంటనే ఒక పెద్ద ఆవిడ ఇద్దరు బాబు అతనికి కిల్లి ఇవ్వకండి, అని సత్యసాయి స్టూడెంట్, సత్యసాయి బాబు పిల్లలు కిల్లి 3 కూడా చూడాలనుకున్నారు. నిజంగా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ కిల్లి తీసుకోవాను, ఇంకెలా సాయిరామ్ సాయిరామ్ 2 దండం పెట్టేశాను. ఇంకేంటి ఆలోచిస్తే అదే కూడా నిజంగా నా చెయ్యి కనుక కిల్లి మీద పడుంటే ఏమైందినా నాకు తెలియదు. స్వామి పరువు మనం కాపాడమా లేకపోతే స్వామి మన పరువు కాపాడే నాకు అర్థం అవ్వదు. కాకపోతే అంత రకంగా మనుషులు కూడా తెలిసిన, నిజంగా స్వామిని తెలిసిన వాళ్ళు ఆ రకంగా చూస్తుంటారు. సో మనం చేసే ప్రతి పని, చేసే చిన్న చిన్న పనులు చాలా అంటే బయటకు వెళ్లేసరికి ఎలా ఉంటుందంటే బయట వేసుకునే బట్టలు, వాళ్ళు తిరిగే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందులో పడిపోవడం అనేది చాలా ఈజీ మనకి, అంటే అది బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం నేర్చుకున్నది బయటకు వెళ్ళినప్పుడు ప్రొటెక్టివ్ గా ఉండి మనం కాస్త తెలివి ఉపయోగించి అయ్యో మనకు స్వామి చెప్పారే చేసే ముందు ఒకసారి ఆలోచించేది చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్ గా అది నాకు చాలా పెద్ద లెసన్ ఆ రోజు నుంచి. అంటే అనుకుంటే నేను బయటకు వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు కూడా చాలా జాగ్రత్తగా వేసుకుంటాను, ఎందుకంటే నేను వేసుకుని ఒక రకంగా బట్టలు వేసుకుని వెళ్ళి అక్కడ సత్యసాయి స్టూడెంట్ అని గబుకోని అతనికి స్వామి అంటే ఒక తెలిసినప్పుడు మన ఇమేజ్ తో ఎలాగో వదిలేయండి. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్వామికి ఎప్పుడు చెడ్డ పేరు తేకూడదు, స్వామి పేరు పైకి తీసుకెళ్ళినా తీసుకెళ్ళకుండా కిందకి తీసుకురాకూడదు, ఆ థాట్ తో వెళ్ళాలి. ఇలాంటి చాలా నేర్చుకోవాల్సి వస్తుంటుంది. ఒకసారి
3: శ్రీనివాస్ అన్నయ్య నువ్వు ఇవి చెప్తూ ఉండగా ఒక సత్యసాయి విద్యార్థి నలుగురి మధ్యలో ఎలా నడుచుకుంటాడు అన్న ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొస్తుంది. ఇది నా తోటి విద్యార్థిదే. అతను BBM కంప్లీట్ చేశాక శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ముద్దనహిల్లి క్యాంపస్ లో ఒక ఏడాది బయట MBAకి జాయిన్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు MAకి జాయిన్ అవ్వడం జరిగింది మన ఇన్స్టిట్యూట్ లో. దానికి ఒక ఏడాది ముందు బయట MBAలో చదువుతుండగా విజయవాడలో ఒకరోజు ఉన్నట్టుండి ఎక్కడో ఒక హార్టికల్చర్ ఎగ్జిబిషన్ అవుతుంది, అంటే పూల మొక్కల ఎగ్జిబిషన్. చాలా మంది వచ్చి పూల మొక్కలు అవి కొనుక్కుంటున్నాడు. ఇతను ఏంటా ఇది, మామూలుగా చూద్దాం, అందమైన పూలు అవన్నీ ఉంటాయి కదా అని సరదాగా వెళ్లాడు ఒక నలుగురు స్నేహితులతోటి. వెళ్లి వాళ్ళంతా చూశారు, అంతా బాగుంది, బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసరికి ఆటో కోసం చూసుకుంటున్నారనమాట. ఈ లోపల ఒక పెద్ద ఆవిడ రెండు పెద్ద పూల కుండీలతో ఆటో కోసం వెతుకుతుంది. ఆటో దొరకట్లేదు. ఏమైంది అని ఈ విద్యార్థి చూస్తే, పాపం ఆవిడ మోయలేదు అది, ఆటో వస్తే గానీ ఆవిడ వెళ్ళడానికి లేదు. ఈ లోపల వీళ్ళ స్నేహితులు ఒక ఆటోని పిలిచి, హా మేము వెక్కుతున్నాం నువ్వు రా ఎక్కి వెళ్ళిపోదాం అంటే, కాదు కాదు నేను ఆ పెద్ద ఆవిడకి ఏంటో ఆవిడ పాపం ఆటో లేదు చూసొస్తాను ఏంటో పరిస్థితి అంటే, సరే నువ్వు తర్వాత రా మేము వెళ్ళిపోతున్నా అని వాళ్ళు వెళ్ళిపోయారు ఇతని స్నేహితులు. ఈ అబ్బాయి ఆ పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎక్కడ మీ ఇల్లు, దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే, బాబు ఆటో కోసం వెయిట్ చేస్తున్నా, ఆటో ఏం కనిపించట్లేదు అంటే, సర్లే ఎంత దూరం అమ్మా మీ ఇల్లు అంటే, 4 కిలోమీటర్లు అయ్యా ఇక్కడ నుంచి అంటే, మీరు నడగలుస్తారు కానీ నేను నడవడానికి ప్రాబ్లం లేదయ్యా, ఇది మొయ్యడానికి నాకు అవ్వదు అంటే, నేను మోస్తానమ్మా పదండి వెళ్ళిపోదాం అని ఇతను ఆ రెండు పూలగుండలను చంకనెత్తుకుని 4 కిలోమీటర్లు నడిచాడు. అతనికి మామూలుగా నడక అలవాటు, అతనికి స్వతహాగా నడక అలవాటు,
0: కానీ ఎంత నడక ఒకేసారి
3: రెండు కుండీలతో నడిచి 4 కిలోమీటర్లు వెళ్ళిపోయాడు. ఈ పెద్ద ఆవిడ కూడా వచ్చేసింది. ఆవిడ గుమ్మం దగ్గర ఈ రెండు కుండీలు పెట్టి తలెత్తి చూసేసరికి గుమ్మం దగ్గర స్వామి చిత్రపటం ఉంది. అయితే ఆవిడ, సరే బాబు చాలా థ్యాంక్స్ అమ్మా అంటే, ఇతను వెళ్లే ముందు సాయిరామ్ అండి అని బయటకు అడుగు పెట్టడం మొదలెట్టాడు. వెంటనే ఆవిడ, బాబు నీకు స్వామి తెలుసా అంటే, అమ్మా నేను స్వామి కాలేజీలోనే చదువుకున్నాను, నాది పుట్టపర్తే, అంటే స్వామి స్టూడెంట్ కాబట్టి ఈ మాత్రం జాగ్రత్త తీసుకున్నావు బాబు, ఎంతో మందిని చూశాను ఎవరు సహాయపడతారా అని, ఒక్కళ్ళు రాలేదు, నువ్వు రావడమే కాకుండా 4 కిలోమీటర్లు కూడా మోసుకొచ్చావు, అది స్వామి స్టూడెంట్ అంటే అన్నారు. ఇది ఈ అనుభూతి నాకు అతను చెప్తూ ఉండగా ఒక్కసారి ఫుళ్ళు జలధరించిందంటే నమ్మండి. ఎందుకంటే మనం నడిచే నడత ప్రతి క్షణం స్వామి ఆశయాల్ని, స్వామి మనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించాలి.
2: ఇప్పుడు నువ్వు చెప్తున్న అబ్బాయి గురించి ఇంకో చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. అంటే క్యారెక్టర్ అనేది ఇప్పుడు స్వామి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మనకి క్యారెక్టర్ బిల్డింగ్ మీద, అంతేకాని ఏదో ఇట్లా పై పైన కాకుండా. సో ఈ అబ్బాయి నాకు ఒకసారి ఈ అబ్బాయిని పలుచుకున్నాడు ఏంటంటే, తన కాలేజీలో ఫ్రెండ్స్ ఉండేవారు, చాలా రకాలుగా అన్ని మాటలు అన్ని అవుతుండేవి. ఒకసారి ఏమైందంటే అన్ని మాటలు అవుతున్నప్పుడు ఈ అబ్బాయి మీద ఏవో చెప్పకూడదు అని చెప్పారట. చెప్పి కంప్లైంట్ చేసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాట అబ్బాయి గురించి. అయితే ప్రిన్సిపాల్ అన్నారు, చూడండి ఇంకోల మీద చెప్తే నమ్ముతానేమో కానీ ఆ అబ్బాయి మీద నమ్మను, ఎందుకంటే ఆ అబ్బాయి వచ్చింది సత్యసాయి ఇన్స్టిట్యూట్ నుంచి. సత్యసాయి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలుసు, మీరు వెళ్ళిపోండి. సో సత్యసాయి అబ్బాయిల గురించి ఏం చెప్పకండి, సత్యసాయి అబ్బాయిలు అంటే మీలా కాదు అని. సో ఆ అబ్బాయి అనేవాడు, అనే సత్యసాయి స్టూడెంట్స్ అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, సో మనం అంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలా ఉంటే సత్యసాయి అని పేరు మంది మన పేరు పక్కకు వచ్చేసరికి కాలర్ ఎత్తుకొని ఏదో చెంగు చెంగులు అనుకుంటూ వెళ్ళిపోవడం కాదు. సాయి స్టూడెంట్ పెద్ద రెస్పాన్సిబిలిటీ, యాడెడ్ బెనిఫిట్ కంటే అది రెస్పాన్స్, ఎందుకంటే మనం చేసే ప్రతి అడుగు చేసే ప్రతి పని చాలా మంది చూస్తూ ఉంటారు మనకు తెలియకుండా. సో అక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం చేసే ప్రతి పని కూడా చాలా అవగాహనతో చేసుకుంటూ స్వామిని దృష్టిలో పెట్టుకుని చేయడం అనేది జరగాలని నేను భావిస్తుంటాను. ఒకసారి
0: ఇది ఇలా చెప్తున్నావు ఒక లైటర్ నోట్ లో శ్రోతలందరూ ఒక కొంచెం ఇంత సీరియస్ నోట్ లో మనం అంతా నడుస్తున్నాం కాబట్టి, స్వామి ఇప్పుడు స్టూడెంట్స్ గాని యూత్ గాని దున్నపోతా అంటుంటారు కదా. నాకు నువ్వు చెప్తుంటే శ్రీనివాస్ ఒకే ఒక ఆలోచన కలుగుతుంది, మనందరం ఎక్కడో వీధిని పడి తిరుగుతున్న దున్నపోతలన్నింటినీ తీసి దానికి ఒక వైట్ డ్రెస్ తగిలించి చక్కగా ఒక విభూది పెట్టి దానికి వెనకాల ఒక ట్యాగ్ అంటించి సత్యసాయి స్టూడెంట్ అని పెట్టి పంపిస్తున్నారనమాట. సో ఆ వాల్యూ మనకి ఏదైతే ఉందో ఆ దున్నపోతకు కదంత వాల్యూ, అది వేసుకున్న డ్రెస్ కి, అది పెట్టుకున్న బొట్టుకి, అది వేసుకున్న ట్యాగ్ కి. సో ఆ మూడిటినే కాపాడవలసిన బాధ్యత మనకి ఉన్నదని స్వామి పదే పదే మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నారనమాట. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది మనకి ఎంత న్యాచురల్ అయిపోతుందో అనేది. ఒకసారి మన స్టూడియోకి, రేడియో సైడ్ స్టూడియోకి ఒక ఫారెన్ లేడీ వచ్చారు. ఆవిడ ఏదో రిక్వెస్ట్ కోసం ఆవిడ పని అయిపోయింది, ఆల్మోస్ట్ బయలుదేరిపోయి వెళ్ళిపోతున్న టైంలో భజన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఆవిడ త్వరగా భజన్ అటెండ్ అవ్వాలన్న తొందరలోని మన రేడియో సాయి ముందర స్లోప్ ఉన్నది కదా, ఆ స్లోప్ లోంచి పరిగెడుతున్నారు ఆమె. అనుకోకుండా స్లిప్ అయిపోయి జారిపోయి పడిపోయారు ఆవిడ. పడిపోతే మనకి ఇంకొక సెకండ్ థాట్ రాదు కదా, మనం ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు. వెంటనే నేను పరిగెట్టుకుని వెళ్లి ఆవిడని లేపి లోపల కూర్చోబెట్టి, అప్పటికి 5 మినిట్స్ టు 5 అయిపోయింది, స్టోర్స్ కూడా మూసేస్తారు, ఏదైనా డెటాల్ ఏదైనా తీసుకురావాలి. వెంటనే పరిగెట్టి బయటికి వెళ్లి డెటాల్ తీసుకొచ్చి అంతా క్లీన్ చేసి బ్యాండేజ్ వేసి, ఆమె ఏమీ మాట్లాడట్లేదు, జస్ట్ చూస్తున్నారంటే ఏం జరుగుతుంది అనేది. అంతా వేసిన తర్వాత, సాయిరా మేడం నౌ ఐ థింక్ యువర్ కంఫర్టబుల్, మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు భజనకి అంటే ఆవిడ వెళ్ళిపోయారు. ఇది జరిగిన ఒక 2 ఇయర్స్ కి లిసనర్ అట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఒక వేదం మీద ఒక డౌట్ అనమాట ఇది. సో అది క్లారిఫై చేస్తూ నేను రిప్లై చేశాను. సో ఆమె పేరు కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, నేను ఆమె పేరు ప్రొనౌన్స్ చేసి కరెక్ట్ గా రాశానన్నమాట. మెయిల్ అండ్ ఆడియో రెండు అటాచ్ చేశాను. ఆవిడ రిప్లై మెయిల్ నాకు పంపించారు, గణేష్ డూ యూ రిమెంబర్, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం సంబడి ఈజ్ స్పీకింగ్ మై ప్రొనౌన్సింగ్ మై నేమ్ కరెక్ట్లీ, అండ్ ఐ డోంట్ నో వెదర్ యూ రిమెంబర్ ఆర్ నాట్, బట్ ఐ రిమెంబర్ యూ వెరీ వెరీ వివిడ్లీ, బికాస్ వెన్ ఐ ఫెల్ డౌన్ ది స్లోప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రేడియో సాయి, యూ కేమ్ అండ్ పిక్ మీ అప్ అండ్ యూ పుట్ బ్యాండేజ్ ఆన్ మై హ్యాండ్, దట్ ఈస్ వాట్ ఐ రిమెంబర్ ఆఫ్ అ సాయి స్టూడెంట్ అని ఆమె చెప్పారు. అసలు దాని 2 ఏళ్ల క్రితం జరిగిన విషయం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఎప్పుడు ఉండాలి అనేది ఒక అంశం. ఇప్పుడు మనం శ్రేయస్ ఏం చెప్తాడు విందాం.
7: సారామ్, నా పేరు శ్రేయస్, నేను 3rd ఇయర్ బీకామ్ బృందావన్ క్యాంపస్ లో చేస్తున్నాను. అంటే స్వామి తన జీవితం మొత్తం అంటే 86 ఇయర్స్ ఎన్ని గణం డిస్కోర్సులు మెసేజెస్ ఎన్ని గణం పాఠాలు నేర్పించినారు, అంటే సో మెనీ టైమ్స్ మనం డైరీ స్వామి డైరీ చూస్తే ప్రతి పేజ్ మీద ఒక్కొక్క కొటేషన్ ఉంటుంది. ఇవన్నిట్లో ఒక్క కొటేషన్ తీసుకొని సరిగ్గా పాటిస్తే స్వామి విల్ బి వెరీ ప్రౌడ్ అనమాట. సో అట్లాంటి ఒక్క కొటేషన్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ అది చేస్తే స్వామికి చాలా అంటే స్వామి విల్ బి వెరీ ప్రౌడ్. మనకు అవకాశాలు చాలా వస్తాయి ప్రతిరోజు హెల్ప్ చేయడానికి, అవి వితౌట్ థింకింగ్, అంటే ఇంటెన్షనలీ అన్ఇంటెన్షనలీ మన జీవితంలో అది మన బ్లడ్లో ఫిక్స్ అయిపోతుంది. స్టూడెంట్ లైఫ్లో అంటే మన హాస్టల్లో ఎవ్రీడే సో మెనీ ఆపర్చునిటీస్, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎవరైనా లేకపోతే పోయి సర్వ్ చేయడం, దేనికన్నా మన డిపార్ట్మెంట్స్లో హాస్టల్ రన్ చేయడానికి సర్వ్ చేయడం, హెల్పింగ్ అదర్స్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అస్ అనమాట. అలాగనే ఇవాళ పొద్దున అంటే ఆఫ్టర్నూన్ మేము 4 మేము క్యాంటీన్కి వెళ్తుండే, నార్త్ ఇండియన్ క్యాంటీన్, అయితే ఇద్దరు లేడీస్ ఉండే, వాళ్ళకి దారి తెలవలేదు భక్తి నివాస్ వెళ్ళాలంటే, వాళ్ళకి మేబీ ఫస్ట్ టైం వచ్చినారేమో ఆశ్రమ్కి. సో వాళ్ళు భక్తి నివాస్కి వెళ్ళాలి, మాకు దారి తెలియదు చూపిస్తారా అని అడిగారు. అంటే నార్మల్గా ఎట్లా డైరెక్షన్స్ ఇస్తాం, అట్లా ఇట్లా స్ట్రేట్ పోయి లెఫ్ట్ పోవాలి అంటీ అని చెప్పినాం, కానీ వాళ్ళకి అంత అర్థం కాలేదన్నమాట, లాంగ్వేజ్ బ్యారియర్ అట్లా. సో దే వర్ నాట్ షూర్. అయితే అంటీ మీరు రండి మేము చూపిస్తామన్నాం. దానికి కూడా వాళ్ళు పొద్దున్న నుంచి తిరుగుతున్నాం బాబు సరిగ్గా చెప్తేనే వస్తాం అంటే, వాళ్ళకి కాళ్ళు కూడా మండుతుండే అంత ఎండ్ ఉండే మిడిల్ ఆఫ్ ఏప్రిల్ పుట్టపర్తిలో. సో మా ఫ్రెండ్స్ ఇద్దరు పక్కన వాళ్ళు నో ప్రాబ్లం అంటే మీరు చెప్పలు తీసుకోండి మేము వచ్చి చూపిస్తాం అన్నారు. అది చెప్పంగానే వాళ్ళు వాళ్ళ ముఖాలకి అంత షాక్ అయిపోయారు, అంటే చెప్పులు ఇచ్చేస్తున్నారు వీళ్ళు, అయినా వేసుకున్నారు. మేము తీసుకెళ్ళినాం భక్త నివాస్ వరకు దారి చూపించినాం, అక్కడ ఇడిచిపెట్టేసి సారామ్ ఆంటీ అని చెప్పేసి వచ్చాం. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే అది నాక మాకు షూర్ అయిపోయినాం స్వామి విల్ బి ప్రౌడ్ ఏం, దే వర్ సో హ్యాపీ అనమాట. సో ద టోల్డ్ మీరు ఏం చేసినా మీకు సక్సెస్ వస్తుంది లైఫ్లో, స్వామి విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. అది వింటే మాకు చాలా అనిపించింది, అంటే స్వామి ఫుల్ లైఫ్లో డిఫికల్ట్ పెద్ద పెద్ద ఉపదేశాలు ఏమి ఇవ్వలే మనకి, వెరీ సింపుల్ మెసేజెస్, అవి పాటిస్తే హీల్ బి హ్యాపీ అనమాట.
2: ప్రోగ్రామ్ మొదలవక ముందు మనం స్వామి భజన లవ్ ఇస్ మై ఫార్మ్ ట్రూత్ ఇస్ మై బ్రెత్ అని, సో శ్రేయస్ చెప్పిన ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటే లవ్ అనేది ఎట్లా స్వామి ఎలా చెప్తాంటే సెల్ఫ్లెస్ గా ఉండాలి, ఏమి ఆలోచించకుండా, అసలు ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా, అసలు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడమే చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు నిజంగా మనం చేయగలమా, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏమీ ఆలోచించకుండా, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ డూయింగ్ చేసేయడం, చేసేది అక్కడి నుంచి వచ్చిన. సో స్వామి చెప్పిన లవ్ ఇస్ మై ఫామ్ అంటే ఇప్పుడు స్వామి నిజంగా చూస్తే ఆయన చేసిన పనులు చూస్తే మనకి ఇంకేం అర్థం అవుతుంది. అంటే చూసుకుంటే ఆయన ఈ నాలుగు పదాల్లోనే మొత్తం స్వామి ఆయన లైఫ్ గురించి సమరైజ్ చేసేసారు. అంటే ఆయన సాక్షాత్తు ప్రేమ, అంటే అంతకంట ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు. ఇంకా మనం ఆలోచించి దానికి ఇంకా పదే పదే క్వశ్చన్ చేసి దాని గురించి వేరేగా చదువుకోవడానికి స్కోపే లేదు. ఇంకా నిజంగా మనం స్వామిని ఫాలో అవుదామని నిజంగా స్వామిని గమనిస్తే స్వామి జీవితం అంతా అదే చేశారు. ఇప్పుడు డివోటీస్ గురించి పడిన నిజంగా చెప్పాలంటే నానా కష్టాలు పడ్డారాయన, ఆయన లైఫ్ లో పోని ఆయన నిజంగానే సుఖపడ్డారా అంటే సుఖ సంపదలు ఏదో పేరుకి పెద్ద యజూర్ మందిర్ ఉండొచ్చు, పెద్ద పూర్ణచంద్ర ఆడిటోరియం ఉండొచ్చు, కానీ లోపల నిజంగా చూస్తే ఆయన ఉండే చిన్న గదిలో ఒక చిన్న మంచం, ఆ మంచం మీద కూడా ఎంత పరుపు, ఆయన తినే తిండి ఏంటి అసలు నిజంగా చెప్పాలంటే పెద్దవాళ్ళు చెప్పింది మేమేమైనా అంటే అసలు ఏం తినేవారే కాదు స్వామి. ఒక్క రాగి ఉండ మహాయిత రెండు ఇడ్లీలు ఎప్పుడో రెండు ముక్కలు పపాయ. చాలా సార్లు మనం వీడియోలో కూడా చూస్తుంటాం స్వామి మొదలు పెట్టమనే వారు బ్రహ్మాండపురం చదివే లోపల ఆయన లంచ్లు డిన్నర్లు అయిపోయి. సో ఆయన నిజంగా ఆయనే నిజంగా ఎంజాయ్ చేయాలనుకుంటే అసలు చాలా చేయవచ్చు. కానీ ఈవెన్ స్వామి ఎప్పుడైతే చెప్తారు లవ్ ఇస్ మై ఫామ్ ట్రూత్ ఇస్ మై బ్రెత్ అనేది, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నిజంగా ఆయన ఆచరించి నడిచి చూపెట్టారు. అంతకంట పెద్ద ఎగ్జాంపుల్ మనకి దొరికే దొరకదు. ఈ మధ్యకాలం చాలా మందిని చూస్తాం, చాలా గురువులను చూస్తాం, అవన్నీ తప్పుపడ్డానికి లేదు, కించపరచడానికి లేదు, వాళ్ళు తక్కువ అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే మనం వాళ్ళని కమెంట్ చేయకూడదు. కాకపోతే మనకి ఉన్న పెద్ద ఎగ్జాంపుల్ స్వామి. రాముడు కృష్ణుడు విన్నామే కానీ చూడలేదు, కానీ నిజంగా భౌతికంగా మనం చూసి అనుభవించింది స్వామిని. సో ఆయన మనకి చూపెట్టారు కూడా నిజంగా ఎట్లా ఎగ్జాంపుల్స్ గా ఉండాలి, ఐడియల్ గా ఎలా ఉండాలి. ఎన్నోసార్లు చూసాం స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు పర్ఫెక్ట్ గా ఐరన్ చేసి క్లోజ్ చేసుకుని వచ్చి ఎంత ఎంత కోపం వచ్చిన ఒక్కొక్కసారి ఇప్పుడు 10 మంది వచ్చి మనకు పట్టుకుంటే చికాక్గా ఉంటుంది, ఒకళ్ళు బట్టలు లాగుతారు. అలాంటిది స్వామి నడుస్తున్నప్పుడు అందరూ స్వామి పాదాల మీద చేయి వేసి వేసి నిజంగా ఆలోచించండి, మనం నడుస్తున్నప్పుడు ఎవరైనా మన మీద అట్లా చేయి వేస్తే ఒకటి మనకు చికాక్గా ఉంటుంది, అదే వీడేంట్రా బాబు ముట్టుకుంటున్నాడని, రెండోది మనకు నొప్పి పెడుతుంది కూడా. ఒక్కసారి మామూలుగా అనడం వేరు, పదే పదే ఒకళ్ళు కాలు మీద ముట్టుకుంటే నొప్పి పెడుతుంది కూడా. ఏదో ఒకసారి అయితే బాగుంటుంది, తినగా తినగా గారెలు చేయదే అన్నట్టు ముట్టుకుని ముట్టుకుని నొప్పి పెడతాయి కూడా, ఏమి చెప్పలేము కదా. కానీ అంత ఇదిలో కూడా స్వామి ఎప్పుడు ఆ చిరునవ్వుని మానకుండా మొహం మీద ఆ చిరునవ్వు వేసుకుంటూ చక్కగా పేషెన్స్ గా నడిచి అందరినీ విని అందరి గురించి ఆలోచిస్తూ ఎన్నో చేశారు. ఇప్పుడు చదువులు మనకి ఇస్తున్నా, హాస్పిటల్లో వైద్యం పొందుతున్నా, సోషల్ యాక్టివిటీ ఏ జరుగుతున్నాయి. ఇప్పుడు నిత్యానదానం అనుకోండి, క్యాంటీన్ మనుషులనగా మనకి లిమిటేషన్స్ ఉంటాయి, మనం ఎలా బిహేవ్ చేస్తున్నది మనం చూసుకోవాలి. కానీ నిజంగా స్వామిని మనం ఐడియల్ గా పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే స్వామి చెప్తారు లవ్ ఇస్ మై ఫామ్, ఆయన చేసే ప్రతి పనిలో మనం చూడొచ్చు రిఫ్లెక్ట్ అయింది నిజంగా. అంతకంటే ఎక్కువ నాకు తెలిసి ఏ గురువు ఎవరు చూపెట్టలేరు కూడా, అందరూ ఒక ప్లేన్ ఒక ఫిలాసఫీ మాట్లాడితే స్వామి పెద్ద పెద్ద ఫిలాసఫీస్ అన్ని కూడా చాలా చిన్న చిన్న చిన్న సింపుల్ గా చేసేసి మనం చూపెట్టారు. సేవ చేసినప్పుడు నవ్వుతూ చేయి బంగారు, ఏం పెద్ద పెద్దగా అంతేకాని నిష్కామంగా ఏంటంటారు, ఏమి ఆలోచించకుండా ఏమి అక్కగలేకుండా మనకి ఏమి అవన్నీ చెప్తే మనకు భయపడిపోతాం. అయ్యో నువ్వు సేవ చేయి కానీ నువ్వు మళ్ళీ రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు, నువ్వు గంట సేపు సేవ చేయాలి, అలా కాకుండా నీకు ఎంత కుదిరితే అంత, ఏ స్థాయిలో కుదిరితే ఆ స్థాయిలో 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు, 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, 5 గంటలు అయితే 5 గంటలు, అంత డైనమిక్ గా స్వామి నాకు తెలిసి ఏ గురువు చెప్పలేదు బహుశా. కాకపోతే చెప్పినప్పుడు కూడా ఏం లేదు బంగారు, ఒక మందిర్ ప్రసాదం ఇస్తున్నావు, డివోటీస్ ప్రసాదం ఇస్తున్నప్పుడు చక్కగా చిన్న నవ్వుతూ ఇవ్వు, ఎవరైనా ఏమైనా అడిగారా, నీకు తెలియకపోతే తెలియదని చెప్పు, తెలిస్తే సాయరం అట్లా ఉందని చెప్పు, నీకు లేకపోతే ఇష్టం లేదంటే నోరు మూసుకుని కూర్చున్నారే కానీ అంతేకాని కోపం పడద్దు, అవన్నీ కూడా ఇట్లా చెప్పాలి అలా చెప్పాలి అని ఎప్పుడూ చెప్పలేదు స్వామి, కోపం పడు అని. సో చేసే ప్రతి పనిలోని మనకి అంత ఇదిగా చూడాలి. ప్లస్ ట్రూత్ ఇస్ మై బ్రదర్ అండ్ బ్లిస్ అనేసరికి ఎలా ఉంటుంది, చాలా పెద్ద పదం అనిపిస్తుంది నిజంగా. బ్లిస్ అంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి. స్వామి చాలా సార్లు చెప్పారు వెన్ ఆల్ విల్ బి హ్యాపీ స్వామి విల్ బి హ్యాపీ అనేది. ఇప్పుడు మనం సంతోషంగా ఉంటే స్వామి ఆటోమేటికలీ హ్యాపీ అయిపోతారు. ఇక చిన్న ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది ఏంటంటే, ఓల్డ్ స్టూడెంట్స్ ఒక పాట పాడారు హమ్కో తుమ్సే ప్యార్ కిత్నా అని, నాకు అప్పట్లో ఒక ఓల్డ్ ఎక్స్పీరియన్స్ చెప్పిన ఆయన ఏంటంటే ఆ పాట పాడిన తర్వాత, ప్లస్ చాలా సార్లు అలా జరిగే ఉంటుంది తర్వాత 2000s లో కూడా, మంచి డ్రామాలు వేసినా లేకపోతే మంచి పని ఏం చేసినా స్వామి నాకు ఇదే బంగారు చాలు, వాళ్ళ కడుపు నిండిపోయిన ఇంకా భోజనం కూడా అక్కర్లేదు, నేను అంత ఆనందంగా ఉన్నాను, మీరు మంచి పని చేస్తే ఆయన పొంగి. నిజంగా ఇప్పుడు మన వీడియోలు ఇప్పుడు చూస్తే కనుక ఒక మంచి టాక్ ఇస్తే కానీ ఒక మంచి డ్రామా చేస్తే స్వామి పొంగిపోవడానికి ఆనందంతో ఇంకా నవ్వేసి ఇంకా ఆ రిటర్న్ లో ఆయన చాక్లెట్లు గిఫ్ట్లు వాచ్లు ఏమిటేమిటి పంచలేదు మనందరికి. ఇప్పుడు కూడా ఒక రకంగా మన స్వామి ఎక్స్పీరియన్స్ చేస్తాం లవ్ ని. ప్రసాదం మామిడి పళ్ళు నిజంగా ఏ ఏ కుల్లో ఏ హాల్లో ఏ గుళ్ళో మనకి అంత పెద్ద మామిడి పళ్ళు యాపిల్లు మిక్స్చర్లు కాజు బర్ఫీలు ఇస్తారు నిజంగా ఆ రకంగా చూడే అంటే అంత సింపుల్ ఫామ్ లో చూడొచ్చు. స్వామి లవ్ అనేది ఒక 5-స్టార్ చాక్లెట్ దగ్గర నుంచి మామిడి పండు దాకా ప్లస్ సేవింగ్ అవర్ పేరెంట్స్ మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడం ఈ చిన్న వాటి నుంచి అంత పెద్ద పెద్ద వాటికి కూడా స్వామి చూసుకుంటారు. అక్కడ ఏంటి ఒకటి ఎందుకు చేస్తున్నారు అనుకుంటే మనం నిజంగా గమనిస్తే అంత లవ్ ఉంది స్వామికి మన ప్రకారం. ప్లస్ మనకి స్వామికి వీడు నావాడు వీడు వాడు అంతేకాని వీడు ఒరిస్సా నుంచి వచ్చాడు వీడు ఆంధ్ర నుంచి వచ్చాడు వీడు పుట్టపర్తి నుంచి వచ్చాడు అంతేకాని వీడు ఇండియా వీడు ఫారెన్ అది కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయనకి బేసిక్ లవ్ ఆ లవ్ తో ఆనందం ఎప్పుడు ఎదుటివాడు బాగుంటే నేను బాగుండిపోతాను అదో తపనే కానీ ఇంకో సెకండ్ థాటే లేదు.
0: ఇక్కడ శ్రీనివాస్ మనం ఈ లాస్ట్ లైన్ బ్లెస్ ఈజ్ మై ఫుడ్ ఈ పర్టికులర్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఒకసారి కొడైకెనాల్ లో మన లెక్చరర్ అయిన రుచిర్ సార్ ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. స్వామి బ్లాంకెట్స్ ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట.
2: అంటే మనం నిజంగా గమనిస్తే అంత లవ్ ఉంది స్వామికి మన ప్రకారం. ప్లస్ మనకి స్వామికి వీడు నావాడు వీడు వాడు అంతేకాని వీడు ఒరిస్సా నుంచి వచ్చాడు వీడు ఆంధ్ర నుంచి

0: డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఎవరైతే కొడైలో కేర్ టేకర్ ఉన్నారో వాళ్ళంతా డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అందరూ సాయి స్మృతిలోకి వచ్చి స్వామి చుట్టూ కూర్చున్నారు. స్వామి వాళ్ల మధ్యలోకి కూర్చొని నాకు దాహం తీరలేదు అన్నారంట. అంటే వీళ్ళందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. సరే స్వామి అలసిపోయి ఉంటారేమో అనుకుని వాళ్ళు ఒక గ్లాస్ తో వెంటనే స్వామి దగ్గరికి వెళ్లి ఆ గ్లాస్ తో వాటర్ అందించారు. స్వామి స్టిల్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఏదో ఒక లాస్ట్ లుక్ లాగా అట్లాగా అగాధంలోకి చూస్తున్నట్టు స్వామి చూస్తున్నారు. ఇంకా నా దాహం తీరలేదు, నా దాహం తీరలేదు అన్నారట. సో మళ్లీ పిలిచి ఈ రుచి సార్ని అందరికీ ఎందయ్యా, అందరికీ ఎందయ్యా అని చెప్పారు. స్వామి అందరికీ ఎందయ్య స్వామి, వెళ్లి చూసిరా అన్నారట. రుచి సార్ బయటికి వెళ్లారు. సాయి శృతి కాంపౌండ్ వాల్ చుట్టూరా కూడా ఎవరెవరు ఉన్నారో అందరి దగ్గరికి పర్సనల్ గా వెళ్లి ఆయన కనుక్కుని వచ్చి స్వామికి రిపోర్ట్ చేశారనమాట. స్వామి అందరికీ ఎందయ్య స్వామి అని చెప్తే, అవునా అలాగా, అందరికీ ఎందయ్య, అందరికీ ఎందయ్య అని అంటున్నారట. సరే ఈయనకి ఏం చేయాలో ఇంకా అర్థం కాక స్వామి ఇంకా అగాధంలోకే చూస్తున్నారట. సడన్ గా స్వామి లేచి స్వామి కార్ డ్రైవ్ చేసే పద్మనాభన్ సార్ కి కబురు పంపించారు. ఒక 2 మినిట్స్ లో కారు వచ్చింది. స్వామి కారెక్కి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా స్వామి కారెక్కి కొడైలో ఒక రౌండ్ కి వెళ్తే 10 నిమిషాలు 15 నిమిషాలు, మాక్సిమం 20 మినిట్స్. హాఫ్ అన్ అవర్ అయింది, 45 మినిట్స్ అయింది, గంటన్నర అయింది, స్వామి ఇంకా రాలేదు. అయిపోయిన తర్వాత స్వామి 1.5 అవర్ తర్వాత కార్లో తిరిగి వచ్చి బాయ్స్ అంతా చాలా టెన్షన్ గా ఉన్నారు. స్వామి ఏమి ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారని అందరూ లైన్ లో నించున్నారు. యూజువల్ గా రుచిర్ సార్ స్వామి కార్ డోర్ తీసే అవకాశం లభిస్తుందన్నమాట ఆయనకి. ఆ రోజు ఆయన భయపడ్డారు, ఎందుకంటే స్వామి వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్ దట్ హ్యాపెన్. సో భయం భయంగా అక్కడ దగ్గరికి వెళ్ళి నించున్నారు. డోర్ ఓపెన్ చేసి స్వామి ఒక ఎంతో ఒక బ్లిస్ లో ఉన్నారనమాట. స్వామి నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ స్వామి కారు బయటకు వచ్చి సార్ వైపు చూసి, ఇప్పుడు నా దాహం తీరింది అన్నారంట. ఏం జరిగింది అంటే స్వామి కొడైకెనాల్ చుట్టూరా ఉన్న ప్లేసెస్ మొత్తం కొడైకెనాల్ అంతా తిరిగి అక్కడ ఎవరైతే కదలలేకుండా మెదలలేకుండా ఉన్నారో వాళ్ళ దగ్గరికి పర్సనల్ గా వెళ్లి స్వామి ఉన్న రగ్గులన్నీ తీసుకుని వాళ్ళందరికీ పంచిపెట్టి తిరిగి వచ్చారు. అంటే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ చేరలేదో వాళ్ళ దాకా స్వామి వెళ్లారనమాట. అప్పటికి గాని స్వామికి ఆ దాహం తీరలేదు. అంటే సేవ కంప్లీట్ అయ్యింది అన్న ఒక పరిపూర్ణత అప్పుడే అనిపించింది స్వామికి. సో బ్లిస్ ఇస్ మై ఫుడ్ అంటే ఇదే అని నా ఉద్దేశం. సో మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఆనందపరిచినట్లయితే తప్పకుండా స్వామి కూడా అలాగే ఆనందిస్తారు అని మన ఉద్దేశం. మరి శర్మ నెక్స్ట్ లైన్ లోకి, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేది లాస్ట్ లో మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ఎక్స్పాన్షన్ ఈజ్ మై లవ్ గురించి మనం చెప్పుకుందాం కొంచెం.
1: తప్పకుండా. నేను వ్యక్తిగతంగా ఈ ఎక్స్పాన్షన్ ఈజ్ మై లవ్ అని స్వామి చెప్పిన ఈ ఫినామినా ఏదైతే ఉందో నేను వ్యక్తిగతంగా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశానంటే, నాకు చిన్నప్పటి నుంచి మెల్లకన్ను ఉంది. దాంతో చాలాసార్లు డాక్టర్లు చెప్పారు నీకు కంటి ఆపరేషన్ చేయించుకోవాలి అని. అయితే చిన్నప్పటి నుంచి ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళాం, ఎంతమందినో అడిగాం, కానీ నాకు ఎప్పుడు కూడా ఆపరేషన్ జరగలేదు చాలా కారణాల వల్ల. కొన్ని చోట్ల ఏమైందంటే బలానా ఇక్కడ ఇది చేయడం కుదరదు, మీరు వేరే ఊరికి వెళ్ళాలని ఒకసారి అన్నారు. ఒకసారి వెళ్తేనేమో 1 లక్ష 2 లక్షలు అలా అవుతుంది, అంతకు తక్కువ మేము చేయలేమన్నారు. కొంతమంది అయితే మళ్ళీ డాక్టర్ అన్నారు ఇతను మరీ చిన్నపిల్లవాడు, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కష్టమైపోతుందని. ప్రతిసారి వాయిదా పడుతూ వచ్చింది, నాకు కూడా కొంచెం భయం అనిపించింది స్వామి ఎలాగాని. ఇక్కడ స్వామి స్కూల్లో 11వ తరగతిలో చేరిన తర్వాత, నా 11వ తరగతిలో ఒకరోజు స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్లి చెకప్ చేయించుకుంటే అక్కడ డాక్టర్లు చెప్పారు, ఇలాగా ఒక డాక్టర్ ఫారిన్ నుంచి వస్తారు ప్రతి సంవత్సరం 4 రోజుల పాటు, ఆయన వచ్చినప్పుడు ఇలాంటి స్పెషల్ కేసెస్ ఆయన చేస్తారు, తప్పకుండా చేయించుకోండి. అప్పుడు ఆయన వచ్చి ఎంతో ప్రేమతో అన్ని చూసి నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ జరగడానికి ఒకరోజు ముందు కూడా హాస్టల్లో మా టీచర్లు నా ఆపరేషన్ కోసం స్వయంగా హాస్టల్ వెళ్ళిన నన్ను తీసుకొచ్చి నన్ను దగ్గరుండి చేర్పించి అయిన తర్వాత మళ్లీ దగ్గరుండి వెనక్కి తీసుకురావడం. అలాగే సాధారణంగా ఒక్కరోజుకి 2 రోజులు మించి మామూలుగా అయితే ఉంచరు, అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. నా పరిస్థితి తెలుసుకుని వాళ్ళు ఇంకా 8 రోజులు

ఉంటే నేను కంఫర్టబుల్ ఫీల్ అవుతాను అని తెలుసుకుని వాళ్ళు అయ్యేదాకా ఉంచి నన్ను దగ్గరుండి, అంటే మన పుట్టిన నుంచి మన వెనక్కి ఎలా పంపిస్తారు ఆ రకంగా తీసుకొస్తున్నప్పుడు నిజంగా చెప్తే నంబర్, నేను ఆ రోజు వీల్ చైర్ లో బయటకు వస్తుంటే నా కళ్ళ నుంచి అప్రయత్నంగా నీళ్లు కారినాయి, కన్నీళ్లు. అంటే బయట కావాలంటే మనం డబ్బు పెట్టి చేయించుకోగలమేమో ఒకవేళ అవసరమైతే, ఎంత డబ్బు పెట్టినా ఇంత ప్రేమను మనం అసలు డబ్బుతో కొనగలమా అని అంటే అప్పుడు అనిపించింది. స్వామి ఎప్పుడు కూడా స్వామి కూడా చాలా సార్లు చెప్పారు, నా హాస్పిటల్లో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ మిస్సింగ్ అంటే అది క్యాష్ డిపార్ట్మెంట్ మాత్రమే, ఆ బిల్లింగ్ కౌంటర్ ఒకటే లేదు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయని. అంటే తన కోసం కాకుండా స్వామి కేవలం వాళ్ళ అమ్మగారు నిస్వార్థంగా కోరిన కోరిక నెరవేర్చడానికి, మేబీ ఎక్స్పాన్షన్ ఇస్ మై లైఫ్ అంటే నాకు వెంటనే గుర్తొచ్చేది అది ఒకటి. అంటే ఒక జాతి కులం ప్రాంతంతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు స్వామి అంతమందికి సేవ అందిస్తున్నారు. వ్యక్తిగతంగా నేను పర్సనల్ గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ను బట్టి నాకు ఆ రోజు అర్థమైంది అది. అంతేకాకుండా స్వామి తను ప్రత్యక్షంగా ఆచరించడం ఒకటి, స్వామి మాటని శిరోధార్యంగా తీసుకుని అంత బిజీగా ఉంటూ డాక్టర్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ల వంతుగా స్వామి సేవకు చేస్తూ, అంటే వాళ్ల పరంగా ఇప్పుడు స్వామి యువర్ లైఫ్ ఇస్ మై మెసేజ్ అని చెప్పడానికి అది మొదటి మెట్టు అన్నట్టు, వాళ్ల పరంగా వాళ్ళు వచ్చి ఉచితంగా స్వామి హాస్పిటల్లో సేవ చేస్తున్నారని చూసి నేను ఎంతో ఆనందపడ్డాను. సో దీన్ని బట్టి చూస్తే ఎక్స్పాన్షన్ ఇస్ మై లైఫ్ అన్నప్పుడు మేబీ ఐ ఫీల్ దిస్ ఇస్ వేర్ ఇట్ బిగిన్స్.

0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 7వ ఆరాధనా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి బృందం విద్యార్థి బృందంతో కలిసి అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. ఇందాక మన బ్రదర్ శర్మ ఎక్స్పాన్షన్ ఇస్ మై లవ్ అని చెప్తున్నారు కదా, ఆ దానికి సంబంధించి ఒక చిన్న అనుభవం జరిగింది. ఇది శ్రీనివాస్, మీకు స్టూడెంట్స్ అందరికీ తెలిసే ఉంటుంది, స్వామి ప్రశాంతి డాన్స్ గ్రూప్ ని స్టార్ట్ చేశారు. అది 2006 ఇయర్ అనమాట. ఒకరోజు స్వామి అనుకోకుండా నన్ను డాన్స్ చేయమన్నారు. స్వామికి నాకు అర్థం కాలేదు స్వామి అని చెప్పారు. సో ఆ రోజు నేను చేయలేకపోయాను. ఏదో సందర్భంగా స్వామి మీద అలిగి కోపం తెచ్చుకుని నెక్స్ట్ రోజు ప్రిపేర్ అయ్యి చేయటం జరిగింది. అయిన రోజు నేను ఒక్కడే చేశానమాట. ఆ తర్వాత స్వామి నన్ను పిలిచి నీతో పాటు ఇంకెవరన్నా చేసేవాళ్ళు ఉన్నారని అడిగారు. అప్పుడు ఇంకొక అబ్బాయిని పిలిచారు. సో ఇద్దరు అబ్బాయిలను కలిసి డాన్స్ చేశాం. స్వామి మళ్ళీ ఇద్దరిని పిలిచి, నా ఉద్దేశంలో ఈ ప్లేస్ అంతా నిండి ఎంతో మంది డాన్స్ చేస్తే బాగుంటుంది అన్న ఒక భావన ఎక్స్ప్రెస్ చేశారనమాట. చేసినప్పుడు అప్పుడు అనిపించింది, స్వామికి ఇట్లా ఒకళ్ళు ఇద్దరు చేస్తే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి కార్యంలో పాల్గొనాలి అన్న ఒక ఆలోచన కలిగింది. సో ఇది మనకి ఒక దిక్సూచిలాగా వ్యవహరిస్తుందన్నమాట. సో ఇట్లాగా ప్రతి విద్యార్థి జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో జరుగుంటాయి. మరి ఇలాగా మన బ్రదర్ సాయి ప్రసాద్, సిస్టర్ హృదయ కీర్తన అనుభవాలు మనం తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. నా పేరు కె సాయి ప్రసాద్. నేను బృందావన్ క్యాంపస్ నుంచి వచ్చాను. నేను ఫైనల్ ఇయర్ బయోసైన్స్ బృందావన్ నుంచే చేశాను. స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పింటారు, మానవ సేవయే మాధవ సేవ అని. దీని ఆధారంగా చేసుకొని నేను చెప్పబోయే ఎక్స్పీరియన్స్ మీకు కూడా సహాయపడుతుందని అనుకుంటున్నాను. మాకు బృందావన్లో ఒక ప్రోగ్రాం ఉండేది సాయి బంధన్ అని. ఎవరైతే జబ్బు పడిన వారు మన హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారో, వాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు. అక్కడికి వదలుకోకుండా మేము ఫర్దర్ మేము ఇంకా వాళ్ళ క్షేమాల గురించి వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సో వాళ్ళ గురించి అంతా కనుక్కొని వాళ్ళకి ఇంకా ఏమన్నా సహాయం కావాలని అడగడం అలా చేయడం జరిగేది. అలా నేను ఒక తాండ పర్తి దగ్గర ఉన్న ఒక తాండాకి వెళ్ళాను. అక్కడ ఏమిటంటే ఒక ఆటో దొరకదు, ట్రాన్స్పోర్ట్కి అసలు చాలా ఇబ్బందిగా ఉండేది. మిట్టం మధ్యాహ్నం సమ్మర్లో నడుచుకుంటూ వెళ్ళాను. అది వైట్స్లో వెళ్ళి డీసెంట్గా వెళ్ళాను. నన్ను చూసిన ఒక ముసలామే మొత్తం ఊరందరినీ పిలిచింది, ఎవరో ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నారు. సో ఆమె వెళ్ళి వేరే అతనికి వెళ్ళి చెప్పింది, ఇలా వెళ్ళి ఆ అబ్బాయికి సాయం చేయని. అతను వచ్చి సైకిల్ ఎక్కించుకుని నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్లే, నేను నా లిస్ట్లో మొత్తం అడ్రస్ అంతా వెతకాలి, ఏ ఊర్లో ఆ ఊర్లో ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నారని. సో అతనే మొత్తం అంతా చూపించాను నాకు. అది మాట్లాడిన తర్వాత మొత్తం ఊరంతా గ్యాదర్ అయింది. అక్కడ మొత్తం నా గురించి అడిగారు, నాకు అల్పాహారాలు అన్నీ అందజేశారు. నేను వెళ్ళిన దానికి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం కాకుండా మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి ఇలా సాయం చేయాలా అని అడగడం మాకు చాలా ఆనందంగా ఉందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అడిగారు, ఒక ఏమన్నా బైక్లో అలా వచ్చినా పర్లేదు కదా, ఎందుకు నడుచుకుంటూ వచ్చారని. అప్పుడు అన్నాను, నాకు ఏ వాహనం లేదు అందుకే నడవాల్సి వచ్చిందని. అప్పుడు ఒక యువకుడు వచ్చి, సార్ మీరు ఎక్కడి నుంచో వచ్చి ఈ తాండాలో మాకు సాయం చేయడానికి వచ్చారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను మీరు ఎక్కడికి వెళ్లాలని ఉన్నా నాకు ఒక ఫోన్ చేయండి చాలు, నా ఆటో మీ ముందర ఉంటుంది అని. మొత్తం 3-డే ట్రిప్, మొత్తం నేను ఒక 20 ఇల్లులు డిఫరెంట్ ఊర్లలో కవర్ చేశాను. అలా నేను ఒక సేవ చేసిన దానికి అతను ఇన్స్పిరేషన్ తీసుకొని నాకు ఒక సేవ చేసి, అలా మొత్తం ఒకరికొకరు సేవ చేసుకోవడం వలన మన సమాజం బాగుపడుతుందని నేను అనుకుంటూ ప్రార్థిస్తున్నాను.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు హృదయ కీర్తన. నేను MSc ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో చదువుతున్నాను. నేను ముదిగుబ్బ అనే చిన్న టౌన్ నుంచి వచ్చాను, అనంతపురం డిస్ట్రిక్ట్. జగతికి జాగరణాలు, ప్రగతికి అవతరణాలు, ప్రకృతి కలంకరణాలు, సుకృతి రస స్ఫురణాలు, భవసాగర తరణాలు, ప్రపన్న జన శరణాలు, భ్రాంతి హరణాలు, శాంతి కిరణాలు, భగవాన్ సత్యసాయి శ్రీచరణాలు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ప్రేమామృత రత్నాకరుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు, ధాతకైనా వాణి తాతకైనా, చెప్పుట కంటే చేయుటే మేలు, ఉన్నమాట తెలుపుచున్నమాట. మనకి చెప్పడం సులభం కాని చేయటం కష్టం. స్వామి జీవితం ద్వారా మనం మొట్టమొదట నేర్చుకున్నది చేయటం. స్వామి తన జీవితమే తన సందేశమని చెప్పారు. స్వామి ప్రేమకు పాత్రులమైన మనకు మన జీవితాలని స్వామి సందేశంగా చూపటం మన బాధ్యత. నా జీవితంలో దీన్ని నిరూపించిన వ్యక్తి మా అమ్మ. అనంతపురం కాలేజీలో చదివిన తర్వాత బుక్కపట్నం మండలం యాదలంకపల్లి అనే గ్రామంలో తనకి ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. అక్కడికి వెళ్లి తను తెలుసుకున్నదేంటంటే, ఆ గ్రామం బుక్కపట్నం మండలంలో ఉన్నప్పటికీ, పుట్టపర్తికి దగ్గరగా ఉన్నప్పటికీ, ఆ గ్రామస్తులకు స్వామి అంటే ఎవరో తెలియదు. స్వామి చేసిన పనుల గురించి తెలియదు. స్వామి చేసిన సేవా కార్యక్రమాల గురించి కూడా తెలియదు. స్వామి భగవంతుడని అంతకన్నా తెలియదు. ఆ స్కూల్లో వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత తను ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత అక్కడ పిల్లలకు బాల వికాస్ చెప్పడం మొదలుపెట్టింది. ఇతరులకు సహాయం చేయాలని నేర్పింది. అలా రోజులు గడిచే కొద్దీ పిల్లలు మా అమ్మ దగ్గరికి వచ్చి, టీచర్ మీరు మిగతా టీచర్స్ కంటే ఎంతో డిఫరెంట్ గా ఉన్నారు, ఎందుకు, మీరెక్కడి నుంచి వచ్చారు అని అడగగా అమ్మ చెప్పింది, నేను ఇలా సత్యసాయి బాబా వారి కాలేజీలో చదువుకొని వచ్చాను, నేను ఇలా ఉండడానికి కారణం సత్యసాయి బాబా వారే. అప్పటి నుంచి పిల్లలు అడిగారు, టీచర్ సత్యసాయి బాబా అంటే ఎవరు, ఆయన ఏం చేస్తారు, ఆయన ఎక్కడ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలకు అమ్మ స్వామి గురించి చెప్పింది. రోజులు గడిచే కొద్దీ పిల్లలకు స్వామి మీద నమ్మకం ఎంతో ఏర్పడింది. ఆ పిల్లలు మాంసాహారం తినడం మానేసి వాళ్ళ ఇంట్లో వాళ్లకు కూడా చెప్పడం మొదలుపెట్టారు. 2002 అనంతపురం జిల్లాలో వర్షాలు పెద్దగా పడలేదు. ఆ గ్రామంలో నీరు దొరకడం చాలా కష్టమయ్యేది. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు మా అమ్మ దగ్గరకు వచ్చి, టీచర్ వర్షాలు రావాలని స్వామిని అడుగుదాం, స్వామి మనకి ఏమైనా ఇస్తారు కదా, స్వామిని ప్రార్థన చేయాలనే ఆలోచన వచ్చింది. పిల్లలందరూ హనుమంతుని గుళ్ళో కూర్చొని, టీచర్ మనం ఈరోజు రాత్రంతా సాయి గాయత్రి చెప్దాం, స్వామి తప్పక మనల్ని అనుగ్రహిస్తారు అని అన్నారు. ఆ రాత్రంతా పిల్లలు కూర్చుని సాయి గాయత్రి మంత్రం చెప్పారు. ఉదయాన్నే ఆ పూజా ప్రాంగణం సవరిస్తున్నప్పుడు కలశం మీద ఒక వస్త్రం మీద ఒక లింగాకారం ఏర్పడి ఉంది. ఆ పిల్లలు దాన్ని చూసి, టీచర్ చూడండి, మనం చెప్పిన దాన్ని స్వామి గుర్తించారు, స్వామి మనకు దర్శనమిచ్చారు లింగాకారంలో అని ఎంతో ఆనందపడ్డారు. అదే రోజు ఆ ఊర్లో కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఆ ఊర్లో ఉన్న బావులు కుంటలు అన్నీ నిండిపోయాయి. ఇది చూసిన గ్రామస్తులు అమ్మ దగ్గరకు వచ్చి, మేడం ఇప్పటి వరకు సాయిబాబా అంటే ఎవరో తెలియదు, మా పిల్లలు రాత్రంతా కూర్చొని సాయిబాబాని ప్రార్థించడం వల్ల ఇన్ని వర్షాలు కురిశాయి మా ఊర్లో, మీరు చెప్పండి మాకు సాయిబాబా గురించి అని అన్నారు. అప్పుడు అమ్మ వారికి స్వామి గురించి, స్వామి ఏం చెప్పారో, స్వామి ఏం చేశారో చెప్పింది. కొన్ని రోజుల తర్వాత సనాతన్ సారథి చదువుతుండగా ఒక డిస్కోర్స్ లో స్వామి అన్నారు, నా స్టూడెంట్స్ విలేజ్ లో ఎంతో చేస్తున్నారు, వాళ్లకి నేను లింగాకారంలో దర్శనమిచ్చాను అని. ఇది చదివిన తర్వాత మా ఆనందానికి అవధులు లేవు. స్వామి మనం చేసే ప్రతి చిన్న పనిని గుర్తిస్తారు. అమ్మ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా ఆ పిల్లలు ఇప్పటికీ ఇంటికి వచ్చి, సారా మేడం ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే దానికి మీరే కారణం, స్వామిని మీలో చూసాం అని అన్నప్పుడు మాకు కలిగిన ఆనందం చెప్పలేనిది. చిన్నప్పటి నుంచి ఇలాంటి వాతావరణంలో పెరిగిన నేను నేర్చుకున్నదేంటంటే, స్వామి పేరును చాటి చెప్పడం కంటే స్వామి చెప్పినవి పాటించడం ముఖ్యం. అమ్మ ఎప్పుడు తన చేతల ద్వారా స్వామి సందేశాన్ని ఇతరులకు చెప్పింది. పూర్వావతారమున దుష్ట సంహరణ లీల, సాయి అవతారమున సంస్కరణయే లీల అని ఒక కవి చెప్పినట్టు, ఈ సంస్కరణలో యాదలంకపల్లి అనే గ్రామం ఒక చిన్న ఉదాహరణ. మన జీవితంలో గొప్ప పనులను చేయాల్సిన పని లేదు, చిన్న పనులను గొప్పగా చేస్తే చాలు. ప్రతి పని చేసే ముందు ఇది స్వామిని ఆనందపరుస్తుందా లేదా అని ఆలోచించాలి. ఒకవేళ అది ఆనందపరుస్తుంది అని అనిపిస్తేనే ఆ పని చేయాలి, లేదా దాన్ని మానేయాలి. ఈ చిన్న ఆలోచన దిక్సూచిగా పనిచేసి మంచి మార్గాన్ని చూపిస్తుంది. సైరామ్,
3: సైరామ్ ఇప్పుడు విన్న ఎక్స్పీరియన్స్లు మనం ఇంకోసారి గుర్తించుకుంటే ఎట్లా ఉందంటే, ఇప్పుడు చాలా సార్లు మనకి జీవితంలో ఒకసారి డెసిషన్ తీసుకుంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది. ముందుకు వెళ్ళావా వద్దా అనేది అనిపిస్తూ ఉంటుంది. చేసిన పని కరెక్టా కాదా అనిపిస్తుంటుంది. ఆ టైంలో ఇటువంటివి మనం తలుచుకుంటే నిజంగా మనం చేసే పని, ఇప్పుడు నేను ఒక పని చేయబోతున్నానంటే ఆ పని చేస్తే స్వామి యాక్సెప్ట్ చేస్తారా లేదా, చేసిన పని బట్టి స్వామికి ఆనందం కలుగుతుందా లేదా అని ఒక్క చిన్నసారి ఒక్క మాట ఆలోచిస్తే బహుశా బోల్డ్ అని ప్రాబ్లమ్స్ మనకి సాల్వ్ అయిపోతాయి. ప్లస్ మన జీవితమే మనకి ఒక ఏమిటంటే స్వామి ఇప్పుడు ఎట్లా అన్నారంటే ఒక మెసేజ్ లా తయారవుతుంది. ఇప్పుడు నిజంగా మన స్వామి చెప్పిన చూస్తే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్వామి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అనగా నా జీవితమే నా మెసేజ్ అని చెప్పి వస్తూ వచ్చారు. దాని తర్వాత మై లైఫ్ ఇస్ యువర్ మెసేజ్ అన్నారు. థర్డ్ ఫేజ్ లో చూసుకుంటే యువర్ లైఫ్ ఇస్ మై మెసేజ్ అన్నారు. నిజంగా చూసుకుంటే ఫస్ట్ స్వామి ఆయన చేసి ఆయన ఆచరించి చూపెట్టారు. దాని తర్వాత స్వామి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆయన చేసింది మనం ఫాలో అయ్యి మనం ఆయన మెసేజ్ తీసుకెళ్ళాలని. తర్వాత ఎలా చెప్పారంటే స్వామి మన చేసిన దాన్ని బట్టి స్వామి అందరూ స్వామిని కొలవాలి కానీ అంతేకాని వేరేగా సత్యసాయిబాబా వారు గురించి చెప్పడం అవన్నీ అక్కర్లేదు. మీరు చేసి చాలా చెప్పాను బంగారు, ఇంకా మీరు చేయండి. మీరు చేసి మీరు చేసే పని బట్టి మీరు చెప్పిన మాట బట్టి మీరు ఉండేదాన్ని బట్టి ఆహా వీళ్ళు స్వామి వాళ్ళ సత్యసాయి భక్తుల ఇదా సత్యసాయి బాబా అనే స్థాయికి మనం ఎదగాలని స్వామి మనకి విజన్ ఇచ్చి చాలా ఒక బాటన్ తయారు చేసి అట్లా ముందుకెళ్లాలని చెప్పారు స్వామి. అంతకంట క్లియర్ గా అంతకంట డీటెయిల్డ్ గా చెప్పిన ఏ భగవంతుడు మనకి నిజంగా అంటే ఇంత క్లియర్ గా సింపుల్ గా చెప్పే భగవంతుడు మనకి బహుశా కనిపించరేమో. ఆనంద్ యాడ్ పాయింట్స్ అయినా ఉన్నాయా, అయినా నువ్వు షేర్ చేసుకోవాలనుకుంటున్నావా ఈ సందర్భంలో?
4: స్వామి చెప్పిన విధంగా మనమందరం సేవ అనే ఒక మార్గంలో నడుస్తాం. కానీ సేవ అనే మార్గంలో నడుస్తున్నప్పుడు నేను చెప్పినట్టు ఇందాక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోతన గారు చెప్పినట్టు పలికేది భాగవతం అంట, పలికించేది రామభద్రుడు అంట. ఆ విధంగా చేసేది స్వామి, చేయించుకునేది స్వామి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒకసారి నాకు ఒక తోటి విద్యార్థి చెప్పాడు, వాళ్ళ నాన్నగారు యాడ్ బ్లాక్ ముందు సర్వీస్కి వచ్చారంట. యాడ్ బ్లాక్ బయట సేవాదారు డ్యూటీ వేశారు. రాత్రిపూట మనకి తెలుసా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర కొండపైన ఎలా ఉంటుందో, చీకటి, నిర్మానుష్యం, పూర్తి చీకటి, ఓన్లీ రెండు మూడు స్ట్రీట్ లైట్ వెలుగుతూ ఉంటాయి. సో ఇతని డ్యూటీ ఏంటంటే ఒక గేట్ నుంచి ఇంకో గేట్ వరకు కాపలా రాత్రిపూట చూసుకోవాలి. సో అతనికి ఒక చిన్న ఆలోచన అనమాట, ఇక్కడ నేనున్నాను కదా, నా చుట్టూ ఎవ్వరూ లేరు, స్వామికి తెలుసా నేను ఇలా ఉన్నాను అని. అయితే ఈ రెండు స్ట్రీట్ లైట్ల మధ్యలో నడుస్తూ ఒక స్ట్రీట్ లైట్ దగ్గర ఆగాడంట. ఆగి కొండ కింద వ్యాలీ వైపు చూస్తూ నించున్నాడు. చూస్తే ఇతని నీడ కనిపించలేదు, స్వామి నీడుంది. ఇక్కడ నాకు రెండు రకాలుగా అర్థమవుతుంది. ఒకటి, చేసే ప్రతి పనిని ఇందాక నా హృదయ కీర్తన చెప్పినట్టు స్వామి గుర్తిస్తారు, ఎందుకంటే అది నిస్వార్థంగా చేస్తున్నాం కాబట్టి, స్వామి పని అని చేస్తున్నాం కాబట్టి. రెండోది, మనం చేసే సేవ ఎలా ఉండాలంటే వెనకాతలు వదిలే అడుగుజాడలు ఏవైతే ఉన్నాయో అవి మనవి కావు, స్వామి అడుగుజాడలు, అది స్వామి నీడ, అక్కడ పడాల్సింది స్వామి నీడ. ఇది నాకు అనిపిస్తున్న అనుభూతి, ఇది నాకు అందిన సందేశం.
3: శర్మ, మరి నీకేనా అటువంటి అనుభూతులు లేదంటే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా?
5: నేను ఒక్క విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇందాక వంశీకృష్ణ చెప్పినట్లు మనకి సేవ చేయడానికి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే మనం చేయనంత మాత్రాన ఆ సేవ జరగదని కాదు, మనం చేసినంత మాత్రాన అదే సేవని కూడా కాదు. కాకపోతే నేను తెలుసుకుంది ఏమిటంటే, మనకి దారిలో వచ్చిన సేవని ఒక అవకాశంగా భావించి మనం చేస్తే దానివల్ల ఎదుటి వారికి సహాయపడిన వాళ్ళు అవుతాం, మనకు కూడా తెలుస్తుంది. ఉదాహరణకి కొద్ది రోజుల ముందు నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు దారిలో ఒక ఆమె వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తావా అని అడిగారు. అంటే అది మిట్ట మధ్యాహ్నం వేళ, నా దగ్గర నా చేతిలో ఏం లేదు, నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, ఏమి ఇవ్వగలను నాకు అర్థం కాలేదు. దాంతో నేను క్షమించండి అమ్మా, నా దగ్గర ఏం లేదని వెళ్ళిపోయాను. అంటే ఒక్కోసారి మనకి ఎలా ఉంటుందంటే, సేవ చేయాలని మనసులో చాలా ఉన్నా కూడా చేయడానికి మన చేతిలో ఏముండదు. కానీ నేను అంటే ఆ రోజు నేను మనసులో అనుకున్నాను, స్వామి నేను చేసే శక్తి లేదు కానీ చేయాలనుకున్నాను అని. అది మూడు నాలుగు రోజుల తర్వాత నేను అదే దారిలో వెనక్కి వస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి యువకుని కొనుక్కున్నాడు, మేము మందిర్ స్టోర్స్ కి వెళ్ళి వస్తున్నాం, నేను కూడా కొన్ని కొనుక్కున్నాను. ఆ కవర్ చేతిలో పట్టుకున్న మళ్లీ ఆవిడే కనిపించారు. అందుకని గబుక్కని నాకు అందులో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే, అమ్మా మీరు మొన్న అడిగారు ఏమనుకోద్దు ఇప్పుడు ఉంది తీసుకుంటారా అని. ఆవిడ వెంటనే తీసుకున్నారు. అంటే నాకు ఈ ఇన్సిడెంట్ ని బట్టి ఒకటి ఏమర్థమైందంటే, మనం వచ్చే అవకాశాన్ని మనం ఎప్పుడూ చేయలేకపోవచ్చు. చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా జరుగుతుంది, లేదా మన ద్వారా కాకపోతే పక్క వాళ్ళ ద్వారా జరుగుతుంది. కనుక చేసే సేవని ముఖ్యమైంది, కానీ దానికంటే బలంగా మనం చేయాలని ఒక ఆలోచన వస్తే ఏదో రకంగా స్వామి దాన్ని నెరవేరుస్తారు.
3: చాలా బాగా చెప్పారు సార్.
0: ఇది చెప్తుంటే నాకు సాయి కుల్వంత్ హాల్లో జరిగిన ఒక వెరీ వెరీ స్మాల్ కానీ వెరీ వెరీ ప్రామినెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ ఒకటి గుర్తొస్తుంది. స్వామి ఇంటర్వ్యూ ఫినిష్ చేసి దర్శన్ పోర్టికల్లో కూర్చున్నారు, గణేష్ పోర్టికల్లోని. సైలెంట్ గా వేదం జరుగుతుంది, వింటున్నారు. పిజియన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఆ రోజు స్వామికి బాయ్స్ కి మధ్యలో ఆ వైట్ ప్యాచ్ ఏదైతే ఉంటుందో, పైనుంచి ఒక పిజియన్ ఇంత కర్ర ముక్క పడేసింది అనమాట. పడేస్తే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మిడిల్ లో పడింది. స్వామి దాని వంక అట్లా చూస్తున్నారు ఆ పుల్ల వైపు. స్టూడెంట్స్ అందరూ నేను వెళ్దావా అని ఆలోచిస్తున్నారు. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, 1/4 గంట అయింది. స్వామి ఇంకా ఆ పుల్ల వైపే చూస్తున్నారు. ఎక్కడి నుంచో ఒక చిన్న పిచ్చుకొచ్చింది, పిచ్చుకొచ్చి అది తీసుకుని వెళ్ళిపోయింది. స్వామి నేరుగా పిచ్చుక వైపు చూసి, స్టూడెంట్స్ అందరి వైపు చూసి ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్తారు. అంటే ఆ సేవ చేసుకునే అవకాశం బాయ్స్ కి వాళ్ళ దగ్గరలోనే ఉంది. ఒక్కడు లేచి ఆ పుల్ల తీసినా ఆ అవకాశం దక్కుండేది, ఆ స్మైల్ స్వామి నుండి లభించేది అనమాట. కానీ ఆ రోజు అది మిస్ అయ్యారు వాళ్ళు. ఒక చిన్న పిచ్చుకొచ్చి అంత హెవీ పుల్ల కూడా తీసుకుని ఎగిరిపోయింది అనమాట. ఇది అందరికీ అర్థమవుతుంది చాలా క్లియర్ గాని.
3: ఇప్పుడు మీ సిగ్నల్ ఎట్లా ఉందంటే, లెర్నింగ్ అనేది ప్రాసెస్. స్వామి దగ్గర ఉంటే కొన్ని కొన్నిసార్లు తక్షణం వెంటనే జరిగిపోతాయి, కానీ చాలా సార్లు చాలా టైం పడుతుంది. అంటే ఏదో ఇవాళ వచ్చో 3 ఏళ్ళు నేర్చేసుకుంటావా అంటే రెడీమేడ్ గా దొరుకుతుంది. స్వామి దగ్గర నాకు తెలిసి రెడీమేడ్ కాన్సెప్టే ఉండదు. అట్లీస్ట్ లెర్నింగ్ దగ్గర వచ్చేసరికి, నేర్చుకునేసరికి, నేర్చుకుందాం నిజంగా వస్తే ఏది కూడా రెడీమేడ్ గా అంటే స్వామి ఇట్లా సృష్టించి ఇచ్చేయడం అనేది ఉండదు. మనం చేసుకున్న పని బట్టి ఎక్కడ ఏది అవసరం అట్లా స్వామి రెడీమేడ్ గా ఇస్తారు, కాదనట్లేదు. కానీ లెర్నింగ్ అనేది స్వామి గ్రాడ్యువల్ గా మెల్లిమెల్లిగా, ఆయన ఫిలాసఫీ నాకు అర్థమైనట్లే ఎలా ఉంటుందంటే, ఏది కూడా అడిగిన వెంటనే ఇచ్చేసి అడిగిన వెంటనే చూపెట్టేడో కాకుండా, మనం ఒక లెర్నింగ్ దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు అన్ని నేర్చుకోవాలని బహుశా స్వామి కూడా మెల్లి అని నేర్పిస్తారు. నిజంగా స్వామి జీవితం కూడా చూసినట్లయితే 86 ఏళ్లు స్వామి ఫిజికల్ గా ఉన్నారు. ఆ 86 ఏళ్లలో ఆయన బోల్డ్ చేయగలరు. చిటికేస్తే ఒక బిల్డింగ్ వచ్చేస్తుంది, చిటికేస్తే అందరూ ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి అన్ని అయిపోతాయి. కానీ స్వామి హిమ్సెల్ఫ్ చాలా రోజులు తీసుకున్నారు, కానీ 50 ఏళ్లు తీసుకున్నారు, 50 ఏళ్లు తీసుకున్నారు ఇన్స్టిట్యూట్ సెట్ చేయడానికి, ఒక హాస్పిటల్ చేయడానికి. స్వామి దగ్గర ఉన్నప్పుడు స్వామి దగ్గర స్వామితో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏది కూడా స్వామి ఇన్స్టెంట్ గా నచ్చదు, రిజల్ట్ అనేది స్వామికి కూడా నచ్చదు. ఆయన గ్రౌండ్ వర్క్ చేసి ఆయన అది కూడా చేసి చూపెట్టారు. అంతేగాని దేనికి కూడా ఆయన డివైన్ పవర్స్ యూజ్ చేసుకోలేదు. ఒక నిజంగా మనిషిలా బ్రతికి అంటే ఒక పాట ఉంది అక్కడ కూడా అన్నమాచార్యుల వారిది, మనుజుడై పుట్టి మనుజుడిని సేవించి. అలాగే స్వామి కూడా ఒక మనిషిగా, దైవమైన మనిషిగా పుట్టి మనిషిలాగే జీవించి ఏది అసాధ్యం కాదు అని చూపెట్టారు మనకి. ఇప్పుడు చిన్న యూనివర్సిటీ క్రియేట్ చేశారు. నిజంగా మనకంట చాలా రెట్లు పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, చాలా చాలా మంచి కోర్సులు ఆఫర్ చేసిన యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇట్లాంటి యూనివర్సిటీస్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఇట్లాంటి హాస్పిటల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, మనిషికి ఇట్లా కూడా సేవ చేసే అవకాశం వస్తుంది అని చూపెట్టగలిగిన భగవంతుడు నాకు తెలిసి ఉత్తి స్వామి. మనకి ఇంకో భగవంతుడు అనేది లేరు, బహుశా ముందు ఎలా ఉంటారో మనకి తెలియదు. సో స్వామి కూడా మెల్లిగా ప్రాసెస్ చేసి మనకి ఎట్లా లెర్నింగ్ ఉంటుందో చూపెట్టారు, ఏది కూడా ఇన్స్టెంట్ గా కాకుండా. రెండోది ఏంటంటే, నేర్చుకోవాల్సింది మనమే చేసేస్తున్నాం, మనతోనే అయిపోతే అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మన అది ఆ భావన మనలో వస్తే వెంటనే స్వామి కట్ చేసేస్తారు. అంతేగాని నేనే చేస్తున్నాను, నేనే చేయగలను అనేది మనం అనుకోకూడదు. అది ఇంగ్లీష్ లో అంటారు, ఇన్స్పైట్ ఆఫ్ అస్ ఇట్ విల్ గో. మనం ఉన్నా లేకపోయినా స్వామి మిషన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం అంతా పాసింగ్ క్లౌడ్స్, స్వామి అనేది పర్మనెంట్. సో మనం పాసింగ్ క్లౌడ్స్, ఈ నిమిషానికి మనకి అవకాశం దొరికింది చేసుకోవడం, స్వామికి దగ్గరుండే అవకాశం దొరికింది, అది మనం తెలుసుకొని ప్రతి నిజంగా మిరాకల్స్ అంటే నాకు అదే అనిపిస్తుంది. ఏంటంటే ఏదో విభూదులు కుంకాలు వెనకాల పరిగెట్టే కంట ప్రతిరోజు మార్నింగ్ మనం లేచి ఈ నిమిషం బ్రతుకుతున్నాం, మన కాళ్ళు చేతులు పనిచేస్తుంది, మనకు తలుచుకునే మంచి థాట్స్ వస్తున్నాయి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ మిరాకిల్. అంతేగాని ఏదో స్పెషల్ గా విభూతులు వచ్చేటాళ్ళు కుంకుమ ఇంకా అవి అవి తక్కువ, అవి వాటి వెనకాల పరిగెట్టకూడదు అని కాదు, కానీ అవే అవే మనం ఆలోచించకూడదు. ఎన్నాళ్ళని ఏబిసిడీలు నేర్చుకుంటూ కూర్చుంటాం, ఒక కొన్నాళ్ళ తర్వాత వర్డ్స్ నేర్చుకోవాలి, అక్షరాలు దాని తర్వాత సెంటెన్స్ లో నేర్చుకోవాలి. అలాగే ఫస్ట్ ఫస్ట్ లో బహుశా విభూతులు కుంకాలు ఈ తేనెలు అని చూసి ఆనందపడడం తప్పు కాదు, కానీ వాటినే పట్టుకుని ఇంకా వాటి వెంటనే పరిగెట్టి ఇవన్నీ ఈ రోజు ఉంటాయి రేపు ఉండవు. నిజంగా స్వామి అంటారు చూడండి, క్రియేటర్ ఎవరు చూడరు, క్రియేషన్ నే చూస్తారని. స్వామినే పట్టుకుంటే ఇవన్నీ ఏమాత్రం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సో అది మనం పెట్టుకుని ఫోకస్ గా మనమే చేస్తాం అనుకోకుండా, నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే మనకి ఈ రోజు ఈ అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి దగ్గర మంచిగా ఉండాలి, అది తెలుసుకుని మనం జీవిస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే స్వామి మనకి 1988 బ్యాచ్ లో ఎంబీఏ క్లాస్ రూమ్ లో స్వామి ఒక ఫోటో క్రియేట్ చేశారు. ఫోటో క్రియేట్ చేసి అందులో చాలా మంది చూసే ఉంటారు భక్తులు, ఇప్పుడు వింటున్న వాళ్ళు కూడా సందర్భం చూస్తుంటే బోల్డ్ పోర్టల్స్ లో ఉంటాయి, స్వామి మాట్లాడుతూ ఉంటారు, స్వామి వింటూ ఉంటారు. అది చాలా విచిత్రంగా ఉంటుంది, ఇదేంటి ఒకే ఫోటోలో రెండు స్వాములు, ఏంటి ఈయనే వింటున్నారు ఈయనే చెప్తున్నారు. ఏంటంటే స్వామి చెప్పారు, ఒక టైం వస్తుంది నేనే మాట్లాడతాను నేనే వింటాను, ప్లస్ లోకమంతా చూస్తుంది. అది చాలా విచిత్రంగా అనిపించింది, ఇదేంటి నిజంగా మన వాళ్ళు ఇప్పుడు అనుకుంటే ఒక స్వామి ఉంటారు, ఒక స్వామి మాట్లాడుతుంటే ఒక స్వామి వింటూ ఉంటారు, లోకం అంతా ఏదో ఆడిటోరియంలో కూర్చొని చూస్తున్నారు అనుకోవచ్చు, చాలా ఫ్యాంటసీగా ఉంటుంది. కాకపోతే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక స్టేజ్ లో అంతా స్వామి, చెప్పినవాడు స్వామి, వింటున్నవాడు స్వామి, అంతా స్వామి. రీసెంట్ గా ఎలాగ ఏంటంటే నేను ఒక చిన్న క్లాసెస్ అటెండ్ అవడానికి అహ్మదాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఐఎం అహ్మదాబాద్ లో అక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు, మన ఇన్స్టిట్యూట్ నుంచి చదివి అక్కడ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు, అదొక లెవెల్. ఆ క్లాసెస్ అటెండ్ అవడానికి వెళ్ళాం, అంత పెద్ద యూనివర్సిటీ, దేశం నుంచి చాలా చోట్ల నుంచి చాలా మంది వచ్చారు, ఇక్కడ చాలా క్లాసులు తీసుకుంటున్నారు, క్లాసులు వినేవాళ్ళు కూడా ఉన్నారు. అంత దాంట్లో కూడా మేము ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ముగ్గురు వెళ్ళాం, ఆర్గనైజ్ చేస్తుంది స్వామి స్టూడెంట్. అంతకంటే విషయం ఏంటంటే ఒక లెక్చర్ తీసుకున్నది మన పూర్వ విద్యార్థి శశాంక్ షాని, చాలా ప్రఖ్యాతిగా ఉంటుంది మన సాయి ఫ్యామిలీలో, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన వచ్చి క్లాసులు తీసుకున్నారు. ఆ నిమిషానికి అంతా అయిపోయాక మేము ముగ్గురు కూర్చొని ఆ క్లాస్ అయిపోయాక మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటే అనుకున్నాం, ఈ పరిస్థితి చూస్తుంటే ఆర్గనైజ్ చేసినదను స్వామి స్టూడెంట్, వింటున్న వాళ్ళు స్వామి స్టూడెంట్, చెప్పిన వాళ్ళు స్వామి స్టూడెంట్. నిజంగా ఆలోచిస్తే ఎంత సింపుల్ గా కనిపిస్తుందా, కానీ ప్రొఫౌండ్. స్వామి ఆ రోజు ఎప్పుడో 30 ఏళ్ళ కిందట చెప్పిన విషయం ఇది. స్వామి ఏం చెప్పారు, ఒకనకప్పుడు ఒక రోజు వస్తుంది నేనే చెప్తా నేనే వింటాను. నిజంగా భావిస్తే మనలోనే స్వామి అంటే స్వామి స్టూడెంట్సే వెళ్ళి ఆర్గనైజ్ చేసి స్వామి స్టూడెంట్సే మాట్లాడుతూ స్వామి స్టూడెంట్సే విన్నారు. ఐ థింక్ అంతకంటే ఆనందం స్వామికి ఇంకేం కలగదు, ప్లస్ స్వామి మాట ఎంతవరకు నిజమైంది మనం చూడ. అంటే మనం స్వామి చెప్పింది మన లిమిటేషన్స్ వల్ల మనం అర్థం చేసుకోలేం,
6: టైం తో సంబంధం లేదు దానికి.
3: స్వామి అవుతుంది అంటారు, ఎప్పుడు అవుతుంది మనకేమిటి, మనం ఏదో 70-80 ఏళ్ళు జీవిస్తాం ఈ లోపల అయిపోతాం మనం అనుకుంటాం, కానీ ఏమో స్వామి దగ్గర వచ్చేసరికి డైమెన్షన్ ఎలా ఉండో తెలియదు. ప్లస్ ఇప్పుడు నిజంగా చూసుకుంటే ఈ రోజు 7 ఇయర్స్ అయిపోయింది స్వామి భౌతికంగా మనతో లేకుండా. ఈ 7 ఏళ్ళు వెనకాల తిరిగి చూసుకుంటే ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ మనం ఎదుర్కొని వచ్చాం, చాలా క్రిటిసిజమ్స్ అందుకున్నాం, చాలా పొగడ్తలు అందుకున్నాం, చాలా మైల్ స్టోన్స్ అచీవ్ చేసుకున్నాం. ఒక ఆర్గనైజేషన్ అనగా, ఒక స్టూడెంట్ లైఫ్ అనగా చూసుకుంటే ఇప్పుడు శర్మ ఆనంద్ 2011 లో జాయిన్ అయ్యారు 11th కి, ఈ రోజు వాళ్ళు ఎంబీఏ అయిపోయి ఇంకా
6: గ్రాడ్యుయేట్,
3: నెక్స్ట్ మంత్ ఏ ఉద్యోగంలోనూ చేస్తారు. సో మీద ఒక ఫేజ్, సో ఈ ఫేజ్ లో చాలా లెర్నింగ్ ఉంటుంది, మీరు ఇవాల్వ్ అయ్యారు, పర్సనాలిటీ ఇవాల్వ్ అయ్యి ఉంటుంది. అలాగే నేను కూడా ఒక అవుట్ సైడర్ గా ఉండి స్వామి దగ్గరికి రావాలని ఒక తపంతో వచ్చి 2013 లో ఎంబీఏ చేసిన తర్వాత పిహెచ్డీకి జాయిన్ అయ్యి, ఇవంత మంది ఒక లెర్నింగ్ ఫేజ్. సో ఈ ప్రాసెస్ లో బోల్డ్ అప్స్ వస్తాయి, డౌన్స్ వస్తాయి, ఇవన్నీ ఎలా నేర్చుకుంటున్నాం. కాకపోతే స్వామి ఆ రోజు మనతో లేరు అని ఒక ఫీలింగ్ నుంచి ఈ రోజు స్వామి మనతో ఉన్నారు, స్వామి వింట ఈ మూమెంట్ లో కూడా నేను మాట్లాడుతుంటే నేను ఉద్రంగా చెప్పగలను, స్వామి మన దగ్గరే ఉండి కుర్చీ మీద కూర్చొని మనతో వింటున్నారు, శ్రోతలందరితో పాటు కూడా స్వామి వారి వారి ఇంట్లో వారి వారితో కూర్చొని మీరే పని చేస్తున్న ఆ పని చేస్తూ స్వామి ఈ మాటలు వింటున్నారు, వినేవారు స్వామి, చెప్పిన వారు స్వామి. సో ఇంతకంటే ఎక్కువ లెసన్ మనం ఏం తీసుకోలేము. సో ఈ 7 ఏళ్ళు చూసుకుంటే వెనకాల ఒక ఫేజ్ మనకి, ముందు ముందు ఇంకా స్వామి గ్లోరీ, స్వామి ప్రఖ్యాతి ఏ రకంగా ముందుకెళ్తుందో మనం ఊహించుకోలేం. అది ఎందుకంటే స్వామి ఒకరన్నారు ఏదో మాట వస్తే ఇంటింటికి అంటుంటే కాదు ఇంటింటికి కాదు బంగారు ఇంచికి స్వామి ఉంటారు. సో అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ బహుశా మనకు అదృష్టం ఉంటే ఈ జీవితంలో చూడగలుగుతాం, లేదంటే ఏమో ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ స్వామి మాట ఎప్పుడూ పులిపోదు. ఆయన చెప్పారంటే జరిగి తీరుతుంది. ఇంచి కాదు మొత్తం అంతా స్వామి ఉంటారు. అది ఎలా జరుగుతుంది అనేది మనం జస్ట్ వెయిట్ చేస్తూ చూడాలంతే.
6: మనం ఇందాక మొట్టమొదటిసారిగా స్వామి కార్యక్రమం ముందర లవ్ ఇస్ మై ఫామ్ అని మొదలు పెట్టారు. ఒక స్టూడెంట్ కి ఏ విధంగా మీరు ఇదే విధంగా పాడండి, ఏ వర్డ్స్ చేంజ్ చేయకండి అన్నట్టు ఆ అద్వైత భావాన్ని మనకి పెంపొందించారు మనసులోని. మీరు నేను డిఫరెంట్ కాదు, మీరు నేను ఒకటే. సో మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటే మన లైఫ్ స్వామి లైఫ్ ఒకటే అన్న విధంగా మనం మసులుకోవాలి. దానికి ఒకే ఒక చిన్న ప్రాక్టీస్ మనం ఏంటంటే ప్రేమను పెంచుకోవాలి. స్వామి 86 ఏళ్లు చేసిందదే, నిస్వార్థమైన ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆనందపరిచిన ఈ ప్రేమను మనందరం పెంపొందించుకోగలిగితే స్వామి ఆశయం నెరవేరినట్టే అన్నా కనిపిస్తుంది.
3: చిన్న విషయం, ప్రేమ అనే వర్డ్ ఎట్లా ఉంటుందంటే చాలా కన్వీనియంట్ గా మనుషులు వాడుకోవచ్చు. ప్రేమ అనేది చాలా రకాలుగా వింటూ ఉంటాం. ఈ కలియుగ ప్రభావం అనుకోండి, ఏవట అనుకోండి, మనకి ఇన్పుట్ దొరికేది ప్రేమ మీద చాలా విచిత్రంగా ఉంటుంది. అది ఒక డైమెన్షన్ లోనే చూస్తాం. కాకపోతే స్వామి అనేది ప్రేమ కాన్సెప్ట్ అదే వేరు. కొన్నిసార్లు ప్రేమగా ఉండడం ఎలాగుంటుందంటే ఒకరి గురించి మంచి చేయాలప్పుడు మనం స్ట్రిక్ట్ గా ఉండాల్సి వస్తుంది, అది ప్రేమే. ఒకరికి మంచి చేయాలి ఏమి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించకుండా అది ప్రేమే. సో పరిస్థితి బట్టి కాస్త మనం అవగాహన తెచ్చుకొని ప్రేమ అంటే ఒక లెవెల్లోనే కాకుండా అందరి గురించి ఆలోచించి మంచి ఆలోచించి కొన్నిసార్లు ఆ ప్రేమ చూపెట్టే బట్లు మన చెడ్డ పేరు కూడా మనకు వస్తుంది. అది కూడా కేర్ చేయకుండా అంటే లాంగ్ రన్ లో అది బాగుంటుంది. స్వామి విల్ ఎన్ష్యూర్ కి మనకు మంచి పేరు వస్తుంది. కాకపోతే ప్రేమ ఒకసారి ప్రేమ అని మంచిగా మాట్లాడి అయ్యో నన్న కన్న బుజ్జి అనకుండా ఒకసారి కర్రెత్తి కొట్టడం కూడా ప్రేమే అంటాను నేను. ఎందుకంటే కొన్నిసార్లు మనకు అప్పుడే లెసన్స్ దొరుకుతాయి. స్వామి కూడా మనకు చేసి చూపెట్టారు. అంటే ఎప్పుడు స్వామి అయ్యో పాపం అని కాకుండా ఒక్కొక్కసారి మనకి కూడా లెసన్స్ ఇచ్చారు. తిట్టారు, కొట్టారు, అరిచారు, అంత మాత్రం స్వామికి ప్రేమ లేదా అని కాదు. అలాగే మనం ఈ రోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది మన జనరేషన్ నిజంగా చూసుకుంటే యూత్ లో ప్రేమ అనే చాలా మిస్కన్సెప్షన్ ఉంది. ఏదో ఆలోచిస్తాం, అది కాదు. యాక్చువల్లీ నిజంగా ప్రేమ గురించి తెలుసుకోవాలంటే చాలా తెలుసుకోవాలి. అది ఒకసారి ఆలోచి నిజంగా మనకి ఎవరి మీద ప్రేమ ఉంటే అది మనం భయపడకుండా ధైర్యంగా దేనికి లొంగకుండా మన ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయ్యి అది కరెక్ట్ అయితే కరెక్ట్, తప్పంటే తప్పు అనేది ఒక మనిషికి చెప్పగలిస్తే అది నాకు తెలిసి నిజమైన ప్రేమ. అంతేకాని ప్రేమ కదా అని గుడ్డిగా వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసి వాళ్ళకి నచ్చింది చేసేసి నాకు ప్రేమ కదా అని నాకు నీ మీద ప్రేమ కదా అని చేసి చూడ అలా అనుకోవడం అనేది చాలా మూర్ఖత్వం, చాలా పొరపాటు. ప్రేమ అనేది చాలా డెలికేట్ వర్డ్. మనం బాగా స్వామి డిస్కోర్స్ నిజంగా అంతకంటా పెద్ద సోర్సే లేదు. స్వామి ఉపన్యాసాలు వింటే స్వామి చాలా ప్రాక్టికల్ గా మనకి చెప్పారు నిజంగా ప్రేమ అనేది ఎట్లా చూపెట్టాలి, ప్రేమ ఏంటి అనేది. ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రేమ అనేసరికి పోన్లే కదా ఇంకా చాలా మందికి ఎలా ఉంటే ఇప్పుడు నవ్వుతూ మాట్లాడాలి ఇది అలానే కోప్పడకూడదు. కానీ అవసరం వస్తే నిజంగా టైం వస్తే ఆ పొజిషన్ కూడా తీసుకుని నిజంగా స్ట్రిక్ట్ గా ఉండి ఒకళ్ళ జీవితం బాగుపడుతుందంటే మనం ఒక 4 చీవాట్లు చెప్పుదెబ్బలు తిన్నా పర్వాలేదు. కానీ ఒకళ్ళ జీవితం బాగుందంటే ఆ రోజు కూడా మనం చేయాలి. అది కూడా ప్రేమే. డిసిప్లిన్ అనేది కూడా ప్రేమే. అండ్ స్వామి చెప్పినట్టు స్వామి ఫోల్డ్ లోకి వస్తే ఫస్ట్ మనం పాటించాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఒక్క డిసిప్లిన్ డిసిప్లిన్ లైఫ్ ఉంటే అది ఇట్ సెల్ఫ్ విల్ టర్న్ ఇన్ టు లవ్ అండ్ ఐ థింక్ దట్ విల్ స్పీక్. అండ్ స్వామి డిసిప్లిన్ కి సేవకి స్టాండ్ అవుతారు.
6: స్వామి అంటారు డివోషన్ లేకపోయినా నేను భరిస్తాను కానీ డిసిప్లిన్ లేకపోతే నేను ఒప్పుకోనని స్వామి పదే పదే చెప్పారు అందరికీ. సో ఆనంద్ శర్మ శ్రీనివాస్, నిజంగా ఈరోజు ఎంతో ఆనందకరమైన రోజు. మీ అందరూ మీ విలువైన సమయాన్ని వెచ్చించేలాగా మీ అనుభవాలు అందరితో పంచుకోవడం, శ్రోతలందరితో మన స్టూడెంట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఎన్నో మధురమైన అనుభవాలు విలువైన అనుభవాలు పంచుకున్నారు. సో ఇంతటితో మనం ఈనాటి ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ తిరిగి స్వామి మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు, స్వామి స్వయంగా ఇది ఆర్గనైజ్ చేయించినందుకు సదా కృతజ్ఞతను తెలుపుకుంటూ ఈ చక్కని పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం.
3: సాయిరాం.
7: సాయిరాం. సాయిరాం.

ఇంతవరకు మీరు రేడియోసాయి తెలుగు బృందం 2018 ఏప్రిల్ 24వ తేదీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 7వ ఆరాధనా మహోత్సవం సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం శ్రోతలకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కు రాసి పంపగలరు. సాయిరాం.

0: సాయి భక్తుల జీవితం, సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీమతి శేషవల్లి గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి రెండవ భాగం మనం విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. ఇంతకు ముందు మనం స్వామి దేహాన్ని వదిలి వెళ్లినప్పుడు కలిగిన భావనల గురించి మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు మన కర్తవ్యం గురించి మాట్లాడుకుందాం. తస్మై నమః కర్మణే. మానవుని జీవితమంతా కర్మ మీదనే ఆధారపడి ఉన్నది. కర్మమున పుట్టు జీవుడు, కర్మమునే వృద్ధి పొంది కర్మమున చనున్. కర్మయే మనకు దైవము, కర్మయే సుఖదుఃఖములకు కారణమిలన్ అన్నారు స్వామి. స్వామి ఆదేశానుసారం సేవ, ప్రేమ రెండు రెక్కలుగా మన ఆధ్యాత్మిక జీవనం ముందుకి సాగాలి. సశరీరంగా కనిపించని స్వామి మనందరం చేసే సత్కర్మలలో ప్రత్యక్షంగా కనిపిస్తారు. కాబట్టి మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటో, మనతో పాటు 10 మందిని కలుపుకుని స్వామి మన కోసం వేసిన ఆ బంగారు బాటలో ఎలా వెళ్లాలో ఆలోచిద్దాం. స్వామి కళాశాలలో 3 సంవత్సరాలు చదువుకుని హైదరాబాద్ జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్గా సేవలందిస్తున్న పద్మశ్రీ గారు,
2: నాకేమనిపిస్తుందంటే మనమందరము వీ హ్యావ్ బికమ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ స్వామి. ఇంతకుముందు రాధా అంటే చెప్పినట్లు యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని స్వామి చెప్పేశారు. సో విచ్ మీన్స్ మనమందరం బ్రాండ్ సాయి, అంటే సాయిని రిప్రజెంట్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం బిహేవ్ చేయాలి. స్వామి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఆర్గనైజేషన్ లో ఇచ్చారు. అంటే మొదటి నుంచి మన ఆర్గనైజేషన్ లో స్పెషాలిటీ ఏంటంటే క్లియర్ డిమార్కేషన్, మెన్ అండ్ విమెన్ కలిసి తిరగటం కానీ మొదట్లో పుట్టపర్తిలో కూడా అలానే ఉండేది. సో అదే రకంగా మనం ఇది మర్చిపోకూడదు. ఈ రోజున మనకు ఏ అలాంటి మార్పులు ఏవి రాకూడదు. సో అది ఎప్పుడు గుర్తు పెట్టుకుని మనం బిహేవ్ చేయాలి. ఒక స్మాల్ ఎగ్జాంపుల్, ఇది పర్సనల్ ఇదే కానీ బట్ అది ఈ కాంటెక్స్ట్ లో వర్తిస్తుంది అని చెప్తున్నాను. నేను ఐ వర్క్ ఫర్ ఇక్ఫై బిజినెస్ స్కూల్, ఫ్యాకల్టీ మెంబర్ నేను. అక్కడ పూర్వ విద్యార్థులు పనిచేశారు, ప్రస్తుతం ఇంకొక అతను పనిచేస్తున్నారు ఇంద్రనీల్ అని. ఇంకా అంతకు మునుపు ఇంకొక 2 పూర్వీక విద్యార్థులు అక్కడ పనిచేసి ఇంకొక చోటికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఇప్పుడు లేరు. స్వామి ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్లు గాని టీవీల్లో కాని స్వామి గురించి డిస్కషన్ మొదలైనప్పటి నుంచి వాళ్లకు నేను స్వామి డివోటీ అని తెలుసు, మా అమ్మాయి అక్కడ చదువుతుందని తెలుసు. సో ప్రశ్నలు చాలా వస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి. వచ్చి నేను ఆ కాంటెక్స్ట్ లో చెప్పాను, ఇంద్రనీల్ గారు కూడా అక్కడే చదివిన విద్యార్థినే అని చెప్పాను. అంటే అవునా, అదే తెలుస్తుంది, ఆ బాడీ లాంగ్వేజ్ లోని ఆ హ్యూమిలిటీ అంతా తెలుస్తుంది. నాగేంద్ర చౌదరి అనేసి అంతకు మునుపు ఉన్నారు, ఆయన విద్యార్థి అని తెలుసు. వీళ్ళందరూ చాలా డిఫరెంట్ గా ఉంటారండి స్టూడెంట్స్ అందరూ అని అన్నారు. ఎందుకు ఈ రోజు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే సాయి డివోటీస్ అంటే గనక వాళ్ళు మన ఆఫ్ కోర్స్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి మనము కప్పుకోవాలి అవన్నీ ఒక్కటే కాదు, అది ఫిజికల్ గా మనకి ఆ సూచనలు. సాయి డివోటీస్ అంటే గనక లేడీస్ కప్పుకుంటారు, విభూతి పెట్టుకుంటారు, అవన్నీ ఫిజికల్ సూచనలు. కానీ మోర్ ఇంపార్టెంట్ దెన్ దాట్ మన బిహేవియర్ లో ఎవ్వరికే గాని మనసు నొప్పించకుండా బిహేవ్ చేసినప్పుడే మనం సాయి డివోటీస్ అవుతాం. అది ఫస్ట్, అది అట్రాక్షన్, అందరికీ అదే అవ్వాలి. ఈ విధంగా మన బాల వికాస్ కి పిల్లల్ని పంపిస్తే గనక ఈ రకంగా తయారయ్యి వస్తారు పిల్లలు. ఎవరిని నొప్పించకుండా ఉండే ఒక బిహేవియర్ వాళ్లలో ఉంటుంది, ఇన్స్టిల్ అవుతుంది. అట్రాక్షన్ మనము కలిగించాలి వాళ్ళకి. సో ఇంకా మునుపు మనము చేసినప్పుడు మనము మన బిహేవియర్ లో ప్రతి క్షణము మనం వి బిలీవ్ ఇన్ స్వామీస్ ఆమ్నిప్రెజెంట్, సర్వత్రా ఉన్నారు స్వామి, మనతోనే ఉన్నారు అని మనం అనుకున్నప్పుడు మన ప్రతి ఒక్క యాక్షన్ ఆయన ఉన్నప్పుడు మనం ఎలా అయితే ఉంటామో ఆ రకంగానే మనం బిహేవ్ చేస్తే గనక మన సాయి మెసేజ్ స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాం, సాయి అంబాసిడర్స్ అవుతాం.
3: పద్మశ్రీ అక్క, ఇందాక మీరు చెప్పినట్టు మన బిహేవియర్ లో కనిపించాలి స్వామి తత్వము అన్నది నేను కూడా మీతోటి కంప్లీట్ గా అగ్రీ చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు మనిద్దరం కలిసి ఒకేసారి అనంతపూర్ లో చదువుకున్నాము, మనకి ఎన్నోసార్లు ఎన్నో సందర్భంలో స్వామి చెప్పడము జరిగింది. మనము బయటికి వచ్చాక కూడా స్వామి చెప్పింది ప్రతిదీ మనము రియల్ లైఫ్ లో కనుక పాటించగలిగితే డెఫినెట్ గా ఇది జరుగుతుంది. అయితే ఇది ఒక్క స్వామి స్టూడెంట్స్ కే వస్తుందా అన్నది మీకేంటండి? మీరు స్వామి స్టూడెంట్ కాబట్టి మీకు ఇది వస్తుంది అని చాలా మంది అంటారండి. కానీ స్వామి స్టూడెంట్ అంటే బాలవికాస్ పిల్లలు స్వామి స్టూడెంట్సే, ఆర్గనైజేషన్ లో మెంబర్స్ సేవాదల్ వాళ్ళైనా యూత్ అయినా పెద్దలు చిన్నలు అందరూ స్వామి స్టూడెంట్సే. సో మనము ఈ స్వామి స్టూడెంట్స్ అందరూ స్వామి స్టూడెంట్స్ కాబట్టి మనకి స్పెషల్ గా వచ్చిన అదృష్టం ఏంటంటే డైరెక్ట్ గా స్వామితో ఉండడము, స్వామి స్పీచెస్ ఎన్నో వినడము ఇవన్నీ జరిగాయి. స్వామిని ఆయన ప్రతిదీ నడక అన్ని ఆయన ఎలా బిహేవ్ చేసేవారు ఎవరితోటి అన్ని మనం ప్రత్యక్షంగా చూశాము. కానీ అందరూ అలా చూసి ఉండకపోవచ్చు, కానీ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఇండివిజువల్ సాధన అన్నది చాలా ఇంపార్టెంట్. స్వామి లిటరేచర్ ఒకటి ప్రతి సభ్యుడు కంపల్సరీగా చదవాలి అని నాకు అనిపిస్తుంది. మనం స్వామి ఒకటే లిటరేచర్ చదవాలి, లేదు మనకి లిటరేచర్ చదివే టైం లేదనుకోండి, ఇండివిజువల్ సాధన అన్నది ఎలా అవుతుంది? ఉత్తగా భజనకి వెళ్తే అవ్వదు, లేకపోతే సేవకి వెళ్తే అవ్వదు. అట్లీస్ట్ స్వామి స్పీచెస్ మనం కార్లో వెళ్లేటప్పుడు ట్రావెల్ చేసుకునేటప్పుడు స్వామి స్పీచెస్ పెట్టుకుని స్వామి చెప్పింది ఏంటి అన్నది మనం తెలుసుకుని మనం ఎలా ఇండివిజువల్ సాధన మనలో ఫస్ట్ ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఎలా జరగాలి అన్నది మనందరం గనక ఆలోచించుకుంటే డెఫినెట్ గా ఈ ఆర్గనైజేషన్ స్వామి ఫిజికల్ గా ఇక్కడ ఉన్నా లేకపోయినా గాని డెఫినెట్ గా అదే లెవెల్ గా వెళ్తుంది అని. ఇంకొకటి, ఈ స్తబ్దత అన్నది చాలా మందిలో వచ్చేసింది, ఇంకా స్వామి లేరు ఏంటి స్వామి లేరు ఇంకా మనమేం చెయ్యగలము అని ఒక స్తబ్దత చాలా మందిలో సభ్యుల్లో ఇప్పుడు కనిపిస్తోంది. మాట్లాడుతూ ఉంటారు ఫోన్లలో కనిపించినప్పుడు, ఏంటమ్మా స్వామి ఇంకా లేరు అట్లా ఇట్లా అని. ఈ స్తబ్దత నుంచి మనం బయటికి రావాలి అంటే మెయిన్ గా మనం స్వామి చెప్పింది ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి ఒక మార్గం స్వామి ఆల్రెడీ మన స్పీచెస్ అవన్నీ ఉన్నాయి అవి చదువుకోవడము, లేతే ఎన్నో పుస్తకాలున్నాయి అది చదువుకోవడం, లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లతోటి స్వామి విషయాలు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటే ఈ స్తబ్దత తొలగిపోయి మన ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అందరూ స్వామి స్టూడెంట్స్ లాగానే తయారయ్యి వాళ్ల పర్సనాలిటీ స్వామిని రిఫ్లెక్ట్ చేస్తుంది అని నేను భావిస్తున్నాను.
4: ఈ విషయంలో ఒకటి నేను చెప్తాను, ఈ విధంగా స్తబ్దత పోవడానికి గాని స్వామి చెప్పినవన్నీ చదివే అవకాశం గనక లేకపోతే, లేదు ఖాళీ లేదు చదివేంత మాకు ఓపిక ఉండదు మాకు చాలా పనులున్నాయి టైం లేదు ఇవన్నీ అనుకునే వాళ్ళు చక్కటి అవకాశం మనకి స్వామిలా ఇచ్చారంటే రేడియోసా ఇచ్చారు. స్వామి స్టూడెంటే ఒక ఆవిడ చెప్పారు ఈ విషయం, ఆ అమ్మాయి తల్లిగారికి చాలా సీరియస్ గా ఉన్నప్పుడు స్వామిని అడిగితే స్వామి అన్నారట రేడియోసాయి పెట్టండి వింటూ ఉంటుంది అని. క్యాన్సర్ తో బాధపడుతూ 14 నెలలు మంచం మీద ఉన్న ఆవిడ 14 నెలల పాటు వాళ్ళ ఇంట్లో రేడియోసాయి అలా నిరంతరం 24 గంటలు మోగడంలో వాళ్ళకి ఏ విధంగా అనిపించిందంటే, ఒక్కోసారి వేదం వినిపించడం, ఒక్కొక్కసారి చక్కటి స్వామి రోజూ స్వామి ఉపన్యాసాలు, రోజు అక్కడ జరిగే భజనలు ఇవన్నీ వినడంలో వాళ్ళింట్లో ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయంటేట 14 నెలలు ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోతారో అన్న బెంగ ఎవరికీ లేకపోయిందట. ప్రశాంతంగా ఆవిడే వెళ్లగలిగారట. అందుకని రేడియో సాయి సేవల్ని వినియోగించుకుంటే కూడా మనం స్వామికి ఇష్టమైన వాళ్లుగా మారే అవకాశం చాలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటేమిటంటే, స్వామి ఎన్నో సందర్భాల్లో చెప్పారు మనకి, సంఘం ఈ సమాజం సంస్థని సాయి భక్తులని 1000 కళ్లతో గమనిస్తూ ఉంటుంది, కాబట్టి మీ ప్రవర్తనలో ఎటువంటి లోపం ఉన్నా కూడా అది గుర్తిస్తుంది. అందుకనే మీరు సంఘ నీతిని కలిగి ఉండండి అన్నారు. ఆ సంఘనీతితోటే పాపభీతి వస్తుంది. ఇవి ఎప్పుడైతే ఉన్నాయో మీకు, ఇవి కావాలి అంటే సంఘనీతి పాపభీతి అలవర్చుకోవాలంటే దైవప్రీతి అనేది బేస్ అయిపోతుంది అన్నారు. ఈ మూడు ఉంటే నీకు ఇంక ఏమీ అవసరం లేదు అని చెప్పారు స్వామి. కాబట్టి ఇంత సులభంగా ఇంత తేలికగా ఏ అవతారంలోనూ కూడా మనకి చెప్పిన దాఖలాలు లేవు.
5: సాయిరాం వల్లి గారు, మీరు చెప్పిన మాట వింటే
4: ఎన్నో సందర్భాల్లో చెప్పారు మనకి, సంఘం ఈ సమాజం సంస్థని సాయి భక్తులని 1000 కళ్లతో గమనిస్తూ ఉంటుంది. కాబట్టి మీ ప్రవర్తనలో

0: స్వామి చెప్పిన మరొక మాట నాకు గుర్తొస్తోంది. ఈ జన్మలో మనం సేవాదళ సభ్యులుగా గాని, బాల వికాస్ గురువులుగా గాని, స్వామి స్టూడెంట్లుగా గాని, వీటన్నిటికీ స్వామి ఎన్నో జన్మలుగా మనని తయారు చేశానని చెప్పారు. మనకి ఈ జన్మే గాని స్వామి ఎన్నో జన్మలుగా మనకి ఈ తర్ఫీదునిచ్చారు. అందుకని ఇన్ని జన్మల అనుభవాన్ని మనం పెట్టుకుని వచ్చే ప్రేమ సాయి అవతారంలో కూడా మనం స్వామికి దగ్గర కావాలంటే స్వామి మనకిచ్చిన ఈ ఎక్స్పీరియన్స్ ని మనం సద్వినియోగం చేసుకుని ఏ విధంగా ముందుకెళ్లాలంటే, స్వామి చెప్పారు కదా, నువ్వు ఎంత కొండ తీసుకుని నది దగ్గరికి వెళ్తే అంత నీరే నువ్వు తీసుకోగలుగుతావు. అందుకని మన జీవితాన్ని ఇకపైన మనం పూర్తిగా స్వామి దానికి వినియోగించి స్వామి చెప్పిన మార్గంలో మనం నడిస్తే మనం ప్రేమసాయి అవతారంలో స్వామికి ఎంతో దగ్గరయ్యే అవకాశం మనకి ఉంటుందని నాకు అనిపిస్తుంది.
1: స్వామి ఒకసారి ఒక పెద్ద ఆయన వచ్చి, స్వామి ఎన్నో జన్మల పుణ్యం స్వామి, కింద జన్మలో చేసుకున్న పుణ్యం స్వామి, నేను ఇవాళ మీ పాదాల దగ్గర ఉన్నాను అంటే, స్వామి కాదు కాదు, కింద జన్మ పుణ్యం కాదు, కొన్ని వేల జన్మల పుణ్యము ఇవాళ నా దగ్గరున్నావు అన్నారు. సో మనందరం కూడా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్వామిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, దర్శన స్పర్శ సంభాషణ ఈ మూడు అనుభవించిన వాళ్ళు మనందరము ఎన్నో వేల జన్మల పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇవాళ స్వామి దగ్గర మనం ఉన్నాం. అది తప్పకుండా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని నేను అనుకుంటున్నా.
2: ఈ సద్వినియోగం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఇందాక మనం అనుకున్నట్టే వ్యక్తిగత సాధన చాలా ముఖ్యం. అన్నిట్లో కంటే ముఖ్యమైనది, స్వామి రెండు విషయాలు చెప్పారు మీకు అందరికీ కూడా తెలిసిందే, ఒకటి చిరునవ్వు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి స్వామిని చూస్తాం, ఏనాడైనా స్వామి ఇలా ఇలా ముడుచుకున్నది ఎవ్వరం చూడ. ఎప్పుడన్నా తన స్టూడెంట్స్ దగ్గర అలా నటించారేమో కాని భక్తుల దగ్గర మటుకు ఎప్పుడు చూడాం మనం. ఎంత ఎండగా ఉన్నా, ఎట్లా ఉన్నా, ఎంత మంది వేల లక్షల జనాలు అలా ఉన్నా సరే స్వామి అలా తిరుగుతున్నప్పుడు ఎప్పుడు చూసినా చిరునవ్వే. కళ్ళు మూసుకుంటే మనకు ముఖ్యంగా ఆ చిరునవ్వే కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా సత్యసాయి వాళ్ళు అంటే బాల వికాస్ ఆంటీ అంటే ఏంటి అంటే, మా ఆంటీ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అంటారు పిల్లలు. మా ఆంటీ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, బాగుంటుందమ్మా అలా నవ్వుతూ ఉంటే, ఎప్పుడు కోపగించుకోదు. అంటే ఏంటి, ఎవరిమైనా సరే మనం కూడా అంతే, నవ్వుతూ వాళ్ళ మొహం చూస్తే, వాళ్ళ మొహం చూస్తే ఎంత బాగుంటుందో, ఎప్పుడు చిరునవ్వుతో ఉన్నారంట. అది ఒకటి మనం అలవాటు చేసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా అది మనకి అలవాటు అయిపోతుంది. రెండోది మృదు మధుర సంభాషణ, మాట్లాడేది. స్వామి కూడా కేకలేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కేకలేసినా అది ఎలా ఉంటుంది, కేకలేసినట్టుగా అనిపించదు, మొహంలో ఈ గంభీరత అవేం కనపడవు. మాటలో మటుకు మనం హృదయానికి చదువుతున్నాయో, మనం తప్పు చేసావా, స్వామి ఎందుకు ఇలా అన్నారు అని ఆలోచిస్తాం. అలాగే మనం కూడా మాట్లాడేది కా, ఏది మాట్లాడదలుచుకున్నా కొంచెం మృదువుగా నవ్వుతూ మాట్లాడటం సాయి సభ్యులకి చాలా ముఖ్యమైన విషయం. అది ఒక్కటే మనకి ఒక ఎసెట్ లాగా ఉంటుంది. వాళ్ళు ఎవరిని పలకరించినా చక్కగా మాట్లాడతారండి వాళ్ళు. మనం ఏదన్నా అడిగితే తెలిసినా తెలియకపోయినా సమాధానం చాలా చక్కగా నమ్రతగా చెప్తారు. ఈ నమ్రత అనేది మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే స్వామిని మనం రిప్రజెంట్ చేసినట్టు అవుతుందని నా ఉద్దేశం.
3: సన్నత అంటే మీరు చెప్పినట్టుగానే అందరూ బాల వికాస్ స్టూడెంట్స్ కాలేదు. ఎంతో మంది 30 ఏళ్ల తర్వాత స్వామి దాంట్లోకి వచ్చిన వాళ్ళు, ఆర్గనైజేషన్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కారు. స్వామి అన్నట్టుగా మీరు కర్మజీవులు, నేను కారణజన్ముని అన్నట్టుగా మనం కర్మ చేస్తూ ఉంటే ఆ సంతోషం కూడా వేరుగా ఉంటుందండి. అది నా అనుభవం. నేను స్వామిని ఇంటర్వ్యూ రూమ్ లో అతి కష్ట కాలంలో, స్వామి నాకెందుకు ఇలా జరిగింది, నేను అసలు ఏమైనా సేవ చేయగలుగుతానా, నా లాస్ట్ శ్వాస వరకు కూడా నేను మీ సేవలోనే గడపాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నప్పుడు, స్వామి ఎందుకు కాదు బంగారు అని చెప్పి విభు సృష్టించి నా గాయాలన్నింటికి రాసి, స్వామి మరి నేను సేవ చేయాలి స్వామి, లాస్ట్ శ్వాస వరకు కూడా నేను మీ సేవలోనే గడపాలి అని కోరుకుంటే, తప్పకుండా బంగారు నువ్వు బాగైపోయిరా నేను సేవిస్తాను అన్నారు. ఆ విధంగానే నేను స్వామి ఫోటో చూసుకుంటూ బాగాలేనప్పుడు, స్వామి నన్ను ఒక రాయిన్ చేయండి, నాకు ఏది నా లోపల ఏ స్పందన ఉండదు ఏది జరిగినా కూడా. తర్వాత నన్ను లాస్ట్ వరకు కూడా, నా శ్వాస ఆఖరి వరకు కూడా

0: సేవలోనే ఉండాలంటే ఆ విధంగానే నాకు నాకు ఏది జరిగినా కూడా నా లోపల స్పందన లేకుండా తర్వాత సర్వీస్ అంటే ఎంత ఇష్టం అంటే నేను పోగొట్టు మా పిల్లలు మొన్న అన్నారు అమ్మ నువ్వు ఇంకా వెళ్తావా ఇంకా పుట్టపడితే ఇంకెప్పుడు వెళ్తూనే ఉంటావా అంటే అదేంటమ్మా నాకు సర్వీస్ తప్ప నాకేం లేదు ఇంకా ఇంకోటి నాకు నా లైఫ్ లో అది తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకెందుకో ఆ సర్వీస్ లో నాకు కూడా అంత సంత అంటే అన్ని విభాగాలు స్వామి ఎలాగా ఉందంటే బాల వికాస్ పిల్లల్ని ఆ విధంగా మన కర్మజీవులు చేయటం ఆ విధంగా అన్ని కంప్లీట్ చేసుకునే వెళ్లారు స్వామి అని అనిపించింది నాకు. ఆయన ఏది మిగిల్చలేదు. 96 సంవత్సరాలు అయిపోయాయి కూడా లూనార్ సంవత్సరాలు మన చాంద్రమానం ప్రకారం అది కూడా చెప్పారు అంటే 324 రోజులు ఒక సంవత్సరంలో చాంద్రమానం ప్రకారం ఆ విధంగా లెక్క చేసి 96 సంవత్సరాలు అయిపోయాయట. మొన్న నాకు తెలిసింది ఏంటంటే హరీష్ అని ఒక అబ్బాయి స్వామి కుర్చీ తోస్తారు ఆయనతో ఒక 3 సార్లు అన్నారంట నాకు 95 రాని నిండినయ్యి మీరు 85 అని ఎందుకు అనుకుంటున్నారు నాకు 95 నిండిపోయాయి అంటే స్వామి ఏజ్ వచ్చింది కదా అందుకని అలా మాట్లాడుతున్నారు అనుకున్నారట ఆ పిల్లలు గాని ఈ విధంగా అని అనుకోలేదట. మొన్న మాకు స్వామి అంటే ఇంట్రొడ్యూస్ చేసిన డాక్టర్ రామన్ అని పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కలిశారు నాకు పుట్టపడితే జస్ట్ 2 రోజుల కింద కలిసి ఆయన చెప్తున్నారు వాళ్ళ అబ్బాయి బెంగళూరులో లెక్చరర్ వాళ్ళ అబ్బాయి అడిగానంట స్వామి అమ్మా నాన్న ఇక్కడ ఉండాలనుకుంటున్నారు రూమ్ ఇవ్వండి స్వామి అంటే స్వామి అన్నారట ఎందుకురా సామాన్లు పెట్టుకోవటానిక అన్నారట 2 నెలల క్రితం ఈ మాట ఎందుకురా సామాన్లు పెట్టుకోవడానికట అంటే ఎందుకంటున్నారు స్వామి ఈ విధంగా అనుకున్నారట గాని ఈ విధంగా జరుగుతుందని మాకు తెలియదమ్మా అని గణేష్ని ముందర ఏడ్చి ఎంత ఏడ్చారంట ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ 85 83 ఉంటారు వాళ్ళిద్దరు అంత బాధపడ్డారనమాట. ఈ రోజు మేము చూడవలసి వస్తుందని మేము అనుకోలేదమ్మా అందరూ అదే మాట ఈ రోజు ఇలాంటి రోజు మనం చూస్తామని మన కలలు కూడా అనుకోలేదు ఇంకా 10 ఏళ్ళు ఇంకా 10 ఏళ్ళు అని అనుకుంటున్నాం గాని మనం కాని స్వామి అనుకున్న మాటలన్నీ కర్మలన్నీ చేసి మనకన్ని మీరు ఇంకా నా ప్రతినిధులుగా ముందరికెళ్లిపోండి మీరు ఏది చేసినా కూడా స్వామి సంస్థలో సభ్యులు ఈ విధంగా చేశారన్న ముద్ర పడుతుంది కానీ చాలా జాగ్రత్తగా చేయండి అన్న విధంగా స్వామి చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఆయన మొత్తం కంప్లీట్ చేసే వెళ్లారు చేయకుండా వెళ్లలేదు అర్ధాంతరంగా మాత్రం వెళ్లలేదు అది మళ్ళా 28 రోజులు మనల్ని ప్రిపేర్ చేసి మరి వెళ్లారు ఇది నా అభిప్రాయం అండి.
1: సుధాగారు అన్నపూర్ణ గారు మీరందరూ కూడా ఎంతో చక్కగా స్వామి యొక్క వచనాలన్నింటినీ కూడా అనుభవపూర్వకంగా అందరికి అందించారు. ఎన్నో యోగాలు స్వామి వాళ్ల వాళ్ల స్థాయిలను బట్టి వాళ్ల వాళ్లకి అందించారు. ఎవరు ఎంత చేయగలిగితే వాళ్ల యొక్క స్థాయిని బట్టి వాళ్లతో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి స్వామి తన యొక్క మధురమైన ఉపన్యాసాల ద్వారా మధురమైన వాక్యాల ద్వారా ఇంకా కూడా కలల్లో వచ్చే మెసేజెస్ ద్వారా ఎంతో మానవ జీవితంలో ఉండే హ్యూమన్ వాల్యూస్ ఎంత పెంచుకోవచ్చు అనేది మనకందరికీ తెలియజేశారు. కర్మయోగంలో కొంతమంది జపయోగంలో కొంతమంది ధ్యాన యోగంలో కొంతమంది ఆ రకంగా కర్మ భక్తి జ్ఞానం మూడింటినీ కూడా స్వామి అందరికీ అందించారు. అయితే ఒక జ్ఞానయోగిగా వెళ్ళినప్పుడు ఆ జ్ఞానంలో ఆత్మతో సంబంధం కలిగినప్పుడు మనకి స్వామితో సంబంధం కలిగినప్పుడు అప్పుడు మనం చేసే ఆచరణంతా కర్మయోగమే మనం చేసే ప్రార్థనంతా భక్తి యోగమే చదవాలి అనేటటువంటి స్వాధ్యాయం అనేది ఏదైతే ఉందో అది స్వ అధ్యాయంగా మార్చుకుని మనని మనం అధ్యయనం చేసుకుంటూ మనని మనం మలుచుకుంటూ తను దాగానని మనసుని మనము నిరోధింపబడక మసలు చితిరగున్ తను దాగను సత్పురుషుని మనము ఆనందాబ్ధి ఎందు మగ్రతనుందునంటారు. అట్లాగా స్వామి అత్యద్భుతమైన అధ్యాత్మ సందేశాలన్నీ కూడా మనకి ఎప్పుడూ అందజేస్తూ ఉన్నారు. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్ అన్నారు. మన జ్ఞానమయమైన దృష్టిని పొంది ఉంటే చూసే ప్రపంచం అంతా కూడా బ్రహ్మలాగే కనిపిస్తుంది అని. అదే మనకి ఆచరణలో మనకేం చేశారంటే స్వామి సేవ అనేది పెట్టి ప్రతి చోట ఒక భగవంతుని దర్శించు అనేటటువంటి ఒక ఆచరణని మనకు అందించారు. దీనివల్ల సంఘంలో ఎంతో ప్రేమభావం ఒక మంచి అనుబంధం అనేది ఏర్పడుతుంది. దాంతోనే ప్రేమతత్వంతోనే అన్ని కూడా ఆనందంగా జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ప్రతి బాలవికా స్టూడెంట్ కే కాదు మన కుటుంబాల్లో కూడా అందరికీ కూడా ప్రేమ సందేశాన్ని అందించాలి, మనం ఆచరించాలి. ఒక్కొక్క సందర్భాల్లో మనం అందరం కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. ఏంటంటే మనం ఒక ప్రేమ తత్వంతో జీవించాలనుకున్నా కూడా మనకి ఎదురుగుండా ప్రయాణం చేయటానికి ఒక అడ్డుగోడ, ఏదో ఒకటి అడ్డు వస్తుండొచ్చు. అది ఒక పల్చటి తెర అయితే తొందరగా పక్కకు తొలుగుతుంది. అది ఒక ఇనుప గోడ అయితే అది తొలగటానికి చాలా టైం పడుతుంది. అయినప్పటికీ కూడా మనం ఒక దైవం అనేటటువంటి సంకల్పాన్ని మన హృదయంలో పెట్టుకుని ఆయనిచ్చినటువంటి స్ఫూర్తితో మన ఆలోచనలో ఉండేటటువంటి అత్యంత శక్తివంతమైన సంకల్పాన్ని మనం ఎక్కువ చేసుకుని అందరికీ కూడా స్వామి మెసేజ్ని అందించటమే స్వామి మనకిచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తున్నానండి.
2: ఇప్పుడు మనం జాగ్రత్తగా కనుక పరిశీలిస్తే ప్రశాంతి నిలయం 1950 నుంచి స్వామి పాత మందిరం నుంచి ఈ యొక్క కొత్త మందిరానికి మారిన తర్వాత అక్కడ ఆయన 6 దశాబ్దాల నుంచి ఎన్నో ఉపన్యాసాలు మన కోసం చేశారు. మధురాతి మధురమైనటువంటి పాటలు పాడారు. ఎన్నెన్ని సంగీత పాట కచేరీలు అక్కడ నిర్వహించారు. మన కోసం ఎన్నో పండుగలు చేశారు. అక్కడ మనం ఎన్నో నాటకాలు కచేరీలు చూశాం. ఇక ఆ దివ్యమూర్తి నోటి నుండి జాలివారిన అమృత ధారలు లాంటి ఆ సందేశాలని మనం ఎన్నో విన్నాం, ఎన్నో కన్నాం. అవన్నీ కూడా ఆ కార్యక్రమాలు జీవితంలో మనము మర్చిపోలేము. అయితే ఇంతకాలము అవన్నీ కురిపించినప్పుడు, మా ప్రేమామృతాన్ని మన మీద కురిపించినప్పుడు అవన్నీ కూడా ఒక్కసారి మన నుంచి వ్యానిష్ అయిపోయినాయా? ఆ ఫిజికల్ మూర్తి మన ముందు నుంచి దూరం అయిపోతే కాలేదు. ఎందుకంటే ఇప్పుడే ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయ, ఆ లాలిత్యము అవన్నీ కూడా మనకి ఎక్కువ కావాలి. ఆ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని గనక మనం ఆలోచిస్తే, ఈరోజు ఆ సాయి కుల్వంతాలకి ఇప్పుడు మీరందరూ చెప్పినట్టు మన కార్యక్రమాలు నిర్వహించాలంటే ముఖ్యంగా ఆ ప్రేమమూర్తి చూపించినటువంటి ప్రేమ, ఆ కుమ్మరిచ్చిన ప్రేమ ఇప్పుడు మన హృదయాల్లో నిండాలి. ఆ హృదయాల్లో నిండాలి అనంటే మనందరం కూడా సాయి కుల్వంత హాల్కి వెళ్ళాలి. అక్కడ ఆయన చూపించినటువంటి ప్రేమ కరుణనే కాకుండా ఆయన మీద మనపై వర్షించినటువంటి ప్రేమధారల లాంటి ఉపన్యాసాలు, ఆయన చేసిన కార్యక్రమాలు, ఆ భజనలు, ఆ యొక్క వైదిక వైబ్రేషన్స్ అన్ని కూడా మనకి కుల్వంత హాలే కాకుండా, ఆ యొక్క ఆశ్రమమే కాకుండా, మొత్తము ఈ ప్లానెట్ అంతా నిండిపోయి బియాండ్ దిస్ ప్లానెట్ ఆ యొక్క సూక్ష్మమైనటువంటి తరంగాలు, దివ్య తరంగాలన్నీ కూడా అక్కడ అక్యుములేట్ అయి ఉన్నాయి. అక్కడికి వెళ్లి మనం కూర్చుంటే ఆ యొక్క మధుర స్మృతులను గనక మనం గుర్తు చేసుకుంటే తప్పకుండా మనలో ప్రేమ జనిస్తుంది. ఆ ప్రేమతోటే మనం నిర్వహించవలసినటువంటి బాధ్యతలని, కర్తవ్యాలని, సేవ కాని ఏదైనా కూడా మనం చేయగలుగుతామని గట్టి నమ్మకం నాలో ఉంది. స్వామి లేరు కనపడకపోవచ్చు, కానీ అక్కడికి వెళ్ళగానే ఆ పాత దివ్య స్మృతులేంటి అవి మనలో తప్పకుండా ప్రేమని జనిస్తాయన్నమాట. ఒక లవ్ ఛార్జ్ చేసేటువంటి స్పాట్, ఆ లవ్ ఛార్జ్ చేసే స్పాట్ కి మనం వెళ్లి మనం కూడా ఛార్జ్ చేసుకుని బయటకు వస్తేనే మన కర్తవ్యాన్ని మనం నిర్వహించగలుగుతామనేసి నాకు బాగా నమ్మకం ఉంది. ఆ డివైన్ ఛాన్సలర్ నాన్ స్టాప్ గా మన మీద చాలా వర్షించారు. ఒక ప్రేమనే కాదు, దివ్యత్వంతో ఆయన చెప్పిన మాటలే కాని, చేతలే కాని, ఆ కాలేజీకే కాదు, యూనివర్స్ కే ఆయన ఛాన్సలర్. అలాంటి ఆయన చెప్పినవి ఆ పంథాలో నడవాలంటే ముందు మనము హృదయం నిండా ప్రేమ నింపుకోవాలి. కనుక స్వామి లేనటువంటి పుట్టపర్తికి ఎలా పోవాలి అని ప్రశ్న వేసుకుంటే నాకు తోచినటువంటి భావాలు ఇవి.
3: బాగా చెప్పారు రాధగారు. స్వామి ఈ విషయంలో చెప్పింది మనం మర్చిపోకుండా ఒకటి మాత్రం అనుక్షణం గుర్తుపెట్టుకోవడం ఏమిటి అంటే, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, మై డియర్ ఐ లవ్ యూ అని రాస్తారు నాకు ఉత్తరాలు కూడాను. మై డియర్ స్వామి ఐ లవ్ యూ, నా స్టూడెంట్స్ చెప్పినా ఐ లవ్ యూ స్వామి అంటూ ఉంటారు. పొరుగు వాణ్ణి ప్రేమించలేకపోతే, పక్కవాణ్ణి రోజు కనిపిస్తాడు పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు, వాణ్ణి మీరు ప్రేమించలేకపోతే మీరు భగవంతుడిని ఏ విధంగా ప్రేమిస్తారు అని చెప్పారు. కాబట్టి మనం ఆ ప్రేమని ప్రతి ఒక్కరికి పంచుతూ స్వామిని ప్రతి ఒక్కళ్లలోనూ చూసుకుంటూ కనుక మనం సాధన చేయడం మొదలు పెడితే మనం స్వామి మనకి ఇచ్చిన ఈ కర్తవ్యాన్ని చక్కగా పూర్తి చేస్తామని నా విశ్వాసం.
4: డివైన్ విల్, ఆ సంకల్పం ఎలా ఉంటుందంటే మనం ఏమీ చెయ్యక్కర్లేదు, ఆటోమేటిక్ గా అవి జరిగిపోతుంటాయి. ఇవన్నీ బహుశా మన భయాలేమో, కార్యక్రమాలు ఎలా జరుగుతాయనేసి మీ అందరికి ఒక మంచి వార్త చెప్పాలి. లాస్ట్ సండే శివంకి ముగ్గురు పిల్లలు వచ్చారు, యూత్ గర్ల్స్, న్యూ ఎన్రోల్మెంట్స్ అన్నమాట ప్రశాంత్ నగర్ సమితికి. ఒక సండే రోజున ముగ్గురు ఆడపిల్లలు కొత్తగా జాయిన్ అవుతున్నారంటే అదే చాలా స్ఫూర్తిదాయకం మనందరికి. అండ్ మళ్లీ మహానారాయణ సేవకి చాలా మంది రెడీగా ఉండినారు, కానీ మనకు నంబర్ లిమిటేషన్ ఉండింది. సో ఆ వెళ్లిన వాళ్లలో ఒక 7 మంది యూత్ గర్ల్స్ ఉండినారు. సో విచ్ ఇస్ వన్స్ అగైన్ అ బిగ్ నంబర్. నేను ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా ఏం చెప్తున్నానంటే గనక స్వామి కార్యక్రమాలు అవే జరుగుతుంటాయి. మనకు మన ఇండివిజువల్ లెవెల్లో మనం ఇంతకుముందు మన అందరూ అనుకున్న ప్రకారము ఇండివిజువల్ సాధన ఏంటంటే మనం మన పని చేస్తే గనక మిగతా వాళ్ళందరూ కూడా మనం ఎవరిని మోటివేట్ చేయక్కర్లేదు. స్వామి ఉన్నారు, స్వామి అవన్నీ చూసుకుంటారు. అండ్ స్వామి సేవ చేయటానికి కూడా అది ఒక అవకాశం. ఆ అవకాశం ఎవరికైతే ఉందో వాళ్లకు మట్టుకు ఆ ఆపర్చునిటీ వస్తుంది.
5: రామావతారంలో కొంతమంది ఋషులు మాత్రమే ఆయన భగవంతుడని తెలుసుకుని వాళ్ల జీవితకాలాన్ని పెంచుకున్నారు, భగవంతుడు అవతరించినప్పుడు ఆయనతో సమకాలీనంగా ఉండాలని. అదే కృష్ణావతారంలో గోపికలందరికీ ఆయన భగవంతుడని తెలుసు, చాలా తక్కువ మందికి తల్లిదండ్రులు కూడా తెలుసుకోలేకపోయారు. తర్వాత షిరిడి సాయి అవతారానికి వచ్చేసరికి కొంతమందికి భక్తులకు మాత్రం తెలుసు. కానీ ఈ ఇందులో ఎవరికి కూడా ముందుగా దేవాలయాలనేవి లేవు. సత్యసాయి అవతారానికి వచ్చేసరికి ప్రపంచ వ్యాప్తంగా ఆయన గురించి ఆయన భగవంతుడని తెలుసుకున్నారు. అలాగే సత్యసాయికి ఎన్నో దేవాలయాలు, ఎన్నో మందిరాలు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తమైనటువంటి భగవంతుడు మన సత్యసాయి. అలాగే ఆయన చాలా చిన్నతనంలోనే ప్రశాంతి నిలయం కట్టడానికి ముందుగానే ఒకసారి ఈ కొండల మీద పెద్ద భవనం వెలుస్తుంది, ప్రపంచం అంతా ఇక్కడికి వస్తుంది అని చెప్పారట. అది చాలా మంది నమ్మలేదు. అప్పుడు స్వామి చెప్పారట, చూస్తూ ఉండండి, ఇది త్వరలోనే ఒక షిరిడీగా, ఒక వారణాసిగా, ఒక తిరుపతిగా, ఒక పుణ్యక్షేత్రంగా అవుతుంది అని. అదే మనందరం ఆశించేది, మనం భవిష్యత్తులో చూడబోయేది.
0: మనందరము ఇవాళ యాక్చువల్ గా ఈ డిస్కషన్ పెట్టుకున్నాము స్వామి ఫిజికల్ గా ఇంకా లేరు కాబట్టి మనం ఎలా ముందుకు వెళ్లాలి అని. దీనికి ఇందాక పద్మశ్రీ అక్క చెప్పినట్టు స్వామి ఈజ్ ద మోటివేటర్. బట్ స్టిల్ మన లెవెల్లో మనం కూడా ఆలోచించాలంటే మనం ఏం చేస్తున్నామా అని స్వామి చూస్తూ ఉంటారు కాబట్టి. దీనికి ఒక చిన్న ఉదాహరణ, నేను 2 కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. ఈస్ట్ ఆఫ్రికా వెళ్లాను నైరోబీ సమితికి, అలాగే డెన్మార్క్ వెళ్లాను, యూరోప్ లో డెన్మార్క్ వెళ్లాను, కోపెన్హాగన్ వెళ్లినప్పుడు అక్కడ కూడా స్వామి సమితికి వెళ్లాము. ఆ భక్తులతో మాట్లాడుతుంటే అనిపించింది అసలు మనం ఏమీ చెయ్యట్లేదేమో అనిపించింది. వాళ్లలో ఎంతో మంది స్వామిని ఫిజికల్ గా చూడలేదు కానీ స్వామి చెప్పిన బోధలు విని చూసి వచ్చిన వాళ్లు చెప్పిన అనుభవం మీద ఆధారపడి వాళ్లు ఎన్నెన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ప్రతి దేశంలోనూ ఎంతో మంది యువత కాని, బాల వికాస్ పిల్లలు కాని, సేవాదళ సభ్యులు కాని అందరూ 90% వరకు స్వామిని చూసి ఉండరు ఫిజికల్ గా, కానీ స్వామి తత్వం వాళ్ళు అర్థం చేసుకుని స్వామి మాటల మీద నమ్మకంతో వాళ్ళు ఎలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని మనం కొంచెం తెలుసుకుని ఆలోచిస్తే, స్వామి ఏ దేశమో వెళ్లలేదు కదా, ఇక్కడే ఉండి ఎంతో మందిని ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనిపిస్తుంది. మరి మనము స్వామి పుట్టిన దేశంలో పుట్టి ఇక్కడే పుట్టి స్వామిని స్వయంగా మన కళ్లతో చూసి విని మాట్లాడి ఇన్ని చేసి ముందు ముందు ఎన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి అన్నది మనకి మనమే ఆలోచించుకుని ఒక డెసిషన్ తీసుకుంటే డెఫినెట్ గా అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉంటాయి. జరిగిన వాటిలో మనం పాల్గొనే అదృష్టం అన్నది మనకి కలుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే
3: ఒరిస్సాలో ఒక గ్రామానికి, గిరిజన గ్రామానికి మన సేవాదళ వాళ్ళు వెళ్లినప్పుట మీకు పురుడు సంబంధమైన ఉన్న సమస్యలుంటాయమ్మా, మేము ఆ విషయంలో కూడా సహాయం చేస్తాము అంటే, వాళ్ళన్నారట మాకెప్పుడైనా ఇటువంటి సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇగో మీరు తీసుకొచ్చారు కదా ఆ ఫోటో, ఆ ఫోటోలో ఆవిడొచ్చి మాకు పురుళ్లు పోస్తుంది అని చెప్పారట. స్వామి ఆ గిరిజన గ్రామానికి వెళ్లిన దాఖలాలు మనకెక్కడా లేవు. అటువంటివి కొన్ని వేలు కోట్లుగా స్వామి సేవ చేశారు. ఆనాడు శ్రీరాముడు నేను ప్రథమ సేవకుణ్ణి అని ఎలా అన్నాడో, స్వామి నేను వచ్చింది మీ సేవ కోసమే అని స్వామి కూడా ప్రకటించారు. కాబట్టి ఆ ప్రేమమూర్తి చెప్పిన ప్రతి విషయాన్ని మనం పాటిస్తూ స్వామి మన కోసం వేసిన ఆ బంగారు బాటలో మనందరం పయనించే శక్తిని మనందరికీ అనుగ్రహించాలని స్వామిని మనసారా వేడుకుందాం. మనకి అవకాశాన్ని ఇచ్చి రేడియో సాయి శ్రోతలందరికీ కూడా మన అభిప్రాయాలు తెలియచేసి వారు కూడా మనతో కలిసి చక్కటి సేవా కార్యక్రమాలు చేసే సదవకాశాన్ని, ఆ మహద్భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన స్వామికి మనస్ఫూర్తిగా అందరం నమస్కారం చేసుకుందాం.
6: సాయిరాం.
3: సాయిరాం.

సాయి భక్తుల జీవితం, సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీమతి శేషవల్లి గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి రెండవ భాగం మనం విన్నాం. ఇది రేడియో సాయి స్టూడియో హైదరాబాద్ వారి సమర్పణ.

0: శ్రీ సాయిరాం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను పురస్కరించుకుని రేడియో సాయి శ్రోతలకు ప్రేమభరిత సాయిరాం. 2 రోజుల ఈ వేడుకలో భాగంగా నిన్న సహానుభూతే సంస్కృతి శీర్షికన పిల్లలు సమర్పించిన కార్యక్రమాలను విన్నారు.
1: ఈరోజు పరమపద సోపానత్రయం గురించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. దేహము, ఇంద్రియాలు, మనసు అనే సోపానత్రయం గురించి భగవాన్ శ్రీ సత్యసాయి తమ సుమధుర శైలిలో ఇలా వివరించారు. ప్రకృతి మాయల చేత బంధింపబడుటచే నేను బ్రహ్మంబను ఎరుకపోయే, పంచేంద్రియంబులచే వంచింపబడుటచే జీవుడే దేవుడన్ తెలివిపోయే, మమతాద్యహంకార మాయల బడుటచే ఏకత్వభావంబు లేకపోయే, దేహాభిమానంబు మోహానబడుటచే ఆత్మదర్శనముపై నాశపోయే, బ్రహ్మలో నీవు నీలోన బ్రహ్మయుండ నీకు బ్రహ్మకు భేదము లేకపోయే, నేను బ్రహ్మమునట ఇప్పుడెరుగు సాయి ప్రేమబోధల గ్రోరి హాయిమీర.
0: జీవిత పరమావధిని సాధించడానికి దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనసును త్రుంచు అనే సందేశంతో నేటి కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. జీవిత పరమావధి చేరడానికి అవరోధాలుగా నిలిచే దేహము, ఇంద్రియాలు, మనస్సులే పరమపదం చేరే సోపానాలు కావడం దైవచమత్కారం.
1: ప్రేమామృతం పరమపద సోపానత్రయం గురించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ భాషణంతో నేటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం.
2: సత్యంగుణం గుండి

సర్వం సృష్టించే సత్యం నందనగే సర్వ సృష్టి

0: సత్యమహిమలేని తళమేది కనుగొన్నాం శుద్ధ సత్వమదియే చూడరండి శుద్ధ సత్వమదియే చూడరండి శుద్ధ సత్వమదియే శుద్ధ సత్వమదియే చూడరండి ప్రేమస్వరూపులైన విద్యార్థులారా విద్యాబోధకులారా విద్యాభిమానులారా పుడమని అవతరించిన ప్రతి మానవులకు సత్యమే ప్రత్యక్ష దైవము ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమవుతున్నది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ సత్యమే అనంతమైనది సత్యము ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు నిత్యమైనటువంటి బ్రహ్మకు సత్య అని పిలుస్తూ వచ్చారు వేదాంతులు కనుక ప్రతి మానవుడు కూడాను గౌరవించవలసినటువంటిది సత్యమును మాత్రమే భారతీయులు సత్యవ్రతులు ధర్మపరాయణులు న్యాయమే భారతీయుల యొక్క ఆటపట్టు ప్రతి మానవుడు కూడా సత్యధర్మములకు వారసులే సహృదయులు శాంతికాములైన యువతీ యువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చేయాలి లోకహితమే భారతీయుల యొక్క అభిమతము అది ఏ యువకుల యొక్క వ్రతము అది ఏ మన మతము కనుక ఇట్టి పవిత్రమైన సత్యమును సంస్కృతిని ఈనాడు విస్మరించటం చేతనే జాతి సమైక్యత దేశ సమైక్యతను మనం సాధించలేకపోతున్నాం సత్యము ధర్మము దేనికి నీ లొంగదు భుజబలము బుద్ధి బలము అధికార బలము ఆయుధ బలముకు మనము సత్యధర్మమునకే లొంగవలసినది కాని సత్యధర్మము దేనికి నీ లొంగునవి కావు విజయము ఎల్లప్పుడూ సత్యధర్మములనే వరిస్తూ ఉంటాది మానవ జీవితంలో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం ఎన్ని విద్యను నేర్చినా ఎంతటి అధికారములు నేరినా మానవతను కూడా మనం మరువకూడదు భారతీయ సంస్కృతి అనుపమానమైనది అత్యద్భుతమైనటువంటిది అతి దివ్యమైన భవ్యమైన భారతీయ సంస్కృతిని ఈనాడు విద్యార్థులు విస్మరించి ఈ ఆధునిక యుగమునందు ఈ ఆధునిక సంస్కృతికి కేవలం ఆలవాలమై తమ యొక్క దివ్యత్వాన్ని తాము విస్మరిస్తూ వస్తున్నారు ఈనాడు అతి వేగముగా అభివృద్ధిగాంచుతున్నటువంటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పారిశ్రామికము అనేటువంటి పెనుగాలి సమాజమునందు అనేక రకములైనటువంటి మార్పులను భావిస్తూ వస్తుంది ఇది మానవ సమాజములో మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువను నిలువున కూలదోసినది నిజముగా వైజ్ఞానము లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచింపజేసినది సత్యమే కాని పారలౌకికము నిస్వార్థము దివ్యత్వము ఆత్మతత్వాన్ని ప్రమాణములే లేకుండా చేస్తూ వచ్చింది ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వాన్నే కూలదోస్తూ వచ్చింది కనుకనే ఈనాటి యువతి యువకులు తమ యొక్క తత్వాన్ని తమ యొక్క దివ్యత్వాన్ని తాము గుర్తించలేకపోతున్నారు స్వార్థము స్వప్రయోజనమే వారి జీవిత లక్ష్యంగా భావిస్తూ వస్తున్నారు దీనికి తగినట్టుగా ఆడంబరాలు వాచాలత్వము అహంకారము ఇత్యాది పైశాచిక ప్రవృత్తులు ప్రళయతాండవం సలుపుతూ వస్తున్నది సమాజమునందు ఆధ్యాత్మిక గురుపీఠమని పేరుగాంచినటువంటి భారతదేశమునందు ఈనాడు అన్యాయ అక్రమ అనాచార అసత్యములనేటువంటి పెనుభూతములు స్వేచ్ఛావిహారం సలుపుతూ ఉన్నవి ఆధునిక సంస్కృతికి బానిసలై కేవలము పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఏమాత్రం కూడా నువ్వు చింతించక సత్యధర్మములను పాటించక తమ యొక్క లౌకికమైనటువంటి జీవితమని లక్ష్యం అందించుకుని ప్రవర్తిస్తున్నారు ఈనాడు విద్యార్థులు రక్షించవలసినటువంటిది దేశమును కాదు సత్యధర్మమును మాత్రమే రక్షించాలి సత్యధర్మములే దేశమును రక్షిస్తాయి కేవలం సత్యధర్మములను విస్మరించి దేశరక్షణ దేశరక్షణ అని దేశమును భక్షిస్తున్నారు ఈనాటి విద్యావంతులు విద్యను నేర్చినంత మాత్రమే వివేకులు కారు కేవలం జీవనోపాధి నిమిత్తమై విద్యను అభ్యసిస్తున్నారే కాని జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని విస్మరిస్తూ ఉన్నారు జీవిత పరమావధిని కూడా నువ్వు లక్ష్యం అందించుకోవాలి గొప్ప చదువులుండి గుణము లేకున్నను విలువ ఏమి వాణి ఫలమదేమి. పంట పండని భూమి పది ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు, కొంచెమైన చాలు మంచి భూమి. గొప్ప విద్యావంతుడు అవుతుంటే గుణవంతుడు కావటం అత్యవసరం. ఈనాడు కలిమి చెలిమి బలమును చేకూర్చుకున్నందుకు తగిన కృషి చేస్తున్నారే కాని గుణమును పోషించుటకు ఎవ్వరు కూడాను అభివృద్ధి చేయటం లేదు, ప్రయత్నం కావించటం లేదు. కలిమి చెలిమి బలములు కదిలిపోయే మేఘములు. శాశ్వతముగా సత్యమార్గమును నిరూపించినది గుణము. గుణమునందు ఆదర్శవంతులు కావాలి కాని బలమునందు కాని ధనమునందు కాని ఆదర్శవంతులు కారాలి. లోకహితచ్చులు శ్రేయోభిలాషులు అయినటువంటి పెద్దలే ఈ ఆధునిక సంస్కృతికి తాము లోబడి ప్రాచీన సంస్కృతిని విస్మరిస్తూ వస్తున్నారు. ఆవు పంటలో పడి మేస్తుంటే దూడ గట్టుపై ఉంటుందా? ఇది అసాధ్యం. పెద్దలే ఈ పెడమార్గం పట్టినప్పుడు ఇంకా యువతి యువకులు చెప్పనక్కరలేదు. నాయకులు తల్లిదండ్రులు అధ్యాపకులు సరైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించటం లేదు. మన పూర్వీకులు నైతిక విలువలు గొప్ప ప్రఖ్యాతిగాంచడానికి కారణమేమిటి? వారి ధార్మిక వృత్తియే. చాతుర్వేది పురుషార్థములను చక్కగా విశ్వసించి ఆచరించి ఆనందించి ఆ ఆనందమును 10 మందికి పంచుతూ వచ్చారు పూర్వీకులు. కానీ ఈనాటి యువతి యువకులు యందు తలా తోకా లేనటువంటి ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ధర్మ అర్థ కామ మోక్షం, ఇది చతుర్విధ పురుషార్థములు. ధర్మం అనేటువంటి పాదమును మోక్షమనే శిరస్సును విశ్వసించక కేవలం అర్థకామం మాత్రమే పట్టుకుని వారు జీవిస్తున్నారు. సమాజమునందు దేశమునందు అశాంతి కేవలము అభద్రత పెరిగిపోతూ వచ్చింది. శాంతి భద్రతలను కోల్పోవడానికి మూల కారణము సత్య ధర్మమును విస్మరించటమే. మానవుని ఆవిర్భవించవలసినటువంటి సత్య ధర్మమునే. విద్యార్థులారా, మన ప్రాచీన సంస్కృతిని మనం విస్మరించరాదు. అది ఏ భారతీయుని యొక్క ప్రాణము. ప్రాచీన కాలము నుండి దేశమునిగా కాక అనేక దేశములకు ఆదర్శాన్ని అందించినటువంటి సూత్రములు భారతీయు యొక్క రత్నములు. కేవలము అనుకరణ అనేటువంటి ఒక బలహీనతను ఈ యొక్క ఆధునిక యుగమునందు అభివృద్ధి గావించటం చేతనే దేశము ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతూ వచ్చింది. ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. మన యొక్క దివ్యత్వమును మనం ఆవిర్భవింప చేసుకోవడానికి విద్యార్థులు తగిన కృషి చేయటమే ఇది సరైనటువంటి విద్య. గడిచిన 50 సంవత్సరములకు పూర్వము యువతి యువకులు దేశాభిమానము కలిగి సంస్కృతి అభిమానం చేత వారి యొక్క జీవిత జాడలను సరైన మార్గంలో అనుసరిస్తూ వచ్చారు. ఆనాటి దేశ నాయకులు గురువులు పండితులు ఆదర్శ పురుషులుగా రూపొందుతూ వచ్చారు. వారి మాట ఆచరణ ఏకం గావిస్తూ వచ్చారు. త్రికరణ శుద్ధితో కార్యములను ఆచరిస్తూ వచ్చారు. అందువలనే యువతి యువకులు వారిని అనుసరిస్తూ వారి అడుగు జాడల్లో నడుస్తూ వచ్చారు. ఆనాటి యువతి యువకుల యొక్క గదులు యందు ఆదర్శవంతులైనటువంటి యొక్క నాయకుల యొక్క చిత్రములు పవిత్రమైనటువంటి యొక్క అవతార తత్వములు చక్కగా వారు ఆరాధిస్తూ దానివల్ల ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఈనాటి ఆదర్శవంతమైనటువంటి యొక్క గురువులు కాని ఆదర్శవంతమైనటువంటి యొక్క నాయకులు కాని కనిపించటం లేదు. వారు చెప్పునది ఒక్కటి చేయనిది మరొకటి. అందువలననే ఈ యువతి యువకుల యొక్క విశ్వాసములు క్రమక్రమేణా దిగజారుతూ వచ్చింది. ఈనాడు యువతి యువకుల యొక్క గదులు యందు తమ ఆరాధన దేవతలు కేవలము ఒక సినిమా లీడర్స్ గా తీసుకుంటూ వచ్చారు. ఈ విధంగా యువతి యువకుల యొక్క బుద్ధులు దిగజారిపోవడానికి కారణమేమిటి? కేవలము భారతీయ సంస్కృతి ముందు సరియైన విశ్వాసం కలిగి సరియైనటువంటి ప్రబోధనలు చేసేటువంటి నాయకులు లేకపోవటమే కారణము. భారతీయ యొక్క సంస్కృతి వేషభాషల ఎందే కాక ఆచార విచారములు ఎందే కాక అడుగడుగును తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను మనకు కనిపించేటువంటి అంతా కూడాను భారతీయ సంస్కృతి. సంస్కృతి అంటే ఏమిటో గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు ఈనాడు భారతదేశంలో. ఈ యొక్క సంస్కృతియే లేకుండా మానవ జీవితమే లేదు. ది వే ఆఫ్ లైఫ్, ఈ విధమైనటువంటి మార్గమనే మనం ధిక్కరించి పెడమార్గమును అనుసరిస్తూ మనము శాంతి భద్రత దూరమైపోతున్నాము. ప్రతి కూడా సుఖము సుఖము సుఖము సుఖం అనేటువంటి దానిని ఆశిస్తూ వస్తున్నారు. ఈ సుఖం అంటే ఏమిటో అనేటువంటిది కూడా వారు గుర్తించుకోవటానికి ప్రయత్నించటం లేదు. దినములకు నాలుగు పర్యాయములు భుజించటము, చక్కగా నిద్రించటము, మూడు పర్యాయంలో నాలుగు పర్యాయంలో టెలివిజన్ లేక సినిమాలో చూడటము, ప్రపంచాన్ని మరిచి ఉండటము సుఖంగా భావిస్తున్నారు. తినటము, త్రాగటము, నిద్రించటము, ప్రపంచాన్ని మార్చటము మానవుడిగా పుట్టవలసి వచ్చిందా? పశుపక్షి మృగాదులు కూడా తినటం లేదా, నిద్రించటం లేదా, ప్రపంచాన్ని మార్చటం లేదా? ఇంత మాత్రానికి మానవుడిగా జన్మించవలసిన అవసరం ఏమిటి? జంతువునాం నరజన్మ దుర్లభం. అట్టి ఉత్తమమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం. కనుకనే మన యొక్క సంస్కృతి ఏమిటో వారు గుర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించలేకపోతున్నారు. భారతీయ సంస్కృతి యందు కేవలం జీవనోపాధి మాత్రమే కాక జీవిత పరమావధి తత్వాన్ని కూడా చక్కగా వర్ణించి వివరించి బోధించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము సంస్కృతం. సంస్కృతి, ఈ సంస్కృతి సంస్కృతం నుండి కూడాను ఆవిర్భవించినటువంటిది. ప్రపంచమును సహజంగా ఆవిర్భవించినటువంటి ప్రతి పదార్థమును కూడాను సంస్కరించి అనుభవించినటువంటిదే సంస్కృతి. చిన్న ఉదాహరణ, మనము నిత్యము బియ్యమును భుజిస్తున్నాము. అయితే ఈ భుజించడానికి, ఈ స్థాయికి రావడానికి పూర్వం ఎన్ని విధములైన సంస్కారములు పొందింది? గడ్డి తొంగినటువంటి వడ్లను వేరు చేయటము, ఆ వడ్లపైన ఉన్నటువంటి పొట్టును విడదీయటము, విడదీయబడినటువంటి యొక్క భీమును ఉడకబెట్టడము, ఆ పరిపక్వమైనటువంటి యొక్క పదార్థమును మనం భుజించటము, ఇన్ని రకములైనటువంటి సంస్కారములు జరగటం చేతనే మనం భుజించటకు వీలవుతూ ఉంటుండాలి. ఈ బియ్యము సంస్కారం చేత తమ విలువను కూడా పెంచుకుంటున్నాయి. ఒక మూట వడ్లు ఉంటుంటే ఒక 100 రూపాయలు మాత్రమే ఇవ్వగలము. దాన్ని సంస్కరింపజేసి దాని పొట్టును వేరు చేసి సరైనటువంటి యొక్క దృష్టికి అనుభవించలేనటువంటి యోగ్యతకు తెప్పించడం చేతనే ఒక్క మూట 600 రూపాయలుగా పెరుగుతుండాలి. ఒక్క మూట 100 రూపాయలుగా ఉండినటువంటి వడ్లు ఒక్క మూట బియ్యంగా మారినప్పుడు 600గా పెరగడానికి ఏది కారణం? ఈ వడ్లను సంస్కరించినటువంటి ఫలితమే దీనికి విలువ. మన చేతి ఒక గడియారం కట్టుకుంటుంటాం. ఈ గడియారం నిప్పులో వేస్తే 2 అణాలు స్టెయిన్లెస్ స్టీల్ కూడా మనకు చిక్కదు. కానీ ఆ గడియారానికి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు పొందడానికి ఏది కారణం? సంస్కారమే దీనికి కారణం. దీన్ని సరైన స్థితిలో మనం అనుభవించేటువంటి యోగ్యతగా తీర్చిదిద్దారు. బోర్డ్స్, నట్స్, స్కూస్, పిన్స్, గంటలు అన్నింటినీ సక్రమంగా సవరించటం చేతనే ఇది సంస్కారంగా మారింది. ఇదే విలువను పెరగటం. ఇదే విధంగానే భారతీయులు ప్రాచీన కాలము నుండి కూడాను ప్రతి పదార్థమును కూడాను సంస్కరింపచేసే అనుభవిస్తూ వచ్చారు. ఇది ఒక వస్త్రము. అయితే ఇది వస్త్రంగా మారడానికి ఎన్ని రకములైనటువంటి సంస్కారం పొందింది? కత్తిగా ఉంటుండి తదుపరి నూలుగా మారి ఈ నూలు నేయటం చేత ఇది ఒక వస్త్రంగా తీర్చిదిద్దాం. కనుక ప్రతిని ప్రతిగానే మనం అనుభవించటం లేదు. అనేక విధములుగా సంస్కరింపజేసి తదుపరి దానిని ధరిస్తూ వస్తున్నాము. అదే విధంగానే మానవుడు పుట్టినటువంటి మానవుడు మానవుడుగానే జీవించటం వ్యర్థము. మానవాతీతమైన దివ్యత్వంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ఇలాంటి సంస్కారమునకు తగినటువంటి కృషి మనం చేయాలి. కనుక విద్యార్థులు ఈనాడు విద్యతో పాటు వివేకంతో పాటు వినయము, వినయంతో పాటు విచక్షణ, ఈ రకమైనటువంటి సంస్కారముల చేతనే మానవత్వం మన పరిపూర్ణత్వాన్ని పొందడానికి వీలవుతుంది. మానవుడు పరిపూర్ణుడు కావాలనుకుంటే ఒక ఉదాహరణ, ఒక విత్తనం మనం భూమిలో నాటుతున్నాం. నాటినటువంటి విత్తనము చిన్నగా 2 ఆకులతో మొక్క బయలుదేరుతుంది. ఇది క్రమక్రమేణా కొమ్మలు రెమ్మలతో పాటు రూపొందుతుంది. తదుపరి ఆ యొక్క వృక్షం లోపల ఫలములు మనకు అందిస్తుంది. ఇదే విత్తనం యొక్క పరిపూర్ణత్వం. కాబట్టి మానవత్వము అనేటువంటిది కేవలము ఒక విత్తనం వంటిది. దానిని అనేక రకములుగా మనం సంస్కరింప చేసినప్పుడు అది ఒక విశాలమైనటువంటి ప్రేమతత్వంగా కొమ్మలు రెమ్మలుగా రూపొందుతుంది. తదుపరి శాంతి భద్రతలనే ఫలాన్ని కూడా ఈ యొక్క వృక్షం అందిస్తుంది. అది మానవుని యొక్క పరిపూర్ణత. ప్రేమ ప్రేమ ప్రేమ అనబడేటువంటి దైవ గుణమును మానవుని వరకే మాత్రమే మనం పరిమితి గావించరాదు. ఈ ప్రేమను పశుపక్షి మృగాదుల వరకు కూడా ప్రసరింప చేయాలి. ఇలాంటి విశాలత్వమును మనం పెంచుకోవటమే నిజమైనటువంటి సంస్కృతి. ఈ భావాన్ని విస్మరించి విశాల భావాన్ని అభివృద్ధిపరచి తనకు తాను అనుభవించి 10 మందికి పంచినప్పుడే ఈ మానవత్వము దివ్యత్వంగా మారగలదు. వివరింపజేసినటువంటి వేదములు అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని కూడా మనం ద్వేషించరాదు అనేటువంటిది పవిత్ర బోధన గావించటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? కనుక మనము ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి కూడాను గుర్తించడానికి దాని వల్ల మనం ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి. ఈనాటి మానవత్వమును జగత్తు ఏ విధంగా రూపొందినది నీకే తెలుసును. మానవుడు వేసే ప్రతి అడుగు ధర్మం తప్పుతున్నది. ప్రతి పలుకులో కూడా సత్యం సడలిపోతుండాలి. ప్రతి ఆలోచన ఎందుకు దురదృష్టి నశించిపోతుండాలి. ప్రతి దృష్టి ఎందుకు ప్రేమ తరిగిపోతుండాలి, అభ్యుదయ భావాలు అడుగంటిపోతున్నాయి, ఆధ్యాత్మికం ఆశాస్పదమైపోతుండాలి, కేవలం కులమత ద్వేషాలు అనేటువంటిది పెరిగిపోతున్నాయి, ప్రాంతీయ అభిమానములు ప్రయోజనమైనటువంటిది వెర్రి తెరలు వేసి తిరుగుతుండాలి, మానవుని ఎందుకు చైతన్యం చల్లబడిపోతుండాలి, ప్రతి సంకల్పం కూడా స్వార్థంగా రూపొందుతుండాలి. దీనికంతా కారణమేమిటి? కారణాన్ని మనం విచారించడం లేదు. ఈ కేవలం ఈ దృశ్యకల్పితమైనటువంటి యొక్క వివేకములు అవివేకాన్ని మాత్రమే మనం గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వం అడిగే మానవులందున విశ్వశాంతికి ఏ విప్లవము?
0: ఈనాడు విశ్వశాంతి కంటే విప్లవం సంభవిస్తుండదంటే కారణం ఏమిటి?
1: పాప భీతి దైవ ప్రీతి సంఘ నీతిని కొనుపోయినాము. కేవలం మానవుడు మానవుడిని ఆకార మానవత్వంతోనే మనం జీవిస్తున్నాము. ఇట్టి ఆకార మానవుని వల్ల లోకానికి ఏమాత్రం కూడా మంచి చేయలేదు. ఆచార విచార మానవుడిగా రూపొందాలి. ఆచార విచారము లేక ఆకార మానవుని వల్ల వచ్చేటువంటి ప్రమాదమే ఈనాడు పరిస్థితి.
0: మీరు చదువుతో పాటు దేశం యొక్క విశ్వాసమును దేశ కళ్యాణమును దృష్టి అందించుకోవాలి. మన ప్రాచీన కాలం నుండి హైందవ సాంప్రదాయము లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటిది మన భారతీయుని యొక్క హైందవ సంప్రదాయం. ఆధ్యాత్మిక సంపత్తి వల్ల ఈ దేశములకు సుస్థిరమైనటువంటి శాంతి భద్రత చేకూర్చుతూ వచ్చినటువంటిది భారతదేశం. భారతీయుల గ్రంథము వేదము. ఈ వేదము బోధించినటువంటిది మొట్టమొదటి సత్యం వద ధర్మం చర. సత్యమును ఉచ్చరించు, ధర్మమును ఆచరించు.
2: కాలవశాత్తు
0: ఈనాడు సత్యమును కేవలం ఉచ్చరించటమే లేదు, ధర్మమును ఉచ్చరిస్తున్నారే కాని ఆచరించటం లేదు. ధర్మమును ఆచరించాలి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే మనల్ని రక్షించేస్తుంది. ఈ ధర్మం అంటే ఏమిటి? కేవలం మన ఆచారాలు మన సాంప్రదాయాలు ఇవి మాత్రమే కాదు. మన ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం, ఇదే మానవుని యొక్క ధర్మం. ఈ మూడింటిని ఏకత్వం గావించాలి, అప్పుడే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. ఇదే మన ధర్మం. ఈనాడు మాటలు ఎందు వేరు, తలంపులు ఎందు వేరు, క్రియలు మరొకటిగా మారుతూ రావటం చేతనే ధర్మము క్షీణించిపోయింది. కనుక వేద ధర్మము సత్యం వద ధర్మం చెర.
2: చెప్పాయి
0: సత్యాన్న ప్రమదవ్యం, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా నీవు సత్యాన్ని వదలవద్దు. ధర్మాన్న ప్రమదవ్యం అనగా ధర్మాన్ని నీవు వదలపెట్టవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎందు ప్రాణాపాయం సంభవించిన సమయం నందు కానీ ధర్మమును మాత్రం మారరాదు. హరిశ్చంద్రుడు సాధించినటువంటి వ్రతము, ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఉపనిషత్తులు కూడా మానవునికి పలువారు బోధిస్తూ వచ్చాయి. సత్యమునికే విజయము అని, ఇలాంటి విజయాన్ని సాధించవలసినటువంటి వాడు ధర్మాన్ని అనుసరించాలి. ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు. సంజయ, పాండవులు కౌరవులు ఇరువురు కూడాను యుద్ధభూమిలో చేరారు, వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు యుద్ధమునకు పోయినటువంటి వారు యుద్ధం చేస్తారు కానీ డిన్నర్ను చూస్తూ వస్తుంటారా? మహారాజా, యుద్ధము సంభవించింది, యుద్ధము చేస్తున్నారు అని చెప్పాడు. నీ ఉద్దేశం విజయం ఎవరికి సంభవిస్తుందని ఉన్నది అని ప్రశ్నించాడు. రెండో ప్రశ్న సంజయుడు. సంజయుడు అనగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడే సంజయుడు.
1: యత్ర యోగీశ్వర కృష్ణ

0: ओ महाराजा, यत्र योगीश्वरे कृष्ण, ఎక్కడ సర్వశక్తిమైనటువంటి భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైనటువంటి ఒక అర్జునుడు నిర్మలుడు ఉంటున్నావు, అక్కడే విజయం. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపులైనటువంటి యొక్క భగవత్ యొక్క అనుగ్రహమే ప్రధానమని బోధించాడు. ఇంకా పురాణములు ఏమి చెప్తూ వచ్చాయి? పురాణములు కూడాను ఈ సత్యధర్మంలే ప్రబోధిస్తూ వచ్చాయి. సత్యం నాస్తి పరో ధర్మ, ధర్మం అనేటువంటిది సత్యం పైన ఆధారపడి ఉంటుండాలి, దీనికంటే మించినటువంటిది లేదు. ఇంకా భాగవతమునందు అనేక విధములుగా బోధిస్తూ,
1: పలికి బొంకుట కన్నా పాపమున్నా,
0: పలికి బొంకుట కన్నా పాపమున్నా, మనం చెప్పి దానిని తప్పిపోవటం కంటే పాపం మరొకటున్నదా అనగా సత్యమే ప్రధానమని కూడా నిరూపిస్తూ వచ్చింది. కనుక సత్యమే ఈ జగత్తును కాపాడుతున్నది, ధర్మమే ఈ సత్యమును ఆశ్రయించినటువంటిది. సత్య ధర్మంలో రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. భారత పుత్రులైనటువంటి యువతి యువకులారా, ప్రధానమైనటువంటి సత్య మార్గము, దానినే మనం దైవస్వరూపంగా విశ్వసించాలి, గౌరవించాలి.
1: చదువులన్నీ చలివి తాళ వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు, ఎంత చదువు చదివి

చదువు చదివి చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువవలయు. అది ఏ సత్య చదువు, అది ఏ ధర్మ చదువు. ఆ ధర్మము సత్యమే. సత్పురుషులు చెంత ఉంటుంటారు. ఎవరు సత్యాన్వేషణ సలుపుతుంటారో, ఎవరు సత్యవ్రతులుగా ఉంటారో, ఎవరి ఎందు సద్గుణములు వికాసిస్తూ ఉంటాయో వారికి సన్నిధి అనే ఉంటుంటుంది సత్యం. కనుకనే ఆత్మకు సత్య అని మరొక పేరు. ఈ ఆత్మ నిత్యమైనటువంటిది కనుకనే దీనికి సత్య అని పిలుస్తూ వచ్చారు. సర్వుల ఎందు ఉండనటువంటిది అది ఒక్కటే. అన్ని మార్పు చెందినవే. విషయము కాని పదార్థం కాని కదిలిపోయే మేఘములే. చదువు చదవద్దని చెప్పని కాదు. ఈ చదువులతో పాటు ఆ చదువును కూడా మనము చదవడానికి తగిన కృషి చేయాలి. ఎంతమంది ఎన్ని చదువులు చదవలేదు, ప్రఖ్యాతులను పొందలేదు, కానీ అవన్నీ ఎంతకాలం ఉంచగలిగాయి. అవన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి. దేహమే అస్థిరమైనటువంటిది. అయితే దేహించినా కూడా మన సంస్కారములు చిరంజీవిగా నిలిచి ఉంటాయి. ఆదర్శం కోసం మనం జీవించాలి, కానీ అన్నం కోసం కాదు అనే సత్యాన్ని గుర్తించాలి. ఆదర్శం శాశ్వతమైనటువంటిది. ఉత్తమ ఆదర్శం చేత ఎంతమంది అయినా కూడా ముందు అభివృద్ధి కాగలరు. ఈ వగుచు కలకాలము తిరుగక హంసమై చెడమిగా. మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా ఒక 10 సంవత్సరాలు బ్రతికినా మనం చాలు. కనుక మనం ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించడానికి దేశాభిమానము ఆత్మాభిమానము అత్యవసరం. మొట్టమొదటి గుర్తించేటువంటిది తల్లిని తండ్రి. నా దేశం అంటే ఎలాంటిది? ఎంత పవిత్రమైన దేశము, ఎంత దివ్యమైన దేశము, ఎలాంటి ఆదర్శవంతమైన దేశం, ఎంతటి ప్రేమపూరితమైనటువంటి దేశము, ఎంతటి విశాలమైన దేశము. దేశం యొక్క విశిష్టతను మొట్టమొదటి గుర్తించాలి విద్యార్థులు. భారతదేశం ఒక చెత్త భూమిగా మీరు విశ్వసిస్తూ విదేశాలకు ప్రయాణం అనేవి వెళ్తున్నారు. భారతే తన్న భారత. భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేదు. భవ్య భావాలు కలిగిన భారతీయ దివ్య సంస్కృతి తత్వం.

వాట్ గ్రేటర్ కంటే నువ్వు దౌర్భాగ్యమేమి కలదు. ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశం పుట్టినటువంటి యువకులైన మీరు భారతీయ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించలేకపోవటం చేత ఈ విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతూ వస్తున్నారు. దీనిని ప్రబోధించేటువంటి పెద్దలు కాని, పండితులు కాని, తల్లిదండ్రులు కాని లేకపోవటమే దీనికి మూల కారణం. విద్యార్థి విద్యార్థినియులారా, ఈ 15 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, ఆధునికం యొక్క జీవితాన్ని రెండింటినీ సమన్వయపరచి సత్యమార్గమును విడుక, ధర్మ మార్గమును విసర్జించక, న్యాయ మార్గం లోపల మన జీవితాన్ని గడపడానికి తగిన కృషి చేయాలి. మనకు అధికారం ప్రధానం కాదు, అధికారం కేవలం కదిలిపోయే మేఘములు. దాని నిమిత్తమై మీరు గర్వించనక్కరలేదు.

0: పర్వం.
1: మనిషిలో క్షణంలో వచ్చి క్షణంలో పోయేటువంటిది ఈ యవనం. ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది ఈ యవనం. క్షణభంగురమైనటువంటి యొక్క ఈ యొక్క మధ్య కాలమునకు వచ్చేటువంటి యొక్క భవనమును ఆధారం చేసుకుని మనము రస్తు పట్టుకోరాదు. ఇది చాలా ఉత్తమమైనటువంటి జీవితము, పవిత్రమైన కాలము. ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోరాదు. వ్యర్థమైనటువంటి కాలం తిరిగి మనం సార్థకం చేయించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేదు. విద్యార్థులారా, సంస్కృతి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోండి. ధర్మం అనేటువంటిది ఒక దేశములకు ఒక కాలములకు ఒక దీనికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. కాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటిది ఈ భారతీయ సంస్కృతి. దాని గురించి క్రమక్రమేణా ఈ 15 దినముల లోపల మనం చక్కగా పరిపూర్ణ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించవచ్చు. మన వైస్ ఛాన్సలర్ సరాఫ్ ప్రారంభంలో అందరినీ స్వాగతించేటువంటి సమయంలో శరీరమును, ఇంద్రియములను, మనసును, ఆత్మ దీనిని ఐదింటి యొక్క ప్రభావాన్ని, విశిష్టతను, దాని యొక్క స్వరూపాన్ని వివరించాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు. ఈనాడు నిజముగా విద్యార్థులకు ఇది అత్యవసరము. తానెవరూ తెలుసుకొనక బయట ప్రపంచాన్ని తెలుసుకున్నందుకు ప్రయత్నిస్తున్నాడు. తనను తాను తెలుసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి. కనుక తన దేహమును, తన మనస్సును, తన ఇంద్రియములను, తన యొక్క ఆత్మతత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగిన కృషి చేయాలి. జగతిని జీవించువాడు మనుజుడు కావాల మొదట. ధనుజుల దుష్కృతుడు నెల్లా పొగడుచుండు వాడే చెవట. బ్రహ్మజ్ఞానం నేర్చి ఇచ్చిన ఆత్మజ్ఞానం తెలుసుకుంటారు. ఏ మానవ జీవితం నువ్వు రాజబాట. ఈ బాటను మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ బాటను మనం నేర్చాలి. ఈ మాటలో మనం అంకితం కావాలి. ఈ పవిత్రమైన అన్నింటికి సారమైనటువంటి వేద ఊటను మనం గోలాలి. ఈ పవిత్రమైన కాలమును పవిత్రమైన భావము చేత మన హృదయాలు నింపుకొని ఈ విద్యార్థి విద్యార్థిని అందరూ కూడా విశాలమైన భారతదేశమునందు దీని యొక్క ప్రచార ప్రబోధములకు తగినటువంటి కృషి చేయాలి. అన్నింటికంటే ముఖ్యము భక్తి. భక్తి, దైవ భక్తి అత్యవసరం. దైవ భక్తియే లేకుండా మనం దేనిని కూడా మనం సాధించలేము. అనుకుంటాను నేను సాధిస్తున్నాను, నేను సాధిస్తున్నాను, ఇది కేవలము అహంకారం యొక్క వికార స్వరూపమే. ఆత్మవిశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడు ఇంకా అన్ని కూడా మనం సాధించినటువంటి

పంచభౌతికమైన దేహాన్ని గమ్యం చేర్చే అశ్వంతో పోలుస్తుంటారు. గమ్యం చేరే వరకు ఎంతవరకు అవసరమో అంతవరకు దానిని సంరక్షించుకోవాలే తప్ప దానిపై మమకారం పెంచుకోరాదని చెప్తారు. అలాగే దేహాన్ని రథంతోనూ, ఇంద్రియాలను అశ్వాలతోనూ, కళ్ళాన్ని మనసుతోనూ, బుద్ధిని రతుకునితోని కూడా పోలుస్తుంటారు. భగవాన్ సమక్షంలో అవన్నీ ఏకోన్ముఖమవుతాయి. భగవాన్ ముఖత ఆ విషయాలను తెలుసుకున్న స్వామి పూర్వ విద్యార్థులు శ్రీయుతులు వైశ్రీ రంగనాథరాజు గారు, వి శ్రీనివాసులు గారు, ఎస్ రవికుమార్ గారు, అశ్వత్నారాయణ గారు, అనిరుద్ధ్ గారు, సిజి సాయి ప్రకాష్ గారు ఇప్పుడు ప్రసారం చేయబోతున్న శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా తమ అనుభవాలను మనతో పంచుకోబోతున్నారు.

దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును, సత్య సంకల్పముల చేత సాధువగును. సకల సంకల్పరహితుడే శాంతి పొందు, ఉన్నమాట తెలుపుచున్నమాట అన్నారు భగవాన్ బాబావారు. మనం స్వామిని కోరవలసింది ఏమిటి? ప్రార్థించవలసింది దేనికి? పుత్రమిత్ర భరణ వ్యాపారముల నిమిత్తమా? ధనధాన్య భోగ యశస్సుల నిమిత్తం? దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగును,

0: మిత్ర భరణ వ్యాపారముల నిమిత్తమా, ధనధాన్య భోగ యశస్సుల నిమిత్తమా? ఇవన్నీ ప్రపంచంలో మనకు లభిస్తూనే ఉన్నాయి. కాస్త కృషి చేస్తే అవి మనకు లభ్యమవుతున్నాయి. అయితే కృషి చేసిన స్వామి కృపలేనిదే శాంతిని ఆనందాన్ని మనం పొందలేము. మరి స్వామి కృపని పొందే మార్గమేమిటి? స్వామే సూచించారు, మెండ్ ది బాడీ, మెండ్ ది సెన్సెస్ అండ్ ది మైండ్. అనగా దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సుని త్రుంచు, అంటే మనోలయం గావించు. దేహాన్ని వంచు అంటే కేవలం శారీరకమైన కసరత్తు అనుకుంటే పొరపాటే. అహంకారాన్ని త్రుంచుకో, వినయ విధేయతలను పెంచుకో, కష్టపడి పనిచేయి, ఇష్టపడి సేవ చేయి. ఇన్ని అర్థాలున్నాయి దేహాన్ని వంచు అనడంలో.
1: ఒకసారి ఒక విదేశీ భక్తుడు స్వామివారిని ఒక ప్రార్థన చేశాడు. స్వామి, నేను దేశ దేశాలు తిరిగాను, నేను ధనధాన్యాలను సంపాదించాను, కానీ నాకు శాంతి మాత్రం లేదు. స్వామి, ఐ వాంట్ పీస్ అని ఆయన ప్రార్థించాడు. వెంటనే స్వామి నవ్వుతూ, శాంతి దానిలోనే దాగుంది. ఐ అంటే అహంకారాన్ని తొలగించు, వాంట్ అంటే కోరికను తొలగించు, అప్పుడు పీస్ శాంతి దానికదే నీకు అందుతుంది అని సెలవిచ్చారు.
0: అహంకారం అంటే స్వామి చెప్పిన నిర్వచనం, అహం ప్లస్ ఆకారం ఈజ్ అహంకారం అన్నారు స్వామి. అంటే ఈ దేహమే నేను అన్న దేహాభిమానమే అహంకారానికి మూలమని సెలవిచ్చారు. ఈ దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి స్వామి సూచించిన సులువైన విలువైన మార్గం సేవ. సేవా దృక్పథమే భక్తుణ్ణి స్వామి కృపకు పాత్రుని చేస్తుంది.

0: అయితే అసలు సేవ ఎలా చేయాలి, సేవ యొక్క సూత్ర నియమావళి ఏమిటి అనే విషయాల్ని స్వామి పలుమార్లు ప్రబోధించారు. ఎవరికి సేవ చేసినా నీకు నీవు సేవ చేసుకున్నట్లే అని సెలవిచ్చారు. అంతేకాదు, ఎవరికి సేవ చేసినా అది నీ ఆరాధ్య దైవాన్ని సేవించుకున్నట్లే అనే భావనతో చేయమన్నారు. అంతేగాక మనం చేసే సేవ కేవలం మన తృప్తి కొరకే కాక ఎదుటి వాళ్లకు అది ఉపయోగపడుతోందా అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు.
1: సార్, మీరు ఈ విషయాలు తెలుపుతుంటే నాకొక చక్కని సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి స్వామివారి ఆధ్వర్యంలో నారాయణ సేవ జరుగుతుంది. స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతుండటంతో అక్కడున్నటువంటి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో కూర్చున్నటువంటి భక్తులందరికీ ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. దానిలో భాగంగా ఒక స్త్రీ, ఒక తల్లి ఒక 2 సంవత్సరాల బిడ్డను తన ఒడిలో కూర్చుని ప్రసాదం స్వీకరించారు.

0: ఆచరించడానికి సిద్ధమవుతుంది. ఆ విద్యార్థులు ఉత్సాహంతో ఆ తల్లికి ఆ బిడ్డకు కూడా రెండు విస్తరాకులు వేసి దాంట్లో పులిహోర పెడుతున్నారు. దూరంగా దీన్ని గమనిస్తున్నటువంటి స్వామివారు వెంటనే వచ్చి ఆ విద్యార్థిని నవ్వుతూ మందలిస్తూ, ఏమి చిన్న బిడ్డ ప్రసాదం స్వీకరిస్తుందా అని చెప్పి వారిని హాస్టల్లోంచి పాలు తీసుకురమ్మన్నారు. వారు పరుగు పరుగున వేడి పాలను తీసుకుని వచ్చి ఆ బిడ్డకు అందించడంతో స్వామి మరొక మారు మందలిస్తూ, చిన్న బిడ్డ వేడి పాలు ఎలా తాగుతుంది అంటూ మరొక గ్లాసు తీసుకుని ఆ పాలను చల్లార్చి ఆ చిన్న బిడ్డకు అందిస్తూ నవ్వుతూ చెప్పారు, సేవ చేయడం కేవలం ఒక పని చేయడం కాదు, సేవ చేస్తున్నప్పుడు ఎదుటి వారు ఏ విధంగా లాభపడుతున్నారు, వారికి ఏ విధంగా సంతృప్తి చెందుతున్నారు అనేటువంటి భావనతో సేవ చేస్తే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని సెలవిచ్చారు.
1: ఇప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. మన పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1991 స్టార్ట్ అయినప్పుడు 1992 ఒక విద్యార్థి ఇక్కడ మన ఎంబీఏ చదువుతూ బ్లడ్ డొనేషన్ చేయడానికి హాస్పిటల్కి వెళ్లాడు. బ్లడ్ డొనేషన్ చేశాడు. అప్పుడు బ్లడ్ బ్యాంక్ బయట వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆ రోజుల్లో స్వామి చాలా ఆఫెన్ హాస్పిటల్కి వచ్చేవారు. అప్పుడు సో స్వామి వచ్చారు హాస్పిటల్కి. ఈ పిల్లోడిని చూశారు స్వామి. స్వామి అప్పుడు ఆయనతో వచ్చిన భక్తులతో ఇంట్రడ్యూస్ చేశారు, ఇది మా స్టూడెంట్ ఇక్కడ వచ్చాడు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చాడు అని స్వామి అన్నారన్నమాట. సో స్వామి అడిగారు ఈ పిల్లోడిని, ఏమ్రా బ్లడ్ డొనేషన్ చేశావా అని. ఈయన, అవును స్వామి బ్లడ్ డొనేషన్ చేశాను అని అన్నాడు. అప్పుడు స్వామి ఆయన చూసి నవ్వుతూ అడిగారట, నాకు అందలేదే అని అన్నారట స్వామి అని చెప్పేసి నవ్వేసి వెళ్ళిపోయారట స్వామి. అప్పుడు ఈ పిల్లోడు కూర్చొని ఆలోచించాడు, ఏమిది ఇలా చెప్పారు స్వామి అని. అప్పుడు కొంచెం డీప్ గా ఆలోచిస్తే అర్థమైంది ఏమంటే, ఈయన ఏదో ఎవరో పేషెంట్ కి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో బ్లడ్ డొనేషన్ చేశాడు, కానీ ఆ పేషెంట్ లో ఉన్న స్వామికి నేను బ్లడ్ ఇస్తున్నాను అని ఆ భావంతో చేయలేదు. అది ఆయనకి ఆ ఇన్సిడెంట్ తో చక్కగా లెసన్ దొరికింది.
2: కరెక్ట్. అఖిల్య, ఎవరికి సేవ చేసినా వారిలో ఉన్న భగవంతుణ్ణి సేవిస్తున్నాము అనుకుంటే మనకెంతో ఆనందం కలుగుతుంది. ఈ సందర్భంలో నాకు మదర్ థెరసా గారి మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఆవిడ ఒక పర్యాయం ఒక కుష్ఠురోగి గాయాల్ని తుడిచి మందు రాస్తోంది. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, అమ్మా నాకు 100,000,000 డాలర్లు ఇచ్చినా ఈ పని నేను చేయను అన్నాడాయన. అప్పుడు ఆవిడ, నాయన నేను కూడా 100,000,000 డాలర్లు ఇస్తే ఈ పని చేయను, ఇది కేవలం జీసస్ కొరకు చేస్తున్నాను అని చెప్పిందట.
0: ఓహో సార్, మీరు భగవంతుని కొరకు సేవ చేస్తున్న ఒక రోగిలో భగవంతుని చూసి సేవ చేయడం మదర్ థెరిసా గారు చేసినటువంటి విషయం మీరు చెబుతుంటే ఒకసారి మాకు జరిగినటువంటి ఇంకొక సంఘటన గుర్తుకొస్తుంది సార్. సాయికులోని సభామండపంలో మాట్లాడడానికి, ఏ విధంగా మాట్లాడాలో సూచించడానికి, ఆశీర్వదించడానికి స్వామి మా ఇద్దరిని, ఒక ఇద్దరు విద్యార్థుల్ని లోనికి పిలిచారు. పిలిచి మాట్లాడుతూ దాదాపు గంట సేపు సూచనలు అందించి కుర్చీలోంచి లేవబోతున్నారు. లేస్తున్న సమయాన ఇరువైపులా కూర్చున్నటువంటి మేము స్వామికి సహాయపడదామనేటువంటి ఉద్దేశంతో మా చేతులు అందించాము. ఒకవైపు నేను, మరొక వైపు మా స్నేహితుడు. ఆ స్నేహితుడిని చేయిని స్వామి చూస్తూ ప్రేమతో అలా పట్టుకున్నారు. స్వామి ఒక్కసారి పట్టుకోగానే ఆ విద్యార్థి కల్లోంచి ఆనంద బాష్పాలు కావడం ప్రారంభించారు. నాకేం జరుగుతుందో అర్థం కాలేదు. స్వామి ఆ విద్యార్థిని చూసి చెప్పు అని అన్నారు. అప్పుడు ఆ విద్యార్థి చెప్పినటువంటి సంఘటన, ఆ విద్యార్థికి ఆయన తల్లిగారు చేసేటువంటి నేతి పూసినటువంటి వేడి రొట్టెలు చాలా ఇష్టం. బీహార్ ప్రాంతంలో ఉన్నటువంటి వారి ఇంటికి వేసవి సెలవుల్లో వెళ్లినప్పుడు ఆ తల్లి తన కొడుకు వస్తున్నాడని వేడి రొట్టెలు చేసి దాని మీద నేతి పూసి ఆ విద్యార్థి లోపలికి ప్రవేశిస్తూనే ఆ తల్లిగారు ఆయన చేతిలో పెట్టారు. ప్రేమతో ఆ తల్లి ఇచ్చినటువంటి ఆ తిండి నోట్లో పెడుతున్న సమయాన ఇంటి బయట ఆరు బయట ఒక భిక్షగాడు వచ్చి భవతి అని అడిగాడు. ఈ విద్యార్థికి ఏం చేయాలో తెలియలేదు. అయితే ఈ వేసవి సెలవులకు వెళ్లే ముందు స్వామి విద్యార్థులందరి ఉద్దేశిస్తూ, మీరందరూ ఎవరిని చూసినా ఏం చేసినా స్వామి కొరకే చేస్తున్నాము అనేటువంటి భావంతో చేయండి అని సూచించారు. స్వామి చెప్పినటువంటి ఆ మాట అతనికి అప్పుడు గుర్తుకొచ్చింది. తిరిగి ఆ భిక్షగానికి ఈ తిండినిద్దామనేటువంటి ఉద్దేశంతో తిరిగి వెళ్లి ఆ భిక్షగాని చేతిలో ఈ తిండిని పెడుతున్నప్పుడు ఆ భిక్షగాడు నవ్వుతూ ఆ తిండిని స్వీకరిస్తూ ఈ విద్యార్థి చేయి వెనుక భాగాన్ని స్పృశించాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ రూమ్ లో స్వామి ఈ విద్యార్థి చేయిని పట్టుకోవడంతో ఆ స్పర్శ ఈ స్పర్శ ఒక్కటే అని విద్యార్థికి తెలిసొచ్చింది. స్వామి నా దిక్కు చూసి నవ్వుతూ, వీళ్ళ అమ్మ రొట్టెలు చాలా బాగా చేస్తుంది అని సెలవిచ్చారు.
2: అంటే మనం ఎవరికి సేవ చేసినా, ఎవరికి సహాయపడినా అది అంతర్యామి అయిన స్వామిని చేరుకుంటోందని ఈ అనుభవం మనకు రుజువు చేస్తోంది. నిజానికి జీవితం కేవలం సేవ ద్వారానే ధన్యత పొందుతుంది అన్నారు స్వామి. సేవ చేసే అవకాశం అందరికీ ఉంది, ఆసక్తి ఉండాలే తప్ప. సేవ చేయడానికి భగవంతుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మన జీవితాన్ని ధన్యత చేయడానికి ఈ అవకాశాలు ప్రసాదిస్తున్న భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రణామాలు అర్పిద్దాం.

0: సేవ ద్వారా అహంకారం తొలగిపోవడం ఇంద్రియ నిగ్రహానికి తొలిమెట్టు అని స్వామి చెప్పారు. మరొక సందర్భంలో ఇంద్రియాలు మనస్సుకి భార్యల వంటివని అన్నారు. ఇరువురు భార్యలున్న ఉత్తానపాదుడు కుమారుడైన ధ్రువుణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ముగ్గురు భార్యలున్న దశరథుడు శ్రీరాముణ్ణి అరణ్యానికి పంపించవలసి వచ్చింది. ఇక 10 మంది భార్యలున్న మనస్సు గతి ఏమిటి అంటూ స్వామి చమత్కరించారు. ఇంతేకాదు, మనస్సు ఇంద్రియాలకు యజమాని. యజమాని పరిచారకుల వెంట పరుగిడితే సులకనైపోతాడు అని హెచ్చరించారు. ఇంద్రియాలు అడిగిన వల్ల ఇవ్వకూడదని, నియంత్రణ పాటించాలని సూచించారు.
1: ఈ విషయం మీరు చెబుతుంటే స్వామి చెప్పినటువంటి ఒక చక్కని పద్యం నాకు గుర్తుకొస్తుంది సార్. కన్నులను ఇచ్చినదెందుకో తెలుసా, అన్నీ చేసేటందులక కాదు కాదు, దేవదేవుడైన కైలాసవాసిని చూచేటందులకు. చెవులను ఇచ్చినదెందుకో తెలుసా, శబ్దం వినేటందులక కానే కాదు, భగవానుని కీర్తన వినేటందులకు. నోటిని ఇచ్చినదెందుకు తెలుసా, మాటలు పలికేటందులక, ఆర్తామనుడవు దేవదేవుని కీర్తన పాడేటందులకు. చేతులను ఇచ్చినదెందుకు తెలుసా, మూతికి ముద్దను అందించుటక, పతిత పావనుడవు శివుని పూజలు చేతులార చేసేటందులకురా. పొందుక పాదములు ఇచ్చినదెందుకు, సందులు గొందులు తిరుగుటక అందుకు కాదు, నందివాహనుని మందిరమ్మున తిరుగుటకు. దేహమునిచ్చినదెందుకు తెలుసా, దేశములన్నీ చుట్టుటక, పరోపకారార్థం ఇదం శరీరం అను పదమును ఆచరణలో పెట్టుటకు.
0: ఇంద్రియాలను అరికట్టడానికి భగవన్నామ స్మరణ ఒక సులభమైన మార్గం అని సూచిస్తూ స్వామి పాడిన పాట ఇప్పుడు విందాం.

0: ఈ చక్కని పాట వింటుంటే నాకు మరొక రెండు సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఒక గొప్ప పారిశ్రామికవేత్త స్వయంగా చెప్పినటువంటి అనుభవం ఇది. ఆయనకు సిగరెట్ తాగేటువంటి అలవాటు ఉండేది. అయితే ఒకసారి స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి పిలిచి ఆయనకు ప్రసాదం అందిస్తున్నారు. అంతకు మునుపే సిగరెట్ కాల్చి వచ్చినటువంటి చేతులతో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ఇష్టం లేక ఒక అపరాధ భావంతో స్వామి ఇస్తున్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి ఆయన కొంచెం సంకోచిస్తున్నారు. అప్పుడు స్వామి నవ్వి, ఎందుకలా చేస్తున్నావు అని అడిగితే, స్వామి క్షమించండి, నాకు పొగ తాగే అలవాటుంది, సిగరెట్ తాగే అలవాటుంది. ఆ చేతులతో నేను మీరు ఇచ్చేటువంటి ప్రసాదం స్వీకరించడానికి ఇష్టపడట్లేదు అని ఆయన చెప్పారు. వెంటనే స్వామి నవ్వుతూ, ఏమీ పర్వాలేదు, ప్రతిసారి నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు స్వామి ఇది నీ కొరకే కాలుస్తున్నాను, స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అనేటువంటి భావనతో నువ్వు సిగరెట్ కాల్చు, కొద్ది రోజుల తర్వాత దానికదే పోతుంది అని సెలవు ఇచ్చారు. ఆయన అదే విధంగా ప్రతిసారి ఆ ధూమపానం చేస్తున్నప్పుడు స్వామి ఇది నీకే అర్పణం, స్వామి ఇది నీకే అర్పణం అంటూ చేస్తూ వచ్చారు. ఒక్కరోజు ఉన్నట్టుండి సిగరెట్ అంటే ఆయనకు ఇష్టం పోయింది. ఆ సిగరెట్ ని ముట్టుకుంటేనే ఒక రకమైనటువంటి ఒళ్ళు కంపన మొదలైంది. ఇంకా సిగరెట్ అలవాటు పోయిందని చెప్పి స్వామికి చెప్పడానికి మరలా పుట్టపర్తికి వస్తే స్వామి పిలిచి ఇంటర్వ్యూలో, ఏమి పోయిందా సిగరెట్ అని అన్నారు. ఇది భగవంతునికి దురలవాటు కూడా సమర్పణ చేస్తే మాయమయ్యేటువంటి విషయం. ఇంకొక సంఘటన సార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్య పారిశ్రామిక పట్టణంలో జరిగినటువంటి సంఘటన ఇది. అక్కడ కారాగారంలో ఒక ఖైదీ చాలా ఆగ్రహంగా ఉండేటువంటి వాడు. ఆయన యొక్క కోపాన్ని కంట్రోల్ చేయడానికి, ఆయన యొక్క పరివర్తనలో మార్పు తేవడానికి అక్కడి సూపరింటెండెంట్ గారు, జైలు సూపరింటెండెంట్ గారు భయపెట్టారు, బాధ పెట్టారు, కొట్టారు, తిట్టారు, ప్రార్థించారు, బుదగరించారు. కానీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అయితే అదే కారాగారంలో ప్రతి గురువారము అక్కడి సత్యసాయి సేవా సమితి సభ్యులు భజన చేయడానికి వెళ్లేవారు. ఆ సమితి పెద్దకు ఈ సూపరింటెండెంట్ గారు తన బాధ చెప్పుకున్నారు. ఈయనలో ఏమైనా పరివర్తన మీరు తీసుకురాగలుగుతారా అని ప్రార్థించారు. అప్పుడు ఆ సమితి పెద్ద స్వామిని ప్రార్థించి ఆ పిల్లవాని దగ్గరికి వెళ్లి ఆయనను పిలిచి, నాయన, నీ కోపాన్ని నీవు ఆపుకోవడానికి ప్రయత్నించకు, నీవు చేయవలసిందల్లా ఒక్కటే అంటూ ఒక చాక్ పీస్ ఇచ్చి, ఈ చాక్ పీస్ తో ప్రతిరోజు స్వామి చెప్పినటువంటి బోధనలు బోర్డు, జైల్లో ఉన్నటువంటి బోర్డు మీద రాయి అని సెలవిచ్చారు. ఆ పిల్లవాడు అదే విధంగా శ్రద్ధతో భక్తితో ప్రతిరోజు పొద్దున స్వామి చెప్పేటువంటి బోధన రాస్తూ వచ్చాడు. 18 రోజులు రాశాడు. ఆ చాక్ పీస్ 18 రోజులు వచ్చింది. చాక్ పీస్ రోజు తరుగుతున్నట్టు అతనిలో కోపం కూడా తరుగుతూ వచ్చింది. 18 రోజు చాక్ పీస్ అయిపోయింది. ఈ ఖైదీ లోపల సంపూర్ణమైనటువంటి మార్పు వచ్చింది. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిలో వచ్చినటువంటి మార్పు వలన వారు అతని 3.5 సంవత్సరాలకే విడుదల చేశారు. ఇప్పుడు ఆయన ఆ పట్టణంలో ఒక చిన్న షాప్ పెట్టుకుని తన జీవితాన్ని సాగిస్తున్నారు. ఇది భగవంతుని యొక్క ప్రేమ, భగవంతుని యొక్క నామం, భగవంతుని యొక్క సూచనలు తెచ్చేటువంటి పరివర్తన.
1: ఆహా, ఇది వింటుంటే నాకు ఇంకొక సంఘటన గుర్తొస్తోంది. కరుణాకర్ గారని స్వామి ఒక భక్తులు. పెళ్లైన కొత్తల్లో ఆయనకి మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఒకటి ఉండేది. అది ఎలాగన్నా వదులుకుందాం అని ప్రయత్నిస్తుంటే అది వదలట్లేదు. చివరికి ఆయన స్వామి దగ్గరికి వచ్చి ప్రార్థించి, స్వామి, నాకు ఈ మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఉంది, అది వదలటం లేదు, మీరే నాకు ఏదో ఒకటి ఉపదేశించండి అని స్వామిని ప్రార్థించారు. అప్పుడు స్వామి, చూడు కరుణాకర్, నేను నీకు 7 నాణాలు ఇస్తాను. నువ్వు ప్రతిరోజు కూర్చుని మందు తాగుతావు కదా, ఆ గ్లాసులో ఈ 7 నాణాలు వెయ్యి. అది ఎంత ఎత్తు వస్తే అంత మందు పోసుకుని తాగు. ప్రతిరోజు ఒక్కొక్క నాణం తగ్గించుకుంటూ 6వ రోజున 6 నాణాలు, 5వ రోజున 5 నాణాలు, అలా 7 రోజులు తాగు, చివరికి అదే వదిలిపోతుంది అని చెప్పారట. సో కరుణాకర్ గారు ఆయన ఇంటికి వచ్చి స్వామి చెప్పినట్టే తూచా తప్పకుండా అలాగే ఒక్కొక్క నాణం తగ్గిస్తూ 7 రోజుల పాటు అది చేశారట. 7 రోజు అయ్యేసేపటికి ఆయనకి విచిత్రంగా అనిపించింట, స్వామి ఇదేమి ఇంద్రజాలమా, నాకు అసలు ఇప్పుడు మందు కూడా తాగాలనిపించట్లేదే, ఆ వాసనే పడట్లేదే అనుకుని, ఇది ఏంటిది మాయని గబుక్కున స్వామి దగ్గరికి మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి చాలా విచిత్రంగా ఇది ఎలా వదిలిపోయింది నాకు అని అడిగారట. అప్పుడు స్వామి అన్నారట, చూడు కరుణాకర్, నువ్వు స్వామి మాట తూచా తప్పకుండా సంపూర్ణంగా దాన్ని పాటించావు, కేవలం దాని ప్రతిఫలమే ఈ చెడులవాటు నీ నుంచి దూరం అయిపోయిందని స్వామి చెప్పారట.
2: నిగ్రహం లేకపోతే అనుగ్రహం లభించదు అని స్వామి పలు సందర్భాల్లో సెలవిచ్చారు. నిగ్రహము పొందాలంటే స్వామి ఆదేశాల్ని అనుసరించాలి, ఫాలో ది మాస్టర్. అప్పుడు ఈ దుర్బుద్ధులు, దురభ్యాసాలు, దుర్భావములు అనే డెవిల్ని ఎదుర్కోవడానికి మనకు శక్తి కలుగుతుంది. ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్ అన్నారు స్వామి. వీటితో పోరాడి మనం చివరికి విజయం సాధించే అవకాశం కూడా లభించాలని, దానికి తగిన శక్తిని, భక్తిని, యుక్తిని ప్రసాదించాలని మనం స్వామిని ప్రార్థిద్దాం.

0: మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ అన్నట్లుగా బంధనకు మోక్షానికి మనస్సే కారణం అని సెలవిచ్చారు భగవాన్. అదేవిధంగా మనస్సు ఇంద్రియాలకు లోబడినప్పుడు ఇంద్రుడవుతుంది, ఇంద్రియాలను లోబరుచుకున్నప్పుడు రుద్రుడవుతుంది అని కూడా సెలవిచ్చారు స్వామి. అయితే మనస్సు ఇంద్రియాలని లోబరుచుకోవాలంటే మనస్సుని దైవానికి అర్పితం గావించాలి అంటూ, కాయ కష్టము లేదు, కాసు ఖర్చు లేదు, లేదు చదువు సాధనాది బాధ, మనసొకింత ఇచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలము పొందుడయ్యా అని ఉద్బోధించారు.
1: మనసు ఒకంత ఇచ్చి మరి సాయి కడనున్న అంటుంటే నాకు మరొక సంఘటన గుర్తుకొస్తుంది. ఒకసారి ప్రొఫెసర్ నందంజయ్య గారు దర్శనంలో కూర్చున్నారు, కూర్చొని ఆలోచిస్తున్నారు. అప్పుడు స్వామి దర్శనానికి వస్తూ ఆయన ముందు నుంచి వెళ్తున్నారు. స్వామి, ఇన్ని సంవత్సరాలుగా నేను పుట్టపర్తికి వస్తున్నానే, మరి నాలోపన ఏమైనా మార్పు వచ్చిందా అని ఆలోచన ఆయన్ని లోపల నుంచి తెలుస్తుంది. స్వామి రెండు అడుగులు వేసి ఒక్కసారి వెనక్కు తిరిగి, ఏయ్ ప్రొఫెసర్, నీ మనస్సును నాకు అర్పించు, అప్పుడు దాని యొక్క ప్రవర్తనలో పరివర్తన నేను తీసుకొస్తాను అని సెలవిచ్చి ముందుకు సాగిపోయారు.
0: మనస్సు అర్పించడం అంటే నాకు ఇంకొక సంఘటన జ్ఞాపకం వస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఒక విద్యార్థి, స్వామి నా మనస్సు మలినంగా ఉంది, దాన్ని నేను ఎలా శుద్ధిపరచుకోవాలి అన్నాడు. స్వామి తమ హ్యాండ్ కర్చీఫ్ చూపిస్తూ, నాయన మనస్సు ఈ హ్యాండ్ కర్చీఫ్ మాదిరిగా చాలా తెల్లనిది, పరిశుద్ధమైనది, మీరు వాడుకోవడం వల్ల అది మలినమవుతోంది. మలినమైన కర్చీఫ్ నేం చేస్తావు? దోబికి వేస్తావు. అలాగే మలినమైన నీ మనస్సుని నాకు అర్పించు, నేను దాన్ని శుద్ధం చేస్తాను అని సెలవిచ్చారు. మరొక సందర్భంలో స్వామి మనస్సుని ఒక ఈగతో పోల్చారు. ఈగ అన్నిటిపై వాలుతుంది కానీ అగ్నిపై వాలదు, అగ్నిపై వాలితే అది మరణిస్తుంది. అలాగే మనస్సు అన్నిటి మీద వాలుతుంది కానీ ఆత్మపై వాలదు, ఆత్మపై మనస్సుని కేంద్రీకరించినప్పుడు అమనస్కమవుతుంది అని సెలవిచ్చారు. నీటి నుండి వేరైన చేపపిల్లని డన్ల పరుపుపై పడుకోబెట్టి వేడివేడి కాఫీ పోస్తే అది బతుకుతుందా? అలాగే ఆత్మ నుండి వేరైన మనస్సుని ఆత్మతో చేర్చినప్పుడే దానికి శాంతి విశ్రాంతి అన్నారు భగవాన్. అదే మనోలయం, అదే దుఃఖ నివృత్తి, అదే ఆనంద ప్రాప్తికి మార్గం.

0: శ్రీ సత్యసాయి గీతాంజలి కార్యక్రమం ద్వారా స్వామి పూర్వ విద్యార్థులు శ్రీతులు వి శ్రీనివాసులు, ఎస్ రవికుమార్, అనిరుద్, సిజి సాయి ప్రకాశ్, నరసింహారావు, రంగనాథరాజు, భగవాన్ ముకుత తాము గ్రహించిన విషయాలను చక్కగా వివరించారు. ఉత్తేజకరమైన గోష్ఠి అనంతరం శ్రోతలు ఇప్పుడు ఒక చర్చను వింటారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపురం క్యాంపస్ లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన శ్రీమతి పద్మావతి గారు పరమపద సోపానత్రయమనే నేటి శీర్షికను విశదంగా వివరిస్తూ జరిపే చర్చను విందాం.
1: వాసు వాసు, అమ్మ వాసంతి ఎక్కడున్నావమ్మా? అవును, మధ్యాహ్నం కాలేజీలో ఉంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. త్రిషకు బాగాలేదు, ఇంటికి పంపిస్తున్నామని స్కూల్ వాళ్లు ఫోన్ చేశారు. ఇంటికి వచ్చేసిందా? ఏమైంది? ఎలా ఉంది? ఎక్కడుంది?
2: వచ్చేసింది వదినా. కడుపు నొప్పి, వాంతులట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. గ్యాస్ అని పాంటాప్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు.
1: అయ్యో రామ, ఈ వయస్సులోనే ఈ పిల్లలకు ఇలాంటి మందులా? ఏది త్రిష, త్రిష ఇలా రామ్మా.
3: వస్తున్నా పెద్దు.
1: ఈరోజు ఏం తిన్నావు తల్లి?
3: దోశలు బాగున్నాయి కదా అని 3 తిన్నాను. ఆ తర్వాత చెక్కిలం, మిక్సరు, బొరుగులు, లడ్డు తిన్నాను. మా క్లాస్మేట్ నూడిల్స్ తెచ్చింది, చాలా బాగుందని అది కొంచెం తిన్నాను.
1: చూసావా త్రిష, నిన్న కూడా బాగా ఎక్కువగా తిన్నావు. రుచిగా ఉన్నాయి కదా అని ఎక్కువగా తినకూడదమ్మా. అందుకే స్వామి అంటారు, మితాహారం హితాహారం తీసుకోవాలి, సాత్వికాహారం తినాలి, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకూడదు, మాంసాహారం తినకూడదు, శాకాహారం సాత్వికాహారమే తినాలి, మసాలాలు కారం ఉప్పు పులుపు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం దెబ్బతింటుంది అని. చూసావా ఎలా ఢీలా పడిపోయావో. దీనివల్ల నీ చదువు దెబ్బతింటుంది, స్కూల్కి వెళ్ళలేవు కదా.
3: అవును పెద్దు, నేను అలా అనుకుంటూనే అనుకుంటాను కానీ చూస్తే చాలు, తినేయాలనిపిస్తుంది. ఇంకా తర్వాత నువ్వు చెప్పినట్లే చేస్తానులే.
1: సరే తల్లి, వెళ్ళి పడుకో.
4: వదినా, త్రిష వరకు ఎందుకు? నాకే ఎంతో చాపల్యం, మితంగా తినాలి అనుకుంటూనే తినేస్తాను. కారణమేమో అర్థం కాదు.
1: అది మనస్సు యొక్క లక్షణం తల్లి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే బంధమోక్షాలకు కారణమంటారు స్వామి. ఇక తిండిదో లెక్క. ఈ మనస్సును 3 విషయాలు మలినం చేస్తున్నాయమ్మా. దాన్నే స్వామి మలం, విక్షేపం, ఆవరణ అంటారు.
5: అక్కయ్యా, నేనిప్పుడే కాలేజీ నుండి వచ్చాను. ఏమిటమ్మా మలం, విక్షేపం, ఆవరణ అని అంటున్నావు?
1: ఏం లేదు ప్రభా, వాసంతికి మనస్సు, ఇంద్రియాలు, దేహం వీటి గురించి మన స్వామి చెప్పిన మాటలు చెప్తున్నాను. మన మనస్సు అనేది అద్దం లాంటిది. దాని మీద పూర్వజన్మల్లో మనం చేసిన కర్మల తాలూకు ముద్రలు దుమ్ములాగా ఆవరించుకుని ఉంటాయట. ఆవరించుకున్న ఆ దుమ్ము వల్ల మనం మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అందువల్ల మన బుద్ధి పనిచేయకుండా పోతోంది. మనకు అసలు ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ మలం అనే దుమ్ము పోవాలంటే క్షాళనం జరగాలి అంటారు స్వామి. అంటే కడిగివేయాలి దాన్ని.
5: ఎలా మరి అక్కయ్యా?
1: ఎలాగంటే ఆహారాన్ని నియంత్రించడం మొట్టమొదటిది. సరైన వేళల్లో క్రమబద్ధంగా మితాహారం, హితాహారం, శాకాహారం, సాత్వికాహారం తీసుకోవాలి.
5: సాత్వికాహారం అంటే పాలు పండ్లు ఇవేనా?
1: స్వామి దృష్టిలో సాత్వికాహారం అంటే పాలు పళ్లతో పాటు ఉప్పులు, పులుసులు, మసాలాలు అత్యంగా లేని ఆహారం అని అర్థం. అది కూడా మితంగా తీసుకోవాలి. మత్తు పదార్థాలు తీసుకోరాదు. రజోగుణాన్ని, మోహాన్ని అభివృద్ధి చేసే ఆహారం తీసుకోకూడదు. అంతేకాదు, ఆహారంతో పాటు విహారాన్ని కూడా కలుపుకుంటేనే సాత్వికాహారం అవుతుంది అంటారు మన స్వామి.
4: విహారం అంటే ఏంటోదినా?
1: 5 జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకునేది విహారం కిందికొస్తుందమ్మా.
4: అంటే ఏంటోదినా?
1: కంటితో, చెవులతో, ముక్కుతో, చేతులతో, నోటితో ఇలా అన్ని ఇంద్రియాలతో చేసే పనులు కూడా సాత్వికమైనవి, మంచివి కావాలి. టీవీలు, సినిమాలు విపరీతంగా చూడడం కంటికి చెడుపు. ముక్కుతో చెడువాసనలు పీలిస్తే రోగం, మంచి గాలిని పీలిస్తే ఆరోగ్యం. చేతులతో సత్కార్యాలు చేయాలి, నోటితో మంచి మాటలు, పవిత్రమైన మాటలు మాట్లాడాలి. పరనింద, చాడీలు చెప్పడం, వెనక గోతులు తీసే మాటలు మాట్లాడడం ఇవన్నీ నోటికి చెడుపు. అందుకని ఈ ఇంద్రియాలతో చేసే పనులన్నీ కూడా ఉత్తమమైనవిగా ఉండాలి అంటారు స్వామి.
5: ఉత్తమమైనవి అంటే ఏంటక్కయ్యా?
1: చేతులతో పరోపకారంలో పాల్గొనడం ఇప్పుడే చెప్పా కదా, అతిగా మాట్లాడక నోటితో మంచి మాటలు మాట్లాడడం, దైవ నామస్మరణ చేయడం ఇలాంటివి.
5: అవును, స్వామి అంటారు అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అని.
1: అవును, ఇదంతా సాత్వికాహారం కిందికే వస్తుంది. అలాగే ఆహారాన్ని వండేటప్పుడు దైవనామస్మరణతో పాత్రశుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధితో పాటు వండడం, వండిన దాన్ని దైవార్పణ చేయడం, వడ్డించేటప్పుడు లోనున్నాత్మకు అంటే ఆ దైవానికి నిలయమైన ఈ శరీరం అనే ఈ ధర్మ సాధనం క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని బ్రతకడానికి తినే దృష్టితో బ్రతకడం.
5: తినడానికి బ్రతికే దృష్టి ఉండకూడదు, అవునా?
1: అవునమ్మా, అందుకే ఆ స్వామి అంటారు ఒక పూట తినేవాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి అని.
5: అందుకే కన్నడ భాషలో ఒక సామెత ఉందట, మా ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది.
1: ఏమిటది?
5: ఒందు పూట యోగి, ఎరడు పూట భోగి, మూడు పూట రోగి, నాలుగు పూట ఎత్తుకోండోగి అని. అంటే నాలుగు పూటలా తింటే ఎత్తుకుని పోవాలి అని అర్థం.
4: ఎక్కడికి? శ్మశానానికేనా?
1: అవునమ్మా, స్వామి అంటారు అలా ఆహార విహారాల వల్ల మన మనస్సుపై దుమ్ముగా ఏర్పడిన మలాన్ని శుభ్రపరచవచ్చు అని. ఫుడ్, హెడ్, గాడ్ ఈ మూడింటికి సంబంధం ఉంటుందని అంటారు స్వామి. తిండి ఎలాగో భావాలు అలాగా, భావాలు ఎలాగో మనిషి చేసే కార్యాలు అలాగా, కార్యాలు ఎలాగో ఫలితం అలాగా అని. కాబట్టే మాంసాహారం తినరాదు అంటారు స్వామి. పాశవికమైన తిండి తింటే పాశవికమైన భావాలు కలుగుతాయి, పాశవిక కార్యాలే చేస్తారు, పాప ఫలం అనుభవించక తప్పదు. ఇక సాత్వికమైన ఫుడ్ లో సాత్వికమైన భావాలు, దానివల్ల మంచి కార్యాలు, తద్వారా పుణ్యఫలం లభిస్తాయి. పుణ్యఫలం ఉన్న చోట దైవం ఉండడం జరుగుతుంది.
5: అందుకే కదా ఈ మాంసాహారం దాని ఫలితం మీద ఓ సూక్తి కూడా ఉంది. ఆకులు తినే మేక గుట్టలెక్కు, మేకలు తినే మనిషి మంచమెక్కు అని. సరే, ఆహార విహారాల వల్ల మనోమాలిన్యం అయిన మలం అనేది కడిగివేయబడుతుంది కదా, మరి ఇంకో మలినం మాటేమిటి?
1: అది విక్షేపం, అంటే చంచలత్వం. దీనివల్ల మనస్సనే అద్దంలో బింబం కదిలిపోతూ ఉంటుంది.
4: ఇది పోవాలంటే ఏం చేయాలి?
1: స్వామి అంటారు జప తప ప్రార్థనాది కార్యక్రమాల్లో పాల్గొనడం, నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒకటెంచుకుని ఆ మార్గంలో పురోగమించడం చేయాలి, లేదా సంఘసేవా కార్యక్రమాల్లో తలమునకలుగా పాల్గొనడం ద్వారా ఈ విక్షేపం అనే చంచలత్వం అణిచివేయబడుతుంది.
5: ఇంకా మూడవది ఏదక్క?
1: ఆవరణ. ఇది ఎలాంటిది అంటే మనస్సుని అద్దాన్ని కప్పి ఉండే బట్టలాంటిది. అష్టవిధ మదాలు అహంకారాలు ఇవి ఆవరణ. ఈ బట్ట కప్పితే అద్దంలో బింబం యొక్క ప్రతిబింబం కనిపిస్తుందా? తన స్వస్వరూపాన్ని మనిషి గుర్తించకపోవడానికి ఈ ఆవరణ అనే వస్త్రం మనస్సనే అద్దాన్ని కప్పి ఉంచడం కారణం.
5: అర్థమయ్యింది. మలం, విక్షేపం, ఆవరణ ఈ మూడు ఉన్నంత వరకు మనస్సు అనే అద్దంలో బింబం ప్రతిఫలించదు. వీటిని మన ఆహార విహారాల ద్వారా, జపతపాది ప్రార్థనలు, నవవిధ భక్తుల ద్వారా, అరిషడ్ వర్గాలను, అహంకార మమకారాలను అరికట్టుకోవడం ద్వారా శుభ్రపరచుకోవాలి. అప్పుడు శుభ్రమైన అద్దంలో స్వచ్ఛంగా బింబం ప్రతిఫలిస్తుంది. అంతే కదా అర్థం అక్కయ్య?
1: బాగా చెప్పావు ప్రభా. కానీ వదినా, అన్నింటి
4: బాగా చెప్పావు ప్రభా కానీ వదినా అన్నిటికీ మనసే మూల కారణం అన్నారు కదా స్వామి, అదేనా అసలు దొంగ?
1: కానీ దానితో పాటు దేహేంద్రియాదులు కూడా మూలమైనవి. ఇంద్రియాలు ఎప్పుడూ ఈ దేహాన్ని సంతృప్తిపరచడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాల ద్వారానే మనిషి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, అనుభవించగలుగుతున్నాడు. ఇంద్రియాల ద్వారాలు బహిప్రపంచం వైపుకు అభిముఖమై ఉంటాయి. ఇంద్రియాలు బహిప్రపంచాన్ని దర్శిస్తూ ప్రపంచంలోని వాటిని స్వంతం చేసుకోవాలని, అనుభవించాలని తహతహతో మనస్సుతో కలిసి దేహాన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించడమే ప్రవృత్తి మార్గం. దాన్ని వదిలి నివృత్తి పథంలోకి రావాలంటే నిశ్చయాత్మక బుద్ధిని ఉపయోగించుకోవాలి అని అంటారు స్వామి.
3: పెద్దు, ఏం భాష మాట్లాడుతున్నావు? అది అసలు తెలుగేనా?
1: స్కూల్ నుంచి ఎంతసేపు అయింది వచ్చి నోమిత? మా మాటలు వింటున్నావా?
3: బూట్లు విప్పుతూ విన్నాను, నాకేమీ అర్థం కాలేదు.
5: నీకేమిటి, మాకే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఏంటక్క ప్రవృత్తి నివృత్తి అని ఏవేవో చెప్పేశావు, కొంచెమైనా అర్థమయ్యింటే ఒట్టు.
3: నోమిత, వచ్చేసావా స్కూల్ నుండి?
1: సరే సరే, నేను మీకు అర్థమయ్యేలా చెబుతాను. కానీ నోమిత, కాళ్లు కడుక్కొని వచ్చి పాలు తాగమ్మా. త్రిష, నీవు కాస్త కషాయం తాగు తల్లి.
4: అవి ఎప్పుడో వాళ్ల కోసం నేను రెడీగా పెట్టేశాను వదినా.
5: సరే గాని ప్రవృత్తి, నివృత్తి, ఇంద్రియాలు, దేహం అంటూ ఏమేమో అన్నావు కదా, కొంచెం విడమర్చి చెప్పవా అక్కయ్య?
1: పిల్లలు, నిన్న సాయంకాలం మనం ఏం చేశాం చెప్పండి.
4: నిన్న కిరాణా సరుకులు కొనాలని నేనంటే దగ్గరున్న మాల్కి వెళ్ళాం, పిల్లలు కూడా వెంటపడి వచ్చారు.
1: అప్పుడేం చేశాం?
3: ఏముంది, మీరు సరుకులు కొంటుంటే నేను అక్కడ ఐస్ క్రీమ్, పానీపూరి కావాలన్నాను. మారం చేశాను, అమ్మ ఇప్పించింది. మంచి మంచి జుంకీలు, ఉంగరాలు, గొలుసులు చూశాను నేను. అవి కావాలని గొడవ చేస్తే చిన్న తవి నాకు ఇప్పించింది.
1: చూసావా త్రిష, నిన్న అవన్నీ తిని తర్వాత ఈరోజు ఇంకా ఎక్కువ తిని రోగం తెచ్చుకున్నావు. చూసావా నమిత, నీ దగ్గర ఎన్నో ఇయర్ రింగ్స్, చైన్స్ ఉన్నాయి, అయినా కొనాలని గొడవ చేశావు. అనవసరమైన ఖర్చు పెట్టించావు కదా.
4: వాళ్ల దాకా ఎందుకు వదినా, నేనే కొన్ని కిరాణా మెచ్చులు కావాలని వెళ్లి అనవసరమైనవెన్నో కొనుక్కొని వచ్చాను. బోలెడు డబ్బు ఖర్చు అయిపోయింది.
5: మీ దాకా ఎందుకు, నేను కూడా ఒక చీర కొనలేదా, అనవసరమైన ఖర్చు చేశాను.
1: టోటల్ గా మన ఇంటికి బాగా ఖర్చు వచ్చింది. ఈ నెలలో ఎంతో అదనపు ఖర్చు. మనం వెళ్లేటప్పుడు కాసిన సరుకులు తెచ్చుకుందామని వెళ్లాం, కానీ బోలె డబ్బు ఖర్చు పెట్టి అనవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్నాం.
3: ఇలా ఎందుకైంది పెద్దు?
1: కోరిక పుట్టింది, మన కళ్ళు కావాలన్నాయి, మనసు అంది, డబ్బు ఖర్చు అయింది, నీకు రోగం వచ్చింది, మాకు ఖర్చు వచ్చింది.
3: ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
1: మన బుద్ధి పనిచేయాలి, వివేచన పనిచేయాలి.
3: బుద్ధి అంటే
1: ఇది మంచి, ఇది చెడు అని చెప్పే జ్ఞానం.
3: మరి నాకు జుంకీలు కొనుక్కోవడం మంచిదే అనిపించింది కదా.
1: నువ్వింకా చిన్నదాని వినోమిత, పెద్దవాళ్ళు ఏది మంచో ఏది చెడో చెబుతారు, తెలుసుకుని వాళ్ల మాట వినాలి, నెమ్మదిగా నీ వివేచన ఎదుగుతుంది.
4: మరి పెద్దవాళ్లకు వివేచన ఎలా ఎదగాలి?
5: మన శాస్త్ర గ్రంథాలు, ఉత్తమ కావ్యాలు చదవడం, మత గ్రంథ పఠనం, మహానుభావుల ఉపన్యాసాలు వినడం, వీటి వల్ల మన వివేచన పెరుగుతుంది. అన్నిటికంటే మనకు మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వచనామృతం చాలు దారి చూపించడానికి.
1: కరెక్ట్ గా చెప్పావు ప్రభా, అందుకే స్వామి సీలింగ్ అండ్ డిజైర్స్ అంటారు, కోరికల మీద అదుపు సాధించాలి.
4: అన్ని వస్తువులు ఆ మాల్లో అలా కనిపిస్తుంటే మనసు లాగేస్తోంది కదా.
1: లేదమ్మా, మన మనస్సును బుద్ధి పాలిస్తే, అంటే వివేచన పాలిస్తే అది జరగదు. అందుకే స్వామి చెప్తారు, కనిపించిన వస్తువునంతా మన స్వంతం చేసుకోవాలనే లక్షణం చెడ్డది. కళ్ళున్నందుకు చూసి ఆనందించండి. భగవంతుని సృష్టిలో ఎన్ని వస్తువులున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో అని చూడండి, ఆనందించండి అంటారు స్వామి. అలా కోరికల మీద అదుపు సాధించాలి అంటారు మన స్వామి.
5: అవునక్కయ్య, మనం మాల్కి పోకుండా ఉండి ఉంటే చూసి ఉండేవాళ్లమే కాదు, కానీ కొని ఉండేవాళ్లం కూడా కాదు కదా.
4: అంటే వదిన, కళ్ళు వస్తువులను చూస్తాయి, మనసులో కోరిక పుట్టింది, కోరిక మీద అదుపు లేక కొనేశాం కదా.
1: అదే వాసంతి నేను ఇందాక చెప్పింది. ఇంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవి మొదలైనవి. ఎప్పుడు వాటి ద్వారాలంటే వాకిళ్లు ప్రపంచం వైపుకే ఉంటాయి. అవి ప్రపంచాన్ని చూస్తాయి, వింటాయి, అనుభవించాలనుకుంటాయి. కోరిక పుడుతుంది, అది నెరవేర్చుకోవడానికి మంచి మార్గం ఉంటే నెరవేరుతుంది, లేదంటే చెడ్డ మార్గాలు తొక్కుతుంది మనస్సు. కాబట్టి ఇంద్రియాలు ప్లస్ ప్రపంచం ప్లస్ మనస్సు ఈజ్ ఈక్వల్ టు కోరికలు అన్నమాట. ఇది ప్రవృత్తి అంటే.
4: చెడ్డ మార్గాలు తొక్కడం అంటే?
1: మన దగ్గర కాస్త డబ్బుంది కాబట్టి కొనగలిగాం వస్తువులు. డబ్బు లేకపోతే, కోరికలు బలీయమైతే, దాన్ని అణిచే బుద్ధి కూడా లేకపోతే దొంగతనం లేదా లంచగొంటితనం, ఇలా ఏదో ఒకదానికి లోబడి పాపకూపంలోకి పడిపోవచ్చు.
5: కాబట్టి ఇంద్రియాలు, మనస్సు, కోరిక వీటిని నిగ్రహించాలంటే బుద్ధికి బుద్ధి చెప్పాలన్నమాట కదూ.
1: ఇంద్రియాలను ప్రపంచం వైపుకు ఉండనీయకుండా అంతర్ముఖం చేసుకుంటే అది కూడా నెరవేరుతుంది. అది బుద్ధిలో భాగమే అనుకో.
5: అంతర్ముఖం అంటే ఏమిటి?
1: భగవంతుని వైపు ఇంద్రియాల్ని మరల్చడం, పూజ జప ధ్యానాది కార్యక్రమాల్లో లగ్నమవడం, మన దైనందిన జీవిత కార్యకలాపాల తరువాత మిగిలిన కాలాన్ని ఇలా సద్వినియోగం చేయడం. ఇంతకంటే స్వామికి ప్రీతిపాత్రమైనది సంఘ సేవ. మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంద్రియ ప్రాబల్యం నశిస్తుంది. ఇది నివృత్తి మార్గం. సంఘసేవ చేయాలన్నా, పూజాది కార్యక్రమాలలో దైవస్మరణలో లగ్నం కావాలన్నా, మనిషి మొదట వంచాల్సింది తన శరీరాన్ని. శరీరాన్ని వంచితే ఇంద్రియాల మీద అదుపు సాధించగలవు. బుద్ధికి పదును పెట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి మనస్సు నాశనం చేయగలవు. ఆకారం ఉన్న ఇంద్రియాలు ప్రపంచాన్ని చూసి ఆకారం లేని మనస్సును ప్రేరేపించి దేహంతో అనేక ఆకార్యాలు చేయిస్తాయి.
5: ఓ, కాబట్టి ఈ దేహాన్ని వంచి సంఘసేవా కార్యక్రమాల్లో ప్రవేశపెట్టు. నిరంతరం మంచి కార్యాల్లో లగ్నమై ఉండు. నారాయణ నామస్మరణ చెయ్యి. బుద్ధిని బలపరుచుకో. మనస్సును నాశనం చెయ్యి అని అంటారు కదా అక్కయ్య మన స్వామి.
1: అవునమ్మా, దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సును తృంచు అనేది స్వామి సూక్తి. దేహాన్ని వంచకపోతే ఇంద్రియాల విజృంభణం అధికమవుతుంది. An idle man's brain is a devil's workshop అనేది సూక్తి కదా. ఊరికే కూర్చుంటే అనేక రకాల ఆలోచనలు వస్తాయి.
4: అవును దిన, ఊరికే కూర్చుంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. తేనెటీగల్లాగా ఆ ఆలోచనలు కమ్ముకుంటూనే ఉంటాయి.
1: అవునమ్మా, అందుకే మనస్సుకు అసలు స్వరూపం అనేది లేదంటారు స్వామి. వచ్చిపోయే తలుపులు, ఆలోచనల సమాహారమే మనస్సు. రుమాలంటే ఖర్చీఫ్ ఉంటుంది కదా, దానిలో నిలువునేత అడ్డనేత ఉంటుంది. దాన్ని పడుగు పేక అంటాం మనం. ఆ నిలువునేతను అడ్డనేతను తీసేస్తే ఖర్చీఫ్ కి ఇక రూపమే ఉండదు. అలాగే వచ్చిపోయే ఆలోచనలు తీసేస్తే రూపమే ఉండదు ఆ మనస్సుకు.
5: అంటే అక్క, ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి?
1: నీవు నీ ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని, వస్తువుల్ని చూస్తున్నావు, అనుభవిస్తున్నావు. నేను ఇందాకే చెప్పాను, ప్రపంచంలోని ఇతర వ్యక్తులతో కలిసి జీవిస్తున్నావు, సంబంధాలు ఏర్పరచుకుంటున్నావు. కలిసి జీవిస్తున్నప్పుడు ఘర్షణలు పడుతున్నావు. ఇవన్నీ మన ఆలోచనలకు మూలం.
5: ఘర్షణలు ఎందుకు కలుగుతున్నాయి మనిషికి? ఘర్షణ లేకుండా వ్యక్తి ఇతరులతో జీవించలేడా?
1: లేడు ప్రభ. ఘర్షణలకు కొట్లాటలకు మూలమైనది మన అహంకార మమకారాలు, అరిషడ్ వర్గాలు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాదులు. వీటికి మూలమైన లక్షణం స్వార్థం. నేను నాది, నేనే పొందాలి, నేనే అనుభవించాలి అనే మనిషి లక్షణం. ఆ స్వార్థం నుండి బయటపడ్డామనుకో, ఇక కోరిక ఉండదు. కోరిక తీరడం వల్ల కలిగే అహంకారం ఉండదు. తీరకపోతే కలిగే వేదన ఉండదు. కోరిక తీరడం వల్ల ఆనందాన్ని అనుభవించే వారిని చూసి ఈర్ష్యపడే లక్షణమూ ఉండదు. ఈ స్వార్థం, కోరిక, ఆశ, వీటిని మనిషి జయించగలిగితే ఇక అతనికి ఆలోచనలుండవు. ఉన్నా అవి లోక కళ్యాణానికి సంబంధించినవై ఉంటాయి. అందుకే స్వామి అంటారు, చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు. పెక్కు చీమలు గుమికూడి మెక్కుచుండ దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు కలుగదేటికి చిత్రమీ కలియుగమున అంటూ చీమలు, కాకులు ఒకదాన్నొకటి ఆహ్వానించుకుని ఉన్న చక్కెరను, మెతుకులను కలిసి తింటాయి. కాని మానవునికి తాను మొదట తన సుఖం ప్రథమం, తర్వాత తన కుటుంబం, తన బంధువులు. వాళ్లు కూడా తనకు సహకరించినంత వరకే వారిపై ప్రేమ. తనను సమర్థించి తన అనుకూలాలకు, తన అహంకార మమకారాలకు అనుగుణంగా ఉన్నవారిపైనే ప్రేమ. ఈ స్వార్థ లక్షణం వల్ల మనిషి రకరకాల ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. డబ్బెలా సంపాదించాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇంకెవరు దానిపై కన్నేయకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలా ఒకటి వెంట ఒకటిగా వచ్చే ఆలోచనలతో సతమతమైపోతున్నాడు.
5: అంటే అక్కయ్య, మనం మన జీవిత ప్రయాణంలో డబ్బు సంపాదించరాదా? మరి జీవిత ప్రయాణం సాగాలి కదా.
1: స్వామి డబ్బు వద్దని లేదమ్మా, సంపాదించవద్దని చెప్పలేదు. కాని అదే జీవిత పరమార్థంగా స్వార్థంతో తన సుఖమే తానుగా బ్రతికే తత్వం మంచిది కాదంటున్నారు. దేహానికి ప్రాముఖ్యం ఇమ్మంటున్నారు. ఎంతవరకు అది లోనున్న జీవునికి, అంటే ఆత్మకు, అంటే పరమాత్మకు అది మందిరం. అందుకే దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోమంటున్నారు. దేహం ధర్మ సాధనలకు మూలం. అందుకే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దేహమే పరమావధి కాకూడదు అంటున్నారు. జీవన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో, దైవ విశ్వాసంతో గడపాలంటున్నారు. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్ అంటున్నారు. ఇహలోక జీవన ప్రయాణంలో మానవుడు తనకు అందుబాటులోని సమస్త సుఖాలు అనుభవించవచ్చు. స్వామి వద్దనడం లేదు, కానీ అందుబాటులోనివి అంటున్నారు. వాటి కోసమే ప్రాకులాడవద్దంటున్నారు. తన సుఖమే కాదు, ఇతరుల సుఖం కూడా చూడాలంటున్నారు. మానవుని చరమగమ్యం వేరే ఉంది అని తెలుసుకోవాలి అంటున్నారు.
4: అంటే వదిన, విషయ వాంఛలనే మనిషి మునిగి తేలరాదు అనేది స్వామి బోధ కదా.
1: అవునమ్మా, భగవద్గీతలో కాళీయమర్దనం గురించి విన్నారు కదా.
3: అవును, మా టీచర్ చెప్పారు. నాకు ఆ కథ అంటే చాలా ఇష్టం.
1: ఆ కథ ఏమిటో చెప్పు.
3: నేను చెప్తా.
1: సరే, ఇద్దరు చిరిసగం చెప్పండి.
3: కాళీయుడు ఎన్నో పడగలు గల ఒక పెద్ద సర్పం. అతడు యమునా నదిలోని నీటిని విషపూరితం చేస్తాడు. అప్పుడు గోపికలు వచ్చి ఆ విషయాన్ని శ్రీకృష్ణునితో చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాళీయుని పడగల పైకెక్కి నాట్యం చేస్తాడు. ఆ నాట్యానికి తట్టుకోలేక కాళీయుని పడగలన్నీ విరిగిపోతాయి. కాళీయుని భార్యలు వేడుకుంటే కృష్ణుడు అతన్ని క్షమించి వదిలేస్తాడు.
5: నీవు చెప్పే విషయానికి ఈ కథకు ఏమిటి సంబంధం?
1: అవునమ్మా, సంబంధం ఉంది. స్వామి చెప్పారు, విషయమే విషం. అంటే విషయ వాంఛాపూరితుడైన మానవుడు విషం వెళ్లగక్కుతాడు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మలినం చేస్తాడు. అటువంటి మానవుడు మనసులో భగవంతుని తాండవింపచేస్తే లోనున్నటువంటి ప్రాపంచిక విషయ విషజ్వాలల నుండి బయటపడి స్వస్థతను పొందగలడు. అదే కాళీయుని కథ చెప్తుంది. ఇక్కడ కాళీయుడు అంటే మానవుడు, వాటిలో విషయ వాంఛలనేవి విషం. చుట్టూ ఉన్న మడుగుని విషపూరితం చేయడమంటే మమకారం, అహంకారం, విషయ వాంఛలు అనే వాటితో నిండిపోయేటట్లు చేశాడు అని. భగవంతుడు అతని తలపై నాట్యం చేయడం అంటే మానవుడు తన తలలో భగవంతుని ప్రతిష్ఠించుకోవడం అని అర్థం.
4: మరి మొదట కృష్ణుడు చెప్పినప్పుడు కాళీయుడు వినలేదు కదా, దానికి కారణమేమిటి, దానికి అర్థమేమిటి?
1: శరీర బలగర్వమే కారణం తల్లి, అది ఉన్నవాళ్లు భగవంతుని లక్ష్య పెట్టరు. అందుకే స్వామి అంటారు, అందము ప్రాయం ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్నా, ముందున్నది తొందరలోనే ముసలితనమ్మను మొసళ్ల పండగ. మసలలేవు కనుమసకలు మోమున, మడతలు పడి తల నెరిసెనుగా. ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా, కసరే బొమ్మ తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడర మాయబొమ్మ అంటారు స్వామి.
5: అర్థమైందక్క, యవ్వనం అందం ఇంద్రియ శక్తి బాగా ఉన్నంత వరకు మనిషి అహంకారంలోనే జీవిస్తాడు. అవి శాశ్వతం కాదు, అవన్నీ ఉన్న సమయంలోనే భగవంతుని ఎదలో నిలుపుకో, శరీరాన్ని వంచు, విషయ సుఖాలే ప్రధానం కాదు, ఇతరుల కోసం బ్రతుకు అని అర్థం కదా అక్కయ్య?
1: బాగా చెప్పావమ్మా.
4: మరి ఈ విషయ సుఖాలను ఎలా అరికట్టుకోవాలి వదిన? స్వామేం చెప్పారు ఈ విషయంలో?
1: మన ఇందాకే మాల్లో మన అనుభవం గురించి మాట్లాడుకున్నాం కదా, అన్నింటినీ స్వంతం చేసుకోవాలనే తత్వాన్ని వీడడం కోరికల మీద అదుపు సాధించటానికి మార్గం.
4: తిండిని చూస్తే నేనే నిగ్రహించుకోలేను వదిన, బాగా తినేయాలనిపిస్తుంది. ఆ తర్వాత గ్యాస్ ప్రాబ్లంతో సతమతం అవుతాను. దానికి మార్గం ఏమైనా చెప్పారా స్వామి?
1: నీకే కాదమ్మా, నాకు అంతే. నీకు నాకు తిండి దౌర్బల్యం, అయితే ఇంకోరికి ఇంకోటి ఉండొచ్చు. ఇలా ఇంద్రియాల దౌర్బల్యంతోనే మనిషి చెడిపోతున్నాడు. దీనికి ఒక కథ చెప్పారు స్వామి.
3: ఏమి కథ చెప్పు చెప్పు.
1: నేను మీకు ఇదివరకే చెప్పాను ఆ కథ.
3: ఏది పెద్దు?
1: రాజుగారు అమ్మాయి మేక ఆకులు కథ.
3: మాకు తెలుసు, మేము చెప్తాం.
1: సరే సరే, ఇద్దరు చెరిసగం చెప్పండి.
3: ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన మంత్రి చర్చించుకుంటూ ఉండగా ఇద్దరు మధ్య ఒక భేదాభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒక పోటీ పెట్టదలిచారు. తాను పెట్టే పోటీకి సిద్ధమయ్యే వాళ్ళందరినీ తన సభకు రప్పించాడు. వచ్చిన వాళ్ళందరికీ తలకొక మేక ఇప్పించాడు. ఒక నెల తరువాత వాళ్ళందరూ తమ తమ మేకల్ని తన దగ్గరకు తీసుకుని రావాలని చెప్పాడు మహారాజు. అలా వచ్చినప్పుడు వాళ్ల వాళ్ల మేకలు ఆకులు ముట్టకుండా ఉండాలని, అలా వాటిని తయారు చేయాలని చెప్పాడు. వాళ్లలో ఒకరు అనుకున్నారు, మేకకు మంచి తిండి పెడితే ఆకులు తినడం మర్చిపోయి అది తినదనుకొని మంచి భోజనం పెట్టాడు. ఇంకొకరు మంచి గింజలు పెట్టారు, మరొకరు గుగ్గిళ్ళు తయారు చేసి పెట్టారు. అలా వచ్చిన వాళ్లలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇంక నేను చెప్తాను. ఆ అమ్మాయి ఆకులు మేక ముందు పెట్టడం, అది తినబోతే దాని బెత్తంతో కొట్టడం, ఆ తరువాత వేరే తిండి పెట్టడం, ఇలా చేసింది. ఇలా ప్రతిరోజు చేసేది. నెల తర్వాత అందరూ రాజుగారి దగ్గరకు వచ్చారు. అన్ని మేకల ముందు ఆకులు వేశారు. అన్ని మేకలు గబగబా ఆకులు తినడం ప్రారంభించాయి. మేకలకు ఆకులు తినడం లక్షణం కదా. ఆ అమ్మాయి తన మేక ముందు బెత్తంతో నిలబడి ఉంది. ఆ మేక అమ్మాయిని బెత్తాన్ని ఆకులను చూస్తోంది, కానీ ఆకులు తినడం లేదు. రాజుగారు కారణం అడిగారు. ఆ అమ్మాయి చెప్పింది, బెత్తం భయంతో ఆకులు తినడం లేదని రాజుగారు విషయం గ్రహించారు. ఇది కథ.
1: ప్రభా, ఇక్కడ మేక మన ఇంద్రియాలకు చిహ్నం. ఈ ఇంద్రియాలు వాటికి ఇష్టమైన అలవాటైన వాటి వెంబడే పోతాయి. వాటిని మొదట మందలించాలి, క్రమశిక్షణలో పెట్టాలి, మంచి ఉత్తమ మార్గం వైపు మళ్లించాలి.
5: దీనికంతా కారణమయ్యేది బుద్ధే కదా అక్కయ్యా. బుద్ధిని వినియోగించి ఆలోచిస్తే విపరీతమైన తిండి వాంఛ మనిషికి ఎంత చెడుపో తెలుస్తోంది. అప్పుడు మనం ఇంద్రియాలను మందలించి క్రమశిక్షణతో మంచి మార్గంలోకి ప్రవేశపెట్టాలన్నమాట.
1: ఇందాకే అనుకున్నాం కదా, ఉత్తమ గ్రంథ పఠనం, మహామహుల ఉపన్యాసాలు, బోధనలు వింటూ ఉంటే మన వివేచన, బుద్ధి బలపడుతుంది, ఇంద్రియాల ప్రాబల్యం తగ్గుతుంది అని. అన్నింటికంటే మనకు, అంటే సాయి భక్తులకు, మన స్వామి మాటే రాచబాట.
5: మనం అలా స్వామి బాటలో నడుచుకుంటూ ఉంటే జీవితం నందనవనమైపోతుంది కదూ.
1: ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఈవేళ పూజకు భజనకు వేళయింది, అందరం కలిసి భజన చేద్దామా?
6: సరే సరే.
7: మీరు ఇంతవరకు పరమపద సోపానత్రయం గురించి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్ లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన సి పద్మావతి గారు నిర్వహించిన చర్చలో విన్నారు. ఈ చర్చలో పాల్గొన్నవారు త్రిషాసాయి, నమితాసాయి, సూర్య ప్రభావతి గారు, వాసంతి, సి పద్మావతి గారు. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం ఇప్పుడు మీకు అందిస్తున్నాం.
8: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈ 6వ వార్షికోత్సవ మహోత్సవానికి శ్రోతలందరికీ మా రేడియో సాయి తెలుగు విభాగం తరఫున, మా అందరి తరఫున పెద్దలకి, పిల్లలకి, అందరికీ హృదయపూర్వక సాయిరామములు. మీ అందరి ఆదరణ, ప్రోత్సాహం, సలహాలు, సూచనలు, అభిప్రాయాలతో పాటు
7: డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం ఇప్పుడు మీకు అందిస్తున్నాం.
8: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపద్మ

సలహాలు, సూచనలు, అభిప్రాయాలతో పాటు మేము ఈ 6 ఏళ్ళు నౌక ఏ విధంగా గోదావరి మీద సాగిపోతుందో ఆ విధంగా మేము కూడా స్వామికి దగ్గరయ్యేటట్టు మన జీవిత నౌకని తీసుకెళ్తున్నాం. మీరు గమనించే ఉంటారు, పోయిన సంవత్సరం నుంచి కొన్ని కార్యక్రమాల్లో మార్పు చేశాము. ఈ మార్పులన్నీ మీ అందరి దగ్గర నుంచి వచ్చిన సందేశాలు బట్టి, అభిప్రాయాలు బట్టి, సూచనలు బట్టి మేము మార్చాము. ఇంకా మిగతా విషయాల్లో కూడా మేము శ్రద్ధ తీసుకుని కొత్త ప్రోగ్రాములు తయారు చేస్తున్నాం. మీ అందరికీ అవి నచ్చుతుందని, మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ మేము ముందుకు సాగుతున్నాం. గత 7 ఏళ్ళుగా 2 నూతన ప్రోగ్రాంలు ఆరంభించాం. ఒకటేమో మహిళలకి వర్తించేటట్టు స్వామివారు చెప్పిన విషయాలు ఏ విధంగా గృహిణులకి, మిగతా మహిళలందరికీ ఉపయోగపడి వాళ్ల జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఏ విధంగా వాళ్లు సార్థకం చేసుకోగలుగుతున్నారో అది మీ అందరి సూచనలు బట్టి మేము ప్రారంభించాం. చాలామంది ఈ ప్రోగ్రాం గురించి మంచి అభిప్రాయాలు మాకు సూచించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఒక నూతనమైన ప్రోగ్రాం ఏంటంటే స్వామివారి పద్యాల మీద ఏ విధంగా మనందరికీ మన నిత్య జీవితంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్లగలమో అనుభవం ఉన్నవాళ్ళ చేత ప్రోగ్రాంలు తయారు చేసి మీ అందరికీ ప్రసారించబడింది. సో ఇవి కూడా చాలామంది హృదయాలకి హత్తుకుందని మాకు అభిప్రాయాలు పంపించారు. మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ ఏడాది స్పెషల్గా ఏం చేద్దాం అనుకుంటా అంటే ముఖ్యంగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం. కొంతేమో ప్రయత్నించాం పోయిన ఏడాది, దాని అనుభవం మీద ఇంకా మార్పులు చేసి ఇంకా బాగా వచ్చేటట్టు మేము మొదలెడుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, రేడియో సాయి తెలుగు విభాగంలో పుట్టబర్తులో చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ మీరు చూస్తే మీరు వినే ఉంటారు ప్రతిరోజు 24 గంటలకి మన ప్రసారం నిరంతరంగా అవుతోంది. ఈ కృషి ఏ విధంగా మేము సాధించగలిగామంటే మాకు చాలామంది భక్తులు, పురుషులు, ఎక్కువగా స్త్రీలు హైదరాబాద్లో, విశాఖపట్నంలో, విజయవాడలో, తిరుపతిలో, బెంగళూరులో, చెన్నైలో, మిగతా ప్లేసుల నుంచి కూడా చాలామంది వాలంటీర్ చేశారు. హైదరాబాద్లో మాకు స్టూడియో ఉంది, విశాఖపట్నంలో ఒకటి ఉంది, తిరుపతిలో ఉంది. వీళ్ళందరూ అక్కడ చేరి నిత్య నూతన ప్రోగ్రాంలు తయారు చేసి పంపిస్తూ ఉంటారు, అవి మేము మీకు ప్రసారం చేస్తున్నాం. అందుకోసం ఈ అవకాశం తీసుకుని వాళ్ళందరికీ పేరు పేరు చెప్పాలి, కానీ అది చాలా మంది ఉన్నారు, ఏ ఒక్కరిని మనం మర్చిపోయినా బాగుండదని చెప్పి అందరికీ మా హృదయపూర్వక సాయిరాం చెప్తూ, మీ వల్లనే రేడియో సాయి తెలుగు విభాగం ఇంత ముందుకు రాగలిగిందని మనవి చేస్తున్నాను. ఈ 2 రోజుల లైవ్ ప్రోగ్రాంలో ఒక రోజు మొత్తం పిల్లల కోసమే మేము కేటాయించాం. దాంతో వాళ్లకు కూడా ఇక్కడికి వచ్చి ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళకి కాకుండా విన్నవాళ్లకు కూడా, వాళ్ళ అమ్మా నాన్న వాళ్లకు కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళ నిత్య జీవితంలో ఏ విధంగా వాళ్ళు అనుభవించి ముందుకు సాగగలరో ఫోకస్ చేసుకుంటూ మేము చేశాం. అది కూడా మీ అందరికీ నచ్చుతోందని చెప్పి అనుకుంటున్నాం. మీరు ఈ 2 రోజుల ప్రోగ్రాంలు కూడా విని ఏ ప్రోగ్రాంలు నచ్చలేదో వాటి గురించి కూడా చెప్తే అటువంటి తప్పులు

0: సరిదిద్దుకునేందుకు మాకు అవకాశం దొరుకుతుంది. మంచిగా మీరు చేస్తున్నామని చెప్పి మీరంటే ఆ ప్రోత్సాహం ఉంటుంది, కానీ మేము ఇంకా ముందుకు వెళ్లాలంటే, ఇంకా బాగా చెయ్యాలంటే ఏది సరిగ్గా లేదో కూడా చెప్తే మేము దాన్ని బట్టి మేము ఇంకా మంచి ప్రోగ్రాం చేయగలుగుతాం. అందుకోసం మీరెవ్వరూ మీ అభిప్రాయాలు తెలియపరచడానికి మీరు వెనుకాడకండి. ఏ విధంగా అపార్థం చేసుకో. ఆఖరి మాటగా మనందరికీ స్వామి ఇంటో వంట జంట ఉంటారని చెప్పి అన్నారు. అదేవిధంగా మీ అందరం రేడియో సాయిలో తెలుగు విభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామి ప్రతి విషయంలోనూ మార్గదర్శనం చేస్తున్నారు. ఇంకా చేయమని చెప్పి మేము ప్రార్థిస్తూ మీ అందరి సెలవులు తీసుకుంటున్నాం. సాయిరాం.
1: రేడియో సాయి డైరెక్టర్ శ్రీ సుధీర్ భాస్కర్ గారి సందేశం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

ಮುಖಮುಖ ಕಲವಾಣಿ ಇದು ಮಾತಾಡ್ತಾರೆ.